0: dualism, the other qualified non-dualism and the one of dualism.
1: కనుక ఈ వాక్యముల చేత మనం అనేక భిన్నములుగా మార్చుకొని దీన్ని వేరు వేరు అర్థములుగా తీసుకెళ్ళకూడదు.
0: We should not distort or pervert the three schools.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: విద్యార్థులారా,
0: students.
1: గొప్ప వేదాంతాన్ని మనం చిన్నదిగా తీసుకుని దానిని చాలా చిన్నదిగా మనం వదిలిపెట్టేస్తున్నాము.
0: We are considering the Vedanta which is so mighty and grand, just take it in
1: Vedanta tattvam chaala vishalamainatundi.
0: And the Vedanta is so vast.
1: Ee vishalamainatundi danni chaala chinnadiga narrow ga teeskoni danni prakatne ikkestunnaru.
0: We should never consider Vedanta as low, mean and cheap. No.
1: కనుకని దీనికి ఎంత అర్థం చెప్పినప్పటికీ దీనికి చాలదు.
0: The profundity and the depth of Vedanta is beyond all measure.
1: కనుక మీరు అర్థాన్ని తెలుసుకునేంత వరకు కూడాను దీన్ని యథార్థమైనటువంటి యొక్క స్వరూపంగానే మీరు నిరూపించాలి.
0: Therefore understand its meaning and know the reality.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శంకర్ల వారు చాలా శోధించి సాధించి వదిలిపెట్టినటువంటి యొక్క మహావాక్యములు ఇవి.
0: These are the teachings and the sayings of Adi Shankara, who declared after long study, investigation
1: and inquiry.
0: Thereafter, the Bhagavad Gita was interpreted and meanings also have been sufficiently given.
1: ఈ భగవద్గీత యొక్క తత్వమును తాము ఇంకొక రకంగా తీసుకుని వచ్చారు.
0: The Gita has taken a different direction.
1: ఏ విధంగా వచ్చింది?
0: How is it?
1: ఇది ద్వైతంతో అద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
0: The non-dualism is explained in a dualistic way.
1: అద్వైతంతో ద్వైతాన్ని పోల్చుతూ వచ్చారు.
0: And this non-dualism and the dualism both have been considered.
1: అద్వైత ద్వైతములు రెండు కూడా చేరేసేసి విశిష్ట అద్వైతమును పోల్చుకుంటూ వచ్చారు.
0: Therefore dualism and non-dualism together
1: కట్టగడపడికి మూడింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
0: Eventually the underlying unity of all the three has been recognized.
1: ఈ మూడింటి యందు ఉన్నటువంటి అంతరార్థము ఒక్కటే.
0: The inner significance of the three put together.
1: అది ఏ? బ్రహ్మ సత్యం జగత్ మిథ్య.
0: That's what it is, Brahma Satyam. The reality is the truth, Jagan Mithya, and this world is
1: illusion. ఈ జగత్తంతా కూడా అనేక రూపనామములలో కనిపిస్తుంటుంది.
0: This universe is full of names and forms.
1: కానీ రూపనామములను చూచి మనము భ్రాంతిని పొందకూడదు.
0: We should not be deluded by the names and the forms.
1: కనుక మన రూపనామములను విసర్జించి దీని అంతరార్థమైనటువంటి యొక్క మూలాధారమును మనం పట్టుకున్నప్పుడే సత్యము అనేటువంటిది గుర్తించడానికి వీలవుతుంది.
0: It is possible to know the basic truth when once we transcend the limitations of the name and form.
1: Tat tvam asi annaru.
0: It is said tat tvam asi.
1: Adi idiye.
0: That is this.
1: Tat.
0: Tat.
1: Tvam.
0: Tvam.
1: Asi.
0: Asi.
1: Adi idiye ayipoyindi.
0: That is this that thou art.
1: Prajnanam brahma.
0: Prajnanam brahma.
1: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది బ్రహ్మగా మారిపోయింది.
0: దట్ వెరీ అవేర్నెస్ ప్రజ్ఞాన ఇస్ బ్రహ్మన్ డివైన్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ.
0: దెన్ కమ్స్ అయమాత్మా బ్రహ్మ.
1: అనగా అయం ఆత్మ అండ్ బ్రహ్మ.
0: అయమాత్మా బ్రహ్మ మీన్స్ ఐఎమ్ ఆత్మ
1: అండ్ బ్రహ్మ.
0: ఐఎమ్ ఆత్మ అండ్ బ్రహ్మ.
1: కనుక ఈ విధంగా దాన్ని మన పదములు ఎన్ని రకాలుగానో పోల్చుకుంటూ వచ్చాము.
0: లైక్ దిస్ వీ కెన్ గో బై ఎనీ నంబర్ ఆఫ్ వర్డ్స్ యూస్డ్ ఇన్ దిస్ వే.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: తత్వం అసి అన్నారు.
0: ఇట్ వాస్ వేదిక్ డిక్టమ్ తత్వం అసి.
1: అది నేనేగా ఉన్నాను, నేను దానిగానే ఉన్నాను.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ ఈస్ దిస్.
1: ఎట్లా ఉన్నావు?
0: హౌ?
1: అది నేనే.
0: దట్ అండ్ ఐ హియర్
1: నేను అదే
0: అండ్ ఐఎమ్ దట్
1: అనుకున్నప్పుడు నేను అదే అది నేనే.
0: ఐఎమ్ దట్ అండ్ దట్ అండ్ ఐ ఆర్ వన్.
1: ఈ అన్నింటి ఎందుకు నేను నేను అనేటువంటి ఏకత్వంగా వచ్చింది.
0: ఇన్ దిస్ ది ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్మెంట్స్.
1: ఆ నేను అనేటువంటి తత్వమే మనకు ప్రధానమైనటువంటి అర్థం.
0: దిస్ ఐ ఈస్ ద మెయిన్ మీనింగ్ ఆఫ్ దిస్.
1: కనుక మీరు ఈ వాదోపవాదంలో పడి కాలం వ్యర్థం చేయకండి.
0: డోంట్ వేస్ట్ యువర్ టైం బై గెటింగ్ ఇన్ టు దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్.
1: మీరు తెలుసుకోవాల్సినటువంటి బ్రహ్మ ఒక్కడే.
0: What you should know is that God is one, Brahma is one.
1: Adhe nenu.
0: I am that.
1: Who are you?
0: Who are you?
1: Nenu.
0: I.
1: నేను ఫలాని రూపాన్ని నామాన్ని అని చెప్పవద్దు.
0: Never say I bear this name and this form.
1: Who are you? అంటే నేను అనిల్ కుమార్ అనద్దు.
0: If you put it, get a question, who are you? Don't say I am Anil Kumar.
1: Who are you? అంటే అనిల్ కుమార్ అని ఈ దేహానికి పెట్టిన పేరే.
0: Anil Kumar is the name given to the body.
1: కానీ నీకు అనిల్ కుమార్ అని పేరు పెట్టలేదు.
0: And in fact that's not your correct true name.
1: కాబట్టి who are you అనుకున్నప్పుడు I am I. I am I. I am I.
0: So when the question is put, who are you? You should respond this way, I am I, I am I.
1: I am I, andulona I, andulona I.
0: You find I and also I in both
1: the states. We
0: should make every effort to know this oneness.
1: Kanaka vidyarthulara,
0: students,
1: meeru vadopavadamulo padi,
0: do not argue.
1: Pavitramainatundi antarathanni meeru vyarthanga chesukuntunnaru.
0: And never give up the sacred reality and the truth.
1: ఈ వేదాంతం తత్వం లోపల చాలా వేదాంతం.
0: ఇట్ ఈస్ వేదాంత.
1: ఇది అంతం లేనటువంటిది.
0: ఇట్ ఈస్ వన్ ఎండ్లెస్.
1: ఎంత కాలం పోయినప్పటికీ అంతం లేదు.
0: ఇట్ హాస్ నో ఎండ్.
1: ఐ ఆమ్ ఐ.
0: వీ షుడ్ గో ఆన్ పాండరింగ్.
1: ఎంత కాలమైనా నేను చెప్పు ఐ ఆమ్ ఐ.
0: యూ మే ఫేస్ ఎనీ క్వశ్చన్, ది ఆన్సర్ షుడ్ బి ఐ ఆమ్ ఐ.
1: ఇది ఎంత కాలం వస్తుంది?
0: హౌ లాంగ్ విల్ ఇట్ టేక్?
1: ఎంతకాలమైనా వస్తుంది.
0: ఎస్,
1: నేను నేనే, నేను నేనే, నేను నేనే.
0: యు మే టేక్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్, ద బేసిక్ ఫ్యాక్ట్ రిమైన్ సేమ్, ఐఎమ్ ఐ.
1: ఈ విధమైనటువంటి దీంట్లో ఏకత్వానికి అనేక రకములుగా పోల్చుకుంటూ వస్తున్నాం.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది మల్టిప్లిసిటీ, ది ప్లూరాలిటీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
1: కనుక దీనికి వేరు వేరు రూపనామాలను పెట్టుకోకండి.
0: సో డోంట్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: బ్రహ్మతత్వం ఒక్కటే.
0: The reality, Brahmatattva, is one.
1: Brahmatattvam ekame.
0: There is only one.
1: Rendo padarthame ledu.
0: Not two, one without the second.
1: Nenu nenu ani anukunnappudu.
0: When you think I and I.
1: Inkoru I never unto I na nene.
0: And who is the other person?
1: Andaru nene nene nene nene.
0: Yes, it is only I that manifests into many. Only one.
1: ఇక్కడ నేను కాదు అని ఏమైనా ఒకటి వచ్చే ప్రశ్న, దానికి అనేక రకమైనటువంటి ఒక క్వశ్చన్స్ వస్తుంటాయి.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ అదర్ వన్ సపరేట్ ఫ్రమ్ యూ, దేర్ అరైజెస్ మెనీ క్వశ్చన్స్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ప్రబోధించేటువంటి ఒక తత్వాన్ని అనేక రకములుగా మీరు ప్రబోధించి దాన్ని కట్టగలిపటికి నేను అనేటువంటి ఒక అర్థాన్ని మాత్రమే మీరు నిర్ణయం చేసుకోవాలి.
0: ఆల్ ద టీచింగ్స్ దట్ యూ రిసీవ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ కమ్ డౌన్ టు వన్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ట్రూత్. I and it's me.
1: నేను బాలుణ్ణి.
0: I'm a boy.
1: నేను ఎవరిని?
0: I'm youngster.
1: నేను విద్యుణ్ణి.
0: I'm old.
1: అని ఈ రకంగా వయోభేదములు పెట్టుకుని మీరు బోధించుకోకూడదు.
0: Don't go by the age considerations.
1: ఈ విధంగా పోల్చుకుంటూ వెళ్ళిపోతే ఎంతకాలమైనా పోతుంది.
0: This has no end if you go by the time.
1: విద్యుడైనా దాని తర్వాత ఏమవుతుంది?
0: At old age, what is going to happen?
1: ఇంకేమవుతుందో తెలియదు.
0: You don't know what happens later.
1: కనుక మనము ఈ వృద్ధత్వం అనేటువంటి దానికి మనం ఏమాత్రం అర్థం చెప్పలేము.
0: వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్ ఇఫ్ యూ గో బై దిస్ టైమ్ అండ్ ఏజ్.
1: కనుక యవ్వనము, వార్ధక్యము, ఉత్తమము అనేటువంటిది మనం ఎన్నిటికీ పోల్చుకున్నప్పటికీ అది అదిగానే ఉంటుంటుంది.
0: వీ మే కన్సిడర్ ద చైల్డ్హుడ్, ది ఇన్ఫన్సీ, ది దట్ ఆఫ్ యూత్ అండ్ ద ఓల్డ్ ఏజ్, బట్ ది బేసిక్ ఐ కంటిన్యూస్.
1: కనుక బేసిక్ ఐని మాత్రం మనం వదలకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ నెవర్ లూజ్ దిస్ బేసిక్ ఐ.
1: ఎక్కడికి పోయినప్పటికీ నేను నేనే.
0: యూ రిమైన్ వాట్ యు ఆర్.
1: ఎవరైనా వచ్చి నన్ను అడుగుతుంటారు నువ్వు ఎవరయ్యా అని, నేను నేనే అండి.
0: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యు హూ ఆర్ యు, యు కెన్ సే ఐ యామ్ ఐ.
1: వాడికి అర్థం కాకపోతే వాడు ఏమైనా చేసుకోని.
0: లెట్ హిమ్ నాట్ అండర్స్టాండ్ ఆర్ నాట్ డోంట్
1: ఆస్క్. అర్థం చేసుకోలేదని నీ అర్థాన్ని మరవద్దు.
0: బట్ యూ హావ్ గాట్ యువర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్, యువర్ ఓన్ జస్టిఫికేషన్ టు సే సో.
1: ఏమైనా చెప్పుకొని నేను నేనే.
0: లెట్ అదర్స్ కన్సిడర్ ఇన్ వాట్ ఎవర్ ది వే దే లైక్.
1: ఈ విధమైనటువంటి దాని కింద మీరు పోయినప్పుడు ఎంతైనా మీరు సాధిస్తారు.
0: యూ కెన్ సర్టన్లీ అచీవ్ ఇన్ వేదాంత ఇఫ్ యూ గో బై దిస్ ఐనెస్.
1: కనుక వేదాంతాన్ని ఎన్ని రకములుగానో బోధించడానికి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు ఎక్స్ప్లెయిన్ వేదాంత ఇన్ డిఫరెంట్ వేస్.
1: తర్వాత ఈ వేదాంత తత్వం లోపల కొన్ని వేదాంత పదములు కూడాను కొన్ని అర్థములు ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దర్ సర్టన్ వర్డ్స్ ద నామెన్క్లేచర్ వేదాంత దట్ హస్ స్పెషల్ సిగ్నిఫికెన్స్.
1: రేపటి దినము ఈ వేదాంత అర్థానికి తగినటువంటి అంతరాత్మను చెప్తాను.
0: భగవాన్ విల్ స్పీక్ టు అస్ టుమారో ఆన్ సర్టన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆఫ్ వేదాంత.
1: చాలా మంది నేను సాయిని తెలియము నిక్కముగను మమతబాయము యత్నములు మానుకొనుము ఆస నాకు మీతో సంబంధం ఇంకా కాదు నన్ను బట్టి ఎటువంటి కైనకైనాను అని అక్టోబర్ 20వ తేదీ చెప్పారు.
0: భగవాన్ డిక్లేర్డ్ ఆన్ అక్టోబర్ 20th, నో దట్ ఐఎమ్ సాయి, డూ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్, నో మోర్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ యూ, నన్ కెన్ అండర్స్టాండ్, నన్ కెన్ గేజ్ మై మిస్టరీ అండ్ ద డివినిటీ, డిక్లేర్డ్ భగవాన్.
1: కనుక స్వామి తన యొక్క నిజ తత్వాన్ని ఈ అక్టోబర్ 20వ తేదీ చెప్పాడు. కనుక దానిని ఒక పెద్ద దినంగా తీసుకుని దాన్ని పెద్దగా పెంచుకుంటూ వస్తున్నారు.
0: వీ కన్సిడర్ దిస్ అక్టోబర్ 20th యాజ్ ఎ బిగ్ ఈవెంట్ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్ ఇట్.
1: కనుక పుట్టినదినము మెట్టినదినము ఈ రెండు కూడా మనం తీసుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద బిగినింగ్ నార్ ద ఎండ్.
1: రుక్మిణి వచ్చి కృష్ణుణ్ణి, స్వామి ఈనాడు మీరు పుట్టినదినం కదా, రండి మా ఇంటికి భోజనానికి అనింది.
0: రుక్మిణి ఇన్వైటెడ్ లార్డ్ కృష్ణ టు హర్ రెసిడెన్స్ బికాజ్ దట్ హ్యాపెన్స్ ఆన్ ద బర్త్డే ఆఫ్ కృష్ణ.
1: అప్పుడు సత్యభామ కోపం వచ్చింది.
0: సత్యభామ వాజ్ యాంగ్రీ.
1: నీకు పుట్టిన దినమైతే నాకు మెట్టిన దినము అని.
0: అండ్ షీ సెడ్ ఇఫ్ ఇస్ యువర్ పుట్టిన దిన, దిస్ ఇస్ మై మెట్టిన దిన, దట్స్ వాట్ షీ డిక్లేర్.
1: నాకు తాళి కట్టి కట్టిన దినం కనుక మా ఇంటికి రావాలని.
0: అండ్ షీ సెడ్ ఇట్ ఈస్ హర్ వెడ్డింగ్ యానివర్సరీ డే.
1: ఈ పుట్టిన దినము మెట్టిన దినము ఇంత విధమైనటువంటి యొక్క జగడాలకు కారణమైపోయింది.
0: దట్ వాజ్ ద కాజ్ ఫర్ ద ఫైట్ బికాస్ ఆన్ దీస్ టూ, ద బర్త్డే అండ్ ద వెడ్డింగ్ యానివర్సరీ.
1: కనుక ఏది పుట్టిన దినము కాదు, ఏది మెట్టిన దినము కాదు,
0: కృష్ణ ఇస్ బియాండ్ దీస్ టూ.
1: అన్నింటికి తాను సిద్ధంగానే ఉన్నాడు.
0: హీఈస్ రెడీ ప్రిపేర్డ్ ఫర్ బోత్ ఒకేషన్స్.
1: పుట్టిన దినము మెట్టిన దినము అనేటువంటి భేదములు ఏమాత్రము మీరు పాటించకూడదు.
0: సో డోంట్ అబ్జర్వ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ.
1: ఈ విధంగా వచ్చి కట్టగలిపటికి భగవత్ తత్వం లోపల ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: ఫైనలీ వీ హావ్ టు అండర్స్టాండ్ గాడ్ ఈజ్ వన్ హూ ఇస్ బియాండ్ ది ఈవెంట్స్ అండ్ ఇన్సిడెంట్స్.
1: భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే, భజ సంతాప్తం

0: नहीं रचति करने नहीं नहीं रचति करने
1: Thank you.

0: ते సన్నిహితే కాలే. అప్పుడు అది వచ్చినట్టే దగ్గరికి నహి నహి రక్షతి దుఃఖంకరణి, అది వచ్చి ఎప్పటికీ మమ్మల్ని కరుణించదు. కనుక భజ గోవిందం, భజ గోవిందం, గోవిందుని భజించు అని శంకర్ల వారు శిష్యులకంత 16 మంది శిష్యులకంత కూడా ప్రబోధించి ఉచ్చరించి ఆనందించి తాను జగత్తు పడుతూ వెళ్ళాడు.
1: ఇట్ వాజ్ శంకర హూ సెట్ దట్ ది వెన్ దట్ ది ఎండ్ అప్రోచెస్ ది స్కాలర్షిప్ ద నాలెడ్జ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ విల్ నెవర్ కమ్ టు ది రెస్క్యూ అండ్ దిస్ ద ప్రిన్సిపల్ టాట్ బై శంకర ప్రాపగేటెడ్ బై మెనీ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 32nd discourse on Gita Bhagavan delivered on 14th September 1984. In this discourse, Bhagavan explains in detail the secret behind performing action without the expectation of its result. Sri Bhagavan Vacha.
1: Karmanyeva adhikarasya maphaleshu kadachana. Arjuna, karmalayinde adhikaram kaladu kani phalamunandu adhikaram valadu అని పదే పదే బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హ్యాస్ టోల్డ్ అర్జున రిపీటెడ్లీ, అర్జున యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఫర్ యాక్షన్ బట్ యూ డు నాట్ ఆస్పైర్ ఫార్ ది ఫ్రూట్స్ దేరాఫ్.
1: ఫల నిమిత్తమై కర్మలు ఆచరించదు కానీ ఫలాపేక్షయే లేకుండా ఏ మానవుడు కూడాను కర్మలు ఆచరించడు.
2: ఆల్ యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్ for the sake of fruits. If there are no fruits of action, no human being would undertake any action at all.
1: Prati karma kudanu phalam unnadi.
2: For every action there is a fruit.
1: Itti unna phalamunu aashinchatalo undinatundi abhyantaram emiti?
2: What objection do you have for aspiring for these fruits?
1: Itti phalapeksha nimittamai prati manavudu kudanu karma aacharinchunna samayamunandu ee arjunulaku కర్మలు ఆచరించడం మాత్రమే నీకు అధికారం కాని ఫలమును నీవు కోరని అవసరం లేదని బోధించటలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
2: వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ యాక్షన్స్ ఫర్ ది సేక్ ఆఫ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్, వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ మీనింగ్ ఇన్ కృష్ణ ఆస్కింగ్ అర్జున దట్ అర్జున యూ హ్యావ్ పర్ఫార్మ్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్?
1: ఇక్కడ అర్జునుడు ఆచరించేటువంటి కర్మ యోగముగా మారాలని కృష్ణుని యొక్క అభిప్రాయం.
2: ది ఒపీనియన్ ఆఫ్ కృష్ణ అండ్ హిస్ ఇంట్రెస్ట్ ఈస్ టు సీ దట్ ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ బై అర్జున షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు యోగ.
1: కేవలం కర్మ కర్మగా ఉండక కర్మ యోగముగా మార్చాలని కృష్ణుని యొక్క ఆదేశము.
2: హిస్ కమాండ్ ఈస్ టు సీ దట్ ది యాక్షన్ షుడ్ నాట్ రిమైన్ యాజ్ యాక్షన్. Action should be transformed into yoga.
1: Karma dehatma buddhi bhava dehatma bhavam che jaripinappudu idi karma ga yerpadutundi.
2: When you perform any action with the body consciousness or identifying yourself with body, it becomes action.
1: Idi ahankara mamakaramuto acharinchetunti bhavam.
2: This is an action performed with a feeling of egoism and attachment.
1: ఈ అహంకార మమకార భావములతో ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను ఇది కేవలము ఒక విధమైన దుఃఖమయంగా రూపొందుతుంది.
2: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విల్ బ్రింగ్ ఓన్లీ సారో.
1: ఇది బంధహేతు అవుతుంది.
2: ఇట్ బికమ్స్ బాండేజ్.
1: దీనిని యోగముగా మార్చినప్పుడు ఇది బంధరహితమై అవుతుంది.
2: వెన్ యూ ట్రాన్స్ఫార్మ్ యాక్షన్ ఇన్ టు యోగా యూఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్.
1: ఇది దైవాత్మ భావము చే దైవార్పిత భావము చేసినటువంటి కర్మలన్నీ కూడాను యోగముగా మారుతుంది.
2: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ యాజ్ ఎన్ ఆఫరింగ్ టు గాడ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ యోగా.
1: అహంకార భావం చే ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను అతను అనేక విధములుగా కూడాను కష్టములకు గొనిపోతుంది.
2: ఆల్ యాక్షన్స్ పర్ఫార్మ్డ్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం విల్ పుట్ ఎనీ పర్సన్ టు ఎ నంబర్ ఆఫ్ ట్రబుల్స్.
1: ఇది నేను చేసినటువంటి కర్మ.
2: దిస్ ఇస్ ది యాక్షన్ పర్ఫార్మ్డ్ బై మీ.
1: కర్మ ఫలము నాకే దక్కాలి.
2: ది ఫ్రూట్స్ ఆఫ్ దిస్ యాక్షన్ ఐ షుడ్ రీచ్.
1: ఈ కర్మ ఫలమునకు నేనే అధికారి.
2: ఐఎమ్ ఎంటైటిల్డ్ ఫర్ ది ఫ్రూట్స్ దేరాఫ్
1: అనేటువంటి భావములు క్రమక్రమేణ అహమును బలపరుస్తుంది.
2: దీస్ ఫీలింగ్స్ విల్ స్ట్రెంగ్తన్ ది ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం.
1: అహంకారం అధికమయ్యే కొలది ఆత్మానందము తరిగిపోతుంది.
2: యాజ్ ది ఈగోయిజం గోస్ ఆన్ ఇంక్రీజింగ్ the joy of atma will go on decreasing.
1: Kanuka ahankaram nirmulam gaavinche nimittamai idi karmala yogamuga maarchukomani bodhinchadu krishnudu.
2: To destroy egoism completely, Krishna has asked him to transform all action into yoga.
1: Karmanu yogamuga marchukune vidhanam emiti?
2: What is the method of transforming action into yoga?
1: Anasakti bhavamunu avula alavarchukovali.
2: Disinterested feeling will have to be developed.
1: Anasakti bhavamu cheta enta ghanakaryamaina kodunu manam sadhinchavachchu.
2: With a feeling of disinterestedness, you can accomplish any task.
1: Karmala acharinchuchu dani phalitamunu aashinchaka anasaktito ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను అనంతమైనటువంటి శక్తి ఇమిడి ఉన్నదనేటువంటి సత్యమును జనకుడు బోధించాడు.
2: జనక హాస్ టాట్ దట్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్ అండ్ పర్ఫార్మ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ పర్సనల్ ఇంట్రెస్ట్, దెన్ యుల్ బి ఏబుల్ టు అకాంప్లిష్ దాట్ ఇన్ ఎ గ్రాండ్ వే.
1: జనకుడు రాజ్యమును పాలించుచు
2: వైల్ రూలింగ్ ది కింగ్డమ్, జనక
1: సమస్త బాధ్యములు కూడాను బాధ్యతలను కూడాను వహించి
2: bearing all the responsibilities,
1: kanu tachiputudai undiraadu.
2: He was performing himself as a witness.
1: Itanu kevalamu oka vidhamainatvanti karma shaktini tejinchinatvanti oka karmalu.
2: All the actions were performed by him without having any interest in the
1: action. Itanu rajayogiga maaraadu.
2: He became a rajayogi.
1: Karma shakti rahitamainatvanti prati karma kudanu yagnamuga roopondutundi.
2: Every action which is not having personal interest will become yagna.
1: Adiye yogamuga marutundi.
2: The same thing becomes yoga.
1: Karma shaktini lakshyam nandunchukoni karmalu aacharinchinatundi manavattamu kevalamu rogamuna palavutundi.
2: Keeping the personal interest of the action, when action is performed, it becomes a disease.
1: Ee rogamulaku ragame moola karanamu.
2: The root cause of all these diseases is attachment.
1: Ee ragamulu cheta desham kudanu praveshavutundi.
2: With attachment, hatred and anger.
1: Raga deshamule manavattvaniki kontha varakunu hatamarchetunte rakshasulu.
2: Hatred and the attachment are demons for every human.
1: Manavattvanni marugu chepinchetunte gunamulu.
2: These two hide the human nature.
1: Nijamuga manavudu navagrahamula paina aadharapadaledu.
2: Really speaking, man is not dependent on
1: రాగద్వేషములైనటువంటి రెండు గ్రహముల పైన ఆధారపడి ఉంటున్నాడు.
2: He is dependent on only attachment and hatred.
1: కనుకని మానవత్వమును కొంతవరకును మరిపించి దానవత్వాన్ని పశుత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది ఈ ఫలం.
2: దిస్ పర్టికులర్ ఫ్రూట్ ఎన్కరేజెస్ డెమోనిక్ నేచర్, మేకింగ్ ఎ పర్సన్ ఫర్గెట్ హిస్ హ్యూమన్ నేచర్.
1: కనుకని అనాసక్తిగా నీవు కర్మలు ఆచరించమని ఆదేశించాడు కృష్ణుడు.
2: Krishna therefore commanded, perform your action disinterestedly.
1: ఈ అనాసక్తి వల్ల ఎట్టి కర్మలు ఆచరించినప్పటికీ ఇది ఏమాత్రం కూడా నీకు కర్మఫలం అంటదు అన్నాడు.
2: When you perform action without having personal interest, the fruits thereof will not touch you.
1: త్రీన్ లోకాన్ పాలయాత్యం, అనగా నేను త్రిలోకాన్ని కూడా పాలన చేస్తున్నాను.
2: He said that I am ruling all the three worlds.
1: దేనివల్ల? అనాసక్తి వలనే నేను త్రిలోకంలో కూడాను పాలించుతున్నాను.
2: బై హ్యావింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఐ బీన్ ఏబుల్ టు రూల్ ఆల్ ద త్రీ వరల్డ్స్.
1: అర్జున, నీవు అనాసక్తి భావమును అలవర్చుకుని ఒక్క కుటుంబాన్ని నువ్వు పాలన చేయలేవా?
2: అర్జున, అడాప్టింగ్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ కెన్ యూ నాట్ రూల్ ఓవర్ ఎ ఫ్యామిలీ?
1: అనాసక్తితో ఎంతటి ఘనకార్యమైన కూడాను సాధించవచ్చుననేటువంటి యొక్క తిరు విశ్వాసం నీవు అభివృద్ధి పరచుకో.
2: డెవలప్ ఫర్మ్ ఫెయిత్ దట్ విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ మెనీ గ్రేట్ అండ్ ట్రెమెండస్
1: ఆసక్తి వల్ల కొంత నిరాశలు కూడాను సంప్రాప్తం కావచ్చు.
2: విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యు మే బి సబ్జెక్ట్ టు డిసప్పాయింట్మెంట్.
1: ఆశించినటువంటి యొక్క కార్యము ఫలించలేని నీ ఉప్పొంగిపోవచ్చు.
2: ఇఫ్ యు గెట్ ది ఫ్రూట్స్ విచ్ యు హావ్ ఎక్స్పెక్టెడ్ యు మే బి ఓవర్ జాయ్డ్.
1: ఇది విఫలమాయనేని నీవు కొంతవరకు నువ్వు విచారించవచ్చు.
2: ఇఫ్ యూ డూ నాట్ సక్సీడ్ యు మే బి వరీ.
1: కనుక ఈ విచారమునకు కాని ఆనందమునకు కాని ఈ పొంగి కుంగేటువంటి యొక్క తత్వమును నీవు కొంతవరకు నువ్వు మానుకోమన్నాడు.
2: ది సెన్స్ ఆఫ్ డిజెక్షన్ అండ్ ఎలేషన్ యూ ట్రై టు కంట్రోల్.
1: కనుక నీవు స్థితప్రజ్ఞుడు కావలసినటువంటి వాడవు. ఈ కుంగి పొంగేటువంటి యొక్క దీని సమత్వమును నీవు అనుభవించాలన్నాడు.
2: యూఆర్ ఎ పర్సన్ హూ షుడ్ బికమ్ స్థితప్రజ్ఞ. You should not be subject to these feelings of elation and dejection.
1: కర్మలను ఆచరించినటువంటి మానవుడు జగత్తునందు లేడు.
2: There is no human being who does not perform action.
1: ప్రతి మానవుడు కూడాను కర్మాచరణ నిమిత్తమై కాయమును ధరించాడు.
2: Every person has got human body in order to perform action.
1: ఈ కాయమును కాలము చేత సత్యంగా గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించాలి.
2: టు శాంక్టిఫై ది బాడీ యూ విల్ హావ్ టు పర్ఫార్మ్ ది గుడ్ యాక్షన్.
1: ఈ కర్మలు ఎందు నీకే ఫలితం ఉంటుండాలి.
2: యూ గెట్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ యాక్షన్.
1: కర్మ ఫలితము కంటే కర్మలు ఎందు ఉండేటువంటి ఆనందము కర్మ ఫలితము నందు లేదన్నాడు.
2: The joy which you can get in performing action is greater than the joy that you can get in the fruit thereof.
1: Okachinna udaharanam,
2: one small example.
1: Edina mana gruhamunandu oka mangala karyam chestunnam.
2: In our family we are performing some auspicious function.
1: Ee mangala karyam jarige anta varaku kudanu manaki etti samalu kudanu anipinchadu.
2: As long as we are in the process of performing that action, we will not be feeling the fatigue.
1: Dehamunaku oka 103 degrees జ్వరం ఉండినప్పటికీ దానిని మనం లెక్క చేయం.
2: ఈవెన్ వెన్ యు ఆర్ హావింగ్ 103 degrees ఆఫ్ ఫీవర్ యూ డు నాట్ మైండ్ దాట్.
1: ఆ సమయంలో ఎట్టి అలసట కూడా మనకు కనిపించదు.
2: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ యూ విల్ నాట్ బి సబ్జెక్ట్ టు ఎనీ ఫెటీగ్.
1: అయితే ఈ కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గృహంలో పోయి మీరు చూడండి, అందరూ కొంతవరకును నిరాశ గురి అయి కొంతవరకును అలసటతో తాము శ్రమ పడి ఉండినట్టుగా గోచరిస్తారు.
2: వెన్ యూ గో టు అండ్ విజిట్ దట్ పర్టికులర్ ఫ్యామిలీ ఆఫ్టర్ ద ఫంక్షన్ ఈజ్ ఓవర్, యూ విల్ ఫైండ్ దెమ్ గెటింగ్ టైర్డ్ అండ్ వేరింగ్ ఎ వెరీ లుక్.
1: కర్మను ఆచరించే సమయంలో ఉండినటువంటి ఆనందము కర్మ తీరిన తర్వాత ఫలమునందు అంత ఆనందం ఉండదు.
2: ద జాయ్ విచ్ వన్ గెట్స్ వైల్ పర్ఫార్మింగ్ యాక్షన్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది సేమ్ జాయ్ ఆఫ్టర్ ది యాక్షన్ ఇస్ కంప్లీటెడ్.
1: కనుక కర్మ ఫలము లోపల ఏదో ఆనందం ఉందని మనం భ్రమిస్తున్నాము.
2: వీఆర్ సింప్లీ డెల్యూడెడ్ బై విత్ ది ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ దర్ ఇస్ సమ్ జాయ్, ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్.
1: ఇది కర్మ ఫలంలో ఏమాత్రం కూడా ఆనందం లేదు.
2: ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దర్ ఇస్ నో జాయ్ వాట్స్.
1: అయితే మనం కర్మ ఫలము ఆనందం అనేటువంటిది ఉన్నదని భ్రమించటం చేతనే అందులో ఒక ఆనందం కూడాను ఒక ప్రతిబింబంగా మనకు రూపొందుతూ వస్తుండాలి.
2: యాజ్ యు ఆర్ డెల్యూడెడ్ విత్ ద ఫీలింగ్ దట్ ఇన్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ దర్ ఇస్ జాయ్, you get a reflection of the joy.
1: ఇది తాత్కాలికమైనటువంటి ఆనందమే కానీ శాశ్వత ఆనందములు కావు.
2: This joy is only temporary. It is not a permanent one.
1: కర్మనే అనిత్యమైనటువంటి సమయమునందు కర్మనే నశ్వరమైనటువంటి స్థితి యందు కర్మ ఫలితం ఏ రీతిగా శాశ్వతమవుతుంది?
2: When the action is itself is temporary and transient, how can the fruits thereof be permanent?
1: కనుకనే దాన యజ్ఞ యాగాది కృతువులు ఈ కర్మాచరణ చేత మనకు స్వర్గం ప్రాప్తిస్తుందని మన యొక్క విశ్వాసం.
2: Therefore our faith is that on account of charities, on account of yajna, on account of penance we will be getting heaven.
1: ఇది కేవలము స్వర్గ ప్రాప్తి కూడాను తాత్కాలికమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని కూడాను నిరూపించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాజ్ ఆల్సో డెమోన్స్ట్రేటెడ్ దట్ ది హెవెన్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
1: అర్జున దీనికంటే శ్రేష్టమైనటువంటిది మరొకటి ఉన్నది.
2: He said, Arjuna, there is something which is greater than this.
1: ఇట్లని నేను యజ్ఞ యాగాది కృతువులు ఆచరించకూడదని నేను బోధించటం లేదు.
2: Therefore, I am not telling that you should not perform యజ్ఞ యాగాది.
1: యజ్ఞ యాగాది కృతువులు ఆచరించవలసినదే.
2: You have to perform యజ్ఞ యాగ and such other things.
1: ఇది లోక కళ్యాణమైనటువంటి యొక్క భావంతో నీవు ఆచరించు.
2: While performing, perform it for the welfare of the world.
1: కేవలం స్వార్థమైనటువంటి భావంతో నీవు ఆచరించవద్దు.
2: Do not perform these things with a selfish motive.
1: అనాసక్తితో నీవు ఆచరించు.
2: విత్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ పర్ఫార్మ్.
1: లోకస్థ సుఖోభవంతు ఈ యొక్క జగత్తంతా కూడాను సరైనటువంటి సుఖశాంతులు అద్దెం రాలేనటువంటి ఉద్దేశంతో నీవు ఈ కర్మలు ఆచరించు.
2: ఫర్ ది పీస్ వెల్ఫేర్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ది వరల్డ్ అట్ లార్జ్ యూ పర్ఫార్మ్ దీస్ యాక్ట్ దీస్ కర్మస్.
1: తద్వారా లోక కళ్యాణము కావచ్చును, నీకు అంతకంటే స్వర్గము కంటే మించినటువంటి ఒక దైవ సన్నిధి కూడా నీకు లభించవచ్చు.
2: వెన్ యూ పర్ఫార్మ్ లైక్ దాట్ దేర్ విల్ బి వెల్ఫేర్ ఫర్ ది నేషన్ వరల్డ్ అట్ లార్జ్ అండ్ ఆల్సో యూ మే గెట్ బియాండ్ హెవెన్.
1: పుణ్య మత్స్యలోకం చంతి, ఈ స్వర్గం కూడా కొంతకాలం మాత్రమే, పుణ్యకాలం ఉండినంత వరకు మాత్రమే నీవు నివసించగలవు.
2: హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ ది మెరిట్స్ ఆఫ్ యువర్ యాక్షన్ వుడ్ లాస్ట్.
1: ఈ పుణ్యకాలం క్షీణించిన తర్వాత నీవు తిరిగి మత్స్యలోకములకు రావాలి.
2: వన్ ఆఫ్ ది మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ హావ్ టు కమ్ బ్యాక్ టు అర్త్.
1: కనుక ఈ క్షణభంగురమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి స్వర్గాపేక్షను నీవు మానుకో.
2: దేర్ఫోర్ యు గివ్ అప్ యువర్ లవ్ ఫర్ హెవెన్స్ విచ్ ఇస్ టెంపరీ ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్.
1: దైవ సన్నిధియే దైవ పెన్నిధియే నీ యొక్క ప్రధానమైనటువంటి గమ్యమని భావించు.
2: ది నియర్నెస్ అండ్ ది క్లోజ్నెస్ టు ద లార్డ్ అండ్ హిస్ లోటస్ ఫీట్
1: యు సర్గం కంటే మించినటువంటి శ్రేష్టమైనటువంటి గమ్యము దైవతత్వము.
2: The principle of divinity is greater than heaven.
1: ఈ యొక్క కర్మను నీవు సరిగా అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. దీనిని సరిగా నీవు అర్థం చేసుకుని వర్తించినప్పుడు నీవు బ్రహ్మతత్వమే పొందగలవన్నాడు.
2: When you understand the secrets of action and perform the action in the proper sense, you will be able to get the divinity itself.
1: Kanuka Bhagavad Gita kevalam sarvasanga parityagam gavinchukoni aranyamulakegi tapasu acharinchamani bodhinchaledu.
2: Therefore, Bhagavad Gita has not asked you to renounce all the worldly activities and go to
1: Kantamandi bhavinchavachunu. Ee chinna chinna pillalakantarikini Bhagavad Gita enduku మీరు ఈ చిన్న వయసు లోపలనే భగవద్గీతను పఠించి ఏ సన్యాసులు అవుతారో, ఏ విధమైనటువంటి త్యాగాన్ని పొందుతారో అనేటువంటి భయభ్రీతులకు కొంత అవకాశం అందించుకుంటారు.
2: సమ్ పీపుల్ మే బి అండర్ ది ఇంప్రెషన్ వై షుడ్ భగవద్గీత బి టాట్ ఫర్ సచ్ యంగ్స్టర్స్, దే మే రినౌన్స్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ గో. సమ్ పీపుల్ మే బి అండర్ సచ్ రాంగ్ ఇల్యూజన్స్.
1: భగవద్గీతను బోధించేటువంటి పెద్దలు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు, వీరందరూ సన్యాసాన్ని స్వీకరించారా?
2: There are such a great number of people who have been teaching Bhagavad Gita. Have they taken up this
1: sarvasanga parityagulainara?
2: Have they renounced all the things in the world?
1: Sakshat Arjunude Krishnuni yokka deeni nundi vinnatundi vaadu taane emaina sanyasam swikarinchada?
2: Arjuna, who directly heard from Krishna himself the Bhagavad Gita, did he accept sanyasam?
1: Edi ledu. Manavatvanni artham chesukune nimittamai Bhagavad Gita yokka antarathanni manu guttinchali.
2: The inner significance of Bhagavad Gita has to be understood in the context of understanding real human nature.
1: Bhagavad Gita yokka pradhana lakshyamu vedantanni vyavaharam daggariki dimputundi.
2: The most important objective of Bhagavad Gita is to bring down philosophy to the level of mundane world and daily activity.
1: Vedantanni Bhagavad Gita varaku dimpadame kaakunda ee vedantanni Gita varaku hechistundi.
2: Not merely that, it also raises the level of philosophy
1: vyavaharanni vedantamulo dimputundi. It vedantamunu vyavaharamuloki marustundi.
2: It transforms vedanta into daily life and it elevates daily life to the level of vedanta.
1: Kanuka kevalamu vedantam anetundi oka vyavaharamlo praveshinchukame kaakunda వ్యవహారాన్ని వేదాంతంలో కూడా ప్రవేశపెడుతుంది.
2: ఇట్ నాట్ మెయిర్లీ ఇంట్రడ్యూసెస్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ ఇంటూ డైలీ లైఫ్, ఇట్ ఆల్సో ఇంట్రడ్యూసెస్ డైలీ లైఫ్ ఇంటూ స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ.
1: వేదాంత వ్యవహారం రెండింటినీ సమన్వయం చేస్తుంది.
2: ఇట్ రికన్సైల్స్ స్పిరిచువాలిటీ అండ్ డైలీ లైఫ్.
1: కనుక మానవత్వం అనేటువంటిది కేవలం ఒక వ్యవహారంతోనే గడిపేటువంటి యొక్క సమస్య కాదు.
2: హ్యూమానిటీ ఈజ్ నాట్ దట్ విల్ హావ్ టు జస్ట్ pay attention only to secular and daily life.
1: ఇది జీవనోపాధి నిమిత్తమై ఉండినటువంటిది మాత్రమే కాదు.
2: It is not meant for eking out the livelihood at all.
1: జీవిత పరమావధిని కూడా నువ్వు బోధించేటువంటి ఒక తత్వము ఈ యొక్క భగవద్గీత.
2: భగవద్గీత ఇస్ ద ప్రిన్సిపల్ విచ్ ఇట్ టీచర్స్ ది వెరీ అల్టిమేట్ గోల్ ఆఫ్
1: జీవనోపాధి జీవిత పరమావధి రెండింటి యొక్క రెక్కలతోనే మానవుడు జీవిస్తున్నాడు.
2: ద ఎండ్ ఆఫ్ ఈకింగ్ అవుట్ లైవ్లీహుడ్ ఆన్ ఎర్త్ అండ్ ఆల్సో ట్రాన్సెండింగ్ ఇట్, దీస్ ఆర్ ది టూ థింగ్స్ విచ్.
1: కనుకనే మనం ఏ కర్మలు ఆచరించినప్పటికీ అనాసక్తితో ఆచరించడం చేత మనము కర్మకు బద్దులు కానటువంటి వారం అవుతాం.
2: Whatever actions are performed by us with disinterestedness, when we perform them we will not be bound by them.
1: మనము ఇన్ని విధములైనటువంటి సాధనలు కలిపినందుకు, ఇన్ని విధములుగా మనం భగవద్గీత యొక్క తత్వాన్ని గుర్తించినందుకు మన యందు ఈ అనాసక్తి అనేటువంటి దాన్ని క్రమక్రమేణా అభివృద్ధి గావించుకోవాలి.
2: After listening to Bhagavad Gita in so many ways and doing so many sadhanas, we have to develop అనాసక్తి.
1: అనాసక్తి వల్ల ఏమవుతుందంటే మన కర్మలు మరింత పవిత్రమైనటువంటి యొక్క స్థాయిని అందుకుంటుంది.
2: వాట్ యాక్చువల్లీ హ్యాపన్స్ బై హావింగ్ దిస్ అనాసక్తి ఆర్ డిస్ఇంట్రెస్టెడ్నెస్ ఈజ్ అవర్ యాక్షన్స్ బికమ్ సీక్రెట్.
1: ఎవరి కర్మలు ఎవరి స్వధర్మములు వారు ఆచరించడంలో అభ్యంతరం లేదు.
2: దెర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫర్ పీపుల్ పర్ఫార్మింగ్ దేర్ ఓన్ యాక్షన్స్ సూటబుల్ టు దట్ స్టేటస్ ఆఫ్ లైఫ్.
1: ఈ కర్మలు మరింత పరిశుద్ధమైనట్టుగా రూపొందింపచేసుకోవాలి.
2: We have to transform our actions into sacred acts.
1: ఇప్పుడు వంట చేసేవాడు ఒకరు ఉంటాడు.
2: There is a cook.
1: అతను వంటవాడు అనుకుంటాం మనం.
2: We consider him as a cook.
1: ఇతను కర్మ ఫలాశక్తి పైన తాను వంట చేస్తున్నంత వరకును ఈ వంట కొంతవరకును చెడిపోవచ్చును, మరింత కొంతవరకును మాడిపోవచ్చును.
2: So long as he is performing his own action, keeping the fruits thereof, it is like
1: ఏదో జీత నిమిత్తమై మనం ఆచరిస్తున్నామన్నంత వరకు దీనిపైన శ్రద్ధ వానికి అభివృద్ధి కాదు.
2: If he is performing this action with wages and salary in view, he may not be having interest in it.
1: Anasaktito ee yokka karma ni aacharinchinappudu adi marinta parishuddhamainatidi ganu pavitramainatidi ganu ruchikaramainatidi ganu roopondutundi.
2: When this is performed with a sense of anasakti, it becomes sacred, pure and tasty.
1: Adi vidhamgane evarevari karmalu vaaru aacharistu ee anasaktito bhavam cheta ఆచరించడానికి ప్రయత్నించినప్పుడు ఆ కర్మ మరింత శ్రేష్టమైనటువంటిదిగా రూపొందుతుంది.
2: ఇన్ ద సేమ్ వే వెన్ ఆల్ పీపుల్ పర్ఫార్మ్ దర్ యాక్షన్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి ఇట్ బికమ్స్ వెరీ సేక్రెడ్ అండ్ గ్రాండ్.
1: ఇలాంటి అనాసక్తి భావంతో ఉండినప్పుడే మన యొక్క పరిపాలన కానీ చిత్తప్రజ్ఞ యొక్క తత్వం కానీ నిశ్చలత్వం కానీ మనలో ఏర్పడుతుంది.
2: When we are having this feeling of anasakti with us, there will be steadiness and there will be development.
1: Asaktito manam acharinchinatvanti yokka phalathamulo kontha varaku kudanu manchi cheddalu andulo praveshisthayi.
2: So long as we perform action with a certain amount of interest and personal
1: interest, chintalu kudanu yerparavachunu.
2: There will be ups and downs.
1: Chintalattam kudanu abhivruddhi kavachunu.
2: There will be fickleness which develops.
1: Aasalu marinta peragavachunu.
2: Our desires grow.
1: Kanukani ee anasakti bhavamuto రాజ్యమును పాలించుచు కూడాను జనకుడు ఏ విధముగా తాను రాజయోగిగా మారాడు అనేటువంటి యొక్క దీనిని ఆదర్శంగా చెప్పాడు.
2: దట్స్ వై హీ హెల్డ్ అవుట్ జనక యాజ్ అన్ ఐడియల్ పర్సన్ హూ రూల్ ది కింగ్డమ్ విత్ సెన్స్ ఆఫ్ అనాసక్తి అండ్ హూ అటైన్ పర్ఫెక్షన్.
1: బాహ్య దృష్టి కలవారు కొందరు,
2: దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్టర్నల్
1: అంతర్దృష్టిని అభివృద్ధి పరుచుకునేటువంటి వారు మరికొందరు,
2: దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ హ్యావ్ డెవలప్డ్ ది ఇన్నర్ విజన్.
1: కానీ బాహ్య దృష్టి ఈ స్థూలమైనటువంటి యొక్క దీనిని మాత్రమే చూడగలదు.
2: ది ఎక్స్టర్నల్ విజన్ కెన్ హ్యావ్ ఎ లుక్ ఓన్లీ అట్ ద గ్రాస్.
1: అంతర్దృష్టి అనేటువంటి యొక్క అంతఃకరణ పరిణామమును కూడా మార్చగలదు.
2: ది ఇన్నర్ విజన్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది అంతఃకరణ ఆర్ ద హార్ట్.
1: కనుక అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకునేటువంటి విధానం లోపల ఈ యొక్క అనాసక్తిని మనం పెంచుకోవాలి.
2: ఇన్ డెవలపింగ్ ది ఇన్నర్ విజన్ దిస్ అనాసక్తి విల్ హ్యావ్ టు బి డెవలప్డ్.
1: వ్యాసు ఒకనొక సమయం లోపల శుకుడు మిథిలాపుర ప్రాంతంలో సంచరిస్తూ వచ్చాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ శుకా వాస్ జస్ట్ ట్రావెలింగ్ ఇన్ ది నైబర్హుడ్ ఆఫ్ మిథిలాపుర.
1: మిథిలాపుర రాజ్యంలో ప్రవేశించాడనేటువంటి వార్త జనకుని చెవిలో పడింది.
2: జనక హెర్డ్ దట్ హీ హస్ ఎంటర్డ్ మిథిలాపుర.
1: కానీ అతను ఎక్కడ ఉంటుంటాడో, ఎక్కడ స్థిరంగా ఉంటుంటాడో అనేటువంటిది ఇంకా తనకు తెలియలేదు.
2: హీ డిడ్ నాట్ హవర్ నో వేర్ హీ వుడ్ సెటిల్ డౌన్.
1: కానీ ఈ వార్తను గుర్తించే నిమిత్తమై కొంతమందిని వార్తాకారులను పంపించాడు అటు ఇటు.
2: టు ఫైండ్ అవుట్ దిస్ పర్టికులర్ ఐటమ్ ఆఫ్ న్యూస్ హిస్ ది కింగ్ సెంట్ ఎ ఫ్యూ మెసెంజర్స్.
1: వారు అటు ఇటు చూచి ఒక వారం లోపల ఇతనికి ఒక విధమైనటువంటి వర్తమానం తెచ్చారు.
2: దే వెంట్ రౌండ్ అండ్ స్పెంట్ ఎ వీక్ గాట్ సమ్ న్యూస్ టు.
1: మన మిథిలాపురమునకు సమీపంలోనే ఒక అరణ్యంలో ఒక ఆశ్రమంలో తాను నివసిస్తున్నాడు అని చెప్పింది తెలిసింది.
2: He came to know that Janaka is living in a forest which is nearby Mithilapura in a chawl tree.
1: Itti mahaniyunni darshinchadam atyavasaramani bhavinchi taanu okanaadu mantrulato cheri aa aashramanni sandarshinchadu.
2: Thinking that it is necessary to visit him along with ministers, he went and visited him.
1: Taanu kevalam oka Janaka maharaju ga taanu chakravarti ga taanu akkada praveshinchaledu.
2: He did not go there as king and emperor.
1: Oka sadhakuniga oka daasuniga అతని చెంత చేరేటువంటి వర్తమానం తెచ్చారు.
2: దే వెంట్ రౌండ్ అండ్ స్పెంట్ ఎ వీక్ గాట్ సమ్ న్యూస్ టు.
1: మన మిథిలాపురమునకు సమీపంలోనే ఒక అరణ్యంలో ఒక ఆశ్రమంలో తాను నివసిస్తున్నాడు.

0: ప్రవేశించలేదు.
1: హి డిడ్ నాట్ గో దేర్ యాజ్ కింగ్ అండ్ ఎంపరర్.
2: ఒక సాధకునిగా, ఒక దాసునిగా అతని చెంత చేరాడు.
1: యాజ్ ఎ సర్వెంట్, యాజ్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీషనర్ హీ వెంట్ దేర్.
2: ఇతని అహంకారం అంతా కూడా కేవలం అణగదొక్కాడు.
1: హి సప్రెస్డ్ అండ్ రిమూవ్డ్ ఆల్ హిస్ ఈగోయిజం.
2: యేసుకుడు కొంతమంది శిష్యులతో చేరి ఏదో కొంతవరకును ఒక వేదాంతాన్ని వల్లిస్తూ వచ్చాడు.
1: హి వాజ్ గివింగ్ ఎ స్మాల్ డిస్కోర్స్ టు ద డిసైపుల్స్ ఆన్ సమ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అండ్ ఫిలాసఫీ.
2: ఈ వేదాంత బోధనలు జరుపుతున్నంత సేపు కూడాను జనకుడు ఏకాగ్ర చిత్తుడై దానిని స్వీకరించాడు.
1: యాజ్ లాంగ్ యాజ్ దిస్ డిస్కోర్స్ వాజ్ బీయింగ్ డెలివర్డ్, జనక స్టూడ్ దేర్ అండ్ కాన్సంట్రేటెడ్లీ హి వాజ్ లిజనింగ్.
2: తిరిగి సాయం సమయం అయ్యేటప్పటికి తాను శుకుని దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోతూ, స్వామి, నిత్యము తమ యొక్క వేదాంత బోధనలు ఎందు నేను కూడా నువ్వు చేరవచ్చునా అని అడుక్కున్నాడు.
1: ఇట్ వాజ్ ఈవినింగ్ బిఫోర్ షీ లెఫ్ట్ దట్ పర్టికులర్ ప్లేస్. కింగ్ జనక వెంట్ టు సుఖ అండ్ సెడ్, స్వామి, ఎవ్రీ డే కెన్ ఐ జాయిన్ దీస్ డివైన్ డిస్కోర్స్?
2: జనక, ఇది వేదాంతం అనేటువంటిది ఒకరి సొత్తు కాదు.
1: జనక, స్పిరిచువాలిటీ అండ్ ఫిలాసఫీ ఈజ్ నాట్ ది ప్రాపర్టీ ఆఫ్
2: ఎవరికి అభిరుచి కలదు.
1: హూ ఎవర్ హ్యాస్ ఇంట్రెస్ట్,
2: ఎవరు దీనిని ఆనందించాలని చెప్పి ఆశిస్తారో,
1: హూఎవర్ వాంట్స్ టు ఎంజాయ్,
2: ఎవరు వీరి గమ్యాన్ని చేరాలని చెప్పి విశ్వసిస్తారో,
1: హూఎవర్ బిలీవ్స్ ఇన్ రీచింగ్ ది గోల్,
2: ఇది హక్కు గలదు.
1: ఎవ్రీ ఆల్ సచ్ పీపుల్ హావ్ ఎ రైట్ ఫర్ దిస్.
2: తప్పక రావచ్చును అని ఆజ్ఞ చేశాడు.
1: సర్టన్లీ యు ఆర్ వెల్కమ్, హి సెడ్.
2: తిరిగి జనకుడు ఇంటికి వచ్చాడు. రెండవ దినం సాయంకాలం కూడా తిరిగి వెళ్లాడు. ఈ విధంగా కొన్ని దినములంతా కూడాను ఈ వేదాంత ప్రబోధన యందు తాను చేరి క్రమక్రమేణా తన మనసును పరిపక్వం గావించుకుంటూ వచ్చాడు.
1: జనక రిటర్న్ ఆఫ్ దట్ డే హోమ్ అండ్ దిస్ వే దీస్ పర్టికులర్ థింగ్స్ వెంట్ ఆన్. హీ అటెండెడ్ దీస్ డిస్కోర్సెస్ రెగ్యులర్లీ అండ్ గాట్ ద బెనిఫిట్.
2: క్రమక్రమేణా సుఖుడు జగత్తునకు, బాహ్య దృష్టి కలిగినటువంటి జగత్తునకు, అంతర్దృష్టి కలిగినటువంటి యొక్క జనకునకు తగినటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో క్రమక్రమేణా మిథిలాపురమునకు సమీపంగా వచ్చి చేరాడు.
1: He wanted to demonstrate to the world that King Janaka had an internal vision, whereas the world is always external.
2: ఎత్తైనటువంటి ప్రదేశం లోపల ఒక పర్ణశాలను నియమించుకున్నాడు.
1: With this particular person in view, point in view,
2: ఆ స్థానం నుండి మిథిలాపురం పూర్తి కనిపించేటట్టుగా చూసుకున్నాడు.
1: He came to the place near Mithilapura and constructed a cottage in an elevated place from where he could see Mithilapura entirely.
2: ఆ స్థానంలో చేరినటువంటి శిష్యులకందరికీ ఈ వేదాంత బోధ చేస్తూ వచ్చాడు.
1: From that place, he began just giving discourses on Vedanta.
2: ఒకనాడు జనకుడు ఈ సమావేశానికి రావటం కొంత ఆలస్యమైంది.
1: One particular day, King Janaka happened to come.
2: పరిపాలనా బాధ్యతలో ఏదో కొంతవరకును ఆలస్యం జరగటం చేత జనకుడు ఇక్కడికి సకాలానికి రాలేకపోయాడు.
1: On account of responsibilities of administration, he had to come a little late.
2: కానీ శుకుడు నిత్యము చేరేటువంటి యొక్క ఈ శిష్యుని గురించి ఏమాత్రం కూడా హెచ్చరించకుండా జనకుని వైపుని ఆ దారులు ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఈ శుకుడు.
1: చుక బిగాన్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ హీ బిగాన్ వెయిటింగ్ ఫర్ జనక వితౌట్ టేకింగ్ కాగ్నైజెన్స్ ఆఫ్ పీపుల్ హావ్ అసెంబ్లీ దేర్.
2: తన వేదాంత బోధ ప్రారంభించలేదు.
1: హీ డిడ్ నాట్ కమెన్స్ హిస్ డిస్కోర్స్.
2: ఎప్పుడు చూసినా గానీ ఆ రోడ్డునే చూస్తున్నాడు, ఆ దారిలే చూస్తున్నాడు. ఇంకా జనకుడు రాలేదా, ఇంకా జనకుడు రాలేదా, చూడమని చెప్పని తన పరివారంతో చెప్పటం ఈ రకంగా చేస్తూ వచ్చాడు.
1: చుక బిగాన్ జస్ట్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫైండింగ్ అవుట్ వై కింగ్ జనక హాస్ నాట్ కమ్. హీ టోల్డ్ ది అదర్ పీపుల్ ఆల్సో టు లుక్ అప్ వై హీ హాస్ నాట్ కమ్ అండ్ హీ వాజ్ జస్ట్ లుకింగ్ దట్ సైడ్.
2: ఏటువంటి యువకులైనటువంటి ఈ యొక్క సాధకుల లోపల కొంత గుసగుసలు ప్రారంభమైనాయి.
1: Among these two people, disciples, the youth who have assembled there, they began murmuring.
2: Chusara, Sukuduku ye vidhamainatundi apechalu levani, sarvasanga parityagani, andaru bhavistuntaru. Kani janakudu chakravarti ani, atanu goppavaadani, atanu raaku kosam eduru chustunnade kani, manam inta siddhabhaktulato vinadaniki siddhamuga undinappatikini, manakosam em maatram kodanu వేదాంతాన్ని ప్రారంభించలేదు అని ఈ రకంగా ఒకరిలో ఒకరు చెప్పుకుంటూ వచ్చారు.
1: దే బిగాన్ విస్పరింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్ టెల్లింగ్ దట్ లుక్ అట్ దిస్ శుక, హి ఇస్ కన్సిడర్డ్ టు బి ఎ గ్రేట్ సేజ్, హి హస్ డినౌన్స్డ్ ఎవ్రీథింగ్, బట్ హి ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. హి ఇస్ వెయిటింగ్ ఫర్ కింగ్ జనక బికాజ్ హి ఇస్ ఎన్ ఎంపరర్ అండ్ హి ఇస్ నాట్ కేరింగ్ టు గివ్ ది డిస్కోర్స్ టు us. లుక్ అట్ దిస్ పర్టికులర్ బిహేవియర్ ఆఫ్ శుక.
2: ఈ శుకునికి కూడా ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డలని కానీ, గొప్పవారు చిన్నవారని కానీ భేదం ఉండవచ్చునా అని మరో ఇంకొకరు కొంచెం హెచ్చరిస్తూ వచ్చారు.
1: అనదర్ పర్సన్ సెడ్,

0: పావులు ఈవెన్ ఇన్ కింగ్ సుఖ సే సుఖ
1: పేదరహితుడైనటువంటి సుఖునకు ఇట్టి భేదం ఎందుకుండాలి?
0: Why should Sukha have such kind of partiality and differential feelings between king and others?
1: దీనిని సుకుడు చక్కగా గుర్తిస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు.
0: Sukha has noted all these particular talk and all the feelings.
1: సరియైన పాఠమును నేర్పాలనేటువంటి ఉద్దేశంతోనే తాను ఈ విధంగా కూడాను చేరిస్తున్నాడు.
0: With the intention of teaching them a good lesson, he has conducted himself like this.
1: అర్ధ గంట ఆలస్యమైంది, ఒక గంట ఆలస్యమైంది, రెండు గంటల ఆలస్యమైంది.
0: It was half an hour late, 1 hour and even 2 hours.
1: ఎంతసేపు అయినప్పటికీ జనకుడు వచ్చేంత వరకు ఈ వేదాంత బోధ ప్రారంభించలేదు.
0: వాట్ ఎవర్ వేర్ ది డిలే అంటిల్ జనక కేమ్ హీ డిడ్ నాట్ కమెన్స్.
1: ఈ లోపల ఈ భేదములు అనేటువంటి యొక్క దోషములు కలిగినటువంటి హృదయాలు మరింత పెరిగిపోతున్నాయి.
0: మీన్ వైల్ దోస్ పీపుల్ హూస్ హార్ట్స్ వర్ ఎ లిటిల్ డర్టీ దే ఫీల్
1: ఈ లోపల ఉండినటువంటి దోషములంతా బయట పడిపోవాలి.
0: All those feelings which are inherent and hidden in them should
1: manifest in their హృదయమునందు. ఈ వేదాంతమును ప్రవేశపెట్టడానికి వీలవుతుంది.
0: Only then this particular Vedanta would be entering into their hearts.
1: ఏమీ లేని బుర్రలోను ఏమైనను చేర్చవచ్చు.
0: If there is nothing in the inside their head, something could be filled in the
1: head. ఏమీ చేర్చి ఉన్న తలబుర్రది ఖాళీయగునా?
0: If the head is filled with all sorts of things, can it be emptied?
1: తలబుర్రది ఖాళీగాక ఇలు సుఖతము నింపనగునా?
0: Without emptying the head, can good things be filled?
1: కనుక వారి యందున్నటువంటి దోషములు ఈ మాలిన్యమంతా బయటపడేసి తదుపరి దాన్ని పరిశుద్ధం చేసి అందులో ఈ పవిత్రాన్ని నింపాలనేటువంటి సంకల్పమే ఈ యొక్క సుఖునకు.
0: సుఖస్ సంకల్ప అండ్ విష్ వాస్ దట్ దిస్ ఆల్ దిస్ షుడ్ మేనిఫెస్ట్, దిస్ షుడ్ బి పోర్డ్ అవుట్ అండ్ ఆఫ్టర్ దే పోర్ అవుట్ ఆల్ సచ్ డర్ట్ అండ్ ఫిల్త్ విచ్ ఇస్ ఇన్ దేర్
1: మై హృదయములో మాలిన్యము, ఈ హృదయములో ఒక విధమైనటువంటి రాగద్వేషము ఉండినంత వరకు కూడాను ఈ పవిత్రత వీధిలో చేరడానికి వీలు కాదు.
0: యాజ్ లాంగ్ యాజ్ ది హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్ట్ అండ్ అటాచ్మెంట్ అండ్ సచ్ అదర్ బ్యాడ్ ఫీలింగ్స్, వేదాంత అండ్ ప్యూరిటీ కెనాట్ ఎంటర్.
1: అంతఃకరణ పరిశుద్ధం గావించుకునే నిమిత్తమై ఈ సుఖుడు ఈ విధమైనటువంటి చర్యలకు తీసుకున్నాడు.
0: టు ప్యూరిఫై ది హార్ట్స్ సుఖాట్ అండర్టుక్ దిస్ పర్టికులర్ ప్రాసెస్.
1: అంతలోనే పాపం జనకుడు చాలా ఆతృతతో వచ్చాడు.
0: Meanwhile, King Janaka, with a lot of anxiety, rushed.
1: Kontha duramlone Janakudu vastunnatundi chuchadu ee sukudu.
0: Sukha noted the coming of Janaka.
1: Kevalam Janakudu ontariga vacheyatundi swabhavam kaadu.
0: Usually King Janaka would not come all alone.
1: తనకు ఉండని అక్కర లేదనుకున్నప్పటికీ తన పరివారము, తన మంత్రులు వారు రాక తప్పదు.
0: ఈవెన్ దో హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రింగింగ్ మినిస్టర్స్ అండ్ అదర్ సర్వెంట్స్, దే వుడ్ యూజువల్లీ
1: సెక్యూరిటీ. ఈ చక్రవర్తికి తగినటువంటి భద్రతంతా ఉండే తీరాలని వారి యొక్క బాధ్యత.
0: ది జనరల్ ఫీలింగ్ అండ్ దేర్ ఓన్ ఐడియా ఈస్ దట్ దిస్ కింగ్ షుడ్ బి ప్రొవైడెడ్.
1: కానీ జనకుడికి ఈ వాంఛలు లేవు.
0: King Janaka doesn't himself have any such feeling.
1: తనకు ఈ గుంపుతో వస్తున్నటువంటిది చక్కగా గుర్తించారు అందరూ కూడాను.
0: And all the people recognized King Janaka coming this way.
1: Janakudu vachina tarvata darbhasanam esukunnadu. Janakudu ati bhakti siddhalato kurchunnadu.
0: King Janaka came, he spread the darbha mat and he began just sitting on that.
1: Sukudu prarambhinchadu ee vedantam.
0: Then Sukha commenced his teachings.
1: Ainappatikini ee chuttu cherinatunte yuvakulainatunte sanyasunnaru chudandi, veeriki marinta dvesham perigipoyindi.
0: All those youth disciples who have assembled there, their hatred fructified.
1: Chusara sukunaku janakudi kosamani 2 gantalaina kodana aaginaadu, kaani meemu bhaktulam kada, maaku ee shraddha bhaktulu leva aneetundi dinto marinta veeri mukhamulanta maadipothu vachayi.
0: All their faces began changing with the feeling that look at this king, the Sukha.
1: Tana aalasyamunaku kshaminchamani cheptani janakudu prarthinchinaadu sukunni.
0: King Janaka asked for pardon for coming late.
1: ఇంతలోపలనే ప్రారంభించాడు సుఖుడు.
0: Meanwhile Sukha commenced his teaching.
1: ప్రారంభించి బోధిస్తూ వచ్చాడు.
0: He commenced and he continued.
1: కొంతసేపటికి ఈ దుష్ట గుణములకు సరైనటువంటి ఒక బుద్ధిని నేర్పాలని చెప్పని జనక, ఏమిటి ఈ మిథిలాపురం అంతా కూడాను అగ్నితో మండిపోతుండాలి అన్నాడు సుఖుడు.
0: Immediately after some time Sukha told to teach a lesson to those other people who have assembled there with bad feelings. Oh, Janaka, look at your kingdom, it is on fire.
1: కన్నులు మూసుకున్నటువంటి జనకుడు ఈ యొక్క మాటలకు ఏమాత్రం కూడా లక్ష్యం చేయలేదు.
0: King Janaka, who had closed his eyes and concentrated listening, he never took note of these words.
1: ఈ వేదాంతం నుండి తన మనసును లగ్నం చేసుకున్నాడు.
0: He had fixed his mind in Vedanta.
1: కనుక ఏకాత్మ భావంతో ఉన్నాడు.
0: He had only the feeling.
1: అమనస్కుడైనాడు.
0: He was an amanaska.
1: ఏమేమో చెప్తున్నాడు కానీ అతను చెప్పినటువంటి వేదాంతం నుండి లక్ష్యం పెట్టుకున్నాడు ఈ యొక్క జనకుడు.
0: హీ కెప్ట్ హిస్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ వేదాంత.
1: ఈ చుట్టూ ఉన్నటువంటి యువకులైనటువంటి వారి దృష్టి అంతా కూడా మిథిలాపురం పైన ఉంటుండాలి.
0: ది అదర్ పీపుల్ హూఆర్ అసెంబ్లింగ్ దేర్
1: మంటలు మండుతున్నాయి, పొగలు లేస్తున్నాయి.
0: ద ఫ్లేమ్స్ వర్ రైజింగ్ అండ్ స్మోక్ వాస్ కమింగ్.
1: కొంత కొంతమంది ఈ శిష్యుల లోపల అయ్యో మా బంధువు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, వారు ఏమైపోయినారు ఏమో అని ఈ చాపలంతా మూట కట్టుకుని పరిగెత్తున్నారు మిథిలాపురం వైపున.
0: సమ్ ఆఫ్ ది డిసైపుల్స్ హూ అసెంబ్లెడ్ దేర్ బిగాన్ రన్నింగ్ టువర్డ్స్ మిథిలాపురం థింకింగ్ ఆఫ్ దేర్ రిలేటివ్స్ అండ్ దేర్ పేరెంట్స్ హూ వర్ ఇన్ ది టౌన్.
1: అభిమాన మమకారములు వీడి యందు బయటపడ్డాయి.
0: ది ఈగోయిజం అండ్ అటాచ్మెంట్ విచ్ ఆర్ హిడెన్ ఇన్ దేర్ హార్ట్స్.
1: మరి కొంతసేపు అయ్యేటప్పటికీ సుకుడు చెప్పాడు, సుఖ జనక మీ అంతఃపురంలో కూడా ప్రవేశించింది అగ్ని అన్నాడు.
0: After some time, Shuka told King Janaka, Janaka, this fire has spread to your palace also.
1: కానీ దానికి కూడా నీ మాత్రము చెల్లించలేదు.
0: Even for that, King Janaka did not take note of it or move.
1: అనాసక్తిలో ఉంటున్నాడు తాను.
0: He was with a feeling of anasakti.
1: అంతా కూడా ఆత్మాసక్తి.
0: His asakti or interest was only in atma.
1: అది తప్ప అన్య భావములు అతని యందు ఏమాత్రము లేవు.
0: Excepting for the feeling of atma, he did not have any other feeling.
1: కట్టకరపటికి ఈ పంచశికుడు దిశికుడు వీరందరూ ఉండేటువంటి వారు వారు కూడా కొంత కంగారు పడ్డారు.
0: దే వర్ పంచశిక అండ్ దిశిక అండ్ అదర్స్. దే వర్ ఆల్
1: గొప్ప గొప్ప పండితులు.
0: దే వర్ ఆల్ గ్రేట్ స్కాలర్స్.
1: కానీ పండితులు అయినప్పటికీ ఆసక్తిని కేవలం నిర్మూలం చేసుకోలేకపోయారు.
0: దే మైట్ హావ్ బీన్ స్కాలర్స్ బట్ దే హడ్ నాట్ కిల్ దిస్ ఆసక్తి.
1: వారు కూడా జనకునికి చెప్పడానికి భయపడ్డారు.
0: They were also afraid of telling king.
1: ఈ మంటలంతా కంటికి కనపడుతున్నాయి.
0: They were able to see from there all those flames.
1: Raja, Raja, Raja అని అనేక విధములుగా కూడా వాళ్ళు ప్రార్థించారు.
0: They began praying, King, O King, O King.
1: ఇతను సమాధి స్థితుడయ్యాడు.
0: He entered into a state of samadhi.
1: ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He was enjoying the bliss of
1: atma. కంటి నుండి ఆనంద బాష్పములు కారుతున్నాయి.
0: The tears of joy were spreading, rolling down.
1: దేహము కాని మనసు కాని చలించలేదు.
0: He did not waver his body by.
1: ఇలాంటి స్థితి ఎందున్నటువంటి జనకును చూచి సుకుడు తనలో తాను ఆనందించుకున్నాడు.
0: Shuka, who observed this particular state of King Janaka,
1: పరిగెత్తిపోయినటువంటి ఈ శిష్యులందరూ కూడాను ఇప్పుడు అగ్ని ఆరిపోయింది అని తిరిగి వెనుకకు వచ్చేస్తారు.
0: Those disciples who ran away towards Mithilapura, they returned saying that this place is
1: Shuka చెప్పాడు ఈ చిట్టు ఉండినటువంటి శిష్యులను చూచి.
0: Then Shuka told the other disciples who were being seated there,
1: నాయన నేను 2 గంటలు ఆలస్యం చేయటము ఇతను మహారాజని చక్రవర్తి అని గొప్పవాడని అతని వల్ల నాకేమో గొప్ప జరుగుతుంది అనేటువంటి ఈ తుచ్చమైన వాంఛన నాకేమాత్రము లేవు.
0: Well children, I have not delayed my starting of my discourse for 2 hours because he is a king, he is a great man. I don't
1: have to wait for him. నేను ఇంతవరకు ఆశించాను అర్హుడు.
0: He is a person who deserves, therefore I have just delayed.
1: అర్హత కలిగినటువంటి వాడు ఈ జనక మహారాజే.
0: హి హాస్ ది అథారిటీ ఫర్ దట్ పర్టికులర్ థింగ్.
1: మీరు కేవలం ఆలకించేటువంటి వారే కానీ అర్హులు కాదు.
0: యు ఓన్లీ లిజన్ బట్ యు డు నాట్ హ్యావ్ ఎనీ రైట్.
1: అందువల్ల ఇలాంటి వీరికి వందల మందికి చెప్పేటువంటి దానికంటే అతనికి ఒక్కనికైనా కూడా చెప్పడం చాలు.
0: Instead of telling people who do not have that right and authority in the hundreds, I can tell at least one person with a lot of interest.
1: కేవలం మమకార అభిమానములతో
0: విత్ ఫీలింగ్ ఆఫ్ అటాచ్
1: అహంకారములతో
0: విత్ ఫీలింగ్ ఆఫ్ ఈగోయిజం
1: కూడినటువంటి వారికి ఎంత చెప్పి కూడా ప్రయోజనం లేదు.
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ టెలింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు సచ్ పీపుల్.
1: ముండును జలములో వేసినట్టుగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ థ్రోయింగ్ ఎ స్టోన్ ఇన్ టు ది వాటర్.
1: ఎన్ని సంవత్సరములు ఈ గుండు జలంలో ఉండినప్పటికీ ఈ జలమును పీల్చుకునేటువంటి స్వభావం దానికి లేదు.
0: For how, for a number of years this stone may be inside water but it would not be able to absorb a drop.
1: జనకునేటువంటి వాడు ఒక్కడు చిక్కినా కూడా చాలు.
0: Even if I can get one person like Janaka, it would be sufficient.
1: Taluku beluku raalu tattadela.
0: Why have useless shining stones in number of them?
1: Vajram utte chaalu viluvainatunte vajram.
0: If there is at least one gem which is valuable, that would be sufficient.
1: Panta pandani bhoomi 10 ekaramu lela.
0: Why to have barren land of 10 acres?
1: Konchamaina chaalu manchi bhoomi.
0: If you can have a small fertile land, that would be sufficient.
1: ఒక్క జనకుడు పవిత్రుడైనాడంటే తన రాజ్యమంతా పవిత్రం గావించగలడు.
0: ఈ వన్ కింగ్ జనక కెన్ బికమ్ సేక్రెడ్, హీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ది ఎంటైర్ కింగ్డమ్ ఇంటు సేక్రెడ్.
1: కనుక అట్టి చక్రవర్తిని ఉత్తమ చక్రవర్తిగా రాజయోగిగా తీర్చిదిద్దటం కోసమని శుకుడు ఇన్ని విధములుగా ప్రయత్నించాడు.
0: శుక ట్రైడ్ ఇన్ ఆల్ దీస్ వేస్ ఇన్ ఆర్డర్ టు మేక్ కింగ్ జనక వన్ సేక్రెడ్ కింగ్.
1: ఈ భగవద్గీత ఎందుకు కూడాను ఉత్తముడైనటువంటి అర్జునుడు.
0: ఈవెన్ ఇన్ భగవద్గీత ఆల్సో ఫర్ ఎ సేక్రెడ్ పర్సన్ లైక్ అర్జున,
1: ఇంద్రియ నిగ్రహం గల అర్జునుడు,
0: అర్జున హూ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్,
1: అనాసక్తి స్వభావం కలవాడు,
0: హి హ్యాడ్ దట్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్
1: తెలివితేటలలో మహాప్రవీణుడు,
0: హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్,
1: తపస్సు అధికంగా ఉంటుండాలి,
0: హి హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ పవర్ ఆఫ్ పెనన్స్,
1: రాగద్వేషములు సాధ్యమైనంత వరకు అణగుద్రుకున్నటువంటి వాడు,
0: హి వాజ్ టు ఎ గ్రేట్ ఎక్స్టెంట్ సప్రెస్డ్ అటాచ్మెంట్.
1: ఇలాంటి అర్జునుని సరైన స్థితి లోపల ఉంచినప్పుడే భవిష్యత్తు చాలా జగత్తునకు ఎంతైనా కూడా ఆనందమును చేకూర్చగలడను అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కృష్ణుడు అర్జునుడికి ఇంత బోధించడానికి ప్రయత్నించాడు.
0: విత్ ది ఇంటెన్షన్ దట్ ఇఫ్ అర్జున కెన్ బి కరెక్టెడ్ ఇట్ వుడ్ బి ఆఫ్ ఎ గ్రేట్ హెల్ప్. కృష్ణ టుక్ సో మచ్ ఆఫ్ కేర్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్ టు అర్జున.
1: దేవతలను కూడా మెప్పించినటువంటి గుణం కలిగినటువంటి వాడు అర్జునుడు.
0: అర్జున హ్యాడ్ ది కెపాసిటీ అండ్ వర్చ్యూ టు
1: ఎట్టి సమయం నందైనా కూడా ఇంద్రియాన్ని చెలింపజేయనటువంటి ఒక ధీరుడు.
0: అండ్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ బి ఇట్ హీ హ్యాడ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ కంప్లీట్లీ.
1: అందుకోసమని అతనికి అనేక విధమైనటువంటి బిరుదులు కూడాను అందుకున్నాడు.
0: దట్ ఈస్ ద రీజన్ వై హీ హాస్ గాట్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్.
1: అర్జున,
0: అర్జున ఇస్ వన్
1: పవిత్ర హృదయమైన వాడు,
0: సేక్రెడ్ హార్టెడ్ పర్సన్.
1: ఫల్గుణ,
0: ఫల్గుణ ఇస్ అనదర్
1: పార్థివ,
0: పార్థివ
1: కిరీటి,
0: కిరీటి
1: శ్వేతవాహనం,
0: శ్వేతవాహనం
1: భీభిశ్చర్య,
0: భీభిత్స
1: భయంకరమైనటువంటి చర్యలు అతను చేసేటువంటి చర్యలు జగత్తునంతా అదిరించేటువంటి అంత బలవంతుడు.
0: హీ కుడ్ అండర్టేక్ యాక్ట్స్ విచ్ కుడ్ టెరిఫై అండ్ ఫ్రైటన్ ద ఎంటైర్ వరల్డ్. సచ్ పవర్ఫుల్ పర్సన్ హీ వాస్.
1: ఎవరు కూడాను సాధించలేనటువంటి ధనుస్సును కూడాను సాధించాడు.
0: ఎ వెపన్ విచ్ కుడ్ నాట్ బి అకాంప్లిష్డ్ అండ్ కాంకర్డ్ బై ఎనీ పర్సన్.
1: హృదయం లోపల శివధనస్సుగా అనగా పినాకముగా ఉండినటువంటిది.
0: ఇట్ వాస్ ఇన్ ది ఫారం ఆఫ్ పినాకా విత్ శివ.
1: త్రేతాయుగంలో శివధనస్సుగా వచ్చింది.
0: ఇట్ వాస్ ఇట్ టుక్ ది ఫారం ఆఫ్ ఎ వెపన్ ఆఫ్ శివ ఇన్ త్రేతాయుగం.
1: ద్వాపర యుగంలో అది గాంధీవంగా వచ్చింది.
0: ద సేమ్ థింగ్ బికేమ్ గాంధీవ ఇన్ ద్వాపర.
1: జనక మహారాజులో ఉండినటువంటి శివధనస్సు ఇదియే.
0: ద సేమ్ థింగ్ వాస్ విత్ కింగ్ జనక.
1: శివుడి దగ్గర ఉండినటువంటి పినాకం కూడాను ఇదియే.
0: ద సేమ్ థింగ్ వాస్ విత్ శివ ఇన్ ది ఫారం.
1: ఇలాంటి మహాశక్తిని కూడా శివానుగ్రహాన్ని పొంది సాధించినటువంటి మహాధీరుడు.
0: బై అర్నింగ్ గ్రేస్ ఆఫ్ శివ హీ వాస్ ఏబుల్ టు కాంకర్ సచ్ ఎ గ్రేట్ వెపన్.
1: కనుకనే అర్జునుకు ఈ విధమైనటువంటి జ్ఞానమును బోధించినప్పుడు జగత్తునకంతా కూడా ఇది సార్థకం కాగలదని తన యొక్క సంకల్పం.
0: హిస్ విషన్ హిస్ సంకల్ప వాస్ ఇఫ్ సచ్ ఎ గ్రేట్ భగవద్గీత ఇస్ టాట్ టు అర్జున ది ఎంటైర్ వరల్డ్ వుడ్ గెట్ ది బెనిఫిట్.
1: మనం ఆహారమును నోటి ద్వారా జఠరమును కంపించినప్పుడే జఠరం నుంచి సర్వాంగమును కూడా దాన్ని సప్లై చేయగలదు.
0: త్రూ అవర్ మౌత్ వెన్ వీ ఆఫర్ ఫుడ్ టు ద స్టమక్, త్రూ ద స్టమక్ ది ఎంటైర్ ఫుడ్ విల్ రీచ్.
1: అదేవిధంగానే ఒక అర్జునుడికి మాత్రమే ఇది అందించినప్పుడు అర్జునుడి ద్వారా కూడాను యావత్ జగత్తును కూడాను దీనిని ప్రసరింప చేయగలడు.
0: జస్ట్ ఆఫ్ ద ఫుడ్ రీచెస్ టు ఆల్ ద లిమ్స్ ఆఫ్ ద బాడీ వెన్ ఇట్ ఇస్ ఆఫర్ టు స్టమక్ వెన్ ఇట్ ఇస్ గివెన్ టు అర్జున ఇట్ విల్ రీచ్
1: పార్థివ.
0: హిస్ నేమ్ ఇస్ పార్థివ.
1: పార్థివ అనగా పృథ్వీపుత్రుడు అనేటువంటి యొక్క అర్థం.
0: పార్థివ మీన్స్ సన్ ఆఫ్ అర్త్.
1: కనుక అందరు కూడా పృథ్వీపుత్రులే.
0: ఆల్ ఆఫ్ us are sons of earth.
1: ఇలాంటి ప్రజలకంతా కూడా ప్రతినిధిగా ఉండినటువంటి వాడు అర్జునుడు. కనుక అర్జునుడిని పవిత్రంగా చేసినప్పుడు ఈ జగత్తునంతా కూడాను జనులందరినీ కూడాను తాను పవిత్రం చేయగలడు అనేటువంటి యొక్క విశ్వాసం చేతనే అర్జునుడికి గీతను బోధించడానికి ప్రయత్నించాడు.
0: యాజ్ అర్జున వాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్, ఇఫ్ హీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటు ఎ సేక్రెడ్ పర్సన్, త్రూ హిమ్ ది హోల్ వరల్డ్ వుడ్ బి కన్వర్టెడ్ విత్ దిస్.
1: కర్మ కంటే నిష్కామ కర్మ ఉత్తమము అన్నాడు.
0: కంపేర్ టు యాక్షన్, యాక్షన్ వితౌట్ ఫ్రూట్స్ ఈస్ గ్రేటర్.
1: నిష్కామ కర్మ కంటే అనాసక్తి కర్మ మరింత ఉత్తమం అన్నాడు.
0: అనాసక్తి యాక్షన్ ఇస్ గ్రేటర్ దాన్ నిష్కామ యాక్షన్.
1: కానీ అనాసక్తి కంటే పూర్తిగా అర్పితముగా ఆవించుకునేటువంటి కర్మలు ఆచరించడమే మరింత శ్రేష్టమన్నాడు.
0: యాక్షన్ ఆఫర్ కంప్లీట్లీ టు ద లార్డ్ ఈస్ మోర్ సేక్రెడ్ దెన్ ఆల్ దిస్.
1: కనుకనే కట్టకడపకి సర్వధర్మ పరిత్యజ్య మాం ఏకం శరణం విద్య అన్నాడు. అన్ని నాకు అర్పితం చేయమన్నాడు.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఓన్లీ హీ కమాండెడ్ హిమ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ టు కృష్ణ.
1: ఆయా స్థాయిని బట్టి బోధలు సలుపుతూ వచ్చాడు కృష్ణుడు.
0: డిపెండింగ్ అపాన్ ది స్టేట్ ఆఫ్ ఎవల్యూషన్ హీ బిగాన్ టీచింగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రథమ స్థాయి లోపల కర్మలు ఆచరించాలి.
0: ఇన్ ద ప్రైమరీ స్టేజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హావ్ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: కర్మను ఆచరించకుండా సోమరితత్వానికి ఏమాత్రం కూడా అభివృద్ధి పరచరాదు.
0: వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్ వన్ షుడ్ నాట్ డెవలప్ లేజినెస్.
1: సోమరత్వాన్ని దైవము ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: గాడ్ వుడ్ నెవర్ అప్రూవ్ ఆఫ్ లేజినెస్.
1: సోమరి జగత్తునకు ఏమాత్రము పనికిరానటువంటి వాడని నిరూపించాడు.
0: ఏ లేజీ పర్సన్ ఈజ్ అబ్సల్యూట్లీ యూజ్లెస్ ఫర్ ద వరల్డ్, దిస్ హెస్ బీన్ ప్రూవ్డ్.
1: కనుక అలాంటి సోమరులను నేను ఏమాత్రం కూడా అంగీకరించనన్నాడు.
0: ఐ డు నాట్ అప్రూవ్ ఆర్ ఎన్కరేజ్ సచ్ లేజీ పీపుల్.
1: కర్మను ఆచరించాలి.
0: యూ షుడ్ పర్ఫార్మ్ యాక్షన్.
1: నిష్కామ కర్మలో ప్రవేశించాలి.
0: యూ వుడ్ ఎంటర్ ఇన్ టు నిష్కామ కర్మ.
1: అది క్రమక్రమేణా అది యోగంగా మార్చాలి.
0: Gradually you should transform that into yoga.
1: ఈ యోగమును యజ్ఞంగా అభివృద్ధి పరచాలి.
0: This yoga should become
1: yajna. ఈ యజ్ఞంలో సర్వమును త్యాగం చేయాలి.
0: In yajna you should renounce everything.
1: ఇది గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము.
0: This is the inner significance of
1: స్వార్థము,
0: selfishness,
1: రాగము,
0: attachment,
1: ద్వేషము,
0: hatred,
1: మమత్వము,
0: మైనస్,
1: అహంకారము,
0: egoism.
1: ఈ నిర్మూలము గావించే నిమిత్తమై ఈ యొక్క గీత ఇన్ని విధములైనటువంటి శిరస్సును ధరించి అనేక రూపములుగా అనేక మందిని ఆదరిస్తూ వచ్చింది.
0: గీత టుక్ సో మెనీ ఫారమ్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ హెల్ప్ సో మెనీ పీపుల్ టు డెవలప్.
1: ఈ గీత కల్పవృక్షం వంటిది.
0: గీత మే బి కంపేర్డ్ టు ఎ విష్ఫుల్
1: ట్రీ. ఎవరు ఏ విధమైనటువంటి ఫలితం ఆశిస్తే ఆ ఫలితాన్ని అందిస్తుంది.
0: వాట్ ఎవర్ థింగ్స్ ఆర్ డిజైర్డ్ ఫ్రమ్ గీత,
1: ఎవరు ఏ విధమైనటువంటి అర్థాన్ని తీసుకుంటే ఆ అర్థంగా ఇది అన్వయిస్తుంది.
0: వాట్ ఎవర్ మీనింగ్ ఇస్ టేకన్ ఫ్రమ్ గీత
1: కనుక దీనికి ఇది అర్థమో అదే అర్థమని ఎవరు నిర్ణయించేటువంటి అధికారం లేదు.
0: నో వన్ హాస్ గాట్ ఎనీ అథారిటీ టు సే దిస్ ఇస్ ది మీనింగ్ ఫర్ దిస్.
1: కల్పవృక్షంలో ఈ పంటనే పండాలి, ఈ ఫలమే రావాలి అనేటువంటిది ఎవరు నిర్ణయించగలరు?
0: హౌ కెన్ ఎనీ పర్సన్ డిసైడ్ వాట్
1: కోరిన దాన్నంతా అందిస్తుంది.
0: వాట్ ఎవర్ యూ డిజైర్ ఇస్ గివన్.
1: కనుకని గీతయే వేదాంత ఊట.
0: Therefore గీత may be described as the very essence.
1: గీతయే బంగారు మూట.
0: This is the a bag of gold.
1: గీతయే మంచి పూల బాట.
0: This is a flowery path.
1: గీతయే సాధకునికి ఒక ఊట.
0: This గీతా itself is a support for
1: సాధక. అదే ఆ గీతని సంసారికి ఒక ఈత.
0: This itself helps you to swim.
1: అన్నింటినీ దాటించేటువంటిది ఈ గీత.
0: గీత కెన్ యూ మేక్ యూ ట్రావెల్స్ ఎనీథింగ్.
1: కానీ ఇష్టం లేనిటువంటి వాడు గీతను గీతగా కూడా గీయొచ్చు.
0: A person who does not like Gita may be taken it as a cross.
1: ఇంతసేపు దీనిని ఎవరెవరి భావం పురస్కరించుకొని ఆ అర్థములు పొందుతూ ఉంటాయి.
0: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వన్స్ ఫీలింగ్స్ వన్ గెట్స్ ది మీనింగ్.
1: దీనికి పూర్వము మన బాలరాజు చెప్పాడు.
0: అర్లియర్ టు దిస్ బాలరాజు టోల్
1: గణపతి శ్లోకం చెప్పాడు.
0: హి గేవ్ ది శ్లోక
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ.
0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం
1: ఇక్కడ అతను చెప్పినటువంటి అర్థం లోపల తెల్లటి వస్త్రములు ధరించినటువంటి
0: విష్ణు హూ మీన్స్ హీఈస్ ఆల్ పర్వెంట్
1: సర్వత్రా ఉండేటువంటి వాడు ఆమ్నీ ప్రెజెంట్ అని.
0: హీఈస్ ఆమ్నీ ప్రెజెంట్.
1: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం బూడిద రంగు కలిగినటువంటి వాడట అతను.
0: హీ వాజ్ ఆఫ్ ది యాష్ కలర్
1: చందమామ రంగుతో ఉన్నాడట.
0: హీ వాజ్ ది కలర్ ఆఫ్ మూన్
1: ఆకాశ రంగును ధరించాడట.
0: హీ వాజ్ బ్లూయిష్
1: దానిని విభూతి రంగు అంటారు.
0: ది సేమ్ థింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది కలర్
1: చతుర్భుజం నాలుగు చేతులు ఉండాయట అతనికి.
0: హీ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ టు హావ్
1: చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఎప్పుడే కాని దుఃఖమని కాని ఆనందమని కాని రెండిటికి పొంగి కుంగేటువంటి యొక్క ముఖం లేదు అతనికి. ఎప్పుడు ప్రసన్నవదనై ఉన్నాడట.
0: హీ వాజ్ ది మోస్ట్ ప్లీజింగ్ సేక్రెడ్ ఫేస్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్.
1: ఈ విధంగా భక్తులు వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వస్తుంటారు.
0: This way a devotee will be praying to King Lord Vinayaka.
1: నాస్తికుల యొక్క భావము.
0: This is the feeling of believer.
1: దీనిని నాస్తికులు ఇంకొక రీతిగా కూడా వర్ణిస్తూ వస్తారు.
0: నాన్ బిలీవర్స్ మే డిస్క్రైబ్ ది సేమ్.
1: శుక్లాంబరధరం తెల్లని బట్టలు మోసేది.
0: శుక్లాంబరధరం రెఫర్స్ టు ద వన్ విచ్ క్యారీస్
1: ఎక్కడ నుంచిగా ఉండేటువంటిది.
0: వేర్ ఎవర్ యూ సీ యూ ఫైండ్ ఇట్
1: ప్రసన్న వదనంతో ఉండేటువంటిది.
0: ఇట్ ఇస్ వన్ విచ్ డస్ నాట్ ఎగ్జిబిట్ ఎనీ ఫీలింగ్ అట్ ఆల్.
1: విభూది రంగుతో చేరినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ యాష్ కలర్
1: చతుర్భుజములు కలిగినటువంటిది నాలుగు కాళ్ళు కలిగినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ ఫోర్ హ్యాండ్స్
1: గాడ్ ది అన్నారు.
0: దట్ అట్రిబ్యూట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ యాష్.
1: చాకల వాడింట్లో తెల్లని గుడ్డలు మోసుకొని వస్తుంటారు అది.
0: ఇట్ విల్ బి క్యారింగ్ వైట్ క్లోత్స్ ఫ్రమ్
1: శుక్లాంబరధరం.
0: దిస్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శుక్లాంబరధరం.
1: విష్ణుహు దాన్ని కట్టేయడి చాకలవాడు ఎక్కడంటే అక్కడ ఇడ్చిపెట్టేసేస్తుంటాడు.
0: వాష్మన్ డజంట్ టై డౌన్ టు ఎనీ ప్లేస్.
1: అది బజార్ లో చూసినా తిరుగుతుంటాది, ఇంట ముందు చూసినా తిరుగుతుంటాది, పంటల్లో చూసినా తిరుగుతుంటాది.
0: యు కెన్ ఫైండ్ ఇట్ రోమింగ్ బిఫోర్ ఇన్ ద రోడ్స్ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ ది హౌస్ అండ్ ఎవ్రీవేర్.
1: చూడండి,
0: దిస్ ఇస్ విష్ణు.
1: చతుర్భుజం నాలుగు కాళ్ళు.
0: చతుర్భుజం ఫోర్ లెగ్.
1: అది ప్రసన్నవదనం
0: అండ్ ఇట్ హాస్ ది మోస్ట్ ప్లీజింగ్ ఫేస్.
1: ఈ విధంగా నాస్తికులు ఆస్తికులు
0: A believer and a non-believer in this
1: ఆసక్తులు అనాసక్తులు.
0: A person who is interested and disinterested.
1: భక్తులు భక్తులు.
0: Devotees and also
1: యుక్తులు రక్తులు.
0: A person who is
1: విరక్తులు అనుభక్తులు. అందరికి అన్ని రకములైనటువంటి యొక్క మార్గంలో దీన్ని ప్రబోధిస్తుంది.
0: ఇన్ దిస్ వే ఇట్ విల్ బి గివింగ్ డిఫరెంట్ మీనింగ్స్ టు డిఫరెంట్ టైప్స్.
1: కనుక గీత ఎవరి భావమును పురస్కరించుకుని ఆ అర్థమును బోధిస్తూ పోతుంది.
0: బేస్డ్ అపాన్ ది ఫీలింగ్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ ది మీనింగ్ ఈస్ గివెన్ బై గీత టు డిఫరెంట్.
1: కనుక ఇది సామాన్యమైనటువంటి వృక్షము కాదు.
0: దిస్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ ట్రీ.
1: మహాకల్ప వృక్షం.
0: దిస్ ఈస్ ఎ గ్రేట్
1: కామధేనువు.
0: దిస్ ఈస్ ఎ సేక్రెడ్ కౌ.
1: ఎవరికి తోచిన అర్థాన్ని వాడు తీసుకోవచ్చు.
0: You can take the meaning as you like.
1: Samudramulo ananta jalam untundi kaladu.
0: There is plenty of water in the ocean.
1: Kani evarevaru ententa patram teeskonu potaro anta patrane thanu teeskonu.
0: But each one can get water depending upon the vessel that he takes.
1: Kanuka patra bhedam unnadi kani indulo ye mattamu jalamlo bhedam ledu.
0: There is difference only in the size of the vessel, but so far the water
1: kanuka mana bhavamulo lopala aneka rakamuluga undavachchu.
0: There may be differences in our feelings.
1: Geeta matramu okkati.
0: బట్ భగవద్గీత ఈజ్ ఓన్లీ వన్.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చేటువంటి స్వభావం.
0: ఇట్స్ నేచర్ ఈస్ టు ట్రాన్స్ఫార్మ్ హ్యూమానిటీ ఇంటూ డివినిటీ.
1: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నిరూపిస్తుంది. కనుక ఇలాంటి గీతను మనము ఏ విధమైన రీతిగా కూడాను దీన్ని చులకన చేయక శ్రద్ధాభక్తులతో దీనిని ఉచ్చరించి పఠించి అర్థమును గుర్తించి ఒకటి రెండు అయినా కూడా మీరు ఆచరణలో ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడే ఈ గీతా పారాయణము గీతా ప్రబోధలు సార్థకమవుతాయి.
0: సచ్ ఎ సేక్రెడ్ బుక్ యాజ్ దిస్ వీ షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ అ లాట్ ఆఫ్ డివోషన్ వుడ్ అప్రోచ్ అండ్ వుడ్ చాంట్ దాట్ విత్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ దెన్ ఓన్లీ వీ గెట్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ లైఫ్.
2: That was the 32nd in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 14th September 1984, Bhagavan explained the secret behind performing action without the expectation of its result.

0: ప్రేమస్వరూపులైన యువతి యువకులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: భావి ప్రపంచ పౌరులారా,
1: ద సిటిజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ వరల్డ్,
0: పునర్విత్తం ధనము పోయినను మనం దానిని సంపాదించుకునవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ లూజ్ మనీ యూ కెన్ ఎర్న్ ఇట్ బ్యాక్.
0: పునర్మిత్రం, మిత్రుడు పోయినప్పటికీ మరొక మిత్రుడిని మనం సంపాదించుకోవచ్చు.
1: ఈవెన్ ఇఫ్ యూ హావ్ లాస్ట్ ఎ ఫ్రెండ్ యూ కెన్ హ్యావ్ అనదర్.
0: పునర్భార్య, భార్య పోయినప్పటికీ మరొక వివాహం ఆడవచ్చు.
1: If the wife is gone and dead, you can marry again.
0: Punarmahi, bhoomini kolipothe tirigi manamu danini sampadinchukovachchu.
1: If you lose land property, you can acquire it.
0: Na shariram, shariram pothe tirigi manamu sampadinchukonalem.
1: When once the body is gone, you cannot get it back.
0: అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నతుడు.
1: ఇన్ దిస్ వాస్ట్ యూనివర్స్ ది హ్యూమన్ బీయింగ్ ఇస్ ద నోబ్లెస్ట్ అండ్ ఎగ్జాల్టెడ్ వన్.
0: మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు.
1: మ్యాన్ ఈస్ నోబుల్,
0: సౌజన్య సౌచీతంతో కూడినటువంటి వాడు.
1: ఈస్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ నోబిలిటీ.
0: ఇట్టి మానవత్వాన్ని కోల్పోయినా ఇంకా తిరిగి మనకు లభ్యం కాదు.
1: If that humanness is gone, you cannot get it again.
0: Yuvati yuvakulara,
1: young men and women,
0: ee naadu yavat prapanchamu ee prapancham yokka saubhagyamu prapancham yokka unnati ee naati yuvati yuvakulu yokka pravartanala pai aadharapadi unnadi.
1: The prosperity and the progress welfare of the future rests on you.
0: యువతి యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు.
1: యంగ్ మెన్ అండ్ విమెన్, వెన్ వన్స్ యూ మెయింటైన్ వెరీ హై కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ నోబిలిటీ, ద వరల్డ్ ఆల్సో విల్ మెయింటైన్ ద స్టాండర్డ్ క్యారెక్టర్, ద వరల్డ్ విల్ మెయింటైన్ ఇట్.
0: గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడివిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు.
1: ద బైగాన్ డే విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: అనంతమైన సాగరంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు.
1: రివర్ యమున, వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ ది ఓషన్, కెన్ నాట్ కమ్ బ్యాక్.
0: మనము బాగుగా తిని నమిలి మృంగినటువంటి ఫలమును తిరిగి మనం వెనుకలకు తీసుకోలేము.
1: ద ఫ్రూట్ దట్ ఇస్ చూడ్ అండ్ ఈటన్ అండ్ స్వాలోడ్ కెనాట్ బి బ్రాట్ ఇన్ ఇట్స్ ఫామ్ బ్యాక్.
0: కానీ మానవుడు తన యొక్క రోజులను మోదులతో గడుపుకుంటున్నాడే కాని ముందు ఏమి జరుగునో అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ జస్ట్ స్పెండింగ్ ద డేస్ బట్ ఈస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్ ఇన్ ఫ్యూచర్.
0: సూర్యుడు తన కిరణముల ద్వారా జలమును ఆవిరి గావించుకుని తాను ఏ విధంగా దానిని హరిస్తున్నాడో,
1: just as the sun rays transform water into the vapor,
0: ade vidhamgane ratrimpagalu manavuni yokka aayu pramanamunu antyam gaavinchukunnatunte satyanni manavudu gurtinchukolekapothunnadu.
1: Likewise, man is not able to realize how his lifespan is diminishing day by day.
0: Jeevitamu oka pedda gadiyaram vantidi.
1: Life is like a big clock.
0: Indulo samvatsaramulu nelalu dinamulu aneetunti moodu mundu baaguga tirugutunnavi.
1: This big clock has got the pins of the years, the months and the days.
0: Pinnulu sakramanga tirugutunnavani manam aanandistunname kaani tirigi taralopalni ghana ghanamani gantalu mroyistu untunnadi.
1: We are happy that the hands of the clock are moving fast, but you don't know there rings the final bell.
0: Kaani ee gantala vishayanni manam gurtinchukolekapothunnam.
1: We don't know, we are not mindful aware of the hours pass by.
0: దినములే నిమిషముల యొక్క పిన్ను.
1: The days are the results of the movement of the hands of the minutes.
0: నెలలే గంటల యొక్క పిన్ను.
1: The hands of the months reflect of the hands of the day.
0: గంటలే మన యొక్క సంవత్సరం యొక్క పిన్ను.
1: Hours constitute an year.
0: కనుక మనము ఈ దినములు నెలలు గంటలు తిరుగుచున్నటువంటిది చూస్తున్నామే కాని దీనిలో తరిగిపోయేటువంటి ఆయు ప్రమాణాన్ని మనం గుర్తించడం లేదు.
1: We just pass through the days, months and hours, but we don't recognize how the lifespan is diminishing.
0: ఈ కాలము గడువకపురమే. కర్తవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: Before the time passes off, let us conduct ourselves in full realization of the responsibility.
0: మానవుడు ఈ జగత్తు నుండి అవతరించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause for the birth of mankind?
0: ఈ మానవుని యొక్క కర్తవ్య ధర్మం ఏమిటి?
1: What are the responsibilities of the human society?
0: ఇలాంటి కర్తవ్యాన్ని మనం గుర్తించి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: We have to recognize the truth and responsibilities and spend our life.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము పవిత్రాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not recognizing the sanctity and the divinity inherent in our lives.
0: జీవితములో కాలము చాలా ప్రధానమైనటువంటిది ప్రమాణమైనటువంటిది.
1: In this life, time is most important and highly valuable.
0: కానీ ఈ కాలమును ఈనాటి యువతి యువకులు అమితంగా వ్యర్థము గావిస్తున్నారు.
1: But this time is wasted by men and women more and more.
0: దీన్ని వ్యర్థము గావించగా సార్థం గావించడానికి ఈ కాలమును సద్వినియోగం చేసుకోవాలి.
1: They should not waste time and they should make proper use of the time given.
0: కాలమును వ్యర్థం చేయటం చేతనే మన జీవితం కూడాను వ్యర్థమైపోతున్నది.
1: As you waste your time, you'll be wasting your life.
0: కనుక కాలమును సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should make proper use of the time.
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు విలీనమై ఉంటున్నవి.
1: Man has got in him immanent two natures.
0: ఒకటి పశుత్వము.
1: One is animality.
0: రెండవది మానవత్వము.
1: Second, humanness.
0: కానీ ఈ మానవత్వము హర్షద్వర్గములైనటువంటి కామ క్రోధలో మోహమను ఆశ్చర్యమైనటువంటి తత్వములతో లీనమై.
1: This humanness has got with it all the six weaknesses like anger, the lust and greed and so on and so forth.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క తనమును ధనమును మనము సద్వినియోగపరచుకునక.
1: We are not making use of the body and the wealth gifted by God.
0: ఈ మనసు యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించక.
1: We are not realizing the nature of the mind.
0: స్థితి గతి మతి సంపత్తిని కూడాను దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: Further, we are misusing, wasting our position, our destiny and our possession.
0: తద్వారా మానవత్వాన్ని తాను కోల్పోతున్నాడు.
1: By this, he is losing the very human nature quality.
0: దుర్వ్యసనములకు లోనై.
1: He subjects himself to
0: vice. దురభ్యాసములకు పాడై.
1: He cuts himself spoiled because of bad
0: habits. పతనమై పశువు వలె క్షీణించిపోతున్నాడు.
1: He ruins himself and comes down to the level animal.
0: ఇదియే మన యందున్నటువంటి పశుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఫలితం.
1: This is the result of the animal behavior in us.
0: అట్టు కాకుండా.
1: It should not be so.
0: మది స్థితి గతి సంపత్తిని సద్వినియోగపరిచి.
1: On the other hand, we should make use of our mind, our position, the plight, destiny.
0: సదాచార సంపన్నుడై.
1: We should be one of good character.
0: సద్గుణములను పోషించుకొని.
1: We should develop virtues.
0: ధర్మ మార్గములో ప్రవేశించి.
1: Proceed along the righteous path.
0: తన జీవితమును మానవత్వంగా మార్చుకోవటమే కాకుండా మాధవత్వంగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: Should lead the life of a true human being and should even become divine.
0: ప్రపంచంలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: Every material in this world should be properly made use of.
0: ఒక కత్తి ఉన్నది.
1: Here lies the piece of wood.
0: ఈ కత్తితో కూరగాయలు తరుచుకొని తరువాత దానిని కూరగా వండుకొని మనం సుఖంగా భుజించవచ్చు.
1: హియర్ వీ హ్యావ్ ద నైఫ్, యూ కెన్ కట్ ద వెజిటబుల్స్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: అదే కత్తితో ఫలములను తరుగుకొని సుఖంగా భుజించి ఆనందాన్ని పొందవచ్చు.
1: విత్ ద సేమ్ నైఫ్ యూ కెన్ కట్ ఈవెన్ ద ఫ్రూట్ అండ్ ఈట్ అండ్ ఎంజాయ్ ద స్వీట్నెస్.
0: కానీ అదే కత్తితో ఎదుటివాని గొంతును కోసి మానవత్వాన్ని కోల్పోయి రాక్షసత్వంగా కూడా మనము నిరూపించవచ్చు.
1: With the same knife, you can even cut the throat of another man and act like a demon.
0: దీనికి కత్తి కాదు కారణం.
1: For this, knife is not the cause.
0: మానవుని యొక్క మతియే దీనికి గతి.
1: It is the human mind that is responsible for this position.
0: మతిని బట్టి గతి. గతిని బట్టి స్థితి.
1: Basing on the mind is the destiny and the position.
0: ఈ స్థితిని బట్టియే సంపత్తి.
1: Basing on the position, all his possession.
0: కానీ ఈనాటి మానవుడు సంపత్తి నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: Man today is struggling for possessions, money.
0: కానీ తన యొక్క స్థితిని తాను గుర్తించుకోవటం లేదు.
1: He is not recognizing his true position.
0: ఈ స్థితిని గుర్తించుకోవటంకి తన యొక్క గతి సరి అయిన రీతిగా మార్చుకోవాలి.
1: He has to transform his mind in order to reach proper destiny.
0: దీన్ని సరి అయిన రీతిగా మార్చుకోవటానికి మతి సరి అయినటువంటి స్థితిలో పెట్టుకోవాలి.
1: In order to change his position, he should keep his mind proper.
0: దీనినే వేదాంతము యత్ భావం తద్ భవతి అన్నారు.
1: Vedantic parlance, it is stated, as is the mind, so is the position.
0: మన భావములు పురస్కరించుకునియే మన యొక్క ప్రవర్తన కొనసాగుతూ వస్తుండాలి.
1: Our behavior depends on our thoughts and feelings.
0: ఒక న్యూస్ పేపర్ ఉంటుండాలి.
1: Here is a newspaper.
0: ఆ న్యూస్ పేపర్ ను మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి యొక్క దుర్గంధం కానీ సుగంధం కానీ అందులో మనకు గోచరించదు.
1: As you go through the newspaper, you don't feel the smell, good or foul, as the case may be.
0: కానీ ఆ న్యూస్ పేపర్ లోపల జాస్మిన్ ఫ్లవర్స్ మొత్తం కట్టినప్పుడు మల్లె పువ్వులు.
1: On the other hand, if the same newspaper is used to make a pack of jasmine flower,
0: ఆ యొక్క మల్లె పుష్పముల వల్ల ఈ న్యూస్ పేపర్ కూడాను మల్లె పుష్పములు వాసన పొందుతుంది.
1: Because of the association with the jasmine flowers, the newspaper also smells like that of jasmine.
0: అదే న్యూస్ పేపర్,
1: the same newspaper,
0: మనము పకోడాలతో పొట్టం కట్టినప్పుడు
1: is used to pack the pakoda.
0: ఆ న్యూస్ పేపర్ కూడాను పకోడా వాసన వస్తుంది.
1: The newspaper also will smell like that of pakoda.
0: అదే పేపర్ లోపల మనము డ్రై ఫిష్ పొట్టం కట్టినప్పుడు ఆ డ్రై ఫిష్ వాసన ఆ పొట్టం చెందుతుంది.
1: If the same newspaper is used to pack dry fish, it smells like that.
0: కనుకని మన యొక్క హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటిది ఎట్టి దుర్గంధములు లేనటువంటి యొక్క న్యూస్ పేపర్ వంటిది.
1: Likewise, human heart is sacred without any foulness there.
0: ఇందులో ఏ విధమైనటువంటి యొక్క అభ్యాసమును ఏ విధమైనటువంటి యొక్క తలంపులను ఇందులో మనం ప్రవేశపెడుతుమో దాని యొక్క ప్రభావమే ఈ హృదయాన్ని పొందుతుంది.
1: Depending upon the thoughts and emotions that you carry in the heart, your character and the behavior depend on
0: that. కనుకనే వేదాంతం చెప్పింది.
1: So Vedanta says.
0: So, S-O-W, so.
1: So, S-O-W.
0: In action.
1: So, an action, a repay.
0: That.
1: Repay trait or tendencies.
0: Tendency.
1: Tendency.
0: A tendency, repay habit.
1: So, a tendency, reap a habit.
0: A habit, reap a character.
1: So, a habit and reap a character.
0: A character, reap a destiny.
1: So, a character and reap a destiny.
0: So, you are the maker of your destiny.
1: Know that you are the maker of your destiny.
0: Or you do, or undo it.
1: You can make or mar, you can do or undo it.
0: కనుకనే మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క భావములపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore, good and bad depend on our thoughts.
0: మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుండాలి.
1: They depend on our actions.
0: కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
1: Therefore, our conduct behavior should be noble.
0: మానవత్వంలో ఎంతయో దివ్యత్వం ఇమిడి ఉంటుంది.
1: There is divinity in humanity.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుల యొక్క ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటున్నది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్ డిపెండ్ అపాన్ ద కాండక్ట్ బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీ.
0: ఈనాడు జగత్తులో ఎందు చూచినప్పటికీ దుఃఖములు, భయములు, అశాంతి అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములుగా మనకు కనిపిస్తున్నది.
1: ఆల్ ఓవర్ ద వరల్డ్ యు ఫైండ్ మిజరీ, ఫియర్, రెస్ట్లెస్నెస్.
0: ఇట్టి పరిస్థితికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause behind it?
0: ఏ దేశములో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులుందరో ఆ దేశము నిరంతరము కూడా పవిత్రంగానే ఉంటుంది.
1: That country with young men and women with perfect character will be noble and great.
0: ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మూల కారణమేమిటి?
1: What are the main cause for the present plight of the country?
0: ప్రజలలో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేకపోవటమే మూల కారణం.
1: Among people there are no good young men and women.
0: దేశమును రక్షించడానికి అస్త్రశస్త్రములు కాదు ప్రధానము.
1: It's not the weaponry that protects a country.
0: ఆటం బాంబులు కాదు ప్రధానము.
1: Not the atom bomb.
0: గుణశీలురైనటువంటి యొక్క స్త్రీ పురుషులు అత్యవసరము.
1: The country needs men and women of perfect character.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలు యువతీ యువకులపైనే ఆధారపడి ఉంటున్నది.
1: The good and bad of this world depend upon the men and women.
0: కనుక ఈనాటి యువతీ యువకులు పవిత్రమైన భావముల చేత నిర్మలమైన చిత్తము చేత నిస్వార్థమైనటువంటి సేవలో ప్రవేశించి దేశమునకు ఆనందాన్ని అందించాలి.
1: Therefore, young men and women should have a sacred heart, pure mind, selfless service.
0: సత్సంగములో ప్రవేశించాలి.
1: They should join good company.
0: సత్సంగమనగా మంచి వారి యొక్క స్నేహం అనుకుంటారు. కాదు కాదు.
1: Good company you mean association with good people? No.
0: సత్ అనగా దైవత్వమే.
1: సత్ means divinity.
0: అది ఏ బీయింగ్.
1: That is being.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది.
1: That is permanent.
0: దానితో మన యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: With the divinity you can develop your company association.
0: ఇందువల్ల చేదు పోగుటకు తీపి అభివృద్ధి గావించడానికి ఇది ఒక పెద్ద ఆధారము.
1: This will help us to get rid of all this bitterness and grow in sweetness.
0: పాపములు కరుగుటకు శాపములు తరుగుటకు కూడాను ఈ యొక్క సత్సంగమే ఆధారము.
1: It is association with the divine, the sat, that will help you free from all the sins and the curses.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సత్సంగం ఈనాడు ప్రపంచము కోల్పోయినది.
1: The world has lost such sacred good company today.
0: మానవత్వం అనేది మంట కలిపినది.
1: The human quality is totally gone, burned to flame.
0: పాప భీతి లేక పామరత్వము పట్టిక చేదు పోగుటకు తీపి అభివృద్ధి గావించడానికి ఇది ఒక పెద్ద ఆధారము.
1: This will help us to get rid of all this bitterness and grow in

0: ఏక పామరత్వము పట్టి
1: బికాస్ ఆఫ్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ నో ఫియర్ ఆఫ్ సిన్
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని పట్టి
1: ఫర్ ది రీజన్ దట్ దే హావ్ నో లవ్ ఆఫ్ గాడ్
0: మానవత్వం అనగే మానవులందున
1: అమంగ్ హ్యూమన్ సొసైటీ ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటలీ గాన్
0: విశ్వశాంతికి దియే విప్లవం
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ది వరల్డ్ రివల్యూషన్ టుడే
0: ఈనాటి ప్రపంచము ఈ విప్లవానికి గురి కావడానికి కారణమేమిటి
1: వాట్ ఆర్ ద మెయిన్ కాజ్ బిహైండ్ దిస్ రివల్యూషన్ వరల్డ్ ఓవర్
0: పాప భీతి కోల్పోయినారు
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్ టుడే
0: దైవ ప్రీతిని కూడా కోల్పోయినారు
1: దే హావ్ నో లవ్ ఫర్ గాడ్ ఈదర్
0: ఈ రెండు కోల్పోయిన తర్వాత శాంతి ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది
1: వెన్ వన్స్ దీస్ టూ ఆర్ గాన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్
0: కనుక మొట్టమొదట పాప భీతి దైవ ప్రీతిని మనము అభివృద్ధి గావించుకోవాలి
1: దేర్ఫోర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ దీస్ టూ ఫియర్ ఆఫ్ సిన్ అండ్ లవ్ ఆఫ్ గాడ్
0: మనము సంఘమునందే పుట్టాము
1: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ
0: సంఘమునందే పెరిగాము
1: వీ గ్రో ఇన్ సొసైటీ
0: సంఘం నుంచినే మనం కీర్తి ప్రతిష్టలను అందుకున్నాం
1: వి హావ్ ఎర్న్డ్ ఆల్ ద రెప్యుటేషన్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ
0: సంఘం నుంచినే అనేక విద్యలను మనము నేర్చుకున్నాము
1: వి ఆర్ ఎడ్యుకేటెడ్ ఇన్ ది సొసైటీ
0: తెలివితేటలను పెంచుకున్నాము
1: వి హావ్ గ్రోన్ ఇన్ ఇంటెలిజెన్స్
0: మేధావులని కీర్తిని పొందాము
1: వి గాట్ ద నేమ్ దట్ వి ఆర్ ఇంటెలెక్చువల్
0: ఇవన్నీ ఎక్కడి నుంచి మనకు ప్రాప్తించింది
1: వేర్ ఫ్రమ్ యు గాట్ ఆల్ దీస్ థింగ్స్
0: సమాజం నుండి మనకు ప్రాప్తించింది
1: యు గాట్ దెమ్ అవుట్ ఆఫ్ సొసైటీ అలోన్
0: కానీ ఇన్ని విధములైనటువంటి యొక్క ఉన్నత స్థితులను గతులను మతులను మనం ఈ సంస్థ నుంచి మనం పొందినాము
1: వీ హావ్ గాట్ ఆల్ దీస్ హైట్స్ అవుట్ ఆఫ్ దిస్ సొసైటీ ఓన్లీ
0: ఇన్ని సమాజం నుంచి మనం అందుకున్నటువంటి యువతి యువకులు ఏ ఒక్కరైనా కూడాను ఈ సమాజమునకు మనం ఏ విధంగా మనం ఉపయోగించాలి దీని కృతజ్ఞత ఏ విధంగా తీర్చాలి అనేటువంటి ఒక దీంతో విచారణ చేస్తున్నారా
1: హ్యావింగ్ గాట్ ఆల్ దీస్ థింగ్స్ హ్యావింగ్ రిజన్ టు హైట్స్ అవుట్ ఆఫ్ ద సొసైటీ Young men and women here, have any one of you thought to express your gratitude to the society?
0: Inni pavitramainatundi okka sagunamulu manam andukunnanduku samajamulaku memu ee seva chestunnamu.
1: Having been the recipient of all the good out of the society, how are you?
0: Ee vidhamainatundi pratibalanni manam samajamulaku andistunnamu.
1: How are you expressing your gratitude?
0: Ee vidhamga tamaku tamu prashna vesukunte ee maatramu kudanu jawabu raavatam ledu.
1: If you put a question to yourself, you don't get an answer.
0: Idi ee pedda dosham.
1: This is a big mistake.
0: ప్రతి మానవుడు కూడాను కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ నెసెసరీ హ్యావ్
0: దేని నుండి మనం ఏ ఫలితాన్ని పొందినామో ఆ ఫలితమునకు ప్రతిత్యమిగా ఈ యొక్క కృతజ్ఞతను మనం చూపాలి.
1: హ్యావింగ్ బీన్ ద బెనిఫిషరీస్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్
0: ఆ కృతజ్ఞత చూపే నిమిత్తమై సమాజంలో నిస్వార్థమైన సేవ చేయాలి.
1: యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ టు యువర్ గ్రాటిట్యూడ్ యూ షుడ్ రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్
0: ఆ నిస్వార్థమైన సేవనే ఈ సమాజమునకు మనం అందించేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము ఒక విధమైనటువంటి ఒక సేవ.
1: సెల్ఫ్లెస్ సర్వీస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
0: ఈ కారణమును పురస్కరించుకుని సమాజ సేవ అనేటువంటి దాన్ని ప్రారంభించాం.
1: బేసింగ్ ఆన్ దిస్ ద సోషల్ సర్వీస్ సర్వీస్ టు సొసైటీ ఈ స్టార్టెడ్.
0: కానీ ఈ సోషల్ సర్వీస్ అనేటువంటిది ఈనాడు ఎక్కడా మనకు కనిపించడం లేదు.
1: This social service is not seen even
0: ee service dwara kuda nu tirigi peru pichine pondutunname kaani tama yokka ankitanni manu e maatramu anubhavinchatam ledu.
1: Even this service is rendered for personal gain of name and fame, not in a spirit of selflessness.
0: Sharira madhyam kalu dharma sadakam shariramu samajamulaku ankitam gaaviche nimittame yerpadinatundi.
1: Body is gifted to dedicate to the society.
0: Karanam,
1: the reason,
0: ఈ యొక్క మానవత్వము ఈ సమాజం నుండి ఏ పోషింపబడుతున్నది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సస్టైన్డ్ బై ద సొసైటీ.
0: ఈ యొక్క పోషింపబడేటువంటి ఈ దేహము లోపల సద్గుణముల చేత సమాజం యొక్క సరి అయిన సేవ చేయాలి.
1: హ్యావింగ్ సస్టైన్డ్ అండ్ మెయింటైన్ బై ద బాడీ
0: సమాజం గుర్తించాలి.
1: వీ హావ్ టు రెండర్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ఫ్యాక్ట్.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పదవులు ఎందుకు కాని అధికారములు ఎందుకు కాని వ్యాపారం నందు కాని రాజకీయం నందు కాని పాలకులు ఎందుకు కాని ఏమాత్రం కూడా సరి అయినటువంటి ఒక త్యాగం అనేటువంటి కనిపించడం లేదు.
1: టుడే అమంగ్ ద పీపుల్ ఇన్ హై పొజిషన్స్ అథారిటీ బిజినెస్ పొలిటిక్స్

0: and otherwise. There is no spirit of sacrifice at all.
1: అన్ని రంగములు ఎందుకు కూడాను ఈనాడు ఒక విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి యొక్క కలుషం ప్రారంభమైంది.
0: In every heart, you find pollution, the stone-hearted, so tough and rough.
1: కనుక ఈ యొక్క మాలిన్యమును మనము తుడచడానికి తగిన కృషి చేయాలి.
0: So we have to make every effort to wipe out this dirt.
1: ప్రతి అధికారి ఎందు కాని, ప్రతి మాతాపితరులు ఎందు కాని, ప్రతి మేధాశక్తులు ఎందు కాని, ఏ యొక్క విద్యావంతుని ఎందు కాని, అధ్యాపకులు ఎందు కాని, ఈ విధమైనటువంటి కాలుష్యము నిండిపోయినది.
0: This kind of pollution is there among people in authority, among parents, intellectuals, educated people and teachers as well.
1: గొప్ప గొప్ప మేధావులమని గర్వించుతున్నారే కాని ఆ మేధావిలో ఉండవలసినటువంటి వినయ విధేయతలు కనిపించటం లేదు.
0: They pride themselves because of their intellect, but they have no trace of humility.
1: గొప్ప విద్యావంతుడని గర్వించుతున్నాడే కాని ఆ విద్యకు సంబంధించినటువంటి త్యాగం అతనిలో కనిపించటం లేదు.
0: He prides himself because of very high education he acquired, but there is no sacrifice.
1: నేను గొప్ప అధికారిని గర్విస్తున్నాడే కాని అధికారికి సంబంధించినటువంటి ఆచరణలు ఏమాత్రము కనిపించటం లేదు.
0: He is egoistic because of position, but his behavior does not reflect what is expected of him.
1: పాప భీతి దైవ ప్రీతి ఈ రెండు కూడాను ఉండాలి.
0: In every aspect these two are important. We should have fear of sin and love of God.
1: దైవాన్ని ప్రేమించినప్పుడు జగత్తునే ప్రేమింపబడిన వాడవుతాడు.
0: And once you love God, you'll be loving the world by and large.
1: ఎవరిని మనం దండించినప్పటికీ, ఎవరు మనల్ని హింసించినప్పటికీ మనం దానిని స్వీకరించాలి.
0: Anyone may punish you, harm you, but you should have all the patience and bear it.
1: ఉదార చరితానాం.
0: You should have all that forbearance.
1: ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంగా మారిపోవాలి.
0: And the whole world should be one family.
1: ప్రపంచమంతా ఒక గృహము.
0: The whole world is one home.
1: ప్రతి మానవుడు కూడాను అందులో సోదరుడే.
0: Every human being here is a brother to another.
1: Brotherhood of man, fatherhood of God.
0: This is the spirit of brotherhood of man and fatherhood of God.
1: అంతా తానే అనేటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: We should experience the spirit of oneness.
1: ఈ ఏకత్వమును గుర్తించినప్పుడు ఇతరులను కూడాను మనం బాధించడానికి ప్రయత్నించము.
0: When once there is the spirit of unity, no one will ever harm you.
1: తన మెత్తని నాలుకను తన గట్టి పండు కరుస్తాయి.
0: The soft tongue is hurt by the sharp teeth around.
1: కాని ఈ పండు నాలుకను కరిచింది కదా అని నాలుకలకు మనం ఏమైనా శిక్షణిస్తున్నామా?
0: For the simple reason that the tongue is hurt by the teeth, are you going to punish any here?
1: ఇవ్వటం లేదు.
0: No, you don't punish.
1: కారణం ఏమిటి?
0: Why?
1: నాలుక నాదే, పండు నావి.
0: The reason is the tongue and the teeth belong to me.
1: అందువల్ల అదే విధంగా ఇతరులు మనల్ని హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి.
0: Likewise, others may harm you, accuse you, yet you should pardon them.
1: ఈ యువకుల యందు క్షమా గుణము అత్యవసరమైనటువంటిది.
0: Among young people, this spirit of forgiveness is very important.
1: ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది.
0: At this age, you will have hot blood.
1: ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది.
0: If anyone says anything, you will be full of fury and anger.
1: చాలా తప్పు.
0: It's a big mistake.
1: మానవునికి ఉండవలసినటువంటి గుణం కాదు ఇది.
0: It is not a human quality.
1: శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి.
0: With all the peace and patience, you should develop.
1: క్షమ సత్యము.
0: It is this forbearance that is truth.
1: Chama dharmamu.
0: Forgiveness is dharma.
1: Chama vedamu.
0: And this patience is veda.
1: Chama ahimsa.
0: And forbearance is non-violence.
1: Chama yajnambau.
0: And this forbearance is sacred ritual.
1: Chama santoshamu sarvamu.
0: It confers happiness and everything.
1: Chama sarvasvambu sarvalokamulandunni.
0: It is everything all over the world, cosmos.
1: Ee chamanu prati yuvati yuvukulu kudanu acharana lopala sadhinchadaniki prayatninchali.
0: This spirit of forgiveness should be cultivated in practice by everybody.
1: Ittivatti sahana tattvanni aacharinchadame nijamaina dharmamu.
0: Cultivation of such forbearance is true dharma or sacred practice.
1: Ittivanti dharma sambandhamainatundi oka margam nandu manavatvanni pravesh pettali.
0: We should tread along this path of righteousness and be a true human.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Manavatvamulo ఎంత పవిత్రమైనటువంటి గుణములు ఉన్నవి అనేది మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సీక్రెట్ క్వాలిటీస్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: అషద్వర్గములైనటువంటి కామక్రోధ లోభ మోహమానవత్సలములు ఇవన్నీ కూడా మృగ లక్షణములే.
0: ద యాంగర్ ద లస్ట్ అండ్ గ్రీడ్ ఆల్ ద వీక్నెసెస్ ఆర్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీస్ దే ఆర్ అనిమల్ క్వాలిటీస్.
1: ఈ యొక్క మానవత్వం లోపల ఉండవలసినటువంటి లక్షణములు కాదు.
0: దే ఆర్ నాట్ ది క్వాలిటీస్ టు బి ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: భయపెట్టేది మృగము, భయపడేది పశువు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది అనిమల్ దట్ మేక్స్ ఎవ్రీ వన్ ఫియర్ స్ట్రికన్ అండ్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్ టర్న్.
1: నీవు మృగము కాదు, పశువు కాదు.
0: యు ఆర్ నాట్ అనిమల్, యు ఆర్ నాట్ ఎ బీస్ట్.
1: నీవు భయపెట్టకూడదు, భయపడకూడదు.
0: యూ షుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి, యూ షుడ్ బి ఫియర్లెస్.
1: ఈ రెండింటికి అతీతమైనటువంటి మానవుడుగా నీవు ప్రదర్శించాలి.
0: యూ షుడ్ ట్రాన్సెండ్ దీస్ టూ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: ఈనాటి యువకుల లోపల ప్రధానమైనటువంటి గుణమును పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ దీస్ చీఫ్ క్వాలిటీస్.
1: ఎవరిని నీవు భయపెట్టవద్దు.
0: నెవర్ క్రియేట్ ఫియర్ ఇన్ అదర్స్.
1: ఎవరి దేనికి నీవు భయపడవద్దు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
1: దేనికి భయపడాలి?
0: Why should you be afraid?
1: పాపమునకు భయపడాలి.
0: You should have fear when it's a matter of sin.
1: దైవమును ప్రేమించాలి.
0: లవ్ గాడ్.
1: ప్రేమించవలసినటువంటిది దైవమే తప్ప అన్యము కాదు.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూమ్ యూ షుడ్ లవ్ గాడ్ అలోన్, నన్ ఎల్స్.
1: ఈనాడు లోకములో తల్లి ప్రేమ ఉన్నది.
0: టుడే వి హావ్
1: తండ్రి ప్రేమ ఉన్నది.
0: ఆల్సో ఫాదర్.
1: సోదరుల ప్రేమ ఉన్నది.
0: బ్రదర్స్.
1: మిత్రుల ప్రేమ ఉన్నది.
0: ఫ్రెండ్స్.
1: బంధువుల ప్రేమ ఉన్నది.
0: రిలేషన్స్.
1: ఈ ప్రేమ యందు అంతో ఇంతో కూడాను స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
0: All these forms of love, the worldly love, carries with it selfishness.
1: కాని ఎట్టి స్వార్థమూలైనటువంటి యొక్క ప్రేమ, దైవ ప్రేమ ఒక్కటే.
0: The selfless love is only the divine love.
1: దైవము మీ నుండి దేనిని కోరడు.
0: God does not want anything from you.
1: దైవము మీ నుండి ఏదీ ఆశించడు.
0: He doesn't expect anything from you.
1: తనకు కాదు పాదం మొదలుకొని తల వరకును నిస్వార్థమే, నిస్వార్థమే.
0: God from top to toe is selfless.
1: పూర్ణమైనటువంటి ప్రేమనే.
0: ఇట్స్ ఎ టోటల్ లవ్.
1: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని మాత్రమే ప్రేమిస్తూ రావాలి.
0: గాడ్ ఈజ్ లవ్ అండ్ యూ షుడ్ లవ్ హిమ్.
1: అది పాప భీతి పోయినప్పుడు దైవ ప్రీతి మనలో ప్రారంభమవుతుంది.
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ దిస్ ఫియర్ ఆఫ్ సిన్, యూ విల్ సర్టన్లీ లవ్ గాడ్.
1: అట్టి ప్రీతి గల మానవుణ్ణి సమాజము గౌరవిస్తుంది.
0: సచ్ ఎ మ్యాన్ విల్ బి రెస్పెక్టెడ్ బై దిస్ సొసైటీ.
1: కనుక ఈనాడు సమాజంలో మనం గౌరవాన్ని పొందవాలంటే
0: in order to earn esteem in society,
1: ప్రేమనే మనం సాధించాలి.
0: ఇట్ ఇస్ ఇట్ ద లవ్ ఫర్ గాడ్ దట్ ఇస్
1: దైవ ప్రేమను సాధించవాలంటే పాప భీతిని మనం పెంచుకోవాలి.
0: టు కల్టివేట్ లవ్ ఫర్ గాడ్ యూ షుడ్ హ్యావ్ దిస్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ఎట్టి పాపమునకు కూడా మనము ఏమాత్రమూ ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ సిన్.
1: పాపం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సిన్?
1: మన యొక్క భారతీయ సంస్కృతి యందు
0: యాజ్ పర్ ద కల్చర్ ఆఫ్ భారత్
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
0: Service to others is a merit. Harming others
1: help
0: is a
1: ever merit. Hurt never.
0: Help ever hurt never.
1: Aithe edi papam?
0: Then what is a sin?
1: Dehamune taanuga bhavinchi
0: identifying one's own self with the body.
1: Dehamu yokka sadupayala nimittamai
0: for the comforts of the body.
1: Deshamu yokka anukoola nimittamai
0: for the conveniences of the body.
1: Aa vidhamainatunte yokka swartham cheta manam konni margamulnu praveshisthunnamu.
0: Out of utter selfishness we resort to certain practices.
1: Para upakara ani moodu padamulu.
0: Here there are three words. Para upakara.
1: Para anaga atma.
0: Para means atma.
1: Upa means samipam.
0: Upa means proximity.
1: Karanam cheyatam.
0: Karana is doing it.
1: Atmaku samipanga poyetvantide punyamu annaru.
0: It is the virtue, the true merit, going near, close to atma.
1: Anaga daivatvaniki samipanga povatame punyamu annaru.
0: Merit means proximity to the divinity.
1: Para peedanam annaru.
0: Then parapeedanam.
1: Para anaga paramatmane.
0: Para means God.
1: Peedanam.
0: Peedanam.
1: Anaga paramatma tattvanni vismarinchadame paapam annaru.
0: Forgetting the nature of divinity is the worst of the sins.
1: Kanukani divyatvanni marchipovatame paapamani divyatvanni smarinchadame viswasinchadame punyamani దీని యొక్క అంతరార్థములు.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఈస్ టు బి అవేర్ ఆఫ్ ది డివినిటీ ఈస్ ద మెరిట్ టు ఫర్గెట్ ఇట్.
1: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను దైవత్వాన్ని మనము విశ్వసిస్తూ రావాలి.
0: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ ఆఫ్ ఎవ్రీవన్.
1: అది ఏ దేశమునకు కానీ పాపమునకు కానీ అవకాశం ఉండదు.
0: దెన్ దేర్ ఇస్ నో స్కోప్ ఫార్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్.
1: కానీ ఈనాటి యువతి యువకులు తమ యొక్క వయ ప్రభావం పురస్కరించుకుని
0: young men and women because of the age
1: ఓపికను కోల్పోతున్నారు.
0: They lose all patience.
1: క్షమను తప్పిపోతున్నారు.
0: They have no sense of forgiveness.
1: తద్వారానే ద్వేషము అసూయ అహంకారములు అభివృద్ధి అవుతున్నాయి.
0: Therefore there is wide scope for jealousy, ego and hatred.
1: ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా,
0: young men and women embodiments of love,
1: ఈనాడు లోకములో ఏ వైద్యమునకును నివారణ కానటువంటి ఒక రోగము అందరి యందు ఉంటున్నది.
0: Today in this world There is an incurable disease in everyone.
1: కొందరియందు తక్కువగా ఉండవచ్చు, కొందరియందు ఎక్కువగా ఉండవచ్చు.
0: ఇట్ మే బి లెస్ ఇన్ సమ్ అండ్ మోర్ ఇన్ అదర్స్.
1: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉంటుండొచ్చు, కానీ క్వాలిటీ ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది ఇంటెన్సిటీ, ది క్వాంటిటీ, బట్ ది క్వాలిటీ బీయింగ్
1: ఆ రోగం ఏమిటి?
0: వాట్ ఈస్ ద డిజీజ్?
1: అది అహంకారము.
0: దట్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఈస్ ద సెన్స్ ఆఫ్ ఈగో.
1: ఈ అహంకారం అనేటువంటి రోగము ఏ వైద్యమునకు ఇది నివారణ కాదు.
0: The disease of ego cannot be cured by any school of medicine.
1: ఈనాడు ప్రపంచమంతా ఇక్కడను
0: today in this world
1: అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: Man looks fully afflicted with so many diseases.
1: అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగం.
0: Of all the diseases, ego is the worst of all.
1: ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది.
0: Ego is born out of ignorance.
1: ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది.
0: దిస్ ఇగ్నోరెన్స్ ఈజ్ డ్యూ టు ఇన్నోసెన్స్.
1: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి పోవాలంటే అవిద్య పోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్ వీ షుడ్ బి అవే.
1: రెండు పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది.
0: వెన్ వన్స్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్ ఇగ్నోరెన్స్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: దీనికి రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: దేర్ ఆర్ టూ పార్ట్స్ హియర్.
1: అహంకారం నిర్మూలం గావించుకోవడానికి రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి.
0: టు కిల్ ఈగో వి హావ్ టు పుట్ అవర్సెల్ఫ్స్ టూ క్వశ్చన్స్.
1: ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద గ్లోబ్ గా కనిపిస్తుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ వెరీ బిగ్ గ్లోబ్.
1: ఇంత పెద్ద ప్రపంచం లోపల
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్
1: ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుంది.
0: ఇండియా హౌ స్మాల్ ఇట్ ఈస్.
1: ఈ ఇండియా లోపల
0: హియర్ ఇన్ ఇండియా
1: ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్ ఇస్ స్టిల్ స్మాల్.
1: ఈ ఆంధ్రప్రదేశ్ లోపల
0: ఇన్ ఆంధ్రప్రదేశ్
1: అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుంది.
0: అనంతపురం డిస్ట్రిక్ట్ ఇస్ స్టిల్ స్మాల్.
1: ఈ అనంతపురం జిల్లా లోపల
0: ఇన్ దిస్ డిస్ట్రిక్ట్
1: ప్రశాంతి నిలయం ఎంత చిన్నదిగా ఉంటుంది.
0: ప్రశాంతి నిలయం హౌ స్మాల్.
1: ఈ ప్రశాంతి నిలయం లోపల
0: ఇన్ ప్రశాంతి నిలయం
1: నీవు ఎంతటి వాడవు.
0: వాట్ ఆర్ యూ ఆఫ్టర్ ఆల్? వాట్ ఆర్ యూ?
1: ఇంత అల్పమైనటువంటి మానవుడు అనంతమైనటువంటి ప్రపంచాన్ని చూసి అహంకార పట్టంలో ఇది పెద్ద అజ్ఞానమే కదా.
0: మ్యాన్ బీయింగ్ సో సింపుల్ అండ్ సో సటిల్ అండ్ లిటిల్, వై షుడ్ హీ బి ఈగోయిస్టిక్.
1: మరొక మార్గంలో మనం ఆధ్యాత్మిక రంగంలో మనం ప్రవేశించినప్పుడు
0: ఇఫ్ యూ థింక్ స్పిరిచువల్లీ
1: ఈశావాస్యం విదం జగత్,
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్,
1: సర్వం కలువిదం బ్రహ్మ,
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్,
1: ఎక్కడ చూసినా కూడా దైవత్వమే,
0: యు ఫైండ్ డివినిటీ ఆల్ ఓవర్,
1: ఈశావాస్యం అందరి ఎందు నివసించేవాడు భగవంతుడే,
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్
1: అనేటువంటి ఏకత్వ భావాన్ని మనం గుర్తించినప్పుడు
0: వెన్ యు రికగ్నైజ్ దిస్ యూనిటీ ఆన్ డివినిటీ,
1: ఎవరిపైన నీవు గర్వపడటం?
0: ఫర్ హూ సేక్? అందరి ఎందు
1: ఉన్నటువంటి ఒకే దివ్యమైన శక్తి,
0: ద సేమ్ డివైన్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అనేక బల్బులంతా మనకు కనిపిస్తున్నాయి.
0: వి సీ సో మెనీ బల్బ్స్.
1: బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి.
0: బల్బ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్న కరెంట్ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే
0: వెన్ వన్స్ యూ నో ద ట్రూత్ ద కరెంట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ ద బల్బ్.
1: ఈ డిఫరెన్స్ మనకి ఏమాత్రము ఉండదు.
0: యు ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద డిఫరెన్సెస్.
1: కనుక ఆధ్యాత్మిక మార్గంలో అంతా ఒక్కటే అని ఏకాత్మ భావాన్ని గుర్తించాలి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ నో ద వన్నెస్ ఆర్ యూనిటీ.
1: వ్యావహారిక దృష్టి లోపల ఇంత ప్రపంచము నేను ఒక అల్పుడను అని గుర్తించాలి.
0: ఫ్రమ్ ద వరల్డ్ వ్యూ పాయింట్ యూ షుడ్ నో దిస్ ఇస్ ద వాస్ట్ వరల్డ్ అండ్ టైనీ క్రియేటర్.
1: అయితే ఆధ్యాత్మిక తత్వంలో అనోరణీయాన్ మహతో మహీయాన్.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ ఇట్ ఈస్ సెట్ స్మాలెస్ట్ టు ద స్మాల్ అండ్ ద
1: బిగ్. ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పటికీ మన దివ్యత్వాన్ని మాత్రం ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఇమ్మనెంట్ లేటెంట్ డివినిటీ.
1: హెచ్చుకు సంపదలు వచ్చిన కానీ
0: ద ప్రాస్పెరిటీ మే కమ్.
1: ఏనుగు గుర్రములు ఎక్కిన గాని,
0: యు మే బి రైడింగ్ ఆన్ ఎ హార్స్,
1: పిచ్చోడిని మెచ్చిన గాని,
0: ద వరల్డ్ మే బ్లేమ్ యూ దట్ యుర్ ఎ మ్యాడ్ క్యాప్.
1: అందరూ నిన్ను మెచ్చిన గాని,
0: ఆల్ పీపుల్ మే ప్రైజ్ యూ.
1: మంచిని మరువకురా,
0: నెవర్ ఫర్గెట్ గుడ్.
1: దేవుని విడువకురా,
0: నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఇవి రెండింటిని మనం చక్కగా గుర్తులో పెట్టుకోవాలి.
0: రిమెంబర్ దీస్ టూ థింగ్స్ క్లియర్లీ, ఫర్మ్లీ.
1: మంచిని మర్చకూడదు,
0: నెవర్ ఫర్గెట్ గుడ్.
1: దేవుణ్ణి విడువకూడదు,
0: నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఎలాంటి పరిస్థితులు ప్రాప్తించినప్పటికీ,
0: ఇట్ మే బి అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: దీనిని సరి అయినటువంటి ఒక దీంతో దృఢ నిశ్చయంతో ఉండాలి.
0: యూ షుడ్ అప్ హోల్డ్ ఫర్మ్లీ.
1: అది ఈనాటి యువకుల లోపల కొంత అభివృద్ధి కావాలి.
0: This should develop among young men and women in particular.
1: ఈ ప్రపంచమునకు సరైన నాయకులు, సరైన రక్షకులు, సరైన పోషకులు ఈనాటి యువతి యువకులే.
0: For this world, the protectors, And the one who will uphold the prestige of this country are young men and women alone.
1: Nee pravartanu pavitramaina pravartanuga maarchukovali.
0: Make your behavior sacred.
1: Daivam yokka premanu meeru anubhavinchali.
0: Experience the love of God.
1: Adi Hindu Rasha cheppadu. My life is my message ani swami cheppetundi prathi vikritam kodanu ee yokka aadarshamle.
0: That's what Indulalsha mentioned. My life is my message. Whatever Swami says, they are ideals only. You should never give up ideals in life. But in today's world, we have many desires. But we are forgetting ideals.
1: We
0: are increasing, developing our selfishness. And we are forgetting the spirituality.
1: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నాము.
0: దేశాభిమానాన్ని
1: విస్మరిస్తున్నాము.
0: We have forgotten the sense of patriotism.
1: ఇంకా ఏ రీతిగా మనం జీవితాన్ని గడపవచ్చు?
0: How can we lead our lives then?
1: దేశాన్ని మరవకూడదు.
0: Never forget your country.
1: మర్చిదే దేహాన్నైనా మర్చు.
0: Forgetting desha the country amounting to forgetting your own body there.
1: మహర్షులు,
0: ancient sages,
1: ప్రాచీనపు మన పెద్దలు,
0: ancient elders,
1: ఆదర్శమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చారు.
0: They led an ideal life.
1: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
0: దే హావ్ కరోనేటెడ్ దిస్ సాక్రిఫైస్.
1: న్యాయానికి కంకణము తొడిగారు.
0: దే హావ్ డిటర్మిన్డ్ టు అప్హోల్డ్ జస్టిస్.
1: సత్యాన్ని స్వాగతం చేశారు.
0: దే హావ్ వెల్కమ్డ్ ది ట్రూత్.
1: త్యాగాన్ని విశ్వసించారు.
0: అండ్ దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సాక్రిఫైస్.
1: ఇది ఆనాటి పెద్దల యొక్క ఆచరణ.
0: దట్ వాస్ ద ప్రాక్టీస్ అమంగ్ ఎల్డర్స్ దెన్.
1: అందువల్లనే ఆనాటి పెద్దలంతా కూడాను ఏ విధమైన అశాంతికి కానీ కష్టములకు కానీ గురి కాలేదు.
0: దట్స్ వై ఎల్డర్స్ నెవర్ సఫర్డ్.
1: నిరంతరం శాంతి భద్రతతో జీవిస్తూ వచ్చారు.
0: There was peace and security all the time.
1: ఈనాటి మానవులు క్షణక్షణములకు కూడా విచారం లేదు.
0: Whereas the present day human society is full of misery and anxiety. Why?
1: వారి యందు త్యాగం లేదు.
0: Because they have no sacrifice.
1: ధర్మము లేదు.
0: There's no righteousness.
1: సత్యము లేదు.
0: There's no truth.
1: ఈ రెండు లేనప్పుడు శాంతి ఏ రీతిగా ప్రాప్తిస్తుంది?
0: Without these things, how do you expect to be peaceful?
1: కనుకనే ఈనాటి యువతి యువకులంతా,
0: so young men and women today,
1: త్యాగానికి పట్టాభిషేకం కట్టాలి హృదయంలో.
0: దే షుడ్ కరోనేట్ సాక్రిఫైస్ ఇన్ దేర్ హార్ట్స్.
1: న్యాయం అనేటువంటి కిరీటాన్ని ధరించాలి.
0: దే షుడ్ వేర్ ద క్రౌన్ ఆఫ్ జస్టిస్.
1: సత్యం అనేటువంటి యొక్క ఖడ్గమును పూనుకోవాలి.
0: దే షుడ్ బి రెడీ విత్ ద స్వోర్డ్ ఆఫ్ ట్రూత్.
1: ఇది మన సంరక్షణ కానీ దేశ సంరక్షణ కానీ ప్రధానమైనటువంటి ఆయుధములు.
0: దిస్ ఈస్ ద వెపన్రీ దట్ ప్రొటెక్ట్స్ యువర్ బాడీ అండ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
1: ఈనాడు ఇట్టి పరిస్థితులకు సరైనటువంటి ఆదర్శంగా లేకపోవటం చేతనే ప్రపంచమంతా కూడా కుళ్ళి కుమిలి కూలిపోతుండాలి.
0: బికాస్ ది అబ్సెన్స్ ఆఫ్ సచ్ ఐడియలిజం ఐడియల్స్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ పుట్ టు రూయిన్.
1: ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండినట్టు నటిస్తున్నాడే కానీ హృదయమంతా మాలిన్యంతోనే దుఃఖములతోనే కుమిలిపోతుండాలి.
0: ఎవ్రీవన్ ప్రిటెండ్స్ యాజ్ ఇట్ ఈస్ హ్యాపీ బట్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ యాంగ్జైటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను లోపల ఉన్న ఆనందాన్ని బహిర్గతం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ ద లేటెంట్
1: ద్వేషించరాదు.
0: వీ షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
1: దైవాన్ని ప్రేమించాలి.
0: వీ షుడ్ లవ్ గాడ్.
1: దైవాన్ని ప్రేమించినప్పుడు ఇతరులపై ద్వేషం అనేది ఏనాటి రాదు.
0: ఇఫ్ యూ హావ్ లవ్ ఫర్ గాడ్ యుల్ నెవర్ హేట్ ఎనీబడీ.
1: కనుక
0: సో
1: యువతి యువకులు,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలని,
0: ద సార్ట్ ఆఫ్ లైఫ్ దే వాంట్ టు లీడ్,
1: వారి యొక్క జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటని,
0: దే షుడ్ నో ద పర్పస్ ఆఫ్ లైఫ్,
1: తాము గుర్తించడానికి పూనుకోవాలి.
0: దే షుడ్ డిటర్మిన్ టు నో దీస్ థింగ్స్.
1: హృదయంలో ఉండినటువంటి మాలిన్యాన్ని కడిగి వేయండి.
0: దే షుడ్ క్లియర్ క్లెన్స్ ది ఇన్నర్ పొల్యూషన్ ఇన్ ద హార్ట్.
1: అప్పుడే ఈ పాత్రలో ఏమైనా నింపుకోవచ్చు.
0: దెన్ యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ ఆఫ్ ద హార్ట్.
1: ఏమి లేని పాత్రనైనా ఏమైనా నింపుకోవచ్చు.
0: ఇఫ్ ది టంబ్లర్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్ యూ వాంట్.
1: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా.
0: And that head which is fully stuffed with all the dirt, can you fill it up with anything? Unless the head is empty, you can never fill it up with the spirituality.
1: కనుకని మొట్టమొదట మన హెడ్ లో ఉన్నటువంటి యొక్క దుర్గుణములను దురాలోచనలు మనం దూరం చేయాలి.
0: So we should empty our head by removing, by giving up all the vices and wicked thinking.
1: నిర్మలమైన చిత్తమును,
0: pure heart,
1: నిస్వార్థమైన చేతిని మనం అనుభవించాలి.
0: అండ్ దెన్ సెల్ఫ్లెస్ సర్వీస్ యు షుడ్ ఎక్స్పీరియన్స్.
1: మనం ఎక్కడ ఉండినప్పటికీ ఒక సర్వీస్ సర్వీస్ సర్వీస్ సేవగా మనం భావించాలి.
0: యు మే బి ఎనీవేర్ టేక్ టు సర్వీస్.
1: దానిని హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: దట్స్ వాట్ భగవాన్ సెడ్ హ్యాండ్స్ ఇన్ సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: అదే రియల్ రెస్ట్.
0: దట్ ఈస్ ద రియల్ రెస్ట్.
1: కనుక మనము ఏ సేవలో పాల్గొన్నప్పటికీ,
0: ఎనీ సర్వీస్ యూ మే డూ,
1: ఈ హృదయంలో కానీ తల లోపల కానీ ఏ విధమైనటువంటి విచారానికి అవకాశం అందించకూడదు.
0: యూ షుడ్ నెవర్ ఫిల్ యువర్ హార్ట్ ఆర్ ద మైండ్ విత్ దీస్ వరీస్ అండ్ ట్రివియాలిటీస్.
1: కనుక
0: సో
1: అచంచలమైనటువంటి బుద్ధిని,
0: విత్ అన్వేవరింగ్ మైండ్,
1: నిశ్చలమైనటువంటి దృష్టిని
0: విత్ స్టడీ విజన్
1: ఈనాటి నుంచి మనం పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ఫ్రమ్ టుడే.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఈ ప్రపంచంలో దైవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ ది డివినిటీ విల్ ఎక్స్ప్రెస్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: ద నోర్ ఆఫ్ ద బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్ ఇన్ టర్న్.
1: నీవు దైవ భావంను పొందినప్పుడు నీవు దైవంగానే మారుతావు.
0: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ డివైన్ థాట్స్ యూ బికమ్ డివైన్.
1: నీవు కేవలం మృగ భావం ఎంత పెట్టుకోవటం వల్ల నీవు మృగంగానే మారిపోతావు.
0: విత్ యానిమల్ థాట్స్ యూ బికమ్ అనిమల్. All the thoughts and the vices and wicked thinking and maneuvering today does not speak of any human nature.
1: అన్ని దేశముల వారికి కూడాను అందులో భారతదేశం వారికి మరింత బాగా అనుభవము.
0: People of all countries and people of Bharat in particular, they know
1: Ramayana nandu maha goppa vidyavantudu Ravanasudu.
0: In the sacred epic Ramayana, Ravana is highly educated.
1: Antati vidyavantude Ramulu kudanu.
0: Rama is also educated highly as well. Today we think of this study,
1: education. అభ్యసిస్తూనే ఉన్నారు.
0: Both are highly educated.
1: మంచివాడు చదువుతున్నాడు, చెడ్డవాడు చదువుతున్నాడు.
0: The good and bad study equally.
1: కానీ ఇక్కడ రెండు విధమైనటువంటి విషయాలు మనం విచారించాలి.
0: Here we should know two aspects.
1: నేను గొప్పవాడు కావాలని కొంతమంది ఆశిస్తుంటారు.
0: Some want to become great.
1: నేను మంచివాడు కావాలని మరికొంతమంది వాదిస్తుంటారు.
0: Some want to become good.
1: ఈ మంచికి గొప్పకు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: What is the difference between goodness and greatness?
1: మంచివానికి గొప్పవానికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: వైట్ గర్ల్స్ బిట్వీన్ ద గుడ్ అండ్
1: తల్లిదండ్రులు కూడా మా కుమారుడు గొప్పవాడు కావాలి అనుకుంటారు.
0: ఆల్ పేరెంట్స్ వాంట్ దర్ చిల్డ్రన్ టు బి గ్రేట్.
1: ఎంతో గొప్ప కావాలి.
0: ఇన్ వాట్ ఆస్పెక్ట్
1: వారికి తెలియదు.
0: దే డోంట్ నో.
1: ఏదో గొప్ప చదువు చదవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, గొప్ప ధనమును సంపాదించాలి, ఇది గొప్పతనం అని భావిస్తున్నారు.
0: పేరెంట్స్ కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ గ్రేట్నెస్.
1: కానీ మంచివాడు కావాలని ఆశించడంలో ఏది మంచిది?
0: ఇఫ్ యూ వాంట్ బి గుడ్ వాట్ ఈస్ దట్స్ రియలీ గుడ్.
1: కానీ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఈస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో.
1: నారాయణుని యందు నరుణ్ణి దర్శించినటువంటి వాడు గొప్పవాడు.
0: ద వన్ హూ ఫైండ్స్ ది హ్యూమన్ నేచర్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ ద డివినిటీ అండ్ వైస్ వర్సా ఇస్ ద నోబ్లెస్ట్.
1: నరుణ్ణి యందు నారాయణుని దర్శించినటువంటి వాడు మంచివాడు.
0: అండ్ ద వన్ హూ ఫీల్స్ సీస్ ద డివినిటీ ఇన్ మ్యాన్ ఈస్ గుడ్ మ్యాన్.
1: కనుకనే నరుని యందు నారాయణ దర్శనం చేస్తే అది మంచితనం.
0: సో ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ గుడ్నెస్ టు సీ గాడ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: నారాయణ యందు కూడా నరుని దర్శించిన వాడు గొప్పవాడు అనుకోవచ్చు.
0: యు మే కన్సిడర్ గ్రేట్ ఇఫ్ హీ సీస్ మ్యాన్ ఇన్ గాడ్.
1: మంచితనం లేకుండా గొప్పతనం ఉండి ప్రయోజనం లేదు.
0: వితౌట్ గుడ్నెస్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీ గ్రేట్నెస్.
1: కాబట్టి మంచితనమే మనం సంపాదించాలి, కానీ గొప్పతనం మనకు అక్కర్లేదు.
0: సో యూ మస్ట్ బి గుడ్ ఫస్ట్, నథింగ్ టు డూ విత్ గ్రేట్నెస్.
1: ఈనాడు ఎంతమందో గొప్పవారంతా ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ గ్రేట్ పీపుల్.
1: వారి వల్ల దేశం కలిగినటువంటి ఉపయోగం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ టు దిస్ కంట్రీ?
1: కనుకనే రావణుడు చదివాడు.
0: రావణ వాజ్ ఎడ్యుకేటెడ్.
1: రాముడు చదివాడు.
0: రామ ఆల్సో.
1: కానీ
0: బట్
1: ఇందులో మంచివాడు రాముడు, గొప్పవాడు రావణుడు.
0: రామ ఈస్ గుడ్, రావణ ఈస్ గ్రేట్.
1: గ్రేట్ అయితే ఏ విధంగా గ్రేట్?
0: ఇన్ వాట్?
1: గొప్ప తపస్సు చేశాడు.
0: హి డిడ్ పెనెన్స్.
1: కానీ చదివిన చదువును తాను జీర్ణించుకోలేదు.
0: హి కుడ్ నాట్ డైజెస్ట్ అసిమిలేట్ ఆల్ ది నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్.
1: జీర్ణించుకోలేకపోవడం చేత
0: as he could not assimilate,
1: అజీర్ణ రోగం అతనికి ప్రారంభమైంది.
0: He suffered from indigestion.
1: ఈ అజీర్ణ రోగమే అజ్ఞానము.
0: This indigestion is ignorance.
1: ఈ అజ్ఞానం నుండి ఆరంభమైనటువంటివి ఈ దుర్గుణములు.
0: Because of the ignorance, the other vices follow.
1: తన వాంఛనను తాను నిర్మూలం గావించుకోలేక
0: he could not control his desire.
1: వంశమే నాశనం చేసుకున్నాడు.
0: He has ruined the entire clan.
1: తలంపులను తాను అరికట్టుకోలేక
0: he could not control his
1: తన తమ్ముళ్ళనే చంపుకున్నాడు.
0: He was responsible for the death of his brothers.
1: కోరికలను అదుపులో పెట్టుకోలేక
0: he could not control
1: కొడుకులను కూడా చంపుకున్నాడు.
0: And he was responsible for the death of his sons.
1: రాగమును అదుపులో పెట్టుకోలేక రాజ్యాన్నంతా భస్మం చేసుకున్నాడు.
0: Because he could not control raga, the attachment, he lost rajya, the kingdom.
1: ఈ కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: కనుకనే ఈ చదువుకున్నటువంటి వాడైనప్పటికీ ఇతనిలో దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు ఈ విధంగా ఉంటున్నాయి.
0: Though he is highly educated, he has in him all bad thoughts, bad feelings and emotions.
1: రాగములే లేకపోతే రాక్షసులే నశించి ఉండరు.
0: Had there been no attachment, the rakshasas would not have been killed.
1: వంశమునే నాశనం చేసుకుని ఉండడు.
0: Had there been no desire at all, the clan would not have been lost.
1: ఈ తలంపులే తనలో లేకుండా ఉంటుంటే తమ్ముళ్ళను కూడాను చంపుకొని ఉండడు.
0: Had there been no thoughts at all, the brothers would not have died.
1: ఈ కోరికని రావణులో లేకపోతే కొడుకులను చంపుకొని ఉండడు.
0: Had there not been desires, the sons would not have died.
1: కనుకనే ఈ కోరికలు రాగములు తలంపులే మానవుని ఇంత రాక్షసునిగా రూపొందింపజేస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ బికమ్స్ ఎ డెమన్ బికాస్ ఆఫ్ ద డిజైర్ అటాచ్మెంట్ అండ్ థాట్.
1: కనుక ఉండవలసింది ఒక కోరిక.
0: We should have only one desire.
1: అదే దైవ ప్రీతి.
0: That is love of God.
1: అదే పాప భీతి.
0: That is the fear of sin.
1: ఈ రెండింటిని మనం చక్కగా తీసుకుంటే ఎంతటి గొప్పవారైనా కూడా కావచ్చును.
0: With these two, you can become very great.
1: కానీ రాముడు సత్యానికి అంకితమైపోయాడు.
0: But Rama dedicated himself.
1: ధర్మానికి అంకితమైపోయాడు.
0: He is dedicated to dharma.
1: సత్యం వద, ధర్మం చర.
0: Speak truth, follow dharma.
1: సత్యాన్ని చెప్తూ వచ్చాడు.
0: He started.
1: ధర్మాన్ని అనుసరిస్తూ వచ్చాడు.
0: హి ఫాలోడ్ ధర్మ.
1: అందువల్లనే అతను గొప్పవాడై కాకుండా మంచివాడిగా అయ్యాడు.
0: దేర్ఫోర్ హి హస్ బికమ్ గుడ్.
1: ఎన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ ఇప్పటికి కూడాను రామ అంటే గౌరవాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై, యట్ రామ ఇస్ రెస్పెక్టెడ్ టుడే.
1: మానవుని ఎందుకూడను మాధవత్వాన్ని చూపించాడు రాముడు.
0: రామ హ్యాస్ షోన్ ద డివినిటీ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: అది మంచితనం.
0: దట్ ఈస్ గుడ్నెస్.
1: దేవుళ్ళు నరుణ్ణి చూడటము అది గొప్పతనం కాదు.
0: టు సీ మ్యాన్ ఇన్ గాడ్, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్.
1: అది నీ యొక్క వాంఛ.
0: దట్ యువర్ డిజైర్.
1: నీ యొక్క ఇమాజినేషన్.
0: దట్ యువర్ ఇమాజినేషన్.
1: రిఫ్లెక్షన్.
0: దట్ యువర్
1: రియాక్షన్.
0: దట్ యువర్ రియాక్షన్.
1: యొక్క రీసౌండ్.
0: దట్ యువర్ రీసౌండ్.
1: నీవు మానవుడిగా ఉంటున్నావు, అతన్ని మానవుడిగా తెలుసుకున్నావు.
0: బికాజ్ యూఆర్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: దైవంలో మానవుడిగా ఉంటున్నావు. నీ గొప్పతనం ఏముంటుంది?
0: వాట్ ఈస్ గ్రేట్నెస్ ఇన్ సీయింగ్ హ్యూమన్ ఇన్ ద డివైన్?
1: కాదు కాదు, మానవుని ఎందుకు నువ్వు దైవాన్ని చూడాలి?
0: యూ షుడ్ సీ గాడ్ ఇన్ మ్యాన్.
1: అది మంచితనం.
0: దట్ ఈస్ గుడ్నెస్.
1: కనుక మంచితనంకు గొప్పతనంకు ఉండినటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: వీ షుడ్ నో క్లియర్లీ ది డిఫరెన్స్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్.
1: మనము మంచివారు కావాలా కానీ గొప్పవారు కానక్కర్లేదు.
0: వీ షుడ్ బి గుడ్ అండ్ నాట్ గ్రేట్.
1: ఏమిటి గొప్పవారు?
0: వాట్ ఈస్ దట్?
1: గొప్ప ధనం ఉండవచ్చును.
0: Yes, got lot of wealth.
1: గొప్ప విద్య ఉండవచ్చును.
0: Maybe highly educated.
1: గొప్ప బలం ఉండవచ్చును.
0: Maybe strong physically.
1: కానీ గొప్ప సైన్యం ఉండవచ్చును. గొప్ప అధికారం ఉండవచ్చును.
0: Position.
1: కానీ ఇది ఎంతవరకు?
0: How long they last?
1: నీకు ఆ అధికారం ఉండినంత వరకు.
0: They last until you are in position.
1: ఎవరు కూడా ఇంటిలో వారు కూడా నిన్ను గౌరవించరు.
0: Later even house people, their residents.
1: ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ గా ఉంటుంది.
0: One may be a prime minister.
1: ఆ పదవి ఉండినంత వరకు అనేక మంది అతని ఇంటి చుట్టూ తిరుగుతారు.
0: So long he is in position, people will go around his residence.
1: ఆ పదవి నుండి రిటైర్ అయిపోయిన తక్షణమే,
0: the moment he retires,
1: రిక్షా వాడు కూడా అమ్మ డబ్బు ఇచ్చేసేయండి అంటారు.
0: Even rickshaw fellow demands money.
1: గౌరవించడు.
0: No one will respect him.
1: ఇది ఆ గొప్పతనము.
0: Is this sign of greatness?
1: ఈ గొప్పతనం అనేటువంటిది నేడు ఉంటుంది, రేపు పోతుంది.
0: The greatness is this sort may be here. కానీ
1: మంచితనం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
0: But goodness is permanent.
1: అందువల్లనే
0: సో
1: మంచికి మనం జీవితాన్ని అంకితం చేయాలి.
0: వి షుడ్ డెడికేట్ అవర్ లైవ్స్ టు బి గుడ్.
1: మంచితనం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ గుడ్నెస్?
1: ధర్మంగా ఉండటము.
0: టు బి రైట్.
1: న్యాయంగా జీవించటము.
0: ఫుల్ ఆఫ్ జస్టిస్.
1: కేవలం అందరినీ ప్రేమించటము.
0: టు లవ్ ఆల్.
1: దైవత్వాన్ని మనం విశ్వసించటము.
0: హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: దీనులను ప్రేమించటము.
0: లవ్ పీపుల్.
1: తిక్కులేని వారిని ఆదరించటము.
0: రెండర్ సర్వీస్ టు
1: మంచితనం యొక్క
0: హోల్ ఆన్. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్నెస్.
1: కనుకనే ఈనాడు మంచి గుణములు, మంచి పవిత్రమైన చర్యలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ all good feelings, good actions and sacred thoughts.
1: Yuvati yuvakulara,
0: young men and women,
1: ee naadu prarambhotsavam jarigindi kanukane,
0: today is inaugural session.
1: Ee naadu kevalam oka master plan maadri ye vidhanga undali etta undali anukunte maatrame ee naadu vicharinchukundam.
0: We have only understood the master plan today, this morning.
1: Munmundu
0: in future meer
1: cheyavalsinatundi oka baadhyatalu, కర్తవ్యాలు, కర్మలు, ఆచరణలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ముచ్చటించుకుందాం.
0: యూ షుడ్ డిస్కస్ ఇన్ ఫుల్ యువర్ యాక్షన్ ప్లాన్, ద ఫ్యూచర్ యాక్టివిటీస్.
1: అన్నింటికీ ప్రధానమైనటువంటిది,
0: మోస్ట్ ఇంపార్టెంట్,
1: ఆధ్యాత్మిక మార్గంలో
0: ఇన్ స్పిరిచువల్ పాత్,
1: నామస్మరణే.
0: యూ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని యొక్క నామం చేతనే నామినికులను పొందవచ్చును.
0: బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యూ కెన్ ఎంజాయ్ గాడ్.
1: కనుక నామస్మరణను మనము ఆ విధంగా పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
1: ఆ నామస్మరణ కూడా ప్రేమతో పెంచాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కపో

సభ జయించగవచ్చు సకల.

రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, రాజరాజై పుట్టి

గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు, గగనమందున్న

అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు, కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: One can acquire all forms of knowledge and win over all scholars in an assembly of scholars. One can fight with all the valor and courage and conquer all the enemies in the battlefield. Having been born a prince, one can rule the kingdom thereafter. One can count the number of stars across the sky. One can mention the names of all of the living species. One can master the 8 forms of knowledge. One can even land on the moon, but controlling all the body and the senses. Withdrawing the mind, controlling the mind, turning inward, remain in blissful steady state, it is impossible. Embodiments of love.
1: ఈనాటి ప్రపంచమునందు శాంతి నిమిత్తమై ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి సాధనలు సల్పుతున్నాడు.
0: ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఫాలోయింగ్ స్పిరిచువల్ పాత్ టు ఎర్న్ పీస్.
1: శాంతి సాధన చేత లభ్యమయ్యేటువంటిది కాదు.
0: పీస్ కెనాట్ బి అటైన్డ్ by following spiritual pursuits.
1: Chadavu sandhila cheta praptinchetundi kaadu.
0: Nor can you acquire by formal learning and study.
1: Adhikara padavula cheta andukuneetundi kaadu.
0: Peace cannot be attained by occupying exalted positions.
1: Kaani oka daivanugraham chetane ee shantini pondadaniki veelavutundi.
0: You can be the recipient of peace only by God's grace alone.
1: ఈనాటి మానవుడు శాంతిని పొందాలని ఆశిస్తున్నప్పటికీ దీనికి అడ్డు మార్గములు ఎన్నియో దీనికి అడ్డు తగులుతున్నవి.
0: Though today man is very eager to attain peace, there are so many obstacles on his way.
1: మీరందరూ రైల్వే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ బోర్డు ఎందు మీరు చూచి ఉంటారు.
0: As you all travel by train, you must be noticing a board there.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి.
0: The desires have become infinite, limitless today to the modern man.
1: ఈ మితిమీరిపోయినటువంటి కోరికల వల్ల మానవుడు గతి తప్పి మతి తప్పి స్థితి తప్పి అశాంతిని అనుభవిస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ మ్యాన్ హెస్ లాస్ట్ హిస్ పొజిషన్ మ్యాన్ హిస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ద డెస్టినీ అండ్ హెస్ టర్న్ మ్యాడ్.
1: కనుక మొట్టమొదట మానవుడు సీలింగ్ ఆన్ డిజైర్స్.
0: సో మ్యాన్ షుడ్ ఎక్సర్సైజ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఫస్ట్.
1: కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది.
0: When we exercise sealing our control on our desires, we can attain peace to certain extent.
1: కనుక మానవుడు తమ కోరికలను అదుపులో ఉంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై కొన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నములు చేయాలి.
0: Therefore, man should exercise a sort of check on his desires and make every effort to be the recipient of God's grace.
1: ఈనాటి ప్రపంచమునందు దూషణ భూషణ తిరస్కార పురస్కారములు మితిమీరిపోయినవి.
0: In the modern world, we find the praise and the blame, the humiliation and exaltation, insult and shame.
1: కానీ ఈ దూషణ భూషణ కోసమై మానవుడు అమితంగా కృంగిపోతున్నాడు.
0: Man is depressed and frustrated because of the praise and the blame.
1: ఈ విధమైనటువంటి దూషణ భూషణ నిమిత్తమై కృంగి పొంగటం అనేటువంటిది చాలా బలహీనత.
0: టు బి ఇలేటెడ్ బై ప్రైజ్ నాట్ ఫ్రస్ట్రేటెడ్ బై బ్లేమ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ వీక్నెస్.
1: కేవలము విద్య ద్వారా ఇది అరికట్టుకోవటం సాధ్యం కాదు.
0: యు కెనాట్ కంట్రోల్ దిస్ బై మియర్లీ ఎక్వైరింగ్ నాలెడ్జ్.
1: అష్టాదశ పురాణములు రాసినటువంటి వ్యాసుడు కూడాను అశాంతికి గురి అయ్యాడు.
0: వ్యాస ద కంపోజర్ of 18 epics ఆల్సో వాజ్ రెస్ట్లెస్ ఎట్ వన్ టైమ్.
1: వేదములను తర్జుమా చేసి విభజించినటువంటి వ్యాసుడే ఈ అశాంతికి గురి అయ్యాడు.
0: ఇట్ వాజ్ వ్యాస ద కంపోజర్ ఆఫ్ 4 వేదస్ క్లాసిఫైడ్ దెమ్ హ్యాడ్ టు బి రెస్ట్లెస్ ఎట్ వన్ స్టేజ్.
1: కడపటికి ఈ అశాంతిని ఈ దూషణభూషణ తిరస్కారముల యొక్క అనుగ్రహాన్ని కొంతవరకు అరికట్టుకునే విధానము తెలుపమని నారదుని ప్రశ్నించాడు.
0: వ్యాస ఆస్ నారద హౌ టు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ అప్ డ్రాబ్యాక్స్ అండ్ అప్సెట్స్, హౌ టు కంట్రోల్, హౌ టు గివ్ అప్ దట్ రెస్ట్లెస్నెస్ స్టేట్ ఆఫ్ మైండ్.
1: నారదుడు చెప్పాడు.
0: నారద రిప్లైడ్ వ్యాస
1: దూషణకు కృంగిపోకూడదు.
0: Don't get yourself depressed by blame.
1: భూషణకు పొంగిపోకూడదు.
0: Don't get yourself extolled by praise.
1: భూషణ భూషణ నిరస్కారములకు అతీతుడై ఉండాలి.
0: You should be beyond praise and blame.
1: అది ఏ విధంగా సాధ్యమవుతుంది మానవునకు?
0: How is it possible for mankind?
1: దూషించేటువంటి వ్యక్తి, దూషింపబడేటువంటి వ్యక్తి ఏ విధమైన స్థితిలో ఉన్నారు అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: We have to understand this truth. Who is the one who criticizes? Who is the person who is criticized? What is their state of mind?
1: దేనిని దూషిస్తున్నాడు మానవుడు?
0: What is that man criticizes?
1: దేహాన్ని దూషిస్తున్నాడా?
0: Is he criticizing the body?
1: మంచిది.
0: Good.
1: మన దేహాన్ని మనమే దూషించుకుంటున్నాము.
0: In fact, we have to accuse our own body.
1: మల మూత్ర దుర్గంధ మాంస రక్తంతో కూడినటువంటి ఈ దేహము కేవలము పంచభౌతికమైన దేహము అని విమర్శించుకుంటున్నాం.
0: We criticize our body which is full of foul, fecal, urine, dirty matter.
1: ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తి మన దేహాన్ని దూషించటము మనకు సహాయకమైనటువంటి అవుతుంది.
0: Under these circumstances, if another person criticizes your body, it amounts to a help.
1: పోని లేక ఆత్మ దూషిస్తున్నాడా?
0: Is he accusing the atma?
1: దూషించేటువంటి వ్యక్తి ఎందు, దూషింపబడేటువంటి వ్యక్తి ఎందు ఉన్నటువంటిది ఒకే ఆత్మ.
0: The one who criticizes, the other one criticized, same atma principle is present in both of them.
1: కనుక ఈ ఆత్మ రీతిగా మనం విచారణ చేసినప్పుడు తనను తానే దూషించుకుంటున్నాడు.
0: So when we inquire in this direction of atmic principle, it amounts to criticizing one's own self.
1: కనుక దూషణ కాని, భూషణ కాని, తిరస్కారం కాని, పురస్కారం కాని కేవలము దేహమునకు సంబంధించినటువంటిదే కాని నాకు సంబంధించింది కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
0: So one has to conduct himself in full realization of the basic fact that the praise and the blame, the acceptance and the denial relate to the body but not to the true self.
1: నన్ను దూషిస్తున్నాడు అనేటువంటి అభిమానం పెంచుకున్నప్పుడు ఆ దూషణ నీకు చేరుతుంది.
0: When once we react, respond to the criticism, naturally it
1: goes down to your head. నన్ను కాదు దీంతో తిరస్కరించినప్పుడు నీకు ఏమాత్రమో బాధ కలగదు.
0: When you deny and reject the criticism, it will never come to you.
1: నీవు నీకు ఒక స్నేహితుడు రిజిస్టర్ కబురు రాశాడు.
0: యువర్ ఫ్రెండ్ హ్యాస్ రిటర్న్ టు యూ ఎ రిజిస్టర్ లెటర్.
1: కానీ ఆ రిజిస్టర్ కబురు లోపల చాలా నిందిస్తూ రాశాడు.
0: దిస్ రిజిస్టర్ లెటర్ ఈస్ ఫుల్ ఆఫ్ చార్జెస్, అక్యుజేషన్స్.
1: ఆ నిందిస్తూ రాసినటువంటి ఒక కవర్ను మనము అక్నాలజ్మెంట్ పైన సైన్ చేసినప్పుడే ఆ కబురు మనకు ఇస్తాడు పోస్ట్ మ్యాన్.
0: అన్లెస్ యూ సైన్ ది అక్నాలజ్మెంట్ రిసీట్, the postman will not give you that registered letter.
1: Kani neevu acknowledgement pen sign cheyinappudu aa letter redirect to prasana vadike poi cherutundi.
0: If you don't sign on the acknowledgement receipt, the registered letter will go back to the sender.
1: Karaka dushana aneetvantidi oka letter.
0: Therefore this accusation is a letter.
1: Deeniki నాకు దూషణ చేస్తున్నాడు, నన్ను దూషణ చేస్తున్నాడు అనేటువంటి దీనిపైన అక్నాలజ్మెంట్ పైన సైన్ చేస్తే, అనగా నాకు చేస్తున్నాడు అనేటువంటి అభిమానం పొందితే అది నీకు చెందుతుంది.
0: ఇఫ్ యూ రెస్పాండ్ ఫీల్ ద పెయిన్ ఆఫ్ ఇట్, ఇట్ అమౌంట్స్ టు సైనింగ్ ది అక్నాలజ్మెంట్ రిసీట్.
1: దానిని లెక్క చేయకుండా వదిలిపెడితే రీడైరెక్ట్ అతనికే పోయి చేరిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ అన్మైండ్ఫుల్ అండ్ నెగ్లెక్టెడ్, ఇట్ విల్ గో బ్యాక్ టు దట్ పర్సన్.
1: కనుక ఈనాటి యుగమునందు ఈ పరిస్థితులు ఎందు ఈ దూషణ భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రమో మనం లెక్క చేయకూడదు.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వీ షుడ్ గో బియాండ్ ప్రైజ్ అండ్ బ్లేమ్. వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దాట్.
1: కేవలము వారి యొక్క భావం పురస్కరించుకుని, వారి యొక్క ద్వేషమును పురస్కరించుకుని, వారి అహంకార మమకారము పురస్కరించుకుని దూషణ భూషణకు దిగుతున్నారు.
0: దిస్ కైండ్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్ ఆర్ ద రిజల్ట్ of one's own feelings, hatred, ego and the sense of attachment.
1: దీనికి రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అని.
0: దిస్ ఇస్ ఆల్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: వారి ఎందున్నటువంటి యొక్క ద్వేషమే మనకు రియాక్షన్ గా దూషణం జరుగుతూ ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ది ఇమ్మనెంట్ హేట్రెడ్ విత్ ఇన్ దట్ కమ్స్ అవుట్ బై వే ఆఫ్ క్రిటిసిజం.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: కృష్ణ దుర్యోధన్ పిలిచి
0: కాల్ దుర్యోధన క్లోజ్ బై
1: దుర్యోధన కొంచెం సహాయం చేయాలి అన్నాడు.
0: ఈ సెట్ దుర్యోధన యూ షుడ్ హెల్ప్ మీ.
1: కృష్ణ నీకు నేను సహాయం చేయటమా?
0: కృష్ణ యూ నీడ్ మై హెల్ప్.
1: నాకెంతో గర్వంగా ఉంటుండాలి.
0: ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్.
1: తప్పక చేస్తానన్నాడు.
0: ఐ సర్టన్లీ హెల్ప్ యూ.
1: అయితే నీవు రాజ్యంలో సంచరించి ఈ రాజ్యం లోపల ఎవరైనా మంచివారున్నారేమో ఒకరిని పట్టుకుని రామన్నాడు.
0: ఇట్స్ ఓకే నౌ యు గో అరౌండ్ ద హోల్ కింగ్డమ్ ఫైండ్ అవుట్ ఎ గుడ్ మ్యాన్ ఇఫ్ ఎనీ.
1: వచ్చాడు, సంచారం సలిపాడు, వచ్చాడు.
0: హీ వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కింగ్డమ్ అండ్ రిటర్న్డ్.
1: కృష్ణ
0: కృష్ణ
1: ఎక్కడ చూసినా మంచివారు నాకు లభించలేదు.
0: ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ గుడ్ మ్యాన్ ఎనీవేర్ ఆల్ ఓవర్.
1: ఎంతయో శ్రమపడి విచారణ సలిపాను.
0: ఐ స్ట్రెయిన్డ్ మేడ్ ఆల్ ఎవ్రీ ఎఫర్ట్.
1: కానీ మంచివాడు నాకు చిక్కలేదు.
0: ఐ కుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ సింగిల్ గుడ్ మ్యాన్.
1: అంతో ఇంతో మంచి ఉంటే ఈ దుర్యోధన ఎందే ఉండవచ్చును
0: ఇఫ్ దేర్
1: అని తనను తాను వర్ణించుకున్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ గుడ్నెస్ లెఫ్ట్ ఓవర్ టు సమ్ ఆర్ మోర్ ఐఎమ్ ది ఓన్లీ గుడ్ మ్యాన్ హీ స్టార్టెడ్ ప్రైజింగ్ హిమ్సెల్ఫ్.
1: సరే సంతోషించాడు. ఇది దుర్యోధన్ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
0: దిస్ ఈస్ ది రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ ఆఫ్ దుర్యోధన.
1: ధర్మజుని పిలిచాడు.
0: దెన్ కృష్ణ కాల్ ధర్మజ.
1: ధర్మజ ఒక సహాయం చేయాలి అన్నాడు.
0: యూ షుడ్ హెల్ప్ మీ హీ సెట్.
1: స్వామి
0: స్వామి
1: నీకేమిటి, నేను సహాయం చేయటం ఏమిటి?
0: వాట్ ఈస్ ద టైమ్ టు హెల్ప్ యూ?
1: సర్వ జగత్తుకును రక్షించేటువంటి ప్రభువు నీవై ఉండగా నీకు నేను సహాయం ఏమిటి చేయటం?
0: యూఆర్ ది సస్టైనర్ అండ్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. హౌ ఐ మై టు హెల్ప్ యూ?
1: కానీ నా కోరిక నువ్వు నెరవేర్చమని చెప్పాడు.
0: కృష్ణ సెట్ యూ మస్ట్ సర్టన్లీ హెల్ప్ మీ అండ్ ఫుల్ఫిల్ మై డిజైర్.
1: తప్పక చేయగలను స్వామి.
0: అండ్ ధర్మజా సెట్ యెస్ స్వామి ఐ విల్ సర్టన్లీ అటెండ్ టు
1: ది రాజ్యములో.
0: ఇన్ దిస్ కింగ్డమ్
1: ఎవరైనా చెడ్డవాడున్నాడేమో వెతుక్కుని రామన్నాడు.
0: యూ గో రౌండ్ ద హోల్ కింగ్డమ్ ఫైండ్ అవుట్ ఎనీ బ్యాడ్ మ్యాన్.
1: ధర్మజుడు రాజ్యమంతా తిరిగాడు.
0: ధర్మజా వెంట రౌండ్
1: తిరిగి వచ్చి కృష్ణ ఎక్కడే గాని దుర్మార్గుడు నాకు కనిపించలేదు.
0: ధర్మజా వెంట్ రౌండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. కృష్ణ ఐ వెంట్ రౌండ్ బట్ ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ వికెడ్ మ్యాన్.
1: దోషం ఉంటుంటే ఈ ధర్మజుని ఎందు ఏమైనా ఉండవచ్చునేమో కానీ ఎవ్వరు దోషులు కారు అన్నాడు.
0: సార్ కృష్ణ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ మిస్టేక్ ఇన్ ఎనీబడి ఇట్ ఈస్ విత్ మీ నాట్ విత్ ఎనీబడి ఎల్స్.
1: ఇవి రెండు కూడా దుర్యోధన్ యొక్క ప్రభావము, ధర్మజుని యొక్క విన్నపము ఈ విధమైనటువంటి ఒక రియాక్షన్ గా రూపొందుతూ వచ్చింది.
0: దిస్ హౌ వి ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్ వర్కింగ్ అమంగ్ దీస్ టూ ప్రిన్సిపల్ ధర్మజ.
1: ఉత్తమమైనటువంటి దృష్టి.
0: ద విజన్ ఆఫ్ ధర్మజ ఇస్ నోబుల్.
1: దుర్యోధన్ దృష్టి చాలా వికారమైన దృష్టి.
0: ది అవుట్లుక్స్ ఆఫ్ దుర్యోధన్ ఆర్ వీకెడ్ అండ్ బ్యాడ్.
1: వారి వారి రియాక్షన్, వారి యొక్క రీసౌండ్, వారి వారి రిఫ్లెక్షన్ వారి నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ధర్మజుడు చెడ్డవాడు కాదు.
0: ధర్మజ ఇస్ నో బ్యాడ్ మ్యాన్.
1: కేవలం దృష్టి ఎట్టిదో సృష్టి ఎట్టిది.
0: యాజ్ ఇస్ ద విజన్ సో ఇస్ ద క్రియేషన్.
1: కనుక క్రియేషన్ అనేటువంటిది సృష్టి అనేటువంటిది ప్రత్యేకంగా లేదు.
0: సో క్రియేషన్ డెఫినెట్లీ ఇస్ నాట్ అ పార్ట్.
1: మన దృష్టిని పురస్కరించుకునే సృష్టి రూపొందుతూ ఉంటుంది.
0: The whole creation shapes itself basing on our vision.
1: ఎలాంటి రంగు అద్దాలు ధరించినటువంటి వారికి సృష్టి అలాంటి రంగుగా కనిపిస్తుంది.
0: As is the color of the glasses we wear, so is the color of the world that we see.
1: కనుకనే ఎవరెవరి దృష్టి, ఎవరెవరి పాపము, ఎవరెవరు మంచి, ఎవరెవరు చెడ్డ వారి దృష్టిని ఆధారం చేసుకుని ఉంటుంటారు.
0: Therefore, our sin, our merit, our good actions are based on our own vision.
1: కనుక మొట్టమొదట మన యొక్క దృష్టిని చక్కజేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు కరెక్ట్ అవర్ విజన్ ఫస్ట్.
1: దీనిని పురస్కరించుకునే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు.
0: బేసింగ్ ఆన్ దిస్ బుద్ధ సెడ్ గుడ్ లుక్స్ ద ఫస్ట్.
1: మన దృష్టిని మొట్టమొదట చక్కజేసుకున్నప్పుడే సృష్టిని అంతా చక్కబరిచినటువంటి వారం అవుతాం.
0: కరెక్ట్ యువర్ విజన్ ద సైట్ ఎవ్రీథింగ్ వుడ్ ఫాలో వెల్.
1: మన దృష్టిలో దోషం నుంచుకుని
0: విత్ ఆల్ ద మిస్టేక్స్ ఇన్ అవర్ సైట్
1: కేవలం సృష్టి అంతా చక్కబడాలంటే ఏ రీతిగా చక్కబడగలదు?
0: హౌ డు యూ కరెక్ట్ ద హోల్ క్రియేషన్? హౌ డు యూ ఎక్స్పెక్ట్?
1: కేవలం చెప్పవచ్చు, కోటి చెయ్యరు ఒక్కటి.
0: వీ కెన్ సే మిలియన్ థింగ్స్ బట్ వీ డోంట్.
1: గొప్ప గొప్ప పండితులు కూడాను మేధావులు కూడాను చెప్పగలరే కాని చెయ్యలేరు. మన యొక్క దృష్టిని చక్కజేసుకోవాలి.
0: Therefore, we have to correct our vision first.
1: దీనిని పురస్కరించుకునే బుద్ధుడు సమ్యక్ దృష్టి అన్నాడు.
0: Basing on this, Buddha said, good look.

0: మేధావులు కూడాను చెప్పగలరే కాని చెయ్యలేరు.
1: Intellectuals, great scholars, they say, expound, but they don't practice.
0: ఒక గొప్ప పండితుడు ఉండేటువంటి వాడు.
1: There was a scholar.
0: ఆ పండితునింటికి నిత్యము ఒక గొల్లబామ నీ పాలు తెచ్చి ఇచ్చేటువంటిది.
1: ఎవ్రీ డే ఎ మిల్క్ మేడ్ యూస్ టు ఫెచ్ మిల్క్ టు ది స్కాలర్స్ రెసిడెంట్.
0: ఒక దినం 7 గంటలకు, ఒక దినం 6 గంటలకు, ఒక దినం 8 గంటలకు, ఈ విధంగా కొన్ని వేరు వేరు కాలంలో తెచ్చి అందించేటువంటిది.
1: ద మిల్క్ వెండర్ యూస్ టు పాస్ ఆన్ ద మిల్క్ అట్ 6 o'clock, 8 o'clock, 10 o'clock ఇన్ ద మార్నింగ్.
0: పండితుడికి కోపం వచ్చింది.
1: The scholar was very angry with her.
0: Amma, naaku poojaku sariyinatundi kaalamu ninnayinchukunnanu.
1: I have a specific time to offer worship to God.
0: Aa sariyina kaalamunike neevu paalu andinchinappudu nenu abhishekaadi poojalu sabadinchi daantho nenu aanandinchagalanu.
1: The scholar said to the milk vendor, if you just bring milk in time,
0: nee vivida kaalamlo andistunnaa kanaka naa poojaku atankam jarugutundadi annadu.
1: Since you don't bring milk on time, I am put to a problem. At different times you bring.
0: ఆ గొల్ల పడుచు చెప్పింది, స్వామి నేను వచ్చేటువంటి మార్గంలో ఒక పెద్ద నది ఉంది అడ్డు.
1: The milk vendor said, Swami, as I reach this place, I find a river on the way.
0: పడవ నుంచి నేను రావాలి.
1: I have to come travel by boat.
0: ఎవరైనా శ్రీమంతులు ఇంకేమైనా ధనవంతులుగా ఉండేటువంటి వారికి మొట్టమొదట ఆ పడవలో సీట్ ఇస్తారు.
1: In fact, the seat is provided there in the boat to a rich man or an affluent person.
0: Rendo paryayame ma boti variki istuntaru.
1: We people can take second chance, go there in the second trip.
0: Kanuka nenu padavulo vacheetundi prayanam kanuka sakalaniki nenu ralekapothunnanu annindi.
1: So as I have to travel by boat, I am not able to reach in time.
0: Aa panditunu kopam vachindi.
1: The scholar was furious.
0: Pichigana chinna nadini daataniki padavunu nu aashrayinchala.
1: The pandit said, oh madcap, to cross the river do you need a boat?
0: Om namo narayanaya ani anukuntu osti nadiye neeku daarinistundi annadi.
1: The scholar said, chant the name of God, oh namo narayanaya, the river would part and give you the way.
0: Ee ashtachana namam cheta neevu nadini kuda sulabhanga daati raagalavu.
1: By uttering the 8-lettered name of God,
0: sakalamlo raagalavu, naa poojana sakalamlo salpugovalanu.
1: You can reach in time and I can offer worship regularly.
0: Appudu aa golla padchu, swami ఈ శుభమైన మార్గము, ఈ యుక్తి మార్గము నాకు తెలియదు పూర్వము.
1: ద మిల్క్ మేడ్ సెడ్ సాఫ్ట్లీ, స్వామి ఐ డిడ్ నో దిస్ ప్రొసీజర్.
0: పండితుని మాటను పూర్తి నమ్మింది ఆ గొల్లపడుచు.
1: దిస్ మిల్క్ మేడ్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ ద స్కాలర్.
0: రేపటి నుండి దీనిని ఆధారం చేసుకుని నేను సకాలంలో పాలు తెస్తాను స్వామి అని ప్రమాణం చేసింది.
1: ద మిల్క్ మేడ్ ప్రామిస్డ్, ఓ స్వామి ఐ విల్ ఫాలో దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ అటరింగ్ గాడ్స్ నేమ్ ఫ్రమ్ టుమారో మార్నింగ్.
0: ఇది పోయేటప్పుడే ఈ నామం యొక్క మహత్యాన్ని రిహార్సల్ అనగా పరీక్షించుకుంటూ పోయింది.
1: ద మిల్క్ మేడ్ అడ్జస్ట్ మేడ్ ఎ కైండ్ ఆఫ్ రిహార్సల్ టు టెస్ట్ ద వ్యాలిడిటీ.
0: కన్నులు మూసుకుంది, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అనుకుంటూ నడుచుకుంటూ అవతల ఒడ్డుకు చేరిపోయింది.
1: వైల్ సేయింగ్ గాడ్స్ నేమ్ ఓ నమో నారాయణ 8-lettered one, షీ జస్ట్ స్టార్టెడ్ క్రాసింగ్ దిస్ రివర్.
0: ఆనాటి నుండి,
1: సిన్స్ దెన్,
0: సకాలమునకు ఆ గొల్లపడుచు పాలు తెచ్చిచ్చేటువంటిది.
1: మిల్క్ మేడ్ టు బ్రింగ్ కుడ్ బ్రింగ్ ద మిల్క్ ఇన్ టైమ్.
0: ఈ సకాలం తెస్తున్నటువంటి దాన్ని చూచాడు, ఆశ్చర్యపడిపోయాడు ఈ పండితుడు.
1: ద స్కాలర్ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ బికాస్ ద మిల్క్ మేడ్ డెవలప్ ద సెన్స్ ఆఫ్ పంక్చువాలిటీ అండ్ బ్రింగింగ్ మిల్క్ ఆన్ టైమ్.
0: ఇప్పుడు ఏ విధంగా వస్తున్నావు సకాలానికి అని అడిగాడు.
1: అండ్ ద స్కాలర్ ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు ఆర్ కమింగ్ హియర్ ఇన్ టైమ్.
0: మీ ఉపదేశ మంత్రాన్ని ఆధారం చేసుకుని నేను సకాలంలో నడిచి వస్తున్నాను, నది కూడాను నాకు దారి ఇస్తుండాలి అన్నది.
1: ద మిల్క్ మేడ్ సెడ్, స్వామి ఐ జస్ట్ ఫాలో యువర్ టీచింగ్, ఐఎమ్ అటరింగ్ గాడ్స్ నేమ్, ద రివర్ ఆల్సో పార్టెడ్ అండ్ గేవ్ మీ ద వే.
0: కానీ తాను చెప్పిన నామం పైన తనకే నమ్మకం లేదు.
1: The pandit has no faith in his own words.
0: ఆ పండితులకు అనుమానం కలిగింది.
1: And the pandit doubted his own teaching.
0: తక్షణమే ఆ వెంట వచ్చాడు.
1: He followed his
0: milkmaid. నేను కూడా ఈనాడు నీ వెంట, ఎట్లా దాటుతావో చూస్తామన్నాడు.
1: The pandit said, all right, I'll follow you today and see how you are going to cross the river.
0: ఆ నది దగ్గరికి వచ్చింది.
1: They came close to the river.
0: తలపైన బుట్ట పెట్టుకుంది.
1: Milkmaid kept the pot.
0: కన్నులు మూసుకుంది.
1: Closed her eyes.
0: ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అనుకుంటూ దారి విడిచి అవతల ఒడ్డు చేరిపోయింది.
1: The milkmaid kept the pot on her head. Close her eyes, uttering God's name, she started crossing the river.
0: అనుమానము లేదు ఆమెకు.
1: She passed across doubtlessly. She reached doubtlessly.
0: కానీ ఈ పండితుడు నది దగ్గరికి వచ్చేటప్పటికి,
1: when the pandit was close to the river,
0: ఇందులో నేను పడిపోతాను ఏమో అని పంచి పైకెత్తుకుని,

0: might fall or drown in the river. So lifted the
1: panchadhauti.
0: And while saying God's name, he jumped and drowned and sunk there. See this.
1: Kanuka Vishwasamato Namminatuvanti Varini ఏ విధమైనటువంటి మార్గంలో అయినా కూడాను గురువు చెప్పిన దాన్ని అనుసరిస్తూ ఉంటుంటే తప్పక వారు గట్టెక్కగలరు.
0: ఇఫ్ ఎనీవన్ ఫాలోస్ ద టీచింగ్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రిసెప్టర్ ఇన్ ఆల్ గుడ్ ఫెయిత్ దే విల్ సర్టన్లీ రీచ్ ద డెస్టినేషన్.
1: కానీ చెప్పిన గురువుకి దానిపైన విశ్వాసం లేనప్పుడు తాను మునిగిపోతాడు.
0: వెన్ ది గురు ద టీచర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ నో ఫెయిత్ ఇన్ వాట్ హీ సేస్ హీ షుడ్ బి సంక్.
1: ఈనాటి వాతావరణము ఈ పరిస్థితిలోనే ఉంటున్నది.
0: దిస్ ఇస్ ది అట్మాస్ఫియర్ టుడే.
1: చెప్పవచ్చు కోటి చెయ్యరు ఒక్కటి.
0: పీపుల్ సే థౌజండ్ మెనీ థింగ్స్ క్రోర్ బట్ దే డోంట్ డూ ఈవెన్ వన్.
1: చెప్పుట సులభము చేయుట కష్టము.
0: ఈజీ టు సే డిఫికల్ట్ టు డూ.
1: దాతకైనా వాని తాతకైనా.
0: టు బ్రహ్మ అండ్ ఈవెన్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఆల్సో డిఫికల్ట్ టు డూ.
1: ఎవరికైనా సరియే చెప్పినది చేసినప్పుడే దాన్ని సార్థకం కాగలదు.
0: లెట్ హిమ్ ఎనీ వన్ ఇఫ్ వన్ యాక్ట్స్ ఇన్ అకార్డెన్స్ టు వాట్ దే సే దే ఆర్ గోయింగ్ టు బి సక్సెస్.
1: ఈనాటి ప్రభావము ఆధునిక ప్రభావము అత్యంత విలువైనటువంటిది.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: కానీ విద్యార్థులు ఎందుకని విద్యార్థులకు ఎందుకని విశ్వాసము అధికంగానే ఉంటున్నది.
0: ది స్టూడెంట్స్ అండ్ ది టీచర్స్ యాస్ వెల్ దే హావ్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: కానీ మధ్య మధ్య కొన్ని సంశయాత్మలైపోయి మునిగిపోతున్నారు.
0: బట్ ఇన్ బిట్వీన్ దే గెట్ దెమ్సెల్వ్స్ డ్రౌన్డ్ ఇన్ డౌట్స్.
1: కనుకని సంశయాత్మ వినశ్యతి.
0: Therefore, those that doubt are sure to
1: perish. సంశయమునకు అవకాశం ఇవ్వకుండ
0: without giving any scope for doubt.
1: ఒక విధమైనటువంటి మాటపైనటువంటి నమ్మకాన్ని పటుత్వంగా పిలుచుకుని
0: strengthening our own faith in
1: దాన్ని ఆధారం చేసుకుని జీవించినప్పుడు ఎన్నింటినైనా మనం సాధించవచ్చు.
0: When we rely on the teaching of the guru and lead our life, we can be successful.
1: తాను వేసిన డ్రామాలో కూడాను
0: in the drama he enacted,
1: blind man వెళ్లి జీసస్ దగ్గర నాకు కన్నులు ఇమ్మని కోరాడు.
0: There the drama he enacted, there is a scene where the blind boy prays to Lord Jesus Christ.
1: Jesus kuda ade prashninchadu.
0: Jesus also
1: nivagalunnaatundi vishwasam neekunnada.
0: Jesus says, do you have full faith that I will be able to give you sight?
1: Nenu nee drishtini ivagalunnaatundi oka namakam neekunnada.
0: Do you have faith that I will restore your sight?
1: Aa namakam unte nenu isthanu.
0: If you have that faith, I will grant you.
1: Aa namakam neeku lekapothe nenu ivvanannadu.
0: If you know faith, I am not going to grant you.
1: Namakam undi annadu.
0: And the blind boy says, I have
1: ichadu.
0: Immediately
1: సైకుంటానన్నాడు.
0: అండ్ ఐ విల్ టేక్ కేర్.
1: కానీ ఈనాడు
0: టుడే
1: నమ్మకమను రెండు నయనంబులేని అంధులైరి జగతి అందు ఇప్పుడు.
0: టుడే ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటల్లీ బ్లైండ్.
1: నమ్మకం అనేటువంటి కన్నులే లేనటువంటి గుడ్డి వారిగా ఉన్నారు.
0: అండ్ వీఆర్ టోటల్లీ బ్లైండ్ హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: నమ్మకం ఎంత విశ్వాసం ఉంది ఏం ప్రయోజనం?
0: వితౌట్ దిస్ ఫెయిత్ వాట్ ఫార్ ఇస్ ది అదర్ థింగ్స్.
1: నమ్మకము విశ్వాసము రెండు ఒక్కటే.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫెయిత్ అండ్ ద బిలీఫ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: భగవంతుని పైన విశ్వాసం ఉంది.
0: వీ హావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: కానీ మాట పైన నమ్మకం లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ బిలీఫ్ ఇన్ హిస్ టీచింగ్.
1: కనుకునే వారికి ఆ కుటుంబానికి ఆనాటి మొదలుకొని నేటి వరకు కూడాను వారి కుటుంబంలోని సమస్యలన్నీ కూడాను క్షణక్షణాలతో తీరిపోతూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దర్ టోటల్ ఫెయిత్ ఇన్ భగవాన్స్ టీచింగ్స్ ఆల్ దర్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్డ్ డే బై డే.
1: భగవంతుడు లోకములో మానవాకారం ధరించి జగత్ సంరక్షణ నిమిత్తమై ధర్మ సంస్థాపన నిమిత్తమై అవతరిస్తుంటాడని.
0: God comes down in human form for the emancipation of the humanity and to uphold the principle of dharma.
1: Dharma manetvantidi cheeninchetvantidi kaadu.
0: Dharma can never diminish.
1: Cheeninchetvantaithe dharmam kaadu.
0: The one that declines cannot be dharma.
1: Aithe paritranaaya sadhunam sadhunu rakshinche kosamani.
0: And the incarnation made a promise that he would protect, uphold the pious people.
1: Kaani సాధువు అనగా సాధు వేషములు ధరించినటువంటి వారు కాదు.
0: సాధు ద పయస్ మ్యాన్ ఈజ్ నాట్ ద వన్ హూ హాస్ గాట్ స్పెషల్ రూమ్.
1: ప్రతిమందుకును సాధుత్వము అనేటువంటి గుణం ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ ఇండివిజువల్ దేర్ ఇస్ దిస్ పయస్ క్వాలిటీ.
1: కేవలము కాషాయ వస్త్రంబు కట్టిన మాత్రాన కరతలామలకంబు కాదు భక్తి.
0: By merely putting on the ochre robes, you cannot have devotion just for that reason.
1: గీతలు చేపట్టి కేకలు వేసిన పుణ్యము మీ ఇంట పొరుగుపడదు.
0: By holding Bhagavad Gita on hand and shouting, you can never get merit in lifetime.
1: చెప్పు మాటలకును చేసేటి చేతులకు సంయమమున్నది వాడే సాధువగును.
0: And he is the pious one who establishes unity between word and action.
1: కనుకనే మానవునికు సంకల్పము మాట పని మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సాధుత్వం.
0: Therefore the piousness lies in achieving the unity between the thought, word and deed.
1: అది నిజమైన ధర్మం.
0: That is true dharma.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: ఈ మ్యాన్కైండ్ అనేటువంటిది ఏమిటి?
0: What's this mankind?
1: Thoughts, words, action.
0: The thoughts, words and actions should go together.
1: ఇది education and human value అన్నారు.
0: This is what is called education in human value, EHV.
1: కానీ నా ఉద్దేశం EHV కాదు, 3HV.
0: Bhagavan opines this way. It's not EHV, it is 3HV.
1: Heart.
0: The first H,
1: heart. Head.
0: First H, heart. Second H, head.
1: Hand.
0: The head, heart and hand. 3H.
1: కనుకనే ఇదే నిజమైనటువంటి మ్యాన్కైండ్.
0: దిస్ ఇస్ ద ట్రూ మ్యాన్కైండ్.
1: ఈ త్రిపుటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
0: దిస్ ఇస్ ది యూనిటీ ఇన్ ట్రినిటీ ఆఫ్ ట్రూ హ్యూమానిటీ.
1: కనుక ఇటువంటి మానవత్వం అనేటువంటి దానికి ఎట్టి అభ్యంతరములు వచ్చినప్పటికీ క్షణంలో దాన్ని తప్పించుకోగలరు.
0: ఫార్ దిస్ హ్యూమన్నెస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ ఆల్ ఆబ్స్టకల్స్ వుడ్ బి డ్రాప్డ్ విత్ దిస్ బ్యాక్గ్రౌండ్.
1: మనసునందు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే,
0: ఇఫ్ దర్ ఎనీ డౌట్స్ ఇన్ అవర్ మైండ్,
1: ఎంతటి శక్తి అయినా కూడా వాళ్ళని రక్షించలేదు.
0: In spite of his mighty power, nothing would ever come to his rescue.
1: Positive manchi powerful gaane untundadi.
0: Positive is highly powerful.
1: Kaani negative sarliga leinappudu,
0: when the negative is proper,
1: ee positive undi prayojanam ledu.
0: What is the use of all this positive mighty?
1: Kanaka negative manchiga untundi,
0: when the negative is good,
1: positive lekapothe negative kudanu pani cheyaledu.
0: Without positive, even negative would not work.
1: Kanaka rendinti endu kudanu divyamainatundi yokka ekatvamu andulo prasarinchali.
0: There is divine unity of undercurrent that flows continuously in between the two, negative and positive.
1: The body negative.
0: The body is negative.
1: Atma positive.
0: Atma is positive.
1: Kanaka deho devalek prukto jivo deva sanatanah.
0: Therefore body is the temple of God.
1: Ee temple baagundali.
0: The temple should be good.
1: లోపల దైవము సరైన స్థితిలో ఉంటుండాలి.
0: The deity also should be in proper position at all.
1: కానీ కొన్ని టెంపుల్ పడిపోయి ఉంటాది. ఆ టెంపుల్ కి ఎవరు కూడా వెళ్ళరు.
0: Sometimes if the temple is dilapidated, nobody would go there.
1: కానీ కొన్నింటి యందు దైవం సుందరంగా ఉంటాడు.
0: In some places you find most beautiful idols there.
1: కానీ టెంపుల్ సరైన స్థితిలో ఉండదు.
0: బట్ ద టెంపుల్ ఇస్ మోస్ట్లీ డైలాపిడేటెడ్.
1: టెంపుల్ మంచి బ్యూటిఫుల్ గా మంచి రిచ్ గా కట్టింటారు.
0: ద టెంపుల్ మైట్ హావ్ బీన్ బిల్ట్ సో బ్యూటిఫుల్.
1: లోపల చూస్తే స్టాచ్యూ ఉండదు.
0: బట్ దేర్ ఇస్ నో స్టాచ్యూ ఇన్సైడ్.
1: ఈ విధంగా మన నెగిటివ్ పాజిటివ్ రెండింటికి కలిగినటువంటి సంబంధ బాంధవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
0: సో వీ హావ్ టు నో ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ పాజిటివ్ అండ్ ద నెగటివ్ అండ్ కండక్ట్ అవర్ సెల్వ్స్ అకార్డింగ్లీ.
1: అప్పుడే మనకు శాశ్వత శాంతి మనకు లభ్యమవుతుంది.
0: దెన్ వీ కెన్ అక్వైర్ అటైన్ దట్ ఎటర్నల్ పీస్.
1: శాంతి అనేటువంటిది
0: పీస్
1: కంటికి కనిపించేటువంటి వస్తువులు ఎందుకని
0: ఇస్ నాట్ సీన్
1: వ్యక్తులతో కానీ విషయములతో కానీ మనకు ఆత్మశాంతి లభ్యం కాదు.
0: యు కెనాట్ హ్యావ్ ఆత్మిక్ పీస్ త్రూ ఆబ్జెక్ట్స్ ఆర్ ద ఆర్టికల్స్.
1: ఇది ఏ వస్తువులకు ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ కెన్
1: ఏ వ్యక్తులకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: నో పర్సన్ హ్యాస్ అథారిటీ.
1: ఏ కర్మలకు దీన్ని ఇచ్చేటువంటి అధికారం లేదు.
0: నో యాక్షన్ విల్ మేక్ యూ పీస్ఫుల్.
1: కానీ ఇచ్చేటువంటి అధికారము ఒక హృదయానికి మాత్రమే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ హృదయ దట్ హ్యాస్ గాట్ ద రైట్ టు గివ్ యూ పీస్.
1: కంపాషన్. ఆ కరుణ అనేటువంటి భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ కంపాషన్ మోర్ అండ్ మోర్.
1: కానీ ఆ కంపాషన్ కి ఎక్కడ ఉంది స్థానము?
0: వాట్ వేర్ ఇస్ ది ప్లేస్ ఫర్ దిస్ కంపాషన్?
1: హృదయమందే ఉంది కానీ బయట తట్టు లేదు.
0: దేర్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ కంపాషన్ ఆర్ హృదయ నాట్ అవుట్ సైడ్.
1: అక్కడే నిజమైనటువంటి శాంతి ఉంటుంది.
0: దేర్ ఇస్ ట్రూ పీస్ విద్ ఇన్.
1: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
0: పీస్ ఇస్ విద్ ఇన్ నాట్ అవుట్ సైడ్.
1: అవుట్ సైడ్ నో పీస్ ఓన్లీ పీసెస్.
0: Outside there, when you go on searching outside, in spite of a long period spent, you can never get peace.
1: ఉంటది సర్వత్రా ఉండినప్పటికీ.
0: So the divinity is all pervasive.
1: కానీ కొన్ని చోట్ల మాత్రమే అది ప్రకాశంగా ఉంటుంటది.
0: But at certain places, it shines brilliantly.
1: చూడు ఇదంతా వైర్ వేశారు.
0: You find the wiring all over here.
1: ఈ వైర్ లోపల కరెంట్ ఉంది.
0: There is current flowing.
1: ఉంది.
0: This is proved by Veda, the standard text.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నా ముందు నీవు నిల్చుకో.
0: You stand in front of me.
1: నా ముందు నీవు నిల్చుకున్నప్పుడు
0: నా
1: యొక్క స్వరూపము నీ కన్నుల్లో కనిపిస్తుండాలి.
0: మై ఫార్మ్ ఈ సీన్ ఇన్ యువర్ ఐ బాల్.
1: కానీ నీ యొక్క స్వరూపము నా కన్నుల్లో కనిపిస్తుంది.
0: యువర్ ఫార్మ్ ఈ సీన్ ఇన్ మై ఐ బాల్.
1: నీ స్వరూపం ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ యువర్ ఫార్మ్?
1: నాలో ఉంది.
0: యువర్ ఫార్మ్ ఇస్ ఇన్ మీ.
1: స్వరూపం ఎక్కడ ఉంది? నీలో ఉంది.
0: వేర్ ఇస్ మై ఫార్మ్? ఇట్ ఇస్ ఇన్ యూ.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి ఎక్కడైనా రెండు ఒక్కటే.
0: ద వన్ హూ నోస్ దిస్ యూనిట్ ఆఫ్ దీస్ టూ డజంట్ మ్యాటర్ వేర్ ఎవర్ హీ ఈజ్.
1: కనుక దైవం సర్వత్రా ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: నీ దృష్టి నా పైన పడినప్పుడే నా దృష్టి నీ పైన పడుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ కాన్సన్ట్రేట్ యువర్ లుక్స్ న్యాచురలీ యూ విల్ క్యాచ్ హిస్ లుక్స్ ఇన్ టర్న్.
1: అట్టు లేకుండా
0: అదర్వైజ్
1: నీ దృష్టి మాత్రం దైవం పైన లేకుండా దైవం దృష్టి నా పైన రావాలంటే ఎలా వస్తుంది?
0: యూ డోంట్ లుక్ ఎట్ గాడ్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు లుక్ ఎట్ యూ?
1: కనుక నీ దైవం దృష్టి నీ పైన పడాలంటే నీ దృష్టి కూడా దైవం పైన పడాలి.
0: ఇఫ్ యూ వాంట్ గాడ్ టు లుక్ ఎట్ యూ, యూ షుడ్ లుక్ ఎట్ హిమ్.
1: దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడా మనం చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన చేతని ప్రాచీన కాలం నుండి భారతదేశము అనేక విధమైనటువంటి యొక్క అనుభూతులు పొందుకుంటూ వచ్చింది.
0: Because of this ancient procedure adopted earlier, Bharatiyas had many umpteen number of experiences.
1: Kevalamu manavatvamlo undinatundi divyatvanni manam ye vidhangano pratyaksham chesukolemu.
0: We cannot have the direct manifestation of the latent divinity in man.
1: Personal anaga practical anatundi antukokunda konni vidhamainatundi yokka anubhutilo manam anubhavinchali.
0: You can experience it, that's all, not by way of comprehension.
1: కనుక మన అనుభూతిలో మనం అనుభవించాలంటే దానిపైన పరిపూర్ణ విశ్వాసం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు హావ్ టోటల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ యూ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: దైవం. చేత కానటువంటిది ఒక్కటి కూడా లేదు ఈ జగత్తులో.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ మ్యాన్ కెనాట్ డూ. గాడ్ క్యాన్ డూ ఎనీథింగ్.
1: కానీ ఆ చేయించుకునేటువంటి శక్తిని కూడా నీవు సంపాదించుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ డిజర్వ్ దాట్.
1: ఆ సంపాదనకు తగినటువంటి ఒక బుద్ధి కూడా మనలో అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ హావ్ అవర్ ఇంటెలెక్ట్ సో యాజ్ టు డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
1: కానీ శాంతి ఎక్కడ జరుగుతుంది?
0: దెన్ వేర్ డు యూ గెట్ పీస్?
1: దుష్ట బుద్ధులు తేత దుష్టుడై తిరుగును.
0: బికాస్ ఆఫ్ వికెట్ థాట్స్ యూ టర్న్ ఏ వికెట్ మ్యాన్.
1: సత్యభావము చేత సజ్జనుండు.
0: బికాస్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్ you become a pious man.
1: Sarva sankalpa rahitude shanti pondu.
0: The man who transcends the thought flow will attain peace.
1: Unna mata telipuchunna mata.
0: This is the truth that Bhagwan tells us.
1: Endukati
0: why
1: dugula lopala unchukoni dushta bhavamulu cheta dushta sankalpamulu cheta daivattam aneetundi chikkalante ela chikkutundi?
0: With all the wicked thoughts, maneuvering, manipulation, how do you expect to it
1: dushta sankalpam unnatundi vaadiki dushta sankalpamule pratyaksham avutuntai?
0: The man with wicked thoughts will find them in front.
1: Adhiye tane yok reaction, resound and reflection.
0: That's what is said, reaction, reflection, resound.
1: Anaga emiti reality tane endu untundadi.
0: It only means reality is within him.
1: Tane endu unnatundi manchide eginaipothe reaction manchidi gaane untundadi.
0: If good is within you, the reaction is bound to be good.
1: కానీ తన యందు ఉన్నటువంటి ఒక చెడ్డగా ఉంటున్నప్పుడే చెడ్డ రియాక్షన్ మనకు వస్తుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్ విదిన్, ద రియాక్షన్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్.
1: కనుక యాక్షన్ రియాక్షన్ రెండింటినీ మర్చి,
0: వీ ఫర్గెట్ యాక్షన్ అండ్ రియాక్షన్,
1: ప్రశాంతమైనటువంటి దీని కింద ఉండు,
0: యూ రిమైన్
1: పవిత్రమైనటువంటి రూపాన్ని పొందగలగదు.
0: బియాండ్ యాక్షన్ అండ్ రియాక్షన్, ఇఫ్ యూ రిమైన్ ఇన్ ఎ పీస్ఫుల్ స్టేట్, యూ వుడ్ అటైన్ ద స్టేట్ ఆఫ్ శాంక్టిటీ.
1: కనుక మానవులకు శాంతి కావాలనుకుంటే శాంతి ఒక మార్కెట్ లో లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇఫ్ యూ వాంట్ పీస్ యూ కెనాట్ బై ఇట్ ఇన్ ద మార్కెట్.
1: లేక కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు.
0: నార్ కెన్ ఇట్ బి సప్లై బై కంపెనీ.
1: ఇచ్చేటువంటిది కాదు.
0: నార్ ఫ్రెండ్ కెన్ గిఫ్ట్ యూ.
1: తన ఎందే ఉంటున్నది.
0: పీస్
1: తన ఎందు ఉన్నటువంటి దాన్ని తాను సాక్షాత్కరించుకోవాలి.
0: పీస్ ఇస్ విద్ ఇన్ లేటెంట్ అండ్ ఇట్ షుడ్ బికమ్ పేటెంట్.
1: మన సంకల్పాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ ప్రయత్నం చేయాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ హావ్ టు పుట్ ఎ చెక్ ఆన్ అవర్ థాట్ ఫ్లో.
1: మనలో అనేక విధమైన ఆశలు పెరిగినప్పుడు,
0: వెన్ డిజైర్స్ ఆర్ మోర్ అండ్ మోర్,
1: ఆత్మశక్తి క్రమక్రమేణా చన్నగిల్లుతుంది.
0: ది ఆత్మిక్ పవర్ డిమినిషెస్.
1: ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈనాడు మీకు ఎన్నో ఆశలు ఉంటున్నాయి.
0: టుడే
1: తెల్లవారు లేస్తేనే కాఫీ టీ కావాలి.
0: యు హావ్ మెనీ డిజైర్స్ beginning with the coffee in the
1: మరి
0: morning.
1: కొంచెం ఇదైన తర్వాత ఒక సిగరెట్ బీడీను కావాలి.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యూ నీడ్ టు స్మోక్ ఎ సిగర్ ఆర్ ఎ బీడీ.
1: ఇంకా కొంత అయిపోయేటప్పటికి ఏ పేకాటనో నువ్వు ప్రయత్నం చేస్తావు.
0: దేర్ ఆఫ్టర్ యూ వాంట్ ప్లే కార్డ్స్.
1: లేకపోతే ఏ టీవీలో వేసుకుని కూర్చుంటావు.
0: ఆర్ యూ వాంట్ వాచ్
1: అయినటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: నీవు ఇన్ని అభ్యాసములు ఉన్నటువంటి వాడవు, కొన్ని అభ్యాసములు నీవు తగ్గించుకో.
0: The one with all these bad habits at least should control few of them.
1: మీరు ప్రయత్నం చేయండి, టీ, కాఫీ, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివంతా కొన్ని తగ్గించుకొని చూడండి.
0: Right from today, stop taking tea, coffee and smoking. Just try and observe.
1: దినమొల చూడండి, మీ యొక్క బుద్ధి కుశలత చాలా పెరిగిపోతుంది.
0: In 2 days time, you will be more intelligent.
1: కానీ ఇంటెలిజెన్స్ మాత్రమే కాదు,
0: నాట్ మెయిన్లీ ఇంటెలిజెన్స్,
1: ఆనందం కూడా ఆవిర్భవిస్తుంది.
0: అండ్ యూ విల్ ఆల్సో ఫైండ్ బ్లిస్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ.
1: ఈ మితిమీరినటువంటి కోరికల చేత, వాంఛల చేత,
0: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్స్,
1: మన మతి గతి తప్పుతుండదు.
0: అండ్ వీ బికమ్ మ్యాడ్,
1: మతి గతి తప్పటం వల్ల స్థితి మర్చిపోతున్నాము.
0: బికాస్ ఆఫ్ మతి,
1: నేను మానవుడు అనేటువంటి స్థితిని మర్చిపోతున్నాము.
0: అండ్ వీ ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ ఎ హ్యూమన్.
1: మానవత్వం అనేటువంటి స్థితి మర్చిపోయినప్పుడు మన జ్ఞానం అనేటువంటి సంపత్తిని కూడా మనం కోల్పోతున్నాం.
0: When once we forget the fact that we are basically human beings, we also lose the wisdom.
1: భగవంతుడు ప్రతి మానవునకు మతి, స్థితి, గతి, సంపత్తి నాలుగింటిని ఇచ్చాడు.
0: God has given all these four: mati the mind, sthiti the position, gati the destination, sampatti the wealth.
1: కాని
0: బట్
1: దానిని కోల్పోవటం చేతనే మన యొక్క పరిస్థితి ఈ విధంగా మారిపోతుండదు.
0: We have lost all the four, therefore this is the present plight.
1: మిగిలినటువంటి ఒక వాంఛలు మాత్రం పెంచుకుంటున్నాము.
0: We go on increasing our desires.
1: ఈ వాంఛలు అన్ని కూడాను కేవలము ఒక అనిమల్ వాంఛలు.
0: And all these
1: మృగవాంఛలు.
0: All these are bestial animal desires.
1: మృగవాంఛలను ఏమాత్రమూ మనం ప్రవేశపెట్టకూడదు.
0: We should not entertain bestial desires.
1: మానవతా విలువలను మనం పెంచుకుంటూ రావాలి.
0: We have to develop human values.
1: అది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ.
0: The human values are satya, dharma, shanti, prema.
1: Human value potam chetane animal value perigipothunnai.
0: As human values are lost, animal values are on the rise.
1: Ee animal vanyanu penchukoni
0: with all the animal desires behind,
1: kevalam sukha shantulu manam labhinchalante ee vidhanga labhistayi.
0: How do you expect to be peaceful and happy?
1: Dushta bhavanni manam penchukuntunnamu.
0: We develop only bad thoughts.
1: Dushta sthitini manam penchukuntunnamu.
0: And we have all wicked thoughts.
1: దుష్ట పనులు చేస్తున్నాము.
0: అండ్ వి ఇండల్జ్ ఇన్ వికెడ్ యాక్టివిటీస్.
1: మనకు శాంతి ఎట్లా లభ్యమవుతుంది?
0: హౌ డు యు అటైన్ పీస్?
1: కనుకనే వ్యాసుల వారు కూడాను
0: వ్యాస
1: ఈ శాంతికి మార్గం ఏమిటని బోధించమని నారదుని ప్రశ్నించినప్పుడు
0: వ్యాస వెన్ క్వశ్చన్ ద పాత్ టు పీస్
1: వ్యాస
0: వ్యాస
1: నీవు ఎన్నో పురాణములు రాశావు.
0: నారద సేస్ టు వ్యాస, ఓ వ్యాస, యువర్ కంపోజ్ మెనీ
1: పురాణముల యొక్క పరిస్థితి లోపల నీ పురాతనమైనటువంటి దైవత్వం నీకు సాక్షాత్కరించదు.
0: వైల్ కంపోజింగ్ ఆల్ దీస్ సేక్రెడ్ ఎపిక్స్, ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో ద ట్రూ సెల్ఫ్.
1: నీవు స్మరిస్తూ, భజిస్తూ, లిఖితిస్తూ నీవు భాగవతాన్ని రాయమన్నాడు.
0: వైల్ థింకింగ్, వైల్ చాంటింగ్, వైల్ గ్లోరిఫైయింగ్ గాడ్ కంపోజ్ భాగవత.
1: ఈ భాగవతం లోపల మానవునికి ఆవిర్భవించినటువంటిది, ఈ ప్రవేశించినటువంటివి అన్ని కూడాను పవిత్రమైనటువంటి మార్గాన్ని పొందుతుంటాయి.
0: As one goes through Bhagavata, the sacred text, you will have all sanctity, the sacredness.
1: Secret test antaru. Test. Secret test.
0: This is a kind of secret test.
1: Kaani idi secret kaadu.
0: It's not secret anyway.
1: Chaala pavitramainatundi.
0: It is highly sacred.
1: Bhagavatamu. Aidu aksharamulu.
0: Here we find five letters. Bhagavatamu.
1: Ee aidu aksharamule mana pancha pranamulu.
0: These five letters are five life
1: breaths. ఇవే మన పంచభూతములు.
0: These are five elements.
1: ఇవే మన పంచకోశములు.
0: These are five life sheets.
1: ఇవే పంచ స్వరూపములు.
0: And they are the very embodiments of five forms.
1: స్థానములు.
0: And their positions too.
1: ఏమిటి ఈ స్థానము?
0: What are they?
1: Bha.
0: Bha.
1: Bhakti.
0: Bha. Bhakti devotion.
1: Ga. జ్ఞానము.
0: Ga. జ్ఞానము wisdom.
1: Va. వైరాగ్యము.
0: Va. వైరాగ్యము renunciation.
1: Ta. తత్వము.
0: తా తత్వము నేచర్ డివినిటీ
1: ముక్తి
0: మూ ముక్తి లిబరేషన్
1: ఈ ఐదు అక్షరముల లోపలే మనకు ముక్తి మార్గము ప్రబోధించాడు.
0: దీస్ ఫైవ్ లెటర్స్ టీచర్స్ ద పాత్ టువర్డ్స్ లిబరేషన్
1: మొట్టమొదటిది భక్తి.
0: ఫర్ లిబరేషన్ ద ఫస్ట్ డివోషన్ ఇస్ నీడెడ్.
1: ఈ భక్తి వల్ల మనకేం లభ్యమవుతుంది?
0: వాట్ ఇస్ యూ గెట్ అవుట్ ఆఫ్ డివోషన్?
1: ఈ భక్తి వల్ల మనకు ఒక శక్తి కలుగుతుంది.
0: భక్తి డివోషన్ గివ్స్ అస్ శక్తి, ది ఎనర్జీ.
1: ఈ శక్తి వల్ల ఒక రక్తి పుడుతుంది.
0: శక్తి ఎనర్జీ గివ్స్ అస్ రక్తి.
1: ఈ రక్తి పెరిగే కొద్దీ విరక్తి పెరుగుతుంది.
0: యాజ్ వి హావ్ దిస్ రక్తి, విరక్తి డిటాచ్మెంట్ విల్ బి మోర్
1: పుడుతుంది.
0: అండ్ అల్టిమేట్లీ యు గెట్ వైరాగ్య రెనన్సియేషన్.
1: మనం మొట్టమొదటి భక్తి అనేటువంటి బీజం నాటాలి.
0: సో వి హావ్ టు సో ద సీడ్స్ ఆఫ్ డివోషన్.
1: భక్తి అనేటువంటి బీజం నాటేటప్పటికి
0: యాజ్ వి సో ద సీడ్స్ ఆఫ్ డివోషన్
1: జ్ఞానం అనేటువంటి మనలో ఆవిర్భవిస్తుంది.
0: నేచురల్లీ విజ్డమ్ డెవలప్స్ విదిన్ అస్.
1: ఈ జ్ఞానం ఏమిస్తుంది మనకు?
0: వాట్ డస్ ఇట్ కన్ఫర్?
1: జ్ఞానాదేవత కైవల్యం.
0: ఇట్ గివ్స్ అస్ లిబరేషన్.
1: ఈ జ్ఞానం అనేటువంటిది రెండవ అక్షరము.
0: ద విజ్డమ్ ఇస్ సెకండ్ లెటర్.
1: వకారం వైరాగ్యం రావాలి.
0: వా వైరాగ్య
1: కాలమైనప్పుడు కూడా మనకు రాగంలోనే ఉంటుంటే వైరాగ్యం ఎప్పుడు మనకు లభ్యమవుతుంది?
0: వెన్ వీ స్పెండ్ లైఫ్ లాంగ్ ఇన్ అటాచ్మెంట్ హౌ డు యూ డెవలప్ డిటాచ్మెంట్?
1: కనుక నేను దీనిని వేదం కూడాను నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ వైరాగ్యం మనలో ఆవిర్భవించాలి.
0: సో వేద వాంట్స్ అస్ టు డెవలప్ డిటాచ్మెంట్ రెనన్సియేషన్.
1: భక్తితో జ్ఞానము, జ్ఞానంతో వైరాగ్యము.
0: సో అవుట్ ఆఫ్ డివోషన్ వీ డెవలప్ విజ్డమ్, విజ్డమ్
1: వైరాగ్యం ద్వారా ఏం
0: కలుగుతుంది?
1: తత్వం అసి, అది నేనే అనేటువంటి నమ్మకం వస్తుంది.
0: డిటాచ్మెంట్ విల్ ఇన్స్టిల్ ఫెయిత్ ఇన్ యూ దట్ దౌ ఆర్ట్ గాడ్.
1: ఈ తత్వజ్ఞానం కుదిరిన తర్వాత ముక్తి సహజంగా మనకు లభ్యమవుతుంది.
0: ఆఫ్టర్ ద రియలైజేషన్ ఆఫ్ దిస్ డివినిటీ యూ విల్ అటైన్ లిబరేషన్.
1: కాబట్టి బాగా వాతాము అనేటువంటిది ముక్తిని పొందింపజేసేటువంటి యొక్క మూలతత్వములు.
0: దేర్ ఫోర్ దీస్ ఫైవ్ లెటర్స్ బాగా వాతాము షోస్ ది పాత్ టువర్డ్స్ లిబరేషన్.
1: దీంట్లో ప్రహ్లాదం చరిత్ర అత్యవసరమైనటువంటిది.
0: ద స్టోరీ ఆఫ్ ప్రహ్లాద ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
1: ప్రహ్లాదుడు కూడా అనేక విధమైనటువంటి బాధలకు గురి అయ్యాడు.
0: ప్రహ్లాద వాస్ పుట్ టు సఫరింగ్ ఇన్ సెవెరల్ వేస్.
1: భక్తికి చాలా ఆటంకములు జరుగుతూ ఉంటాయి.
0: In the path of devotion there are many obstacles.
1: Kankune, the pleasure is an interval between two pains.
0: So pleasure is an interval between two pains.
1: Ee bhakti anetundi manlo abhiruddhi kavalanukunte aneka vidhamainatundi ikkata jarugutu untayi.
0: To grow in the path of devotion you face problems on the way.
1: Evaro ee prahladuniki badala pettaledu, kanna tandriye badala pettu vachadu.
0: No one else has put Prahlada to suffering, the very father has put him to suffering.
1: Karanam emiti?
0: Why?
1: తనకు ఇష్టం లేనటువంటి దేశి అయినటువంటి యొక్క హరిని నా కుమారుడు చింతిస్తున్నాడు.
0: బికాస్ హిస్ సన్ ప్రహ్లాద ఈ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ హిస్ ఎనిమీ హరి గాడ్.
1: భగవంతుని పైన ద్వేషం పుట్టము మహాపాపం.
0: ఇట్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు హేట్ గాడ్.
1: కనుక భగవంతుని ద్వేషించారు కనుకనే హిరణ్యకశిపుడుకు అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్లు కలిగాయి.
0: బికాస్ హిరణ్యకశిపు ద ఫాదర్ హ్యాస్ అత్తర్ హేటెడ్ ఫర్ గాడ్, హీ హ్యాడ్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: రావణాసుడు కూడాను భగవంతుడైన రామును ద్వేషిస్తూ వచ్చాడు.
0: రావణ ఆల్సో హేటెడ్ రామ ద డివైన్.
1: రామును ద్వేషించి సీత కావాలని ఆశించాడు.
0: హీ హేటెడ్ రామ గాడ్ బట్ హీ వాంటెడ్ సీత.
1: ఎవరి సొత్తు? రాముని సొత్తు.
0: హూస్ ప్రాపర్టీ సీత? షీ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్
1: రాముని. దూరం చేసి రామ సొత్తు అయిన సీత కావాలంటే ఎలా లభ్యమవుతుంది?
0: వితౌట్ రామ హౌ డు యూ గెట్ సీత?
1: కనుక నీ భగవంతుని ద్వేషించి ఏమీ ఎవరు సాధించలేదు.
0: బై హేటింగ్ గాడ్ యూ కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: భగవంతుని ప్రేమించి సర్వులు సాధించినటువంటి యొక్క ఫలితములు ఎన్నో ఉన్నాయి.
0: దర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ పీపుల్ అకంప్లిష్డ్ బై లవింగ్ గాడ్.
1: ప్రహ్లాదుడు భగవంతుని ప్రేమించాడు.
0: ప్రహ్లాద లవ్ గాడ్.
1: కొండలపై నుంచి నెట్టించినప్పటికీ, పాములతో కరిపించినప్పటికీ, ఏనుగు చే త్రొక్కించినప్పటికీ తనకి ఏ మాత్రం బాధ కలగలేదు.
0: దో ప్రహ్లాద వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ ది మౌంటైన్ టాప్స్, bitten by snakes, trampled under the feet of elephant, he didn't suffer.
1: కాలి తన కుమారుడైనటువంటి ప్రహ్లాదునకు లౌకికమైనటువంటి కామక్రోధ మద మాత్సల్యమైనటువంటి గుణములు నేర్పించమని చెప్పని చండ అమార్కునికి బోధించాడు.
0: బట్ ఫాదర్ హిరణ్యకశిపు సెంట్ టూ టీచర్స్ చండ అమార్క టు టీచ్ ఆల్ ఫండమెంటల్ వీక్నెసెస్ ఆఫ్ మ్యాన్ కైండ్ లైక్ లస్ట్, గ్రీడ్, యాంగర్, ఎవరిస్ అండ్ సో ఆన్.
1: ఈ భక్తికి విరుద్ధమైనటువంటి మార్గములు బోధించమని చెప్పాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాంటెడ్ ద టీచర్స్ టు టీచ్ దాట్ విచ్ ఇస్ అపోజ్డ్ టు డివోషన్.
1: బోధించినప్పటికీ హృదయంలో చేరలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ టీచింగ్ దిస్ హాస్ నాట్ గాన్ ఇన్ టు ద హార్ట్ ఆఫ్ ప్రహ్లాద్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: ఆ హృదయంలో భగవద్భావం నిండి ఉంటుండాలి. దైత్య కుమారుడు
0: యువర్ సన్ ప్రహ్లాద,
1: ఓ పన్నగసాయి
0: వెంట ఆన్ సైనింగ్ ఓ లార్డ్,
1: ఓ ధనుజ భంజన, ఓ మహాపచన్న సజన్న.
0: The Yuvarsan Prahlada went on praising God who reclines on Adishesha, the one who would come to the rescue of the forlorn.
1: Ta kannula neeru tedu.
0: He praised God.
1: Bayakanta sametudu kaadu.
0: He didn't shed a tear in crying.
1: O Bhuvara.
0: He was not fear stricken, O King.
1: Yevati aschayam.
0: What's mystery it is?
1: ఏ విధంగా హింసించినప్పటికీ ఏ మాత్రము తను బాధపడ్డం.
0: ఇన్ స్పైట్ ఆఫ్ సఫరింగ్ హి వాస్ పుట్ టు
1: కన్నులు నీరు తేడు.
0: ఫ్రైడ్ ఆఫ్ ఇట్ హి డిడ్.
1: భయప్రాంతులు లేవు.
0: హి డజంట్ షెడ్ ఎ టియర్. హి హస్ నో సెన్స్ ఆఫ్ ఫియర్.
1: హరినామం తప్ప మరొక నామమే లేదు.
0: హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్, నథింగ్ ఎల్స్.
1: ఈశ్వర నామాన్ని స్మరిస్తుండేటువంటి వారికి
0: దోస్ దట్ చాంట్ గాడ్స్ గ్లోరీ
1: సర్వైశ్వర్యములు కూడా లభ్యమవుతుంటాయి.
0: విల్ హావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెల్త్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక మన జ్ఞానము ఒక వెల్తే,
0: విజ్డమ్ ఇస్ వెల్త్.
1: మనకు సౌఖ్యము ఒక వెళ్తే,
0: హ్యాపీనెస్ ఇస్ వెల్త్.
1: హెల్త్ కూడా హెల్తే,
0: హెల్త్ ఇస్ వెల్త్.
1: అన్ని కూడా సంపదలే.
0: సో ఆల్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
1: సంపద ఆరోగ్య సంపద,
0: హెల్త్ ఇస్ వెల్త్,
1: ఆనంద సంపద,
0: బ్లెస్ ఇస్ వెల్త్,
1: శాంతి సంపద,
0: పీస్ ఇస్ వెల్త్
1: సంపదల కిందనే చేరుతుంటాయి.
0: దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
1: కనుక మనకి ఏ విధమైన శాంతి కావాలనుకున్నప్పటికీ దైవము సంసిద్ధంగా ఉంటుంటాడు.
0: వాట్ ఎవర్ పీస్ వీ వాంట్ గాడ్ ఈస్ రెడీ టు గ్రాంట్.
1: కనుక మనము విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: సో వీ హావ్ టు డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: విశ్వాసం లేనిటువంటి మానవత్వములు ఏ మాత్రం కూడా ఫలింపదు.
0: Without faith, we'll never be successful in
1: this world. పరిపూర్ణ విశ్వాసంతో మనము దాన్ని నమ్మాలి.
0: We should have strong, total faith.
1: ఆ విధమైనటువంటిదిగా ఉండినప్పుడే దైవం ఏ విధమైన దానినైనా అందిస్తుంటాడు.
0: When you have that strong, total faith, God will give us in every possible way.
1: నేను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి మందు అని పేరు చెప్పాను.
0: It is Bhagavan's creation in the name of medicine.
1: ఎందుకంటే వారికి ఆ మందు పైన నమ్మకం ఉంటుండాలి.
0: Because they have faith in medicine.
1: అందువల్లనే హాస్పిటల్స్ అంతా ఎందుకు కట్టాలి?
0: వై హాస్పిటల్స్ నీడ్ టు బి బిల్ట్?
1: ఈ విధంగా జబ్బులంతా నయం చేయవచ్చును కదా, హాస్పిటల్స్ ఎందుకు కట్టాలి?
0: భగవాన్ కెన్ క్యూర్ ఆల్ ద డిసీజెస్, వై కన్స్ట్రక్ట్
1: డాక్టర్స్ పై నమ్మకం ఉంటుంది?
0: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ డాక్టర్.
1: కొంతమందికి ఔషధం పై నమ్మకం ఉంటుంది.
0: సమ్ హావ్ ఫెయిత్ ఇన్ మెడిసిన్.
1: ఏది నర్స్ అనేటువంటిదో, డాక్టర్ అనేటువంటిదో, ఊరికి డిస్టిల్ వాటర్ తెచ్చిపెట్టినా వేసినా కూడా ఆ మందు బాగా అయిపోయింది అంటారు.
0: నర్స్ ఆర్ డాక్టర్, ఈవెన్ ఇఫ్ ఇంజెక్ట్స్ డిస్టిల్ వాటర్, వీ సే వీఆర్ ఫైన్.
1: కానీ మందు పైన ఉన్నటువంటి నమ్మకమే దానికి మూల కారణము.
0: The cause is our faith in medicine. So modern man has become totally blind, having lost the two eyes of faith. And the cure is based on the faith of
1: whatever.
0: It is the faith that gives bliss.
1: కనుకనే వారి గృహం నందు కానీ ఇలాంటి గృహములు ఎన్నో వేల గృహములు ఉంటున్నాయి.
0: Thousands and thousands of such homes are there.
1: భగవంతుడు వచ్చేదంతా కూడాను, అవతారము ధరించేదంతా కూడాను, శారీరకంగా మానవులు సమీపం చేసుకుని సమీపత్వం ద్వారా ప్రేమతత్వాన్ని పంచే కోసమని.
0: గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్ ఇన్కార్నేషన్ ఇన్ ఫిజికల్ ఫామ్ సో హెస్ టు కన్ఫర్ ప్రాక్సిమిటీ టు డివోటీస్.
1: కేవలం సంభాషణల చేత కొంత చింతన పోగొట్టుకోవచ్చు.
0: గాడ్ కన్వర్సెస్ విత్ అస్ సచ్ దట్ అవర్ ప్రాబ్లమ్స్ వుడ్ బి సాల్వ్డ్.
1: కేవలం సమీపత్వం చేత కూడాను వారి సంతోషాన్ని అందించవచ్చు.
0: ద ప్రాక్సిమిటీ గివ్స్ అస్ హ్యాపీనెస్.
1: మానవత్వం మానవత్వంతోనే వచ్చినప్పుడే మానవత్వానికి ఆనందం చేకూరుతుంది.
0: ఏ హ్యూమన్ కెన్ కన్ఫర్ బి క్లోజ్ విత్ అనదర్ హ్యూమన్ సో టు బి హ్యాపీ.
1: కనుకనే అవతారములంతా కూడాను మానవావతారం ధరిస్తూ వచ్చాయి.
0: సో ఆల్ ఇన్కార్నేషన్స్ హ్యావ్ టేకెన్ హ్యూమన్ ఫార్మ్.
1: మానుష రూపేణ
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మానవాకారంతో వచ్చినప్పుడే మానవులకు అత్యంత సమీపంగా ఉండడానికి వీలవుతుంది.
0: బికాస్ గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ he could come close to humanity.
1: ee aakaram tappa maroka aakaram vaari samipaani chechukodu.
0: It's only human form that brings God close to humanity. No
1: samipatvam anetundi saayujyanni andistundi.
0: Its proximity samipa that gives saayujya marja.
1: Sambhashana anetundi chintana teestundi.
0: Conversation sambhashana solves problems.
1: Kevalamu darshinchatamu paapanaasanam kalugutundi.
0: Darshana, the very vision of the Lord, will atone our sins.
1: అనేక పాపం చేసి ఉంటాం.
0: We might have committed many sins knowing or unknowing.
1: మానవుడు ఎప్పుడు కూడా మూడు రకమైన స్థితిని మనం పొందాలి.
0: Man should attain three levels, three positions.
1: దైవ ప్రీతి,
0: one love for God.
1: దైవ ప్రీతి ఉంటే నిజంగా నీకు పాప భీతి కలుగుతుంది.
0: When once you have love for God, you will have fear of sin.
1: దైవ ప్రీతి లేకపోతే పాప భీతి మనకు లభ్యం కాదు.
0: When you have no love for God, you will never fear sin.
1: పాప భీతి కలిగినప్పుడు సంఘంలో నీతిని పొందుతాం.
0: When there is fear of sin, there is morality in society.
1: కనుకనే దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటి యొక్క జీవితమే మానవ జీవితం.
0: సో హ్యూమన్ లైఫ్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ కార్డినల్ ప్రిన్సిపల్స్, లవ్ ఫర్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్, మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈ విధమైన రీతిగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితము, కుటుంబ జీవితము, సమాజ జీవితము, మూడు జీవితం కూడా సార్థకం అందుతుంది.
0: వెన్ వన్స్ వేర్ లైక్ దిస్ at the individual level, at the family level, at the level of the society, everything would be perfect.
1: Because individual family idantha kuda society pe aadhar padi untundadi.
0: The individual and the family depend on society.
1: Society baagundinappudi mana kutumbam baagundadi.
0: When society is good, your family will be good.
1: Kutumbam baagundappudi individual baagundadi.
0: When the family is good, individual will be happy.
1: Karuka ee pavithramaina Bharat desham nandu,
0: in the sacred land of Bharat,
1: prachina kalam nundi,
0: since ancient times,
1: oka vidhamainatundi pavithramainatundi namakanni abhivruddhi parichukuntu,
0: a sacred faith is developed.
1: Mana samskrutini poshinchukuntu
0: our culture is fostered.
1: Anadi kaalam nunchi aneka mandi maharishulu, mahaniyulu, swamulu anta abhivruddhi avutu vacharu.
0: Ancient sages, seers, aspirants and sadhus have been growing in their number.
1: Ee vidhamainatundi yokka deeni kalagatam chetane Bharat deshamku enni chikkulu vachinappatiki,
0: Because of this background, in spite of many problems, difficulties, though ages passed, though things changed, the culture of Bharat has not been changed. The culture of Bharat is permanent.
1: ఇది చాలా ఉన్నతమైనటువంటిది.
0: It's nobles.
1: ఇది చాలా పవిత్రమైనటువంటిది.
0: Most sacred.
1: ఇది కేవలం ఆదర్శవంతమైనటువంటిది.
0: It's most ideal.
1: అత్యద్భుతమైనటువంటిది.
0: It's mysterious.
1: అమృతమయమైనటువంటిది.
0: Wonderful.
1: అమరత్వం పొందినటువంటిది.
0: It's immortal.
1: ఇట్టి సంస్కృతాన్ని మనం ఈనాడు మనం వదులుకుంటున్నాం.
0: Such culture we are losing today.
1: కేవలము పాశ్చాత్య నాగరికతకు మనం బానిసలైపోయి
0: we become slaves to western culture.
1: తన సొంత సంస్కృతిని మాత్రం పూర్తి కోల్పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: వీఆర్ వర్కింగ్ టు లూజ్ అవర్ ఓన్ కల్చర్.
1: భారతీయ సంస్కృతిని విశ్వసించి దానికోసం అనేక రకమైన పాటలు పడుతున్నారు.
0: వెస్టర్నర్స్ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్, దే ఫాలో అండ్ అడాప్ట్ ఇన్ దేర్ లైఫ్.
1: లేకపోతే ఇంతమంది ఇక్కడికి రావగలరా?
0: How do you expect so many foreigners here?
1: ఎన్ని సుఖములు, ఎన్ని సౌఖ్యములు, ఎన్ని ఆనందములు, ఎన్ని కంఫర్ట్స్ ఉండేటువంటి వాళ్ళు.
0: Foreigners have got so many comforts and conveniences.
1: కానీ సర్వమును త్యాగం చేసి
0: దే హావ్ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
1: ఈ కష్టములకు, ఈ నష్టములకు, ఈ దుఃఖములకు, ఈ విచారం అన్నిటికీ వారు ఎదుర్కొని
0: దే ఆర్ రెడీ టు రెసిస్ట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అండ్ ది డిఫికల్టీస్ ఇన్కన్వీనియన్సెస్
1: అని అడిగితే చాలు, అంత ఆనందాన్ని పొందుతున్నారు.
0: వెన్ వన్ స్వామి ఆస్క్ వేర్ డు యు కమ్ ఫ్రమ్, దే ఆర్ ఎక్స్టాటిక్.
1: ఒక్క తూరి మాట్లాడితే చాలు, ఉప్పొంగిపోతున్నారు.
0: వెన్ వన్ స్వామి టాక్స్ టు దెమ్, ది జంప్ ఇన్ జాయ్.
1: ఈ ఆనందము ఎక్కడి నుంచి రాగలదు?
0: వేర్ ఫ్రమ్ దే గెట్ దిస్ జాయ్?
1: కేవలం వారి విశ్వాసంతోనే ఇది అభివృద్ధి అవుతుంది.
0: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ డెవలప్స్ దిస్ జాయ్.
1: వారి విశ్వాసంతోనే వారి కోరికలన్నీ కూడా సఫలీకృతం అవుతుంది.
0: ఇట్ ఈస్ దేర్ ఫెయిత్ దట్ గెట్ దేర్ డిజైర్స్ ఫుల్ఫిల్డ్.
1: ఈ విధమైనటువంటి ఒక విశ్వాసాన్ని భారతీయులు కూడా పెంచుకోవాలి.
0: భారతీయస్ ఆల్సో షుడ్
1: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ దట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ మోస్ట్ సీక్రెట్.
1: కల్చర్ అంటే ఏదో హాస్యంగా ఈనాటి మానవులు దాన్ని అలక్ష్యం చేస్తున్నారు.
0: మెన్ టుడే నెగ్లెక్ట్ కల్చర్, మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: ఏమిటి ఈ కల్చర్?
0: వాట్ ఈస్ దిస్ కల్చర్?
1: ఏమిటి ఈ కాస్ట్?
0: వాట్ ఈస్ దిస్ కాస్ట్?
1: కాస్ట్ అంటే కల్చర్ అంటే వాళ్ళకి ఏమో ఈనాటి కూడాను ఎంత గొప్ప మేధావులైనప్పటికీ వాళ్ళకి తెలియటం లేదు.
0: హైలీ ఇంటెలిజెంట్ పీపుల్ దే డోంట్ నో వాట్ కాస్ట్ అండ్ కల్చర్ ఆర్.
1: Cost of humanity
0: is the cost of humanity.
1: Religion of love,
0: religion of love,
1: language of the heart,
0: language of the heart.
1: ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: They are not making any endeavor to know this truth.
1: ఏంటి మన కాస్ట్? కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: వాట్ ఇస్ కాస్ట్? ఇస్ కాస్ట్
1: ఆఫ్ నేను అందరూ కూడా ఒకటే.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: కల్చర్ అనగా లవ్.
0: కల్చర్ మీన్స్ లవ్.
1: ప్రతి మానవుని ఎందుకు నాస్తిక, ఆస్తిక, యాస్తిక, నాస్తిక, అందరి ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
0: ఎథీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ ఎథీస్టిక్ థీస్ట్ ఆర్ థీస్టిక్ ఎథీస్ట్, దేర్ ఇస్ లవ్ ఇన్ హిమ్.
1: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కేవలం మానవులకే కాదు, పశుపక్షి మృగాదులకు కూడా ప్రేమ ఉంటుండాలి.
0: నాట్ ఓన్లీ మ్యాన్, ది ఇన్సెక్ట్ ది బీస్ట్ అండ్ అనిమల్స్ హావ్ లవ్.
1: ఒక గోవు బిడ్డ పుట్టిన తక్షణమే
0: ది కౌ వెన్ వన్స్ ఇట్
1: గెట్స్ బ్యాక్ ఆ కప్పబడినటువంటి ఒక దేని తాను నాకి నాకి పరిశుద్ధం చేస్తుంది.
0: వెన్ వన్స్ ది కౌ గివ్స్ బర్త్ టు కాఫ్, ఇట్ లిక్స్ ఇట్స్ బాడీ టు క్లీన్ ఇట్.
1: కానీ అది క్లీన్ చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
0: ద మూమెంట్ ది కాఫ్ ఈస్ క్లీన్డ్ ఇట్ స్టార్ట్స్ గెటింగ్ అప్.
1: అంతవరకు అది లేదు.
0: టిల్ దెన్
1: పరిశుద్ధము అనేటువంటిది చాలా అవసరము.
0: ఇట్ మీన్స్ క్లీన్లీనెస్ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక క్లీన్లీనెస్ అనేటువంటిది గాడ్లీనెస్.
0: సో క్లీన్లీనెస్ ఇస్ గాడ్లీనెస్.
1: ఆ క్లీన్ అనగా పరిశుద్ధం మనకులో అభివృద్ధి కావాలి.
0: ద ప్యూరిటీ క్లీన్లీనెస్ టు డెవలప్.
1: కనుకనే ప్యూరిటీ అనేటువంటిది ఎట్లా మనకు అభివృద్ధి అవుతుంది?
0: ప్యూరిటీ హౌ డు యూ డెవలప్?
1: యూనిటీ చేరినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: యూ డెవలప్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ యూనిటీ.
1: యూనిటీ వల్ల ప్యూరిటీ లభ్యమవుతుంది.
0: అవుట్ ఆఫ్ యూనిటీ డెవలప్ ప్యూరిటీ.
1: యూనిటీ వల్ల డివినిటీ మనకు ప్రాప్తిస్తుంది.
0: ది ప్యూరిటీ లీడ్స్ యూ టు అటైన్ డివినిటీ.
1: యూనిటీ లేదు,
0: దేర్ ఇస్ నో యూనిటీ టుడే.
1: ప్యూరిటీ లేదు,
0: దేర్ ఇస్ నో ప్యూరిటీ.
1: డివినిటీ లేదు,
0: దేర్ ఇస్ నో డివినిటీ.
1: కమ్యూనిటీ, ఎనిమిటీ, ఈ రెండు కూడా పెంచుకుంటూ వస్తున్నారు.
0: టుడే వీ ఫైండ్ ఓన్లీ టూ, కమ్యూనిటీ అండ్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ ఎక్కడ వచ్చిందో ఇంకా మానవత్వం అక్కడ పోతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎనిమిటీ దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
1: మానవత్వమే లేదు,
0: దేర్ ఇస్ నో హ్యూమన్ వాల్యూ.
1: కేవలం పశుత్వం కంటే రాక్షసత్వం పెరిగిపోతుండదు.
0: ఎనిమల్ నేచర్ అండ్ ద డెమోనిక్ టెంపర్మెంట్ ఆర్ ఇంక్రీజింగ్.
1: ఈ రాక్షసత్వం పెరిగిపోవటం చేతనే మానవత్వం క్షీణించిపోతుండదు.
0: బికాస్ ఆఫ్ డెమోనిక్ క్వాలిటీ ఆన్ ద రైజ్.
1: చర్యలంతా కూడా దానవ చర్యలు.
0: దో వన్ ఈజ్ ఎ హ్యూమన్ ఇన్ ఫార్మ్, ఆల్ ఈస్ డీడ్స్ ఆర్ డెమోనిక్.
1: కనుక మనం ఈ దానవ చర్యలను దూరం చేయాలి.
0: సో హ్యావ్ టు గివ్ అప్ ది డెమోనిక్ క్వాలిటీ.
1: మానవత్వం నుంచి దైవత్వానికి మనం ప్రవేశించాలి.
0: ఫ్రమ్ హ్యూమన్ లెవెల్ వీ షుడ్ గో టు ది డివైన్ స్టేట్.
1: ఇది సత్య మార్గం అవుతుంది.
0: దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: కనుక దీనిని పురస్కరించుకుని వేదము సత్యం వద ధర్మం చర.
0: బేసింగ్ ఆన్ దిస్ వేద వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
1: ఏమి శ్రమించవలసినవి కాదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
1: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం.
0: టు సే వాట్ హడ్ హ్యాపెండ్ ఈజ్ సో ఈజీ.
1: సత్యం చెప్పడం చాలా సులభం.
0: టు టెల్ ట్రూత్ ఈజ్ ఈజియెస్ట్.
1: అసత్యం చెప్పాలంటే చాలా యోచన చేయాలి.
0: టు టెల్ ఫాల్స్ ఆర్ లై యూ షుడ్ థింక్ ఓవర్.
1: చాలా కష్టపడాలి.
0: యూ హావ్ టు స్ట్రగుల్ హార్డ్.
1: ఎంతో కష్టపడి చెప్పినప్పటికీ అది మరీ అసత్యంగానే రూపొందుతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ హార్డ్ స్ట్రగ్లింగ్ బట్ ఇట్ అల్టిమేట్లీ ల్యాండ్స్ అప్ ఇన్ ట్రూత్.
1: ఈ విధాల శ్రమతో కూడినటువంటి అసత్యానికి మనం ఎందుకు పాల్పడాలి?
0: వై షుడ్ వి స్ట్రగుల్ హార్డ్ టు అట్టర్ ఎ బ్లేటెంట్ లై?
1: సులభంగా సత్యాన్ని చెప్పు.
0: Easily tell truth.
1: ఒకవేళ కలిగితే కష్టం కలగవచ్చును.
0: Well, it may put you in difficulty.
1: కానీ నీకు సుఖమే ఏర్పడుతుంది.
0: But you will be happy ultimately.
1: కనుక సత్య మార్గంలో ప్రవేశించు.
0: So proceed along the path of truth.
1: ఆ సత్యమును ఆధారం చేసుకున్నటువంటిది ధర్మము.
0: And dharma depends on satya, the truth.
1: సత్యం అనే పునాదిపై నిలిచినటువంటిది ఈ ధర్మం అనే గోడ.
0: Dharma, the wall, stands on the foundation of satya, the truth.
1: సత్యమే లేకపోతే వాలే ఉండదు.
0: Without satya, the foundation, the wall of dharma cannot sustain.
1: శాంతి యొక్క దత్తం మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వి కెన్ డెవలప్ శాంతి అవుట్ ఆఫ్ ది
1: శాంతి సులభంగా మనకు లభ్యమవుతుంది.
0: అండ్ పీస్ ఈజ్ సో ఈజీ టు అటైన్.
1: ఈ అన్నింటి ఎందుకు ప్రేమతత్వం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ప్రేమ ప్రేమ ప్రేమ.
0: ద లవ్ అండ్ లవ్
1: ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 24th discourse on Gita Bhagavan delivered on 5th September 1984. In this discourse, Bhagavan throws light on one of the important qualities that a spiritual aspirant must possess, namely Kshama or forbearance. He also reveals certain spiritual tips and secrets in his own divinely humorous way, which help us solve perplexing moral dilemmas which we might face in life. Sai Bhagavan Uvacha.
1: క్షమా సత్యం సత్యవతాం క్షమాయజ్ఞః క్షమా శమః. సత్యవంతుల యొక్క సత్యమే క్షమం.
2: క్షమ ఆర్ ఫర్బెరెన్స్ ఇస్ ది వెరీ ట్రూత్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ ట్రూత్.
1: యజ్ఞమే క్షమ.
2: ఫర్బెరెన్స్ ఈజ్ ఆల్సో యజ్ఞ.
1: శమమే యజ్ఞం.
2: శమ ఆల్సో ఈజ్ యజ్ఞ.
1: తేజోవంతుల తేజమే క్షమ.
2: క్షమ ఇస్ ది వెరీ ఎఫల్జెన్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్ప్లెండరస్.
1: తపస్వికుల బ్రహ్మనే క్షమ.
2: ద వెరీ బ్రహ్మన్ ఆఫ్ పీపుల్ హు హావ్ డన్ పెనన్స్ దట్ ఈస్ క్షమ.
1: క్షమ సత్యము.
2: Forbearance is truth itself.
1: Kshama dharmamu.
2: Forbearance is dharma.
1: Kshama vedamu.
2: Forbearance is veda.
1: Kshama ahimsa.
2: Forbearance is non-violence.
1: Kshama yajnamu.
2: Forbearance is also yajna.
1: Kshama santoshamu.
2: Forbearance is
1: kshama daya.
2: Forbearance is compassion.
1: Kshama sarvasvambu.
2: It is everything.
1: Sarva lokamulandun.
2: In all the worlds, it is everything.
1: Prati manavudu. Tana jeevitamulo. ప్రధానముగా సాధించవలసినటువంటి సద్గుణము ఓర్పు.
2: వన్ థింగ్ విచ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అచీవ్ ఇన్ హిస్ లైఫ్ ఈజ్ ఫర్బెరెన్స్.
1: నిత్య సత్యమైనటువంటి, అచలనమైనటువంటి, అనంతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తించడం అందరికీ సాధ్యం కాదు.
2: It is not possible to recognize the principle and the doctrine of Atma for people, Atma which is permanent, which is everlasting, which is unchanging, which is effulgent.
1: Atma anityamani bhavinchukuneetundi vyaktulaku, satyame deham aneetundi viswasincheetundi vyaktulaku atma tattvam artham kaadu.
2: People who consider Atma as unreal and body as real, they would not be able to understand the principle of Atman.
1: Dehatma bhavana kaliginatvanti vyaktulaku paramatma tattvamu bodhapadadu.
2: For people who identify body as Atman, they would not be able to understand the significance of Paramatman.
1: Atmanu gurinchi aneka vidhamulaga manamu bodhinchavachunu.
2: We may be able to explain and describe Atman in different ways.
1: Charchinchavachunu.
2: We may discuss.
1: Aite ఇది నిత్య జీవితంలో ఉండిన కొన్ని అభ్యాసముల చేతను, కొన్ని సాధనల చేతను ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడం సాధ్యమవుతుంది.
2: దిస్ కెన్ బి రికగ్నైజ్డ్ ఓన్లీ బై ప్రాక్టీసింగ్ సర్టన్ థింగ్స్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇన్ బై అబ్జర్వింగ్ సర్టన్ థింగ్స్.
1: చక్కెర తీపిగా ఉన్నదని చెప్పినప్పుడు అనుభవం లేనిటువంటి వ్యక్తికి ఆ తీపి ఏమిటో అర్థం కాదు.
2: When sugar has been described as sweet, for a person who does not have any experience, he would not be able to understand this.
1: ఆ చక్కెరను రుచి చూచినటువంటి వ్యక్తికే చక్కెర యొక్క తీపి అర్థం కాగలదు.
2: Only for a person who has tasted sugar, he would be able to appreciate and understand the sweetness of it.
1: కనుకనే భగవంతుని యొక్క గుణగణములను, భగవంతుని యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను కొన్ని మార్గములు యందు అభ్యాస రీతిగా మనం అనుభవించినప్పుడే నిర్వికారమైనటువంటి ఆత్మ కొంత అర్థం కాగలదు.
2: we would be able to understand the unmanifested Atman even to a small extent only when we practice certain spiritual exercises and understand the different attributes of the Lord.
1: అమృతత్వం చేరేటువంటి మార్గం ఏమిటి?
2: వాట్ ఇస్ ది పాత్ విచ్ లీడ్స్
1: టు ది వే టు ఇమ్మార్టాలిటీ?
2: వాట్ ఇస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
1: దీనికి అనేక పర్యాయాలు చెప్పాము. రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ.
2: స్వామి హ్యాస్ జస్ట్ సెడ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే.
1: మానవుని ఎందుండినటువంటి బలహీనతలు, మానవుని ఎందుండినటువంటి యొక్క కొన్ని చేష్టలు, అనగా కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, డంబము ఇత్యాది వికార గుణములను మనం కొంతవరకును దూరం చేసుకున్నప్పుడే ఈ అమృతత్వం అనేటువంటి యొక్క సత్యము మనకు అర్థమవుతుంది.
2: ఓన్లీ వెన్ మ్యాన్ రిమూవ్స్ వీక్నెసెస్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ హిమ్ లైక్ జెలసీ, యాంగర్, హేట్రెడ్ అండ్ సచ్ అదర్ పాంపాసిటీ ఎట్సెట్రా, హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ డివినిటీ.
1: కనుకనే గీత యందు బోధించినటువంటి 26 గుణములలో ప్రధానమైనటువంటి కొన్ని గుణములైనా కూడాను మనము అభ్యసించినప్పుడే ఈ నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వము కొంతవరకు నేను అర్థం చేసుకుంటకు సాధ్యమవుతుంది.
2: దేర్ ఫోర్ ఓన్లీ బై అండర్స్టాండింగ్ అట్లీస్ట్ 1 or 2 ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ది 26 క్వాలిటీస్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ భగవద్గీత అండ్ లర్నింగ్ దెమ్ దెన్ ఓన్లీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఇమ్మార్టాలిటీ ఆఫ్ ఆత్మన్.
1: ఇందులో ఓర్పు అత్యవసరమైనటువంటిది.
2: ఆఫ్ ది ఆల్ దిస్ ఫర్బరెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్.
1: ఇది గ్రంథములతో చదువుకోవటం సాధ్యం అయ్యేటువంటిది కాదు.
2: దిస్ కెనాట్ బి లెర్న్డ్ బై స్టడీయింగ్ బుక్స్.
1: ఇది గురు బోధన వల్ల మనకు లభ్యం కాదు.
2: దిస్ కెనాట్ బి ఈవెన్ బి అక్వైర్డ్ ఈవెన్ బై ది టీచింగ్స్ ఆఫ్ గురు.
1: లేక ఓర్పు బజార్లో లభించేటువంటి పదార్థం కాదు.
2: దిస్ ఫర్బరెన్స్ ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ కెన్ బి పర్చేస్డ్ ఇన్ బజార్.
1: కొన్ని సాధనల చేతను, కొన్ని సన్నివేశముల చేతను, కొన్ని పరిస్థితుల వల్లను ఈ ఓర్పును మనం సాధించుటకు ప్రయత్నించాలి.
2: బై సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ బై సర్టన్ ప్రాక్టీసెస్ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ప్రాక్టీస్ దిస్ ఫర్బరెన్స్.
1: కష్టములు, దుఃఖములు, విచారములు, నష్టములు, నింద, నిష్ఠూరములు ఇత్యాది పరిస్థితులు యందు ఈ ఓర్పు అనేటువంటిది ఒక పరీక్ష సమయం వంటివి.
2: ఫర్బరెన్స్ ఆఫర్స్ ఎ టైప్ ఆఫ్ టెస్ట్ ఫర్ అస్ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ ఆర్ ట్రయింగ్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ట్రయల్స్, ట్రిబులేషన్స్ ఎట్సెట్రా.
1: కష్టములు, దుఃఖములు, విచార సమయం నందే మన ఓర్పును అభివృద్ధి పరచుకోవాలి, సాధించాలి.
2: విల్ హ్యావ్ టు కల్టివేట్ అండ్ అచీవ్ ఫర్బరెన్స్ ఓన్లీ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ పుట్ అస్ టు టెస్ట్ అండ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్.
1: మానవుని యందు గోప్యముగా దాగి ఉండినటువంటి ఒక బలహీనత ఒకటి ఉన్నది.
2: దెర్ ఈస్ ఎన్ ఇంపార్టెంట్ వీక్నెస్ విచ్ ఇస్ హిడన్ ఇన్ మ్యాన్.
1: ఇది ఇలాంటి సమయమునందు అది వెలువడుతూ ఉంటుంది.
2: అండ్ అస్ దోస్ సర్కమ్స్టాన్సెస్ దట్ హిడన్ వీక్నెస్ మేనిఫెస్ట్.
1: ఆ బలహీనతనే మన యొక్క కోపము, ఆ బలహీనతనే మన యొక్క అహంకారము, ఆ బలహీనతనే మన యొక్క ద్వేషము.
2: దట్ వీక్నెస్ ఈజ్ ద యాంగర్, ఈజ్ ఈగోయిజం అండ్ ఈజ్ హేట్రెడ్.
1: కనుక ఇట్టి బలహీనతలు ఏర్పడినటువంటి సమయం నందు ఓర్పును విధిగా మనం అవలంబించాలి.
2: దేర్ఫోర్ వెన్ సర్కమ్స్టాన్సెస్ పుట్ అస్ టు టెస్ట్ వీల్ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫర్బరెన్స్.
1: ఓర్పే లేకుండా మనం అనేక అశాంతులకు గురి కావచ్చును.
2: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్ వీ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్హాపీనెస్ అండ్ ల్యాక్.
1: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
2: వీ మే టేక్ టు రాంగ్ అండ్ ఈవిల్ వేస్ ఆల్సో.
1: కనుకనే ఓర్పు యొక్క నిత్యత్వాన్ని, సత్యత్వాన్ని గుర్తించి విచారించి దానిని అవలంబించడానికి ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ అండ్ ద పర్మనెంట్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ ఫర్బరెన్స్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: ఎన్నియో విద్యలు ఉండినప్పటికీ, ఎన్నో విధముల కష్టపడి ఆర్జించినటువంటి యొక్క శక్తి సామర్థ్యములు కూడాను ఓర్పు కోల్పోవటం చేత వాటిని కూడాను మనము కోల్పోతున్నాము.
2: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రోగ్రెస్
1: అనేక విధములైనటువంటి యొక్క అపమార్గములను మనం ప్రవేశించవచ్చును.
2: వీ మే టేక్ టు రాంగ్ అండ్ ఈవిల్ వేస్ ఆల్సో.
1: కనుక నీ ఓర్పు యొక్క నిత్యత్వాన్ని

0: కోల్పోవటం చేత వాటిని కూడా మనము కోల్పోతున్నాం.
1: ఎడ్యుకేషన్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొవెస్ అక్వైర్డ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ వుడ్ ఆల్సో బి ఆఫ్ నో యూస్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఫర్బరెన్స్.
0: అనేక మంది మహనీయులు తపశ్శక్తి చే సమస్త శక్తులను సాధించి కూడాను ఈ ఓర్పును కోల్పోవటం వల్ల వారు పతనమైపోతూ వచ్చారు.
1: A number of great accomplished people who have acquired different powers by penance, they were not able to just enjoy those fruits because they did not have forbearance.
0: రాజులు రాజ్యభ్రష్టులు కావడానికి కూడాను ఈ ఓర్పును కోల్పోవటమే మూల కారణము.
1: The most important reason for losing the various kingdoms by the kings also is lack of forbearance.
0: ఓర్పును కోల్పోవటం చేతనే పండితులు కూడాను పతనమవుతూ వచ్చారు.
1: Lack of forbearance has made people scholars lose their prestige.
0: కనుక ఓర్పు అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క అందమైనటువంటి ఒక నగ వంటిది.
1: Forbearance may be compared to a very important shining principle which will decorate any person.
0: ఇలాంటి ప్రాణ సమానమైనటువంటి ఓర్పును మానవుడు కోల్పోవటం చేతని అనేక విధమైనటువంటి దుఃఖములకు కష్టములకు నిందలకు నిష్ఠూరములకు గురి అవుతూ వచ్చాడు.
1: సచ్ ఎన్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆస్ ఫర్బరెన్స్ వెన్ ఇట్ ఈస్ లాస్ట్ బై పీపుల్ వెన్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఇట్ దే ఆర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ సారో ట్రబుల్స్ అండ్ సచ్ అదర్.
0: ముఖ్యంగా మానవత్వమునకు ఉండవలసినటువంటిది ఓర్పు.
1: The most important thing which humanity should have is forbearance.
0: ఇది మానవత గుణము.
1: This is an important quality of humanity.
0: ఈ గుణము రాణింపకుండిన మానవత్వమే ఒక నిర్మూలమైపోతుంది.
1: If this quality does not shine well in humanity, humanity itself will come to ruin.
0: కనుక ఇట్టి మానవత్వమునకు ప్రధానమైనటువంటి ఒక అంగమైన ఈ ఓర్పును కొన్ని కఠినమైనటువంటి ఒక చర్యల ద్వారా లేక సమస్యల ద్వారా దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: We have to cultivate such an important quality as forbearance by the difficult process of putting ourselves to certain tests and in the difficult way and difficult process.
0: ఈ ఓర్పు మానవునికి కవచం వంటిది.
1: Forbearance may be compared to a protection for man.
0: ఈ కవచమును ధరించినటువంటి ఒక వ్యక్తిని ఏ దుఃఖములు ఏ బాధలు ఏ నష్టములు ఏ నిందలు ఏ నిష్ఠూరములు కూడాను ఏమాత్రం కూడా అతను ఛేదించలేవు.
1: వన్ హూ ఈస్ ఎక్విప్డ్ విత్ ఫర్బరెన్స్ విల్ నాట్ బి ట్రబుల్డ్ బై ఎనీ గ్రీఫ్ ఎనీ డిఫికల్టీ ఎనీ ప్రాబ్లం ఎనీ సచ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ అట్ ఆల్.
0: అయితే వేమన చెప్పాడు, ఉపకారికి ఉపకారము నెపమెన్నక చేయువారు నేర్పరి. అయితే అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి. ఉపకారికి ఉపకారం విపరీతము కాదు చేయ వివరింపంగా. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అన్నాడు.
1: వేమన హస్ జస్ట్ సెడ్ దట్ ఫర్ డూయింగ్ గుడ్ ఫర్ గుడ్ దర్ ఇస్ నథింగ్ ఎక్స్ట్రాడినరీ అబౌట్ ఇట్ ఫర్ డూయింగ్ బ్యాడ్ ఫర్ గుడ్ దిస్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ దిస్ నీడ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్.
0: ఇతరులు మనల్ని అనేక విధములుగా దూషించినప్పటికీ పరుషవాక్యములు ఆడినప్పటికీ ఎన్ని విధములు అవమానం చేసినప్పటికీ మనము ఈ ఓర్పును కోల్పోకుండా మనం సరి అయిన స్థితిలో మనం దాన్ని పోషించుకోవాలి.
1: హౌఎవర్ మచ్ అదర్ పీపుల్ మే క్రిటిసైజ్ కామెంట్ కండెమ్ వీ షుడ్ నాట్ లూజ్ ఫర్బరెన్స్ అండ్ వీ షుడ్ ఎంజాయ్ పీస్ అండ్ ఫర్బరెన్స్.
0: ఒకరు మనల్ని దూషించినంత మాత్రమున ఒకరు మనలను విమర్శించినంత మాత్రమున మనకు ఒరిగేదేమీ లేదు.
1: When some people criticize, admonish, we are not going to lose much.
0: కాని ఆ బలహీనత చేత మన ఓర్పును కోల్పోయినా మనం సర్వస్వాన్ని కూడా కోల్పోయిన వారం అవుతాం.
1: బట్ బై ఛాన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ వీక్నెస్ ఇఫ్ వీ లూజ్ ఫర్బరెన్స్ అండ్ పేషెన్స్ వీ లూజ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
0: అయితే కొన్ని కొన్ని సమయములందు ఈ చమను అతి జాగ్రత్తగా మనము విచారించి వినియోగించాలి.
1: బట్ under certain circumstances we'll have to inquire into the consequences of forbearance and use and employ forbearance.
0: Jagattulo jeevakotiki pradhanamainatunti yokka sahayakaralainatunti vrutchamu nadulu govulu.
1: There are three important things which are very useful for man in the world. One is the tree, the other is the cow, and the third is the river.
0: Vrutchamulu nadulu govule lekapothe manavatme cheenistundi.
1: Without trees, rivers and cows, humanity would not be able to function well.
0: Aithe

0: ఆకారమును ఎంతమంది వచ్చి ఎన్ని కొమ్మలు కొట్టి ఎన్ని రెమ్మలు కొట్టి ఎన్ని విధములుగా కూడా దాన్ని హింసించినప్పటికీ తన క్రింద చేరినటువంటి వానికి నీడనిచ్చి తీయని ఫలములనిచ్చి వారిని అనేక విధములుగా ఆనందాన్ని చేకూరుస్తుంది.
1: వాట్ ఎవర్ వయలెన్స్ ఈస్ డన్ టు ట్రీ, హౌఎవర్ మచ్ ట్రబుల్ ఈస్ గివెన్ టు ట్రీ బై కటింగ్ ద బ్రాంచెస్ అండ్ బై గివింగ్ ద ట్రబుల్, ఇట్ వుడ్ గివ్ షెల్టర్ టు ఎ పర్సన్ హూ టేక్స్ షెల్టర్ అండర్ ఇట్ అండ్ గివ్స్ హిమ్ జాయ్.
0: అపకారము చేసినటువంటి వ్యక్తులకే ఇవి ఉపకారం చేస్తూ వచ్చాయి వృక్షములు.
1: ట్రీస్ హావ్ బీన్ డూయింగ్ గుడ్ ఫర్ పీపుల్ హూ మైట్ ఇన్ డైరెక్ట్ టర్న్ డూ బ్యాడ్ టు ఇట్.
0: ఇంకా నదులు, ఈ నదులను అనేక విధములుగా త్రిప్పి అనేక విధములుగా అశుద్ధం చేసి అనేక విధములుగా ఉపయోగించి ఏ విధమైనటువంటి కృతజ్ఞత కూడాను తాను అందించకపోయినప్పటికీ ఈ నదులు ఏమాత్రం కూడాను తమ యొక్క ఓర్పును కోల్పోక జీవరాశులకు ఆనందమునిచ్చి తన గమ్యమైనటువంటి సముద్రాన్ని చేరటానికి ప్రయత్నంతోనే ఉంటున్నాయి.
1: Then the rivers. In case of rivers also, however much the rivers may be dirtied by people, in whatever way they may use it, without having any sense of gratitude towards them, still they will be serving the humanity and they will concentrate all the while to reach the ocean, which is their goal.
0: Jalamu, jeevulaku pranam.
1: Water gives life to the
0: prana samanamainatundi jalamunu ee vidhamainatundi yokka దుర్వినియోగం కానీ సద్వినియోగం కానీ చేసినప్పటికీ ఈ జలం ఏమాత్రం కూడాను తమ యొక్క స్వభావమును మార్చుకునటలేదు.
1: వాటర్ విచ్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ టు హ్యూమానిటీ, వెదర్ దే ఇట్ ఈస్ యూ పుట్ టు గుడ్ యూస్ ఆర్ బ్యాడ్ యూస్, వాటర్ డస్ నాట్ మైండ్ ఇట్.
0: ఇంకా గోవులు, తాము కన్నటువంటి బిడ్డల నోర్లైనా కట్టి తమ పాలను తమ క్షీరమును తమ మధురమైనటువంటి శక్తిని జనులకు అందిస్తూ వచ్చినాయి.
1: దెన్ కౌస్, denying their own milk to the children, to their own calves, they are providing milk to humanity, which is fully nourishing type of food for humanity.
0: ee yokka govunu himsinchinappatikini tana yokka cheeramunu maduramainatundi cheerangane andistu vachayi, kaani idi kevalamu oka chedu rakamainatundi yokka cheeramunu andinchatam ledu.
1: Whatever trouble you may give to cow, still it gives you only sweet milk.
0: ఈ విధంగా అపకారం చేసినటువంటి యొక్క జీవులకి ఉపకారం చేస్తూ వచ్చాయి ఈ యొక్క జీవులు.
1: దిస్ కౌస్ ఆల్సో హ్యావ్ బీన్ డూయింగ్ గుడ్ టు ద హ్యూమానిటీ, విచ్ ఇన్ టర్న్ మే బి డూయింగ్ సర్టన్ బ్యాడ్ టు ది కౌస్.
0: అట్లనే అన్నింటి ఎందుకును మనం ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయకూడదు.
1: బట్ వీ షుడ్ నాట్ గో ఆన్ డూయింగ్ గుడ్ అండర్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఐదర్.
0: సమయ సందర్భాలను కూడా కొంత విచారించుకొని దాని యొక్క విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించుకుని ఈ యొక్క చమను మనం ఉపయోగించుకోవాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది సర్కమ్స్టెన్సెస్ అండ్ ది కండిషన్స్ అండ్ వీ హ్యావ్ టు ఎంప్లాయ్ డిస్క్రిమినేషన్ అండ్ దెన్ యూజ్ ఫర్బరెన్స్.
0: మీకు చరిత్రలో చాలా వరకు తెలిసినటువంటి విషయం పృథ్వీరాజును గోరి మహమ్మద్ అనేక విధములుగా కూడాను హింసిస్తూ వచ్చాడు.
1: ఫ్రమ్ హిస్టరీ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండ్ వెరీ వెల్ నోన్ టు యూ దాట్ ఘోరి మహమ్మద్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ట్రబుల్ టు పృథ్వీరాజ్.
0: 17 పర్యాయములు ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వచ్చాడు ఘోరి మహమ్మద్.
1: హీ ఇన్వేడెడ్ ది కంట్రీ ఆఫ్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
0: కేవలము దండెత్తి రావటమే కాకుండా ఆ దేశం నందుండినటువంటి విలువైనటువంటి వాటినంతా ధ్వంసం చేస్తూ వచ్చాడు.
1: హీ నాట్ మేర్లీ ఇన్వేడెడ్ ది కంట్రీ 17 టైమ్స్, హీ డిస్ట్రాయిడ్ వెరీ వాల్యుబుల్ ప్రాపర్టీ.
0: సిరి సంపదలను దోచుకున్నాడు.
1: He took away a lot of wealth.
0: అనేక విధమైన నష్ట కష్టములకు గురి చేశాడు.
1: He put the entire country to different difficulties and losses.
0: ఇన్ని చేసినప్పటికీ పృథ్వీరాజు అతని యొక్క ప్రార్థనను అంగీకరించి అతన్ని క్షమించి వెనుక పంపుతూ వచ్చాడు.
1: In spite of all these things done by him, Prithviraj, he excused him and he allowed him to go back.
0: పట్టుపడినప్పటికీ అతన్ని ఏమాత్రం కూడాను హింసించక క్షమించి వెనుకకు పంపుతూ వచ్చాడు పృథ్వీరాజు.
1: పృథ్వీరాజ్ ఎక్స్క్యూజ్డ్ హిమ్, ఈవెన్ వెన్ హీ కుడ్ క్యాచ్ హిమ్, హీ డిడ్ నాట్ గివ్ హిమ్ ఎనీ పనిష్మెంట్, హీ జస్ట్ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్.
0: ద్రౌపది చెప్పినట్టుగా పృథ్వీరాజు యొక్క స్వభావము చాలా ఉత్తమమైనటువంటి యొక్క స్వభావము.
1: యాజ్ టోల్డ్ బై ద్రౌపది, ది క్వాలిటీ ఆఫ్ పృథ్వీరాజ్ ఇస్
0: ఎలాంటి వారిని మనం క్షమించాలి అనేటువంటి విషయము అశ్వత్థామను పట్టి తెచ్చినప్పుడు ద్రౌపది అర్జునునకు బోధించింది.
1: Draupadi taught Arjuna at a time when Arjuna brought Ashwatthama, under what circumstances we should excuse.
0: Ikkada Prithviraju kudanu adhe vidhamgane ee Gori Mahammadunu chamistu vachadu.
1: Prithviraj also in the same way has excused Gori Mahammad.
0: Verachinavani,
1: a person who is afraid.
0: Dainyamuna vedurunundinavani,
1: a person who is humble and who just
0: nidramai marachinavani,
1: a person who has lost consciousness.
0: Saukhyamuga madhyamutraavinavani,
1: a person who is drunk.
0: Bhagnudai parachinavani,
1: a person who is with a broken heart.
0: Sadhujana bhavam vanini kaavumanchuva tarachinavani,
1: a person who just approaches and requests
0: kaaminula sthilanu,
1: a woman.
0: Champuta dharmam kaadu palguna.
1: Oh Arjuna, it is not proper to kill such people.
0: Adhe vidhamgane Gori Mahammad sharanathudai nannu chaminchali nannu rakshinchalani korukovatam cheta aa paristhiti endu undinappatikini ee Prithviraju chaminchi velukku pampinchadu.
1: Similarly, when Gori Mahammad surrendered himself and asked for pardon and excuse and protection, Prithviraj excused him and sent him back.
0: Kani deeniki krutagnata leka poorthi krutagnuduga maaripoyadu Gori Mahammad.
1: But Gori Mahammad did not have any sense of gratitude. He was an absolutely ungrateful fellow towards Prithviraj.
0: Tirigi rendo samvatsarame tirigi Prithviraj paina dandetti vachi aneka vidhamuluga kutralu panni mosamulu chesi తన యొక్క దగ్గర వారి వల్లనే అతని చిక్కించుకొని దక్కించుకొని అతని కన్నులు తీసివేశాడు.
1: ఇన్ ది సెకండ్ ఇయర్ ఇట్సెల్ఫ్ హీ ఇన్వేడెడ్ అగైన్ అండ్ హీ సక్సీడెడ్ ఇన్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ పృథ్వీరాజ్ అండ్ హీ రిమూవ్డ్ ది ఐస్.
0: కనుక ఇలాంటి త్రాసుపాము స్వభావం కలిగినటువంటి వారిని ఎందు మనం క్షమ అనేటువంటిది అమితంగా మనం ఉపయోగించరాదు.
1: We should not use forbearance to people who are ungrateful like that, like a snake.
0: Telugulo cheptaru tumba chettuku neeru posina paamuku paalu posina pramadam tappadu untaru.
1: It is said in Telugu that giving water to a particular small plant called tumi plant and to
0: thorny bushes
1: and giving milk to a snake is not proper and appropriate.
0: Kanuka mana yokka ootpu ఇలాంటి కృతజ్ఞుల పైన మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
1: Forbearance should not be shown towards people who are ungrateful.
0: ఈ సమయ సందర్భాన్ని కూడా నువ్వు పురస్కరించుకొని ఆధ్యాత్మిక మార్గమునందు పరోపకార సంబంధమైన మార్గమునందు పరమాత్మిక తత్వమునందు ఈ యొక్క ఓర్పును అమితంగా మనం సాధించాలి.
1: Understanding all these things, forbearance will have to be employed in the spiritual world, in the world which leads to paramatma tattva.
0: Jesus daggara 12 mandi pradhanamaina shishyulu undetundi varu.
1: There were 12 disciples who are important disciples who are living with Jesus.
0: Kani tana shishyule ani visheshinchi aneka vidhuluga varini rakshinchi varini poshinchi aadarinchi ప్రేమించి అనురాగంతో అండజేర్చుకున్నటువంటి శిష్యుల లోపల కూడాను జూడాస్ అనేటువంటి వాడు ధనమునకు లొంగి గురుద్రోహమునకే పాల్పడ్డాడు.
1: జీసస్ హూ ఎక్స్టెండెడ్ ఆల్ లవ్ ఆల్ ప్రొటెక్షన్ ఆల్ షెల్టర్ అండ్ ఆల్ ది కంపాషన్, దేర్ వాజ్ వన్ జూడాస్ హూ బికేమ్ అన్గ్రేట్ఫుల్ టెంప్టెడ్ బై మనీ హీ టర్న్డ్ అవుట్ టు బి ఎ ట్రెజరర్ టు హిస్
0: అట్టి జూడాను కూడాను క్షమించాడు జీసస్.
1: జీసస్ ఈవెన్ ఎక్స్క్యూజ్ సచ్ ఎ ట్రెజరస్.
0: కనుక మనకు అపకారం చేసేటువంటి వ్యక్తులను మనం ఏమాత్రం కూడా దూషించకపోయినప్పటికీ దైవమా వీరికి తగినటువంటి శిక్ష విధించమని ప్రార్థన కూడాను చేయరాదు. కారణం ఏమనగా తన దోషమే అతన్ని హింసిస్తుంది. మనం ప్రార్థన చేసి దైవంతో ఇంకొక శిక్షను ఇప్పించవలసిన అవసరం లేదు.
1: Therefore, there is no need for us to pray to God to see that such people are punished because their own acts will bring ruin to them.
0: Yavaru chesinatundi karma varu anubhavinchaka tappadu.
1: The action done by any person, the fruits of it will have to be borne by him alone.
0: Oka Ramayanam nandu kudanu మహాభారతం నందు కూడాను ఇలాంటి చిన్న చిన్న కొన్ని ఓర్పును కోల్పోయినటువంటి వ్యక్తుల లోపల అనేక దోషములు కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: ఇన్ రామాయణ యాజ్ వెల్ యాజ్ మహాభారత ఎ నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఆర్ దేర్ విచ్ గో టు షో హౌ పీపుల్ హూ డు నాట్
0: ఎవరు చేసిన కర్మ వారు అనుభవింపక ఏరికైనా తప్పునన్న.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ఈస్ దర్ ఎనీ పర్సన్ హూ కెన్ ఎస్కేప్ ద ఫ్రూట్స్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్.
0: ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు? అనుభవించుట సిద్ధమన్నా.
1: వన్ మే నాట్ బి ఏబుల్ టు జస్ట్ సే అండర్ వాట్ సర్కమ్స్టెన్సెస్ వెన్ వన్ ఈస్ గోయింగ్ టు సఫర్ ది కాన్సిక్వెన్సెస్, బట్ సఫరింగ్ ఈస్ సర్టన్.
0: అలనాటి పాండవులు ఆకులను మిల్మేసి అడవి పాలైపోయిరన్నా.
1: దోస్ పాండవాస్ వర్ దే నాట్ పుట్ టు ది సఫరింగ్ ఆఫ్ గోయింగ్ టు ఫారెస్ట్ అండ్ ఈటింగ్ గ్రీన్స్.
0: రాములంతటి వాడు రమణి సీతను వాసి పామునుని వలె ఏర్చెనన్నా.
1: ఏ గ్రేట్ పర్సన్ లైక్ రామా హింసెల్ఫ్ had to cry like an ordinary person.
0: Thondara paatu valni ee vidhamainatundi phalitamlanta lavistu vacha.
1: An account of haste alone all these consequences will
0: yavaro chakale vaadu emu annadani మూర్ఖుడైనటువంటి వ్యక్తి ఏదో దూషించాడని విన్న తక్షణమే సీతను అడవికి పంపించాడు. ఓర్పును కోల్పోయాడు.
1: రామ డిడ్ నాట్ హ్యావ్ సఫిషియెంట్ పేషెన్స్ అండ్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ లిజనింగ్ టు ది క్రిటిసిజం అండ్ ది కామెంట్ ఆఫ్ సమ్ యూస్లెస్
0: వాచ్మెన్. దైవ విషయం లోపల దీనికి అంతరార్థములు అనేకంగా ఉంటుంటాయి.
1: But in case of the divine acts, there will be a number of meanings.
0: కాని ప్రాపంచికంగా లౌకికమైనటువంటి ఒక జగత్తును విచారించినప్పుడు ఓర్పును కోల్పోవటం చేతనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని అర్థమవుతుంది.
1: But when one tries to understand in a worldly way, on account of losing patience, Rama had to do that particular act.
0: కృష్ణుడు ఎన్ని బోధించినప్పటికీ, సోదరులైనటువంటి యొక్క పాండవులు ఎన్ని విధమైనటువంటి చెప్పినప్పటికీ, తాను ఆ యొక్క దీనిని కోల్పోయి యుద్ధము లోపల లేక జూదముడాడేటువంటి విషయం లోపల ధర్మరాజు బలహీనుడయ్యాడు.
1: ధర్మరాజా ఆల్సో ఇగ్నోర్డ్ ఆల్ ది లవింగ్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై కృష్ణ అండ్ బ్రదర్స్ అండ్ హీ ఎంటర్డ్ ఇన్ టు గ్యాంబ్లింగ్ ఇన్ హేస్ట్ అండ్ హీ సఫర్డ్ ది కాన్సిక్వెన్సెస్.
0: అందువలననే అనేక విధమైనటువంటి కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: దేర్ ఫోర్ దే వర్ పుట్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్యూమరబుల్ ట్రబుల్స్.
0: కనుక ఈ ఓర్పును కూడాను సమయ సందర్భానుసారంగా విచక్షణ జ్ఞానమును కొంతవరకు వినియోగించి ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ పేషెన్స్ అండ్ ఫర్బరెన్స్ విల్ హావ్ టు బి యూజ్ నాట్ ఇండిస్క్రిమినేట్లీ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ కండిషన్స్.
0: ఉపకారం చేసినటువంటి వారికి అనేక విధమైనటువంటి అపకారములు జరుగుతూ ఉండటం మనం ఈ జగత్తులో చూస్తూనే ఉంటాం.
1: For people who do good and welfare of the others, who take care of welfare of the others, they only get all types of troubles. This is
0: కొంతవరకు మనం ఓపికతో ఉండవచ్చునే కాని మితిమీరిపోయినప్పుడు ఈ ఓపికను కోల్పోతుంటాం.
1: To some extent we may have patience, but when it exceeds limits we lose patience.
0: ఇది ఎలాంటి సందర్భంలో మనం కోల్పోవాలి?
1: Under what circumstances should we lose patience?
0: ఇది ఎలాంటి సందర్భంలో కోల్పోతే ఎలాంటి సందర్భంలో ఎలాంటి చిక్కులు సంభవిస్తాయి?
1: Under what circumstances when we forego or when we lose the patience, what would be the consequences?
0: Unni samayam lopala poorthi orpu pramadame teppistundi.
1: Under certain circumstances having complete forbearance may lead to all sorts of problems.
0: Konni sandarbham lopala tondarapaatu pramadam teppistundi.
1: Under circumstances haste will lead to certain problems.
0: Vegirinchina chunadi visham yagunu.
1: If you are unduly hasty it will become poison.
0: Alasyam amrutam visham annaru.
1: But it is also said if you are unduly if you are a little slow,
0: ee rendu padamulu kudanu viruddhamainatundi padamulaga untunnayi.
1: Slowness and haste are two opposite words.
0: Alasyam amrutam visham, nidanam cheyakuddu chesthe amrutam kuda visham avutundi ani oka vaipuna.
1: On the one hand it is just said you should not unduly delay turns even.
0: వేగిరించిన తోనది విషయం ఏగను తొందరపడితే అది విషయం అవుతుంది అని మరొక వైపున. ఇది పరస్పర విరుద్ధమైనటువంటి రెండు పదములుగా ఏర్పడుతున్నాయి.
1: ఇన్ వన్ సెన్స్ ఇట్ ఇస్ జస్ట్ సెడ్ ఇఫ్ యు ఆర్ అన్డ్యూలీ హేస్ట్ ఇట్ బికమ్స్ పాయిజన్ అండ్ ఇఫ్ యు డిలే ఆల్సో ఇట్ విల్ బికమ్ పాయిజన్. దీస్ ఆర్ ద టూ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ గివెన్.
0: ఈ సమయం నందు మనము విచక్షణ జ్ఞానమును ఉపయోగించాలి.
1: అండ్ అట్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వి విల్ హావ్ టు యూస్ అవర్
0: సమయ సందర్భానుసారంగా మనం ఈ ఓర్పును ఉపయోగించుకోవాలి.
1: వి హావ్ టు యూస్ పేషెన్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
0: ఒక రోగి ప్రమాద స్థితిలో ఉంటుండాలి.
1: A particular person who is not well, who
0: ni chamulo pranam idichetunte paristhitilo untundali,
1: he is likely to lose his life itself within a few minutes.
0: Akkada vegirinchinatu unadi visham yegunu unte potundi ga oka tondar paatu avasaram.
1: There you should be very hasty, you cannot delay there.
0: Akkada alasyam amrutam visham, akkada alasyam cheyakuddu mottamota aarogyam sambandhinchinatundi treatment oka vaidyam manam sarpali.
1: And in those circumstances delay becomes poisonous. You should be hasty there, you should be hurried up.
0: కనుకని కొన్ని కొన్ని పరిస్థితి లోపల కొన్ని దుష్టత్వమును కొన్ని దుర్మార్గత్వమును కొన్ని అపమార్గంలో ప్రయాణమయ్యేటువంటి వాటిని ఖండించటం లోపల కొంతవరకు మనం ఓర్పును కోల్పోవటం కూడా పర్వాలేదు.
1: Therefore, when we are faced with circumstances and people who are wicked, who are taking to wrong ways, losing patience is in a way good.
0: ఆ సందర్భమునందు కొంత సౌండ్ను కూడాను మార్చడం అవసరమవుతుంది.
1: Under such circumstances, changing the sound and voice a little is also good.
0: ఈ సౌండ్ను మార్చినంత మాత్రం ఓర్పును కోల్పోయినామని భావించరాదు.
1: By merely changing, increasing the volume of sound, it is not as if we have lost patience.
0: ఈ ఓర్పును కోల్పోకుండా సౌండ్ను మార్చి మన యొక్క హృదయ పవిత్రతను అభివృద్ధి పరచుకోవడానికి కూడా అవకాశం ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు మెయింటైన్ అండ్ డెవలప్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ హార్ట్ బై మియర్లీ చేంజింగ్ ది సౌండ్ బట్ వితౌట్ లూజింగ్ పేషెన్స్.
0: సత్యం సత్యవతాం అన్నారు. సత్యవంతులకు సత్యమే నిజమైనటువంటి క్షమ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ఫర్ పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, ట్రూత్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫర్
0: అయితే ఈ సత్యమును మనం మార్చకుండా శబ్దమును మార్చడంలో కూడాను సత్యమును నిలబెట్టుకున్న వారం అవుతాం.
1: Without changing the truth itself, but by changing the sound, we'll be able to follow the path of
0: truth. మీకందరికి తెలిసినటువంటి విషయమే అశ్వత్థామ విషయము.
1: It is a thing which is very well known to all of you about అశ్వత్థామ.
0: తెల్లవారక పూర్వమే పాండవులను హతం చేయాలని చెప్పి ప్రతిజ్ఞ పట్టాడు అశ్వత్థామ.
1: అశ్వత్థామ హాస్ టేకెన్ ఎ వో దట్ హీ వాస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ఆల్ ద పాండవాస్ బిఫోర్ ది సన్ రైజ్.
0: అర్ధరాత్రి కాబోతుండాలి.
1: ఇట్ వాస్ బికమింగ్ మిడ్ నైట్.
0: పాండవులు చిక్కలేదు.
1: He was not able to get at Pandava.
0: కానీ తన ప్రతిజ్ఞ తెల్ల సూర్యోదయం కాక పూర్వమే ఈ పాండవులను హతమార్చాలని ప్రతిజ్ఞ పెట్టాడు.
1: But he had taken a vow to see that the Pandavas were destroyed before the sunrise.
0: ఈ పూర్వమే దీనికి పూర్వమే అశ్వత్థామ యొక్క ప్రతిజ్ఞను గుర్తించినటువంటి ఒక కృష్ణుడు పాండవులను సంరక్షించడానికి తగిన ప్రయత్నాలంతా చేసి పెట్టాడు.
1: Krishna, who knew all these vows of Ashwatthama, also had taken steps to protect Pandavas.
0: ఇక్కడ దుర్వాసుడు అసత్యమాడేటువంటి వాడు కాదు.
1: Durvasa was one who was not prepared to tell a lie.
0: Maha kopiste kani asatyam matra adadu.
1: He was given to a lot of fits of anger, but he would not.
0: Aa kopam kudanu konni taapamulanta kudanu teechindi.
1: That particular anger also only to quench the
0: satyamunu kaapadukune nimittamai shabdalu kudanu maarustu vachadu.
1: He was changing the sound only to protect his own truth.
0: Aa mundu ratri krishnudu ee durvasunu daggariki vellaadu.
1: The previous night Krishna happened to go to Durvasa.
0: Durvasudu santasinchi swami yokka raakanuku kaaranam emtani prashninchadu.
1: Durvasa was supremely happy to receive Krishna and he questioned him, "Swami, what is the reason for your coming?"
0: Ee naadu nee yokka sahayam naaku kontha avasaram annadu Krishnudu.
1: Krishna said that I need your help today.
0: Loka samrakshakudai జగత్పతి అయినటువంటి భగవంతుడే తన దగ్గరకు వచ్చి నా సహాయాన్ని కోరుతున్నాడని అతను మరింత గర్వించి ఏ సహాయం కావాల్సినా నేను చేస్తాను అన్నాడు.
1: Durvasa was in his own heart of hearts happy that a person like Krishna, who was the protector of all the worlds and the master of all the worlds, has approached him.
0: కానీ చేసే సహాయంలో కూడాను ఒక హద్దు ఉంటుండాలి.
1: But even in the help extended, there is a particular limit.
0: అన్ని విధాలా కొంచెం బుద్ధి కుశలత కలిగినటువంటి వాడు గనక దుర్వాసుడు, స్వామి ఏ సహాయమైనా చేస్తాను, అసత్యం మాత్రం నేను చెప్పను అన్నాడు.
1: Durvasa, who is extremely clever and who knows all the things, he just said, "Swami, I am prepared to do any help, but I am not prepared to utter a lie."
0: Durvasa, rushimanas sanchari nenu, nenu matram asatyam adamani cheptana, ilanti daniki nenu kuda nu palapadanu annadu.
1: Krishna said, "Well, I am the indweller of all the hearts of
0: dharma samsthapana thaya sambhavami yuge yuge, dharma samsthapana cheyatame naa yokka pratigna.
1: I am born again and again to establish dharma, and how can I ask you to utter a lie?"
0: Dharmam deeni pai aadharapadundi? Satyam nasti paro dharma, satyamane punadi paina dharmam aneetundi goda nilchi undi.
1: Dharma or righteousness is based on the foundation of truth.
0: Kaana asatyam aadamani nenu kudanu cheppanu.
1: I would not ask you to tell a lie.
0: Aithe kontha shabdam marchu annadu.
1: But you change the sound a little.
0: సరే, ఆ విధంగా అయితే తమరు ప్లాన్ ఇవ్వండి, ఆ ప్లాన్ ప్రకారం నేను నడుచుకుంటానన్నాడు.
1: ఇఫ్ దట్ ఈస్ ద కేస్ ఐ హావ్ నో అబ్జెక్షన్, ఐ విల్ ఇంప్లిమెంట్ యువర్ ప్లాన్, గివ్ మీ ది ప్లాన్స్.
0: ఒక 5 మంది అందులో నివసించేటట్టుగా ఒక గుంత తవ్వమన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ ఆస్క్డ్ టు డిగ్ ఎ పిట్ వేర్ఇన్ 5 పీపుల్ కెన్ స్టే.
0: దాని లోపల పాండవులను కూర్చోమన్నాడు.
1: కృష్ణ ఆస్క్డ్ పాండవాస్ టు సిట్ ఇన్ దట్.
0: పైన పలకలు వేశాడు.
1: Plans were put on the pit.
0: ఆ పలక పైన దుర్వాసుని యొక్క చీరను వేసుకున్నాడు.
1: Durvasa's chair was put on those planks.
0: ఆ చీర పైన దుర్వాసుడు కూర్చున్నాడు.
1: Durvasa sat in that chair.
0: అశ్వత్థామ వస్తాడు, పాండవులు ఎక్కడ ఉన్నారు అని చెప్పి అడుగుతాడు. నీవు సత్యమే చెప్పు, కానీ సౌండ్ మార్చి చెప్పమన్నాడు.
1: Ashwatthama will come and will ask you where are Pandavas. You tell the truth, but while telling, change the sound a little.
0: Ashwatthama Krishnudu cheppinattuga rane vachadu. Swami, tikala jnanulu meeru. పాండవులు ఎక్కడున్నారో మీకు తెలుసును, దయచేసి నా గడువు మించిపోతుంటుండాలి, పాండవులు ఎక్కడున్నారో దయచేసి చెప్పండి అన్నాడు.
1: యాజ్ వాస్ ప్రిడిక్టెడ్ బై కృష్ణ, అశ్వత్థామ కేమ్ అండ్ జస్ట్ సెడ్ దట్ స్వామి యు నో ఆల్ ద థింగ్స్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్, ప్లీజ్ లెట్ మీ నో స్వామి.
0: చెప్పినట్టుగా సౌండ్ మా పాండవులు నాకిన్నారు అన్నాడు కోపంతో.
1: Instructed by Krishna, Durvasa did say that they are there, but by changing the sound he said, is it Pandavas? Well, they are under me.
0: He kopanga ee Durvasudu naa kinda unnaru anetappatiki ee Ashwatthamaku bayam vesindi. ఏ పాండవులను నేను చంపడానికి పోతున్నాను, నన్నే చంపేస్తాడు అని నమస్కారం చేశాడు, వెళ్లిపోయాడు.
1: When Durvasa pretending anger told Ashwatthama that those Pandavas are under him alone, Ashwatthama got frightened that Durvasa is very angry. Instead of killing Pandavas, I may be killed by Durvasa, he thought, and he ran away.
0: Kanuka సత్యము చెప్పినప్పటికీ పరులను రక్షించడం కోసమని పరమాత్మ ఆగ్రహం నిలబెట్టుకునే నిమిత్తమై తాను మహర్షిని అనేటువంటి సార్థక నామాన్ని పొందే నిమిత్తమై సౌండ్ మార్చినాడు, కానీ అసత్యం చెప్పలేదు.
1: దూర్వాస ట్రూ టు హిజ్ ఓన్ స్టేచర్ అండ్ నేచర్ యాజ్ మహర్షి, హీ ఇన్ ఆర్డర్ టు ఫాలో ది కమాండ్ ఆఫ్ లార్డ్ హిమ్సెల్ఫ్, ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ టు పీపుల్, హీ అటర్డ్
0: కనుక మనము క్షమా క్షమా అని అన్ని సమయములందు అన్ని విషయములందు కూడాను దీనిని ఉపయోగించుకోవటం ప్రమాదం అవుతుంది.
1: ఇఫ్ యు సే పేషెన్స్ అండ్ పేషెన్స్, వెల్ వి షుడ్ నో అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్ హౌ టు యూస్.
0: సాధనల యందు, పవిత్రమైన కార్యముల యందు, పరులను మనము దూషించేటువంటి యొక్క మార్గముల యందు మనం ఓపికను సాధించాలి.
1: వి షుడ్ యూజ్ పేషెన్స్ ఇన్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఆఫ్ సాధనాస్ అండ్ ఇన్ కంట్రోలింగ్ అవర్ ఓన్ వర్డ్స్ అగెన్స్ట్ పీపుల్.
0: ఆధ్యాత్మిక మార్గమునకు ఆత్మతత్వమునకు అడ్డు తగిలేటువంటి దానిపైన మనం ఓపును సాధించాలి.
1: వీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ థింగ్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, ప్రాక్టీసెస్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఇది ఒక పరీక్షా ఘట్టములుగా మనం విశ్వసించాలి.
1: We should take it as a type of test.
0: ఇది సాధకులకు ఓర్పు ప్రధానమైనటువంటి యొక్క సోప.
1: For sadhakas, patience and forbearance is an important quality which is very important.
0: ఇది ఇలాంటి ఓర్పును మనం సాధించినప్పుడే నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వం కూడాను మనకు కొంచెం అర్థమవుతుంది.
1: Only after achieving forbearance and patience would be able to understand the true principle of spirituality and divinity.
0: ee oopunaku rendu vidhamulainatvanti yokka aacharamulu kodunu athyavasaram.
1: For practicing forbearance and patience there are two other things which you have to be practiced.
0: ee oopunaku dvesha asuyamulu kodunu kontha cherakunda chuchukovali.
1: If you want to practice forbearance and patience, there should not be anger and hatred.
0: Dvesha asuyalu indulo kontha varaku nenaemana praveshisthe ee yokka oorpu chanamulu kolipotam manam.
1: If you have hatred and jealousy even in the smallest measure, you will not be having patience.
0: Idi sadhakuniki undavalsinatundi sariyainatundi sadgunalu.
1: These are things which are essential virtues for every sadhaka.
0: Ee dvesha asuyamulu gurinchi repati dinam maatladukundam.
1: About hatred and jealousy, we'll speak about this tomorrow.
2: That was the 24th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 5th September 1984, Bhagavan spoke about one of the most important qualities of a spiritual aspirant, which is kshama or forbearance.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: How do you find the sunrise and sunset happening most regularly every day? How do you find the stars hiding themselves during the daytime while they glitter and shine every night?
1: Prema Sarupulara.
0: Embodiments of love.
1: Yuga Yugabula Nundi. Tara Taramula Nundi. ఉగాది యొక్క ఆనందమును అనుభవిస్తూ వస్తున్నారు.
0: We have been experiencing the celebration of the dawn of the new year, Ugadi, over ages and generations.
1: భారతీయులు అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
0: Bharat has been conferring the peace and security and spiritual happiness to the entire world.
1: Kanukane naati modalu neeti varaku loka samasta sukhino bhavantu annatvanti sukti bharatiyulu anni desamulakkudanu sustiramainatundi shanti baddhatalanu chekurustu vachindi.
0: It's for that reason it has been the fervent prayer since then that we pray for the welfare and peace and prosperity of the whole world.
1: Kani ee naati manavudu bhautikanga laukikanga ento pragatini pondinaru.
0: Man has progressed physically and the worldly sense.
1: Kani naitikanga manavudu kshatra vimarsalanu sankuchitamaya bhavamenu arikattukona lekapothunnadu.
0: But ethically speaking, he has come down to low desires and he is narrow-minded.
1: Deeniki karanam emani evariki varu తమ హృదయ పరిశీలన జరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయం నుంచి స్వార్థ సప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
0: వన్ ఇన్వెస్టిగేట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ ఫాల్ ఈజ్ దాట్ హిస్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
0: Man is not loving, is not after the objects, material things, for their sake.
1: Vyaktulu nimittamai vyaktulanu preminchatam ledu.
0: He doesn't love anyone for anybody.
1: Desakshema nimittamai desamunu aaradhinchatam ledu.
0: He is not loving his country, thinking of its plenty and prosperity.
1: Edi chuchina, edi cheppina, edi talanchina అంతా ఇప్పుడు తన స్వార్థం కోసమని ఉపయోగిస్తున్నాడు.
0: Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
1: ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారమవుతాం.
0: In fact, we will certainly reap the benefit of the celebration of Ugadi the day when we give up the narrow mindedness and selfishness.
1: ee naadu tellavaru legane abhyanga snanamulu aacharinchi nootana vastramulu dharinchi inti yandu konni deepa vastramulu anubhavistu vastunnaru.
0: Right from the dawn we are very busy this day with head bath, wearing the new clothes and engaged in good preparations at home.
1: కానీ బయట శుభ్రము బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం కానీ తన అంతర్ముఖమునందు అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నారు.
0: టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్ external cleanliness and to wear new robes is quite easy, But inwardly, our heart is full of maneuvering, manipulation, ill feelings.
1: తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును, పవిత్రము గావించుకును, స్వార్థరహితమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరుచుకును, ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడుగా రూపొందుతాడు.
0: We can truly celebrate this Ugadi and claim the benefits of it the day we cleanse our heart, the day when we make our heart sacred and selfless.
1: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: The human heart is highly sacred.
1: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
0: And the human life is the rarest of all.
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: Having had this rare gift of human life, we are not leading a human way of life anyway.
1: Manavudanaga korikala yokka moota ani deeniki artham.
0: The human, we can understand by the word, is the bundle of desire.
1: Ee naati manavudu kaalu modalu tala varaku kudanu korikala chetane kaalamunu gadupthu vastunnadu.
0: Man today is spending his time full of desires from top to toe.
1: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
0: He feels so happy if his desires are fulfilled, but certainly not.
1: కోరికలు ఆరటమే ఆనందమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Desireless state confers the true bliss.
1: ఏనాడు మానవుని యొక్క హృదయంలో కోరికలు ఆరునో ఆనాడే తన కోరికలు తీరినటువంటి వాడవుతాడు.
0: The day when the desires are given up and pacified, you can aspire to be blissful.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Yugamulu gadichinappatikini jagamulu kadilinappatikini manavuni yokka hrudayamu maratam ledu.
0: Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
1: Sadavulu mitimiri pothunnavi.
0: We find education on the ever rise.
1: Vidyalu chala allolamulaga gaavistunnavi.
0: The education is adding to the confusion and agitation.
1: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
0: We think that there will be reformation in human heart by education.
1: నిజమే మారును మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి?
0: It is changing, no doubt, but how is it happening?
1: అతి విచిత్రమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నవి.
0: It is following a distorted, perverted way.
1: మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు.
0: Man is not acquiring, is not learning what
1: he's supposed to do.
0: Developing the animal trait.
1: రాక్షసకృత్యమును పవిత్రం చేసుకుంటూ.
0: Entertaining demonic attitude.
1: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: Wasting the human life altogether.
1: ఇది కాదు మన యొక్క పండుగలు.
0: This is not what we are supposed to do.
1: ఇది కాదు మన ఒక పూర్వము యొక్క సంస్కృతి.
0: This is not our nature
1: in భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: Wants us to realize the unity in diversity and work for the liberation of one's own self.
1: కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
0: But we are following the contradictory procedure.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
0: In fact, we are fragmenting the one into multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
0: We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity. But there are none who observe the unity in diversity.
1: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
0: The inhabitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture.
1: సర్వ యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరుచుకొని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము.
0: ద లైఫ్ ఆఫ్ Bharatiyas is to live in happiness when others are happy, when the whole world is rejoicing.
1: ఇంతటి విశాలమైనటువంటి హృదయము కానరాదు.
0: Such broad mindedness is missing today.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భావములు కానరావు.
0: Sacred feelings are missing.
1: కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
0: The sacred thoughts, the good feelings or latent, immanent man is not able to recognize and experience.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: Time is highly sacred.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
0: Just you can think for yourself how this valuable time is wasted.
1: కాలము గడిచిన తిరిగి రాదు.
0: As the time passes by, it will never
1: come back. మంది కాదు.
0: The future is uncertain.
1: ఉన్నటువంటి కాలమును సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తున్నది.
0: It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment.
1: కనుకనే వేదమనందు కూడాను కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః అని కాలమును ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఫర్ ద టైమ్, ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఇస్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: ఇంతే కాదు, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: God dwells in all of the beings, all hands are His,
1: ప్రజలతో కూడినటువంటి యొక్క భారతీయుడు వేద సంస్కృతిని మాత్రం విస్మరించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
0: The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
1: ఈనాటి మాధునిక యుగము రాక పూర్వమే,
0: prior to the beginning of this modern age,
1: ప్రాచీన పురుషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను, ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
0: Prior to this modern age, the ancients, the sages and seers and the culture wanted a kind of harmony and the unity in the community.
1: కలిసి మెలిసి తిరుగుదాం.
0: Let's move together.
1: కలిసి మెలిసి పెరుగుదాం.
0: Let's grow together.
1: కలిసి మెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం.
0: Let's grow in intelligence together.
1: కలసి మెలసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat wanted us to grow, live together without any conflict or infighting.
1: ఇక్కడ ఎక్కడ ఎట్టి కలిసి మెలిసి ఉండటము కనిపించడం లేదు.
0: We don't find any happy mingling together.
1: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
0: The four residents at home have different
1: opinions. ఐకమత్యమే మానవ జీవితము.
0: Unity is the human life.
1: ఆచరణే దాని యొక్క గమ్యము.
0: And that he happens to be his goal.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
0: Such divine unity is lost today.
1: పవిత్రమైన భారతీయులారా,
0: the sacred inhabitants of
1: భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా పూర్ణ అర్థం గావించుకోలేదు.
0: None have understood till this day in fullness the meaning of Bharat culture.
1: భారతీయుల శక్తి సామర్థ్యములు అమితమైనటువంటివి.
0: The capacities and the potentiality of the Bharatiyas
1: are beyond measure.
0: And it is limitless.
1: ఈనాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం ఆనందం ఆనందం ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
0: Every man aspires to be blissful today.
1: ఈ ఆనందం నిమిత్తమై అనేక గ్రంథములను పఠిస్తున్నాడు.
0: To be happy, he goes through many books.
1: అనేక యాత్రలు చేసి పెద్దలను దర్శిస్తున్నారు, వారు బోధించేటువంటి బోధనలు వింటున్నారు.
0: He goes on pilgrimage and listens to noble souls.
1: ఎన్ని పూజలు చేస్తున్నారు.
0: He also worships.
1: ఎన్ని జపములు ఆచరిస్తున్నారు.
0: He does penance.
1: ఎన్ని తపములు ఉన్నచున్నారు.
0: And he thinks of God.
1: కానీ ఇందులో ఆనందం ఏమాత్రం కూడాను లేదు.
0: But there is no trace of bliss in these activities.
1: మానవుని యొక్క దేహమునందు పంచకోశములున్నవి.
0: The human body has got 5 sheets.
1: Annamaya kosamu,
0: the sheath of food.
1: Pranamaya kosamu,
0: the sheath of life.
1: Manomaya kosamu,
0: the sheath of mind.
1: Anandamaya kosamu,
0: the sheath of bliss.
1: Vijnanamaya kosamu, anandamaya kosamu,
0: the sheath of wisdom and the sheath of bliss.
1: Kani anandamaya kosam aneetundi kanipistundadi kani aanandam andulo shunyam.
0: We have the sheath of bliss, but the bliss is totally absent.
1: ఆనందమే లేకుండా ఉంటున్నది.
0: There is no trace of bliss at all.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను
0: all the ways of pleasure, happiness that we experience today,
1: కేవలం పరిమితముతో కూడినటువంటివి,
0: is all under certain limits.
1: తాను పడేటువంటి సుఖములంతా కూడాను ఆనందంతో కూడినటువంటి కాదు.
0: ఆల్ ది హ్యాపీనెస్ దట్ హీ పాసెస్ త్రూ కెనాట్ బి రేటెడ్ అస్ బ్లెస్
1: చేరినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆల్ సర్టెన్ లిమిటేషన్స్.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా పరిమితంలో ఉన్నటువంటివి.
0: ఆల్ ది ప్రాపర్టీ దట్ యూ అక్వైర్ అండ్ ద వెల్త్ దట్ యూ అమాస్
1: ఈ ఆస్తిపాస్తులు ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడాను మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: It is a sign of foolishness if you think that wealth and prosperity and the property will give you the bliss, safety and security.
1: ఈ సుఖము మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: This sort of security and happiness will never come.
1: ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: That gives you only a limited happiness.
1: కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము.
0: But the true bliss is beyond all measure.
1: అది ఎక్కడి నుంచి వస్తుంది? అది
0: where from you
1: get. ఇది బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: It's not from outside.
1: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: హృదయము దైవస్థానము.
0: The heart is the dwelling place of God.
1: సర్వని ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
0: Let us think of the altar of God, the human heart.
1: ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: To begin with, man must develop a strong faith.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవునకు ప్రేమ లభిస్తుండాలి.
0: Through faith only he can experience love.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడికి ధర్మం ఆచరిస్తున్నాడు.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ హీ కెన్ బి హ్యాపీ.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ హీ ఫైండ్స్ ద వే టు
1: ట్రూత్. సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: అండ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ హీ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ఆనందం
1: లభ్యమవుతుండాలి.
0: అండ్ త్రూ దట్ ఓన్లీ ఇస్ పాసిబుల్ త్రూ లవ్.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore, the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God.
1: మూల కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to
1: truth. ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
0: And it is the love that is the foundation for dharma.
1: ప్రేమ మూలాధారం విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుని యందు తనపైన తనకూడను విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోతున్నాడు.
0: హీ ఇస్ లూజింగ్ ఫెయిత్ ఆల్ టుగెదర్.
1: ప్రాచీన ఋషులందరూ కూడా విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ఏన్షియంట్ రిషీస్ స్ట్రెస్డ్ ఆన్ ఫెయిత్.
1: నమ్మకమను రెండు నయనమ్ము లేదేని అంధులైరి నేడు అవని ఎందు.
0: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్. And
1: ఈ రెండు నేత్రములు కూడా మానవునికి కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: వాట్ ఆర్ దీస్ టూ ఐస్?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సమ్మతముగా విప్రులారా.
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
0: ఇట్ ఇస్ ఓన్లీ వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్
1: ధర్మములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండేటి ఆర్య వైశ్యులారా.
0: ద వైశ్య ద బిజినెస్ కమ్యూనిటీ రన్స్ ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యవసాయ వృత్తి చే వర్ధిల్లుచుండియో సుఖజీవనము చేయి శూద్రులారా.
0: ద శూద్ర కమ్యూనిటీ టేక్స్ కేర్ ఆఫ్ ది అగ్రికల్చర్.
1: కాలమంతా ఊరక గడపనేలా.
0: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైం.
1: ఇదంతా కూడా కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వీ హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రెసెంట్ డే లైఫ్ డజంట్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవునికి ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: ద మెయిన్ క్వాలిటీ దట్ గాడ్ హాస్ గిఫ్టెడ్ అస్ ఇస్ దిస్.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వీ ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వీ హావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః
1: అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ ద లైట్ విత్ ఇన్ ది ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత.
0: మైండ్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ. ద మూన్ ఈస్ ద ప్రిసైడింగ్.
1: ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడుగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
0: ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివ్ రెండర్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ బ్లైండ్.
1: అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చు.
0: వీ కెన్ కాల్ దెమ్ టోటలీ బ్లైండ్ పీపుల్ అన్గ్రేట్ఫుల్.
1: సూర్యుడే తన నేత్రం నుంచి వదిలిపోతున్నాడు.
0: And in fact, sun withdraws light from the eyesight.
1: ప్రతి మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: ప్రాణములైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
0: You be prepared to give up life, but you should remain grateful.
1: ఎన్ని ఉపకారములో పొందుతున్నాము.
0: We receive help from every corner.
1: ఎన్ని సహాయములో అందుతున్నాము.
0: In fact, we receive all service.
1: కానీ మానవుడు దానిని కించిత్తుకూడను తలంచటం లేదు.
0: But man is not mindful of all the help and
1: స్వార్థము,
0: the service.
1: స్వార్థము, స్వార్థము.
0: All his life is based on selfishness.
1: ఇలాంటి మూర్ఖత్వం జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
0: Man is leading such foolish life today.
1: ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్ట చెప్పాలి?
0: How do you expect the human values?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమి దీని అర్థము?
0: What is the meaning of spirituality?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికమంటున్నారు.
0: We think the thinking of the constant self.
1: కాదు కాదు కాదు. మానవుని యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: One has to kill the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: Transforming the human nature into the divine.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: Where are we doing?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: In fact, the human life has become demonic.
1: దైవత్వంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort to transform the divine quality. In fact, that is true spirituality.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: Such beautiful nature, inborn nature, spirituality is forgotten.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము, భుజించటము ఈనాడు పండుగ పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటుంది.
0: We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి దైవత్వాన్ని అనుభవించాలి.
0: ఐఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ది డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వం దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వాన్ని తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
0: As the human being has forgotten his human nature, he has become bestial.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏ రాజ్యమైనా కానీ,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: whatever state,
1: ఏ దేశమైనా కానీ,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: any region,
1: ఏ లింగమైనా కానీ,
0: any time,
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: any person,
1: కానీ మానవుని యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
0: At any period of time, anywhere, any region, any state, any country, no one should forget the human quality. We should keep it in our view.
1: కాలమును సార్థకం కావించుకోకుండా పోకూడదు.
0: And we should never waste our time.
1: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
0: God has sent Narada to be in search of a true noble soul who is spending the time in a sacred way, leading a sacred life.
1: Swami, etti varini nenu ennukovali annadu.
0: Narada wanted how to pick up such people.
1: Evadu తన హృదయం నుండి రామకృష్ణ గోవింద నారాయణ అని భగవత్ నామమును ఉచ్చరిస్తూ ఉంటాడో,
0: ద వన్ హూ రిపీట్ చాన్స్ హిస్ నేమ్ హోల్ హార్టెడ్లీ,
1: అతనే నిజమైనటువంటి మానవుడు.
0: హీఈస్ ఎ ట్రూ హ్యూమన్.
1: మానవుడనగా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
0: హ్యూమన్ బీయింగ్ మెంట్ ద వన్ హూ హెస్ గాట్
1: ఈ పరిశుద్ధమైన హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి.
0: And out of this pure heart, he should chant the sacred name of God.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
0: Such a man is the
1: true human. సంబంధమైన వ్యవహారం ఎన్నైనా చేసుకుని,
0: we can involve in worldly matters.
1: అది లౌకికమైన యొక్క వృత్తులు.
0: That's all worldly tendency.
1: దాని యందు నాకేమాత్రము లక్ష్యం లేదు.
0: And he is not, a true man is not centered around it.
1: అవి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు.
0: It's all temporary happiness.
1: కానీ పవిత్రమైనటువంటి పర్వదినముల యందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
0: The one who does not chant the glory of God on sacred festivals of this type is not human at all.
1: దీనిని మనసు యందు ఉంచుకుని నారదుడు చెప్పాడు.
0: Narada holding this view,
1: స్వామి,
0: said Swami,
1: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే.
0: I repeat your name, Govinda Narayana.
1: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాటికను కనిపించడం లేదు.
0: In fact, there's no time when I have left chanting your name.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అన్నాడు.
0: Is there any greater devotee than me?
1: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
0: There started ego.
1: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
0: To consider oneself as a devotee is a sign of ego.
1: ఇలాంటి భక్తులు లోకములు అనేక మంది ఉంటున్నారు.
0: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ దిస్ టైప్.
1: ఇంటింటికి చూసిన భక్తుడిగా ఉన్నాడు.
0: ఎవ్రీ
1: ఇంచించిలోన భక్తుడిగా కనిపిస్తున్నాడు.
0: అట్ ఎవ్రీ ఇంచ్ ఇన్ ఎవ్రీ హోమ్
1: ఇది కాదు నిజమైన భక్తి.
0: దాట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: హృదయంలో ఆవిర్భవించి
0: ఎమనేటింగ్ అవుట్ ఆఫ్
1: హార్ట్ సర్వత్రా ప్రసరింపజేసి
0: ఇట్ షుడ్ గో అరౌండ్ ద బాడీ.
1: అన్ని కార్యములు ఎందుకు లేనటువంటి సమయం నాలో ఏనాతుకును కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో టైమ్ వెన్ ఐ హావ్ లెఫ్ట్ చాంటింగ్ యువర్ నేమ్.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడున్నాడా అన్న.
0: ఇస్ దేర్ ఎనీ గ్రేటర్ డివోటీ దాన్ మీ?

0: ఆవిర్భవించి
1: ఎమనేటింగ్ అవుట్ ఆఫ్
0: హార్ట్ సర్వత్రా ప్రసరింపజేసి
1: ఇట్ షుడ్ గో రౌండ్ ద బాడీ
0: అన్ని కార్యములు ఎందుకు కూడాను ఈ యొక్క ప్రబుద్ధి ప్రబుద్ధి కావాలి.
1: దిస్ శాంక్టిటీ, దిస్ సేక్రెడ్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్ మేనిఫెస్ట్.
0: మనం భుజించిన ఆహారము
1: ద ఫుడ్ పార్ట్ టేకెన్
0: ఉదరంలోకి చేరి
1: రీచ్ స్టమక్
0: అది జీర్ణించిన తర్వాత
1: అండ్ ఆఫ్టర్ ఇట్ డైజెస్ట్
0: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా
1: ద ఫుడ్ పార్ట్ టేకెన్ ఇస్ డైజెస్టెడ్ ఇన్ ద స్టమక్ అండ్ ఇట్ సెండ్ సప్లై
0: హృదయంలో స్మరించినటువంటి భగవత్ నామము
1: and God's name in the heart
0: kannullo cherali
1: he should get chevullo
0: cherali
1: get into ear
0: naaluku pai cherali
1: and dance
0: mukkulo cherali
1: and nostril
0: chetullo cherali paadamullo cherali
1: feet
0: sarva angamulu entukodunu prasarinchu cheyali
1: the divinity should materialize should manifest in all our body
0: maanavudu daiva naamanni smarinchina vaadu avutadu
1: then only it amounts to chanting his name
0: aa jeevinchinatundi aaharamu kannullo cheerinappudu em ayipothundi aa yokka aaharam yokka drushti vastundi
1: and this the food of divinity as it gets into the eye it entertains the sight of divinity
0: manlo prarambham avutundi
1: and there that begins
0: manu naaluku pai vachinappudu pavitramaina palike palukutavu
1: and your talk would be sacred
0: manu chevullo cheerinappudu pavitramaina shabdame vintamu
1: all that you listen to is bound to be sacred
0: mana paadamlo cheyinappudu pavitramaina pradeshamulike manam nadustamu
1: and you tread along the sacred path if the divinity gets into your feet
0: chetulo cheyinappudu ee chetulanta kuda saathyakamaina panulu chestayi
1: hands will do all fruitful activity when God gets into them
0: sarvaangamulu kuda saathyakamaina pani kaavinchetunte vaade nijamaina manavudu
1: he is a true human if all his body the different organs and the limbs get into the sacred activity
0: chetukoni raman cheppadu
1: this what is prescribed
0: kaani naradudu సర్వత్రా సంచారం చేశాడు
1: నారద మూవ్స్ అరౌండ్
0: కానీ అతని ఎందున్నటువంటి అహంకారము పోలేదు
1: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్
0: తిరిగి వచ్చాడు
1: హి రిటర్న్
0: ఒక వస్తు ఉండగా ఒక అడవి లోపల
1: దెన్ ద ఫారెస్ట్
0: ఒక కిల్లర్ అనగా అడవి జాతి వాడు
1: హి మెట్
0: కంటలు కొట్టి జీవించుకునేటువంటి వాడు
1: అండ్ హీ ఇస్ ఆల్ వెరీ పూర్ మ్యాన్ హూ క్యారీస్ హిస్ లైవ్లీహుడ్
0: అతను ఒక దగ్గర
1: సెల్లింగ్ ఫైర్ వుడ్
0: కన్నులు మూసుకొని నామస్మరణ చేస్తున్నాడు
1: హీ వాస్ చాంటింగ్ గాడ్స్ నేమ్
0: నారదుడు వెళ్ళాడు
1: నారద్ అప్రోచ్ హిమ్
0: ఏమండి ఎవరు మీరు అన్నారు
1: హీ సెడ్ హూ ఆర్ యూ సర్
0: స్వామి నేను ఒక వేటగాడు
1: హీ సెడ్ ఐ యామ్ జస్ట్ ఎ హంటర్
0: నేను ఒక పరమాత్మని యొక్క పరమ భక్తుడను
1: ఐ యామ్ ఎన్ ఆర్డినరీ డివోటీ
0: అనేటప్పటికి నారదుడికి ఆశ్చర్యం వేసింది
1: నారద్ వాస్ సర్ప్రైజ్డ్
0: నీవు పరమ భక్తుడా
1: Are you a devotee?
0: పరమ భక్తు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి
1: ఇఫ్ యూఆర్ సచ్ గ్రేట్ డివోటీ హౌ డూ యూ దట్ టు హోల్డ్ ఎన్ యాక్స్
0: చెప్పడానికి కోసం నువ్వు పెట్టుకున్నావు
1: వాట్ ఫార్ యూ హ్యావింగ్ దట్ యాక్స్ ఆన్ హ్యాండ్
0: స్వామి కాదు కాదు
1: నో నో నాట్ ఫర్ వైలెన్స్
0: ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను
1: విత్ దిస్ స్వోర్డ్ ఆన్ హ్యాండ్ ఐ వాంట్ టు డూ ఫోర్ థింగ్స్
0: ఏమిటి ఆ నాలుగు పనులు
1: వాట్ ఆర్ దే
0: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్న
1: ఫస్ట్ ఐ వాంట్ టు కిల్ ద్రౌపది
0: ద్రౌపది పరమ భక్తురాలే
1: ద్రౌపది ఇస్ అ గ్రేట్ డివోటీ
0: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామంనే నిరంతరం స్మరించేటువంటి కదా
1: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణ
0: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా
1: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ
0: కాబట్టి ఆమెను చంపడానికి కారణం ఏమిటి అన్నారు
1: వై డు యూ వాంట్ టు కిల్ హర్
0: భక్తురాలే
1: షీ ఇస్ అ డివోటీ
0: కానీ ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణ అని పిలిచింది ఆ భోజనం కింద వదిలాడు కృష్ణుడు వెళ్ళాడు నా స్వామికి యొక్క ఆహారం కూడా అందించుకోకుండా చేసింది
1: అట్ వన్ టైమ్ వెన్ కృష్ణ వాస్ పార్టేకింగ్ హిస్ ఫుడ్ ద్రౌపది కాల్డ్ హిస్ ఫర్ హిస్ హెల్ప్ అండ్ రిఫ్యూజ్ అండ్ దెర్ఫోర్ కృష్ణ డ్రాప్ ద ఫుడ్ అండ్ ran all the way
0: కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు
1: సిన్స్ షీ డిడ్ నాట్ అలౌ హిమ్ టు హ్యావ్ హిస్ ఫుడ్ ఐ వాంట్ టు కిల్ హర్
0: సరే చూస్తామని ఇంకా వెళుతున్నాడు
1: దెన్ హి వాస్ స్టిల్ ప్రొసీడింగ్
0: ప్రహ్లాదుడు కనిపించాడు
1: దెన్ హి కేమ్ అక్రాస్ ప్రహ్లాద్
0: హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తేవ నాస్తేవక తెలియట
1: ఇట్ ఈస్
0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తున్నాడు
1: ప్రహ్లాద వెంట్ ఆన్ చాంటింగ్ నారాయణస్ నేమ్
0: వెళ్ళాడు
1: ఈవెన్ దే
0: నాయన నీవు నారాయణ స్మరణ చేస్తున్నావు
1: నో డౌట్ యువర్ చాంటింగ్ హిస్ నేమ్
0: కానీ నీ యొక్క పని ఏమిటి
1: బట్ వాట్ ఇస్ యువర్ యాక్షన్
0: నారాయణ నామస్మరణ చేయటం వల్ల
1: బై జస్ట్ చాంటింగ్ హిస్ నేమ్
0: నారాయణ నిద్రాహారం లేకుండా చేస్తున్నావు
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ గాడ్ రెస్ట్లెస్నెస్
0: నీ తండ్రి గారు నేను ఏనుగుతో ప్రకించే సమయం లోపల
1: అట్ ఎవ్రీ టైమ్
0: నారాయణ అన్నాడు
1: యు సెడ్ నారాయణ
0: కానీ నారాయణే ఏనుగు కింద పడి తాను ఏనుగు చేతి తొక్కింపబడ్డాడు
1: అండ్ నారాయణ షుడ్ అలౌ హింసెల్ఫ్ టు బి ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ఎలిఫెంట్
0: నీవు నారాయణ చేసినటువంటి ఉపకారం ఇదియా
1: దిస్ ఈస్ ద హెల్ప్ దట్ యు రెండర్ టు నారాయణ
0: కనుక నారాయణ చంపాలి అన్నాడు
1: అండ్ దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ హిమ్ సెడ్
0: ఇంకా మూడవది ఎవరు ఉన్నారు
1: హూ ఇస్ థర్డ్ వన్
0: ఒకడున్నాడు నారదుడు
1: దేర్ ఇస్ వన్ పర్సన్ నారద
0: అతను తంబూరు తీసుకుంటాడు
1: హీ హ్యాస్ తంబూరు
0: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తున్నాడు
1: హీ గోస్ ఆన్ రిపీటింగ్

0: కాని అతని స్వార్థ భక్తియే కాని పరార్థమైనటువంటి యొక్క ప్రేమ భక్తి కాదు.
1: హిస్ డివోషన్ ఇస్ నాట్ స్పిరిచువల్, ఇట్ ఇస్ అటర్లీ సెల్ఫిష్.
0: అతన్ని చంపాలి అన్నాడు.
1: సో ఐ షుడ్ కిల్ హిమ్.
0: తనకు భయమే ఏర్పడిపోయింది.
1: దెన్ హి వాస్ నాగాండా వాస్ అఫ్రైడ్ ఆఫ్
0: ఇది నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
1: హి సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
0: మీరా ఉన్నది.
1: దెన్ మీరా,
0: ఆ మీరా,
1: దట్ మీరా
0: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ గిరిధర నాగర్ గిరిధర నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర అని గిరిధరిని మాత్రమే స్మరిస్తున్నది.
1: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
0: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధరుని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది. అది
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
0: గిరిధరానికున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబలంతా కూడాను కృష్ణునికి తగులుతూ ఉన్నాయి.
1: అండ్ ఐ షీ వాస్ టెలింగ్ గిరిధరాస్ నేమ్ ఆల్ ద స్లాబ్స్ ఆన్ ద చీక్ వెంట్ టు గిరిధర.
0: ఈ విధంగా తగులుతున్న చేత
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
1: ఇట్ అమౌంటెడ్ టు హర్టింగ్ గాడ్ హింసెల్ఫ్.
0: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ మీరా.
0: అయిపోయింది. వైకుంఠం చేరాడు.
1: అండ్ హీ రీచ్ వైకుంఠ.
0: స్వామి
1: స్వామి
0: అన్ని విచారించాను.
1: ఐ ఇన్వెస్టిగేటెడ్.
0: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పని చెప్పాడు.
1: ఐ కుడ్ ఫైండ్ మెనీ మెనీ వికెట్ పీపుల్ హూ రిపీట్ యువర్ నేమ్.
0: నీవు చాలా పొరబడుతున్నావు నారద.
1: అండ్ విష్ణు సెడ్ భగవంతుని ఉన్నటువంటి
0: ప్రేమోల్లాసము చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
1: యు ఆర్ థింకింగ్ ద గాడ్ ఈస్ పుట్ టు సఫరింగ్. నో, యు ఆర్ మిస్టేకెన్.
0: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
1: యూ థింక్ దట్ యు ఆర్ మేకింగ్ గాడ్ రెస్ట్లెస్.
0: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
1: ఇన్ ఫ్యాక్ట్ మై హ్యాపీనెస్ ఇస్ గాడ్స్ హ్యాపీనెస్.
0: భగవంతుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనందంగా ఉంటుండాలి.
1: గాడ్ షుడ్ బి హ్యాపీ బ్లెస్ఫుల్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
0: కూడాను మనసుకు కానీ దేహమునకు కానీ సంభవించకూడదు.
1: షీ షుడ్ నాట్ బి పుట్ ఎనీ ఇన్కన్వీనియన్సెస్ ఫిజికల్ ఆర్ మెంటల్.
0: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
1: యు ఆర్ ఎ ట్రూ డివోటీ ఇఫ్ యూ సీ గాడ్ హ్యాపీ ఆల్ ది టైమ్.
0: అప్పుడు నారదుడికి గుర్తించాడు.
1: దెన్ నారద రికగ్నైజ్డ్
0: స్వామి, నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
1: యు హావ్ గివెన్ మీ దిస్ టాస్క్ సో యాస్ టు కిల్ మై ఈగో.
0: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు,
1: దాట్స్ ది హిస్టరీ ఆఫ్ భారత్,
0: ఎన్ని పవిత్రమైనటువంటి కథలతోనో
1: ఇట్ హాస్ గాట్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ స్టోరీస్.
0: జగత్తంతా కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది.
1: అండ్ ఇట్ హాస్ స్ప్రెడ్ ద మెసేజ్ టు ది,
0: ముఖ్యంగా ఎంతటి భక్తి ఉండినప్పటికీ భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడా కష్టం కలిగించకూడదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డివోషన్ దట్ వీ హ్యావ్ వీ షుడ్ నాట్ make God inconvenient.
0: లోపల బాధపడినా అది నీకు బాధనే.
1: If God is disappointed, displeased with you, you will be hurt.
0: కనుకనే భగవంతుని సుఖమే నా సుఖము.
1: So God's happiness is my happiness.
0: నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
1: My happiness is God's happiness.
0: రెండింటికి ఏకత్వాన్ని భావించాలి.
1: We should have the spirit of oneness in both.
0: I and God are one.
1: All are one.
0: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
1: We should recognize, experience the unity, the harmony of the two.
0: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు?
1: మోడర్న్ డివోటీస్ వాట్ పాత్ దే ఫాలో?
0: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
1: హీఈస్ ఆల్వేస్ సెల్ఫిష్.
0: తన సుఖమే తన సుఖము.
1: హీఈస్ థింగ్స్ ఆఫ్ హిస్ హ్యాపీనెస్.
0: దైవం ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ అవుట్ సైడ్.
0: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
1: గాడ్ ఈస్ ఎంబాడీమెంట్
0: ఆఫ్ లవ్. ప్రేమ అందరి యందు ఉంటుండాలి.
1: అండ్ దట్ ఈస్ ఇన్ ఎవ్రీవన్.
0: ఆ ప్రేమను ఏమాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
1: అండ్ వీ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ద డివైన్ లా.
0: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్.
0: ఇది భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
1: దిస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
0: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను,
1: భారతీయ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్,
0: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని,
1: ది సీక్రెట్ కల్చర్,
0: అన్ని దేశాలకు కూడా అందిస్తూ వచ్చారు.
1: హాస్ బిన్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
1: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
0: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ నాట్ మెనీ వన్.
0: శిరస్సు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
1: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
0: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
0: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయం నందు కూడా భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
0: కనుక భగవంతుడు ఏదో ఒక చోట, ఒక పూజా మందిరం లోపల, ఒక చర్చ లోపల, ఒక మసీదు లోపల, ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ శాంక్టోరమ్ లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్.
0: భగవంతుడు ఉన్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
0: మానుష రూపేణ
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: భగవంతుడు మనుష్య స్వరూపుడే.
1: God is in human form.
0: కానీ ఏ రూపంలో ఉన్నాడు అనేటువంటి గుర్తించుకోకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
1: బట్ వీ గో ఆన్ క్రిటిసైజింగ్ హిమ్, ఫర్గెటింగ్ హిస్ ట్రూ.
0: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతమంది.
1: వీ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: అప్పుడు చెప్పింది వేదము.
1: దెన్ వేద టెల్స్.
0: ఎవరిని దూషిస్తున్నావు?
1: Whom are you accusing?
0: ఎవరిని పూజిస్తున్నావు?
1: Whom are you ridiculing? If you think well, you think you are hating your enemy. You go on criticizing the enemy. No, not so.
0: నిన్ను నీవే దూషించుకోవటము.
1: You are criticizing yourself.
0: నిన్ను నీవే హింసించుకోవటము.
1: And you are hurting yourself.
0: ఆ పూజింపబడే దేవుడు నీ యందు కూడా ఉంటున్నాడు.
1: In fact, the God whom you worship is in you.
0: ఎదుటి వాడిని దూషించినప్పుడు నిన్ను నీవు దూషించుకునేవాడే అవుతావు.
1: If you accuse the man in front, it amounts to accusation of yourself.
0: ఎదుటి వాడిని ప్రేమించినప్పుడు నిన్ను నీవు ప్రేమించిన వాడిగా అవుతావు.
1: If you love the other man, you love yourself.
0: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
1: Therefore, we should not accuse anybody. So it comes back to you.
0: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
1: If you ridicule anybody, understand that you are criticizing God. దైవము
0: సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
1: God is omniscient and omnipresent.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతికచ్చతే అన్నాడు.
1: Whomsoever you salute, నమస్కార, I post to God. It is the main aim and the goal.
0: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది.
1: If you respect anybody in all humility, it reaches God.
0: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుంది.
1: If you deny anybody, it amounts to total denial of the divinity. ఏదో
0: నేను ఆయన దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం.
1: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్.
0: నువ్వు దూషించుకోవటం.
1: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్,
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఉగాది.
1: Today is Ugadi.
0: యుగమునకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
1: As is the beginning of the time, it is called Ugadi.
0: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుంది.
1: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
1: ఏజెస్ హావ్ పాస్డ్ బై.
0: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావం ఏమాత్రము కదిలిపోవటం లేదు.
1: ది ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
0: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని,
1: దట్ డే విన్ ది హార్ట్ ఇస్
0: పవిత్రమైన భావములను పెంచుకొని,
1: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్స్
0: ప్రేమతత్వమును నింపుకొని,
1: with full of love,
0: త్యాగభావం పంచినప్పుడే,
1: and when we share with sacrifice,
0: నిజమైనటువంటి ఉగాది,
1: that is the true celebration of ఉగాది.
0: తినేటువంటిది, తిరిగేటువంటివి, ధరించేటువంటివి కాదు ఉగాది యొక్క లక్ష్యాలు.
1: ఇట్స్ నాట్ సింప్లీ సెలబ్రేషన్ విత్ ఫెస్టివిటీ అండ్
0: ఈనాడు షర్ట్
1: that the shirt is worn.
0: Kani enta kaalam adi kottadi.
1: How long does it last?
0: Lepatiga adi paathade.
1: It becomes old by tomorrow.
0: Adhe reethigane.
1: Similarly.
0: Ee naadu oka newspaper manu chadutunnam.
1: Today we go through the newspaper.
0: Kani chadina paper e chadivi evaru kuda chadalaru kada.
1: You don't read the same old newspaper.
0: Ee naadu chadinatundi paper repu waste paper aipothundi.
1: Today's newspaper is tomorrow's waste paper.
0: Kani
1: but
0: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికీ చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ది సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
0: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
1: లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు us.
0: ఈ జన్మం మనం అనుభవించాము.
1: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: సారీ, ఇంకా
1: దట్స్ ఆల్.
0: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
1: లెట్స్ నాట్ హ్యావ్ ది నెక్స్ట్ లైఫ్.
0: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు.
1: లెట్స్ నాట్ ఎక్సెప్ట్ గో టు అనదర్ న్యూస్ పేపర్.
0: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
1: దిస్ ఈజ్ ఎనఫ్, దిస్ ఈజ్ ఫైనల్. వీ హావ్ గోన్ త్రూ ద న్యూస్ పేపర్, వీ హావ్ గోన్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ ద
0: భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
1: God, you have given me this newspaper.
0: అన్ని అనుభవించవలసినంత అనుభవించాను.
1: I went through all experiences.
0: రెండో న్యూస్ పేపర్ నాకు అక్కర్లేదు.
1: I don't want this same old paper again. I don't want next life.
0: పునః జన్మ నవిజ్యతే అన్నాడు.
1: And let me not have rebirth.
0: పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖారి, కృపయాపారే పాహి మురారే అన్నాడు శంకరుని వారు.
1: Adi Shankara said, man is born again and again, lying in the womb of the mother and passing on the experience of pain and pleasure.
0: Ee Shankara varu chadavanaatvanti granthamulu levu.
1: In fact, Shankara is all
0: rayanaatvanti shlokamulu levu.
1: And he has composed all slokas.
0: Oka Ganga nadi teeramlo kuda oka chetti kindi ekaantanga kurchunnadu.
1: And he noticed a person sitting under a tree near the shore of Ganges.
0: గణిత శాస్త్రము.
1: And one person was writing the rules of grammar.
0: రాస్తున్నాడు, రాస్తున్నాడు, ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరిని లక్ష్యం పెట్టడం లేదు.
1: And he was not mindful of the many people, passers by.
0: శంకరుల వారు 11 మంది శిష్యుని తీసుకుని
1: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్
0: గంగా స్నానానికి వెళుతున్నాడు.
1: హి వాస్ గోయింగ్ టువర్డ్స్ గంగెస్ టు హావ్ కాలి డిప్.
0: చెట్టు కింద కన్నులు మూసుకుని ఆ బ్రాహ్మణుడు దుఃఖం కరణి అని స్మరిస్తున్నాడు.
1: ద స్కాలర్ సిట్టింగ్ అండ్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుఃఖం కరణి.
0: చూచాడు శంకరుల వారు తాను బాలుడే అప్పుడు.
1: And Shankara was quite young at
0: that. 11 మంది శిష్యుల్లో ఒకని పంపించాడు ఏం చదువుతున్నాడు చెప్పమని.
1: And he sent one of his disciples to know.
0: పాణిని గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు.
1: And the disciple reported the scholar was repeating the rules of grammar.
0: తిరిగి శిష్యుడు వచ్చి శంకరుల వారికి చెప్పాడు.
1: The same thing was reported to Shankara.
0: చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు.
1: And then Shankara went.
0: నాయన ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి?
1: What is the essence of all that you read?
0: అని చెప్పి
1: And he said so.

0: He said, "O foolish man, chant the glory of God, Govindam. O foolish mind, this is not the way. Chant His glory, repeat His name."
1: Samprapte sannihite kale.
0: At the time as the end approaches.
1: Nahi, nahi, nahi, rachati dukrum karane.
0: Nothing will come to your refuge. Nothing will come to
1: nee,
0: your refuge.
1: Nee dukrum karane netu dani smaristunnav. Idi anchamalo neeku ye matram kuda addu raadu.
0: This rule of grammar, dukrum karane, will not save you from death.
1: Bhaja Govindam.
0: So chant, repeat His name.
1: Nee bhavan bhagavantuni bhajinchu.
0: Sing His glory.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది శంకరాచార్య వారు చాలా వేదాంత గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ మెనీ వేదాంతిక్ టెక్స్ట్.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు.
0: హీ ఆల్సో ఫాలోడ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నామస్మరణ నామస్మరణ నామస్మరణ
0: నామస్మరణ రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: తాను కూడా భగవత్ నామస్మరణ భజ గోవిందం అందరికి బోధిస్తూ వచ్చారు.
0: సో దట్ వాజ్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆదిశంకర.
1: ఏమి ప్రయోజనము ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వీ డూ ఇట్
1: నామ యొక్క సారాన్ని తాను గోలటం లేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్.
1: ఎందుకు ఇలాంటి జన్మము?
0: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: పునరపి జననం పునరపి మరణం.
0: ఓన్లీ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్ టు డై అగైన్
1: జకరేసయన్
0: and to lay in mother's womb again and again. Life after life.
1: బహు దుస్తారే.
0: ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్.
1: పారే పాకి మురారి.
0: ఓ గాడ్ బీ గ్రేస్ఫుల్ అన్ టు మీ, హెల్ప్ మీ టు క్రాస్ దిస్ లైఫ్.
1: ఏమిటి ఇదంతా?
0: వాట్స్ ఆల్ దిస్?
1: జగత్తులో ఎన్నో జరుగుతున్నాయి.
0: The world many
1: ఎన్నో చేస్తున్నాము.
0: We do many.
1: ఎన్నో అనుభవిస్తున్నాము.
0: We experience.
1: ఏ మాత్రము ఆనందాన్ని చేకూరటం లేదు.
0: There is no trace of happiness in it.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే
0: in order to acquire this bliss,
1: ఈ ప్రకృతి వస్తు వాహనాదుల వల్ల కాదు.
0: It's not possible in the world.
1: ప్రకృతి యొక్క కార్యకర్మరాదుల వల్ల కాదు.
0: It's not by any way.
1: గ్రంథ పఠనం చేత కాదు.
0: Not by scholarship.
1: పెద్దల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు.
0: It's not by kind of vision or
1: touch. హృదయాన్ని పవిత్రం గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: That day when you make your heart sacred, you can experience
1: God. అందరిని ప్రేమించు.
0: Love all.
1: అందరిని విశ్వసించు.
0: Have faith in everyone.
1: అందరిని ఆనందపరచు.
0: Make everybody happy.
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: That makes you happy ultimately.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: When others are not happy, you cannot be happy.
1: కాదు కాదు,
0: it is impossible.
1: కనుకని మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి?
0: On this day ఉగాది, what should we do?
1: ఈ నాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి.
0: We should do any activity beginning from this day as to make our heart
1: జరిగిపోయినవి జరిగిపోయినవి.
0: Past is past.
1: తిరిగి రావవి.
0: It won't come back.
1: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు, ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
0: Having walked the cross, you don't need to go back.
1: Future is not sure.
0: Future is not sure.
1: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్.
1: క్షణంలో గడిచిపోతుండాలి.
0: అండ్ ఇట్స్ పాస్ట్ టైం.
1: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
0: And what will happen tomorrow?
1: కనుకని ఫ్యూచర్ ను చింతించవద్దు.
0: So if you do not
1: past ను తలంచవద్దు.
0: Don't brood over the past.
1: ప్రజెంట్ ను చింతించుకుంటురా.
0: Live in the moment. Live in the present.
1: ప్రజెంట్ ప్రధానమైనటువంటిది.
0: The present is the foundation.
1: This is not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: The present is omnipresent.
1: కనుక ఏంటి, నీ ప్రజెంట్ ను పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
0: మేక్ ద ప్రెసెంట్, మేక్ ద మూమెంట్, మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్, దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు
0: టుడే
1: ఆంధ్రుడు నూతన దిన సంవత్సరం అని,
0: టుడే ఈజ్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
1: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని,
0: టుమారో ద న్యూ ఇయర్ ఫర్ తమిళియన్.
1: మొన్నడు మరా ఒక కేరళ వాళ్ళ విషు అని, దినదినము ఒక్కొక్క పండుగలుగా వస్తున్నాయి.
0: We have got festival one after another.
1: పండుగలకు ఏమీ తక్కువ లేదు.
0: We don't run short of festivals.
1: పండుగలు ఉంటున్నాయి.
0: We got so many festivals.
1: కానీ పండుగలు అనుభవించేటువంటి బుద్ధి మనలో ప్రారంభం కావాలి.
0: In fact, we should experience the depth of festival.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నేటి నుండి,
0: ఫ్రమ్ టుడే,
1: ఈ క్షణము నుండి,
0: ఫ్రమ్ దిస్ మోమెంట్,
1: మీలో ఉన్నటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాచారములను దూరం చేసి,
0: ఆల్ ది బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్,
1: హృదయాన్ని
0: should be given. And we should make our hearts
1: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: And then only will be blissful.
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా నీ ప్రయోజనం లేదు.
0: The scholarship will not help you.
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
0: Your visits of the noble soul.
1: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో.
0: First sanctify your heart.
1: నీవు పవిత్రంగా ఉంటుండు.
0: You be sacred.
1: నీ పనులను పవిత్రమైనటువంటి చేయి.
0: Let all your activity be noble.
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
0: Then only your work for redemption.
1: ఇది ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
0: This is the significance of ఉగాది.
1: రేపటి దినము
0: tomorrow
1: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండాలి.
0: ఇస్ ద న్యూ ఇయర్స్ డే ఆఫ్ తమిళియన్.
1: మెడ్రాస్ నుంచి చాలా మంది వచ్చినారు.
0: మెడ్రాస్ మెనీ పీపుల్ హావ్ కమ్ హియర్.
1: ఈ మెడ్రాస్ ఈనాటి మెడ్రాస్ కాదు. ఇది
0: మెడ్రాస్ ఈజ్ నాట్ ఆఫ్ టుడే.
1: అనాది కాలం నుండి కూడాను
0: సిన్స్ లాంగ్
1: భారతీయులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
0: మెడ్రాస్ హ్యాపెన్ టు బి ది క్యాపిటల్.
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
0: వి నో ది స్టేట్స్ హావ్ బీన్ బైఫర్కేటెడ్ లేటర్.
1: కానీ నాకు మాత్రం ఎవరితోనూ వియోగం లేదు.
0: అండ్ స్వామి హ్యాస్ నాట్ సెపరేట్
1: నాకు అందరితోనూ సంయోగమే.
0: స్వామి ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ యూనియన్.
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవరీ వన్.
1: కనుకనే ఆ మెడ్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచి నీరు త్రాగుతున్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ రిచ్ పీపుల్ బై డ్రింకింగ్ వాటర్.
1: కానీ ఈ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బలీజైనటువంటి నీటిని అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు.
0: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్ దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్ ఇంప్యూర్ వాటర్.
1: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి
0: and they should have pure drinking
1: water. ఆరోగ్యాన్ని పవిత్రమైనటువంటి కాపాడుకొని
0: and see that they maintain their
1: health. తరతరములకు కూడా దీన్ని అభివృద్ధి పరుచుకొని ఆనందించాలనే ఉద్దేశంతో
0: with the desire that they should lead a happy life, healthy life.
1: నేను దీన్ని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ విల్
1: ఈ విధమైనటువంటి సేవ
0: దిస్
1: ఏ లోకంలో కూడా ఏ దేశంలో కూడా మేము వినలేదు కనలేదు.
0: దిస్ ఆర్ట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ భగవాన్ ఈజ్ అన్హర్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్.
1: సాయిబాబా ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మెడ్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే
0: ద డ్రింకింగ్ వాటర్ ఈస్ సప్లైడ్ టు మెడ్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్.
1: చూడండి ఉగాది దినము
0: this is new year's
1: pavitramaina bhavamulaku pavitramaina phalathamule vastuntayi.
0: The sacred feeling will give good result.
1: Kanukane manamu prati pani kudanu pavitramaina hrudayamto chesthe takshaname pavitramaina phalatham vastundi.
0: If you are motivated by sacred thoughts you will have wonderful result.
1: Deeniki evarnu manam sakshyanga teesukonakkaledu.
0: In fact you don't need an evidence.
1: Nene sakshyam.
0: Bhagavan is the living proof here.
1: Nenu chesetundi prati pani kudanu
0: ఎవ్రీ టాస్క్ ఆఫ్ భగవాన్
1: నిస్వార్థంగా చేస్తాడు.
0: టోటల్లీ సెల్ఫ్లెస్.
1: స్వార్థం అనేటువంటిది ఏ పక్కన లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ హిమ్.
1: అన్ని పరోపకార నిమిత్తమే చేసే
0: ఎవ్రీథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది సొసైటీ.
1: ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై మెనీ.
1: ఏదో ఫలితం కోసం చేస్తున్నారనుకుంటారు.
0: దే థింక్ దట్ ఇస్ డన్
1: నాకు వచ్చే ఫలితం ఏమీ లేదు. నాకు వచ్చే ఫలితం ఒక్కటే
0: ఓన్లీ వన్.
1: అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను.
0: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి, ఆచరించుకుంటూ రండి.
0: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి సో దట్ యుల్ హావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్.
1: మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు.
0: ఇఫ్ యూ ఆల్సో ఫాలో ద పాత్ లేడ్ బై భగవాన్
1: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు.
0: అండ్ యుల్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
1: చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది.
0: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
1: కనుకనే సాయి భక్తులు ఏటువంటి వారు
0: సాయి డివోట్
1: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
0: సాక్రిఫైస్
1: పరార్థాన్ని వరించి
0: అండ్ దే షుడ్
1: ప్రేమతో జీవితాన్ని గడపండి.
0: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడి.
1: మానండి పరదూషణ మానండి.
0: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మానండి
0: అండ్ గివ్ అప్ ఆల్ దట్
1: అక్యుజేషన్. ద్వేషమైనటువంటి వాడు కూడా చూచిన తక్షణమే నమస్కారం చెప్పండి.
0: అండ్ యు ఆఫర్ యువర్ సాల్యుటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ.
1: మనలో ఎంత ద్వేషం ఉంటుందో అంత మనం కృంగిపోతాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ యుల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
1: ద్వేషం చాలా చెడ్డది.
0: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ ద్వేషానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్
1: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీ వన్.
1: బీదలు ఉంటుంటారు అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్తైనా సహాయం చేయండి.
0: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
1: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హిమ్సెల్ఫ్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఏంటిది
0: What is that?
1: భారతీయ సంస్కృతి యందు ప్రధానమైనటువంటి ఘట్టము.
0: That is the main principle according to భారతీయ culture.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: It is a merit if you help others. It is a sin if
1: you harm others. నీవు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే.
0: If you harm others, you are harming yourself.
1: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది.
0: The more you help, you will receive help tenfold.
1: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది.
0: If you harm others, you will be put to harm 10 times more.
1: ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి.
0: This we should always hold on in
1: view. కనుక నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి,
0: from this day we should ప్రేమమయులైపోయి,
1: ప్రేమ హృదయులైపోయి,
0: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్,
1: ఈ ప్రేమ చేతనే పవిత్రమైన కార్యంలో ప్రారంభించండి.
0: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us undertake all sacred activity.
1: ప్రేమ ముదిత మనసే కహో.

గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే గ్రంథరాజంబేది ప్రత్యక్ష లోకమే. ఎవడు స్నేహితుండు ఈశ్వరుండే ఎవరు

0: There is no other greater teacher than one's own conscience. On inquiry you will know that time is your teacher. The life is the real text or the scripture. God is only
1: not
0: your
1: life.
0: True friend.
1: The whole world is your name.
0: The whole world. God is only your friend.
1: భావి ప్రపంచ పౌరులైన యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్, ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ వరల్డ్,
1: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మీ ప్రవర్తనలపైన ఆధారపడి ఉన్నది.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ యువర్ కాండక్ట్.
1: మీ నడతలు మంచిగా ఉండినప్పుడే దేశం కూడాను సుభిక్షంగా, సుఖంగా, సునాయాసంగా, శాంతిగా జీవిస్తుంది.
0: When your behavior is good, the country will progress. It will be safe and secure and peaceful too.
1: ఈనాడు లోకమునకు కావలసినటువంటిది సిరి సంపదలు కాదు, భోగ భాగ్యములు కాదు.
0: What the world needs today is not affluence, is not comfort, convenience, nor wealth.
1: గుణవంతులైనటువంటి యువతి యువకుడు అత్యవసరం.
0: The world needs men and women of character.
1: ఈ యువతి యువకుల యందు సరి అయినటువంటి ప్రవర్తనలే లేకుండినా దేశం యొక్క స్థితి, గతి, సంపత్తి కూడాను సర్వము నాశనమవుతుంది.
0: When the behavior of the young men and women is not proper, the position, the plight and the affluence, prosperity of the country will go.
1: మానవుడనగా ఏమిటి?
0: Who is a human being?
1: సత్యమే నీతి.
0: Truth is the true conduct.
1: ధర్మమే రీతి.
0: Righteousness is the procedure, way.
1: త్యాగమే ఖ్యాతి.
0: And sacrifice is the true reputation.
1: నీతి, రీతి, ఖ్యాతి, ఈ మూడింటి యొక్క సమ్మిళిత స్వరూపమే మానవ జాతి.
0: The human race is the comprehensive totality of morality, the procedure and sacrifice.
1: ఇట్టి మానవ జాతి ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
0: Where from the human race has arisen?
1: సత్యంబునందుండి సర్వంబు సృష్టించే సత్యంబునందడగే సర్వ సృష్టి.
0: The entire creation has originated out of truth and it gets merges back in truth.
1: సర్వమహిమచేని సత్యమహిమలేని స్థలమేది కనుగొన్న శుద్ధ సత్వమదియే చూడరయ్యా, శుద్ధ సత్వమదియే చూడరయ్యా.
0: Is there any place in this universe where there is no principle of truth? No. It is the pure unsullied truth.
1: దీనిని పురస్కరించుకుని ప్రాచీన ఋషులందరూ కూడాను సత్యం భూజాత్, ప్రియం భూజాత్.
0: Basing on this, ancient sages and seers said, speak truth in an acceptable, pleasing way.
1: Na bhujat satyam apriyam.
0: Never speak any lie. Never speak in an unpalatable way.
1: Anaga yemiti?
0: What do you mean by speak truth?
1: Desam yokka naitika viluvane satyam bhujat.
0: The moral values or essential principles of truth.
1: Morality. Manavatvamlo neetiye lekundina మానవ జాతియే లేదు.
0: When there is no morality, neeti, there is no jati or human race.
1: కనుక దేశమునకు నీతి అత్యవసరమైనటువంటిది.
0: Therefore morality is most essential for any country.
1: ఆ నీతిని పోషించే నిమిత్తమై యువతి యువకులు సత్యము పోషించాలి.
0: In order to uphold this morality, young men and women should determine to uphold
1: సత్యమును ఆచరించాలి.
0: They should practice truth.
1: సత్యమును మీ జీవితంలో ప్రాక్టికల్ గా పెట్టాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూత్ హ్యాస్ గాట్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
1: దీనిని సత్యం బ్రూయాత్ అన్నారు.
0: ద This is what is meant by Satyam Bruyat.
1: ఇదియే మానవుడు ఈనాడు చేయవలసినటువంటి యొక్క ప్రధాన కర్తవ్యం.
0: This is the main duty of every human being.
1: ఈనాడు ప్రపంచంలో అనేక సమస్యలతో తారుమారైపోతున్నది.
0: The whole world is highly confused because of so many problems.
1: అన్యాయ, అక్రమ, అనాచార, అవినీతి, అసత్యముల చేత తాండవమాడుతున్నది.
0: We find injustice, unrighteousness, corruption, dancing.
1: ఇట్టి పెడమార్గములను అదుపులో తేవడానికి యువతి యువకులే దీనికి తగిన సమర్థులు.
0: Young men and women are proper people to put under check these things going on in the world rampant.
1: మానవుని యందు నీతిని పోషించుకున్నప్పుడే సమత్వము, స్వేచ్ఛ, సోదరత్వము అభివృద్ధి అవుతుంది.
0: When once we uphold morality, there can be equality, the freedom and fraternity.
1: Brotherhood of man. కనుకని నీతి అనేటువంటిది జగత్తుకు ఎంతైనా ప్రధానమైన జాతి.
0: Therefore, morality is most essential for this world.
1: ఇట్టి నీతిని పోషించే నిమిత్తమే సత్యం బ్రూయాత్.
0: In order to uphold this morality, one has to speak truth.
1: రెండవది నబ్రూయాత్ సత్యం అప్రియం. అప్రియమైనటువంటి సత్యం చెప్పకూడదు.
0: Never tell the truth which is unpalatable, unacceptable.
1: దీనిని పురస్కరించుకుని భగవద్గీత,
0: బేసింగ్ ఆన్ దిస్ భగవద్గీత,
1: సత్యం బ్రూయాత్ అనగా సత్యం చెప్తూ ఉన్నావు కానీ అది ప్రియమైన హితమైనటువంటి సత్యం చెప్పాలి.
0: You are speaking truth, no doubt, but it should be said in a pleasing way, in a sweet manner.
1: అది ప్రియముగాను, హితముగాను, సత్యముగాను, ఆనందముగాను అది నిరూపించాలి.
0: It should also demonstrate that it's quite pleasing, acceptable, it's quite good and it's blissful.
1: అది ఏ దేశమునకు ధర్మము.
0: And dharma.
1: అది నైతిక విలువ, ఇది ధార్మిక విలువ.
0: దట్స్ మోరల్ వాల్యూ, దిస్ ఇస్ ధార్మిక్ వాల్యూ.
1: ఇంకా ఆధ్యాత్మిక విలువ ఏమిటి?
0: వాట్ ఈస్ ద స్పిరిచువల్ వాల్యూ?
1: నబ్రూయాత్ సత్యం అప్రియం.
0: నెవర్ టెల్ ద ట్రూత్ విచ్ ఇస్ నాట్ అక్సెప్టబుల్, విచ్ ఇస్ నాట్ ప్లీజింగ్.
1: ఆ విధమైనటువంటి మార్గమును అనుసరించినప్పుడే యువతి యువకులు ఆధ్యాత్మిక శక్తి అభివృద్ధి అవుతుంది.
0: When once we follow, we'll have more and more spiritual power.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: భారతదేశంలో సరిహద్దులు హిమాచల పర్వతములు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్రాంటియర్స్, ద బార్డర్స్ ఆఫ్ భారత్, వీ హ్యావ్ గాట్ ది రేంజ్ ఆఫ్ హిమాలయ.
1: హిమాచల పర్వతములు అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ హిమాలయాస్?
1: హిమం అనగా చల్లని ఐసు.
0: Hima stands for the ice that is
1: tellani ice.
0: It's white and bright.
1: Telladanamunaku nirmalamu.
0: White stands for purity.
1: Chaladanamunaku prashanti.
0: The cold represents the peace.
1: Atalamunaku sthiramu.
0: That which is more non-motile.
1: Nirmala nischala prashantamainatvanti yokka Himachalamule India deshamunaku sarihaddulu.
0: Therefore that which is pure, that which is steady, that which is unwavering, they are present symbolizing over there the Himalayas.
1: Bharata deshamulo Ganga, Yamuna, Saraswati ee moodu kudanu manavuni yandu prasarinchetvanti yokka rakta prasaramule.
0: The sacred rivers like Ganga, Yamuna, Saraswati are like the blood circulation in mankind.
1: Ee yokka Ganga, Yamuna, Saraswati yokka prabhavam chetane manavudu dharmikamainatvanti jeevithani gadaputadu.
0: Because of the flow of the sacred rivers as life breath, like the blood stream, man is able to lead a sacred life.
1: Vivekamnu vikasimpa chestadu.
0: In fact his intellect blossoms.
1: Inka Ramayana, Mahabharata, Gita.
0: Further we have got sacred texts like Ramayana.
1: Ee Ramayana Bharata Bhagavatamulu moodu kudanu manavatvanni prakatimpa chesetuvanti okka maha sutramulu.
0: Therefore the sacred epics like Rama, Bharata, Bhagavata, they manifest the symbolize. ఇట్టి
1: పవిత్రమైన శక్తులు కలిగినటువంటి భారతీయులు కేవలం భారతీయుడు అనిపించుకోవటం మాత్రమే కాకుండా ఆచరణ యందు దీన్ని సాధించి నిరూపించాలి.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్ కాల్డ్ ఎ భారతీయ సిటిజన్ ఆఫ్ భారత్ బై నేమ్, వన్ హ్యాస్ టు ఫాలో ద ప్రిన్సిపల్ అండ్
1: భారత. ఏమిటి దీని అర్థము?
0: త్రీ లెటర్స్ భారత.
1: భా భావ
0: Ba, first letter, feeling.
1: Ra, raga.
0: Ra is raga, the tune.
1: Ta, talam.
0: Ta is tala.
1: Bava raga, talamulato, sammita melpuntide Bharata desam.
0: Bharata is the combination of the tune, of the feeling and the beat.
1: Ba anaga, kanti.
0: Ba also.
1: Prakashamu.
0: Radiance.
1: Velugu.
0: Light, effulgence.
1: Itti velugunu asinchetuvantidi Bharatiyudu.
0: Bharatiya
1: ఇట్టిని కాంతిని ప్రకాశింపజేసేటువంటి వారు భారతీయులు.
0: భారతీయ షో దట్ రేడియన్స్ బ్రిలియన్స్.
1: ఇట్టి వెలుగును అందించేటువంటి వారు భారతీయులు.
0: దే జస్ట్ పాస్ ఆన్ షేర్ దిస్ బ్రిలియన్స్.
1: మీకు ఎట్టి చదువులు లేకపోయినప్పటికీ,
0: యు మే నాట్ హావ్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్.
1: ఎట్టి అధికారం లేకపోయినప్పటికీ,
0: యు మే నాట్ హావ్ ఎ పొజిషన్.
1: ఎట్టి పరిస్థితులు ఎందు మీరు దిగజారిపోయినప్పటికీ,
0: యు మే నాట్ బీ ఇన్ ప్రాపర్ పొజిషన్స్.
1: ఒక్క క్వాలిఫికేషన్ మాత్రం మీ ఎందు గట్టిది ఒకటి ఉంది.
0: There is one specific qualification within you.
1: Nenu Bharatiyudanu, Bharatiyudanu, Bharatiyudanu. Idi e mee qualification.
0: Your correct qualification is I am Bharatiya. I am Bharatiya.
1: Ee Bharata desham yokka pavitrata cheppadaniki veelu kaadu.
0: The sacredness of Bharatiya is beyond all estimate.
1: Anni deshamulaku kodanu aadhyatmika tattvamunu prasarimpa chesinadi Bharata desham.
0: In fact, it is Bharata that has shared the ఆధ్యాత్మిక స్పిరిచువల్ ప్రిన్సిపల్
1: కనుకునే అన్ని దేశములు ఎందుకును సమస్త లోకస్సు వినోభవంతు అని చెప్తూ వచ్చింది.
0: Therefore it pronounced prayed for welfare of the entire human society.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: భారతదేశమే కాకుండా అన్ని దేశములు ఎందుకును అందరు కూడాను జీవులు ఒక్కటే.
0: Not only in Bharat, in fact all are one, be that whatever country you may
1: be. జీవతత్వం ఒక్కటే.
0: In fact, there's only one.
1: ప్రేమతత్వం ఒక్కటే.
0: Love is one.
1: త్యాగతత్వం ఒక్కటే.
0: The principle of sacrifice one.
1: యోగతత్వం ఒక్కటే.
0: All are one.
1: ఏకత్వంగా ఉండినటువంటి దివ్యత్వాన్ని మీరు ఎందుకు విభజించుతున్నారు?
0: In fact, the divinity is unity. Why do you fragment it? Why do you divide it?
1: కేవలం నా దేశము నీ దేశము అనేటువంటిది విభజించుకోకూడదు.
0: You should never divide yourself, calling yourself.
1: దేశములు వేరు కావచ్చును.
0: Countries may be different.
1: దేహములు వేరు కావచ్చును.
0: Bodies may be different.
1: భావములు వేరు కావచ్చును.
0: Feelings may be
1: different. భ్రాంతులు వేరు కావచ్చును.
0: Ideas may be different.
1: కానీ ఆత్మతత్వం ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: But the principle of the spirit ఆత్మ is one and the same.
1: చూడండి, ఇక్కడ ఎన్నో బల్బులంతా వెలుగుతూ ఉన్నాయి.
0: Here you find so many bulbs shining.
1: బల్బులు ఎన్ని రకములుగా చూచినప్పటికీ,
0: there may be so many bulbs, variety.
1: విడివిడిగా మనకు కనిపించినప్పటికీ,
0: there may be separate.
1: కరెంటు ఒక్కటే.
0: But the current is one and the same.
1: ఇట్టి ఏకత్వాన్ని ఈనాడు యువతి యువకులు ప్రపంచానికి చాటుతూ పోవాలి.
0: This is the principle of unity that has got to be propagated by youth all over the world.
1: Nations are many.
0: Nations are many.
1: But earth is one.
0: But earth is one.
1: Jewels are many.
0: Jewels are many.
1: Gold is one.
0: Gold is one.
1: Stars are many.
0: Stars are many.
1: But sky is one.
0: But sky is one.
1: Cows are many.
0: Cows
1: milk
0: are
1: is
0: many.
1: One.
0: Cows are many. Milk is one.
1: Dehamulu veru.
0: Bodies are many. Different.
1: Kani atmatattam vakkate.
0: But the spirit atma is one and the same.
1: Ee ekatvani meeru gurtinchi pavitramainatundi sevalu yendu palgonnappude sarvulo yendu aanandanni anubhavinchavachchu.
0: Understanding the principle of unity, if we associate ourselves in sacred service activity, we can lead a blissful life.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Prema manavuni yandu cheerinchipovatam chetane.
0: As the love is.
1: Deshamunandu kani, vyaktulu yandu kani, rashtramulu yandu kani, anni vidhamunaitundi ashanti prabalipoyindi.
0: As love is decreasing day by day. Either an individual or in society, country by and large.
1: We
0: should develop love.
1: Manam premanu undiye puttam.
0: In fact, we have taken
1: premalo ne jeevisthunnamu.
0: We live in love.
1: Prema yende antyamaipothunnamu.
0: And we end up in love.
1: Bharata desham gani, ye desham enduku ani, manava janmamunaku moolakaranam mattiye.
0: And in fact, either in Bharata or any other country, we are born of the dust.
1: Dust.
0: Dust. Dust and dust alone.
1: Matti nundi pantala pandi.
0: And we grow the harvest.
1: ఆ పంట నుండి మన ఆహారంగా మారి,
0: అండ్ వీ టేక్ పార్ట్ ది క్రాప్.
1: ఆ ఆహార స్వరూపమే మానవత్వాన్ని ధరిస్తుండాలి.
0: అండ్ ఇట్స్ ది వెరీ ఫుడ్ దట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ ద బాడీ.
1: కనుకనే మట్టి మానవునికి జన్మనందిస్తుండాలి.
0: అండ్ దేర్ఫోర్ ఇట్స్ ద డస్ట్ విచ్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ బర్త్.
1: చెట్టు గాలిని అందిస్తుండాలి.
0: అండ్ ది ట్రీ దట్ గివ్స్ అస్ ది బ్రీత్.
1: ఈ గాలి ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్?
1: ఇదే ఆక్సిజన్.
0: This wind has got oxygen.
1: మానవుడు వదిలినటువంటి డస్ట్ గాలినంత కూడా అది స్వీకరిస్తుంటుంది. అదే కార్బన్ డైఆక్సైడ్.
0: The carbon dioxide exhaled, breathed out, is accepted by the tree.
1: మానవుని చెడ్డనంత అది తీసుకుంటుంది.
0: In fact, tree accepts all that is bad.
1: మానవునికి మంచిని అందిస్తుంది.
0: And tree gives you all that is good.
1: ఇంకా గాలి.
0: And then we have
1: పంచభూతములు యందున్నటువంటి ప్రాణతత్వములు గాలి.
0: And this the air, this important.
1: ఈ గాలి మానవునికి ప్రాణమును శ్వాసను అందించి జీవితాన్ని ప్రాప్తి చేస్తుంది.
0: And it's the air that is the life principle which is responsible for our breath.
1: సూర్యుడు ప్రకాశవంతుడిగా ఉండి
0: the sun shines,
1: ప్రాణమును అందించి
0: gives us life,
1: సమస్త లోకమునకును వెలుతురును అందించి
0: in fact gives life to everybody, to all the world,
1: జీవితాన్ని కూడాను కాపాడుతుండాలి
0: and sustains the life.
1: అట్టి భూమి యందు భూమి యొక్క వడి యందు మనం పుట్టి జీవించి జీవిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ కూడాను ఆ భూమి యొక్క త్యాగాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతే ఏం ప్రయోజనం?
0: Having been born on earth, having been grown, having been developed over here, if we don't understand the principle of sacrifice,
1: తల్లి వడి యందే నీవు జీవించుకుంటూ తల్లి యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకోలేకపోవటం ఎంత దురదృష్టం.
0: Right we are on the lap of mother earth, but we have not understood its sacrifice.
1: Earth, భూమి అనేటువంటిది ఏ ఒక ఫలితాన్ని ఆశించడం లేదు.
0: In fact, earth is selfless, does not accept
1: సర్వ విధములైనటువంటి ఒక ఫలమును అందిస్తుండాలి.
0: And it gives us all fruits.
1: Selfless love.
0: It demonstrates selfless love.
1: అట్టి సెల్ఫ్లెస్ లవ్ అనేటువంటి ప్రకృతి అందు పుట్టి మనం ఎందుకు సెల్ఫిష్ గా ఉండాలి?
0: Having been born in this nature that stands for selfless love, why can't we
1: cultivate it? స్వార్థము స్వప్రయోజనము స్వార్థము స్వప్రయోజనము.
0: Everywhere we find selfishness and self-interest.
1: ఈ యువతి యువకులు ఎందు ఈనాడు ఈ స్వార్థము నిర్మూలన చేయాలి.
0: Young men and women should kill this selfishness totally.
1: All are one, my dear son. Be alike to everyone, annadu Jesus.
0: Jesus said, all are one, my dear son, be alike to everyone.
1: Andaru oka talli biddalame.
0: In fact, all are the children.
1: Andaru oka matti oka swaroopamule.
0: We are all out of dust.
1: Andaru galani pilicheetunti vare.
0: We all breathe.
1: Andaru kudunu pranamunu vidicheetunti vare.
0: And we are bound to leave this
1: world. Ilanti ekatvamendunu kudunu manam bhinnatvanni enduku paatinchali?
0: Having been this principle of unity, why are you carried away by diversity?
1: కనుక మనం భిన్నత్వాన్ని దూరం చేయాలి.
0: వీ షుడ్ బి అవే ఫ్రమ్ డైవర్సిటీ.
1: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ యూనిటీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క యువతి యువకులు చేయవలసినటువంటివి.
0: దిస్ ఇస్ థింగ్ దట్ షుడ్ బి టేకెన్ అప్ బై యంగ్ మెన్ అండ్ విమెన్.
1: ఏదో విలేజ్ సేవ చేస్తున్నాము, బీదల సేవ చేస్తున్నాము, ఆ సేవ చేస్తున్నాము, ఈ సేవ, ఇవన్నీ కూడా కేవలం ఆర్టిఫిషియల్ యొక్క సేవలే.
0: వీ సే వీ టేక్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వీ సే వీ సర్వ్ పీపుల్, poor people, that's all artificial.
1: అది మానవుని యొక్క కర్తవ్యము.
0: That's your responsibility.
1: అది సేవ కాదు.
0: It's not service.
1: మనం పుట్టిండేదే సేవ నిమిత్తమే.
0: In fact, we are born to serve.
1: ఈ సేవ కోసం పుట్టి నాయకత్వాన్ని మనం ఆశించటము ఇది చాలా పొరపాటు.
0: Having been born to serve, but you want to be a leader, it's a mistaken idea.
1: కనుకనే మీరు నిరంతరం కూడా సేవకులుగా ఉండాలి.
0: So you should be servants throughout.
1: ఎందుకంటే సేవకులు ఎందున్నటువంటి భావము నాయకులు ఎందు రాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీలింగ్ దట్ దట్ ఇస్ సేవకుడే నిజమైన నాయకుడు. ఇన్ ఫ్యాక్ట్ ఎ ట్రూ సర్వెంట్ ఇస్ ఎ ట్రూ లీడర్.
1: కనుక తోటి మానవులతో మనం చేరి కూడి ఆనందంగా ప్రేమతో వారిని అభివృద్ధికి తెప్పించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ జాయిన్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్ ఇన్ సొసైటీ అండ్ వర్క్ ఫర్ దేర్ ప్రోగ్రెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం పెంచడమే ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క సాధనలు.
0: This principle of unity is a real spiritual practice that we have to undertake today.
1: Japamu, dhyanamu, yogamu, ivanni kudunu kevalamu oka vidhamaina praktutamainatundi sadhanalu.
0: In fact, the meditation, chanting the name of God, they are only just
1: meditation. Meditation, emiti deeni artham?
0: Meditation, what does it mean?
1: Evvaraina gurtinchukuntunnara?
0: Has anyone recognized it?
1: Meditation ante emo chestunnara?
0: Are they meditating in the sense?
1: ఎవరికి మెడిటేషన్? దేవుని మెడిటేషన్ చేస్తున్నామంటున్నారు.
0: On whom are you meditating?
1: దేవుడు అంటే ఎవరు?
0: Who is God?
1: తెలియనప్పుడు ఎవరిని నువ్వు మెడిటేషన్ చేస్తున్నావు?
0: You don't know who God is.
1: రాముడు దేవుడా, కృష్ణుడు దేవుడా, జీసస్ దేవుడా, అల్లా దేవుడా, జరాస్ట్రం దేవుడా? కాదు కాదు, అందరూ మానవాకారములే.
0: Is Rama God, Krishna God, or Jesus, or Allah God?
1: అందరూ దేవు స్వరూపములే.
0: In fact, all are embodiments of the divine.
1: అటువంటి సమయంలో ఎవరని దేవుడని మెడిటేషన్ చేస్తున్నావు?
0: దెన్ హూ కెన్ యూ హూ కెన్ యూ డిసైడ్ గాడ్ ఆన్ హూ యు మెడిటేట్?
1: మెడిటేషన్ అంటే ఏమిటి అర్థం?
0: యూ జస్ట్ సిట్ ఫర్ మెడిటేషన్. వాట్ డస్ ఇట్
1: కాన్సంట్రేషన్ ఇస్ మెడిటేషన్ అంటారు.
0: అండ్ యూ సే కాన్సంట్రేషన్
1: కాన్సంట్రేషన్ ఇస్ నాట్ మెడిటేషన్.
0: కాన్సంట్రేషన్ ఇస్ నాట్ మెడిటేషన్.
1: అది కేవలం ఇంద్రియముతో కూడినటువంటి ఒక పనులు.
0: కాన్సంట్రేషన్ ఇస్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద సెన్సెస్.
1: దీనికి తర్వాత ఒకటి ఉంటుండాలి, అదే కాంటెంప్లేషన్.
0: బియాండ్ ద సెన్సెస్ దర్ ఇస్ కాంటెంప్లేషన్.
1: ఈ కాంటెంప్లేషన్ దాటిన తర్వాతనే మెడిటేషన్.
0: అబౌవ్ ద లెవెల్ ఆఫ్ కాంటెంప్లేషన్ దర్ ఇస్ మెడిటేషన్.
1: అబౌవ్ సెన్సెస్ ఇది మెడిటేషన్.
0: మెడిటేషన్ ఇస్ ద స్టేట్
1: బిలో సెన్సెస్. కాన్సన్ట్రేషన్.
0: కాన్సన్ట్రేషన్ ఇస్ ప్రెసెంట్ బిలో
1: సెన్సెస్. తో నీవు పని చేస్తూ నేను మెడిటేషన్ చేస్తున్నా, మెడిటేషన్ ఇది పేర్లు మార్చుకుంటున్నారు.
0: వై యాక్టింగ్ బిలో ద లెవెల్ ఆఫ్ ద సెన్సెస్ యూ కాల్ ఇట్ మెడిటేషన్. ఇట్స్ ఓన్లీ యాక్షన్. Meditation, what does it mean?
1: Concentration is meditation, antaru.
0: And you say concentration is meditation.
1: Concentration is not meditation.
0: Concentration is not meditation.
1: Adi kevalamu indriyamato kudinatvanti oka panlu.

0: పనిచేస్తూ నేను మెడిటేషన్ చేస్తున్నా మెడిటేషన్ ఇది పేర్లు మార్చుకుంటున్నారు.
1: వైల్ యాక్టింగ్ బిలో ద లెవెల్ ఆఫ్ ద సెన్సెస్ యూ కాల్ ఇట్ మెడిటేషన్ ఇట్స్ ఓన్లీ యాక్షన్.
0: ఏమిటి ఒక సమయంలో మాత్రం చేసినప్పుడే ఇది మెడిటేషన్ అవుతుందా?
1: When you meditated on specific time,
0: way of life is meditation.
1: The way of life is meditation.
0: ఏది చేసినా మనం మెడిటేషన్.
1: Whatever we do, it is meditation.
0: అంతా దైవం యొక్క లీలలే.
1: Everything is God's.
0: అన్ని దైవం యొక్క ప్రేమలే.
1: Everything is divine.
0: అన్ని దైవం యొక్క రూపములే.
1: All forms are divine.
0: ఏది చేసినా కూడాను ఇది మెడిటేషన్.
1: Whatever you do, that amounts to meditation.
0: ప్రేమతో నీవు ఏ పనైనా చేయి అదంతా మెడిటేషన్.
1: Whatever you do with love, it is meditation.
0: ప్రేమ లేకుండా ఎంత గంటల కొద్ది కూర్చున్నా కూడా ఇది మెడిటేషన్ కాదు ధ్యానము కాదు.
1: Without love, even if you sit for hours and hours, it is no meditation.
0: Love is important.
1: Love is important.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమతోనే నీవు గడపాలి.
1: Spend the whole of your life with love.
0: ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు.
1: There is no God higher than above love.
0: ఆ ప్రేమతో నీవు ఏ పనైనా చేయి.
1: You may do anything with love.
0: అది దైవం యొక్క సాధనే.
1: And it is a spiritual practice.
0: ఆ ప్రేమతో ఏ పనైనా చేయి అదంతా దైవం యొక్క త్యాగమే.
1: You may do any job. It amounts to divine work.
0: కనుక ప్రేమను ఈనాడు పెంచుకోవాలి.
1: We have to grow love.
0: హృదయమునందు ప్రేమనే లేకుండినా ఏ ప్రయోజనము ఉండదు.
1: When there is no love in our heart, everything is useless.
0: ప్రేమ లేని హృదయము అది కేవలం పాడు భూమి.
1: Therefore, the heart without love is a barren land.
0: ఎటువంటి ప్రేమ?
1: What sort of love?
0: స్వార్థ ప్రేమ కాదు.
1: It's not selfish.
0: లౌకిక ప్రేమ కాదు.
1: It's not worldly love.
0: భౌతిక ప్రేమ కాదు.
1: Physical love.
0: ఇది ఆధ్యాత్మిక ప్రేమ అనగా ఆత్మతత్వంతో కూడినటువంటి ప్రేమ.
1: It is only the spiritual love that has to be kept up. It is one spiritual that is ఆత్మిక.
0: ఈ విధమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం చూసుకోవాలి. అందరి యందు ఉండినటువంటి ఒక తత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
1: We have to understand there's only one principle of love which is uniform in everybody.
0: అయితే అందరికి ఈ స్థాయి అంత సులభంగా చిక్కదు.
1: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు రీచ్ దట్ స్టేజ్.
0: కనుకనే క్రమక్రమేణ ఆ పెద్ద స్థాయికి మనం పోయి చేరాలి.
1: గ్రాడ్యువలీ వీ షుడ్ రీచ్ దట్ టాప్ లెవెల్.
0: పుట్టిన పిల్లవాడే తక్షణం డిగ్రీలో పోయి చేరడానికి వీలవుతుందా?
1: ఎ న్యూలీ బోర్న్ బేబ్ కెనాట్ గెట్ ఎ యూనివర్సిటీ డిగ్రీ.
0: ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్ ఈ విధంగా అయిపోయి స్కూల్ పైన అయిన తర్వాత డిగ్రీలో పోయి చేరుతాడు.
1: దేర్ఫోర్ ద చైల్డ్ హ్యాస్ టు పాస్ త్రూ ద ప్రైమరీ స్కూల్ లెవెల్, సెకండరీ స్కూల్ లెవెల్.
0: అదే విధంగానే ఈ ప్రాప్తమైనటువంటి సాధనలు మనం చేయాల్సిందే.
1: వీ హ్యావ్ టు డూ ద వరల్డ్లీ ప్రాక్టీసెస్.
0: ఎప్పుడు నివృత్తి స్థాయికి పోయినప్పుడే ఇవన్నీ వదలస్తుంది.
1: ద డే వెన్ వీ గో ఇన్ వర్డ్ వీ కెన్ గివ్ అప్ దీస్ అవుట్ వర్డ్ ప్రాక్టీసెస్.
0: కనుక ప్రాక్తమైనందుకు కూడా ఈ నివృత్తిని మనం లక్ష్యం నందించుకోవాలి.
1: దేర్ఫోర్ ఈవెన్ ఇన్ వరల్డ్లీ ప్రాక్టీసెస్ వీ షుడ్
0: ఆధ్యాత్మిక లక్ష్యం నందించుకుని ప్రాకృతమైన కర్మలు మనం ఆచరించాలి.
1: కీపింగ్ ది స్పిరిచువల్ ఎండ్స్ వీ షుడ్ లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఇవి ఏ ముఖ్యమైనటువంటి సాధనలు? సత్యము, ప్రేమ.
1: Two are important spiritual practices, the truth and love.
0: సత్యముకు మించినటువంటి దైవము, ప్రేమకు మించిన దైవము మరొకటి లేదు.
1: There is no God more than truth and love.
0: సత్యము దైవానికి ఒక చక్కని పేరు.
1: In fact, Satya is the correct name of God.
0: ప్రేమ దైవానికి ఒక చక్కని పేరు.
1: And love, prema, is the correct name of God.
0: ఇది మనం పెట్టుకున్న పేరులే కాని ఇది నిజమైన కాదు.
1: In fact, these are names that we have given.
0: ప్రేమనే అతను.
1: And it's God is love.
0: కాబట్టి ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనం తెలుసుకోకుండా ఇన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసి ప్రయోజనం ఏమిటి?
1: Without understanding the principle of love, what is the fun of doing several things?
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీ హృదయాల లోపల పవిత్రమైన భావాన్ని అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ సీక్రెట్ థాట్స్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్.
0: త్యాగ భావాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ప్రేమనే మీ లైఫ్ గా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ లవ్ యాజ్ యువర్ లైఫ్.
0: మీ ఇంద్రియాన్ని నిగ్రహపరచుకోండి.
1: కంట్రోల్ యువర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియాన్ని నిగ్రహపరచుకోకుండా ఎన్ని రకమైనటువంటి సాధన చేసి కూడా ప్రయోజనం లేదు.
1: విదౌట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ విల్ బి ఇన్ వెయిన్.
0: ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం చేతనే
1: త్రూ సెన్స్ కంట్రోల్
0: మానవత్వం దైవత్వంగా మారిపోతుంది.
1: బై ఎక్సర్సైజింగ్ సెన్స్ కంట్రోల్ ద హ్యుమానిటీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద డివినిటీ.
0: కోపం వచ్చింది.
1: యువర్ యాంగ్రీ.
0: తిరిగి తక్షణమే దాన్ని పెంచుకోకూడదు.
1: ఇమీడియట్లీ డోంట్ గో ఇన్ దట్.
0: అది మీ యొక్క సహజమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ యువర్ నేచురల్ క్వాలిటీ.
0: నాట్ హ్యూమన్ వాల్యూ.
1: ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ వాల్యూ.
0: ఇట్ ఇస్ అనిమల్ వాల్యూ.
1: Anger is animal value.
0: That time you think. I am not dog. I am man. I am not dog. I am man. Kopam dog yokku kudam.
1: Anger is the quality of a dog. When you are angry, just think, I am not dog. I am man.
0: కనుక డాగ్ క్వాలిటీస్ అంతా నీవు పెట్టుకుని హ్యూమన్ క్వాలిటీస్ అంటే ఎట్లా నీకు లభ్యమవుతుంది?
1: హ్యావింగ్ డాగ్స్ క్వాలిటీ, హౌ కెన్ ఐ కాల్ మైసెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎస్ ఎ హ్యూమన్ వాల్యూ?
0: చంచలత్వం కోతికి యొక్క క్వాలిటీ.
1: వేవరింగ్ నేచర్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ మంకీ.
0: అలాంటి మంకీ క్వాలిటీస్ అంతా నీ దగ్గర పెట్టుకుని నేను హ్యూమన్ క్వాలిటీ అంటే ఎట్లా అవుతుంది?
1: యూ కెన్ నాట్ కాల్ మంకీ క్వాలిటీ హ్యూమన్ క్వాలిటీ. నో,
0: ఈ మంకీ క్వాలిటీని దూరం చేయి.
1: గివ్ అప్ దట్ మంచి క్వాలిటీ.
0: ప్రేమతత్వాన్ని పెంచుకో, అది ఏ హ్యూమన్ క్వాలిటీ?
1: గ్రో, డెవలప్.
0: సత్యము, ధర్మము, శాంతి.

0: ప్రేమ అహింస ఇవియే మించిపోయి హ్యూమన్ వాల్యూస్.
1: ద ట్రూ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద ట్రూత్ అండ్ రైట్రస్నెస్ ద పీస్.
0: వీటిని పవిత్రమైన వేదం నందు ప్రేమ అని చెప్తూ వచ్చారు.
1: వేద డిక్లేర్స్ ఇట్ యాజ్ లవ్.
0: అనగా ఈ ప్రేమకే సర్వ విధమైనటువంటి రూపము ధరించింది.
1: లవ్ అస్యూమ్స్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: ప్రాణము, ప్రాణ అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఇవి ఐదు ప్రాణములు.
1: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, అదర్ నేమ్స్ ఆఫ్ లవ్.
0: ఆ ఐదు కుడును సత్య ధర్మ శాంతి ప్రేమలతో వచ్చింది.
1: దే ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్.
0: నీలో సత్య మార్గమే లేకుండగినపోతే నీలో ఒక ప్రాణం పోయింది.
1: When there is no truth, you have lost one life principle.
0: నీలో ధర్మ మార్గమే ఆచరించకుండా పోతే నీలో రెండో ప్రాణం పోయింది.
1: When there is no righteous conduct, you have lost one life breath.
0: ప్రేమతత్వము ప్రేమనే లేకుండా కఠినంగా నీవు ప్రవర్తిస్తుంటే నీతో మూలో ప్రాణం కూడా పోయింది.
1: When there is no love in you, if you are like a stone, you have lost the third life principle.
0: శాంతి ఎట్లా లభిస్తుంది? మూడు పోయిన తర్వాత శాంతి కూడా పోతుంది.
1: When these three are not there, how do you expect peace?
0: శాంతి కూడా పోయిన తర్వాత నాలుగో ప్రాణం కూడా పోయింది.
1: With the loss of peace, you lose on the fourth one.
0: ఈ నాలుగో పోయిన తర్వాత ఇంకా అహింస నీకు ఎక్కడ లభిస్తుంది?
1: Then how do you expect to develop non-violence?
0: ఐదో ప్రాణం కూడా పోతుంది.
1: The fifth life principle, non-violence.
0: ఈనాడు ఏ మానవుని ఎందైనా కూడా సత్యం స్థిరంగా ఉందా?
1: Is there any man with the truth that is steady?
0: ఈనాడు ఏ మానవుని ఎందన ధర్మాచరణ జరుగుతుందా?
1: Is there any man who is practicing dharma?
0: కనుకనే ప్రాణము లేని జీవితంగా మనం జీవిస్తున్నాం.
1: వేర్ జస్ట్ లివింగ్ ద లైఫ్ విచ్ ఇస్ యాక్చువల్లీ.
0: ఏనాడు మానవుడు సత్యమును అభివృద్ధి పరుచుకున్నాడో ఆనాడే ప్రాణం కలిగినటువంటి మానవుడు.
1: దట్ డే వెన్ వి హోల్డ్ ద ట్రూత్, వి కెన్ కాల్ అవర్ సెల్ఫ్ టు బి లివింగ్.
0: కనుకనే సత్యమైనటువంటి ఒక ప్రాణాన్ని మనం బ్రతికించుకోవాలి.
1: సో వీ హావ్ టు సస్టైన్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ధర్మం అనేటువంటి ప్రాణాన్ని మనం రక్షించుకోవాలి.
1: వీ హావ్ టు ప్రొటెక్ట్ దిస్ ధర్మ.
0: మనకు ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: దేర్ ఎమనేట్స్ లవ్.
0: ప్రేమ ఆవిర్భవించిన తక్షణమే శాంతి మనకు లభ్యమవుతుంది.
1: ద మూమెంట్ దేర్ ఇస్ లవ్, దెన్ యు విల్ బి
0: కనుక మొట్టమొదట సత్యమును సత్యము సత్యం దీనిపైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ కంప్లీట్ ఫెయిత్ ఆన్ ట్రూత్ సత్య.
0: ఏ మానవునికి విశ్వాసం అభివృద్ధి అవుతుందో,
1: ద వన్ హూ హాస్ గాట్ ద ఫెయిత్,
0: వానికి అక్కడ ప్రేమ కలుగుతుంది.
1: దేర్ యు విల్ హావ్ ఫెయిత్.
0: ఎక్కడ ప్రేమ కలుగుతుందో,
1: వేర్ దేర్ ఇస్ లవ్,
0: అక్కడే శాంతి లభిస్తుంది.
1: దేర్ యు ఫైండ్ ద పీస్.
0: ఎక్కడ శాంతి లభిస్తుందో,
1: వేర్ దేర్ ఇస్ పీస్,
0: అక్కడే సత్యం లభిస్తుంది.
1: దేర్ యు ఫైండ్ ట్రూత్.
0: ఈ సత్యం ఎక్కడనో,
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్,
0: అక్కడనే దైవం.
1: దేర్ ఇస్ గాడ్.
0: ఈ దైవం ఎక్కడనో అక్కడనే ఆనందం.
1: వేర్ దేర్ ఇస్ గాడ్, దేర్ ఇస్ బ్లిస్.
0: కాబట్టి విశ్వాసం మొదలు, ఆనందం కడపడిది.
1: సో
0: కాబట్టి మనకు ఆనందం అనేటువంటిది విశ్వాసం నుంచి లభ్యమవుతుండాలి.
1: సో ఫెయిత్ కమ్స్ ఫస్ట్, బ్లిస్ లాస్ట్. సో బ్లిస్ కమ్స్ అవుట్ ఆఫ్ ఫెయిత్.
0: కనుక మానవుడు ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
1: మ్యాన్ వాంట్స్ టు బి బ్లిస్ఫుల్.
0: ఈ ఆనందం సులభంగా లభ్యమయ్యేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ అండ్ సింపుల్.
0: ఇది కేవలం బ్రహ్మస్వరూపమైన ఆనందం.
1: దిస్ బ్లిస్ ఇస్ బ్రహ్మిక్ క్వాలిటీ.
0: ఆనందం
1: ఎటర్నల్ బ్లిస్,
0: పరమ సుఖదం,
1: సుప్రీం,
0: కేవలం జ్ఞానమూర్తిం,
1: ఇట్స్ వన్ ఆఫ్ విజ్డమ్,
0: ద్వంద్వాతీతం,
1: నాన్ డ్యూయల్,
0: గగన సదృశం,
1: ఎథీరియల్,
0: తత్వమస్యాది లక్ష్యం,
1: ఎయిమ్స్ అండ్ అల్టిమేట్,
0: ఏకం,
1: వన్,
0: నిత్యం,
1: ఎటర్నల్,
0: అచలం, సర్వదీ సాక్షిభూతం, ఇది బ్రహ్మానందం.
1: ప్యూర్ అన్వేవరింగ్ ఎటర్నల్ విట్నెస్.
0: ఇట్టి ఆనందాన్ని మానవుడు అనుభవించాలంటే ఎంత కష్టపడాలి?
1: ఎంజాయ్ దట్ ఎటర్నల్ ప్యూర్ అన్సెలెక్టెడ్.
0: ఏమిటి ఈ కష్టం? శరీరంతో చేసే కష్టములు కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ స్ట్రెయిన్.
0: నీలో ఉన్నటువంటి పాడు గుణములను త్యాగం చేయి.
1: సాక్రిఫైస్ ఆల్ ది ఈవిల్ క్వాలిటీస్ ఇన్ యూ.
0: నీలో ఉన్నటువంటి యొక్క అనత్యమైనటువంటి యొక్క గుణములను త్యాగం చేయి.
1: సాక్రిఫైస్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్.
0: ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతను త్యాగం చేయి.
1: సాక్రిఫైస్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్.
0: ఈనాటి యువకుని యందు హృదయం నిండుకు గుణము, దుర్గుణములు, దురాలోచనలే నిండి ఉన్నాయి. మీ హృదయం ఇచ్చిండేది దుర్గుణాన్ని నింపుకునే కోసం కాదు.
1: గాడ్ హాస్ గిఫ్టెడ్ అవర్ హార్ట్ టు నాట్ ఫిల్ ఇట్ అప్ విత్ బ్యాడ్ క్వాలిటీ.
0: ఆ దుర్గుణాన్ని దూరం చేసి సద్గుణంతో మీరు నింపుకోండి.
1: వీ హావ్ టు రిమూవ్ దోస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఫిల్ అవర్ హార్ట్.
0: సదాచారంతో మీ హృదయాన్ని నింపుకోండి.
1: వీ షుడ్ టేక్ టు గుడ్ ప్రాక్టీసెస్.
0: పవిత్రమైన ప్రేమతో మీ హృదయాన్ని నింపుకోండి.
1: లెట్ అవర్ హార్ట్ బి ఫిల్డ్ విత్ సేక్రెడ్ లవ్.
0: మన హృదయం, హృదయం, హృదయం, హృదయం అనేటువంటిది చాలా భగవంతుడు నివసించేటువంటి స్థానం.
1: ద హార్ట్ ఇస్ ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: అట్టి భగవంతుడు నివసించేటువంటి యొక్క హృదయాన్ని ఈనాడు మనం భ్రష్టు పట్టించుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ స్పాయిల్డ్ ది వెరీ ఆల్టర్ వేర్ గాడ్ రిసైడ్స్.
0: కనుక ఈ యొక్క మాలిన్యంతో కూడినటువంటి యొక్క హృదయాన్ని పరిశుద్ధం చేసుకోండి.
1: లెట్ us cleanse our hearts which are actually dirty now.
0: ఇది ఈనాడు యువకులు చేయవలసినటువంటి యొక్క ప్రధాన కర్తవ్యం.
1: దిస్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ ఆఫ్ ఎవ్రీ యంగ్స్టర్.
0: ఇంకా యువకులు కూడా కొన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు కూడా చేయాలి.
1: అండ్ యంగ్స్టర్స్ ఆల్సో షుడ్ టేక్ అప్ సర్టన్ టాస్క్స్.
0: ప్రయత్నం చేయకుండా ఏ కార్యం కూడా మనకు ఫలించదు.
1: వితౌట్ ఎఫర్ట్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: నేను ఈ పుష్పం తీసుకోవాలని సంకల్పం వచ్చినప్పుడే నా చేయి పోయి ఆ పుష్పాన్ని తీసుకుంటుంది.
1: వెన్ ఐ వాంట్ దట్ ఫ్లవర్ మై హ్యాండ్ గోస్ ఓవర్ దేర్ అండ్ పిక్స్ అప్ దట్ ఫ్లవర్.
0: దానికి కూడా ఒక విధమైనటువంటి యొక్క ప్రయత్నం కావాలి.
1: ఎవ్రీథింగ్ రిక్వైర్స్ ఎఫర్ట్.
0: అది ఏ సాధన?
1: దట్ ఈస్ ప్రాక్టీస్.
0: ఇప్పుడు ఒక చెట్టు పైన ఉన్నటువంటి ఫలము చూచావు నువ్వు.
1: యు ఫైండ్ ఎ ట్రీ బేరింగ్ ఎ ఫ్రూట్.
0: చూసినది కన్నులే.
1: ఇస్ ద ఐ దట్ వాచ్.
0: కానీ తక్షణమే ఆ ఫలం మనకు లభిస్తుందా?
1: కెన్ యూ గెట్ ద ఫ్రూట్ ఇమీడియట్లీ?
0: అక్కడికి మనం నడిచిపోవాలి, కాళ్ళతో పనిచేయాలి.
1: యూ హావ్ టు వాక్ వెరీ క్లోజ్ టు ది ట్రీ.
0: కాళ్ళతో పనిచేసి సమీపానికి పోయిన తక్షణమే ఫలం లభించిందా?
1: ద మూమెంట్ యూ గో దేర్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
0: లేదు.
1: నో.
0: నడుము వంగాలి.
1: యూ హావ్ టు బెండ్.
0: నడుము వంగిన తర్వాత ఫలం లభించిందా?
1: బై దట్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
0: లేదు.
1: నో.
0: తిరిగి చేత్తో ఒక రాతిని తీసుకోవాలి.
1: దెన్ యూ హావ్ టు పిక్ అప్ ఎ స్టోన్ విత్ ది హ్యాండ్.
0: రాతిని తీసుకున్నంత మాత్రమే ఫలం లభించిందా?
1: దెన్ బై దట్ కెన్ యూ గెట్ ద ఫ్రూట్?
0: ఆ రాతిని తిరిగి ఆ ఫలాన్ని కొట్టాలి.
1: అండ్ యూ హావ్ టు త్రో ద స్టోన్ అండ్
0: అప్పుడే ఆ ఫలం క్రింద పడుతుంది.
1: దెన్ ద ఫ్రూట్ ఫాల్స్.
0: క్రింద పడినటువంటి ఫలమును తిరిగి వేంతో వేడితో మనం అందుకోవాలి.
1: అండ్ విత్ ఫింగర్స్ యూ హావ్ టు పిక్ అప్ ద ఫ్రూట్.
0: అందుకున్నటువంటి ఫలమును నోటిలో పెట్టుకోవాలి.
1: అండ్ దెన్ యూ హావ్ టు స్టార్ట్ ఈటింగ్.
0: నోటిలో పెట్టుకున్న తర్వాత పండుతో నమలాలి.
1: అండ్ యూ హావ్ టు చూ ఇట్ వెల్.
0: పండుతో నమిలిన తర్వాత గొంతుతో మింగాలి.
1: అండ్ దెన్ యూ హావ్ టు స్వాలో.
0: అప్పుడే జఠరానికి పోయి జీర్ణించి ఆ ఫలం యొక్క ఫలము మనకు లభ్యమవుతుంది. చెట్టు పైన ఉన్నటువంటి ఫలము పొట్టలో ప్రవేశించాలంటే ఎంత ప్రయత్నం చేయాలి?
1: The fruit over there on the tree, in order to reach the stomach, you have to strain, you have to make effort.
0: కనుకని ఒక ఫలమును మనం పొందాలంటే ఎంతో శ్రమ పొందాలి.
1: In order to get the results, you should put in effort.
0: అందుకోసమే ఈ కాయాన్ని అందించింది.
1: Therefore, the body is gifted for that reason.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే నిమిత్తమే శరీరం వచ్చింది.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు లీడ్ ఎ ధార్మిక్ లైఫ్, లైఫ్ ఆఫ్ రైట్.
0: అంతేకాని శరీరం వచ్చింది కదా అని తినటము, త్రాగటము, తిరగటము, పోవటము, చావటము, ఇదేనా మనకు శరీరం యొక్క?
1: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్ అండ్ స్లీపింగ్ అండ్ డైయింగ్. అల్టిమేట్లీ
0: దీనికోసం కాదు మనం రావటం.
1: ఇస్ నాట్ ఫర్ దట్ పర్పస్.
0: ఒక ఆదర్శాన్ని మనం జగత్తుకు అందించాలి.
1: వీ షుడ్ సెట్ ఎన్ ఐడియల్.
0: ఒక ఆదర్శాన్ని సమాజంలో మనం పంచాలి.
1: అండ్ వీ షుడ్ షేర్ దిస్ ఐడియల్.
0: ఈ ఆదర్శమైనటువంటి దైవత్వాన్ని మనం నిరూపించాలి.
1: అండ్ వీ షుడ్ డెమాన్స్ట్రేట్ టు దిస్ ఐడియల్.
0: ఈ దైవత్వాన్ని నిరూపించే నిమిత్తమే ఈ దేహం మనకు ప్రాప్తించింది.
1: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ గాడ్.
0: ఈ దేహం వచ్చింది దేనికోసమని మీరు గుర్తించాలి.
1: Understand why this body is given.
0: Sarva shaktulu kudanu ichi ee dehanni srushtinchadu bhagavantudu.
1: God has gifted this body with all the powers and faculties.
0: Anni shaktulu taneyende untundayi.
1: All powers are latent immanent.
0: ఆ శక్తులు ఉండి కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: విత్ ఆల్ ది లేటెంట్ పవర్స్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవత్వంలో ఏ చిన్నదానికైనా ప్రయత్నం చేయాలి.
1: ఫర్ ఎనీ లిటిల్ థింగ్
0: ఈ ప్రయత్నాలు స్వార్థం కోసం చేయకండి.
1: అండ్ నెవర్ బి సెల్ఫిష్.
0: దేవుణ్ణి దర్శించాలి.
1: యూ వాంట్ సీ గాడ్.
0: ఎవరు దర్శించాలి?
1: హూ ఇస్ టు సీ?
0: నీవు మాత్రమే, అందరికీ కాదు. ఇది
1: ఇస్ ఓన్లీ ఫర్ యూ, నాట్ ఫర్ ఎవ్రీబడి.
0: కాదు, ఒక్క వ్యక్తి కోసం నువ్వు పోయిందంటే కేవలం అది స్వార్థమే అయిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఇండివిజువల్ లెవెల్ ఇట్ అమౌంట్స్ టు సెల్ఫిష్.
0: సమస్త జగత్తు కూడా నువ్వు ఈ ఆనందాన్ని అందించాలి. అది ఏ నిజమైనటువంటి యొక్క నిస్వార్థం?
1: లెట్ ది హోల్ వరల్డ్ బి బ్లిస్ఫుల్, దేర్ లైఫ్.
0: అది ఏ నిజమైన పరార్థము?
1: దట్ ఇస్ ది సుప్రీమ్.
0: ఇది స్వార్థము.
1: దిస్ ఇస్ సెల్ఫిష్.
0: స్వార్థ జీవితంతో ఎన్ని సాధనలు చేసినా కానీ ప్రయోజనం లేదు.
1: విత్ ఆల్ ది సెల్ఫిష్ లైఫ్, వాట్ ఎవర్ స్పిరిచువల్.
0: ఈనాడు ధ్యానం చేస్తున్నాడు, స్వార్థమే.
1: యు మెడిటేట్, దట్ సెల్ఫిష్నెస్.
0: తన నిమిత్తమే తాను ధ్యానం చేస్తున్నాడు.
1: ఇట్స్ ఫర్ యువర్ ఓన్ పర్పస్ యు మెడిటేట్.
0: జపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
1: యు చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇట్ సెల్ఫిష్నెస్.
0: తపం చేస్తున్నాడు, అది స్వార్థమే.
1: యు రిపీట్ హిస్ గాడ్స్ నేమ్.
0: ఇవన్నీ స్వార్థం కోసం చేసేది, పరార్థం పరార్థం అని చెప్పేది. ఇది ఎంత అసత్యం?
1: దీస్ ఆర్ ఆల్ సెల్ఫిష్ రిచువల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దట్స్ ఆల్ యూస్లెస్.
0: దట్ ఈస్ అన్ట్రూత్.
1: దట్ ఈస్ అన్ట్రూత్.
0: కనుకనే మనం అసత్యం చెప్తున్నాము.
1: వీ స్పీక్ అన్ట్రూత్.
0: దేవుణ్ణి నేను దర్శించడం కోసం ధ్యానం చేస్తున్నాను.
1: వీ సే ఐ మెడిటేట్.
0: చేస్తున్నావు, చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు?
1: యూ మెడిటేట్ ఫర్ హూ సేక్?
0: అది కేవలం నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
1: యూ డూ ఇట్.
0: నీ కోసం నువ్వు భుజిస్తున్నావు.
1: యూ ఈట్ ఫర్ యువర్ ఓన్.
0: నీ కోసం నువ్వు నిద్రిస్తున్నావు.
1: యూ స్లీప్ ఫర్ యువర్.
0: నీ కోసం నువ్వు త్రాగుతున్నావు.
1: యూ డ్రింక్ ఫర్ యువర్.
0: నీ కోసం నువ్వు ఆనందపడుతున్నావు.
1: యూ వాంట్ టు బి హ్యాపీ.
0: ఇది సేవ ఎత్త అవుతుంది.
1: హౌ కెన్ యూ కాల్ ఇట్ సర్వీస్?
0: ఇది సేవనే కాదు, స్వార్థమే.
1: ఇట్ ఇస్ నాట్ సర్వీస్, ఇట్ ఇస్
0: సర్వీస్. కనుక సేవ చేయాలనుకుంటే భగవంతుని స్మరించుకుంటూ పరమ సేవ చేయి.
1: ఇఫ్ యూ కాల్ ఇట్ సర్వీస్, రిపీట్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ సర్వ్.
0: ఒక శక్తిహీనుడికి నీవు సేవ చేస్తున్నావు.
1: You are serving a poor man.
0: ఆ సేవ చేస్తున్నాడు అతనే దేయము అనుకో.
1: Consider weak person is God.
0: బుద్ధుడు,
1: బుద్ధ,
0: ఒక శవాన్ని చూచి,
1: saw the dead body.
0: ఒక రోగిని చూచి,
1: saw a patient.
0: ఒక కురూపిని చూచి,
1: and saw ugly person.
0: మనసు కరిగిపోయింది.
1: And his mind changed.
0: ఎంతమంది కురుపులు చూస్తున్నాం మనం ఇప్పుడు?
1: We see many ugly people.
0: ఎంతమంది, ఎన్ని డెడ్ బాడీస్ చూస్తున్నాం మనం?
1: Don't we see many dead
0: bodies? ఎన్ని రోగస్తులను చూస్తున్నాము?
1: We see many sick.
0: ఎత్తుంది మన మనసు, ఏమీ మార్గం లేదు.
1: How is our mind? It's not changing.
0: కనుకనే అటువంటి బుద్ధుడు నిర్వాణాన్ని పొందాడు.
1: బుద్ధ హాస్ గాట్ హిస్ మైండ్ చేంజ్ కుడ్ అటైన్ లిబరేషన్.
0: కారణమేమిటి?
1: వై?
0: ఆ హృదయాన్ని కరిగించుకున్నాడు.
1: బికాజ్ హిస్ హార్ట్ మెల్టెడ్.
0: ఈనాడు మన హృదయం కఠినంగా మారిపోతుంది.
1: అవర్ హార్ట్ ఇస్ సో హార్డ్.
0: ఎవరైనా బాధపడుతుంటే వాడు బాధపడుతున్నాడు నాకేం కాదు అనుకుంటున్నాం.
1: ఇఫ్ వి సీ ఎ సఫరింగ్ మ్యాన్, వి ఆర్ neglecting him.
0: కానీ బుద్ధుడు ఆ బాధపడేటువంటి వాడిని చూసి తన మనసు కరిగిపోయింది.
1: In fact, Buddha looked at the suffering people and his heart melted at the suffering.
0: కానీ ముక్తి అనేటువంటి కానీ నిర్వాణం అనేటువంటి కానీ మనకు ప్రాప్తించాలంటే దాంట్లో లీనమైపోవాలి మనం.
1: In order to attain that liberation or nirvana, one should identify with the suffering.
0: ఆ సత్య మార్గములో మనం ప్రవేశించాలి.
1: We should tread along the truthful path.
0: Dharma margamulo manam acharinchali.
1: We should also practice
0: prema tattvanni penchukovali.
1: We should tell the principle of
0: shanti jeevithani gadapali.
1: And then we should lead the life of
0: andukosamani ee yokka life manaku raavatam.
1: For that purpose life is gifted.
0: Bend the body.
1: Bend the body.
0: Bend the senses.
1: Mend the senses.
0: Bend the mind.
1: End the mind.
0: ఈ మైండ్ అనేటువంటిది నిర్మూలమైపోవాలి.
1: The mind has to be annihilated.
0: ఎప్పుడు నిర్మూలమవుతుంది?
1: When?
0: Mend the senses.
1: Mend the senses.
0: ఈ సెన్సెస్ మనం నిర్మూలన చేసినప్పుడే మైండ్ కూడా పోతుంది.
1: When once we mend the senses, the mind ends.
0: ఈనాటి మానవుని యొక్క ప్రవర్తన అన్ని కూడా సంకల్పం చేతనే ఆధారపడి ఉంటుంది.
1: And human behavior is based on thought.
0: ఈ సంకల్పం ఎక్కడి నుంచి వచ్చినాయి?
1: Where from you get thought?
0: ఈ సంకల్పం చేతనే మైండ్ గా మారుతుండాలి.
1: And the thoughts constitute the mind.
0: ఈ మైండ్ అనేటువంటి నుంచి మనకు ప్రవర్తన అంతా కూడా మారిపోతున్నాయి.
1: And it's the mind that is the cause for the behavior, the conduct.
0: కనుకనే మన సంకల్పం అన్ని కూడా సత్య సంకల్పాలుగా రూపొందాలి.
1: Therefore all our thoughts must be truthful.
0: కనుక మైండ్ అనేటువంటిది అప్పుడే నిర్మూలం అయిపోతుంది.
1: Then the mind can be
0: annihilated. మనం సత్య సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి.
1: And we should develop the truthful thoughts.
0: ఈనాడు లోకం ఉండవలసిన రీతిగా లేదంటే దీనికి కారణం ఏమిటి?
1: Why? What is the reason for the present?
0: మానవుని సంకల్పం ఉండవలసిన రీతిలో లేవు.
1: Man is not conducting himself in the way he should.
0: తన సంకల్పం దుస్సంకల్పంగా ఉంటున్నాయి.
1: All his thoughts are bad.
0: కాబట్టి జగత్ ఎట్ట సుఖంగా ఉంటుంది?
1: How do you expect the world to be
0: జగత్ ఎట్ట కళ్యాణంగా ఉంటుంది?
1: How do you expect
0: జగత్ ఎట్ట క్షేమంగా ఉంటుంది?
1: How do you expect security?
0: కనుక నీ సత్య సంకల్పాలుగా నీవు మార్చుకున్నప్పుడే జగత్ కళ్యాణం జరుగుతుంది.
1: When once you develop the thoughts which are truthful, then the whole world
0: జగత్ అంతా ఆనందమయంగా మారిపోతుంది.
1: The whole world will be blissful.
0: నీవు తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి నిద్రించేంత వరకు స్వార్థము స్వార్థము స్వార్థము.
1: Right from dawn to dusk, we are filled with selfishness, selfishness only.
0: ఇంకా ఎప్పుడు నీకు పరాత్మ వచ్చేది?
1: Then when do you think of spiritual
0: end?
1: Right from the time you get up
0: మరి నిద్ర పోయేడు దాకా.
1: Until you retire and go to sleep.
0: పొట్టకై హద్దును పద్దులేక.
1: Without any limitation.
0: జీవితంబు.
1: You waste your life.
0: నీ విద్యల దారవోసి.
1: You spend all your time for learning.
0: అరవింద దలాచుని విస్మరించి.
1: You forget God.
0: నీవే పెద్ద సుఖంబు నొందితివి.
1: What great comfort you have
0: in యోచన చేయు మానవా.
1: Oh man, inquire within yourself what happiness you are getting.
0: నిద్ర లేచింది మొదలుకొని నిద్ర పోయేంత వరకు పొట్టకై నీ పాటు పడుతున్నావు.
1: Until you time you get up from the bed and go back to bed.
0: దానికి హద్దు పద్దు అనేటువంటిది లేదు.
1: You don't have any limitations, restrictions.
0: కానీ ఇంకా దైవాన్ని ఎక్కడ స్మరించేకి?
1: Then where is the time to think of God?
0: దైవాన్ని స్మరించినప్పుడు నీ యొక్క పవిత్రత ఎట్ట నీకు లేపిస్తుంది?
1: In fact, when you don't think of God, how do you expect?
0: ఏ పని చేసినా కానీ అందులో భగవత్ తత్వంగా నిరూపించాలి.
1: Whatever work you may do, consider as God's
0: work. Whatever you do, it is God work, God work, God work.
1: Whatever you may do, take it as God's work, God's work.
0: ఈ గాడ్స్ వర్క్ అనేటువంటి కూడా ఎంత విధంగా భావించాలంటే సర్వకాల సర్వావస్థ ఎందుకు కూడా గాడ్ పనిగానే భావించాలి.
1: కన్సిడర్ ఎవ్రీ లిటిల్ యాక్ట్ ఆఫ్ యువర్స్ ఎస్ గాడ్స్ వర్క్ ఎట్ ఆల్ పాయింట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ, శ్వాసం వస్తుంది అది నీకు.
1: స్మాల్ ఎగ్జాంపుల్ యూ బ్రీత్.
0: సో శ్వాసను విదుతున్నావు.
1: దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ సో హమ్.
0: ఇదే దైవ స్వరూపము.
1: దాట్ ఈస్ డివైన్.
0: ఎందుకంటే ఇంకా ప్రత్యేకమైన సాధన అక్కర్లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ దిస్. సోహం బ్రీథ్ ఇన్ బ్రీథ్ అవుట్.
0: సో దట్ హం దిది
1: హం దిస్
0: తత్వం అసి నేనే అది.
1: తత్వం అసి దట్ దౌ ఆర్ట్ ఐఎమ్ దట్
0: నేనే అది.
1: ఐఎమ్ దట్
0: కనుకనే భగవంతుడు సర్వము కూడా అందించినటువంటి ఎంత పవిత్రత కోసం అందించాడు.
1: గాడ్ హెస్ గివెన్ ఆల్ సీక్రెట్ థింగ్స్.
0: ఈ పవిత్రత మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ట్రూత్.
0: మానవుడు నిజంగా లోపల తీసుకోవాల్సింది మంచిదే తీసుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ ఇస్ ఓన్లీ గుడ్.
0: గుడ్ ను మనం స్వీకరించాలి.
1: వీ హావ్ టు యాక్సెప్ట్ రిసీవ్ గుడ్.
0: బ్యాడ్ ను విసర్జించాలి.
1: అండ్ వీ హావ్ టు గివ్ అప్ బ్యాడ్.
0: ఫలం తింటున్నాం.
1: యు ఆర్ ఈటింగ్ ఫ్రూట్.
0: కానీ మలాన్ని విసర్జిస్తున్నాం.
1: అండ్ యు ఎక్స్క్రీట్ ద బ్యాడ్ మ్యాటర్.
0: భగవంతుడు ఎంతటి మార్గాన్ని చూపించాడు.
1: వాట్ పాత్ గాడ్ హస్.
0: ఒరే నాయన, నీవు తినవలసింది ఫలం కానీ మలం కాదు.
1: ఓ మ్యాన్, వాట్ యు ఆర్ సపోజ్ టు ఈట్ ఇస్ ఓన్లీ గుడ్, నాట్ ఎనీథింగ్ బ్యాడ్.
0: నువ్వు మంచిని తిను.
1: ఈట్ దట్ ఈస్ గుడ్.
0: చెడ్డను వదిలిపెట్టు.
1: బ్యాడ్ బి ఎక్స్క్రీటెడ్.
0: మంచి శ్వాసను తీసుకో.
1: టేక్ గుడ్ బ్రెత్.
0: చెడ్డ శ్వాసను వదిలిపెట్టు.
1: అండ్ ద బ్యాడ్ మే బి ఎక్స్హేల్డ్.
0: ఆక్సిజన్ తీసుకో. కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టు.
1: అండ్ రిసీవ్ ఆక్సిజన్ యాజ్ యు బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్.
0: ఈ విధంగా చేయవలసినటువంటి ఈ పవిత్రమైన దేహము,
1: ద బాడీ విచ్ ఇస్ టు బి ఇన్ ఎ సీక్రెట్ వే
0: అది చూసుకోవటం లేదు.
1: ఈస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్
0: సోహం సోహం సోహం అనేటువంటి సోహం పదము ఒక దినమునకు 21,600 తులు జరుగుతుండాలి.
1: సోహం దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ అట్ ద రేట్ ఆఫ్ 21,600 టైమ్స్ ఏ డే.
0: 21,600 టైమ్స్ నీ అంతర్వాణి నీకు బోధిస్తుంటే నాయన నీవే దైవం నీవే దీన్ని లక్ష్యం చేయటం లేదు మానవుడు.
1: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ టెల్స్ యూ దట్ యు ఆర్ గాడ్ ఎవ్రీ డే 21,600 టైమ్స్.
0: ఏదో పూజరిములో ప్రవేశించి రామ రామ రామ రామ ఐ తూర్ చెప్తే నేను భక్తుణ్ణి అనుకుంటాను.
1: యు గో టు ద ఆల్టార్ అండ్ రిపీట్ గాడ్స్ నేమ్ అండ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్.
0: ఇది భక్తియే కాదు,
1: ఇట్స్ నాట్ డివోషన్.
0: శ్వాసంతో కూడినటువంటి భక్తి.
1: అండ్ ఇట్స్ దట్ విచ్ ఇస్
0: శ్వాసం స్వస్వరూపం.
1: ద బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యువర్ రియాలిటీ.
0: ఈ పవిత్ర నిమిత్తమై ఈ దేహాన్ని అందించాడు భగవంతుడు.
1: అండర్స్టాండ్ దిస్ రియాలిటీ.
0: దేహం ప్రతి ఒక్క అంగం కూడాను ప్రతి దీని కూడాను అంగాంగములతో కూడినటువంటి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద లింబ్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
0: మానవుని యొక్క దేహము దైవత్వంతో సంబంధించినటువంటి.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఇది ఏమిటి? చెయ్యి.
1: దిస్ ఇస్ ద హ్యాండ్.
0: ఇది ఏమిటి? చెవు.
1: దిస్ ఇస్ ది.
0: ఇది ఏమిటి? ముక్కు.
1: ఇస్ ద నోస్.
0: ఇది ఏమిటి? నోరు.
1: దిస్ మౌత్.
0: ఇవన్నీ అంగములతో కూడినటువంటిది దేహం.
1: ఆల్ దిస్ పార్ట్స్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
0: ఈ చెయ్యి, కాలు, ముక్కు, నోరు, చెవులు లేకపోతే ఇది దేహమే కాదు.
1: వితౌట్ దిస్ పార్ట్స్ యూ కెనాట్ కాల్ ఇట్ ద బాడీ.
0: కాబట్టి ఈ అంగాలతో కూడినటువంటిది దేహము.
1: దేర్ఫోర్ బాడీ హస్ గాట్ ఆల్ దీస్ లింబ్స్.
0: ఈ దేహములు,
1: ద బాడీ,
0: అనేక దేహంతో కూడినటువంటిది సమాజము.
1: దేర్ఫోర్ ది కాంబినేషన్ ఆఫ్ మెనీ బాడీస్ కాన్స్టిట్యూట్ ద సొసైటీ.
0: ఈ సమాజం యొక్క తత్వాన్ని మానవత్వంతో చేర్చినప్పుడే ఇది నిజమైనటువంటి యొక్క సంఘము.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ ది హ్యూమన్ నేచర్ ది ఇండివిజువల్ లెవెల్ ఇస్ అండర్స్టూడ్ ద లెవెల్ ఆఫ్ ది సొసైటీ.
0: ఈ సంఘం అనేటువంటిది భగవంతుడికి ఒక అంగము.
1: అండ్ ది సొసైటీ ఇస్ అంగా ద పార్ట్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ ప్రకృతి భగవంతుని యొక్క అంగమే.
1: సో నేచర్ ఇస్ ది పార్ట్ ఆఫ్ గాడ్.
0: ఈ ప్రకృతి మానవత్వానికి అంగమే.
1: అండ్ దిస్ నేచర్ ఇస్ ద పార్ట్ ఆఫ్ హ్యూమన్.
0: మానవత్వం అనేటువంటిది ఈ యొక్క అంగములకు అంగమే.
1: సో హ్యూమన్ బాడీ హాస్ గాట్ సో మెనీ పార్ట్స్.
0: ఈ దేహం పుట్టి కట్టగలిపటికి దైవత్వంతో సంబంధంగా మారుతుండాలి.
1: దేర్ఫోర్ బాడీ హాస్ గాట్ ఎ డైరెక్ట్ కనెక్షన్
0: ఎక్కడ చూసినప్పటికి అంగాంగముల యొక్క సంబంధమే.
1: అఫ్ ఆల్ ది వరల్డ్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ ఇంటర్లింక్స్ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ డిఫరెంట్ పార్ట్స్.
0: అన్నిటికీ ఒక రిలేషన్షిప్ ఉంటుండాలి.
1: సేమ్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: ఆ రిలేషన్షిప్ లేకుండా ప్రపంచమే ఉండడానికి వీలు.
1: వితౌట్ దిస్ ఇంటిమేట్ రిలేషన్షిప్
0: ఎక్కడ అమెరికా ఉన్నప్పటికీ, ఎక్కడ ఇండియాలో ఉన్నప్పటికీ దీనికి రిలేషన్షిప్ ఉంటుండాలి.
1: అమెరికా మేబీ ఓవర్ దేర్, ఇండియా హియర్. దేర్ ఇస్ రిలేషన్షిప్ దేర్.
0: ఏ టెలివిజన్ కు, ఏ ఫోన్ కు, ఏ ఫోన్ కు రిలేషన్షిప్ ఉన్నప్పుడు ప్రాణమున్న మనిషికి రిలేషన్షిప్ లేదా?
1: వెన్ దేర్ ఇస్ రిలేషన్షిప్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ది టీవీ అండ్ ఫోన్, డోంట్ యూ థింక్ ఎ లివింగ్ పర్సన్ హస్ గాట్ రిలేషన్షిప్?
0: అది కల్పితమైనటువంటి యొక్క సంబంధము.
1: దట్ ఇస్ ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్.
0: హృదయ సంబంధం.
1: This is the relationship.
0: మానవుని సర్వ సంబంధములు ఉంటున్నాయి.
1: Man has got every relationship.
0: ఎక్కడైనా నీ విను, నీ చెవుకు వినపడుతుంది.
1: You may hear anywhere, but your ear hears.
0: చూడండి, ఫోన్ చేసినప్పుడు రెండు రకములు ఉంటుంటాయి.
1: As you make phone call, the two types.
0: నంబర్ కాల్ మనం చేసేస్తే ఆ ఇంట్లో ఎవరుండినా ఎత్తుకుంటారు.
1: When you make a phone call, number call, anyone can pick up the receiver.
0: ఎవరైనా మాట్లాడవచ్చు.
1: Anyone can talk to you.
0: కానీ నంబర్ కాల్ కాదు.
1: It's not number call.
0: కానీ ఇండివిజువల్ ఫోన్ చేస్తే వాడు మాత్రమే వచ్చి
1: మాట్లాడారు. ఇండివిజువల్ పర్సనల్ కాల్, దట్ పర్సన్ షుడ్ ఆన్సర్.
0: ఈ పర్సనల్ కాల్ లో మనం బ్రతకడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు లివ్.
0: వీడు వాడు వాడు వీడు అని ఈ యొక్క నంబర్ కాల్ లోపల మనం ప్రవేశించకూడదు.
1: జస్ట్ డోంట్ ఎంటర్టైన్ నంబర్ కాల్. స్టార్ట్
0: పర్సనల్ కాల్. ఐ వాంట్ గాడ్, గాడ్, గాడ్, గాడ్.
1: ద పర్సనల్ కాల్. ఐ వాంట్ గాడ్.
0: ఆ గాడ్ వచ్చి మాట్లాడతాను నీకు.
1: దట్ పర్సనల్ కాల్ విల్ మేక్ గాడ్ రెస్పాండ్.
0: కానీ నీవు నంబర్ కాల్ చేసుకుంటూ గాడ్ గాడ్ మాట్లాడమంటే ఎక్కడ మాట్లాడతాడు?
1: బట్ యూ గో ఆన్ మేకింగ్ నంబర్ కాల్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ గాడ్ టు టాక్ టు యూ?
0: ఇవన్నీ కూడా నువ్వు కేవలం నెగిటివ్ థాట్స్.
1: దీస్ ఆర్ ఆల్ నెగిటివ్ థాట్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నీ హృదయాలు చాలా పవిత్రమైనటువంటివి.
1: యువర్ హార్ట్స్ ఆర్ వెరీ.
0: నీ జన్మలు చాలా శుద్ధమైనటువంటివి.
1: And your lives are
0: pure. సార్థకమైనటువంటి జన్మని ఎత్తినారు మీరు.
1: And you should work for the redemption.
0: కానీ పాజిటివ్ థాట్స్ ని పెంచుకోండి.
1: Entertain positive thoughts.
0: ఈ పాజిటివ్ లేకుండా నెగిటివ్ ఉండి ప్రయోజనం లేదు.
1: Without positivity, all the negative is useless.
0: నా ముందు ఈ స్పీకర్ ఉంది.
1: A speaker in front of me.
0: కానీ కరెంట్ లేకపోతే నేను మాట్లాడే ప్రయోజనం ఏంటి?
1: Without current, what is the fun of speaking in front of me?
0: కాబట్టి కరెంట్ పాజిటివ్.
1: Current is positive.
0: ఇది నెగిటివ్.
1: And this mic is negative.
0: ఈ నెగిటివ్ పాజిటివ్ ఉంటేనే పనికి వస్తుంది, కానీ లేకపోతే పనికి రాదు.
1: Negative is useful only in combination with the positive.
0: అది దేహం అనేటువంటిది ఒక నెగిటివ్.
1: బాడీ ఇస్ నెగిటివ్.
0: మైండ్ అనేది ఒక నెగిటివ్.
1: మైండ్ ఇస్ నెగిటివ్.
0: బుద్ధి అనేది ఒక నెగిటివ్.
1: ఇంటెలెక్ట్ ఇస్ నెగిటివ్.
0: కేవలం దేహం అనేది ఒక నెగిటివ్.
1: బాడీ ఇస్
0: నెగిటివ్. అంత నెగిటివ్ తో నువ్వు పని చేస్తున్నావు.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: నీ వాంఛలన్నీ నెగిటివ్ తోనే ముంచుతున్నావు.
1: ఆల్ your desires are negative.
0: దీంట్లో కాన్షియన్స్ అనేటువంటి ఒక పాజిటివ్ ని మీరు ప్రధానంగా.
1: బట్ దేర్ ఇస్ కాన్షియన్స్ పాజిటివ్ విచ్ యూ హ్యావ్ టు గో బై.
0: ఆ కాన్షియన్స్ అనేటువంటి ఏమిటో మీకు అర్థం కావటం లేదు.
1: యూ డోంట్ నో వాట్ కాన్షియన్స్.
0: ప్రతి మానవుని అందు కూడా ఉన్నది ఒకే కాన్షియన్స్.
1: ఇన్ ఫ్యాక్ట్ సేమ్ కాన్షియన్స్ ఇస్ యూనిఫామ్.
0: ఒకే కాన్షియన్స్ ఈ దేహంలోని అనేక బల్బులు ఎందుకు కూడా ప్రవేశించింది.
1: సేమ్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ బాడీ విచ్ ఇస్ ఎ బల్బ్.
0: కనుకనే ఆల్ ఆర్ వన్.
1: All are one.
0: Be alike to everyone.
1: Be alike to everyone.
0: Evvanni manam dveshinchakoodu.
1: Don't hate anybody.
0: Evvanni manam himsinchakoodu.
1: Don't harm anybody.
0: Evvanni noppinchakoodu.
1: Don't hurt anybody.
0: Noppinchaka thaanu oka tappinchuku tiruvaade danyudu danyudu danyudu.
1: You should not hurt anybody. You should not get hurt in turn. And you
0: should be pavitramainatuvanti sadhanalu meeru nerchukondi.
1: That is a sacred practice you should undertake.
0: Nijamaina sadhana emtante japam cheyatam kaadu dhyanam cheyatam kaadu ye pani chesina daiva sevagane bhavinchandi.
1: True spiritual practice does not mean meditation or chanting repeating
0: God's name. Every work is God's work. Where is God there?
1: Everywhere God is there.
0: Kanuka God is there.
1: God is there everywhere.
0: Ekkada chusina unnadu.
1: Everywhere God is there.
0: Prasthinchukoni sarvata paanipadam తర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి.
1: గాడ్ ఫీట్, గాడ్ హ్యాండ్స్, గాడ్ ఐస్, గాడ్ ఇయర్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్.
0: ఎవరికి తెలియకుండా నేను ఈ పని చేస్తున్నా అనుకుంటావు? కాదు కాదు, గాడ్ చూస్తూనే ఉన్నాడు.
1: యూ థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సీక్రెట్లీ, బట్ గాడ్ సీస్ యు.
0: కానీ ఆ గాడ్ ఎక్కడున్నాడు?
1: వేర్ ఇస్ గాడ్?
0: నీ కన్ను చూపు ఎట్ట ఉందో అట్టనే ఉంటున్నాడు.
1: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ, దేర్ లైస్ గాడ్.
0: నీ నాలుగు నుంచి ఎట్టి పదములు ఉచ్చరిస్తున్నావో అక్కడే ఉంటుంది అది గాడ్.
1: జస్ట్ యాజ్ యూ టాక్ విత్ యువర్ టంగ్, దేర్ ఇస్ గాడ్.
0: కన్నుల్లోని వెలుగు ఏ విధంగా నీకు ప్రవేశిస్తుందో అట్టనే దైవం కూడా నీలో ఆవిర్భవిస్తున్నాడు.
1: జస్ట్ యాజ్ దేర్ ఇస్ విజన్ ఇన్ యువర్ ఐ, యు ఫైండ్ గాడ్ ఇన్ యూ.
0: కనుక మన చూపు ఏ విధంగా వస్తుంది?
1: హౌ డు యు డెవలప్ ఐసైట్?
0: ఈ చూపుకి ఎవరు ఆధారం?
1: హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ విజన్?
0: గాడ్.
1: గాడ్.
0: కనుకనే సర్వమునకు గాడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: కదలదు నేను, సంకల్పము లేనిది.
1: వితౌట్ యువర్ విల్ నథింగ్ కెన్
0: మూవ్. గట్టి పోచేయును.
1: ఈవెన్ గ్రాస్.
0: కారణ అకారణ.
1: విత్ రీజన్ ఆర్
0: విత్ రీజన్ పాటు మాత్రమునకే పేరు లేకపోవు నీ తలపున. అది ఎరుంగరు, మది గలంగరు, ముదిమి చెందరు, భుమిని కొందరు. వివేకమును వర్తించదని కను వెర్రవేగదు. కానీ కడపటికి ఏమి చెందురు తెరుగులేరు. ఏమేమో చేస్తున్నామని అహంకార పడుతుంటారు.
1: యూఆర్ ఈగోయిస్టిక్ బికాస్ యూ డూ దాట్.
0: ఎన్నెన్నో చేస్తున్నామని గర్వపడుతుంటారు.
1: సో ఈగోయిస్టిక్, ఫీల్ ప్రౌడ్ దట్ యు డూ.
0: అవకాశమే లేదు.
1: నో స్కోప్.
0: అన్ని తానే చేస్తున్నాడు.
1: ఇట్స్ గాడ్ హూ డస్.
0: తానే తాను అనుభవిస్తున్నాడు.
1: హీ ఎక్స్పీరియన్స్.
0: తానే ఆనందిస్తున్నాడు.
1: ఈ
0: చక్కని భావాన్ని మీరు పెట్టుకోండి.
1: యూ షుడ్ హావ్ దట్ గుడ్ సేక్రెడ్ ఐడియా.
0: మీకేదైనా దుఃఖం వచ్చింది,
1: యూఆర్ మిజరబుల్.
0: ఈ దుఃఖం నాది కాదు.
1: దిస్ మిజర్ ఇస్ నాట్ మైన్.
0: దేవుడు చేసేటువంటి యాక్షన్.
1: ఇట్స్ గాడ్స్ యాక్షన్.
0: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ.
0: ఏది జరిగినా, కష్టం జరిగినా, నష్టం జరిగినా, లాస్ జరిగినా, ప్రాఫిట్ జరిగినా, ఇది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ.
1: వాట్ ఎవర్ మే హ్యాపెన్, ప్రాఫిట్ ఆర్ లాస్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫర్ మీ. దట్ షుడ్ బి స్పిరిట్.
0: ఆ సత్యాన్ని నీవు గుర్తించుకున్నప్పుడు అంతా నీకు గుడ్ అవుతుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ దట్ ఎవ్రీథింగ్ ఫర్ గుడ్ ఫర్ మీ, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: ఒక మనిషికి రోగం వచ్చింది.
1: A man is suffering.
0: ఒక జ్వరం వచ్చింది, హై టెంపరేచర్.
1: Yes, high temperature.
0: వాడు టెంపరేచర్ వచ్చిందని క్వినైన్ మిక్చర్ ఇచ్చాడు డాక్టర్.
1: డాక్టర్ హెస్ గివెన్ హిమ్ ది క్వినైన్ మిక్చర్.
0: ఈ క్వినైన్ మిక్చర్ చాలా బిట్టర్ గా ఉంటుంది, చేదుగా ఉంటుంది.
1: క్వినైన్ మిక్చర్ ఇస్ బిట్టర్ టు టేస్ట్.
0: కానీ బిట్టర్ క్వినైన్ మిక్చర్ తాగినప్పుడే ఈ వచ్చినటువంటి జ్వరం రిమూవ్ అవుతుంది.
1: When once the patient accepts the bitter quinine mixture, he will be relieved of the suffering.
0: ఈ చేదు క్వినైన్ మిక్చర్ నేను తాగననుకుంటే నిజరం అక్కడే ఉంటుంది.
1: If you are not prepared to take up that bitter quinine mixture,
0: అదే విధంగా కష్టం కూడా ఏదో నీ రోగ నివారణ కోసమనే కష్టం వచ్చింది.
1: And this difficulty has come only to as a cure of
0: your disease. రోగ నివారణ కోసమనే వచ్చింది.
1: As a cure of your disease.
0: భగవంతుడు ఏది కూడాను కారణం లేని కార్యం చేయడు.
1: God will not act without any reason.
0: ప్రతి కారణానికి కూడా ఒక కార్యం ఉంటుంది.
1: In fact, there is
0: ప్రతి కార్యానికి కూడా ఒక కారణం ఉంటుంది.
1: It's all a relationship.
0: ఆ కారణ కార్య సంబంధమైనటువంటి ఒక విషయాన్ని గుర్తించుకోలేక మానవుడు దేవుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, దేవుడు నాకు బాధలు పెడుతున్నాడు అని అనుకుంటాం. అది చాలా పొరపాటు. దేవుడు పెట్టేది ఒక్కటే లేదు.
1: Man does not understand the relationship between the cause and effect. On the other hand, he goes on blaming God. God is putting me this suffering now.
0: పడేది తానే, అనుభవించేది తానే.
1: In fact, he does and he has to experience.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి.
1: Know this truth.
0: ఎవరో నన్ను తిట్టినారు అనుకుంటున్నావు.
1: You say someone accused you.
0: అప్పుడు నీవు బాధపడతావు.
1: You feel so sad.
0: బాధపడకూడదు.
1: Don't never feel sad.
0: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
1: Who is there in the accuser?
0: తిట్టిన వాళ్ళు ఎవరున్నారు?
1: Who is the one who is accused?
0: ఇద్దరిలోనూ ఉన్నది ఒకే ఆత్మనే.
1: The same atma is present.
0: కాబట్టి తను తాను తిట్టుకున్నాడు.
1: So it amounts to reprimanding, scolding one's own self.
0: చూచారా ఈ సమత్వాన్ని మనం వహించాలి.
1: దిస్ ఈక్వానిమిటీ వి షుడ్ డెవలప్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భావాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద సీక్రెట్ ఫీలింగ్స్ దట్ వే.
0: ఇట్టి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఈ నీటి బుడగ కోసం
1: దిస్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ వాటర్ బబుల్ ద బాడీ
0: సరి అయినటువంటి నడత నడచాలి.
1: వి షుడ్ కండక్ట్ ఎ లీడ్ ఎ రైట్ఫుల్ లైఫ్.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: మీరు వేరుగా భావించకండి.
1: డోంట్ కన్సిడర్ ఇన్ డిఫరెంట్ వే.
0: మీరు చెప్పేది ప్రతి ఒక్కటి కూడా మీ మంచి కోసమని.
1: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ యు ఇట్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: భగవత్ తత్వం కోసమని చెప్తున్నాను.
1: ఇట్స్ ఓన్లీ టు డెవలప్ ది స్పిరిచువల్ వాల్యూస్ ఇన్ యు.
0: అన్నింటి ఎందుకు ఒక అర్థం ఉంటుంది.
1: దేర్ ఇస్ మీనింగ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ భగవాన్ టెల్స్.
0: కాలేజ్ పిల్లలంతా కూడా వైట్ డ్రెస్ వేస్తారు.
1: ఆల్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్స్ పుట్ ఆన్ వైట్ డ్రెస్.
0: ఏం వైట్ డ్రెస్ లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వైట్ డ్రెస్?
0: అనగా ప్యూరిటీని గుర్తింపు చేసేటువంటి.
1: వైట్ కలర్ సింబలైజెస్ ప్యూరిటీ.
0: వాళ్ళలో ప్యూరిటీ ఉందో లేదో అది నీకు అక్కర్లేదు.
1: వెదర్ దిస్ ప్యూరిటీ ఇన్ సైడ్ ఆర్ నాట్ డోంట్ బాదర్.
0: కానీ తెలుపు చూసిన తక్షణమే ప్యూరిటీ అని అర్థం అవుతుంది.
1: వన్స్ హీ వేర్స్ ద వైట్ డ్రెస్ ఇట్ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: కాబట్టి చూసిన తక్షణమే ఆ యొక్క మంచిని మనం స్మరించడానికి ప్రయత్నించాలి.
1: ద మూమెంట్ యూ వాచ్ థింక్ ఆఫ్ ప్యూరిటీ.
0: సన్యాసి వస్త్రం ఉంటుంటుంది
1: అండ్ ఆకర్ రోబ్స్.
0: దీన్ని చూసిన తక్షణమే
1: the moment you see akaro
0: meeru sarvasanga parityagulu ani artham ostundi.
1: You can understand the total renunciation.
0: Vaadu sarvasanga parityagulo kaado teliyadu.
1: Whether they may be total renunciation
0: kaani aa pavitratanu manaku gurtimpa chestundi.
1: But it reminds you of renunciation.
0: ఒకరు నిన్ను వచ్చి కొట్టినాడు.
1: Someone has beaten you.
0: వాడు నన్ను కొట్టినాడు అని వాడిని తిరిగి నీవు కొట్టడానికి ప్రయత్నం చేయొద్దు.
1: Because you are beaten, you want to beat him again.
0: కొట్టిన దాంట్లో ఎవరున్నారు?
1: Who is there?
0: కొట్టించబడినటువంటి దేహములు ఎవరున్నారు?
1: In fact, the
0: రెండు దేహములు ఉన్న ఆత్మనే ఒక్కటే.
1: The one who beat you, the one who is beaten, same ఆత్మిక ప్రిన్సిపల్.
0: కాబట్టి భగవంతుడు తన తానే కొట్టుకున్నాడు.
1: As a God has beaten himself.
0: ఈ భగవంతుడే సర్వవిధమైనటువంటి మౌన యాక్ట్ చేస్తుంటాడు.
1: It is all the mona action of God.
0: కొట్టేది తానే, కొట్టించుకునేది తానే.
1: He beats and he gets beaten in turn.
0: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: Understand this truth.
0: ఎవరిని మనం దూషించకూడదు.
1: We should not hate anybody.
0: ఎవరిని మనం హింసించకూడదు.
1: We should not harm anybody.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: We should not hate anyone.
0: అందరిని ప్రేమించండి.
1: We should love all.
0: కానీ ఆ సమయ సందర్భానుసారంగా మీరు తగినటువంటి అభివృద్ధిని పొందుతారు.
1: Then you can develop basing on the position, the situation.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు క్రమక్రమేణా ఈ యువకులు కాబట్టి కోరికలు పెరుగుతూ ఉంటున్నాయి.
1: అట్ దిస్ యంగ్ యాజ్ యంగ్స్టర్స్ యూ హావ్ మెనీ డిజైర్స్.
0: ఇది పరమ లగేజ్ గా తయారవుతుంటుంది.
1: ఇట్ హాస్ బికమ్ వెరీ బిగ్ లగేజ్.
0: పెద్ద భారంగా ఉంటుంటుంది.
1: హెవీ లగేజ్.
0: ఈ హెవీ లగేజ్ లో చిన్న స్టేషన్ లో దిగాలంటే దీన్ని దించుకోవడానికి ఎంత టైం
1: పడుతుంది? యు హావ్ టు గెట్ డౌన్ ది నెక్స్ట్ స్టేషన్. హౌ డు యు గెట్ డౌన్ విత్ హెవీ లగేజ్?
0: చాలా శ్రమ పడవలసి వస్తుంది.
1: యు హావ్ టు ఎగ్జర్ట్.
0: అప్పుడు శరీరంకే కాదు మానసికంగా కూడా శ్రమ పడవలసి వస్తుంది.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్, ఇట్స్ ఆల్సో మెంటల్ స్ట్రెయిన్.
0: లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ట్రావెల్ ఎ ప్లెజర్.
1: మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ఇది భగవత్ యొక్క సన్నిధి అనేటువంటి మోక్షము.
1: ప్రాక్సిమిటీ ఈజ్ లిబరేషన్.
0: అది ఒక నిర్వాణము.
1: ఇట్ ఇస్ నిర్వాణ.
0: అదే నిశ్చింతన. ప్రశాంతము. అట్టి ప్రశాంతి ప్రదేశానికి పోయే సమయంలో ఎందుకు ఈ అశాంతిని అంతా కొట్టుకుని పోవాలి?
1: రీచింగ్ దట్ అబోర్డ్ ఆఫ్ పీస్, వై డూ క్యారీ ఆన్ ద బర్డెన్ ఆఫ్ రెస్ట్లెస్నెస్?
0: ఎంతవరకు అంతవరకు ఉండాలి.
1: యు షుడ్ హ్యావ్ డిజైర్ ఫర్ లిమిట్స్.
0: తిండి ఉండాలి, త్రాగడానికి నీరు ఉండాలి, కట్టడానికి బట్ట ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్.
0: ఈ తినే తిండి ఎందుకోసం ఇచ్చారు?
1: Why food?
0: Bichannam deharachatam.
1: The food is given to protect your body.
0: Vastram seetanivaranam.
1: And the clothing to protect your body.
0: Dehan rakshinchukune kosam deha idi batta.
1: And the cloth is given only to protect your body.
0: Ante kaani alankaram kosam kaadu batta.
1: Is not for decoration.
0: ఈనాడు యువకులంతా కూడా ఈ బట్టల డెకరేషన్ లో చాలా మునిగిపోతున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ దేర్ దే హావ్ మెనీ మెనీ డ్రెస్సెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెకరేషన్.
0: కానీ మగపిల్లలు వేసుకున్నా కొంచెం బాగానే ఉంటుంది.
1: ఆఫ్ కోర్స్ మెన్ కెన్ వేర్ ఎనీవే.
0: ఆడవాళ్ళు ఇలాంటి ఫ్యాషన్ లో ప్రవేశించకూడదు.
1: లేడీస్ షుడ్ నెవర్ ట్రావెల్ టువర్డ్ ఫ్యాషన్.
0: దీనివల్ల అనేక రకమైనటువంటి యొక్క గుణములు కూడా ఆవిర్భవిస్తూ ఉంటాయి.
1: బికాస్ దే ఆర్ ఆఫ్టర్ ఫ్యాషన్ దే హావ్ సో మెనీ అదర్ క్వాలిటీస్.
0: యూ కట్టుకోవాల్సిందే, ఉండవలసిందే చక్కగా సంతోషంగా.
1: ఎస్ యూ మస్ట్ వేర్ అండ్ యూ షుడ్ బి.
0: కానీ నేను వద్దని చెప్పను.
1: భగవాన్ విల్ ఎవర్ డినై.
0: కానీ ఈ చూచే సినిమాలంతా కూడా వీళ్ళు అనుసరిస్తూ.
1: బట్ యూ ఫాలో ఇమిటేట్ ఆల్ సినిమాస్ మూవీస్.
0: ఇమిటేషన్ ఈజ్ అనిమల్.
1: ఇమిటేషన్ ఇస్ అనిమల్ క్వాలిటీ.
0: క్రియేషన్ ఈజ్ డివైన్.
1: క్రియేషన్ ఇస్ డివైన్.
0: ఈ అనుసరణ అనేటువంటిది మాత్రం మనం పోకూడదు.
1: దిస్ మిమిక్రీ ఇమిటేషన్ యూ షుడ్ నాట్ డూ దట్.
0: ఒంటి నిండుకు బట్ట వేసుకో.
1: ఎస్, హ్యావ్ ఎ క్లాత్ ఎనఫ్.
0: తిండి పొట్ట నిండుకు తిండి తిను.
1: అండ్ ఈట్ వెల్.
0: దీన్ని ఎవరు వద్దని చెప్పరు.
1: నోబడీ విల్ సే నో.
0: కానీ దీనిలో కూడా అనేక రకమైనటువంటి ఫ్యాషన్ వస్తాయి ఇక్కడ.
1: బట్ ఇఫ్ యూ హావ్ గాట్ ఫ్యాషన్స్ ఈవెన్ ఫర్ ఈటింగ్, వాట్ ఈస్ టు బి డన్?
0: ఇది సరైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: ఈ విధమైన గుణముల చేత మన యొక్క పవిత్రమైన ఇంద్రియ నిగ్రహం కూడా సంభవిస్తుంది.
1: బికాస్ ఆఫ్ దీస్ క్వాలిటీస్ వీ లూజ్ సెన్స్ కంట్రోల్.
0: మన సెన్స్ కంట్రోల్ చేయాలంటే ఈ వాంఛలంతా అరికట్టుకుంటూ పోవాలి.
1: టు హ్యావ్ సెన్స్ కంట్రోల్ వీ షుడ్ కంట్రోల్ అవర్ డిజైర్స్ టు బిగిన్ విత్.
0: అప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంటుంది.
1: దెన్ యూ విల్ అటైన్ డివినిటీ.
0: పతంజలి చెప్పారు,
1: పతంజలి సే
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: యోగ మెంట్ సెన్స్ కంట్రోల్.
0: అది ఏ మన యోగము?
1: దట్ ఈస్ టు యోగ.
0: ఈ చిత్తవృత్తులను అరికట్టుకోవటమే మన యోగము.
1: కంట్రోలింగ్ ద సెన్సెస్ ఇస్
0: టు యోగ. విచ్చలవిడిగా విడిచటమే మన రోగము.
1: వేవర్డ్ నేచర్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్ రోగ డిసీజ్.
0: కనుక ఈనాడు విచ్చలవిడిగా విడిచిపెట్టి రోగములకు గురి అవుతున్నాం.
1: వేవర్డ్ నేచర్ మేక్స్ యూ సఫర్ ఫ్రమ్ డిసీజెస్.
0: కనుక మనం యోగులు కావాలి.
1: యూ షుడ్ బి యోగి స్పిరిచువల్.
0: భోగంతో యోగం రాదు.
1: Out of pleasure bhoga you can have yoga spirituality.
0: Ee yogam tho rogam raadu.
1: And with this yoga, when once you have yoga, you will never have
0: roga disease.
1: And that's just opposite.
0: కనుకొని మనం యోగులు కావాలి.
1: You should be yogis.
0: యోగం అనగా ఏమిటి? సర్వసంగ పరిత్యాగై అరణ్యానికి పోవటం కాదు యోగం.
1: Yoga spirituality does not mean getting into the forest.
0: యోగం అనగా చేరిక.
1: Yoga means joining together.
0: జ్ఞాన యోగము, భక్తి యోగము, పతంజలి యోగము, యోగం అనగా దాంతో కూడినది.
1: Yoga means joining bhakti yoga, jnana yoga.
0: Motta motta vishada yogamu vachindi.
1: First vishada yoga.
0: Vishadamto koodinadu vaadu.
1: Because Arjuna.
0: Dukkamto koodinadu ade vishada yogamu.
1: Vishada misery, even that misery becomes yoga.
0: కనుకనే అలాంటి యోగములు కాదు యోగం.
1: ఇట్స్ నాట్ సచ్ ఎ థింగ్.
0: కూడిక భక్తి అనగా ప్రేమ యోగమే మనం పూజించాలి.
1: లెట్ దిస్ యోగా ద ప్రేమ యోగా, యోగా ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమను దైవంతో కూర్చాలి.
1: అండ్ వీ షుడ్ జాయిన్ ఇట్ విత్ గాడ్.
0: ఇది నిజమైన యోగం.
1: దిస్ ఇస్ ట్రూ యోగ.
0: చాలా మంది కొన్ని పదములకు అర్థం కూడా తెలుసుకోలేదు.
1: మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ సర్టన్ వర్డ్స్.
0: యోగం అంటే ఏదో కాలుపైన కాలు వేసుకుని, ఒంటి కాలుపైన నిల్చుకుని, అరణ్యంలో పోయి కూర్చొని ఏదో యోగం చేయటం.
1: యోగ దే థింగ్ స్టాండింగ్ ఆన్ వన్ లెగ్ ఆర్ రివర్సింగ్ ది బాడీ టర్నింగ్ అప్ అండ్ డౌన్.
0: ప్రాకృతమైన వేషములు ఇవన్నీ.
1: దే ఆర్ ఓన్లీ ఫిజికల్ ఎక్సర్సైజెస్, వరల్డ్లీ ఎక్సర్సైజెస్.
0: ఇది యోగం కాదు.
1: దిస్ నాట్ యోగ.
0: ఇది ఒక విధమైన రోగమే.
1: దిస్ ఎ సార్ట్ ఆఫ్ రోగ డిసీజ్.
0: భగవంతుడు దేనిని ఆశించడు?
1: God does not expect anything.
0: నానా నీవు యోగం చేయి, నీవు ధ్యానం చేయి, నీవు జపం చేయి, నాకు సంతోషం అవుతుంది ఎప్పుడు భగవంతుడు చెప్పడు.
1: God will never tell you, will never tell you, do this meditation, think of me, chant my name. No, never.
0: నానా నీవు ప్రేమ హృదయుడు కా.
1: He will say, have the love in
0: your heart. హృదయుడు కా.
1: And you be the embodiment
0: of love. సత్య హృదయుడు కా.
1: Be the embodiment of
0: శాంతి హృదయుడు కా.
1: Have peace.
0: అదాన్నే భగవంతుడు ఆశిస్తుంటాడు.
1: That's what God expects from you.
0: అలాంటి భగవంతుని ఆశలకు విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారు.
1: We act in the reverse way, in the negative direction.
0: ఏ సమయంలో ఏది కావాలో తానే అందిస్తుంటాడు.
1: God gives us what we need at the moment.
0: నీవు అడగనక్కర్లేదు.
1: You don't need to pray for it.
0: అడుగకువేవో మనస, అడుగకువేవో మనస.
1: Oh mind, don't ask. Oh mind, don't ask.
0: అడుగుకోలది అది అడుగునబడునని.
1: The more and more you ask, it will be neglected.
0: అడుగకున్న పని వడిగా నగునని.
1: Without asking, things would be done better, speeder than otherwise. Oh mind, don't ask.
0: అడుగని శబరిని ఆదరించడే.
1: Without asking, శబరి was given refuge.
0: అడుగక తనకై మడియు జటాయు కడకునేగి సద్గతి కలిగించడే.
1: Without asking, జటాయు bird was offered last rites by God
0: himself.
1: You don't need to ask.
0: వచ్చి చూసుకుంటాడు.
1: God himself will come and do it.
0: చిన్న బిడ్డ ఉంటుంటుంది.
1: Here is a child.
0: పాలిస్తుంది, తొట్టులో బండి పెడుతుంటుంది.
1: And mother feeds and puts the baby in the
0: cradle. ఆకలైనప్పుడు మాత్రం ఏడుస్తుంది.
1: But the baby cries when the baby is hungry.
0: అమ్మా నాకు పాలు కావాలని అడుగుతుందా?
1: Baby will never ask, mother I want milk. No.
0: తల్లి ఆ సమయాన్ని గుర్తించి పాలిస్తుంది.
1: Mother knows when the child needs milk.
0: కాబట్టి అది ఏ సరెండర్.
1: That is surrender.
0: అక్కడ ఉంటే తల్లి చూసుకుంటుందండి.
1: దెన్ మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్
0: ఇట్. కావాలి అది కావాలి అది కావాలి కానీ ఈ కోరికలన్నీ పెట్టుకుంటే తప్పక నిన్ను వీలుచేస్తుంది తల్లి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ గో ఆన్ ఆస్కింగ్ డిమాండింగ్, మదర్ విల్ లీవ్ యూ దేర్.
0: అడిగేటువంటి పిల్లవాడికి ఏం చెప్తుంది తల్లి?
1: ఇఫ్ ద బాయ్ చైల్డ్ గోస్ ఆన్ ఆస్కింగ్,
0: వంట వాడిని పోయి అడుగు అక్కడ పెడతాడు తిను అంటుంది.
1: అండ్ యూ విల్ సే యూ విల్ బి సర్వ్డ్ ఫుడ్ దేర్, యూ గో దేర్ గెట్ ఇన్ ద కిచెన్ కుక్ విల్ సర్వ్.
0: కానీ అడగలేనటువంటి ఒక చంటి బిడ్డకే తల్లే పోయి పాలు త్రాపుతుంది.
1: యాజ్ ద చైల్డ్ కెనాట్ ఆస్క్, మదర్ హర్ సెల్ఫ్ విల్ కమ్. కనుకనే
0: అడిగేటువంటి అహంకార సత్వము.
1: The one who demands ask is a sign.
0: వాడు కేవలం ఈ వరల్డ్ లైఫ్ లో ప్రవేశించాడు.
1: హీ ఈస్ ఇన్ ద వరల్డ్ లైఫ్.
0: కనుకనే ఈ అడగటము తెప్పించుకోవటం ఇవన్నీ జరుగుతుంటాయి.
1: Therefore he goes on requesting, demanding.
0: ఏ ఇది లేకుండా, చింత లేకుండా తల్లి యోచనలోనే ఉంటే సుఖంగా నిద్రిస్తుంటాడు.
1: వితౌట్ ఎనీ థాట్ ఇఫ్ యూ థింక్స్ ఆఫ్ ద మదర్ యూ కెన్ హావ్
0: పీస్. తల్లి చూసుకుంటుంది సర్వము.
1: గాడ్ మదర్ విల్ టేక్ కేర్ ఆఫ్
0: తెలుసును.
1: యూ నో దాట్
0: ఝాన్సీ లక్ష్మీబాయి,
1: ఝాన్సీ లక్ష్మీబాయి
0: యుద్ధానికి బయలుదేరింది.
1: వెన్ దట్ వేజ్ వార్,
0: యుద్ధానికి బయలుదేరినప్పుడు యుద్ధం చేసే తీరాలి.
1: Yes, she must fight there.
0: విజయాన్ని సాధించాలి.
1: She must return.
0: చంటి బిడ్డ ఉంటుంది అది వెంట.
1: But she has got the child with her.
0: Small child
1: is with her.
0: కానీ ఇది కూడా నా కర్తవ్యమే.
1: Yes, this also my responsibility.
0: ఆ చంటి బిడ్డను వెనక్కి కట్టుకుంది.
1: And she tied the babe to her back.
0: కత్తి చేతికి తీసుకుంది.
1: She held the sword on hand.
0: పైన ఎక్కింది యుద్ధం చేసింది.
1: And she was riding the horse and she started with fighting.
0: యుద్ధం చేస్తున్నా గానీ బిడ్డ పైన ప్రేమ తప్పలేదు.
1: But yet she continued to love the babe. She held on her back.
0: ఈ విధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించడం తప్పదు.
1: One must discharge the duty necessarily.
0: కాని చేయవలసింది చేయాల్సిందే.
1: You must do it what you're
0: కానీ లక్ష్యం దేనిపైన పెట్టాలో దాన్ని పెట్టాలి.
1: But your aim should be on that.
0: మీకు తెలుసును.
1: You know this.
0: నర్తకులంతా అనేక రకములుగా ఆటలు చేతులు తిప్పుతుంటారు.
1: You know dancers with many of gestures.
0: కానీ అనేక రకములుగా చేతులు తిప్పుతుంటారు.
1: They go on moving their hands.
0: కానీ కాలి తాళం మాత్రం మరవరు.
1: But they will never miss the beat or the rhythm.
0: తాళంను పురస్కరించుకుని చేతులు తిప్పుతుంటారు.
1: And the movement of hands depend on the beat.
0: అదే విధంగానే
1: లైక్
0: మనం ఈ జగత్ లోపల భౌతిక జీవితాన్ని గడపవలసిందే.
1: యూ హ్యావ్ టు లీడ్ దిస్ వరల్డ్లీ లైఫ్.
0: ఈ భౌతిక జీవితాన్ని గడుపుతుంటాను, మనస్సు మాత్రం దైవం పైన ఉంటుంది.
1: బట్ అవర్ మైండ్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్ ఈవెన్ ఇన్ దిస్ లైఫ్ సోజర్న్.
0: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ, హెడ్ ఇన్ ద ఫారెస్ట్.
0: అది మనం చేయవలసిన పని.
1: దట్స్ వాట్ వి ఆర్ సపోజ్ టు డు.
0: చేతితో పని చేయి,
1: వర్క్ విత్ యువర్ హ్యాండ్స్.
0: కానీ మనస్సుతో దైవత్వాన్ని చింత.
1: అండ్ థింక్ ఆఫ్ గాడ్ విత్ యువర్ మైండ్.
0: నీ ప్రత్యేక కాలం కూడా నీకు అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ స్పెసిఫిక్
0: టైం. ప్రత్యేకమైన సాధన కూడా అక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ స్పెసిఫిక్.
0: ఏ చేస్తున్నా కానీ నీ జ్ఞాపకం ఉన్నంత వరకు దైవాన్ని చింతించు.
1: వాట్ ఎవర్ యు మే డు, థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: అన్ని పనులు చేసుకో.
1: డూ ఎవ్రీథింగ్ దట్ పాసిబుల్. నథింగ్ రాంగ్.
0: కానీ
1: బట్
0: ఈ పాంచభౌతికమైన దేహమునకు కొన్ని ఆహారం కూడా పరిశుద్ధమైనవి కావాలి.
1: ఫిజికల్ బాడీ నీడ్స్ గుడ్ ఫుడ్, ప్యూర్ ఫుడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మందికి అనేక విధమైనటువంటి యొక్క వాంఛలు ఉంటుంటాయి.
1: మెనీ హ్యావ్ మెనీ డిజైర్స్.
0: కానీ ఆ వాంఛల్లో కూడా కొన్ని దుష్టమైన వాంఛలు కూడా ఉంటుంటాయి.
1: దేర్ ఆర్ సర్టన్ బ్యాడ్ డిజైర్స్ టు.
0: అలాంటి ఆహారాలు మాత్రం ముట్టకూడదు.
1: నెవర్ టచ్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్.
0: మద్యపానము,
1: డ్రింకింగ్,
0: మాంస భక్షణ,
1: నాన్ వెజిటేరియన్ ఫుడ్,
0: ధూపదీప నైవేద్యాలు,
1: ఇంత
0: కాదు.
1: నాట్ ఓన్లీ
0: మన పనిని మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: అండ్ వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు డూ అవర్ ఓన్ వర్క్.
0: ఇంతే కాకుండా డోంట్ వేస్ట్ మనీ అని చెప్పారు.
1: భగవాన్ సెడ్ డోంట్ వేస్ట్ మనీ.
0: ఈ హ్యూమన్ వాల్యూ లోపల డోంట్ వేస్ట్ మనీ,
1: డోంట్ వేస్ట్ మనీ,
0: డోంట్ వేస్ట్ టైం,
1: డోంట్ వేస్ట్ టైం,
0: డోంట్ వేస్ట్ ఫుడ్,
1: డోంట్ వేస్ట్ ఫుడ్,
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ,
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: ఈ విధమైనటువంటివి మీరు నడుచుకోవాల్సింది.
1: దిస్ ఇస్ ద వే ఇన్ విచ్ యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఎంతమంది తిండి లేకుండా అవస్థలు పడుతున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ డోంట్ హావ్ ఫుడ్.
0: మీకు వడ్డించినటువంటి అన్ని వదిలిపెట్టిపోతే అది ఎక్కడ వేస్తావు?
1: ఇఫ్ యు జస్ట్ వేస్ట్ ఫుడ్ దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు ద
0: ఫుడ్? ఎంత పాపం ఇది.
1: ఇట్ ఇస్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: నీవు తినేటటువంటి తిను, తప్పులేదు.
1: ఇట్ ఇస్ పాసిబుల్, కమ్ ఆన్, ఈట్.
0: కానీ నువ్వు తినకుండా బయట పారేసిస్తే ఎవరికైనా అందవలసినటువంటిది అందలేము.
1: బట్ డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ త్రో ఇట్ అవే.
0: మీకు తెలుసు ఈ ఒరిస్సా లోపల ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు చాలా కష్టంగా ఉంటుంది.
1: యూ నో ది సఫరింగ్ దేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒరిస్సా.
0: ముద్ద అన్నం తెలిసి చిక్కారంటే చాలా కష్టం.
1: దే కుడ్ నాట్ హ్యావ్ మార్సల్ ఆఫ్ ఫుడ్ టుడే.
0: వాళ్ళకి తెలుసు ఈ సమయంలో అన్నం అంటే ఏమిటి.
1: హీ నోస్ ద వాల్యూ ఆఫ్ ఫుడ్ నౌ.
0: ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నం అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కాదు.
1: బట్ వేర్ ద పర్సన్ హియర్ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ ఫుడ్.
0: కనుకనే డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్.
1: సో భగవాన్ టెల్స్ యూ డోంట్ వేస్ట్ ఫుడ్, ఫుడ్ ఈజ్ గాడ్.
0: కనుకని డోంట్ వేస్ట్ మనీ,
1: డోంట్ వేస్ట్ మనీ.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్,
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: దీన్ని పాడు చేసినటువంటి వారు అవుతారు.
1: యూ విల్ బి వేస్టింగ్ మనీ.
0: నీకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి,
1: యూ గాట్ లెగ్స్ ఇన్ హ్యాండ్.
0: సమయం చిక్కినప్పుడు నీ చొక్కా పంచి నువ్వు ఉతుక్కో.
1: వెన్ యూ హ్యావ్ ఫైన్ టైమ్, కమ్ ఆన్, వాష్ యువర్ ఓన్ క్లోత్స్.
0: నీ వాష్, నీ యొక్క గుడ్డ నీ వాష్ చేసుకోవటం తప్పేం లేదు.
1: నథింగ్ రాంగ్ ఇఫ్ యూ వాష్ యువర్ ఓన్ క్లోత్.
0: దాని కూడా ఒక చాకరవానికి వేయటము.
1: Yes, you get to wash.
0: దానికి ఒక 2 రూపాయలు ఇవ్వటము.
1: అండ్ యూ పే మనీ.
0: నువ్వు సంపాదించావు 5 రూపాయలు.
1: ఇస్ దట్ యువర్ మనీ?
0: నీ తల్లి సంపాదించిన రూపాయలు నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు?
1: ఇట్స్ ఆల్ యువర్ ఫాదర్స్ మనీ, వై డు యూ వేస్ట్ ఇట్?
0: ఈ విధంగా వేస్ట్ చేయటం అనేది చాలా చెడ్డది.
1: You should not waste money. Waste of money is very bad.
0: ఈ నాటి పిల్లలంతా కూడా ఎంత మనీ వేస్ట్ చేస్తున్నారంటే చాలా చేస్తున్నారు.
1: మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్ టుడే ఆర్ వేస్టింగ్.
0: సంపాదించినా సరే, లేక తల్లిదండ్రుల ధనమైనా సరే వేస్ట్ చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ వేస్ట్ యువర్ మనీ, ఐదర్ పేరెంట్స్ ఆర్ యువర్ ఓన్.
0: కనుక ఈ వేస్ట్ ఆఫ్ మనీ చాలా చెడ్డది.
1: వేస్ట్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: వేస్ట్ ఆఫ్ టైం,
1: వేస్ట్ ఆఫ్ టైం.
0: కాలం చాలా పవిత్రమైనటువంటిది.
1: టైమ్ ఇస్ వెరీ హై.
0: కాలాయ నమః, కాల కాలాయ నమః, రాజ ప్రమలాయ నమః, కాలాతీతాయ నమః, కాల స్వరూపాయ నమః, కాల నియమిత. భగవంతునికి ఎన్నో పేర్లు ఉన్నాయి కాలం పైన.
1: గాడ్ హెస్ సో మెనీ నేమ్స్ రిఫరింగ్ టు ద టైమ్, దట్ ఈస్ ది కమాండర్ ఆఫ్ ది టైమ్.
0: టైం వేస్ట్ చేస్తే దైవాన్ని మనం వేస్ట్ చేసినట్టే.
1: ఇఫ్ యూ వేస్ట్ టైమ్, ఇట్ యుల్ బి వేస్టింగ్ డివినిటీ.
0: ఆ టైమ్ నువ్వు టెస్ట్ చేయాలి.
1: Taste the time.
0: ఆ టైం చిక్కిందా? రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అది టేస్ట్ అవుతుంది.
1: When you find the time, chant the glory of God.
0: జీసస్ జీసస్ ఆర్ అల్లా అల్లా అల్లా కృష్ణ కృష్ణ, ఏ నామైనా తెలుసుకో, తప్పులేదు.
1: Let me any name, Jesus or Allah, Rama, Krishna, doesn't matter.
0: ఎంత టేస్ట్ అవుతుంది ఆ యొక్క టైమ్.
1: What a taste you will enjoy at that moment.
0: ఆ టేస్ట్ ను వదిలేపెట్టి లోకమైన టేస్ట్ లో పోతే ఎంత వేస్ట్ అవుతుంది.
1: You leave this taste, but you go by worldly taste and waste time.
0: పాకెట్ లో మనీ ఉంది కదా అనేది హోటల్ పోయేది.
1: Because you have got money in your pocket, you go to the hotel and eat it.
0: Have all your friends chestundi pekat aadadu.
1: As you call your friends and play cards.
0: Ee juda lokalo ee yuvukulu em matram praveshinchakoddu.
1: Youngsters should never enter into gambling, playing cards.
0: Gambling chaala cheddadi.
1: Gambling is very very bad.
0: Kanuka ee don't waste money.
1: Don't waste money.
0: Don't waste energy.
1: Don't waste energy.
0: Emiti ee energy?
1: What energy?
0: మాట్లాడింది మాత్రమే కాదు ఎనర్జీ,
1: నాట్ మెయిన్లీ
0: చూసింది కూడా ఎనర్జీనే, వినింది కూడా ఎనర్జీనే, ఇవంతా కూడా వేస్ట్ అవుతుండాలి.
1: మోస్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఇస్ వేస్టెడ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక రేడియో పెట్టాము,
1: రేడియో
0: పెట్టి ఏదో మెడ్రాస్ నుంచి ఒక పాట వినాలని స్విచ్ వేశాము.
1: యూ హావ్ స్విచ్డ్ ఆన్ ట్యూన్ టు మెడ్రాస్ స్టేషన్.
0: ఆ వేసేటప్పటికి
1: అండ్ దెన్ యూ లిసన్ టు ద సౌండ్.
0: ఆ శబ్దం లోపల కొంతసేపు నువ్వు వినేటప్పటికి ఎంత కరెంటు వేస్ట్ అవుతుంది.
1: సో మచ్ యూనిట్స్ ఆఫ్ కరెంట్ ఇస్ కన్స్యూమ్.
0: వేస్ట్ చేయటం కదా పవర్.
1: ఆర్ యూ నాట్ వేస్టింగ్?
0: ఈ వేస్ట్ చేయటం వల్ల నీకేమొచ్చింది? విన్నా నీ పాట సంతోషం అయిపోయింది.
1: ఐ లిసన్ టు సాంగ్, దట్స్
0: ఆల్. విన్నదానికి ఎవరు ఇస్తారు?
1: హూ విల్ పే మనీ ఫర్ దట్ సాంగ్ యూ లిసన్?
0: కనుక ఇంత వేస్ట్ చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ వేస్ట్
0: మనీ. అనేటువంటి టైం చాలా ఇదిగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
1: అండ్ మనీ,
0: ఈనాటి మానవుని ఎనర్జీ వేస్ట్ చేసుకోవడానికి చెడ్డ చూపులు, చెడ్డ వినికిడి, చెడ్డ మాటలు ఇలాంటివంతా చేయటం చేతనే ఎనర్జీ వేస్ట్ అవుతుంది.
1: ఎనర్జీ ఇస్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ ఆడిషన్, బ్యాడ్ టాక్. బై దీస్ వేస్
0: ఆదర్శంగా తీసుకుని ఆనాటి మహర్షులు మౌనము అని ధరిస్తూ,
1: బేసింగ్ ఆల్ దిస్ ద సేజ్ సీయర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అబ్జర్వ్ సైలెన్స్.
0: కనుకనే మీరు కూడా వారానికి ఒక దినమైనా కానీ మీరు కొంచెం స్తంభించిపోవాలి మాటలు లేకుండా.
1: అట్లీస్ట్ వన్ డే ఇన్ ఎ వీక్ అబ్జర్వ్ సైలెన్స్.
0: నేను ఇంత ఊర్లో పిల్లలకు చెప్తుంటాను టాక్ లెస్ మోర్ వర్క్ అని.
1: భగవాన్ వెరీ ఆఫెన్ టెల్ స్టూడెంట్స్ టాక్ లెస్ వర్క్ మోర్.
0: ఆ విధంగా ఉండినప్పుడు మన ఎనర్జీ కూడా పెరిగిపోతుంది.
1: దెన్ ఎనర్జీ విత్ ఇన్ డెవలప్స్.
0: పవిత్రమైన ఋషులంతా చేసిన సాధనంతా కూడా ఈ ఎనర్జీని పెంచుకోవటం కోసమని.
1: మోస్ట్ ఆఫ్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ అండర్ టేకెన్ బై సేజెస్.
0: దానివల్ల జ్ఞాపశక్తి అవుతుంది.
1: యువర్ మెమరీ పవర్ విల్ ఇంక్రీజ్.
0: కేవలం ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
1: యూ హ్యావ్ థరో కాన్సన్ట్రేషన్.
0: ఎనర్జీ లేకపోవడం చేతనే మెమరీ ఉండదు.
1: బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనర్జీ యూ
0: కుదరదు.
1: యూ లూజ్ యువర్ మెమరీ.
0: శరీర శక్తి కూడా క్షీణించిపోతుంది.
1: అండ్ యూ బికమ్ వీక్.
0: కనుకనే మనం ఎగ్జామినేషన్ లోపల సరిగా మనం రాయలేదంటే ఏమిటి? మెమరీ పవర్ పోయింది.
1: యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇస్ నాట్ ప్రాపర్ బికాస్ యూ లాస్ట్ యువర్ మెమరీ.
0: పోయింది. బుక్ తో ఒకటి చదువుతుంటాడు, ఇంకేమిట్రా సమాచారం, ఇంకేమిట్రా ఆ రేడియోలో ఏమొచ్చింది, ఈ క్రికెట్ ఏమైంది, ఈ క్రికెట్ రేడియోలు ఇవన్నీ వింటూ పుస్తకం చదువుతుంటాడు వీడు.
1: A modern student goes on reading the book on one hand while enquiring the cricket commentary on one other side and the worldly issues on the other way.
0: వాడికి ఎట్లా ఉంటుంది మెమరీ?
1: హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ మెమరీ?
0: ఈ మెమరీ ఉండడానికి వీల్లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ.
0: సెకండ్ డే ఎగ్జామినేషన్ హాల్ కి పోతాడు.
1: హి అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ సెకండ్ డే.
0: రావాలంటే చదువుకునేది గురించి జ్ఞాపకం రాదు.
1: హి విల్ నెవర్ రికాల్ వాట్ ఆల్ హి రెడ్.
0: మానవుని ఎందే ఉంటుంది అది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ ఇస్ దట్
0: మర్చిపోయేది మానవుడే.
1: ది ఫర్గెట్ఫుల్నెస్. నెప్పి
0: తెప్పించుకునేది మానవుడే.
1: రికాపిచులేషన్ అండ్ ఫర్గెట్ఫుల్నెస్ బిలాంగ్ టు
0: మ్యాన్. కనుకనే మానవత్వం లోపల ఈ ఎనర్జీని ఈనాడు యువకులు వేస్ట్ చేస్తున్నారు.
1: సో మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఆర్ వేస్టింగ్ ఎనర్జీ టుడే.
0: ఇంతే కాకుండా దురభ్యాసంతో మరింత పాడు చేసుకుంటున్నారు.
1: Spoiling their life because of bad habits.
0: ఇలాంటి దీని వల్లనే మానవత్వంలో చాలా శక్తి సామర్థ్యం కుంగిపోతున్నాయి.
1: For that reason we lose our skills and capacity.
0: క్షణమైన కూడా ఒక ఏకాగ్రత ఉండడానికి వీలు కాదు.
1: We are not able to concentrate even for a moment.
0: పవిత్రమైనటువంటి భారతదేశంలో పూర్వము ఎంత చిన్న పిల్లలు కూడా గురుకులం లోపల చాలా ఏకాగ్రతగా ఉండేటువంటి.
1: In the sacred land of Bharat even youngsters tiny thoughts could have concentration.
0: ఆశ్రమాల్లో చేరి
1: they joined ashram
0: చెప్పేటట్టు విని,
1: they listened to their gurus
0: వారు విన్నట్టుగా వారు భావించి,
1: and they recapitulated.
0: ఏ మాత్రం కూడా పేపర్స్ లేదు.
1: They didn't have any stationery paper.
0: పెన్స్ లేదు.
1: They didn't have any pens.
0: వారు రాసుకునేది లేదు.
1: They could not write.
0: టీచర్స్ చెప్పేట మాట మాత్రమే వినటం.
1: They just follow, they just hear what
0: ఆ వినికిడి చేతనే అంత చదువులు చదివారు అన్నాడు.
1: By mere listening they could have very high education.
0: ఈనాడు పుస్తకాలే కాదు, నోట్స్ ఏ కాదు, ఇంకా ఏం కాదు, అన్ని ఉండి కూడా వీడికి ఏమాత్రం జ్ఞాపశక్తి లేదు.
1: దే హ్యావ్ బుక్స్ అండ్ పెన్స్ వాట్ నాట్, స్టిల్ వీ డోంట్ హ్యావ్ మెమరీ.
0: ఈ విధంగా మనం మెమరీ పవర్ పాడు చేసుకుంటున్నాం.
1: వీఆర్ స్పాయిలింగ్ అవర్ మెమరీ పవర్.
0: కనుక యువతి యువకులారా,
1: యంగ్స్టర్స్ మెన్ అండ్
0: మొట్టమొదట మీ శక్తిని మీరు పోషించుకోండి.
1: కీప్ అప్ ప్రొటెక్ట్ ప్రిజర్వ్ యువర్
0: శారీరక శక్తిని, మానసిక శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని, ఈ మూడు శక్తులను మీరు పోషించుకోవాలి.
1: ప్రొటెక్ట్ అండ్ సేఫ్ గాడ్ your physical power, the psychological power and the spiritual power.
0: ఈ మూడింటిని మీరు సంపాదించుకుంటే మీకు మించినటువంటి యోగ్య లేడు, మీకు మించినటువంటి దైవమే లేదు.
1: వెన్ వన్స్ యూ ప్రిజర్వ్ దీస్ త్రీ యూఆర్ డివైన్, నథింగ్ ఇస్ మోర్ దాన్ దాట్.
0: శరీరాన్ని మంచి కార్యంలో ప్రవేశపెట్టు,
1: మేక్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్రాపర్ వర్క్.
0: మైండ్ ని మంచి థాట్స్ లో మీరు ప్రవేశపెట్టు,
1: మైండ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
0: బుద్ధిని భగవంతుల్లో ఏమొచ్చు.
1: Let the intellect merge in God.
0: ఈ మైండ్ బుద్ధి అనేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్.
1: ద మైండ్ ఇంటెలెక్ట్ ఆర్ ఇన్స్ట్రుమెంట్.
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ కోసం నువ్వు పాటు పడద్దు.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇదంతా పని చేసి దీన్ని వదిలిపెట్టాల్సిందే.
1: అండ్ వన్స్ దే డిశ్చార్జ్ యూ టు గివ్ అప్.
0: ఎప్పుడూ ఆ ఇన్స్ట్రుమెంట్ ప్రధానంగా తీసుకోకూడదు.
1: డోంట్ గో బై ది ఇన్స్ట్రుమెంట్ త్రూ అవుట్.
0: ఆ ఇన్స్ట్రుమెంట్ నడిపించేటువంటి ఏదో అది ఒకటి ఉంది.
1: అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ దట్ మేక్స్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ వర్క్.
0: ఎక్కడ చూసినా కానీ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్ కంప్యూటర్.
1: టుడే ఎవ్రీవేర్ యూ హియర్ ఆఫ్ కంప్యూటర్.
0: ఎగ్జామినేషన్ పోవటము కంప్యూటర్సే,
1: ఎగ్జామ్
0: కంప్యూటర్సే, లైఫ్ అంతా కంప్యూటరే, కంప్యూటర్ కంప్యూటర్. యు ఆర్ నాట్ కంప్యూటర్, యు ఆర్ కంపోజర్.
1: వి టేక్ ఎగ్జామినేషన్స్ ఆన్ కంప్యూటర్స్. The whole life in the world is full of computers. You are not a computer, but you are a composer. You are a composer.
0: ఏమిటి కంప్యూటర్ చేసే పని?
1: What is that computer?
0: మనం అడ్జస్ట్ చేసింది అది చెప్తూ ఉంటుండాలి.
1: After all, computer tells you what all that is
0: ready to. అన్ని పనులు చేస్తుండాలి అనుకుంటారు చాలా మంది.
1: You think computer.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: పోనీ అన్ని పనులు చేస్తుంటే నువ్వు పో. Where is my husband? అని అడుగు, చెప్తుందా?
1: If you think computer does everything, go near the computer and say, where is my husband? Will he tell you?
0: No. Voice boy, where is my wife? అంటే వాడు చెప్తుందా?
1: If you ask the computer, where is my wife? Do you get the answer?
0: చెప్పదు.
1: No.
0: మనం ఆ పేరును అడ్జస్ట్ చేస్తే అప్పుడు చెప్తుంది.
1: So computer responds basing on the matter you feel.
0: మన చేతులారా మనం దాన్ని పెంచుకుంటున్నాము.
1: You just supply the information.
0: పూర్వం మన కంప్యూటర్ ఇది.
1: Computer brain is our computer.
0: Brain is my computer.
1: Brain is my computer.
0: పూర్వం అంతా అక్కడ నువ్వు షాపింగ్ పోయి.
1: They go to shops earlier.
0: Two series sarees.
1: Then two sarees.
0: Two blouses. ఒక టవల్ తీసుకుంటే తక్షణమే దాన్ని కూడికి వేసేసి తక్షణమే వాడికి డబ్బిచ్చి వచ్చేవాడు.
1: And they go to shop when they want to buy two blouses and two saree pieces, two towels. They'll add up, make total and pay the bill.
0: Two blouses, ఒక టవల్ తీసుకుంటే క్యాల్కులేటర్ వస్తుంది.
1: Today, if he makes any purchases, he will make you the calculator. Make no
0: magavalu, adavalu, anta kudru ee vidhamainatundi weakness lo padipothunnaru.
1: Men and women, they have got this weakness.
0: Bhagavantu ichinatundi medaru em ayipoyindi?
1: What will happen to the brain?
0: Dan enduku upayogapettukundi?
1: Why will make your brain?
0: Kalukune meeru swayam jeevitham jarpali.
1: You be self reliant.
0: Self
1: reliant.
0: అది చేసినప్పుడు మీరు బాగుపడిపోతారు.
1: Then you will be good and prosper.
0: ఇంకొకరి హెల్ప్ కోసమే మీరు పాటుపడద్దు.
1: Don't depend on others.
0: Only help from God.
1: You receive help from God only.
0: ఆ ఒక్క గాడ్ మాత్రమే సర్వము హెల్ప్ చేస్తాడు.
1: గాడ్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: అతని పనే అది.
1: దట్స్ హిస్ జాబ్.
0: కనుకనే నీవు కూడా హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: సో యూ ఆల్సో ఫాలో దిస్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఇది భాగవతం యొక్క రామాయణం యొక్క సారం.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ సేక్రెడ్ థింగ్స్.
0: వ్యాసుడు కూడా చెప్పింది అది.
1: సేమ్ థింగ్ ఇట్ సేడ్.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: Helping others is merit. Harming others
0: మనం
1: ఇతరులకు
0: అందరికి హెల్ప్ చేస్తూ వస్తాం.
1: యూ షుడ్ హెల్ప్ ఎవ్రీబడి.
0: సాధ్యమైనంత వరకు ఎవరికి అపకారం చేయకుండా చూడండి.
1: ఎక్స్టెండ్ పాసిబుల్ నెవర్ హార్మ్ ఎనీబడి.
0: మీలో మీరు ఒకరికొకరికి జగడాలు వేసుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ ఇన్ ఫైట్.
0: ఐక్యమత్యమే సరైనటువంటి జీవితం.
1: యూనిటీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: ఈనాడు యూనిటీనే లేదు.
1: దేర్ నో యూనిటీ టుడే.
0: యూనిటీ లేకపోవడం వల్ల ప్యూరిటీనే లేదు.
1: బికాజ్ దేర్ నో యూనిటీ దేర్ నో ప్యూరిటీ.
0: యూనిటీ లేకపోవడం వల్ల డివినిటీనే పోయింది.
1: అస్ దేర్ నో ప్యూరిటీ దేర్ నో డివినిటీ ఐదర్.
0: మొట్టమొదట యూనిటీ.
1: ఫస్ట్ యూనిటీ.
0: సెకండ్ ప్యూరిటీ.
1: సెకండ్ ప్యూరిటీ.
0: థర్డ్ డివినిటీ.
1: థర్డ్ డివినిటీ.
0: యూనిటీ లేదు, ప్యూరిటీ లేదు. డివినిటీ కావాలి, డివినిటీ కావాలి.
1: దేర్ నో యూనిటీ దేర్ నో ప్యూరిటీ బట్ దే వాంట్ డివినిటీ డివినిటీ లైక్ దాట్.
0: డివినిటీ రావడానికి వీలే లేదు.
1: నాట్ పాసిబుల్ టు హ్యావ్ డివినిటీ.
0: కనుకనే మనం చేయవలసింది ఒక చిన్న సాధన చేయాలి.
1: సో వీ షుడ్ అండర్టేక్ ఎ స్మాల్ ప్రాక్టీస్.
0: ఆ సాధన కూడా ఒక పద్ధతి పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హావ్ ప్రాపర్ ప్రొసీజర్ టు ఫాలో.
0: ఆ ప్రొసీజర్ సరైనట్టుగా ఉంటే
1: ఇట్ షుడ్ బి కరెక్ట్ ప్రొసీజర్.
0: మనం ఆశించిన ఫలితం మనకు తప్పక లభిస్తుంది.
1: అండ్ యు విల్ సడన్లీ గెట్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్.
0: దేన్ని కోరినా కూడా తక్షణమే లభిస్తుంది.
1: వాట్ ఎవర్ యు డిజైర్ ఇట్ గెట్స్ ఫ్రక్టిఫైడ్.
0: నాకు పెన్ను కావాలనుకున్నావు.
1: యు వాంట్ ఎ పెన్.
0: కానీ నీ డివైన్ పవర్ తో నీవు చింతించు.
1: With the divine power,
0: ఆ పవర్ ని ఆ యొక్క పెన్ ని జోబులో చూస్తుంది.
1: ద పవర్ విల్ మేక్ ద పెన్
0: తప్పక తప్పక వస్తుంది వస్తుంది వస్తుంది.
1: ఇట్ విల్ కమ్, ఇట్స్ బౌండ్ టు కమ్ విత్ ద డివైన్ పవర్.
0: ఆ పవిత్రమైన హృదయాన్ని నీవు పెంచుకోవాలి.
1: డెవలప్ ద సీక్రెట్ హార్ట్.
0: ఆ పవిత్రమైన హృదయమే ఉంటే సాధించలేని జగత్తులో ఒకటే లేదు.
1: విత్ ది సీక్రెట్ హార్ట్ యూ కెన్ అకంప్లిష్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: దైవాన్ని తెలుసుకోవాలంటే ఎవరి తరము కాదు.
1: It's impossible for anyone.
0: నీవేమో తెలుసుకోలేకపోతున్నావు.
1: You are not able to know your nature.
0: Who are you? Who are you? Who are
1: you? You don't know who you are.
0: నిన్ను నీవే తెలుసుకునేటప్పుడు దైవం అంటే ఎట్లా తెలుసుకోవాలి?
1: When you don't know yourself, how do you expect to know God?
0: దైవాన్ని తెలుసుకోవడం కోసం నేను ఇక్కడికి వచ్చాను అని ఎవరైనా అనుకుంటారట.
1: Many people may think that I have come to know God.
0: దైవం అంటే ఎటువంటి వాడు ఎట్ట ఉంటాడని ఎవరికైనా తెలిస్తే కదా తెలుసుకోవడానికి.
1: ఇఫ్ ఎనీవన్ నోస్ హూ గాడ్ వేర్ హి గాడ్ ఈజ్ వెల్
0: కాబట్టి దైవాన్ని తెలుసుకోవడం ఇక్కడ రానక్కర్లేదు.
1: ఐ హావ్ నాట్ యు డోంట్ నీడ్ టు కమ్ హియర్.
0: నువ్వు ఇక్కడ వచ్చిగానే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ యూస్లెస్ టు బి హియర్.
0: నిన్ను నీవు తెలుసుకో.
1: యు షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
0: నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి.
1: మేక్ ఎవరీ ఎఫర్ట్ టు నో దై సెల్ఫ్.
0: వచ్చింది మిమ్మల్ని మీరు తెలుసుకోవడం కోసం.
1: యు హావ్ కమ్ హియర్ టు నో యువర్ సెల్ఫ్.
0: నన్ను తెలుసుకోవడం ఎవరికి తరం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు నో భగవాన్.
0: కనుకనే మొట్టమొదట మనము జపము ధ్యానము ఇక్కడ నుంచి ప్రారంభం కావాలి.
1: వీ షుడ్ బిగిన్ విత్ చాంటింగ్ హిస్ నేమ్ అండ్ మెడిటేషన్.
0: ఒక నామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్ వన్
0: ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి.
1: కీప్ వన్ ఎయిమ్.
0: పూర్వము
1: ఎర్లియర్
0: రమణ మహర్షి చాలా పల్లెటూరి మనిషి.
1: ఈజ్ ఎ విలేజ్.
0: ఆయన తిరువన్నామలు వచ్చాడు.
1: తిరువన్నామలే
0: ఏకాగ్రత చేయాలి.
1: యూ వాంట్ టు కాన్సన్
0: ఎక్కడ ఏకాగ్రత చేసేది ఎట్ట చేసేది.
1: హౌ టు కాన్సన్ట్రేట్ వేర్.
0: ఒక మిద్ది పైన కూర్చున్నాడు.
1: హి సాట్ ఆన్ ది
0: రాత్రి పూట ఒక్క చుక్కను దక్షిణంలో పెట్టుకున్నాడు.
1: హి కెప్ట్ వన్ స్టార్ ఇన్ ది స్కై ఇన్ వ్యూ.
0: ఆ చుక్కనే చూస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ స్టేరింగ్ ఎట్ ద స్టార్.
0: ఆ ఏకాగ్రత కుదిరిపోయింది.
1: దేర్ హి డెవలప్
0: మారినటువంటి దానిపైన ఏకాగ్రత రావాలి.
1: అండ్ వన్ హ్యాస్ టు డెవలప్ దిస్ కాన్సన్ట్రేషన్ బేసింగ్ ఆన్ దిస్.
0: ఆ చుక్కనే చూస్తూ కట్టగట ఆ చుక్క లోపల లీనమయ్యాడు.
1: హి వెంట్ ఆన్ స్టేరింగ్ ఎట్ ది స్టార్. హి గాట్ మర్జ్డ్ ఇన్ దట్ స్టార్.
0: ఈ విధంగా అది ధ్యానశక్తి అన్నారు.
1: అండ్ దట్స్ వాట్స్ కాల్డ్ టోటల్ ఐడెంటిఫికేషన్.
0: ఇది ధ్యానశక్తి అది త్రాణశక్తి.
1: దిస్ మెడిటేషన్ దట్ ఇస్ ద టోటల్ ఐడెంటిఫికేషన్.
0: ధ్యానశక్తి ద్వారానే
1: త్రూ దిస్ ఐడెంటిఫికేషన్
0: ప్రాణశక్తి లభిస్తుంది.
1: అండ్ దేర్ కమ్స్ ద లైఫ్ సోర్స్ ప్రాణశక్తి.
0: ఈ ప్రాణశక్తి ద్వారానే
1: అవుట్ ఆఫ్ దిస్ లైఫ్ సోర్స్
0: దివ్య శక్తి మనకు ప్రాప్తి.
1: దేర్ కమ్స్ ద డివైన్ పవర్.
0: దివ్య ఎక్కడైనా దేవాలయంలో ప్రతిష్ఠ అంటే ప్రాణ ప్రతిష్టాయ నమః అంటారు.
1: ఇన్ ఇన్స్టాలింగ్ ఐడల్స్ ఇన్ ఎనీ టెంపుల్ దేర్ ఇస్ దిస్ ప్రాణ ప్రతిష్ట.
0: ఈ ప్రాణం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: సమయం వచ్చినప్పుడు
1: రైట్
0: ప్రాణాన్ని లెక్క చేయకుండా సాధనను మనం సాధించాలి.
1: డజంట్ మ్యాటర్ యూన్ ఇఫ్ యూ హర్ టు లూజ్ యువర్ లైఫ్ బట్ ఫాలో దిస్.
0: సాధించడానికి పోయినటువంటి వారే మహర్షులు.
1: సచ్ సేజెస్ ఫాలో దర్ పాత్ ఇన్ దోస్ డేస్.
0: ఆ మహర్షుల యొక్క శక్తి
1: ద పవర్ ఆఫ్ ద సేజెస్
0: ఎవరికి సాధ్యం కాలేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టుడే టు అడాప్ట్.
0: కన్వ మహర్షి
1: కన్వ
0: ఆశ్రమంలో ఉంటుంది.
1: సర్వ
0: విధమైన శక్తిని సాధిస్తూ ఒక గురుకులాన్ని పెట్టాడు.
1: హి హాడ్ ఆల్ ద పవర్స్ అండ్ మెయింటైన్ గురుకుల సెంటర్ ఆఫ్ లెర్నింగ్.
0: అక్కడ శకుంతల కూడా ఉంటుండాలి.
1: దేర్ వాజ్ శకుంతల దేర్ ఇన్ ద హెర్మిటేజ్.
0: ఆమె కూడా గురువును ఆశ్రయించి సాధన చేస్తూ ఉండే.
1: షీ టు అప్రోచ్ ద గురు అండ్ షీ డిడ్ ప్రాక్టీస్.
0: ఆడవారికి అందరికీ కూడా ఆమె లీడర్ గా అక్కడ ఉండి వారిని సమర్థన చేసుకుంటూ.
1: అండ్ షీ వాజ్ ద లీడర్ ఆఫ్ అదర్ లేడీస్ దేర్.
0: ఆ యొక్క ఆశ్రమానికి ఒక రాజు వచ్చాడు.
1: వన్ కింగ్ కేమ్ టు దట్ హెర్మిటేజ్.
0: చూచాడు.
1: హి సా హర్.
0: ఈ కన్నులు పాడు కన్నులు.
1: బ్యాడ్ లుక్స్.
0: శకుంతలను చూచాడు. ఆమెను వివాహం ఆడాలని ప్రయత్నం చేసి.
1: హి సా శకుంతల దేర్ అండ్ హి వాంటెడ్ టు మ్యారీ హర్.
0: ఆమెకు కుమారుడు పుట్టాడు.
1: అండ్ షీ హాడ్ ఎ సన్.
0: వాడే భరతుడు.
1: దట్ సన్ ఇస్ భరత.
0: ఆ భరతుని యొక్క తత్వమునకును తండ్రి అయినటువంటి కన్ను నుంచి వాడికి తన తత్వానికి ఎంత భేదం ఉంది.
1: వాట్ సార్ వాట్ ఎ వైట్ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇస్ దేర్ బిట్వీన్ ద సన్ అండ్ ద ఫాదర్.
0: తండ్రి దుష్యంతుడు.
1: ఫాదర్ ఇస్ దుష్యంత.
0: ఆయన రాజు.
1: ఇస్ ద కింగ్.
0: కాలేజీలో టౌన్ లో చదువుకున్నటువంటి వాడు.
1: దుష్యంత హ్యాడ్ ఇస్ ఎడ్యుకేషన్
0: హ్యాబిట్స్. ఏ వచ్చినాయి వాడికి.
1: హి హస్ గాట్ ఆల్ టౌన్ హ్యాబిట్స్.
0: ఈ టౌన్ యొక్క బిహేవియర్ ఏ వచ్చింది వాడికి.
1: హి హస్ గాట్ అర్బన్ బిహేవియర్.
0: కానీ భరతుడు ఆశ్రమ వాసి.
1: భరత స్పెంట్ హిస్ టైమ్ ఇన్ హెర్మిటేజ్.
0: ఆశ్రమ వాతావరణమే వానికి ప్రాప్తించింది.
1: హి హస్ డెవలప్డ్ పర్సనాలిటీ అంబియన్స్ ఆఫ్ హెర్మిటేజ్.
0: కనుకనే అక్కడనే శీలమును పెంచుకున్నాడు.
1: దేర్ హి డెవలప్డ్ హిస్ క్యారెక్టర్.
0: ఆ యొక్క ఆశ్రమవాస అయినటువంటి యొక్క భరతునికి క్యారెక్టర్ పెంచుకున్నాడు.
1: దేర్ఫోర్ దట్ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ భరత టు డెవలప్ క్యారెక్టర్.
0: టౌన్ యొక్క ఎడ్యుకేషన్ వల్ల
1: బికాస్ ఆఫ్ అర్బన్ ఎడ్యుకేషన్
0: దుష్యంతుడికి క్యారెక్టర్ పోయింది.
1: దుష్యంత లాస్ట్ హిస్ క్యారెక్టర్.
0: ఈ టౌన్ యొక్క హ్యాబిట్స్ అంతా కూడా ఈనాడు పూర్తి క్యారెక్టర్ ని పాడు చేస్తుంది.
1: టౌన్ హ్యాబిట్స్ స్పాయిల్ యువర్ క్యారెక్టర్.
0: కనుకనే ఆనాడు ఋషికులంలో చేర్చి ఆ ఋషికులం యొక్క పద్ధతిని తాగడం అతనికి బోధిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ బికాస్ హి స్టేడ్ దేర్ ఇన్ ఋషికుల ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్. హి కుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: భరత రాజ్యము.
1: అండ్ దిస్ ఇస్ కాల్డ్ భారత్ బికాస్ దిస్ వాస్ రూల్డ్ బై భరత.
0: కనుక మనం నివాసం చేసేటువంటి యొక్క ప్రదేశం యొక్క పవిత్రత కూడా మనకు చాలా వరకు అవసరం.
1: వి షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ ది ప్లేస్ వేర్ వీ లివ్.
0: అది ఆశ్రమము.
1: దట్ ఇస్ హెర్మిటేజ్.
0: ఇది టౌన్.
1: దిస్ ఇస్ ద టౌన్.
0: ఇది కేవలం శ్రమతో కూడినటువంటిది.
1: దిస్ ఫుల్ ఆఫ్ స్ట్రెయిన్.
0: అది ఆశ్రమం. శ్రమ లేనటువంటిది అది.
1: దేర్ ఇన్ హెర్మిటేజ్ దేర్ నో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
0: ఆ విధమైన జీవితాన్ని ఈనాడు యువకులు పొందాలి.
1: అండ్ యంగ్స్టర్స్ షుడ్ లీడ్ దట్ కైండ్ ఆఫ్ లైఫ్.
0: కాలేజీకి పోవటము, కాలేజీలో తిరగటము, కాలేజీలో మాట్లాడటం, ఈ యొక్క సంబంధ బాంధవ్యముల చేత మనసు యొక్క పవిత్రత పూర్తి పాడైపోయింది.
1: ది కాలేజ్ లైఫ్ టుడే పీపుల్ అటెండింగ్ కాలేజెస్ అండ్ లెర్నింగ్ దేర్ దే హావ్ లాస్ట్ ఆల్ ప్రాబబిలిటీ.
0: కాలేజీకి పో.
1: యు గో అటెండ్ ద
0: కాలేజ్. చదువు.
1: స్టడీ దేర్.
0: కానీ చదువు కోసం పోయిన వాడు చదువు పైన లక్ష్యం పెట్టుకో.
1: హావింగ్ గాన్ దేర్ టు స్టడీ కీప్ దట్ యాజ్ యు చీఫ్ ఎయిమ్.
0: లక్ష్యం పెట్టద్దు.
1: నథింగ్ వాట్సో ఎవర్.
0: అప్పుడే నీ యొక్క చదువు వస్తుంది,
1: నువ్వు
0: మంచి క్యారెక్టర్ గా ఉంటుంటావు.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు లెర్న్ అక్వైర్ స్కిల్స్ ఇన్ దేర్
0: క్యారెక్టర్ లోపల.
1: ఇన్ ఎర్లియర్ టైమ్
0: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్
1: క్యారెక్టర్ ఇస్ లాస్ట్
0: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్
1: ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్
0: నథింగ్ ఇస్ లాస్ట్. ఈనాడు
1: టుడే ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ నథింగ్ ఇస్ లాస్ట్.
0: ఈనాడు క్యారెక్టర్ లాస్ట్ అయితే ఏమి నథింగ్ ఈజ్ లాస్ట్.
1: బట్ టుడే నోబడి బాదర్స్ ఇఫ్ క్యారెక్టర్.
0: ఈనాడు
1: బట్ టుడే
0: మనీ ఈజ్ లాస్ట్ ఓ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: టుడే మనీ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: పూర్వమట్ట కాదు
1: ఎర్లియర్
0: మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇన్ ఎర్లియర్ టైమ్ మనీ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
1: హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్.
0: క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: ఈ విధంగా ఆనాడు జీవితాన్ని కలుపుతూ
1: దాట్ వాజ్ ది టైప్ ఆఫ్ లైఫ్ ఇన్ దోస్ డేస్.
0: కనుక మనము క్యారెక్టర్ లైఫ్ లో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ క్యారెక్టర్ ఇన్ వ్యూ ఇన్ అవర్ లైఫ్.
0: జీవితాన్ని గడిపినప్పుడు యూత్ సరైన గుణములు కలిగిన వారై భవిష్యత్తును కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని జరుపుతారు.
1: వెన్ యూత్ డెవలప్ దిస్ క్యారెక్టర్ దే విల్ కల్టివేట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వర్చ్యూస్ అండ్ దే విల్ సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
0: యువతి యువకులారా
1: యంగ్ మెన్ అండ్ విమెన్
0: నేను ఈ విధంగా మాట్లాడంటే ఎంతసేపు అయినా మాట్లాడతాను.
1: భగవాన్ ఈజ్ ప్రిపేర్ టు టాక్ టు యూ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
0: అయితే అన్నెసెసరీ మాటలు నేను మాట్లాడను.
1: బట్ హీ విల్ నెవర్ టాక్ అన్నెసెసరీ
0: నిరుపయోగమైన మాటలు నేను మాట్లాడను.
1: హీ విల్ నెవర్ యూజ్
0: ఎవరికైనా ఉపయోగమైన మాటలు ఎన్నైనా మాట్లాడతాను.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ యూస్ఫుల్ టు యూ భగవాన్ విల్ టాక్ టు యూ.
0: కనుకనే మీరు చాలా పవిత్రమైన జీవితాన్ని గడపవలసిన వారు.
1: You have to lead a sacred life.
0: సత్యసాయ సమస్తం లోపల
1: ఇన్ సచ్ ఆర్గనైజేషన్
0: ముందు మీరే దీని బాధ్యత వహించవలసిన వారు.
1: యు ఆర్ టు టేక్ ది రెస్పాన్సిబిలిటీస్ ఇన్ సచ్ ఆర్గనైజేషన్.
0: ఈనాడు జరిపేటువంటి వారందరి కూడా కొంతవరకు వయసు అయి ఉంటుంది, కొన్ని శ్రమలకు వచ్చి ఉంటారు, అనేక బంధంలో ఉంటారు. మీరు దీనిలో ప్రవేశించి తగిన అయితే అన్నెసెసరీ మాటలు నేను మాట్లాడను.
1: బట్ హీ విల్ నెవర్ టాక్ అన్నెసెసరీ
0: నిరుపయోగమైన మాటలు నేను మాట్లాడను.

0: నడిపేటువంటి వారందరూ కూడాను కొంతవరకు వయసు అయి ఉంటుంది, కొన్ని శ్రమలకు వచ్చి ఉంటారు, అనేక బంధంలో ఉంటారు. మీరు దీనిలో ప్రవేశించి తగినటువంటి బాధ్యత తీసుకుని ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్ కు ఒక్కొక్కరు ప్రత్యేకంగా కూడా లీడర్ గా నిర్ణయించాలి.
1: Today we have people who are aged with so many responsibilities, who have strained a lot in the past. Now we have to take up the responsibilities of such an
0: organization.
1: All should accept responsibilities.
0: ఈ పవర్స్ ని మీరు సంపాదించుకోవాలి.
1: You should have these powers.
0: ఈ స్థానంలో మీరు ప్రవేశించాలి.
1: And you should take the spiritual power.
0: అయితే ఒక్కటి మాత్రం పెడుతున్నారు.
1: But one is very important.
0: Politics connection లేకుండా చూసుకోవాలి.
1: You should not have connection with politics.
0: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం చూసుకోవాలి.
1: కీపింగ్ యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
0: సమాజం యొక్క కళ్యాణాన్ని మనం ఆశించాలి.
1: యూ వర్క్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ.
0: సొసైటీ యొక్క అభివృద్ధిని మనం కోరాలి.
1: యూ షుడ్ వర్క్ ఫర్ ది అడ్వాన్స్.
0: దానికోసం ఎంతైనా పాటు పడండి.
1: యూ స్ట్రగుల్ హార్డ్.
0: తప్పు లేదు. అదే గొప్ప తపస్సు.
1: ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ పెనెన్స్.
0: అంతకంటే మించి పెనెంట్ లేదు.
1: నథింగ్ బియాండ్.
0: కనుక మీరు ఈ బాధ్యత తీసుకోవడానికి తగినటువంటి ఒక నమ్మకమైన జీవితాన్ని జరిపించుకోవాలి.
1: హ్యావ్ ఎ ఫెయిత్ఫుల్ లైఫ్. In order to be prepared to accept responsibilities.
0: ప్రశాంతంగా ఉండినంత వరకు మాత్రం చాలా మంచిగా ఉంటుంది, బయటికి పోతానే అప్పుడే తూకలు తిప్పకూడదు.
1: In ప్రశాంత నిలయం you are perfect and orderly. By the moment you step out, you go to the same old rut.
0: అప్పుడు తూకలు తిప్పేసేస్తే మీరు మంకీ మైండ్ అవుతుంది.
1: And then once you start waving your tail, it's a monkey mind.
0: Divine mind.
1: Have the divine mind.
0: Divine mind లో ఉండండి, కానీ deep wine mind లో మాత్రం పోకూడదు.
1: Be in the divine mind, but not in the deep wine mind.
0: దీన్ని మనం ఏమాత్రము ప్రవేశపెట్టకూడదు.
1: డోంట్ ఎంటర్టైన్ దాట్.
0: ఆ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యువతులు యువకులు నాకు అత్యంత అవసరం.
1: భగవాన్ నీడ్స్ సేక్రెడ్ యంగ్ మెన్ అండ్ విమెన్.
0: వారందరూ నాకు సమీపులే.
1: దే ఆర్ సో క్లోజ్ టు భగవాన్.
0: మై డియర్ ఫ్రెండ్స్.
1: దే ఆర్ డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్ బాబా.
0: అట్టి స్వామీజీకి డియర్ ఫ్రెండ్స్ మీరు కావాలనుకుంటే తప్పక మీరు నడుచుకోండి.
1: ఇఫ్ యూ వాంట్ టు బి డియర్ ఫ్రెండ్స్ ఆఫ్ భగవాన్, కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ.
0: మీరు ఇక్కడ రానక్కర్లేదు, నేనే అక్కడికి వస్తాను.
1: యూ డోంట్ నీడ్ టు కమ్ హియర్, భగవాన్ విల్ కమ్ టు యూ.
0: ఐ విల్ కమ్ దేర్, ఐ విల్ కమ్ దేర్, వేర్ ఎవర్ యూ స్టే.
1: భగవాన్ ప్రామిసెస్ ఐ విల్ కమ్ దేర్, ఐ విల్ కమ్ దేర్,
0: ఐ విల్ కమ్ దేర్,
1: భగవాన్ విల్ కమ్ టు యూ.
0: ఐ ఆమ్ విత్ యూ,
1: ఐ ఆమ్ విత్ యూ,
0: ఇన్ యూ, అరౌండ్ యూ, బిహైండ్ యూ.
1: భగవాన్ ప్రామిసెస్ డిక్లేర్స్ that Bhagavan is in you, with you, around you.
0: Buddhulu meelo abhivruddhi parchukunte,
1: if you have that determinate feeling,
0: I am not separate from you,
1: Bhagavan is not separate from you,
0: I and you are one.
1: Bhagavan says I and you are one.
0: ఇట్టి ఏకత్వానికి మీరు ప్రయత్నం చేయండి.
1: Have the sense of oneness.
0: ఇట్టి దివ్యత్వానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు పెంచుకోండి.
1: డెవలప్ ద సీక్రెట్ క్వాలిటీ.
0: ఎంతైనా మీరు అభివృద్ధి ఉంటారు.
1: యూ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: లౌకికంగా, భౌతికంగా, ఆర్థికంగా అన్నింటి ఎందుకు కూడా మీరు అభివృద్ధి ఉంటారు.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్, ఫిజికల్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, యూ విల్ ప్రోగ్రెస్ డెఫినెట్లీ.
0: అన్నిటికీ మీరు అభివృద్ధి వచ్చి లీడర్స్ గా నిలుస్తారు.
1: అండ్ యూ విల్ బి లీడర్స్.
0: కనుక ఈ దైవనామాన్ని చక్కగా మీరు పెంచుకొని,
1: చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ,
0: నిరంతరము దైవ చింతన చేస్తూ,
1: థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: Peace.

0: గోవింద జై జై గోపాల జై జై
1: గోవింద జై జై గోపాల జై జై
0: రాధా రమణ హరి గోవింద జై జై.

0: ఒకే గురు, ఒకే గురువు, ఒకే దైవము, ఒకే గమ్యము. అట్టి గురువుని మీరు పెట్టుకోండి.
1: హావ్ సచ్ ఎ ప్రిసెప్టర్.
0: మీ సత్య గురువు
1: గాడ్ ఇస్.
0: దైవమే మీ నిజ గురువు.
1: గాడ్ ఇస్ యువర్ ట్రూ.
0: దైవమే మీ గమ్యము.
1: అండ్ హి ఇస్ అవర్ గోల్.
0: ధన్యం. నీ జన్మనే ధన్యము.
1: దెన్ యు యువర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
0: కనుక మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు, ఈ మూడు దినములు ఉండినందుకు,
1: హావింగ్ కమ్ హియర్, హావింగ్ బీన్ స్పెండ్ దీస్ త్రీ డేస్ హియర్,
0: ఇంత కాలం మీరు గడిపినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో లాంగ్,
0: ఇంత ధనం వేస్ట్ చేసినందుకు,
1: హావింగ్ స్పెండ్ సో మచ్ ఆఫ్ టైం,
0: తగినటువంటి ఫలితాన్ని మీరు సాధించాలి.
1: యు సీ దట్ యు గెట్ రిజల్ట్స్ అకార్డింగ్లీ.
0: మీ స్వస్థానానికి వెళ్లి,
1: యాజ్ యు గో బ్యాక్,
0: ఇంకా చేరిన వాళ్ళందరికీ చేర్చి,
1: యు ఆల్సో షేర్ దిస్,
0: వాళ్ళకి దీన్నంతా కూడా పంచిపెట్టడానికి ప్రయత్నించాలి.
1: షేర్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ విత్ ఎవరీవన్.
0: మీ స్వార్థంగా భుజించవద్దు.
1: డోంట్ గో ఇన్ సెల్ఫిష్ వే.
0: నీవు ఇంత పది మందికి పంచు.
1: అండ్ యూ షుడ్ షేర్.
0: నీవు ఆనందించు.
1: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ఇక్కడికి వచ్చినందుకు తగిన ఫలితము.
1: దిస్ ఇస్ ద ట్రూ రిజల్ట్.
0: లేకపోతే కాన్ఫరెన్స్ కు వెళ్ళాము.
1: వి హావ్ ద కాన్ఫరెన్స్.
0: వచ్చినాము.
1: యు హావ్ కమ్ హియర్.
0: ఏం చేసినట్టు?
1: వాట్ ఇస్ యువర్
0: రిజల్ట్స్? మనం చూపించాలి.
1: వి షుడ్ షో దెమ్ ఇన్ అవర్
0: రిజల్ట్. ప్రవర్తనలో మనం నిరూపించండి.
1: వి షుడ్ ప్రూవ్ ఇట్.
0: సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: సేవల్లో మీరు ప్రవేశించండి.
1: సార్,
0: సేవ లోపల మీకు తగినటువంటి ప్రాప్తి అవుతుంది.
1: అండ్ యూ విల్ గెట్ ద పాజిటివ్ రిజల్ట్స్ త్రూ ద ఫీల్డ్ ఆఫ్ సర్వీస్.
0: సేవకు మించినటువంటిది మరొక ధన్యమైనటువంటి సాధన లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ సర్వీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సేవ, సేవ, సేవ.
1: ద సర్వీస్ అండ్ సర్వీస్ అలోన్.
0: ఆ సర్వీస్ లోపలే సర్వము ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ ఇన్ దిస్ పాత్ ఆఫ్ సర్వీస్.
0: తపాంసి.
1: నో పెనెన్స్.
0: తపస్సు చేసి ప్రయోజనం లేదు.
1: నో యూజ్ ఆఫ్ పెనెన్స్.
0: నా తీర్థానాం.
1: నో యూజ్ ఆఫ్ పిల్గ్రిమేజ్.
0: నా శాస్త్రాణ.
1: నో స్కాలర్షిప్.
0: జపానహి.
1: నో పెనెన్స్.
0: సంసార సాగరోత్తారే.
1: టు క్రాస్ దిస్ లైఫ్.
0: సజ్జనా సేవనం వినా.
1: వన్ షుడ్ సర్వ్.
0: సేవ, సేవ, సేవ.
1: సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ సేవకు నీ ఫలితాన్ని నివాసించవద్దు.
1: డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ బై సర్వింగ్ అదర్స్.
0: ఫలరహితమైనటువంటి సేవ చేయాలి.
1: బీ సెల్ఫ్ లెస్. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ రిజల్ట్.
0: నిష్కామ యోగము.
1: అండ్ దట్ ఇస్ రియల్ యోగ.
0: నేను ఇన్ని గ్రామాలు తిరిగాను, నేను ఇన్ని గ్రామ సేవ చేశాను, నాకు ఈ ఫలితం కావాలని ఈ దుష్ట పాపం పెట్టుకుంటే నీకు ఏ ఫలితము రాదు.
1: ఇఫ్ యూ గాట్ ఓన్లీ ది గోల్ ఆర్ ద రిజల్ట్స్ ఇన్ యువర్ వ్యూ, వెల్ దేర్ నో యూజ్ ఆఫ్ రూరల్.
0: నువ్వు చేస్తురా, తప్పక తానే ఇస్తూ వస్తా.
1: యూ గో ఆన్ డూయింగ్ అండ్ గాడ్ విల్ గ్రాంట్.
0: చాలా ఆనందము. అనేక దేశాల నుంచి వచ్చారు, అనేక ఇక్కట్లకంతా గురి అయ్యారు. ఇక్కడ అనుకూలంలో అనానుకూలంలో చూడుకోకుండా ఎంతనో ప్రేమతో మీ కాలాన్ని గడిపారు.
1: మెనీ ఫ్రమ్ మెనీ మెనీ కంట్రీస్ ఆర్ హియర్. దే ఆర్ నాట్ బాదర్డ్ ది ఇన్కన్వీనియన్సెస్ దే ఫేస్డ్ హియర్ డ్యూరింగ్ దేర్ స్టే.
0: మీకు ఫుడ్, తగిన ఫుడ్ కూడా లేదు ఇక్కడ.
1: యు మైట్ నాట్ హావ్ ద ఫుడ్ దట్ యూ వాంటెడ్.
0: కనుకనే మీరు ఫుడ్ కాదు మీరు ఆశించవలసింది.
1: నాట్ ద ఫుడ్ దట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్.
0: హెడ్.
1: యూ థింక్ ఆఫ్ హెడ్, నాట్ ద ఫుడ్.
0: గాడ్.
1: దెన్ గాడ్.
0: అది చూసింది. ఫుడ్ కోసం మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ థింక్ ఆఫ్ ఫుడ్ అలోన్.
0: ఏదో తింటున్నాం కడుపు.
1: బికాజ్ వీ ఈట్ టు లివ్.
0: ఆ తిండి కోసం కాకుండా జీవితం కోసం మనం ప్రయత్నించాలి.
1: అండ్ వీ షుడ్ ఈట్. వీ షుడ్ ఈట్ ఓన్లీ టు లివ్. దట్స్ ఆల్. నాట్ లివ్ టు ఈట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ జీవితాన్ని ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలని,
1: యూ షుడ్ లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఆనందమైన జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎ బ్లిస్ఫుల్ లైఫ్.
0: ఆదర్శ జీవితాన్ని గడపాలని,
1: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: ఆశీర్వదిస్తూ,
1: భగవాన్ బ్లెస్సెస్ యూ.
0: నేను నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో సేయింగ్, భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 7th discourse on Gita Bhagavan delivered on 8th August 1984. In this discourse, Bhagavan teaches us how to control the first sense organ that needs to be controlled, which is tongue. He explains why the food that one takes and the words that one speaks need regulation. Sri Bhagavan Uvacha.
1: Yogasya Prathamam Dwaram. Yogasya Prathamam Dwaram. Vam Nirodha. Jishwendriyam Yukka Nigrahamune Yogamunaku Prathamam Dwaram Ga పేర్కొన్నది గీత.
2: ది ఫస్ట్ ఓపెనింగ్ టు యోగా ఈజ్ కంట్రోల్ ఆఫ్ టంగ్ రిప్రజెంటింగ్ టేస్ట్ అండ్ స్పీచ్.
1: జిహ్వేంద్రియమును నిగ్రహించక దైవత్వమును పొందటం, యోగద్వారంలో ప్రవేశించటం అసాధ్యము అని
2: Gita has declared that without controlling tongue, it is impossible to enter the mansion of yoga and to follow the path of devotion.
1: Praniki aneka indriyam rupunnavi.
2: There are a number of sense organs for every living being.
1: అయితే కొన్ని ఇంద్రియములను మాత్రము జాగ్రత్తగా తెలిసి ఉపయోగించుకోవాల్సి వస్తుంది.
2: బట్ వన్ హ్యాస్ టు యూజ్ ఏ ఫ్యూ సెన్స్ ఆర్గన్స్ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, నోయింగ్ ఫుల్లీ వెల్ ది ఇంప్లికేషన్.
1: ఉదాహరణకు అగ్ని.
2: ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్.
1: ఈ అగ్నిని జాగ్రత్తగా వినియోగించుకున్న ఇది మనకు ఉపకారిగా ఉంటుంది. ఇళ్ళని అజాగ్రత్తగా ఉపయోగించిన ఇది మనకు అపకారం చేస్తుంది.
2: ఇఫ్ యు యూజ్ ఫైర్ ఎ లిటిల్ కేర్ఫుల్లీ విత్ సర్టన్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్, ఇట్ వుడ్ బి యూస్ఫుల్. అదర్వైజ్ ఇట్ వుడ్ బి హార్మ్ఫుల్.
1: ఒక కత్తి లేక విద్యుత్ శక్తి, ఈ రెండు ఉంటున్నవి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నైఫ్ ఆర్ ఎలక్ట్రిసిటీ.
1: వీటిని తెలుసుకుని ఉపయోగించిన మనకు ఉపకారాలుగా ఉంటాయి.
2: ఇఫ్ యు నో దేర్ యూస్ అండ్ యూజ్ దెమ్ ప్రాపర్లీ, దెన్ దే వుడ్ బి హెల్ప్ఫుల్ టు us.
1: వీటిని తెలియక ఉపయోగించిన ఇవి మనకు అపకారిగా మారుతుంది.
2: ఇఫ్ యు డు నాట్ యూజ్ దెమ్ ప్రాపర్లీ, దే విల్ బికమ్ హార్మ్ఫుల్.
1: అపకారమునకు ఉపకారమునకు, మేలుకు కీడుకు, మన యొక్క జాగ్రత్త అజాగ్రత్తలే దీనికి మూల కారణం.
2: For making it useful or harmful, it is our awareness and our care which will be very useful, very important.
1: Kanukane telisi melagavalanu telivitoda ani indriyamu yokka shaktini ati pradhanamuga bodhistu vachindi Vedantam.
2: Vedanta has been teaching that you should know the uses of the sense organs and use them carefully.
1: మానవునికి ఉండినటువంటి యొక్క ఇంద్రియములలో ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క శక్తిని మాత్రమే కూడి ఉంటుంది.
2: Of the sense organs given to man, each particular sense organ has one particular use.
1: అయితే జిహ్వ రెండు విధములైనటువంటి శక్తులతో చేరి ఉంటుంది.
2: But tongue as a sense organ is endowed with two powers.
1: ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం.
2: One is the power of speech, the second is the power of taste.
1: కనుకనే ఈ శిక్షను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలని గీతాశాస్త్రజ్ఞుడు చెప్పాడు.
2: గీతాశాస్త్రజ్ఞ ద లార్డ్ ఆఫ్ గీతా హస్ దేర్ ఫోర్ కాషన్డ్ అస్ దట్ వుడ్ బి వెరీ కేర్ఫుల్ బై యూజింగ్ టంగ్.
1: ఏ యొక్క సాధకుడు ఈ శిక్షను అదుపులో ఉంచుకొనునో అట్టి సాధకుని యొక్క హృదయం నిర్మలమై నిశ్చలమై నిస్వార్థమై పరతత్వం మాత్రం పొందుతుందని కూడా బోధించింది.
2: గీత హెస్ ఆల్సో టాట్ దట్ పర్సన్ హూ హ్యాస్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద టంగ్ విల్ బి ఎనేబుల్ హిస్ హార్ట్ టు బి మెయింటైన్డ్ ప్యూర్ స్టడీ అండ్ స్టిక్ ఇన్ ద లా.
1: ఈ కారణమును పురస్కరించుకుని చాతుర్మాస వ్రతమని ఏకాదశి వ్రతమని ఒక్క వ్రతులని ఈ విధమైనటువంటి పరిపరి పేర్లతో దీనిని అనుభవిస్తూ వచ్చారు సాధకులు.
2: ఇన్ దిస్ కాంటెక్స్ట్ సాధక హ్యాస్ బీన్ అబ్జర్వింగ్ ఏ నంబర్ ఆఫ్ వ్రత చాతుర్మాస వ్రత ఏకాదశి వ్రత ఎట్సెట్రా.
1: చాతుర్మాసం అనగా వర్షాకాలంలో గురు పూర్ణిమ నుండి తిరిగి 4 నెలలు ఆహారమును అదుపులో ఉంచుకోవటం మౌనమును వహించటం ఈ కారణముల చేత శిక్షను అదుపులో ఉంచుకున్నటకు తగిన మార్గమును చూసుకుంటూ వచ్చారు.
2: ది అబ్జర్వెన్స్ ఆఫ్ చాతుర్మాస వ్రత ఇట్ రెఫర్స్ టు అబ్జర్వింగ్ సైలెన్స్ హ్యావింగ్ ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ డయట్ అండ్ కంట్రోల్ ఓవర్ ద డయట్ కమెన్సింగ్ ఫ్రమ్ గురు పూర్ణిమ ఫర్ అబౌట్ 4 మంత్స్.
1: ఉపవాస వ్రతములు కూడాను ఈ విధమైనటువంటి కారణాలతో ఏర్పడినటువంటివి.
2: ఫాస్టింగ్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్ ఫర్ దీస్ వెరీ రీజన్స్.
1: ఇది దేహరీతిగా ఆరోగ్యమును మానసిక రీతిగా ఆనందమును కూడా చేకూరుస్తుంది.
2: ఫిజికలీ అండ్ బాడీలీ దిస్ గివ్స్ హెల్త్ అండ్ మెంటలీ ఇట్ గివ్స్ జాయ్ అండ్ ప్లేస్.
1: అమితాహారము సాధకులకు చాలా ప్రమాదమని కూడా బోధించింది.
2: Unlimited and unregulated food is very harmful for sadhaka. This has been declared.
1: అన్ని విధములైనటువంటి యొక్క రుచులతో కూడినటువంటి ఆహారము సాధకుని తమో గుణంలోకి కొనిపోతుంది.
2: A variety of tasty foods is likely to lead a sadhaka to tamo guna. This has been declared.
1: తనకు రుచికరమైనటువంటి ఆహారములు భుజించుతూ దైవ సన్నిధిని దైవ సత్యమును అనుభవించటం సాధ్యమవుతుంది అని పలికినంత మాత్రమున ఇది ప్రయోజనం లేదు.
2: ఓన్లీ జస్ట్ సింప్లీ థింగ్స్ దట్ ఎంజాయింగ్ ఆల్ ద టేస్టీ ఫుడ్ అండ్ ఆల్ ది టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ స్టిల్ వన్ వుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ నియర్నెస్ టు గాడ్ అండ్ వుడ్ బి ఏబుల్ టు ప్లీజ్ గాడ్ ఈజ్ నాట్ కరెక్ట్.
1: మొట్టమొదటి శిక్షను అదుపులో ఉంచుకోవాలి.
2: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వన్ హ్యాస్ టు కీప్ ద టంగ్ అండ్ కంట్రోల్.
1: శిక్షను అదుపులో ఉంచుకున్నప్పుడు మిగిలినటువంటి ఇంద్రియములన్నీ కూడా తమంతట తామే అదుపులోకి వస్తాయి.
2: ఇఫ్ వన్ కెన్ కంట్రోల్ ద టంగ్ ది అదర్ సెన్స్ ఆర్గన్ కమ్ అండర్ కంట్రోల్ ఆటోమేటికల్లీ.
1: కానీ ఈనాటి సాధన మార్గమునందు అన్ని రకములైనటువంటి సాధనలు ఆచరిస్తున్నారు. కానీ దీనికి ప్రధానమైన మూలాధారమైన నిజమైనటువంటి యొక్క తత్వములు వారు గుర్తించుకోలేక శిక్షను విగ్రహించుకోలేకపోతున్నారు.
2: టుడే సాధన దే ఆర్ జస్ట్ ట్రైన్ టు అబ్జర్వ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బట్ అన్ఫార్చునేట్లీ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ దట్ టంగ్.
1: పాత్రలో నీరంతా కారిపోవాలంటే 10 చిగులు ఉండనక్కర్లేదు, ఒక్క రంధ్రం ఉంటే కూడా చాలు.
2: ఇఫ్ ది ఎంటైర్ వాటర్ ఇన్ ఎ వెసల్ షుడ్ గో అవుట్ బై లీకింగ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ 10 హోల్స్ ఈవెన్ 1 హోల్ వుడ్ బి సఫిషియెంట్.
1: అదే విధముగానే సాధకులకు దశేంద్రియములు కూడా అరికట్టనక్కర్లేదు, ఒక దశేంద్రియమును అరికట్టితే అన్ని విధములైనటువంటి దీని కూడా అదుపులోకి వస్తాయి.
2: ఇన్ దిస్ కాంటెక్స్ వీ హావ్ టు అండర్స్టాండ్ దట్ వీ హావ్ టు కంట్రోల్ టంగ్ బేసికలీ ఇట్ ఇస్ నాట్ నెసరీ టు కంట్రోల్ దెన్ ఓన్లీ అదర్ 9 సెన్స్ ఆర్గన్స్ విల్ కమ్ అండర్ కంట్రోల్ యూ కెన్ కంట్రోల్ టంగ్.
1: దశేంద్రియమును అరికట్టుకోలేకపోవటం చేతనే మానవుని యందు అనేక విధములైనటువంటి ఉద్రేకములు కల్లోలములు సందేహములు అనేక విధమైనటువంటి యొక్క మానసిక చంచలత్వమును అభివృద్ధి పరుస్తూ వచ్చింది.
2: Because man has not been able to control them, he is afflicted with a number of doubts, a number of emotional turmoil and conflicts, contradictions, confusion, etc.
1: మాటకు మించిన విలువలు మరొకటి లేదు.
2: There is nothing which is more important than the word, value of the word.
1: కనుక మాటను అదుపులో ఉంచుకోవటము, శిక్షను అదుపులో ఉంచుకోవటము సాధకులకు ప్రధానమైన బుద్ధి యొక్క సాధన.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఇస్ దట్ హీ హాస్ టు కీప్ ప్రైమర్లీ అండర్ స్ట్రిక్ట్ కంట్రోల్ ది కంట్రోల్ ఆఫ్ థాట్, కంట్రోల్ ఆఫ్ టంగ్.
1: జీవితంలో అల్ప ఫలములు అందించేటువంటి యొక్క పదార్థములకే అనేక విధములైనటువంటి త్యాగములు చేస్తున్నారు మానవులు.
2: In life, one can observe that even for small little things in life, a number of sacrifices have been made.
1: డబ్బు చెల్లించినదే అంగట్లో ఉండేటువంటి సరుకు మన హస్తములకు రావటం లేదు.
2: We would not be able to get article without paying for it.
1: ఈ విధముగా అల్ప ఫలములు అందించేటువంటి యొక్క వస్తువులకై మానవుడు అనేక త్యాగములు చేయొచ్చు. కడపటికి ప్రాణములైన త్యాగం చేయటకు సంసిద్ధులవుతుంటాడు.
2: For getting and obtaining and achieving small, petty, useless articles, man sometimes is prepared even to sacrifice his life.
1: అన్నింటికంటే అధికమైనటువంటిది, అన్నింటికంటే ఆధారమైనటువంటిది, అన్నింటికంటే ఆనందమైనటువంటిది ఆత్మలాభం. ఇది ఆత్మలాభమునకు త్యాగం చేయటంలో మానవునికి ఒరిగిపోయేటువంటిది ఏముందని.
2: The one which is exceedingly important, the one which is the very basis of all other things, is the gain of atma. Should not a man sacrifice everything for the sake of this?
1: ఒకదానిని మనం త్యాగం చేసినప్పుడే మరొకటి మనకు ప్రాప్తిస్తుంది.
2: ఓన్లీ వన్ వి గివ్ అప్ ఫర్ సాక్రిఫైస్ వన్ థింగ్ వుడ్ బి ఏబుల్ టు గెట్ అనదర్ ఇన్ ఇట్స్ ప్లేస్.
1: బజారులో ఒక కూరగాయలు కొనవాలంటే మన నుంచి డబ్బు పోతేనే అతని నుంచి మన కూరగాయలు వస్తున్నాయి, లభిస్తున్నాయి.
2: ఇన్ ది మార్కెట్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ వెజిటబుల్ వీల్ హావ్ టు పే ఫర్ ఇట్. ఓన్లీ వెన్ యూ గివ్ మనీ వీ గెట్ వెజిటబుల్.
1: మనము ధనమును త్యాగం చేయక ఆ యొక్క కూరగాయలు మనకు లభించడం లేదు.
2: వితౌట్ ఆఫరింగ్ అండ్ సాక్రిఫైసింగ్ మనీ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ వెజిటబుల్.
1: ఒకటి త్యాగం చేయటం వల్లే మరొకటి మనకు ప్రాప్తిస్తుండాలి.
2: బై గివింగ్ వన్ వీ ఆర్ అక్వైరింగ్ అనదర్.
1: అదే విధముగానే సుగుణములు మానవుని ఎందు అభివృద్ధి కావాలన్నా దుర్గుణములను త్యాగం చేయాలి.
2: In the same way, if one wants to develop virtues in himself, he has to give up bad qualities.
1: అసమర్థమును త్యాగము చేసినప్పుడే సమర్థము మనలో అభివృద్ధి అవుతుంది.
2: Unless one sacrifices inequality and unequal mindedness, one will not be able to get equal mindedness.
1: సుబుద్ధులను మనము త్యాగము చేసినప్పుడే సుబుద్ధులు మనలో చేరుతూ వస్తాయి.
2: Only when we sacrifice bad qualities, we can acquire virtue.
1: అట్టు కాక మనము మనలో ఉండినటువంటి యొక్క దుర్బుద్ధులను, దురాలోచనలను, దుర్గుణములను త్యాగము చేయక సద్బుద్ధులు, సదాలోచనలు, సద్గుణములు మనకు ఏ రీతిగా అలవడతాయి.
2: Without giving up bad thoughts, bad habits, bad qualities, it would not be possible for us to acquire good thoughts, good habits, good behavior.
1: కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞ అన్నాడు. రసముతో కూడినటువంటి ఒక జిహ్వను మనం సరైన అదుపులో ఉంచుకొని దానికి హద్దులో తగినటువంటి మాటల చేత, హద్దుకు మించిన ఆహారం చేత దానిని సంతృప్తిపరిచిన మనకు ఆనందం అనేటువంటిది తరతలా మరకమవుతుంది.
2: జయదేవ హ్యాస్ డిక్లర్డ్ డిస్క్రైబ్ ది టంగ్ యాజ్ వన్ విచ్ ఎంజాయ్స్ గుడ్ థింగ్స్ అండ్ ఇట్స్ హియర్ దే సెడ్ దట్ we would be able to just make all the things easy by controlling the tongue.
1: దీనిని మౌనము అని కూడా చెప్తూ వచ్చారు.
2: Another word used for describing this is silence.
1: ఈ యొక్క మౌనము అనేటువంటిది కేవలము వాక్పందన మాత్రమే కాదు.
2: Silence doesn't refer to the control of the physical tongue.
1: హృదయ సంబంధమైనటువంటి తలపులు కూడా మనలో ఆవిర్భవించరాదు.
2: We should not get thoughts also.
1: కనుక ఇట్టి హృదయ సంబంధమైనటువంటి భావములు ఆవిర్భవించకుండా ఉండే నిమిత్తమై మనం కొంత ఆహారమును అదుపులో ఉంచుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద జనరేషన్ ఆఫ్ థాట్స్ ఇన్ అవర్ మైండ్, యూ షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ ద ఫుడ్ దట్ వి టేక్.
1: దానికి కోరినటువంటి పదార్థములంతా కూడా మనం దానికి అందించరాదు.
2: యూ షుడ్ నాట్ గో ఆన్ ఫీడింగ్ ది టంగ్ విత్ వాట్ ఎవర్ ఇట్ డిజైర్స్.
1: ఇక్కడే ఆత్మ అనాత్మ నిత్య అనిత్య అనేటువంటి విషయ పరిశీలన చేసేటువంటి వివేకాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనినే బుద్ధి యోగము అన్నారు.
2: బుద్ధి యోగ యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిమినేషన్ టు ఫైండ్ అవుట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఇంపర్మనెంట్ విచ్ ఇస్ సెంటియెంట్ అండ్ విచ్ ఇస్ ఇన్సెంటియెంట్.
1: నిత్యానిత్య పరిశీలన సత్వంతో కూడినటువంటి వివేకమే బుద్ధి యోగం.
2: డిస్క్రిమినేషన్ విచ్ డిస్టింగ్విషెస్ ద పర్మనెంట్ ఫ్రమ్ ద ఇంపర్మనెంట్ ఇస్ బి డిస్క్రైబ్డ్ అస్ ది యోగ ఆఫ్ ఇంటెలిజెన్స్.
1: ఈ ఆహారము సాత్వికమా లేక రాజసికమా తామసికమా అనేటువంటి విచారాన్ని మనం చేయాలి.
2: We have to inquire into and find out whether the food that we take relates to sattvic food, rajasic food or tamasic food.
1: నేను భుజించేటువంటి ఆహారము హితముగా మితముగా ఉన్నదా లేదా అనేటువంటి విచారణ కూడా మనం చేయాలి.
2: The food that I take, is it quality wise, good and tasty? What we have to inquire.
1: ఈ విధమైనటువంటి ఆహారమును తెలిసి విచారణ కలిపి మనం భుజించినప్పుడు మానవునికి సంభవించేటువంటి కొన్ని దూషణ భూషణ యొక్క ప్రభావములు అతనిలో ఏమాత్రం కూడా చెలింప చేయకుండా ఉంటాయి.
2: ఇఫ్ వన్ వర్ టు ఎన్క్వైర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ వే యూజింగ్ డిస్క్రిమినేషన్ ఇఫ్ వన్ టేక్ ఫుడ్ జుడీషియస్లీ హీ వుడ్ నాట్ బి అఫెక్టెడ్ బై సెన్సర్ అండ్ ప్రైజ్.
1: అట్లు విచారణ చేయక కేవలం ఆకలి తీరటమే ప్రధానమైన లక్ష్యంలో ఉంచుకుని దీనికి రుచియ ప్రధానమైనటువంటి తత్వంలో మనం అనుభవించడం చేత మన యొక్క రాగద్వేషములను మనము అదుపులో పెట్టుకోలేకపోతున్నాం.
2: ఇన్డిస్క్రిమినేట్లీ వి గో ఆన్ టేకింగ్ ఫుడ్ వితౌట్ లుకింగ్ ఇన్ టు వెదర్ దిస్ ఇస్ డిజైరబుల్ ఆర్ ఇండిజైరబుల్ ఓన్లీ టు సాటిస్ఫై హంగర్ అంటే వి వుడ్ నాట్ బి ఏబుల్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ అవర్ అటాచ్.
1: ఎవరైనా మనల్ని పరిహసించిరా లేక దూషించిరా నిందలు పలికిరా ఒక్క నిమిషంలో మనం కురిగిపోతున్నాం.
2: వి థింక్ just like that if anyone were to criticize us comment adversely against us or censure
1: nindu manishi kaalu manishi ga roopandipothunnadu.
2: A man who is so very happy he shrinks like that once he
1: hears kavanjame adiki shunyanga kanivistundi.
2: The entire world becomes almost a nullity when he is criticized.
1: Vicharavadudai tala unchukuntadu.
2: He becomes grief stricken the moment that he hears censure.
1: జీవితమే వ్యర్థమని భావిస్తాడు.
2: హీ ఫీల్స్ దట్ లైఫ్ ఇస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ది రీజన్?
1: ఈ బలహీనత కంట కారణము ఈ ఆహారమే.
2: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఆల్ దిస్ వీక్నెస్ ఈజ్ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ హీ టేక్స్.
1: ఇంకెవరైనా మనల్ని వర్ణించరా లేక అనేక విధములుగా మనం పొగడుదరా దీనితో మానవుడు ఉప్పొంగిపోతాడు.
2: ఇఫ్ ఎనీవన్ వర్ టు ప్రైజ్ అస్ appreciator then we start floating.
1: Inka atanni pattadaniki pakkamlu kuda nu chalam.
2: It becomes almost impossible to hold him.
1: Ilanti pogadukku pongi potamu dushinchadaku kungi potamu ee pongi kunganaatvanti oka samatattvanni anubhavinchese nimittamai ee aahara neemamunu ati jagrataga andistu vachindi geeta.
2: Gita has been emphasizing the need for extreme care in taking proper food, good food, correct food, keeping in view the need for maintaining equanimity, not to get elated when praise is showered, not to get shrunk when censure is.
1: Kanukane patra suddhi, paka suddhi, padartha suddhi, ee moonu suddhulu lekunda aaharam bhujincharadu ani shastrinchi.
2: Therefore, it has also prescribed that there should be purity of the articles used, the purity of the vessel, the purity of the cooking process itself.
1: Patra shuddhi. Manam undeyatundi patra parishuddhanga untundi.
2: Purity of the cleanliness of the vessel. The vessel which is used for cooking food must be absolutely clean.
1: Padartha shuddhi. Anaga ee padarthamu anyayamto archinchinatundiga nyayamto archinchinatundi. మన చెమటార్చి దీనిని తెచ్చుకున్నటువంటి ఆహారమా లేక దొంగలించి తెచ్చుకున్నటువంటి ఆహారమా? ఇది ఏ విధంగా పరులను బాధించకుండా వచ్చినటువంటి ఆహారమా లేక పరుల యొక్క ఆనంద హృదయంతో చేకూరినటువంటి ఆహారమా అనేటువంటి ఈ పదార్థం యొక్క విచారాన్ని కూడా మనం చక్కగా విచారించాలి.
2: Cooking food, whether these are acquired by proper means, by proper work, by the sweat of ది గ్రోత్ ఆర్ బై స్టీలింగ్ ది థింగ్
1: అన్యాయ అర్జిత పదార్థము ఇది కేవలము అనారోగ్యాన్ని కలిగించటమే కాకుండా దుర్బుద్ధులను కూడా పెంచుతుంది.
2: ఆర్టికల్స్ విచ్ ఆర్ అక్వైర్డ్ బై ఇంప్రాపర్ మీన్స్ అండ్ ఆర్ యూజ్ ఫర్ ఫుడ్ దే నాట్ మెయిన్లీ జనరేట్ బ్యాడ్ థాట్స్ దే విల్ బి లీడింగ్ అస్ ఆన్ ద రాంగ్ పాత్.
1: పాకశుద్ధి చేసేటువంటి వారి హృదయము ఏ భావంతో ఉంటున్నది, ఎలాంటి తలంపులతో ఉంటున్నది, ఎలాంటి హృదయంతో ఈ పాకమును చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి.
2: Then the next step is to inquire into what refers to the purity of cooking process itself. With what idea, thoughts and feelings the person who is cooking the food is cooking it. This has to be looked into.
1: ఈ మూడింటిలో పాక శుద్ధి మన హస్తంలో మన స్వాధీనంలో ఉన్నది, కానీ పదార్థ శుద్ధి పాక శుద్ధి మన స్వాధీనంలో లేదు.
2: We have control of the three things. The purity of the vessel, but not the other two. The purity.
1: చేసేటువంటి వారు ఏ హృదయంతో చేస్తారో అది ఎవరికి తెలియదు.
2: We do not know the feelings in the mind of the cook when he is cooking the food.
1: అంగడి నుంచి తెచ్చినటువంటి ఒక పదార్థం కానీ లేక బజారులో ఉన్నటువంటి కూరగాయలు కానీ వారు దొంగిలించి తెచ్చారు లేక వారి తోట నుంచే తెచ్చారు ఇంకెవరికైనా మోసం చేసి తెచ్చారు అది మనకు తెలియదు.
2: రిగార్డింగ్ ది ఆర్టికల్స్ విచ్ యూఆర్ బయింగ్ ఫ్రమ్ ద షాప్ ఆర్ ఫ్రమ్ ద మార్కెట్ వి డు నాట్ నో వెదర్ ది వెండర్ హాస్ అక్వైర్డ్ దోస్ ఆర్టికల్స్ ఎయిదర్ బై ప్రాపర్ మీన్స్ ఆర్ ఇంప్రాపర్ మీన్స్.
1: కనుకనే పాకం అయిన తర్వాత మనం పూజించిన పూర్వము బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాగ్నం బ్రహ్మనాహుతం బ్రహ్మ యువతి అనే గంతవ్యం బ్రహ్మధర్మ సమాధిన అని పరమాత్మక అర్పితము గావించి మనం పూజించడంలో ఈ మూడు శుద్ధులు అందులో చేరిపోతాయి.
2: Therefore, while taking food, just before we take food, we pray and offer the entire thing to God so that everything becomes clean and pure.
1: ఆ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క ప్రార్థనను అందిస్తూ వచ్చిందే కాని కేవలం పూజించట పూర్వం ప్రార్థన చేయాలని ఒక నిర్బంధమైనటువంటి యొక్క శాస్త్రము కాదు.
2: The prayer which has to be offered before taking food is not to be taken as something which is imposed and which is compulsory. And it is for our own good, for attaining the purity of the food, we will have to just do and pray to the God.
1: Prarthana cheyutaku puravu, idi oka aaharanga untundani.
2: Before you offer the prayer, the food is merely food.
1: Prarthana chesina tarvata, idi prasadanga maaripothundi.
2: So once you offer it to the Lord, it becomes a నైవేద్యం ప్రసాదం.
1: ఈ ప్రసాదం మనకు ఎట్టి దోషం కూడా ఉండదు.
2: ఫర్ ద వన్ విచ్ ఈస్ ఒబ్టైన్ ఆఫ్టర్ ద ప్రేయర్ దేర్ విల్ బి నో డిఫెక్ట్స్ నో
1: పాక దోషము పదార్థ దోషము ఇంకా పాత్ర దోషము మూడింటి దోషములు కూడా ఈ ప్రార్థన పరిహారం చేస్తుంది.
2: ది ప్రేయర్ రిమూవ్స్ ఆల్ ద ఫ్లాస్ అండ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ది వెసల్ అండ్ ది ఆర్టికల్ అండ్ ది కుకింగ్ ప్రాసెస్.
1: కనుకనే గీతలో ప్రధానంగా సాత్విక ఆహారము మితాహారము అత్యవసరమని చిక్కును అరికట్టుకోవటము ప్రధానమైన సాధనని కూడాను ప్రబోధించింది.
2: Therefore in the Gita it has been explained that having a control over the tongue and having sattvic food and in a limited quantity is very essential.
1: ఇది ఆహారమునందు ఇది సరైనటువంటి రీతిగా మనకు గోచరిస్తుంది, కానీ రెండవ శక్తి అయినటువంటిది మాట.
2: So far as food goes, I think we feel convinced. The second aspect is talk.
1: ఈ మాటల చేత మనస్సుని మార్పు చేస్తుంది.
2: Talk will have its own impact on the entire mind and mental process.
1: మనసుని ముక్కలు చేస్తుంది.
2: It can cut the mind and the
1: హృదయాన్ని బ్రద్దలు చేస్తుంది.
2: It can break the heart.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can kill the person.
1: ప్రాణాన్ని అందిస్తుంది.
2: It can give life itself.
1: జీవాన్ని పోషిస్తుంది.
2: It can encourage
1: గమ్యాన్ని చేరుస్తుంది.
2: It can make one reach the goal.
1: ఈ రెండు విధములైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి పదములు పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితములు ఈ మాటల చేతనే చేకూరుతున్నాయి.
2: There are these two contradictory and opposite effects. It is both by the word itself.
1: మాటల చేత ఎంతైనా కూడా హృదయము మారుటకు అవకాశం ఉంటుంది.
2: By using words, it is possible to transform the mind.
1: మానసిక పరివర్తన అంతే కొన్ని మాటలతో కూడి ఉంటుండాలి.
2: Entire mental transformation takes place by words, proper words.
1: అని అనేక మంది విజ్ఞానులు దీనిని విశ్వసించరు.
2: A number of scientists unfortunately don't believe this.
1: మాటల చేత మనసులు మారటం ఎట్లా సాధ్యమవుతుంది?
2: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ ద మైండ్ బై మియర్ వర్డ్స్?
1: దీనికి ఎట్టి పరిశోధనలు కావాలి?
2: వాట్ ఇస్ ది ఎక్స్పెరిమెంట్ దట్ హస్ బీ కండక్టెడ్ ఫర్ ది
1: పరిశోధనలు లేనటువంటి పదార్థం యొక్క సత్యత్వాన్ని నిరూపించడం అసాధ్యం కదా?
2: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఎనీథింగ్ వితౌట్ ఎక్స్పెరిమెంటింగ్ ఇట్, ఇజ్ ఇట్?
1: మానసిక పరివర్తన కంటికి కనిపించేటువంటిది కాదు.
2: ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్ కెనాట్ బి సీన్ బై ది ఐ.
1: ఇది కేవలం వినిపించేటువంటిది మాత్రమే.
2: ఇట్ కెన్ బి ఓన్లీ హర్డ్.
1: ఈ వినిపించేటువంటి కూడా ఒక ఇంద్రియముల ద్వారానే.
2: ఆల్ దాట్ వన్ కెన్ హియర్ ఈజ్ ఓన్లీ త్రూ సెన్స్ ఆర్గన్ ఇయర్.
1: ఇలాంటి మాటల చేత మనసు యొక్క పరివర్తన సంభవించదే అని వారు వాదిస్తారు.
2: దే ఆర్గ్యూ దాట్ బై మియర్ వర్డ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బింగ్ అబౌట్ ఎనీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద మైండ్.
1: ఒకనొక గురువు అనేక మంది విద్యార్థులు చేర్చుకుని వారికి వేదాంత ప్రబోధ తలుపుతూ వచ్చాడు.
2: వన్ ప్రిసెప్టర్ టీచర్ brought to him a number of students and he was teaching Vedam.
1: ఆ ప్రదేశం లేకి ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉండేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ప్రవేశించాడు.
2: To that particular place, an IAS officer who happened to be an education secretary entered there.
1: ఈ గురువు ఆ శిష్యులకు గంటలకు నది బోధిస్తూ వచ్చాడు.
2: This teacher was teaching continuously over number of hours.
1: ఈ ఐఏఎస్ ఆఫీసర్ కి హెడేక్ వచ్చింది, తలనొప్పి వచ్చింది.
2: This IAS officer developed headache.
1: సార్, చిన్న పిల్లలకు మీరు ఇన్ని విధములుగా ఇంతకాలం బోధిస్తూ వస్తే వారికి ఏం ప్రయోజనము? ఏదో కొన్ని వాక్యములు చెప్పి వారిని జ్ఞాపకమునందు ఉంచుకుని దాన్ని ఆచరణలో పెట్టడం అంటాం సాధ్యం కాని అనవసరంగా ఈ మాటల చేత వారిని బాధించటము, శారీరకమైన శ్రమలు అందించటము మంచిది కాదన్నాడు.
2: The IAS officer told the teacher, sir, these are small children. There is no need unnecessarily to bother them for hours together with such long lectures which may be useless.
1: ఈ చిన్న పిల్లలకు వేదాంత ప్రబోధలు కేవలం తలకెక్కవు అన్నాడు.
2: Such scriptural truths, వేదాంత ప్రభావ, would not be easily understood and grasped by these small students.
1: అయ్యా, లేత వయస్సునే ఈ పిల్లలకు యొక్క మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేత, నిర్మలమైనటువంటి నిస్వార్థమైనటువంటి తలంపుల చేత మానసిక పరివర్తన కల్పించటం అత్యవసరమన్నాడు.
2: టీచర్ సెడ్ దట్ ఓన్లీ ఇన్ ద యంగ్ ఏజ్, ఇంప్రెషనబుల్ ఏజ్, వీ హావ్ టు జస్ట్ సీ అండ్ టీచ్ దెమ్ థింగ్స్ విచ్ కెన్ క్లియర్ దర్ హార్ట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ద రైట్ పాత్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్.
1: ఈ మాటలలో నాకు విశ్వాసం లేదు.
2: ఐఏఎస్ ఆఫీసర్ సెడ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ వర్డ్స్.
1: మాటల చేత మనసు ఏ విధంగా మారుతుంది? మారడానికి సాధ్యం కాదు అన్నాడు.
2: హౌ కెన్ వర్డ్స్ ట్రాన్స్ఫార్మ్ మైండ్? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఎవర్ పాసిబుల్.
1: ఈ గురువు అనేక విధములుగా కూడా అతనికి నచ్చ చెప్పడానికి అనేక విధమైనటువంటి ఉదాహరణలు చేశాడు, చెప్పాడు.
2: ద టీచర్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ట్రై టు కన్విన్స్ హిమ్ బై డిఫరెంట్ ఎక్స్ప్లనేషన్.
1: కానీ ఈ ఐఏఎస్ ఆఫీసర్ కు అర్థం కాలేదు.
2: బట్ దిస్ ఐఏఎస్ ఆఫీసర్ డిడ్ నాట్ ఫాలో.
1: అతి విద్య కొంతవరకును మతిహాని కలిగిస్తుంది.
2: టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ sometimes results in some kind of badness.
1: Anumanaalu adhikam gaavistundi.
2: Increasing doubts will emerge.
1: Telivideetalanu penchutundi kaani gunamunu chinchutundi.
2: It improves and encourages cleverness but it brings down the virtues.
1: Cheppinanta sepu cheppadu ee adhyapakudu.
2: This teacher tried his best and explained as much as he could.
1: Inka ataniki కార్యరూపములో అతనికి సరైన ఆన్సర్ అనగా జవాబునివ్వడానికి పూనుకున్నాడు గురువు.
2: ద టీచర్ రిజాల్వ్ టు ప్రూవ్ టు దట్ ఆఫీసర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ యాక్చువల్ ట్రయల్.
1: విద్యార్థులు చిన్న వాణిని లేపాడు.
2: ది టీచర్ ఆస్క్ ద యంగెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు గెట్ అప్.
1: బాలక, నీవు వెళ్ళి ఈ ఐఏ ఆఫీసర్ కొంతమంది బయటకు నెట్టు అన్నాడు.
2: హీ టోల్డ్ దట్ స్మాల్ యంగ్ కిడ్
1: ఈ మాట వినేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్ మండిపోయాడు.
2: ద మొమెంట్ హీ హర్డ్ దిస్, దిస్ ఐఏఎస్ ఆఫీసర్
1: పట్టలేని కోపం ముట్టిపడింది.
2: హీ వాజ్ వెరీ మచ్ ఎన్రేజ్డ్.
1: ఏ, నీ ఎవరనుకున్నావు? నేను పెద్ద ఆఫీసరు, ఈ విధంగా చిన్న పిల్లవాడితో నన్ను మెడబెట్టి బయటకు నెట్టిస్తున్నావా? ఎంత గర్వము, ఎంత అహంకారము అని అనేక విధములుగా కేకలు వేస్తూ వచ్చాడు.
2: He began shouting, who do you think I am? I am an IAS officer. You are asking this small child to get me out. It is not proper.
1: అప్పుడు ఈ గురువు నవ్వుతూ చెప్పాడు, సార్, మిమ్మల్ని కొట్టలేదు, కొరకలేదు. ఒక్క మాటే కదా మీ మనసు ఇంత మార్పు చేసింది.
2: దిస్ టీచర్ దెన్ టోల్డ్ ది ఆఫీసర్, వెల్ సార్, ఐ డిడ్ నాట్ జస్ట్ బీట్ యూ ఆర్ హిట్ యూ, బై మియర్ వర్డ్ యూఆర్ జస్ట్ గెటింగ్ హర్ట్.
1: మీకింత కోపంగా మనసు మారడానికి కారణం ఏమిటి?
2: ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ది రీజన్ ఫార్ యువర్ బికమింగ్ సో
1: యాంగ్రీ కదా.
2: ఇట్ ఇస్ వరల్డ్ ఇజంట్ ఇట్.
1: కనుక ఈ మాట ఇన్ని విధములుగా హృదయాన్ని మార్పు చేయడానికి శక్తివంతమైనది అన్నాడు.
2: Therefore, he said that word is capable of doing so much of harm or good.
1: అతనికి పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావటం చేత తాను నెమ్మదిగా బయటికి వెళ్ళాడు.
2: As this officer acquired personal experience, coolly he walked out.
1: మాట అనేది ఆ శక్తివంతమైన ఉంటుంది.
2: Word is extremely powerful.
1: ప్రపంచమునే కూడా కాల్చివేస్తుంది మాట.
2: It can destroy the world itself.
1: ధృతరాష్ట్రుడు అనేక విధములైనటువంటి మాటలు చెబుతూ వచ్చాడు.
2: ధృతరాష్ట్ర వాస్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: దీనిని వింటూ విదురుడు చాలా బాధపడుతూ వచ్చాడు.
2: ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్ విదుర వాస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ పెయిన్ అగోనీ.
1: సూటైనటువంటి కట్టెముతో చెట్టు కొట్టినప్పటికీ నీ చిగురు వేస్తుంది అన్నా.
2: బ్రదర్, ఈవెన్ ఇఫ్ యు వర్ టు కట్ ఎ ట్రీ, ఇట్ క్యాన్ స్ప్రౌట్.
1: కానీ మాటల చేత విరిగినటువంటి మనసును అతుక్కోవడానికి వీలు కాదన్నాడు.
2: బట్ ఇఫ్ యు బ్రేక్ ఎ హార్ట్ ఆర్ ఎ మైండ్ బై వర్డ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అగైన్ మేక్ ఇట్ వన్.
1: ఇనుమునైన కూడా ఇమ్మారు ముమ్మారు కాల్చి అతకవచ్చు కమ్మరేడు.
2: ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ బ్లాక్స్మిత్ టు మేక్ ది పీసెస్ ఆఫ్ ఐరన్ ఇన్ టు వన్ పీస్ బై ఎ పర్టికులర్ ప్రాసెస్.
1: మనసు విరిగినది మరి పెట్టగలదా?
2: But it is not possible once the mind is broken.
1: మనసును విరిగించడానికి కానీ మనసును అరికించడానికి కానీ అటికించడానికి కానీ మాటనే కారణం.
2: ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ క్యాన్ కాజ్ ట్రబుల్ అండ్ విచ్ క్యాన్ గివ్ జాయ్.
1: కనుక మనం మాట్లాడేటువంటి మాటలు పనులను బాధ పెట్టకుండా, పనులకు ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా దీన్ని ఉపయోగపెట్టాలి.
2: Therefore, the words which we use should be such that they do not hurt others. They do not give any pain to others.
1: కాలు జారితే కలుగదు నష్టం, నాలుగు జారితే నరకమేరా.
2: If you were to slip physically, there may not be much of a problem. But if you were to slip your tongue, if you wrongly use the tongue.
1: కాలు జారి పడినామంటే గాయం మనకు కనిపిస్తుంది. డాక్టర్ పోయి చూపించి దానికి బ్యాండేజ్ కట్టి దానిని మార్పించుకోవచ్చు.
2: If you were to slip and fall, there may be a small wound. You can get it dressed and it can be cured.
1: కాని మాట చేత మనసుకు తగినటువంటి గాయము కంటికి కనిపించదు.
2: But if you were to hurt the mind of a person by harsh words,
1: ఈ గాయమును మాన్పేటువంటి డాక్టర్ ఎవరూ జగత్తులో లేరు.
2: The wound that is caused to the mind cannot be cured by any doctor in the world.
1: కనుక ఇతరుల మనసును నొప్పించేటువంటి మాటలు మనం ఏమాత్రం కూడా ఉపయోగించరాదు.
2: Therefore, never use words which are likely to hurt others' feelings.
1: ఏనాడైనా ఏనాటికైనా మన మాటే మనకు ఒక బ్రహ్మాస్త్రంగా వెనుకకు తిరుగుతుంది.
2: సమ్ డే ఆర్ ది అదర్ ద వర్డ్స్ విచ్ యు యూజ్ మే కమ్ బ్యాక్ టు అస్.
1: కనుక నీ మంచి మాటలు ఉపయోగించుకో.
2: దేర్ఫోర్ యూజ్ ఆల్వేస్ స్వీట్ అండ్ గుడ్ వర్డ్స్.
1: సత్యం మదనప్తి ఎత్తం సత్యం హితం త్వా పరమమోదాభి ఆవర్ణయే దామోదర అక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
2: It has been just said, over time, you like sweet things. You better repeat.
1: ఏది ఇప్పుడు చెప్పాడు? ఓ నాలుక, రసమెరిగినటువంటి నాలుక, సత్యమెరిగినటువంటి నాలుక, పవిత్రమైనటువంటి నాలుక, త్యాగస్వరూపుడైనటువంటి నాలుక, గౌరవ మర్యాదలను కాపాడుకునేటువంటి నాలుక, నీవు నిరంతరం గోవింద దామోదర మాధవ్ అనేటువంటి నామాన్ని స్మరించమని చెప్పాడు.
2: Over time, you know what sacrifice means. You are very embodiment of sacrifice, honor, and you are a very sacred thing. You will have to just make you use yourself only for singing the name of the Lord Narayana.
1: ఈ స్వార్థపరమైనటువంటి స్వార్థరహితమైనటువంటి నాలుక త్యాగపరమైనటువంటి నాలుక అని మనం ఏ రీతిగా చెప్పగలం?
2: How can we say that this tongue knows how to sacrifice and it is absolutely selfless?
1: నిత్య జీవితంలో మనకు చక్కగా గోచరమవుతుండాలి.
2: We experience this in every day-to-day life.
1: ఏదైనా మధురమైనటువంటి పదార్థం నాలుక పైన పెట్టినప్పుడు ఆహా ఈ పదార్థం చాలా మధురంగా ఉంటుండాలి అని తాను అనుభవించకుండా జఠరమును కంపిస్తుండాలి.
2: ఫర్ ఎగ్జాంపుల్ some sweet thing to the tongue, it tastes and it just says that it's so sweet that let me pass it on to the stomach.
1: Leka, ఇది మధురం కాక మరొక రుచిగా విరుద్ధమైన రుచిగా ఉన్నప్పుడు ఇది కేవలం ఇది ఈ జిహ్వకు ప్రయోజనం కాదని భూదేవికి అందిస్తుంది వెనుకకు నెట్టివేస్తుంది.
2: If it is not sweet, suppose it is bitter, it wouldn't pass it on to the stomach. It would spit it out.
1: మంచి కానీ చెడ్డ కానీ నాలుగు ఏమాత్రం కూడా అనుభవించదు.
2: Good or bad, sweet or otherwise, it doesn't itself enjoy completely.
1: గౌరవ మర్యాదలతో బ్రతికేటువంటిది నాలుక.
2: Tongue lives on honor and with honor.
1: ఎంతకాలము మన జీవిత పర్యంతం కూడాను నాలుక అనేక విధమైనటువంటి పనులు చేస్తున్నాయి. ఒక్కనాడైనా తన ద్వారము దాటి తన ఇల్లు దాటి బయటికి ఏమైనా వస్తుండాలే.
2: The tongue knows its limits so well. It lives for any number of years inside the body. Does it come out of the mouth even one?
1: నాలుగు ఎన్ని మాటలు మాట్లాడినా లోపలే ఉంది కానీ బయటకి ఏమైనా వస్తుందా? రావు, దానికి ఏమాత్రం అంగీకరించదు.
2: వాట్ ఎవర్ వాట్ ఇట్ డస్, ఇట్ డస్ బై రిమైనింగ్ ఇన్సైడ్ ది మౌత్ అండ్ ఇట్ డజంట్ కమ్ అవుట్.
1: ఇదే విధంగానే తాను ఓపికతో ఉండేటువంటిది ఎలాంటి కష్టములైనా ఎలాంటి బాధలైనా ఎలాంటి దుఃఖములైనా ఆ యొక్క సమాజమును సహించుకొని భరించుకొని తన జీవితాన్ని ప్రశాంతమైనటువంటి రక్షణ కింద కాపాడుకుంటూ ఉంది.
2: Another feature of the tongue is it has extraordinary forbearance. Whatever with the difficulties, problems and other troubles, it lives within itself without exceeding its own limits and it will always observe forbearance and
1: కేశమంది దృష్టిల మధ్య దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా సంబంధం లేకుండా అది జాగ్రత్తగా మెలుగుతూ ఉంది.
2: ఇట్ లివ్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ harmful people, but still very carefully with a lot of skill it conducts itself. It doesn't get
1: నాలుకకు చుట్టూ 36 కట్టుమల వలె ఉండేటువంటి దంతములు ఉంటున్నాయి.
2: Very short 32 teeth are around the tongue.
1: మీరు ఏ నిమిషంలో ఎట్టు ప్రవర్తించినా కూడాను ఒక్క నిమిషంలో దీన్ని కట్ చేస్తారు.
2: If it is not very skillful, it gets hurt very easily.
1: కానీ ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ అతి జాగ్రత్తగా మెలుగుతూ తనకి ఎట్టి ప్రమాదము లేకుండా కూడాను తాను మెలుగుతూ వచ్చింది.
2: లివింగ్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ సచ్ డ్రెడ్ఫుల్ పీపుల్ స్టిల్ వితౌట్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ హర్ట్ ఆర్ హార్మ్డ్ ఇట్ హస్ బీన్ లివింగ్ వెరీ వెల్.
1: కనుకనే ఈ నాలుక మానవ జీవితమునకు అనేక విధములైనటువంటి యొక్క ఉపదేశములు గావిస్తూ వస్తుంది.
2: ఇన్ దిస్ వే టంగ్ హస్ బీన్ టీచింగ్ క్వైట్ ఎ ఫ్యూ ఇంపార్టెంట్ లెసన్స్ విచ్ ఆర్ యూస్ఫుల్.
1: నీవు ఎంతమంది దుర్మార్గుల మధ్య ఉండినప్పటికీ వారితో ఏమాత్రం కూడా కలగించక వారి దారికి పడక నీవు తప్పించుకొని మెప్పించుకొని తిరగమని బోధిస్తుంది.
2: ఇట్ హస్ బీన్ టీచింగ్ యు మే బి ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ వెరీ డిఫికల్ట్ పీపుల్ టు లివ్ ఇన్ బట్ స్టిల్ విత్ అ లాట్ ఆఫ్ కేర్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్దరెన్స్ అండ్ స్కిల్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ లివ్ ఎ హ్యాపీ లైఫ్.
1: కానీ ఈనాటి మన పరిస్థితి దుర్మార్గుల మధ్యలో మనం చేరినటువంటి మనం కూడా దుర్మార్గులం అయిపోతుంది.
2: But today's circumstances are such that once we just get in touch with bad people, we also tend to become very
1: bad. Mana sadgunamulanu, mana sadbhavamulanu, satyavartanu, okka chalamulo manam kolipothunnam.
2: All the good qualities, all the good feelings, good thoughts, good behavior, in a moment we lose all that.
1: Kalukane ilanti paristhitulaku manam guri kaakunda unde nimittamai mana jeevanu mottamota arigattukomani bodhinchu vachindi.
2: In order that we do not suffer any such bad consequence, it has been said that first control your tongue.
1: నేను అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను, నాయన అధికంగా మాట్లాడకండి, ఎందుకంటే వారికి అర్థమయ్యే రీతి లోపల మనలో ఉండేటువంటి దివ్యశక్తి ఆత్మశక్తి అనేక విధములుగా కూడా వ్యర్థమైపోతుంటాయి.
2: స్వామి would be telling quite often to the students, dear students, you should not talk much. The divine energy which is in you would be wasted by such
1: అధిక మాటల చేత మనకు జ్ఞాపక శక్తి క్షీణిస్తుండాలి.
2: బై టూ మచ్ ఆఫ్ థాట్ ది మెమరీ పవర్ వుడ్ బి లాస్ట్.
1: బలహీనత నరముల యొక్క బలహీనత ఏర్పడుతుండాలి.
2: దే వుడ్ బి వీక్నెస్ డెవలప్ ఇన్ ద బాడీ.
1: అది త్వరలోపలే వృద్ధాప్యం కూడా వస్తుండాలి.
2: ప్రిమెచ్యూర్ ఓల్డ్ ఏజ్ వుడ్ బి ది రిజల్ట్ ఆఫ్ ఇట్.
1: ఇదే కాకుండా ఒక చెడ్డ పేరు కూడా గురి అయిపోతున్నాం.
2: నాట్ ఓన్లీ దాట్ వన్ దే గెట్ ఎ బ్యాడ్ నేమ్ ఆల్సో.
1: ఒక చిన్న ఉదాహరణ, ఒక రేడియో ఉంటుండాలి.
2: ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ రేడియో.
1: ఈ రేడియో లోపల ఏదో ఒక న్యూస్ ను మనం స్టార్ట్ చేసి పెట్టాము.
2: లెట్ అస్ జస్ట్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ రేడియో అండ్ వి హావ్
3: భక్తిగీతములు పాడుతూ ఉండాలని.
1: సమ్ డివోషనల్ సాంగ్స్ ఆర్ కమింగ్.
3: ఒక గంటసేపు ఈ రేడియోను మనం ఉపయోగించడం చేత కరెంటు ఎన్ని యూనిట్లు ఖర్చు అవుతుంటాయి?
1: బై యూజింగ్ రేడియో హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ కన్స్యూమ్.
3: ఖర్చు అవుతుందా లేదా?
1: ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్?
3: అదే రీతిగానే మన దేహం ఒక రేడియో వంటిది.
1: అవర్ బాడీని వి కంపేర్ టు రేడియో.
3: మన బుద్ధి స్విచ్ వంటిది.
1: అవర్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ స్విచ్.
3: మన మనసు అనేటువంటి ఆలోచనలతో కూడినటువంటి పాటల వంటిది.
1: అవర్ మైండ్ ఈజ్ ఇట్ విల్ కంపేర్ టు
3: ఈ పాటలు మాటలతో బయట బయటపడుతున్నాయి.
1: ఇన్ ది ఫారమ్ ఆఫ్ వర్డ్ దీస్ సాంగ్స్ విల్ కమింగ్.
3: ఈ పాటల చేత మాటల చేత మనలో ఉండేటువంటి ఆత్మశక్తి అధికంగా వ్యక్తమైపోతుంది.
1: ద సేక్రెడ్ డివైన్ ఎనర్జీ ఇన్ అస్ gets wasted by this kind of talk and words.
3: మానవుడు ఈనాడు తెల్లవారి మొదలు రాత్రి నిద్రించేంత వరకు కూడా ఏ మాటలు లేకపోతే తనలో తానైనా మాట్లాడుకుంటూ ఉంటాడు.
1: Right from the dawn to dusk and until he goes to bed, he will be talking, if not loudly, within himself at least he goes to
3: bed. ఈ వాల్యూమ్ తప్పు చేశాడు కానీ ఆందోళన ఉంటుంది, మాట్లాడుతున్నాడు.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది వాల్యూమ్ ఆఫ్ సౌండ్ మే బి లెస్ బట్ ది టాక్ ఈస్ గోయింగ్ ఆన్. రేడియో
3: మనలో ఉండేటువంటి ఎనర్జీ ఖర్చు అవుతూనే పోతుండాలి.
1: దేర్ఫోర్ ద ఎనర్జీ విచ్ ఇస్ విదిన్ అస్,
3: అసలు ఉద్రాలు రావడానికి ఇదే మూల కారణం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ ఓల్డ్ ఏజ్ ఇస్ దిస్.
3: మాటలు, మానవుడి యొక్క దివ్యత్వమనేటువంటిది మౌనమనేటువంటి శక్తితో అభివృద్ధిపరచుకోవాలి కానీ మాటల చేత చేరింపు చేసుకోరాదు.
1: టాక్ అండ్ టూ మచ్ టాక్ అండ్ టూ మచ్ టాక్ బై సచ్ టాక్ ఇట్ ఇస్ నో గుడ్. విల్ హావ్ టు డెవలప్ సైలెన్స్ అండ్ ట్రూ సైలెన్స్.
3: అధికంగా మాట్లాడుతూ మాట్లాడుతూ రావడం చేత ఆకలి కూడా అధికమవుతుంది.
1: టూ మచ్ ఆఫ్ టాక్ లీడ్స్ టు హంగర్.
3: ఆకలి అధికమైనప్పుడు మరింత ఆహారం భుజిస్తాడు.
1: వెన్ హీ ఫీల్స్ హంగ్రీ హీ టేక్స్ మోర్ ఫుడ్.
3: ఆహారం అధికమయ్యే కొద్దీ ఇంకా వీడి ఎందుకునేటువంటి భావాలు అధికమైపోతుంటాయి.
1: అన్ అకౌంట్ ఆఫ్ ఎక్సెస్ ఫుడ్ హిస్ ఫీలింగ్స్ అండ్ థాట్ కుడ్ ఆల్సో కంటిన్యూ.
3: ఈ ఇంద్రియమును నిగ్రహించుకోవడానికి సాధ్యం కాదు. ఇంకా
1: కంట్రోలింగ్ ఆఫ్ ది సెన్సెస్ బికమ్స్ ఇంపాసిబుల్.
3: బాగా చక్కని గుడ్డలు పెట్టి పెంచినటువంటి గుర్రాన్ని ఊరికే ఒక దగ్గర కట్టి వేస్తే అది మదవెక్కి అన్ని విధములు కూడా దుర్మార్గంలో ప్రవేశిస్తుంది.
1: A horse which has been given very rich food, if you were to just tie to a pen, it would not be keeping quiet. It would start. It would be
3: running. The hooker will be pushing the goat to grass. Ki kasrat to kuda nahi hua.
1: Once you give rich food to a horse, it is necessary to give some exercise also.
3: Apne dani ke aarogyamu, dani ke ahankaru chilinchamu jarugutundi.
1: Proper exercise will give health and also will control
3: arrogance. Hooker ichi varu kevalam oorike bhuji ichi కూర్చోవటం చేత మరింత మదము అహంకారము అధికమవుతుంది.
1: యూత్ ఇన్ ది మియర్లీ టేక్ ఫుడ్ అండ్ డు నాట్ వర్క్ హార్డ్ అండ్ డు నాట్ హ్యావ్ ఎన్ ఎక్సర్సైజ్ ఇట్ లీడ్స్ టు.
3: దీనికే సమాజ సేవను అందించి నిత్య కర్మలు ఎందు ఒక దృఢ నిశ్చయమైనటువంటి యొక్క మార్గమును అనుభవింపచేసే నిమిత్తమై సాధన సాధన అని ఏర్పరుస్తూ వచ్చారు.
1: సాధన హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్డర్ టు సీ దాట్ ద ఫుడ్ విచ్ ఇస్ టేకెన్ బై ది యూత్ ఇస్ యూజ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ.
3: యువకులు దృఢ నిశ్చయులై ఉండాలి.
1: యూత్ మస్ట్ బి ఫర్మ్లీ రిజాల్వ్.
3: ఏదో గాలికి అటు ఇటు ఆడేటువంటి యొక్క దీపం వలె ఉంటుండకూడదు.
1: దే షుడ్ నాట్ బి లైక్ ఫ్లికరింగ్ లైట్స్

0: విశ్వాసాన్ని అభివృద్ధి చేయించుకోవాలి. దే షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక చిన్న ఉదాహరణ, వన్ స్మాల్ ఎగ్జాంపుల్. ఒక చిన్న పిట్ట లేత కొమ్మ పైన వాలుతుంది. వన్ స్మాల్ బర్డ్ హస్ కమ్ అండ్ sat on a branch. ఆ కొమ్మ అటు ఇటు ఆడుతుంది. ద బ్రాంచ్ మూవ్స్. ఆడినంత మాత్రమున ఈ చిన్న పచ్చి కొడును ఏమాత్రము అదరదు, బెదరదు. ద బర్డ్ విచ్ ఈస్ ఆన్ ద బ్రాంచ్ డస్ నాట్ గెట్ ఫ్రైటెన్డ్ బై ది మూవ్మెంట్ ఆఫ్ ది.
1: కారణం ఏంటి? తాను తన రెక్కలపైన ఆధారపడి ఉంది, కానీ కొమ్మలపై ఆధారపడలేదు.
0: ది రీజన్ ఈస్ బర్డ్ డజన్ డిపెండ్ ఎంటైర్లీ అపాన్ ద బ్రాంచ్ ఇట్సెల్ఫ్, బట్ ఇట్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ వింగ్. ఇట్ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: కానీ ఈనాటి మానవుడు చిన్న సంసారం అనేటువంటి కొమ్మ పైన వారినప్పటికీ, ఏ చిన్న కష్టమో, ఏ బాధలో, ఏ దుఃఖమో వచ్చినప్పటికీ అది మోగేటప్పటికీ వీడు కూడా బాధపడిపోతున్నాడు, వీడు కూడా దానికి గురి అయిపోతున్నాడు.
0: బట్ టుడే మ్యాన్ హీ గెట్స్ రఫుల్ వెరీ ఈజీలీ, ఈవెన్ ఇఫ్ హీ గెట్స్ స్మాల్ లిటిల్ డిఫికల్టీస్ ఇన్ ది ఆర్డినరీ డే టు డే లైఫ్.
1: పచ్చి ఉండినటువంటి ఆత్మవిశ్వాసం కూడా మనిషికి లేకపోతుండాలి.
0: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విచ్ ఎ బర్డ్ హ్యాస్, ఈవెన్ దాట్ ఎ మ్యాన్ డజంట్ సీమ్ టు హ్యావ్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఇది అమితాహారం.
0: ద రీజన్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఫుడ్.
1: తామసిక ఆహారం.
0: ఫుడ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ తమస్.
1: రక్షిక భావం.
0: అండ్ ఫీలింగ్స్ ఆఫ్ రజో టైప్.
1: మానవుని యొక్క స్వభావం కనిపించడం లేదు.
0: వన్ ఈస్ నాట్ ఏబుల్ టు సీ ది
1: రేంజ్ంటారు. నేను మానవుడై పుట్టినప్పుడు పచ్చిన స్వేచ్ఛగా తిరుగుతున్నాయి, మృగములు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అలాంటప్పుడు మానవుడు ఎందుకు స్వేచ్ఛగా సంచరించరాదు అని ప్రశ్నిస్తారు ఇలాంటి యువకులు.
0: ది యూత్ ఆఫ్ టుడే స్టార్ట్ క్వశ్చనింగ్, డోంట్ వి సీ ఎ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ గివెన్ టు ద బర్డ్స్ అండ్ ది యానిమల్స్, వై షుడ్ వి నాట్ హ్యావ్?
1: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుసరించు. కానీ పక్షులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? పక్షి యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: యూ షుడ్ ఆల్సో హ్యావ్ యువర్ ఓన్ ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్, బట్ యుడ్ హ్యావ్ ద వన్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ టు మ్యాన్. బర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఎంజాయింగ్ ద ఫ్రీడమ్ విచ్ బర్డ్ షుడ్ ఎంజాయ్.
1: మృగములు మృగం యొక్క స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ది ఫ్రీడమ్ విచ్ ఆర్ విచ్ ఇస్ న్యాచురల్ ఫర్ అనిమల్.
1: నీవు కూడా మానవుడు కాబట్టి మానవ స్వేచ్ఛను అనుభవించు, రాక్షస స్వేచ్ఛను అనుభవించరాదు.
0: బికాస్ యు ఆర్ మ్యాన్, యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ద ఫ్రీడమ్ విచ్ ఇస్ అప్రోప్రియేట్ ఫర్ మ్యాన్.
1: మానవుడిని చెప్పుకుంటూ రాక్షస సేవను అనుభవించుకోవటం, రాక్షస స్వేచ్ఛను అనుభవించుకోవటం, ఇది విరుద్ధమైన కృత్యం.
0: Calling yourself man, but trying to enjoy the freedom of
1: manavudiga sancharinchu.
0: Live like a man.
1: Manavudiga sancharinche samayalo manavatvanni pechuko.
0: While living as man, you develop the quality
1: manavatvam anedi tyagamu, neeti, nijayati, compassion, karuna, prema, ahimsa ilanti bhavulato manavatvanni pechukovali.
0: Compassion and నార్మల్.
1: కనుక మానవుడికి రానిటువంటి యొక్క లేనటువంటి గుణములను మనము కోపము, అసూయ, త్యాగము, చేతుల ఒక విధమైనటువంటి స్వార్థము ఇలాంటి దీంతో మనం పెరుగుకోవడం చేత మనం ఒక విధమైనటువంటి మృగ లక్షణాలను పెంచుకునేటువంటి వారం అవుతాం.
0: బట్ వీఆర్ డెవలపింగ్ క్వాలిటీస్ విచ్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ ఎనిమల్ లైఫ్, సెల్ఫిష్నెస్ అండ్ యాంగర్, హేట్రెడ్, జెలసీ అండ్ ద లైక్.
2: That was the seventh in a series of 34 discourses Bhagavan delivered on Gita in the year 1984. In this discourse, which was delivered on 8th August 1984, Bhagavan taught us how to control the first sense organ that needs to be controlled, which is tongue. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: Father,
1: when there is lamp at home, why do you need to go to your neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
0: Vidyarthulara,
1: students,
0: Bharatiya samskriti yandu samasta padarthamulu kudanu daiva swarupame.
1: As per the culture of Bharat, every matter is divine.
0: Daivam kaanatvanti padarthamu, daivam lenatvanti jeevamu ee jagatlo kaanaradu.
1: There is no material nor a living creature without divinity.
0: Rai modalukoni ratnam varaku,
1: right from stone to the diamond,
0: cheema modalukoni simham varaku,
1: from ant to a lion,
0: పక్షి మొదలుకొని గరుడ వరకు,
1: ఫ్రమ్ ఎ బర్డ్
0: పర్వతం మొదలుకొని చిన్న గులక రాయి వరకు కూడాను కనుక భారతీయులు చెట్టును గుట్టను పుట్టను మట్టిని కూడాను పూజిస్తూ వచ్చారు.
1: Therefore, Bharatiyas worship the tree, the anthill and the mountain.
0: ఈనాటి భారతీయులు ఈ పవిత్ర సాంప్రదాయమును విస్మరించి కేవలము ఈ లౌకిక జగత్తులో ఇవన్నీ కూడా మూఢ విశ్వాసములుగా భావించి ఈ ఆధునిక యుగమునందు ఈ విద్యార్థులు కూడాను ఈ విధమైనటువంటి యొక్క మార్గముని అనుసరిస్తూ ప్రాచీన సాంప్రదాయమంతా కూడాను మూఢ విశ్వాసమని దానిని వెనుకకు నెట్టివేస్తున్నారు.
1: Such sacred culture of Bharat, the legacy and the heritage is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition.
0: Bharatiyulaka vishwasamu goppa antara antaratmato kudinatvantidi.
1: The faith of Bharat has got a lot of significance.
0: Bhagavantudu anugrahinchinatvanti ee prema tattvamunu మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వ జీవులు యందు సర్వ పదార్థములు యందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
1: ద భారతీయస్ హ్యావ్ నాట్ లిమిటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ టు ఎ మ్యాన్ ఓన్లీ, నో, ఇట్ హ్యాస్ గోన్ టు ద లెవెల్ ఆఫ్ ఆల్ మెటీరియల్ అండ్ ఆల్ అదర్ లివింగ్ క్రీచర్స్.
0: కనుకనే త్యాగరాజు కూడాను

0: చీమనో బ్రహ్మనో
1: ఇన్ ఎనాంట్ అండ్ ఆల్సో ఇన్ బ్రహ్మ
0: శివ కేశవాదులలో
1: ఇన్ శివ అండ్ ఆల్సో కేశవా

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: The divinity is all pervasive.
0: ఇందుకనడందు ఏదని సందేహము వలదు.
1: You don't need to doubt. God is present everywhere, here and over there.
0: రోడ్డు పైన పడినటువంటి, దారిపైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయస్ వర్షిప్ ఏ స్టోన్ దే ఫైండ్ ఆన్ దే వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రే ద స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్డ్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ ఇస్ ద
0: మౌంటెన్ పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను, చెట్టులను, పుట్టలను, మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ద యాంట్ హిల్ ద మౌంటైన్ ద ట్రీ అండ్ ద బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడా చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము ఇలాంటివంతా కూడా సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కత్తా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిష్ ఆర్ ఆఫర్డ్ ద ఫ్లయింగ్ బర్డ్.
0: భారతీయులకు పెట్టిన పేరు పుట్టిన ఇల్లు భూతదయా పశ్చాత్తాపం.
1: The compassion and repentance are the two qualities that we find.
0: ఇలాంటి భారతీయుల సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: To consider the culture of Bharat as one of superstition, there is no other higher foolishness than this.
0: కేవలం పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: The Westerners considered the feeling of brotherhood of man, fraternity highest.
0: కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మభావము.
1: బట్ అమంగ్ భారతీయస్ దేర్ ఇస్ వన్ స్టెప్ హైయర్ దాన్ దిస్ బ్రదర్హుడ్.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి ఒక తత్వాన్ని ప్రచురింపజేసినటువంటిది, ప్రచార ప్రబోధన సల్పినటువంటి ఒక భారతీయ సంస్కృతాన్ని మూఢత్వం అని చెప్పుకోవటంలో ఇంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: ఇట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ of oneness, the spirit present in all of the creatures. There is no other foolishness to consider it superstition.
0: Anaga, ye desam nandu kudanu, ee social justice anetundi ekkada kanaradu.
1: You don't find the social justice in any other country.
0: Ye desam nandu chuchina gaani, aneka bhinna bhinnamlainatundi yokka tegalanu bhavistu vacharu.
1: You find diversity, multiplicity everywhere.
0: Kaani Bharatiyulu okkaru maatrame ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ దట్ ప్రొపగేటెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇది ఏ చిరకాలం నుండి కూడాను మన భారతదేశం అభివృద్ధిగాంచి ఇతర దేశములకు కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తిని అందించి అనేక జగములను సుస్థిర శాంతి భద్రతకు చేకూరుస్తూ వచ్చారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ కల్చర్ ఆఫ్ భారత్ that has shared its rich cultural heritage and the spiritual wealth with the rest of the nations all over the world.
0: సాంఘికమైనటువంటి ఒక జగత్తునందు ఈ పవిత్రమైనటువంటి ఒక దేశమునందు దివ్యమైనటువంటి భావమునందు నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: In this new age, the novel principles, the unique principles relating to social justice, which is divine, has got to be preserved.
0: Kanuka idi goppa vishalavantulaku maatrame idi artham avutundi kaani sankshiptamainatundi buddhi gala variki idi kevalam murkhangane kanipistundi.
1: Broad minded people can only understand this principle.
0: Devudu leni sthanam ekkada?
1: Show the place where there is no god.
0: Devudu kaanatundi padartham ekkada?
1: What is the material devoid of divinity? Everything is God.
0: Anuraniyan mahato mahiyan.
1: From atom microcosm to the macrocosm.
0: Ee anulu cherinchatavali chetane ghanamga yerpadutunnadi.
1: You find the matter composed of atoms.
0: Anulandu kudunu undinatvanti oka daivatvanni kadanu cheppadaniki ye scientist kaatu maatram munduku vastadu.
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: Anu daivam kadanu cheppetuntu vaadu scientist e kaadu.
1: The scientist who denies the presence of divinity in atom is not a scientist.
0: పరమాణువుల యొక్క పవిత్రతనే ఈ యొక్క స్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: In fact, you find the divinity that shines in every atom.
0: అందువల్లనే
1: so
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాస్ పాడుతూ వచ్చాడు.
1: Therefore, Ramadas sang the glory of God, telling that He is everywhere.
0: రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడ ప్రపంచంలో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ ఓన్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: రామమయం. ఈ జగమంతా రామమయం అన్నాడు.
1: హీ సెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ రామ, ద హోల్ యూనివర్స్.
0: అనగా ప్రతి పదార్థం కూడా మనల్ని రమింప చేసేటువంటిది.
1: ఇట్ మీన్స్ ఎవ్రీ మ్యాటర్ ఇన్ దిస్ వరల్డ్ విల్ డ్రా యువర్ అటెన్షన్.
0: కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేయటం ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: Because of the effect of the modern education, distorted and perverted
0: version, we are
1: not able to know the truth.
0: వట్ట కూటి చదువులు మాత్రమే కాని బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది, జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect.
0: పాప భయంబు పోయే.
1: There is no fear of sin.
0: పరిపాటై పోయెను సుస్కృతం బిలం.
1: Entering into wrong action has become a habit.
0: Papa bhayambu poye.
1: There is no fear of sin.
0: Paripatai poyenu dushrutam vilan.
1: Doing all wrong actions has become a second nature.
0: Sripati poye.
1: The devotion is lost.
0: Jivarimpagaleni duranta krutyamu dapuramaye lokamulo.
1: In this world, all wicked actions are taking place beyond all narration and measure.
0: Dapuramaye lokamulo. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా మానవా. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ దిస్. యూ కెన్ గెయిన్ హ్యాపీనెస్ ఓన్లీ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పుస్తకము పఠించితిని.
1: I have gone through all texts.
0: Purtiga chuchiti sarva shastramu.
1: I have gone thoroughly all sacred texts.
0: Nishulamaina vidyalanu nerchiti nantunu garvamelam.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge?
0: Nishulamu mochi paramatmuni bhaktito kolvaleni ee prakruti vidyalanniyunu. దాత్రి నిరర్థకముల్ కద మానవా.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రేయర్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఈవెన్ హెల్పింగ్ అస్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: నుండి లేచి మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితురో ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ పీస్ఫుల్లీ. యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్. వీ స్పెండ్ ఆల్ ద టైమ్ అండ్ స్ట్రగుల్ హార్డ్ టు స్టడీ టు ఎక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీ డోంట్ ఆఫర్ అవర్ ప్రేయర్.
0: జన్మ దుర్లభం. మానవ జన్మ ఎత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
1: హ్యాంగ్ బీన్ బోర్న్ ఇస్ ఎ హ్యూమన్ ఇస్ దట్ వాట్ వీ షుడ్ హ్యావ్.
0: ఇదియా మనం సాధించవలసినటువంటిది.
1: ఇస్ ఇట్ దట్ వీ షుడ్ అచీవ్.
0: ఇదియా మనం పొందవలసినటువంటి ఆనందము.
1: ఇస్ దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ షుడ్ వీ గెట్ ఇట్?
0: కాదు కాదు.
1: నో,
0: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
1: అవర్ పర్పస్ ఇస్ డిఫరెంట్, అవర్ గోల్ ఇస్ డిఫరెంట్, అవర్ ఎయిమ్ ఇస్ డిఫరెంట్.
0: కానీ ఆ సత్యనిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీ గో బై ఆల్ ఫాల్స్హుడ్ అండ్ వీ థింక్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఎఫీమరల్ అండ్ ట్రాన్సియంట్.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: This modern education, secular knowledge is needed.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: భగవాన్ డజన్ సే నో టు దట్.
0: ఇకమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: The secular knowledge is required to carry out happy living on earth, while the spiritual knowledge is necessary for the life after.
0: ఇదంతా కూడాను కేవలం ప్రాకృతమైనటువంటిది.
1: This is all worldly knowledge.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: It is the one nature of
0: the నివృత్తి యొక్క లక్షణం.
1: But we should follow the inward path.
0: ప్రవృత్తి అనిత్యము అశాశ్వతము.
1: That which is outward is momentary and temporary.
0: సత్యము నిత్యము.
1: That which is within is true.
0: కనుకనే ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడాను మనం చేయాలి.
1: Therefore we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనము?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కానీ పుస్తకములో ఉంటుండాలి knowledge.
1: There's knowledge in the books.
0: ఈ పుస్తక నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుకిష్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ?
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది. అది
1: ఆన్ ద హ్యాండ్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్ బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంగ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ద రీజన్ ఈస్ అవర్ కంపెనీ. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికీ మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book,
0: kanukane
1: take into your head.
0: పుస్తకం యొక్క నాలెడ్జ్ కాదు మనకు కావాల్సినటువంటిది, మస్తకం యొక్క నాలెడ్జ్. అది ఏ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: So it is not the bookish knowledge which is important, it is the practical knowledge which is essential.
0: Practical knowledge ni manam sadhincharante oka aadhyatmika margamlo tappa anya margamlo veelu kaadu.
1: You can acquire practical knowledge by following the spiritual path.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is our experience.
0: మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది.
1: When our feelings and faith are pure and sacred, you will be successful too.
0: శ్రీనాథ్ చెప్పాడు.
1: శ్రీనాథ్ said,
0: పూర్వకాలమునందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది.
1: In earlier days, the rich persons will have a sort of an arch-like thing in front.
0: People andaru vachi aa shrimantulu yokka inti mundu pettinatundi jyothi nunchi vaari inti jyothini veliginchukoni poyyetundi vaaru.
1: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
0: ఎందుకనగా ఆ శ్రీమంతుల ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday.
0: ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ దేర్ ఇస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ దేర్.
0: ఆ గోపికలు ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ ఇన్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్, ఎ డాటర్ ఇన్ లా, హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్. అయ్యో
0: నా దురదృష్టము,
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా రేపల్లె మధుర మధుర చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్, బై ది టైమ్ ఐ రీచ్ రేపల్లె కృష్ణ లెఫ్ట్ మధుర. నా
0: నష్టం రాసిన వ్రాత కన్న కలదా నూరేండు చింతిల్లి.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 years, ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ డెస్టినీ.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: షీ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: Aa suguna yokka adrushtam emito kaani attagariki high temperature vachesesindi.
1: It is fortune of this gopika suguna. The mother-in-law had high temperature that day.
0: Appudu ee sugunane vellavachindi aa yokka jyotini veliginchadaniki.
1: So it was the turn of suguna to go over there and light her lamp.
0: Vendi vendetappudiki aha ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: విత్ హోల్ హార్టెడ్ ఫెయిత్ అండ్ ఫుల్ లవ్ షీ వెంట్ ఓవర్ దేర్ టు ద రెసిడెన్స్ ఆఫ్ యశోద.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుండాలి, కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు. నీ పాండిత్యం పైన కాదు.
1: Divinity depends on your faith and not your scholarship, not the worship or anything
0: whatsoever.
1: There are many great scholars.
0: గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు, మహాయోగులంతా ఉంటున్నారు, మహాత్యాగులంతా ఉంటున్నారు. ఎవరికి ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: అండ్ సుగుణ కుడ్ హ్యావ్ దట్ విచ్ ఇస్ నాట్ అటైన్డ్ బై ఎనీవన్ ఎల్స్.
0: ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని, అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపల్లను వదిలిపెట్టిపోయాడని నిరంతరం కూడా కృష్ణ చింతన చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్ల, షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: He placed her lamp in front of the bigger one.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: It was shining.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది. సుగుణ చేయి కూడా కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడో బట్టవాసన వస్తుందాది అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you, she said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
1: యశోద స్టార్టెడ్ క్వశ్చనింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్డ్ టు యూ, వై డు యూ అలౌ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు బి బర్న్డ్ లైక్ దట్.
0: అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: సో మెనీ గోపికాస్ ఆర్ దేర్ ఇన్ ద లైన్.
0: వాళ్ళు కాచుకున్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు. ఆ సుగుణకు
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti, the light.
0: ఆ జ్యోతిలో కనిపించేటువంటి కృష్ణుని చూస్తూ తాను దేహాన్ని మర్చిపోయింది.
1: As she was watching Krishna there in that jyoti, the light, అందరూ forgotten herself.
0: కూడి ఏమిటి నీకు, ఏమి కనిపించిందని చెప్తే అప్పుడు ఆమె చెప్పినప్పటికీ ఈ గోపికలంతా రోడ్డంతా డాన్స్ ఆడుతూ ఉన్నారు.
1: All gopikas came and asked her, what is that you see, why are you so ecstatic?
0: సుగుణకు కనిపించేనంట మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట అదియే వేలికి తగిలిన మంట సుగుణకు కనిపించెనంట మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించెనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాస్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ, అవర్ సుగుణ కుడ్ సీ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది,
1: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్.
0: సుగుణకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్, దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్ ఆన్ గాడ్.
0: ఈనాటి ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేరస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యము.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంకా పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: Unna knowledge ni kuda odagottukotam.
1: They will forget the knowledge they have already on.
0: Naapa shaktanta kudunu mandavadipotam.
1: They lose their memory.
0: Ee vidhanga manavuni yokka shaktilanta kudunu kavalsinanta nirmoolam gaavinchukuntunnadu.
1: Like this all the energy is lost.
0: Aanati suguna nirantaramu chintane krishna chintane.
1: But suguna thought of krishna all the time.
0: Aa vishwasame ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్. ఇదే విధంగానే
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడి ఉంటారు, కానీ మరొక దానిపైన కాదు.
1: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: నేను చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చెన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి యొక్క ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu bangra anetvanti gramam lopala
1: ఏ విలేజ్ బై నేమ్ బాంగ్రా,
0: హేమంత్ సింగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు, పరమ భక్తుడు సాయిబాబాకు.
1: An ardent devotee of Sai Baba was there. Hemant.
0: Hemant Pandit.
1: Hemant Pandit.
0: అతనిని రెండవ పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: ఈ సెకండ్ నేమ్ ఇస్ అన్నా సాహెబ్.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: హీ రెస్టెడ్
0: 3 గంటలకు లేచాడు.
1: హీ గాట్ అప్ అట్ 3 o'clock.
0: చూచాడు.
1: హీ సా.
0: ఎవరో పెద్ద ఆజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: హీ సా ఎ మైటీ
0: ప్రెసెన్స్. తలుపులు తెరవబడింది.
1: ద డోర్స్ వర్ ఓపెన్డ్.
0: వచ్చాడు.
1: హీ కేమ్.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: హీ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్నా సాహెబ్.
0: అన్నా సాహెబ్.
1: హీ సేడ్ అన్నా సాహెబ్
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: టుమారో ఐ విల్ బి కమింగ్ ఫర్ లంచ్.
0: చూచాడు. ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: హీ థాట్ వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ఎ రియాలిటీ.
0: ఇది స్వప్నం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ డ్రీమ్.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: Tomorrow morning he is going to come.
0: అని అప్పటికప్పుడే రాత్రి 3 గంటలప్పుడు రేపటి దినం బాబా నా ఇంటికి భోజనానికి వస్తాడు, మా ఇంటికి భోజనానికి వస్తాడు అని ఒకే ఆనందపడిపోతున్నాడు.
1: He got up at 3 o'clock and he was so happy declaring everybody that Baba will be.
0: ఈ అరుపులు వినింది భార్య, ఆమె లేచింది.
1: Wife heard all the shouts and she too got up.
0: ఏమిటండి మీకేం స్వప్నమా లేకపోతే ఇంకేమైనా ఒక గిలియా, ఎందుకోసం మీరు ఇట్లా అవస్థపడుతున్నారని.
1: And the wife started asking, have you dreamt or anything wrong with you?
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్ ఎ డ్రీమ్.
0: లేకపోతే ఈ 3 గంటలు అప్పుడేమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: షీ సెడ్ ఇట్స్ టైమ్ ఇస్ 3 o'clock, వేర్ ఇస్ షిర్డి, వేర్ ఇస్ బాంగ్రా, అండ్ యూ సే దట్ బాబా ఈస్ హియర్. నో.
0: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు.
1: అన్నా సాహెబ్
0: పిచ్చిదానా,
1: మ్యాడ్ క్యాప్.
0: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు.
1: గాడ్ ఇస్ బియాండ్ స్పేస్.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ.
1: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సేయింగ్ దట్ హి కేమ్.
0: రాకపోకలు ఉండేటువంటి యొక్క స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ నీదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హీ మానిఫెస్ట్ టు దోస్.
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్సర్వింగ్ పీపుల్ డోంట్ సీ.
0: అది వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది.
0: కానీ బాబా రేపటి దినం మన ఇంటికి వస్తాడు.
1: He is sure to come tomorrow.
0: తప్పక తెల్లవారులేస్తాను, తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: That all preparations, cooking must be made following morning.
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: The wife also said, what else I want? Baba is coming.
0: తెల్లవారులేచింది.
1: She got up next morning.
0: కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది.
1: She kept the house very clean. And cleaned all the vessels and made very good, delicious preparations.
0: Payasam undindi.
1: She made payasam, rice pudding.
0: Chesindi.
1: She made another sweet.
0: Oka vada chesindi.
1: She prepared vada.
0: Anni undichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojana samayaniki ani kaachukonuntunnaru iddaru kuda.
1: Both of them, husband and wife, were waiting for the arrival of Baba.
0: Sakkani poola toranalu kattindi. మామిడాకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది.
1: ఇట్ వాస్ 12 o'clock.
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా చూస్తున్నాడు.
1: హీ వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హీ డిడ్
0: బాబా ఎందుకు రాలేదు. బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ కమ్ హీ విల్ సడన్లీ కీప్ అతను
0: సత్య స్వరూపుడు, అతనే సత్యనారాయణుడు.
1: He's the very embodiment of truth. He is Satya Narayana.
0: Adanikante verukuti marilledu.
1: There is no other truth.
0: Babu vachi teertadu.
1: Baba is sure to come. He is definite to come.
0: Alanti Baba ichina mata tappinchukodu.
1: He will never go back the promise given.
0: Ani bhariki natcha cheptunnadu.
1: And he convinced his wife.
0: Sare 2 gantalaindi.
1: It was 2 o'clock in the afternoon.
0: Vachi jaadalu kanipinchaledu.
1: No trace of his arrival.
0: Sare inkem chesedani chustundagane ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహెబులు వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఫ్రంట్ డోర్ 2 Muslims కేమ్.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: దే సెడ్,
0: ఏమండి అన్నా సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ 2 Muslims సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ. You both appear to be making so many preparations, expecting some relations for the lunch this afternoon. Better you attend to your work. and take this pack in his hand.
0: Pack తీసుకున్నాడు.
1: And he collected the pack.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: The moment he opened it,
0: వెళ్ళిపోయారు.
1: And they left.
0: చూసేసిస్తే బాబా పిక్చర్స్.
1: As he opened the bundle, the pack, he saw Baba's pictures.
0: నీవు ఏ రూపకంగా వచ్చావో నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: Saying, Baba, you have come in the form of this picture, and they hugged this picture.
0: Bhakti anta pichiga untuntadi.
1: The devotion looks so mad.
0: Pichiru bogottu pichi battinchunu Sachidanandudu Sai Baba. Pichiru bogottu pichi battinchunu Sachidanandudu Sai Baba.
1: Sai Baba is Sachidananda. He will cure all your madness and make you mad again.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు?
1: Why should he make us mad?
0: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు.
1: He will give you relief to the madness of the worldly thought and make you mad after God.
0: దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు.
1: He kept the photo in front of the leaf.
0: Baba, neevu bhujinche teerali.
1: Baba, you must eat food, sir.
0: Ee roopakanga vachavu.
1: You have come in this form.
0: Ani cheppadu.
1: He said, sir.
0: Photo ni akkada pettadu. Adi nilchadaniki veelledi. Oka tumbler ni akkada pettesi aa tumbler ku nilabettadu ee photo ni.
1: And he made this photo stand against this tumbler.
0: Kanneeru teppinchu. Kanneeru tappinchu. చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
1: ఓ బాబా, యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్. యు విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్, యెట్ యు మేక్ అస్ షెడ్ టీయర్స్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు.
1: యు విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్ దట్ వి షెడ్ ఫర్ ది వరల్డ్. మనమే
0: కార్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు.
1: యు విల్ మేక్ అస్ షెడ్ ద టీయర్స్ పైనింగ్ ఫర్ యు.
0: కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు.
1: యు మస్ట్ టేక్ దిస్ ఫుడ్.
0: కనులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు.
1: హి క్లోజ్ హిస్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్.
0: కట్టలో ఉండినటువంటి యొక్క ఒక వడ లేదు.
1: దేర్ ఆన్ దట్ ప్లేట్ సో మెనీ ఐటమ్స్ ఆర్ సర్వ్డ్, వన్ వడ వాస్ మిస్సింగ్.
0: భార్య ఆ అన్నం అంతా కూడా కుప్ప మాదిరి వడ్డించింది, అది చెదిరిపోయింది. అందులో 5 వేళ్లు కనిపిస్తున్నాయి.
1: ద రైస్ వాస్ సర్వ్డ్ ఎట్ ద సెంటర్ అండ్ దే కుడ్ ఫైండ్ ద ప్రింట్స్ ఆఫ్ ఆల్ ది 5 ఫింగర్స్ ఆన్ ద రైస్.
0: బాబా తిన్నాడు, బాబా తిన్నాడని ఆ అన్నమంతా తానే నిర్దేశిస్తున్నాడు.
1: బాబా హాస్ పార్టీ,
0: బాబా ప్రసాదం, బాబా ప్రసాదం.
1: అండ్ బాబా హాస్ ఈటన్ దిస్ ఫుడ్, హి వాస్ సో ఓవర్ జాయ్స్ అండ్ హి స్టార్టెడ్ ఈటింగ్ ఆల్ ద రెస్ట్.
0: ఆనాటి పరిస్థితులకు ఆనాటి విధమైనటువంటి యొక్క చర్యలు ఆనాటి భక్తులకు తృప్తిగా ఉండేటువంటిది.
1: సచ్ మిరకల్స్, సచ్ మిస్టరీస్, సటిస్ఫైడ్ డివోటీస్ ఆఫ్ దోస్ టైమ్. వస్తాను
0: చెప్పిన తర్వాత ఏదో ఒక రూపంలో వచ్చేటువంటి వాడు.
1: వెన్ వన్స్ హి సెడ్ ఐ విల్ కమ్, హి కమింగ్ ఇన్ ఫార్మ్. భగవంతుడు
0: సర్వస్వరూపుడు అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి? కుక్కగా వచ్చి భోంచేసేటువంటి వాడు.
1: టు సే దట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్, వెల్ హి కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ డాగ్. ఎలుగుగా
0: వచ్చేసేసి ఆకుల్లో ఉండేటువంటి దాన్ని భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హీబఫెలో అండ్ పార్టేక్స్ ఆల్ ద ఫుడ్ సర్వ్డ్.
0: ఏదో ఒక పిల్లిగా వచ్చి భోంచేసేటువంటిది.
1: హి కమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అనదర్ డాగ్.
0: అప్పుడు ఆ రూపాలను ధరిస్తూ ఉండేటువంటిది.
1: అస్యూమ్ దోస్ ఫార్మ్స్ దెన్.
0: ఇప్పుడు అట్లా కాదు, వస్తాను మీ ఇంటికి వచ్చి భోంచేస్తానంటే ప్రత్యక్షంగా నేను పోతాను భోంచేస్తాను.
1: నౌ ఇట్ ఈస్ నాట్ సో.
0: అనేక మందికి చెప్పాను, నాయన ఇప్పుడు బొంబాయికి వస్తున్నా, బొంబాయికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను.
1: నవ్ ఇట్ ఇస్ నాట్ సో.
0: వెన్
1: హి సేస్ ఐ విల్ కమ్ టు బాంబే, హి విల్ కమ్ దేర్ ఫిజికల్లీ.
0: తప్పక చెప్పినట్టు వెళుతున్నాను, భోంచేస్తున్నాను.
1: హి ఇస్ సర్టన్లీ అటెండింగ్, హి ఇస్ సర్టన్లీ పార్టేకింగ్.
0: ఎందుకోసము? ఆనాటి భావము యొక్క ప్రభావము ఈనాటి భావము యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings now are different.
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
1: There is absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: And today the faith is among the trend of ఆనందంగా
0: ఉంటారు. మరి తర్వాత వస్తాడో లేదో, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: We are so happy on listening to the promise from Bhagavan that he will be visiting us. But at the same time, we doubt later.
0: అవకాశం ఇవ్వకూడదు.
1: Never doubt any of his statements.
0: పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది.
1: When once you have total faith, he will fulfill his promise.
0: అది ఏ దైవం యొక్క వాక్కు.
1: That is God's word.
0: అది అమృతవాణి.
1: That's one nectarine promise.
0: అది ఏ దివ్యమైనటువంటి వాణి.
1: దట్ ఇస్ ద డివైన్ గాస్పెల్.
0: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
1: ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
0: కానీ మీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపము చేతనే అది తప్పిపోతుంటాది.
1: ద డిఫెక్ట్ లైస్ ఇన్ అవర్ ఫెయిత్ అండ్ దేర్ఫోర్ వి మిస్ ది ఆపర్చునిటీ.
0: భావం తద్భవతి.
1: As is the feeling.
0: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: Strengthen your faith.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: Under any circumstances, come what may, never change your faith.
0: ఏ విధమైన కష్టములు వచ్చి పడిపోయినా సరే.
1: If any difficulties come on the way,
0: మాత్రం మరవకుండా ఉండాలి.
1: But never forget God.
0: మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మీ విశ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుండదో అట్టనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ వీ బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఆల్ ద టైమ్.
0: కనుక పూర్వపు యొక్క చరిత్ర యందు సిడి లోపల ఇదే విధంగానే అనేక రకములైనంత కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
1: దేర్ ఇన్ షిరిడి హీ ప్రామిసెస్ టు కమ్ but you will come in the form he decides.
0: కాని కొంతమందికి ఈ యొక్క అంతరాత్మని గుర్తించుకోలేనిటువంటి వాళ్ళు బాబా మీరు వస్తారని కాచుకున్నారని మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వాళ్ళు.
1: Those that have not understood the inner significance, they used to say, Baba, why do you frustrate us like that? Why do you disappoint us like that? Why did you not come?
0: నేను వచ్చాను మీ ఇంటికి.
1: He said, "Madcap,
0: I came."
1: But you have driven me out holding a stick on hand.
0: ఏమిటి బాబా మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారెంతో బాధపడేటుంటారు.
1: They felt so sad, Baba. Are we sinners to drive you out?
0: వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
1: I came in the form of a black dog.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: అన్ని జీవులు ఎందుకును భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి.
1: The culture of Bharat will prove the fact that God is present in all creatures.
0: చూడండి ఒక ఎలుక. ఎలుక ప్రత్యేకంగా కనపడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: If you find the rat separate, you will trap it and kill it.
0: అదియే వినాయకుని కిందగిన ఉంటుందంటే దాని కూడా నమస్కారాలు చేస్తాం మనం.
1: When once the very same rat is associated with the Vinayaka, you start worshiping.
0: దైవ సన్నిధిలో ఉండినటువంటి ప్రతి దానికి కూడా నమస్కారమే అర్హత అవుతుంది.
1: Whatever that is close to God deserves all worship.
0: పాములు ఎక్కడైనా బయట ప్రదేశంలో చూస్తే కర్ర తీసుకుని కొట్టేస్తాం లేక పాములు పట్టేవాడిని తెచ్చి దాన్ని పట్టించి పంపిస్తాం.
1: If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it.
0: కాని అదే సర్పములు ఈశ్వరుని యొక్క ఆభరణాలుగా ఉంటున్నప్పుడు నమస్కారాలు చేస్తాం.
1: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
0: sannidhini patti dani yokka pennidhi perugutundi.
1: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
0: Kanukane aa samipatvanni puraskarinchukoniye ee yokka inta gaurava maryadalu labhistuntayi.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: Aa sannidhi yokka deenine manaku dooram ayipothe idini moham chuchetunte vaaru kuda undaru.
1: When once the proximity is lost, no one will look at our face.
0: Kanukane sarvatra manam bhagavat sannidhi ante untunnamu.
1: We are present in the presence of God.
0: Edi chuchina bhagavat tattvame.
1: But everything
0: ekkada chuchina bhagavat tattvame.
1: God is everywhere.
0: రాకపోకలు లేనటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ నైదర్ కమ్స్ నార్ లీవ్స్.
0: కనుకనే సర్వతత్వాని పాదం త సర్వతోచి శిరోముఖం ఇందుకరడు అందు లేడని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present is there or not.
0: Endendu chuchina andante kaladu.
1: Wherever you search, you will find him there.
0: Adiye tirigi vinayakudu kuda chupinchadu.
1: At what Vinayaka also has shown.
0: Okanoka samayalo meeku tamash cheyadalchi Parvati Parameshwarulu iddaru kumarulaku kontha oka aatalu potiga pettaru.
1: Parvati Parameshwara, they conducted a competition for both of their sons.
0: Vinayaka Subramanya itra.
1: They called Vinayaka, Subramanya, come on.
0: Chudandi ee naadu oka pani pettaru meeku.
1: Today there is a competition.
0: Urike Udupi Krishna kadupu varuvu ettalenu em cheyatani tineseedi kucchuleedi ee vidhanga untunte pani etla jarugutundi.
1: You go on eating and develop the paunch. How do you do work like this?
0: Loading unloading anetundi koncham maneseyandi oka pani pettestanu meer cheyandi ani chepparu.
1: Put a full stop this loading business. I'll give you some work now.
0: Cheppandi annaru iddaru paapam.
1: Both of them already tell us.
0: Amma మీ ఆజ్ఞ శిరసావహిస్తామన్నారు గణపతి వచ్చాడు.
1: గణపతికి ఏమని సార్? మదర్ ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి. ఎవరు ముందొస్తారో మీరు రండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది,
1: వినాయక
0: వాహనం ఎరుక చాలా చిన్నది.
1: Vinayaka has got a very big belly and the chariot
0: rack is so small. And
1: he wanted to test how he is going to travel.
0: Subramanyamu, peacock, nemali.
1: Subramanya has got peacock. He sat on its back and started. Peacock is going at a very high speed. And Vinayaka has not asked the rat to come close by. And he didn't try anything. He didn't think of. He sat there only.
0: సుబ్రహ్మణ్యం వచ్చి చూచాడు, మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు, నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: హీ సా సుబ్రహ్మణ్య కమింగ్ క్లోజ్, ఇమీడియట్లీ హీ గాట్ అప్, వెంట్ రౌండ్ పార్వతి అండ్ పరమేశ్వర.
0: పార్వతి అడిగింది,
1: పార్వతి ఆస్,
0: ఎంత యుక్తి పడురా నీవు,
1: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్,
0: వాట్ ఎ నాక్,
1: వాట్ ఎ నాక్,
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేసారు, అతని మొదలు ప్రైజ్ కావాలి, కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చూస్తే ఎట్లా విశ్వాసం చుట్టేటోని.
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ టు రిసీవ్ ద అవార్డ్.
0: పార్వతీ పరమేశ్వరులకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతి పరమేశ్వర వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు,
1: దెన్ వినాయక సేడ్,
0: అమ్మా
1: మదర్,
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోథ్ ఆఫ్ యూ ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరుడు రెండే.
1: శక్తి ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్.
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్.
1: పార్వతి ఇస్ మ్యాటర్.
0: ఈశ్వరుడు ఎనర్జీ.
1: ఈశ్వర్ ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుండేది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో అరౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ అరౌండ్ ది యూనివర్స్
0: పట్టి. అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ద అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమో అని అతనికి ఒక ఫలం ఇచ్చింది. నీవు ఫస్ట్,
1: యువర్ ఫస్ట్ గో అరౌండ్ దిస్
0: అంతరాత్మాన్ని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
1: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అందుకోసమని కాదు, చుట్టి వచ్చావు కాబట్టి ఫల నీది అన్నాడు. పళని అనగా అదే పళని, కోయంబత్తూరు దగ్గర పళని అంటుండే అదే పళని అన్నాడు.
1: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ పళని, ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. పళని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. పళని
0: చూచారా ఎంత అర్థరాత్రాలు ఉంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యూ ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్
0: అనేటువంటి ఒక జలం లోపల తలమునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు.
1: వెన్ వన్స్ యూ డ్రౌన్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ ఓవర్ దేర్ యూ కెనాట్ స్పీక్ ఎనీ లాంగర్.
0: నీళ్లపైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: ద వన్ హూ ఫ్లోట్స్ ఆన్ ది సూపర్ఫిషియల్ లేయర్స్
0: కనుకనే భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore, the one who drowns himself in love and faith,
0: he forgets himself. Kani, ee naati vidyavantulu mani kani, ee naati kavulam mani kani, cheppukuneetunte varanta paipen teleetunte vaalle.
1: The modern educated people and the poets, they are present at the superficial level.
0: Kani, ninda muliginatunte vaaliki ee maatalu raavu.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: Aanandame atani bhasha.
1: That bliss is his language.
0: Deenikante minchindi em kaadu.
1: Nothing is beyond this.
0: Kanukane bhagavantuni anveshana anetundi chaala porapaatu.
1: Search for God is meaningless.
0: Sarvatra undinatundi vaaniki anveshana ikkada jarugutundi.
1: When God is everywhere, where do you search for him?
0: Anveshane ledu.
1: There is no search at all.
0: Anduvalne okanok samayalo anibisent cheppindi.
1: So at one time anibisent said,
0: Bhagavad-gita lopala,
1: there in Bhagavad-gita,
0: bhaktulu bhagavantuni అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పని చెప్పారు.
1: భగవద్గీత మెన్షన్స్ దట్ ది డివోటీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గాడ్.
0: ఎన్ని మార్గాల్లో,
1: సో మెనీ పాత్,
0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ సో మెనీ పాత్.
0: కీర్తనం,
1: లిసనింగ్, సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం, ఆత్మని,
1: ఫ్రెండ్షిప్, సరెండర్,
0: ఇంత మార్గాల్లో చేస్తున్నారు అన్నారు.
1: నైన్ పాత్స్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: ఆమె వినింది.
1: షీ హర్డ్ దిస్.
0: అయ్యో,
1: షీ సెడ్,
0: భగవంతుని అన్వేషణ చేయటమా, సర్వత్రా ఉండేటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ? తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా నువ్వు భగవత్ స్వరూపమే. భగవంతుడే భక్తుని అన్వేషణ చేస్తున్నాడు.
1: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ? గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
0: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
1: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ. వేర్ ఇస్ మై ట్రూ?

0: నేడు నిజ మానవ భక్తులను వెతుకుతున్నాను.
1: I am searching. I am in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I am in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుందా అది నిజమైన భక్తి?
1: There is devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుందా అది నిజమైన భక్తి?
1: There is true devotion in animals.
0: దురదృష్టమో, నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి.
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You have full faith in God.
0: మీరే భగవత్ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: అండ్ హీ ఇస్ ది డివినిటీ.
0: నీవే పరమాత్మ తత్వము.
1: అండ్ యు ఆర్ గాడ్.
0: ఇంతకంటే పరమ దేవుడు ఎక్కడున్నాడు?
1: వాట్ ఎల్స్ యు నీడ్?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: యు హావ్ టు స్ట్రెంగ్తెన్ దట్ ఫెయిత్.
0: అప్పుడే
1: దెన్
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎంజాయ్ ద ట్రూ బ్లిస్ అండ్ ద టేస్ట్ ఆఫ్ లవ్.
0: పెట్టుకునే చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: ఇఫ్ యు హోల్డ్ షుగర్ ఆన్ హ్యాండ్ యూ డోంట్ నో
0: నాలుకపైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: కీప్ ఇట్ ఆన్ ద టంగ్ అండ్ చూ ఇట్, యూ విల్ అండర్స్టాండ్ ద స్వీట్నెస్.
0: మధుర మధు

0: విద్యకు మించిన నేత్రములు ఈ జగత్తున కానరావు.
1: ఇన్ దిస్ యూనివర్స్ యూ డోంట్ ఫైండ్ ఐస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్.
0: విద్యని మానవునికు నిజమైన నేత్రములు.
1: దిస్ నాలెడ్జ్ ఈస్ ద ట్రూ ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నాస్తి సత్య సమం తప. సత్యమునకు మించిన తపస్సు మరొకటి కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ద ట్రూత్ విచ్ ఇస్ ద పెనెన్స్.
0: అన్నపానాలను వదలి ఆకులలములే మేసి అడవులు సంచరించినంత మాత్రమున తపస్సు కానేరదు.
1: బై మియర్లీ ఫర్సేకింగ్ డ్రింక్ అండ్ ద ఫుడ్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్ ఇట్ డజంట్ అమౌంట్ టు పెనెన్స్.
0: సత్యం

0: మానవులకు కోరికలకు మించినటువంటి దుఃఖం మరొకటి లేదు.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ దేర్ ఇస్ నో అదర్ మిజరీ అదర్ దాన్ ద డిజైర్.
0: కోరికలు ఒకదానితో తీరునవి కాదు.
1: డిజైర్స్ విల్ నాట్ బి ఫుల్ఫిల్డ్ ఆల్.
0: తరంగముల వలె ఒకదాని తర్వాత మరొకటి ఆవిర్భవిస్తుంటాయి.
1: Desires come, originate like waves, one after the other.
0: Kanuka, korikalanu adupulo ninchukovatame nijamainatundi aanandam.
1: The true bliss lies in exercising a control over the desire.
0: Korikalanu adupulo ninchukonakunna deenikante mirinta dukham marokati ledu.
1: There is no other misery other than the state when we don't have ceiling on desire.
0: నాస్తి త్యాగ సమం సుఖం. త్యాగము కంటే మించిన సుఖము ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ హ్యాపీనెస్ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే వేదం నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు.
1: That's why the Veda says it is a sacrifice that confers immortality to human beings.
0: Kanuka manavunaku tyagamu pradhana pranamu.
1: So for a human being, sacrifice is the chief life force.
0: Ee tyagame nijamaina yogam.
1: This sacrifice is the true yoga.
0: Ee tyaga bhoga yogamunu nerpinatundide vedamu.
1: It's Veda that teaches the sacrifice and the pleasure and yoga.
0: Vit anu dhatuvu nundi vachinatundi vedam.
1: Veda is the derivative out of that vit.
0: Vedam anaga aneka vidhamulainatundi arthamulu untunnavi.
1: Veda has many meanings.
0: Manavunaku nitya jeevitamulo satya jeevitanni galukune nimittamai కొన్ని విధములైనటువంటి నిబంధనలు అత్యవసరము.
1: టు లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ సర్టన్ స్టిపులేషన్స్ రెగ్యులేషన్స్ ఆర్ నీడెడ్ ఫర్ హ్యూమన్ సొసైటీ.
0: కనుక వేదం అనగా తెలివి.
1: సో వేద మెంట్ ఇంటెలిజెన్స్.
0: జ్ఞానము
1: విజ్డమ్.
0: ఎరుక
1: అవేర్నెస్.
0: తనను తాను తెలుసుకునేటువంటి యొక్క దివ్యతత్వానికి ఎరుక అత్యవసరము.
1: That kind of awareness as to know one's own self is very necessary.
0: Kanuka telivitetulanu penchukunnanta maatramana chaladu.
1: So it's not enough if we have excessive of intelligence.
0: Telivi kramamaina teliviga untundali.
1: The intelligence should be proper.
0: Yerukanu gurtimpa cheseetundi teliviga untundali.
1: We should have that intelligence as to bring in this sort of awareness.
0: జ్ఞానమును పోషించేటువంటి తెలివిగా ఉంటుండాలి.
1: ది ఇంటెలిజెన్స్ షుడ్ ఫాస్టర్ విజ్డమ్.
0: ఈ జగత్తునందు ఉన్నటువంటి సమస్త జ్ఞానము కూడాను జ్ఞానమని చెప్పుటకు వీలు కాదు.
1: వీ కెనాట్ కాల్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ విజ్డమ్.
0: ఈ పదమునందే ఉంటున్నది ఇది సత్య జ్ఞానము కాదని.
1: ది వెరీ వర్డ్ ఇంప్లైస్ ద మీనింగ్ దట్ ఈస్ నాట్ ఆల్ ట్రూత్ అండ్ విజ్డమ్.
0: జ్ఞానం.
1: It has two here, one jnana.
0: Jnanamu. Na, kaadu. Idi nijamaina jnanamu kaadu ani jnanam cheptundadi.
1: Jna means wisdom, na means negation. It's not true wisdom.
0: Trikala jnanamu, jnanamu.
1: Which is indivisible in all the three times is wisdom.
0: Advaita jnanamu, jnanamu.
1: Non-dualism is wisdom.
0: Itti jnanamu, okka daivame.
1: That wisdom is just the divine.
0: ఆ దైవమే సత్యముతో కూడినవాడు.
1: ద డివైన్ ఇస్ ఆల్ ట్రూత్.
0: ఇది అనంతమైనటువంటిది.
1: దట్ ఈస్ ఇన్ఫినిట్.
0: కనుకనే సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అన్న.
1: దట్స్ ఫర్ దట్ రీజన్ ద బ్రహ్మ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రూత్ విజ్డమ్ అండ్ ఇన్ఫినిట్.
0: మానవుని జీవితంలో తన యొక్క పరిపూర్ణతను పొందటకు వేదము అనేక విధములుగా తోడ్పడుతూ ఉన్నది.
1: Veda helps to have this comprehensive fullness vision of life.
0: వేదమనగా కేవలం కొన్ని మంత్రములతో కూడినటువంటి స్వరూపమని భావించవచ్చు.
1: We may consider that Veda is a form of mantras.
0: అనాది మంత్ర ద్రష్టలైనటువంటి మహనీయులు ఆవిర్భవించినటువంటి ఆవిష్కరించినటువంటి సత్యవాక్య స్వరూపమే వేదం.
1: The Veda is the very form of the word which is exhibited by the ancient visionaries.
0: ఇట్టి సత్యవాక్ స్వరూపమైనటువంటి ఈ వేదము త్రిలోకములు ఎందు కూడాను త్రికాలములు ఎందు కూడాను మానవోద్ధరణ జరుపుతూ ఉంటున్నది.
1: This Veda emancipates the human race in all the three times and in all the three worlds.
0: త్రిలోకములకు యోగక్షేమమును కలిగింపజేస్తున్నది.
1: It also ensures the safety and security for all the world.
0: సమాజములకు సత్యమైనటువంటి జ్ఞానమును శాంతిని అందిస్తున్నది.
1: It also hands over the peace and the truth to society.
0: మానవుని ఇష్టములను నెరవేర్చుకున్నట్టుగా అయిష్టములను త్యజించుటకు ఈ వేదము అనేక విధములైనటువంటి ఉపాయమును నేర్పుతున్నది.
1: వేద ఆల్సో టీచర్ సెవెరల్ డివైజెస్ టు సాక్రిఫైస్ ఆల్ అవర్ డిస్లైక్స్ అండ్ టు అచీవ్ అవర్ లైక్స్.
0: మానవుని సుఖమునకు దుఃఖమునకు వేదమే మూల కారణము.
1: ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్ ఇస్ ద వేద దట్స్ రెస్పాన్సిబుల్.
0: వేదమును అనుసరించినప్పుడు మనకు సుఖమే, దానిని ఉల్లంఘించినప్పుడు అదే మనకు దుఃఖము.
1: When we follow Veda, we'll have all happiness. When we transgress, we'll have misery.
0: Vedamu anantamainatundi.
1: Veda is infinite.
0: Ee anantamaina vedamunu manavudu samanyamaina jittara jeevitamulo adhyayanam cheyatam chaala kashtamai.
1: To learn this infinite Veda in the ordinary human life, it's very difficult.
0: Manavulaku ketayinchina ayu pramanamu అల్పమౌట చేత ఈ అనంత వేదములను అధ్యయనం చేయటం దీనికి కాలము చాలకపోయినది.
1: As the life span is quite limited, it becomes very difficult to learn the entire Vedic text.
0: వేదమును అధ్యయనం చేసినంత మాత్రమే చాలదు.
1: It's not enough if we learn Veda.
0: దీనిని ఆచరించుటకు కాలము లేదు.
1: There's no time to practice it.
0: ఈ విధమైనటువంటి యొక్క సమస్యలను గుర్తించే వ్యాసులు వేదమును చిన్న చిన్నదిగా విభజిస్తూ వచ్చాడు.
1: హ్యావింగ్ అండర్స్టూడ్ దీస్ ప్రాబ్లమ్స్, సెయింట్ వ్యాస డివైడెడ్ వేద ఇంటూ స్మాల్ సెక్షన్స్.
0: అనంత వేదములలో ఉండినటువంటి రుక్కులను వేరు చేసి దీనికి రుక్ సంహిత అని పేరు పెట్టాడు.
1: హీ సెపరేటెడ్ రుక్స్ ఫ్రమ్ వేద అండ్ కాల్డ్ ఇట్ రుక్ సంహిత.
0: ఈ రుక్ సంహితము రుక్కును మాత్రమే వేరు చేసినటువంటిది.
1: దిస్ రుక్ సంహిత ఇస్ ద వన్ దట్ సెపరేటెడ్ అవుట్ రుక్కులు.
0: తరువాత యజుస్ సంహితములను వేరు చేసి దీనికి యజుస్ సంహితము అని పేరు పెట్టాడు.
1: లేటర్ హీ సెగ్రిగేటెడ్ యజుస్ సంహిత అండ్ కాల్ ఇట్ యజుస్ సంహిత.
0: సామములను వేరు చేసి దీనికి సామ సంహితము అని పేరు పెట్టాడు.
1: హీ క్లాసిఫైడ్ అండ్ సెగ్రిగేటెడ్ ద సామ ఆస్పెక్ట్ ఆల్సో.
0: అధర్వణ మంత్రములను వేరు చేసి దీనిని అధర్వణ సంహితము అని పేరు పెట్టాడు.
1: ఆల్ మంత్రాస్ ఆఫ్ అధర్వణ ఆర్ సెపరేటెడ్ అవుట్ అండ్ కాల్డ్ అధర్వణ సంహిత.
0: అయితే ఈ వేదములు నాలుగు అయినప్పటికీ ఇందులో యజుర్వేదములో కృష్ణ యజుర్వేద సంహితము శుక్ల యజుర్వేద సంహితమని రెండుగా విభజిస్తూ వచ్చాడు.
1: దో వేదాస్ ఆర్ ఫోర్, దిస్ యజుర్వేద హ్యాస్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఇస్ శుక్ల యజుర్వేద.
0: ఈ తర్వాత ఐదు వేదములుగా రూపొందుతూ వచ్చాయి.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ దేర్ ఆర్ ఫైవ్.
0: ప్రతి సంహితమునకుడు మూడు భాగములుగా విభజిస్తూ వచ్చాడు.
1: హీ క్లాసిఫైడ్ ఎవరీ సంహిత ఇంటూ త్రీ పార్ట్స్.
0: దీని బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తులు అని.
1: దీస్ త్రీ ఆర్ బ్రాహ్మణ, ఆరణ్యక అండ్ ఉపనిషత్.
0: ఈ బ్రాహ్మణ భాగమంతా కూడాను మంత్రములతో కూడినటువంటిది.
1: The first part, Brahmana, is full of mantras.
0: ఈ మంత్రములు యజ్ఞయాగాది కృతవులను సూచింపజేసేటువంటిది.
1: These mantras will indicate all sorts of rituals.
0: దాన ధర్మాలకు కూడా ఇది తోడ్పడేటువంటిది.
1: It also helps all acts of charity.
0: మంత్రమనగా మననత్రాణ సమ్మిళితం ఇది మంత్ర అని. మనన ముందు ప్రాణశక్తిని కూడాను కూర్చి ఉచ్చరించేటువంటిది మంత్రము.
1: Mantra is the one which has got this life force behind recapitulation and repetition.
0: నియమించిన అర్థమును వివరింపజేసేటువంటిది మంత్రము.
1: That which explains the complete meaning is mantra.
0: ఈ మంత్రములు అన్ని కూడాను దైవ సంబంధమైనటువంటి మంత్రములు.
1: All these mantras relate to the divine.
0: ఇంకా రెండవది ఆరణ్యకము.
1: The next one is ఆరణ్యక.
0: మానవుడు గృహస్థాశ్రమమును గడిపి వానప్రస్థములో ప్రవేశించి అరణ్యములో సంచరిస్తూ కందమూలాదులు భుజిస్తూ కాలము గడుపుచున్నటువంటి సమయంలో అధ్యయనం చేసినటువంటివి ఈ ఆరణ్యకములు.
1: Having spent the state of householder, having taken the state of a recluse, spending time in the forest, consuming all roots, he learns this part of Veda, Aranyaka.
0: ఇందులో ఎక్కువ కర్మకాండకు అవకాశం ఉంటుంది.
1: There is wide scope for ritualistic aspects.
0: ఇది మంత్రముతో సమానముగా కర్మలు కూడాను ఆచరించినప్పుడు ఈ మంత్ర కర్మల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపముచే దైవత్వాన్ని ప్రాప్తింపజేసుకోవచ్చు.
1: It lays much emphasis on mantra, the repetition, and also the karma, the activity.
0: శ్రవణ మనన నిత్యధ్యాసల వల్ల ఏ విధమైనటువంటి ఒక సత్యాన్ని మనం పొందగలుగుతున్నామో అదే విధముగానే ఈ కర్మ మంత్రముల చేత మనము దివ్యత్వాన్ని అనుభవించవచ్చు.
1: Just as all the consequences, positive results we get out of listening and recapitulation and practice, we'll also have the same out of this action and mantra.
0: Madhura padarthamulu yokka perunu vinnanta mathramuna manamu dani yokka ruchini manamu anubhavinchina varam kalemu.
1: By merely listening, we cannot claim to have enjoyed the taste of it.
0: Madhura padarthamulu bhujinchinappude dani madhuryam manaku swanubhavaniki vastundi.
1: When sweet is actually consumed, partaken, you'll know the taste.
0: కనుకనే కేవలం మంత్రముల చేత ఉచ్చరించినంత మాత్రమున మధుర పదార్థముల యొక్క విషయాన్ని విన్నంత మాత్రమే అవుతుంది.
1: బై మియర్లీ రిసైటింగ్ ఇట్ అమౌంట్స్ టు మియర్ లిసనింగ్ ఓన్లీ.
0: దీనిని ఆచరించినప్పుడు ఇది తిన్నంత మాత్రం అవుతుంది.
1: వెన్ ఇట్ ఇస్ ప్రాక్టీస్డ్ ఇట్ అమౌంట్స్ టు ఈటింగ్.
0: వినటం వేరు తినటం వేరు.
1: లిసనింగ్ ఇస్ వన్ థింగ్ అండ్ ఈటింగ్ అనదర్.
0: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన.
1: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై మియర్లీ లిసనింగ్ టు ద న్యూస్ ఆఫ్ లైట్.
0: రోగపీడితుని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్న.
1: బై మియర్లీ లిసనింగ్ టు ది ఎఫికసీ ఆఫ్ ది డ్రగ్ డూ యూ థింక్ దట్ యుల్ బి క్యూర్డ్ అవుట్ ఆఫ్ ఆల్ ఎయిల్మెంట్.
0: నిరుపేద వారి పేదరికంబు పోగున విత్త ప్రభావంబు విన్నయంత.
1: Will ever the poverty will ever leave by merely listening to the finance and economy?
0: Agunna manavuni aakali teeruna panchabhachyambula paakam vina.
1: Will hunger of any man be appeased by merely listening to the menu?
0: Ee paakamunu manam bhujinchinappude mana aakali teerutundi.
1: When all the dishes are partaken, then only hunger would be appeased.
0: Shaktivantamainatundi ఔషధములు సేవించినప్పుడే మన రోగము నివారణ కలుగుతుంది.
1: When powerful medicine is taken, one will be cured of the illness.
0: అంధకారముగా ఉండేటువంటి ఈ చీకటి నందు దీపమును వెలిగించినప్పుడే మనకు చీకటి దూరం అవుతుంది.
1: The entire darkness will be dispelled if only we light the lamp.
0: అదే విధముగానే వేదమును ఉచ్చరించినంత మాత్రమున చాలదు.
1: Similarly, it's not enough if we just repeat, chant Veda.
0: ఈ వేదాధ్యయనము చేత దానిని ఆచరణ కూడా ఉంచినప్పుడే మనకు ఈ మధురానందము మనకు అర్థమవుతుంది.
1: Along with the learning of Veda, one have to take to practice. Then only they will enjoy
0: ఈ సత్యానుభూతిని పొందినప్పుడే మనం నిజమైనటువంటి యొక్క ద్రష్టలం అవుతాం.
1: When we have the experience of truth, then you will be a visionary.
0: కనుక వేదాధ్యయనం అనేటువంటిది మానవునకు ఒక గమ్యస్థానమును చేర్చేటువంటి రాజమార్గమే.
1: లర్నింగ్ ఆఫ్ వేద ఈజ్ ఎ రాయల్ రోడ్ దట్ విల్ టేక్ యూ టు ద డెస్టినేషన్.
0: ఇటువంటి రాజమార్గమును ఈనాడు విస్మరించి కేవలము కష్ట నష్టములకు గురి అయ్యేటువంటి యొక్క రాళ్లబాట ఎందు మనం ప్రయాణం చేస్తున్నాం.
1: వీ హావ్ ఫర్గాటన్ దిస్ రైట్ రాయల్ రోడ్ బట్ we are treading along the road of all stones.
0: Sati manavunu kudanu gamyamu atyavasaram.
1: Destination is essential for
0: everyone. Cheraka tappadu.
1: One must reach someday.
0: Manavuni yokka lakshyame adi.
1: That is the aim of man.
0: కనుక మనము వేదమును ఉచ్చరించాలని కాదు, వేదమును అధ్యయనము చేసేటువంటి వారి దగ్గర మనఃపూర్వకంగా శ్రవణము చేసినప్పుడు కూడా చాలు.
1: It's enough if you listen to Veda, chanting of Veda wholeheartedly.
0: ఇది వేదము, ఇది వాణి.
1: Veda is voice.
0: ఈ వాణి ఎందే ఉంటున్నది సర్వసారం.
1: In this voice lies the essence.
0: అది శబ్ద బ్రహ్మము అన్నారు.
1: That is the infinite in the form of sound.
0: ఆ శబ్ద బ్రహ్మము ఎక్కడ ఉంది? సర్వత్రా ఉంటుండాలి.
1: That infinite sound is present everywhere.
0: ఎలాంటి శక్తులతో కూడి ఉంటుండాలి?
1: What faculties does it possess?

0: ఈ శబ్ద బ్రహ్మము నవ విధములైనటువంటి ఒక రూపమును ధరించి నవ మార్గములలో ప్రవేశించి గమ్యమైన ధన్యతను అందిస్తుంది.
1: దిస్ ఇన్ఫినిట్ ప్రైమల్ సౌండ్ ఈజ్ అలాంగ్ ది నైన్ పాత్స్ అండ్ విల్ సర్టన్లీ టేక్ ఎవ్రీవన్ టు ద డెస్టినీ.
0: ఇట్టి వేదమయమైనటువంటి యొక్క వాణి నాదము సర్వత్రా వ్యాపించి ఉంటుంది.
1: ది సౌండ్ ఆఫ్ వేద ఈజ్ ఆల్ ప్రవేసివ్.
0: ఈనాడు లోకములో అనేక విధములైనటువంటి యొక్క అశాంతులకు, అక్రమాలకు, అనాచారములకు, దుర్మార్గములకు ఆలవాలమైన ఈ పరిస్థితి యందు వేదవాణి ఎంతైనా మనం వ్యాపింపచేయాలి ఈ యొక్క విద్యుత్ తరంగములతో.
1: ఇన్ దిస్ ట్రబుల్ టౌన్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ ట్రబుల్స్ అండ్ మిజరీ అండ్ వికెడ్ యాక్ట్స్ దేర్ ఇస్ ఎవ్రీ నీడ్ టు స్ప్రెడ్ ద వాయిస్ ఆఫ్ వేద.
0: త్రాగే నీరు మలినమైనది.
1: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ పొల్యూటెడ్
0: పీల్చే గాలి మలినమైనది.
1: ద ఎయిర్ దట్ వీ బ్రీథ్ ఇన్ ఇస్
0: భుజించే ఆహారం మలినమైనది.
1: ద ఫుడ్ ఇస్ పొల్యూటెడ్
0: మాట్లాడే శబ్దం మలినమైనది.
1: దర్ ఇస్ సౌండ్ పొల్యూషన్.
0: ఒకటేమిటి మానవుని మనసే మలినమైనది.
1: ద మైండ్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్
0: ఈ మలినమైనటువంటి యొక్క ఈ జగత్తునందు మనము మలినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్ వీ లీడ్ ఎ పొల్యూటెడ్ లైఫ్.
0: ఇంకా పవిత్రమైన నిత్యమైన సత్యమైన జీవితాన్ని ఏ రీతిగా గడపడానికి వీలవుతుంది?
1: దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు లీడ్ ఎ సీక్రెట్ ఎటర్నల్ ప్యూర్ లైఫ్?
0: మనం పీల్చుకునే గాలి మలినమే.
1: ది ఎయిర్ దట్ వీ బ్రీథ్ ఇన్ ఇస్ పొల్యూటెడ్
0: ఇంకా హృదయం ఎట్లా పరిశుద్ధం అవుతుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద ప్యూరిఫికేషన్?
0: గాలి పరిశుద్ధం కావాలి.
1: The air should be purified.
0: నీరు పరిశుద్ధం కావాలి.
1: The water should be pure.
0: శబ్దం పరిశుద్ధం కావాలి.
1: Sound should be pure.
0: ఇది మనం చేసేటువంటి కర్మలతో ఆధారపడి ఉంటుండాలి.
1: All these are based on our actions.
0: మనం ఎక్కడ ఏ పదములు ఉచ్చరించినప్పటికీ ఆ పదములు శబ్దములో విద్యుత్ తరంగముల వలె సర్వత్రా వ్యాపించిపోతున్నాయి.
1: వాట్ ఎవర్ వర్డ్ దట్ వీ అటర్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎలక్ట్రిక్ వైబ్రేషన్స్.
0: ఈ శబ్ద తరంగములకు మరణమే లేదు.
1: దీస్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ డెత్లెస్.
0: సర్వత్రా ఉంటుండది.
1: దే ఆర్ ఎవ్రీవేర్.
0: కనుకనే వేదమంత్రముల చేత, పవిత్రమైనటువంటి భగవత్ నామముల చేత ఈ యొక్క వాతావరణమును పవిత్రము గావించినప్పుడే ఆ పవిత్రమైనటువంటి గాలి మనలో ప్రవేశించి పవిత్ర హృదయాలుగా మారుతుంది.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ హ్యాస్ టు బి శాంక్టిఫైడ్ by the repetition of the Veda, singing the glory of the Lord.
0: మనం ఒక్క ప్రదేశంలో ఈ పవిత్రమైనటువంటి శబ్దం ఉచ్చరించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా వ్యాపిస్తుండాలి.
1: When there is sacred chanting here, everything will be purified.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఢిల్లీ లోపల ఈ 5:30 ఏదో ఆకాశవాణిలో ఒక ప్రోగ్రాం పెట్టారు.
1: They are in Delhi at 5:30, there is radio program.
0: కానీ ఆ ప్రోగ్రాం ఇప్పుడు మన ప్రశాంతంలో కూడా వినిపిస్తుంది.
1: You can listen to that program even here.
0: Bengaluru kuda vinipistundi.
1: You listen.
0: Madras lo vinipistundi.
1: It can be listened in
0: America lo vinipistundi. Japan lo vinipistundi.
1: You can hear there in America and Japan.
0: Ee shabdam ye reethiga prayanam chestundadi.
1: How does the sound travel?
0: Vidyut tarangamulato cheri,
1: having been mixed with electric waves,
0: ati shikramuga vyapinchu chestundadi.
1: They spread very fast.
0: Deeni yokka vyapti velturu kante ati shikramuga pothundadi.
1: The way how they spread is faster than the light.
0: అదే విధముగా మనము పవిత్రమైనటువంటి యొక్క మంత్రముల చేత మన కాలము సార్థకం గావించుకున్నప్పుడు దేశానికి ఎంతో మనము పవిత్రతను అందించిన వారం అవుతాం.
1: By reciting the sacred mantras, we will be sanctifying the entire atmosphere and helping the country.
0: కనుకనే ఆనాటి మంత్రద్రష్టలైనటువంటి మహర్షులు అడవులలో ప్రవేశించి వేదాధ్యయము చలుపుతూ ఆ యొక్క వాతావరణమును పరిశుద్ధము గావిస్తూ వచ్చారు.
1: ఫర్ దిస్ రీజన్ ద విషనరీస్ అండ్ సెయింట్స్ స్పెంట్ ద టైమ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ రిసైటెడ్ లర్న్డ్ వేద.
0: ఇటువంటి పవిత్రము గావించినటువంటి ఈ వేదములను ఈనాడు మనము అపవిత్రము గావిస్తున్నాం.
1: వేదాస్ విచ్ ఆర్ రియల్లీ సీక్రెట్ ఆర్ మేడ్ టుడే అన్సీక్రెట్.
0: నిజముగా భారతీయులు వేదం యొక్క శక్తి సామర్థ్యములను చక్కగా గుర్తించలేదనే చెప్పవచ్చు.
1: It can be said that Bharatiyas have not understood the potentialities and the capacities of it.
0: గుర్తించే ఉండిన వీటిని ఇంత సులభంగా వదిలి ఉండేటువంటి వారు కాదు.
1: Had they realized, they wouldn't have left it so easily like this.
0: చలగి మధుము గ్రోల చేదు రుచించున.
1: Having relished all the sweetness, would ever anybody accept the bitterness?
0: ముద్ద ఖర్జూరం తినేటువంటి వాడికి చింతపండు రుచి.
1: The one who relishes that kind of grape which is all sweet will never accept the tamarind.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వేదము యొక్క మాధుర్యాన్ని వేదాధ్యయనం చేసేటువంటి వారు కూడా నువ్వు గుర్తించలేదని చెప్పవచ్చు.
1: The sweetness of Veda is not realized by those who learn Veda.
0: ఏదో జీవనోపాధి నిమిత్తమే దీనిని ఉపయోగించుకుంటున్నారు, కానీ జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది వేదం అనే సత్యాన్ని అర్థం చేసుకోవటం లేదు.
1: They have not realized the fact that the Veda is meant for life, not to carry on a living.
0: Inka Upanishadulu.
1: The next Upanishads.
0: Ee Upanishadulanni kuda manava jeevithamlo dharma artha kama moksham ane chaturvidha purushartamulanu prabodhinche nimittam vachinavi.
1: The Upanishads are meant for these four objectives of human life: the righteousness, the desire, the liberation.
0: Vedamulu dvaitamu.
1: Veda is dualism.
0: Vedantamu advaitam.
1: The Vedanta is non-dual.
0: కనుక ఉపనిషత్తులు వేదాంతములు.
1: This Upanishad is the
0: వేదములకు అంత్యములో ఉండేటువంటి కనుక వేదాంతములని కూడా మరొక పేరు.
1: As they are towards the end of Veda, it's called Vedanta.
0: అయితే ధర్మ అర్థ కామం ఈ మూడింటిని మాత్రమే మానవుడు తన యొక్క ప్రయత్నముతో, తన యొక్క సాధనల చేత, తన యొక్క సంకల్పముల చేత పూర్తి గావించుకునవచ్చు.
1: Man can accomplish, achieve with his own devices and plans the righteousness, the desire.
0: Vidya vidyanam chetane labhyam avutundi.
1: It is quite possible through education.
0: Upanishadullo rendu vidhamainatvanti vidyalu unnai.
1: In Upanishad there are two forms of learning.
0: Apara vidya, para vidya.
1: One is apara, the second one is para.
0: Dharmartha kamamulanta kudanu apara vidyalu.
1: These three, the righteousness, the desire and wealth,
0: ఒక్క మోక్షం మాత్రమే పరవిద్య.
1: Liberation is only పరవిద్య.
0: కనుక అట్టి పరవిద్యను మాత్రం మనం పొందాలనుకున్నప్పుడు దానికి ఈ ప్రాకృతమైనటువంటి యొక్క విద్యలు కాని, అభ్యాసములు కాని, సాధనలు కాని దీనికి అక్కరలేదు.
1: To have this spiritual knowledge, the other practices and the secular knowledge are not needed.
0: ఇవన్నీ కూడా ద్వైతమునకు సంబంధించినటువంటివి.
1: They are all related to the principle of dualism.
0: Satya drishti matrame ee yokka paravidyaku pariki vastundi.
1: The vision of truth is needed for the spiritual
0: life. Prachina kalam nundi bharatiyulu ee vedamulanu aneka vidhuluga adhyayanam chestu danini tama jeevitaadharamuga bhavinchi jeevistu vacharu.
1: Since ancient times bharatiyas have taken the learning of Veda, the very breath, the very life principle.
0: Vedamulaku 9 పేర్లు ఉన్నాయి.
1: Veda has 9 names.
0: ఒకటి శృతి.
1: 1 శృతి.
0: రెండవది అనుస్వరం.
1: 2 అనుస్వర.
0: మూడవది త్రయి.
1: 3rd one త్రయి.
0: నాలుగవది ఆమ్నాయము.
1: 4th one ఆమ్నాయ.
0: ఐదవది సమామ్నాయము.
1: 5th సమామ్నాయ.
0: ఆరవది ఛందస్సు.
1: 6th ఛందస్సు.
0: ఏడవది అధ్యాయం.
1: 7th అధ్యాయం.
0: ఎనిమిదవది నిగమం.
1: 8th one నియమం.
0: 9th ఆగమం.
1: 9th one ఆగమం.
0: ఈ 9 రకములైనటువంటి పేర్లతో ఈ యొక్క వేదము జగత్తులో సంచరిస్తూ ఉంటుండాలి.
1: This Veda is present in this world with all these 9 attributes, the name.
0: శృతి అనగా
1: శృతి meant
0: గురు శిష్యుల సంపర్కం చేత గురువు చెప్పినట్టుగా నడుచుకొని గురువు చెప్పినటువంటి స్వరమునే తాను ఉచ్చరించి ఆ స్వరమును అనుసరించి తద్వారా నేర్చుకోవటం.
1: Sruti meant is an association between the preceptor and the disciple. The disciple follows the rhythm and the meter as revealed to him by the preceptor.
0: దీనికి ఆ కాలంలో కొన్ని గ్రంథములు కాని, ఇంకే విధమైనటువంటి ఒక టేప్ రికార్డ్స్ కాని, గ్రామ్ఫోన్ ప్లేట్లు కాని ఉండేటువంటివి కాదు.
1: Those days there were no text, nor gramophone plate, nor tape recorder.
0: రాత్రింపగలు గురువును అనుసరిస్తూ గురువు పైన ఉన్నటువంటి భక్తి ప్రపత్తుల చేత అదే స్వరమును ఉచ్చరిస్తూ దాని దారి తప్పకుండా అదే పదములను తాను ఉచ్చరిస్తూ ఉంటుండాలి.
1: Day and night they should follow the preceptor, repeating the same rhythm and follow him.
0: పదములు కొంత అటు ఇటు జరిగినప్పటికీ కొంత పర్వాలేదు, కానీ స్వరం మాత్రం తప్పకూడదు.
1: the words, there may be some dislocation in the order of the words.
0: స్వరబద్ధమైనటువంటిది ఈ యొక్క వేదం.
1: But to tune the meter is necessary.
0: కనుకనే గురువు యొక్క ఉచ్చారణను సక్రమంగా సహేతువుగా తాను ఉచ్చరించి నేర్చుకున్నటువంటిది కాబట్టి దీనికి విని నేర్చుకున్నది కనుకనే శృతి అనుశ్రవం అని పేరు వచ్చాయి.
1: As he listens to the way how it is recited, how it is said and chanted, it is called Shruti, Anuswara.
0: Inga, Trayi.
1: The next one, Trayi.
0: Anadu, Moodu Vedamulakne, Ekku Pradhanata Istu Vacharu.
1: In those times, importance is given to three Vedas.
0: Adarvada Vedaniki Evaru Patinchaledu.
1: Nobody took any interest in Adarvada.
0: Karuka, Rukvedamu. యజుర్వేదము సామవేదము ఈ మూడు వేదములకు మాత్రమే ప్రధానత ఇవ్వటం చేత దీనికి త్రయి అని పేరు పెట్టారు.
1: సిన్స్ దీస్ త్రీ వేదాస్ ఋగ్వేద యజుర్వేద సామవేద ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇట్ ఇస్ కాల్డ్ త్రయి.
0: ఇంకా మ్నా అనగా అభ్యాసము.
1: మ్నా అండ్ ప్రాక్టీస్.
0: అభ్యాసము చేత దీనిని నిరంతరం కూడాను స్వప్న సుశక్తులు ఎందుకు కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ ఈవెన్ ఇన్ ద డ్రీమ్ అండ్ ద డీప్ స్లీప్ స్టేట్స్.
0: ఏ నిమిషమే దీని అభ్యాసం మానినా దీని యొక్క మర్చిపోతామో ఏమో అని జాగ్రత్త స్వప్నం ఎందుకు కూడా దీనిని అభ్యాసం చేస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్ దట్ ద మూమెంట్ దే స్టాప్ ద ప్రాక్టీస్ దే మైట్ ఫర్గెట్.
0: ఆమ్నాయము అని పేరు పెట్టారు.
1: సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఆమ్నాయము.
0: దీనిని హృదయంలో స్థిరం చేసుకుంటారు చేత సమామ్నాయము అని కూడా దీనికి పేరు వచ్చింది.
1: యాజ్ ఇట్ ఇస్ ప్రిజర్వ్డ్ ఇన్ ద హార్ట్ ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ సమామ్నాయ.
0: ఇంకా సామవేదం అనేటువంటి దాంట్లో ఛందోబద్ధమైనటువంటి దీనిక దీనికి ఛందస్సు అని పేరు పెట్టారు.
1: యాజ్ సామవేద ఇస్ బేస్డ్ ఆన్ ద మీటర్ ఇట్ ఇస్ కాల్డ్ ఛందస్సు.
0: ఇంకా ప్రాచీన కాలము నుండి కూడాను
1: since ancient times
0: taratarulaga kudanu idi prakutu vachinatundi kanuka
1: as it is passed on over generations after generations
0: taatalu taatalu tanrulu kodukulu manamallu munimu ee vidhanga taratarulato kudanu vachinatundi kanuka
1: as it is passed on since generations fathers forefathers and grandfathers
0: deeniki swadhyayamu ani peru pettaru.
1: This is also called swadhyayamu.
0: Inka nigamam agamam.
1: The next one, Nigamam and Agamam.
0: భగవంతుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు కనుకనే తీసుకోవటము వదలటము దీని వల్ల ఏర్పడినటువంటిది కనుకనే ఈ వేదము దీనికి నిగమాగమం పేరు వచ్చింది.
1: As it is equal to the inhalation and exhalation of the Lord of God himself, it is called Nigamagama.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేద స్వరూపములు.
1: The inhalation exhalation of God is this Veda.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: Take a small example.

0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎంత సత్యం ఉంటుందా చూడండి.
1: ఇన్ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇన్హలేషన్ ఎక్సలేషన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రూత్.
0: సో సో అంటే పూరించటము, తీసుకోవటము.
1: సో మీన్స్ ఫిల్లింగ్ అప్, ఇన్హలేషన్.
0: వదలటము.
1: హమ్ అండ్ ఎక్సలేషన్, లీవింగ్ అవుట్.
0: సో మీన్స్ దట్, అది.
1: సో మీన్స్ దట్.
0: హమ్ నేను.
1: హమ్ అండ్ ఐ.
0: సో హమ్ అదే నేను.
1: ఇట్ మీన్స్ దట్ థౌ ఆర్ట్.
0: అనగా ఏమి? తత్వం అసి అనేటువంటి మహావాక్యానికి ఇది సరైనటువంటి అర్థమవుతుంది.
1: ఇట్ అమౌంట్స్ టు ది కరెక్ట్ మీనింగ్ టు దిస్ మహావాక్య తత్వం.
0: ఈ సోహం సోహం అనేటువంటిది దినమునకు 21,600 పర్యాయం జరుగుతుండాలి.
1: దిస్ సోహం వీ డూ ఇట్ రిపీటెడ్ 21,600 టైమ్స్ ఎవ్రీ డే.
0: ఆ అర్థం ఏమని బోధిస్తుండాలి?
1: What is the lesson that is taught?
0: Soham, soham, I am that, I am God, I am God, I am God, I am God. Nene gaadu, nene daivamu, aneetundi uchcharistunnadu.
1: The lesson taught by this exercise is I am that, I am God.
0: Kanuka daivamu yokka uchchvasa nishwasamule kaadu, sarimanamuni yokka uchchvasa nishwasamulu kodanu sakramayinatundi yokka daivatvanni uchcharistunnadu.
1: It is not merely the breath of God himself, it is the breath of every human being.
0: అది కూడాను వేదవాక్యమే.
1: ఇట్ ఈస్ ఆల్సో ద వర్డ్ ఆఫ్ వేద.
0: ఈ వేదవాక్యమైనటువంటి సోహమే లేకపోతే జీవితమే లేదు.
1: వెన్ ది సోహమ్ ఇస్ నాట్ దేర్ దేర్ ఇస్ నో లైఫ్.
0: కనుక ఏ తర్వాత వేదమే మన జీవితము.
1: విత్ ఆల్ సెడ్ అండ్ డన్ ది వేద ఇస్ వెరీ అవర్ లైఫ్.
0: మన శ్వాసనే ఈ యొక్క వేదము.
1: ద బ్రెత్ ఈస్ ద రూట్స్.
0: ఈ యొక్క వేదమును మనము ఇంత ప్రాణ సమానంగా తీసుకున్నప్పుడే.
1: వెన్ వీ టేక్ వేద ఈక్వల్ టు అవర్ లైఫ్.
0: పూర్వకాలమునందు
1: ఇన్ ఏన్షియంట్ టైమ్
0: రామ కృష్ణ గోవింద అనేటువంటి పేర్లు లేకుండా
1: వితౌట్ ది నేమ్స్ ఆఫ్ రామ కృష్ణ గోవింద
0: మహాకర్మణే మహాపురుషులందరూ కూడాను తస్మై నమహాకర్మణే అనగా ఏమని నమస్కరించేటువంటి వాడు? ఓ సుఖపురుషుడా నీకు నమస్కారము అన్నారు.
1: ఆల్ దోస్ నోబుల్ పీపుల్ ఇన్ ది ఏన్షియంట్ టైమ్ సెడ్ ఓ ద మ్యాన్ ఆఫ్ ప్లెజర్ వి ఆఫర్ యువర్
0: సాల్యుటేషన్. సుఖపురుషుడు ఎక్కడ ఉంటున్నాడు?
1: వేర్ ఇస్ ది వన్ ఆఫ్ ప్లెజర్?
0: అనేక మంది ఋషులు తపస్సు చేసి
1: మెనీ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ అండర్టేకింగ్ పెనెన్స్
0: ఈ దివ్యతత్వాన్ని గుర్తించాలని అనేక సాధనలు సల్పారు.
1: టు నో ద నేచర్ ఆఫ్ ది డివినిటీ ది అండర్ టుక్ మెనీ ప్రాక్టీసెస్.
0: ఏ కొంతమంది దీనిని పట్టుపట్టి సాధించారు.
1: ఓన్లీ ఫ్యూ అకంప్లిష్డ్ ఇట్.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. మేము చూచాము భగవంతుణ్ణి.
1: వీ హ్యావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హ్యావ్ యూ సీన్ హిమ్?
0: లేదు, బయట చూచారా, లోపల చూచారా?
1: హ్యావ్ యూ సీన్ హిమ్ అవుట్ సైడ్ ఆర్ విత్ ఇన్?
0: తమస పరస్తాత్, అంధకారం అనేటువంటి అజ్ఞానములకు అవతల ఉంటున్నాడు.
1: హీఈస్ కవర్డ్ బై ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తమస్సుకు అవతల ఉంటున్నాడు.
1: Is beyond this darkness.
0: Ekkada tamassu?
1: Where is this darkness?
0: Deha brantiye tamassu.
1: The body identification is tamas.
0: Indriya brantiye tamassu.
1: The attachment to
0: indriya
1: senses.
0: Indriyamunu anusarinchadame tamassu.
1: Following senses is darkness.
0: Atmanu anusarinchadame tapassu.
1: To follow the one's own self is penance.
0: Kanuka ee dehaatma bhavamulaku avatala untunnadu bhagavantudu.
1: God lies beyond this body identification.
0: Tamasa parastat.
1: He is beyond all this darkness of ignorance.
0: Ee vidhanga prati vedamulandu kudanu ati sulabhamga kudanu bodhisthu vachindi.
1: Like this many things are taught easily in Veda.
0: Inka vedamu vedamulanta bodhinchindani cheptuntaru.
1: Some say that Veda taught differently.
0: వీరు ఉచ్చరించకూడదు, వీరు ఉచ్చరించాలి, వీరు దీనికి అర్హుడు, వీరికి అర్హుడు కాదు అనేటువంటి భేదములు వేదములో ఏనాడు లేదు.
1: సమ్ సే సమ్ కెన్ చాంట్, సమ్ షుడ్ నాట్. దిస్ షుడ్ బి సెడ్ బై సమ్ నాట్ అదర్స్. దేర్ ఇస్ నట్ సచ్ థింగ్ ఇన్ వేద.
0: మొట్టమొదటి మంత్రం మీరు చక్కగా తీసుకోండి.
1: యు టేక్ ది ఫస్ట్ క్యాంటో ఇన్ వేద.
0: సహనా భవతు, సహనా భునక్తు, సహ వీర్యం కరవావహి, తేజస్విన సహనా భవతు. ఎంత సహనంగా చెప్పింది.
1: హౌ క్లియర్లీ ఇట్ స్టేటెడ్.
0: దీనిని సక్రమంగా మీరు చక్కగా అర్థం తెలుసుకుంటే వేదములు ఎట్టి భేదము లేదు.
1: If you understand it clearly, there are no differences in Veda at all.
0: Vedam unnadi, Vedam kaadu.
1: It is no Veda if it entertains differences.
0: Kalasi melasi perugudam.
1: Let's grow together.
0: Kalasi melasi tirugudam.
1: Let's move about together.
0: Kalasi melasi telisukunna telivini pochinchudam.
1: Let us develop the intelligence which we have learned.
0: Kalasi melasi kalata leka chelivito jeevinchudam manindi.
1: Let us live together without any conflict.
0: Kalata leka chelivito jeevinchudam.
1: Let us live in friendship without conflict.
0: Enta vishalanga bodhinchindi.
1: With all vastness, broad-mindedness, he taught.
0: కనుకనే మొట్టమొదటి అర్థాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So we should make an effort to know the meaning first.
0: ఏ కించిత్ అర్థం తెలుసుకున్నా కూడా మనకు చాలు.
1: It's enough if we know the fraction of the meaning.
0: గొప్ప అర్థాలు మనం తెలుసుకోనక్కర్లేదు.
1: We don't need to know the lot of meaning there.
0: కనుక వేదము లోపల ఎంత సూక్ష్మమైనటువంటి విషయంలో కూడాను సమత్వాన్ని, ఏకత్వాన్ని, పవిత్రతను ప్రబోధిస్తూ వచ్చింది.
1: There are subtleties in Veda that propagate the principle of unity, the equanimity and the equality.
0: ఇవి ఒక్కొక్క వేదము అనేక శాఖలతో కూడి ఉంటుంది.
1: Each Veda has so many branches.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఋగ్వేదము లోపల 28 శాఖలు ఉండేటువంటివి.
1: In Rigveda there are 28 branches.
0: దురదృష్టవశాత్తు 28 శాఖల లోపల 26 కాలగర్భంలో కలిసిపోయినాయి. 2 శాఖలు మాత్రమే ఉంటున్నాయి.
1: Unfortunately, out of the 28 branches, 26 are lost. Only 2 are present today.
0: యజుర్వేదము లోపల 17 శాఖలు ఉండేటువంటిది.
1: There are 17 branches in యజుర్వేద.
0: అక్కడ కూడా 2 మాత్రమే నిలిచిపోయాయి.
1: Only 2 withstood the test of time.
0: సామవేదము లోపల 1000 శాఖలు.
1: In Samaveda there are 1000 branches.
0: 1000 శాఖలుగా ఉంటుంటే 998 మాత్రం పోయినాయి. ఇంకా 2 ఉన్నాయి.
1: 998 ఆర్ లాస్ట్, 2 ఆర్ సర్వైవింగ్.
0: నిజముగా ఈ అన్ని శాఖలు కూడా ఉండింటే ఎంత దివ్యమైనటువంటి శక్తిగా ఉండేటువంటిదో ఈ ప్రపంచం.
1: ఇన్ దిస్ వరల్డ్ యుడ్ హావ్ బీన్ మైటీ పవర్ఫుల్.
0: ఉన్న ఈ కొన్ని శాఖల చేతనే ఇంత గొప్ప శక్తిని మనం సంపాదించుకుంటున్నాం.
1: వీ కుడ్ అకంప్లిష్ అండ్ గెట్ సో మెనీ ఫ్యాకల్టీస్ బై లెర్నింగ్ ది ఫ్రాక్షనల్ నాలెడ్జ్.
0: కనుక మనము క్రమక్రమేణా వీటిని కూడా నువ్వు పోగొట్టుకుంటావో ఏమో అని చాలా భయంగా ఉంటుండాలి.
1: విత్ ది కోర్స్ ఆఫ్ టైమ్ వీ మే లూజ్ దీస్ థింగ్స్ ఆల్సో.
0: పవిత్రమైన భారతదేశము వేదభూమి, త్యాగభూమి, మంత్రభూమి, కర్మభూమి.
1: సీక్రెట్ భారత్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ పెనెన్స్, ఇస్ ద ల్యాండ్ ఆఫ్ యాక్షన్, ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆల్ సీక్రెట్.
0: ఇలాంటి త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి అయినటువంటి భారతదేశాన్ని భోగభూమిగా తిప్పుకుంటూ ప్రయత్నిస్తున్నాం.
1: This land of action, this land of all Veda, we have transformed into the land of enjoyment.
0: ఆశించడం చేతనే అనేక రోగములకు గురి అయిపోతున్నాం మనం.
1: Because we want all this enjoyment bhoga, we suffer with all roga or disease.
0: భోగము కాదు మన జీవితము, యోగం.
1: It's not the enjoyment bhoga, it is yoga, the practice important.
0: కనుక వేద విద్యలు అనేటువంటిది చాలా అనంతమైనటువంటి అర్థములతో కూడినటువంటిది.
1: The Vedic knowledge has infinite meanings.
0: సమస్త దేశమును, సమస్త లోకమును కూడాను వేదములే పోషిస్తున్నాయి.
1: All countries in all world sustain up to
0: ఇతర దేశస్తులకు వేద సంబంధం తెలియకపోయినప్పటికీ అది ఒక విధమైనటువంటి శబ్ద తరంగములతో వ్యాపించిపోతుండాలి.
1: The foreigners may not be aware of this Veda, but they are spread by way of
0: కేవలం వేదం ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నదని భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ ద వేదా ఇస్ లిమిటెడ్ టు భారత్.
0: సర్వత్రా ఉంటుండాలి శబ్ద తరంగములు.
1: The sound waves are present everywhere.
0: ఒక చిన్న ఉదాహరణము,
1: a small example.
0: భూమికి ఆకర్షణ శక్తి ఉందని,
1: that earth has got force of gravity.
0: ఏదో ఒక విదేశీయుడు కనిపెట్టాడు,
1: a foreigner discovered.
0: కానీ ఆ విదేశీయుడు ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని కనిపెట్టక పూర్వము కూడాను ఈ భూమికి ఆకర్షణ శక్తి లేదా?
1: Even prior to the discovery of the gravitational force, it existed.
0: ఆ న్యూటన్ అనేటువంటి వాడు దానికి ప్రత్యేకమైనటువంటి సాధన చేసి దాన్ని కనిపెట్టాడు.
1: న్యూటన్ డిస్కవర్డ్ విత్ స్పెషల్ డివైస్.
0: అంతేకాని సాధన చేసిన వారికి ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమవుతుంది.
1: ద వన్ హూ టేక్స్ టు ప్రాక్టీస్ క్యాన్ అకాంప్లిష్.
0: అదే విధంగానే భారతదేశం లోపల మహర్షులందరూ కూడా ఈ వేద శబ్ద తరంగములను వారు సాధన చేసి దాన్ని సాధించారు.
1: Similarly, ancient saints could accomplish all the sound vibrations spread everywhere.
0: దీనిని సాధించినటువంటి మహర్షులు భారతదేశంలో ఉన్నారు.
1: There are many present in Bharat.
0: దానిని సాధించినటువంటి ఒక మహర్షి ఒక విదేశంలో ఉంటున్నాడు.
1: There is also one saint present in the foreign land.
0: వ్యక్తులు దేశంలో మార్పున్నది కానీ శక్తి సర్వత్రా ఒక్కటే.
1: There is a difference in the land, but the capacities are one and same.
0: నీవు అమెరికాలో పోయి దీన్ని సాధన చేయి, అక్కడ కూడా నీకు ప్రత్యక్షం అవుతుంది.
1: యు గో టు అమెరికా అండ్ ప్రాక్టీస్, యు కెన్ అకంప్లిష్.
0: దేశ కాల పాత్రకు అతీతమైనటువంటిది ఇది.
1: దిస్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: కనుకనే ఇది సత్య స్వరూపము.
1: ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమనగా త్రికాల భాగ్యం సత్యం.
1: ట్రూత్ ఇస్ బియాండ్ ఆల్ ద త్రీ టైమ్.
0: మూడు కాలములు ఎందుకు మారనటువంటిది సత్యము.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్.
0: ఈ సత్య స్వరూపము వేదము.
1: వేద ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
0: ఇట్టి వేదాన్ని మనము ఈనాడు అలక్ష్యం చేసుకుంటున్నాము.
1: టుడే వీఆర్ నెగ్లెక్టింగ్ దట్ వేద.
0: హాస్యం చేస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్.
0: ఏదో నోటితో ఉచ్చరించేటువంటి ఒక మంత్రములే తప్ప దీనిలో ప్రయోజనం లేదని మనము అవిశ్వాస పడుతున్నాము.
1: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇట్. వీ టేక్ ఇట్ యాజ్ ద వన్ రిపీటెడ్ జస్ట్ వెర్బలీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీకు అక్షరము తెలియకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter even if you don't know letters.
0: ఆయొక్క శబ్దమును మీరు శ్రవణం చేస్తే చాలు, అందులోనే ఉంటుండాది ఆనందం.
1: Listen to the sound, there lies happiness.
0: పుట్టిన చంటి బిడ్డను ఊయల్లో వేసి అమ్మ పాట పాడుతూ కమ్మని కంఠంతో జోలలు పాడుతుంటాది.
1: When the child is kept in the cradle and mother goes on singing the lullaby.
0: కానీ ఆ చంటి బిడ్డకు అమ్మ పాడేటువంటి పదముల యొక్క అర్థం తెలుసునా?
1: Does the child is aware of the meaning of the lullaby sung by the mother?
0: తెలియదు. కానీ ఆ రాగం చేతనే ఆ చంటి బిడ్డ చక్కగా చల్లగా నిద్రపోతుంది.
1: Because of the singing of the tune of the song, the child sleeps.
0: అదే విధముగానే మీకు అర్థం తెలియకపోయినప్పటికీ నీ పర్వాలేదు, ఆ వేదోచ్చరణ చక్కగా మీరు చేస్తుంటే వాళ్ళు ఆనందంగా శ్రవణం చేయండి.
1: Similarly, it doesn't matter even if you don't know the meaning. Listen.
0: శ్రవణం చేతనే మీకు ఆనందం కలుగుతుంది.
1: Out of that listening you will have all the bliss.
0: ఆ శ్రవణమే మననం చేయండి.
1: That listening has got to be
0: విద్యాసగా రూపొందుతుంది.
1: And that will transform into practice.
0: కనుక శ్రవణంలో కూడాను ఎంతో ఆనందం ఉంటుంది.
1: There is great bliss in listening.
0: అది ఒక నాదము.
1: It is a sound.
0: ఈ నాదం అనేటువంటి దాంట్లో ఎంతో ఘనమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ద సౌండ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: మన దేవాలయంలో కూడా గంటలు పెడుతుంటాము.
1: వి హావ్ గాట్ ద బెల్స్ ఇన్ టెంపుల్స్.
0: పోయిన వారంతా ఒకసారి గంట ఎక్క కొడతారు.
1: ఎవ్రీవన్ దట్ గోస్ దేర్ రింగ్స్ ద బెల్.
0: ఎందుకోసం గంటలు పెట్టారు?
1: వై ఆర్ ద బెల్స్ కెప్ట్?
0: ఏ భగవంతుడు ఏదో నిద్రపోతుంటాడు, అతన్ని మేల్కొల్పడం కోసం పెట్టారా?
1: ఆర్ ద మెన్ మియర్లీ టు వేక్ అప్ ద గాడ్ హూ ఈస్ స్లీపింగ్?
0: కాదు కాదు కాదు. వేదము రాని వాళ్ళు ఇది ఒక నాదమే వేదమని భగవంతుని చేతులు వినిపిస్తుంటారు.
1: దోస్ హూ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ వేద విల్ రింగ్ ద బెల్ అండ్ టేక్ ఇట్ ఇస్ ద సౌండ్ ఆఫ్ వేద.
0: అంతేకాదు, భగవంతుడు సర్వరక్షకుడు.
1: నాట్ ఓన్లీ దట్, గాడ్ ప్రొటెక్ట్స్ ఎవ్రీవన్.
0: అనేక విధమైనటువంటి యొక్క విషయం లోపల తాను అనేక విధమైనటువంటి యొక్క శ్రవణము జరుపుతుంటుంటాడు.
1: హీ లిజన్స్ టు ఎవ్రీథింగ్.
0: పరధ్యానంలో కూడా ఉండొచ్చును, పరులను రక్షించేటువంటి దీంట్లో కూడా ఉండవచ్చును.
1: హీ మే బి అబ్సెంట్ మైండెడ్ బట్ స్టిల్ ప్రొటెక్ట్ పీపుల్.
0: మనం ఎవరైనా ఇప్పుడు మారినండి, ఆధునిక యుగం లోపల మనం ఒక ఇంటికి పోయిందంటే ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి పంపిస్తాం అతనికి.
1: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ వెన్ వీ విజిట్ ఎనీబడీ వీ సెండ్ అవర్ విజిటింగ్ కార్డ్.
0: ఓ పలాని వారు వచ్చారా అని అతను లోపల నుంచి బయటకు వస్తాడు.
1: సో సో అండ్ సో హస్ కమ్ దేర్ఫోర్ హీ కమ్స్ అవుట్.
0: ఆ విజిటింగ్ కార్డే ఇవ్వకపోతే లోపల ఉన్నటువంటి పెద్ద మనిషి బయటికి రాడు.
1: ఇఫ్ దట్ విజిటింగ్ కార్డ్ ఈస్ నాట్ హ్యాండెడ్ ఓవర్ ద పర్సన్ వుడ్ నాట్ కమ్.
0: అదే విధంగానే దేవాలయంలో ఉండేటువంటి ఈ పెద్ద భగవంతుడు బెల్లు కొడితే అదే విజిటింగ్ కార్డు, ఎవర్రా బెల్లు కొట్టాడు అని చూస్తాడు.
1: సిమిలర్లీ మైటీ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద టెంపుల్. వెన్ వన్స్ యు రింగ్ ద బెల్
0: భగవంతుని దృష్టిని ఈ శబ్దం ద్వారా తన పైన మరల్చుకుంటున్నాడు.
1: The vision of God can be directed towards us by ringing the bell.
0: అది కూడా ఏదంటే అది శబ్దం చేయకూడదు.
1: We should not make any kind of sound.
0: ఆ నాదము చక్కగా అకార ఉకారముతో కూడినటువంటి ఓంకారం రావాలి.
1: It should be proper sound, combination of akara.
0: అది అతని సరైనటువంటి అడ్రస్.
1: That is his correct address.
0: ఊరికే తట్టకుండా పోయి కొడితే ఎవడో పిల్లలు ఆర్డర్ చేస్తున్నారా కొట్టు అని చెప్తాడు.
1: If you just ring the bell whimsically, it is something like a child's play.
0: కనుక ఆ ఓంకారం కూడాను ఎంతనో సౌమ్యంగా సీతిగా మధురంగా సున్నితంగా పలకాలి.
1: ఓంకార షుడ్ బి రిపీటెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అది ఎక్కడి నుంచినో వచ్చి దగ్గర చేరి తిరిగి ఎక్కడికో పోతున్నట్టుగా ఉంటుండాలి. నిత్యం వింటారు పట్టణ వాసులు, ప్లేన్ ఎక్కడి నుంచినో వచ్చే సమయంలో కొంచెం శబ్దం వినిపిస్తుంది.
1: Many of the urban people know as the plain land.
0: దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ శబ్దం వినిపిస్తుంది.
1: As it is nearer, you can hear
0: తిరిగి పోయే సమయంలో తక్కువగా వినిపిస్తూ పోతుంది.
1: As it leaves, takes off, you can hear
0: ఊరికారు కూడా

0: இது தக்குகிறாள். பைக்கு போகல மரி. இது நிஜமேனக்குடைய ஸ்வரம்.
1: Therefore, it should ascend and reach and gradually slow down.
0: దీనికి స్పెల్లింగ్ ఉంటుండాలి.
1: It is a spelling.
0: G-O-D పెట్టి గాడ్ అంటున్నాము.
1: If the spelling is G-O-D, God.
0: అదే విధంగా ఓంకు అకార ఉకార మకారం చేస్తే ఓంకారం అయిపోయింది.
1: Similarly, through three letters, అకార ఉకార మకార is ఓంకారం.
0: స్పెల్లింగ్ నేర్చుకోవడానికి ఇందులో ఓంకారంలో ప్రయత్నం చేయకూడదు.
1: So we should not make an effort to pick up the spelling.
0: ఓంకారంలో స్పెల్లింగుల కోసం పేస్తుంటారు. ఇది కాదు ఓంకారము.
1: ఇఫ్ దే డూ ఇట్ ఆ ఊమా రిడిక్యులస్లీ ఇట్స్ నాట్ ఓంకార.
0: లోపల నుంచి రావాలి.
1: ఇట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద నేవల్.
0: ఊ టంగ్ నుంచి రావాలి.
1: ద ఊ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద టంగ్.
0: పెదవుల నుంచి పోవాలి.
1: దెన్ వన్స్ వీ సేడ్ కనుకలే
0: ఈ మూడు ఏకం కావాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్ వితౌట్ ఎనీ గ్యాప్ ఇన్.

0: మూడు అందులో చేరిపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి
0: స్వరబద్ధమైనటువంటి యొక్క రాగము,
1: దట్ ఈస్ ది ప్రాపర్ ట్యూన్.
0: ఇలాంటివన్నీ కూడా చక్కగా వేదము మంచిగా బోధిస్తుంది.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ క్లియర్లీ టాట్ బై వేద.
0: తెలపటమే కాకుండా బోధించటమే కాకుండా
1: నాట్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్,
0: ఆదరిస్తుంది వేదము.
1: ఇట్ ఆల్సో సపోర్ట్స్,
0: ఆనందాన్ని అందిస్తుంది వేదము.
1: ఇట్ గివ్స్ బ్లిస్,
0: అభిష్టాన్ని నెరవేరుస్తుంది వేదము.
1: వేద ఫుల్ఫిల్స్ ద డిజైర్.
0: ఈ సత్యాన్ని ఈనాడు గుర్తించుకోలేకపోతున్నారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్ టుడే.
0: అయ్యో వేదం చదివితే మా పుట్టగుడి కరిగేదెట్లా, మా జీవితం జరిగేదెట్లా అని కాన్వెంట్ కు పంపిస్తున్నారు వేద పండితులు తమ తమ పిల్లలు.
1: Many Vedic scholars send their children to convents because by learning to Veda they cannot have their daily living.
0: ఆ పవిత్రమైనటువంటి విశ్వాసమే ఉంటుంటే తప్పక వాడికి లభిస్తుంది, వాడి జీవితం ఎందుకు జరగదు?
1: If they have that strong feeling of faith, it will certainly uphold them.
0: మహర్షులు కాని బ్రాహ్మణులు కాని వీరికి ఏ విద్యను నేర్చుకున్నారు?
1: Ancient saints and Brahmins, how have they learned?
0: వేదం వేదం వేదం.
1: So they carried their living by Veda.
0: కనుక దీనికి తగినటువంటి ప్రోత్సాహం ఉత్సాహం లేకపోవటం చేత,
1: because of lack of encouragement,
0: ee vedaktaanni sakramaina pratitilo prachara prabodhalu salpatam cheta salpalekapovatam cheta,
1: because it's not publicized in the proper way,
0: vedam dinidinaniki tarigipothuntundali.
1: Veda is declining day by day.
0: Kanuka ee unna konni sekaralaina kudanu దీన్ని పోషించి తిరిగి మన యొక్క వేద భూమి అనేటువంటి దానికి తగినటువంటి పునరుద్ధరణ చేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: స్వామి ఎక్స్పెక్ట్స్ దట్ విల్ సర్టన్లీ అప్హోల్డ్ అండ్ ప్రిజర్వ్ ద ఫస్ట్ ద లిమిటెడ్ సస్టైనింగ్ బ్రాంచెస్ ఆఫ్ వేద.
0: మా విద్యా సంస్థలో,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: 1700 మంది పిల్లలు ఉంటున్నారు.
1: దెర్ ఆర్ 1700 స్టూడెంట్స్.
0: ప్రైమరీ స్కూల్ హైయర్ సెకండరీ స్కూల్, ఇన్స్టిట్యూట్, వీళ్ళందరికీ తెలుసు నీ వేదం.
1: ఆల్ స్టూడెంట్స్, ప్రైమరీ స్కూల్, హైయర్ సెకండరీ స్కూల్, ఇన్స్టిట్యూట్, ఆల్ స్టూడెంట్స్ నో వేద.
0: మీరు ఇప్పుడే కొంత నిమిషం ముందుగా చూచారు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలు, 5 సంవత్సరముల పిల్లలు ఎంత స్వచ్ఛంగా చెప్పారు.
1: యూ మస్ట్ హావ్ సీన్ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్ ఏజ్డ్ 5, హౌ క్లియర్లీ దే చాంట్ వేద.
0: అన్ని విద్యలతో పాటు వేద విద్య కంపల్సరీగా దాన్ని చదివే తీరాలని పెట్టాం.
1: It is prescribed along with other learning and education. Learning a Veda is compulsory.
0: Idi balavantam kaadu,
1: is not out of force.
0: Pillale aanandanga vachi nerchukuntunnaru.
1: Children are learning with pleasure.
0: Migita Veda paathashalale meeku 50 rupayalu istamu 500 rupayalu istam nerchukunte teeskuntaru vellipothunnaru.
1: In other Vedic schools they are paid 50 rupees, 500 rupees, they receive money and
0: kaaranam enti valaku aa abhruchini valaku bodhinchatam ledhu.
1: What is the reason?
0: Dantlo unnatundi madhuryani valaku andinchatam ledhu.
1: They are not motivated, they don't recognize the sweetness.
0: Kanukane ikkada ee pillalu mem nerchukovali utsahanga vastunnaru.
1: But here students learn enthusiastically.
0: Ee utsahanga vachetundi vedame sareinatundi vedam.
1: It is true Veda if you learn with all enthusiasm.
0: బయట తట్టంతా కూరేది, ఇక్కడ నుంచి ఊరేది.
1: అవుట్ సైడ్ ఇట్ ఇస్ టఫ్డ్, హియర్ ఇట్ ఊజెస్ అవుట్.
0: అది ఊరేటువంటి దాంట్లో ఏనాటికి తరగదు.
1: దాట్ విచ్ ఊజెస్ అవుట్ విల్ నెవర్ ఫాల్.
0: ఊరేది ఏదో కొంతసేపు కూరిన తర్వాత తిరిగి అంతా బయటపడిపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ స్టఫింగ్ ఇట్స్ బౌండ్ టు కమ్ అవుట్ అట్ వన్ టైం.
0: శేషం కూడా ఉంటుండదు ఇంకా.
1: దేర్ నెవర్ బి రెమినెంట్ ఆర్ రెసిడ్యువల్ దేర్.
0: కనుక ఆ విధంగా వేదాధ్యయనం చేయకూడదు.
1: వన్ షుడ్ నాట్ లెర్న్ వేదా దట్
0: వైక్ ఉత్సాహం రావాలి పిల్లలకు కూడాను.
1: దే షుడ్ హావ్ ఆల్ ది ఎంథూజియాజం జీల్.
0: కనుక మన భారతదేశాన్ని అనాది కాలం నుండి సంరక్షిస్తూ సరైనటువంటి స్థితిలో పోషించినటువంటిది వేదమే.
1: ఇట్ ఇస్ వేదా దట్ హాస్ ప్రొటెక్టెడ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: దురదృష్టవశాత్తు ప్రభుత్వం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేతనే మన భారతదేశం దురవస్థని ఈ గతి పట్టిపోతుంటారు.
1: అన్ఫార్చునేట్లీ ది గవర్నమెంట్ హాస్ నాట్ అండర్స్టూడ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ వేదా, దేర్ఫోర్ దిస్ ఈస్ ది ప్రెసెంట్ పొజిషన్.
0: కనుక పబ్లిక్ అనగా వ్యక్తిగతమైనటువంటి ఒక మీరైనప్పుడు దీనిని తగినటువంటి శ్రద్దను పూని దీనికి తగినటువంటి ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: Therefore the public at the individual level should support and encourage.
0: Inka vedamlo ento viluvaina ratnalanta untunnayi.
1: In Veda there are many valuable precious gems.
0: Repati nunchi
1: from tomorrow
0: ee veda saramainatundi
1: the essence of Veda,
0: upanishadulu,
1: the upanishads.
0: Ee upanishadulunu gurinchi manam kontha varaku vinnappudu ఈ ఉపనిషత్తు అనేటువంటిది మన జీవితం యొక్క ప్రధాన ప్రాణమని మీకు కూడా అర్థమవుతుంది.
1: When we listen to Upanishads, we'll understand that Upanishad is our very life.
0: మహాభారతం ఇది.
1: It's Mahabharata.
0: భారతదేశం ఇది.
1: This is
0: మహాభారతంలో అనేటువంటి మధ్యలో ఉండేటువంటి యొక్క నాభి వంటిది భగవద్గీత.
1: The Bhagavad Gita is a novel in this Mahabharata.
0: ఈ యొక్క భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారము.
1: భగవద్గీత ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: ఆ ఉపనిషత్తుల యొక్క సారమే దీని యొక్క బ్రహ్మసూత్రము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఉపనిషత్.
0: ఒకదాని నుంచి ఒకటి వడగట్టి పెట్టినటువంటిది ఎందుక.
1: దే జస్ట్ ఫిల్టర్డ్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము మాట్లాడుకుందాం.
1: బిగినింగ్ ఫ్రమ్ టుమారో విల్ డిస్కస్ ఉపనిషత్.
0: అందులో చక్కగా కథలు కూడా ఉంటున్నాయి.
1: సో మెనీ స్టోరీస్ దేర్.
0: మహర్షులు ప్రజలకు సులభ మార్గమును అందించడానికి కొన్ని సూక్ష్మమైనటువంటి యొక్క దీన్ని కూడా కనిపెడుతూ వచ్చారు.
1: ద సెయింట్స్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఈజీ వే దే హావ్ సింపుల్ పాత్స్ ఆల్సో.
0: ఉపనిషత్తులు కూడా ఎన్నో ఉపనిషత్తులు ఉంటున్నాయి.
1: దర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఉపనిషత్స్.
0: 8 ఉపనిషత్తులు అంతా ఉంటున్నాయి.
1: దర్ 1008.
0: కానీ వాటిని కూడా ఒకదానికోటి కుదించి
1: but we have to sum up them.
0: 11 ఉపనిషత్తులుగా నిర్ణయం చేశారు.
1: And there are 11 ఉపనిషత్స్.
0: అందులో మొదటి ఉపనిషత్తు,
1: the first of them,
0: ఈశావాస్యోపనిషత్తు
1: is ఈశావాస్యోపనిషత్తు.
0: దీని పేరే మొట్టమొదటి ప్రారంభంలో ఈశావాస్యమిదం సర్వం అని వచ్చేసేస్తుంది.
1: ద ఫస్ట్ వర్స్ ఇస్ ఈశావాస్య.
0: సర్వము అందులోనే ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైఫ్
0: ఈశావాస్యమిదం సర్వం.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈశావాస్యమిదం జగత్.
1: అందులోనే
0: ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ లైస్ దేర్.
0: కనుక మీరు భారతీయుల యొక్క పవిత్రమైనటువంటి చరిత్రలు పురాణములు మీరు చదువుకోవటం లేకపోవటం చేతనే మీకు ఆధ్యాత్మికం అంటే ఏమిటో అర్థం కాకుండా పోతుండాలి.
1: సిన్స్ యూ హ్యావ్ నాట్ స్టడీడ్ ది సీక్రెట్ స్టోరీస్ ఆఫ్ భారత్, యూ హ్యావ్ నాట్ నాలెడ్జ్ ఆఫ్
0: భారతీయుల సమస్త గ్రంథములు కూడా సంస్కృతంతో ఉండేటువంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆఫ్ భారతీయస్ ఆర్ రిటన్ ఇన్ సంస్కృత.
0: సంస్కృతానికే అవకాశం అందించడం లేదు, ఇంకా చదవడం ఏమి చదువుతారు?
1: We don't give any scope for Sanskrit, then how do you expect you to learn?
0: మీరు చదువుకోవాల్సినటువంటి ఏ ఇంగ్లీష్ విద్యను చదువుకోండి, తప్పు లేదు.
1: There's no mistake in having English education.
0: కాని మన దేశం యొక్క సంస్కృతిని నిలబెట్టేటువంటిది, మన యొక్క సంస్కారమును నిలబెట్టేటువంటిది, మన యొక్క జీవితాన్ని పోషించేటువంటిది, దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి.
1: We should also understand this, which is really a force of culture, gives all kinds of
0: సంస్కారమే లేకపోతే కేవలం మానవత్వమే కాదు.
1: Without culture, it cannot be the human life.
0: Samskarimpa cheseetundi samskaramu.
1: That which defines is culture.
0: Kariki ee upanishattulani kudanu chakkaga manavunu samskarimpa chesi chakkani oka divyamainatundi murtiga tayar chestu vachunnayi.
1: It refines and purifies into a noble one.
0: Kanuka రేపటి నుంచి ఉపనిషత్తుల గురించి మనము విచారిస్తాం.
1: సో ఫ్రమ్ టుమారో వి షుల్ డిస్కస్ ఉపనిషత్స్.
2: భజన బినా సుఖ శాంతి నహి.

हरि भजन बिना सुख शांति नहीं।

0: అఖిల సంపదలును ఆధ్యాత్మికపు చిత్త అలరునప్ప ఆయురారోగ్యంబు ఆధ్యాత్మికపు చిత్తమలరునప్ప అంతియే కాదు మోక్షమర చేత నిలచు ఇంతకన్నను వేరెద్దియరుగ పరతూ సాధు సద్గుణగణ్యుల సభ్యులారా.
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ షుడ్ బి అవేర్ దట్ కంపెనీ విత్ బ్యాడ్ పీపుల్ విల్ బ్రింగ్ హిమ్ రూయిన్ విల్ రూయిన్ హిస్ లైఫ్ విల్ మేక్ హిస్ థాట్స్ బ్యాడ్ అండ్ విల్ మేక్ హిస్ యాక్షన్స్ బ్యాడ్. He will lose the little devotion which he may have and he will turn to bad ways and bad paths. Before such a catastrophe of ruin comes to a man, he should realize that he might enter good company, avoid bad paths, and then he will get longevity, health, all prosperity. Not only that, he will get spiritual attainment come to him easily. Besides all these, even liberation will be at hand. What other truth can I tell you, O good members of this congregation?
0: చదువుల్ నేర్చితినంచు గర్వము వహించన్ రాదు మీకున్న చదువే పాటిది

గర్వ దురహంకారం బులంబాయు నేర్వదగ్గది

0: கர்வ துரகங்காரம் புலன்பாயுடி வீடுடி.
1: Do not be proud that you have learned many things. What is your education after all when we consider that there is so much to know? Humility is the real form of the right type of education. That there is a lot more to know than the little that you know is a thing which you should understand, and by that understanding give up your ego and give up your pride. O ignorant person, know that there is so much more to learn than what little you know. Thereby take the right and proper path.
0: Amita asele todani alamatinchu amita vanchala todani alamatinchu varu vidyarthula gudura vastavamuga amita వాంఛలతోడనే అలమటించు వారు విద్యార్థులగు దురవాస్తవముగా.
1: విత్ మెనీ అన్లిమిటెడ్ డిజైర్స్ దే గెట్ టైర్డ్. సచ్ పీపుల్ కెన్ వీ కాల్ దెమ్ ట్రూలీ స్టూడెంట్స్ అండ్ సీకర్స్ ఆఫ్ లెర్నింగ్?

0: వినయ మదిన వాడే విజ్ఞాని ఎగును, వినయ మదిన వాడే విజ్ఞాని ఎగును.
1: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
1: ప్రేమస్వరూపర్స్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
0: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు, గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉంది.
1: For man's recognition of the individuality in the individual and his recognition of the distinctiveness of the community, there is something which is the base, which is hidden behind all that.
0: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపజేస్తూ ఉంటున్నది.
1: Although this base does not appear to us for outward seeing as matter does, inwardly, inside, there is something which is a distinctive inner spirit.
0: దానిని ఆత్మ అనియు జీవత్వం అనియు పిలువబడుతూ వచ్చింది.
1: This has been called the Atma or the Jiva.
0: ఇట్టి జీవతత్వాన్ని, ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
0: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
1: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
0: అథ అత బ్రహ్మ జిజ్ఞాస, ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదం స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నువ్వు నింపుకొని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము, వరింపజేసే నిమిత్తము, భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
1: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అథ అత బ్రహ్మ జిజ్ఞాస, దీస్ హ్యావ్ స్టూడ్ యాజ్ ది ఫోర్ పిల్లర్స్ విచ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు లిబరేట్ హ్యుమానిటీ అండ్ టు గివ్ ఎన్లైటన్మెంట్ టు ది హ్యూమన్ కైండ్.
0: సమస్త వేదాంత సారము కూడాను ఈ నాలుగు పదములు ఎందే, నాలుగు వాక్యములు ఎందే ఇమిటి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
1: టుడే వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫిలాసఫీ అండ్ ది వేదాస్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ దీస్ ఫోర్ వర్డ్స్.
0: బ్రహ్మ జిజ్ఞాస అయినటువంటి వాడే బ్రహ్మజ్ఞాని కాగలడు.
1: ది వన్ హూ ఇస్ ఎ బ్రహ్మ జిజ్ఞాసి హూ వాంట్స్ టు అండర్స్టాండ్ బ్రహ్మన్ క్యాన్ బికమ్ బ్రహ్మన్.
0: బ్రహ్మజ్ఞానియే విద్యావంతుడని చెప్పబడదు.
1: A truly educated person will deserve the title only if he has the knowledge of Brahma.
0: Avidya kevalam jarana maranamulaku moola karaname kaani aatma tattvamunu andinchetunte yokka margamu kaaneradu.
1: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
0: Atha ee atha aneetunte padamu nanarthamulato koodi untunnadi.
1: The word atha has got a manifold meanings.
0: మొదటి అర్థము మంగళాధ్యయనం, మంగళాచరణము.
1: ది ఫస్ట్ మీనింగ్ ఈజ్ టు అక్సెప్ట్ విక్టరీ ఆర్ ప్రాస్పెరిటీ.
0: రెండవది అనంతరము.
1: ది సెకండ్ మీనింగ్ ఈజ్ ఇన్ఫినిట్యూ.
0: మూడవది ఆరంభము.
1: ది థర్డ్ మీనింగ్ ఈజ్ బిగినింగ్.
0: నాలుగవది ప్రశ్న.
1: ది ఫోర్త్ మీనింగ్ ఈజ్ ఎంక్వైరీ ఆర్ క్వశ్చన్.
0: ఐదవది సర్వస్వము.
1: ది ఫిఫ్త్ మీనింగ్ ఈజ్ నాలెడ్జ్.
0: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో అర్థములు ఉంటున్నది ఈ అథ అనే పద్యపదం కూడా.
1: Yet many more meanings are given to this one word, Atha.
0: కానీ ఈ బ్రహ్మసూత్రమును ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనము అథ అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
1: బట్ ది వర్డ్ అథ యాజ్ ఇట్ అకర్స్ ఇన్ ది బ్రహ్మసూత్ర ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ది మీనింగ్ దట్ దిస్ ఈజ్ అనంతర, దట్ ఈస్ సంథింగ్ విచ్ హెస్ నో లిమిట్.
0: దేని అనంతరము అనేటువంటి ప్రశ్న తిరిగి మనం వేసుకోవాల్సి వస్తుంది.
1: We should also have to ask the question, what is it the content of?
0: సాధన చతుష్టయములు అనంతరమి అనేటువంటి జవాబు కూడా దీనికి స్పష్టమవుతూ వచ్చింది.
1: We will get the meaning that this gives us the large content of the 8 types of sadhana.
0: ఈ సాధన చతుష్టయములు అనగా ఏమిటి? అనగా మొట్టమొదటిది నిత్య అనిత్య విషయ పరిశీలనమైనటువంటి జ్ఞానము. అదే విజ్ఞానము.
1: What are these 8 types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
0: Rendavadi vairagyam.
1: The second one is vairagya.
0: Vairagyam anaga kevalamu aalu biddalanu aastipaastulanu visarjinchi aranya vasam cheyamani kaadu.
1: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
0: దుష్టకల్పితమైనటువంటి ఈ జగత్తు అంతయు కూడాను అనిత్యమైనటువంటిదని, ఇది అశాశ్వతమైనటువంటిదని, నీటి బుడగ వంటిదని మనము తెలుసుకోవటమే వైరాగ్యమునకు మూల లక్షణము.
1: The main meaning of this word vairagya is to recognize that the world that you see is impermanent and is like a water bubble.
0: ఇంకా మూడవది తమదమాది సత్సంపత్తి.
1: The third one is the ability to get forbearance.
0: Samadhamadi satyapatti anaga antar indriyamulanu bahir indriyamulanu anagadrukki tadwara pavitramaina satyamaina nirmalamaina nischalamaina nishwarthamaina kunti yokka pavitra bhavamulanu abhiruddhi gavinchukune kunti yokka parinamam.
1: The third one, which has been described as sama and dama, can be explained by saying it is acquiring control over the inner senses and the external organs and thereby obtain an amount of stability.
0: ఇక నాలుగవది ముముక్షత్వము అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటము.
1: The fourth one is mumuksha, that is to be to see.
0: మోక్షం అనగా కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కాదనియు, ఈ మోక్షం అనగా జన్మరాహిత్యం అనియు అనుకోవటము, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతి.
1: దిస్ వన్ ఇస్ టు సీక్ మోక్ష ఆర్ లిబరేషన్, బట్ టు థింక్ దట్ మోక్ష ఇస్ సమ్ స్పెసిఫిక్ ప్లేస్ అండ్ దట్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ వన్స్ లైఫ్, దిస్ ఇస్ ఓన్లీ
0: మోహక్షయమే మోక్షము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నిరూపించాలి.
1: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ ది వర్డ్ మోక్ష ఇస్ మోహక్షయ, దట్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ ది ఇల్యూషన్.
0: ఇంకా ఐదవది శ్రవణము.
1: ది ఫిఫ్త్ వన్ ఇస్ లిసనింగ్, శ్రవణ.
0: శ్రవణం, దేనిని మనం శ్రవణం చేయాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ లిసన్ టు?
0: చేస్తున్నాం, కావలసిన శ్రవణం చేస్తున్నాము.
1: వీ ఆర్ లిసనింగ్ టు మెనీ థింగ్స్.
0: దుర్బోధనలు, దుర్వాక్యములు, అపశబ్దములు, అనవసరమైనటువంటి అపనిందలు, ఇలాంటివన్నీ కూడా మనం శ్రవణం చేస్తున్నాం.
1: We are listening to bad words, bad things and accusations of others.
0: శ్రవణం చేసేటువంటి ఇంద్రియములను, వాక్కును ఉచ్చరించేటువంటి ఇంద్రియములను, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: The human organs that listen, the human organs that utter words, and the human organ that smells, we are not recognizing that God has given them to us for involving ourselves in sacred tasks.
0: Meeti iti matraha ani, ee indriyamulaku matraha ani oka peru.
1: These organs are also called by one name, matra.
0: Matra anaga rendu arthamulu.
1: The word matra has two meanings.
0: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
1: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఎ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
0: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
1: మాత్ర హ్యాజ్ అనదర్ మీనింగ్, దట్ ఈస్ ఎ స్టాండర్డ్ మేనర్,
0: అనగా ఒక సాక్ష్యము అని కూడా చెప్పవచ్చు.
1: వన్ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్ బై సేయింగ్
0: లేక ఒక కొలతబద్ద అని కూడా చెప్పవచ్చు.
1: ఇట్ కెన్ బి ఎ యార్డ్ స్టిక్ ఆర్ ఎన్ ఎవిడెన్స్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
0: ఇతను అన్ని విధములు కూడాను అంద చందములుగా ఉంటున్నాడు, కానీ ఎత్తు తక్కువగా ఉంటుందాది అంటాం మనం.
1: We sometimes say this person is beautiful, is appearing in all ways well, but he is a little short.
0: అయితే అతని అందచందములను కొలిచినటువంటి యొక్క కొలతబద్ద ఏది?
1: What is the yardstick which we have used for measuring his beauty?
0: అదే కన్ను.
1: That is the organ which is the
0: eye. కనుకనే ఇట్టి కొలతబద్దలతో కూడినటువంటిది కనుకనే ఇంద్రియములకు మాత్ర అని పేరు.
1: Because our organs use such yardsticks, our organs have been called matra.
0: ఈ పదార్థము పుల్లగున్నది తీయగున్నది అని నిర్ణయం చేస్తున్నాం మనం.
1: We decide that this material is sour or material is sweet.
0: ఈ పుల్లదనమును తీయదనమును కూడాను కొలిచినటువంటి కొలతబద్ద ఏమిటి? నాలుకని.
1: What is it that gives this yardstick of sweetness or sourness? That is the tongue.
0: అబ్బా ఇది దుర్గంధము ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి యొక్క వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
1: We also say this is bad smell, this is fragrance. This decision is made.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటి కొలతబద్ద ఏమిటి? మన నాసికను.
1: What is the implement which decides this good and bad? It is this human organ.
0: అయితే శ్వాసను పీల్చుటకు ప్రాణమును నిలబెట్టుకున్నటకు పవిత్రమైనటువంటి యొక్క అంద చందములతో కూడినటువంటి యొక్క భగవత్ సృష్టితో ఉన్నటువంటి యొక్క ఈ జగత్తును దర్శించుటకు పవిత్రమైనటువంటి యొక్క వాక్యములను పరమాత్మ యొక్క శ్రవణమును కొంతవరకును అంతం ద్వారా గోలుటకు ఈ ఇంద్రియమును అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విధములైనటువంటి అపమార్గములలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
1: God has given us these organs for maintaining our breath and maintaining our life, for also uttering the sacred words relating to God, for seeing the divine aspects in the creation of God. But forgetting the truth, we are using these organs for wrong purposes.
0: భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
1: Because we are transgressing these limitations prescribed by God for our organs, all sins come into our life.
0: పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగిలియు.
1: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
0: మనము చక్కని వాసన చూడటానికి గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
1: God has given us the nose to enjoy good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
0: ఆకలి బాధను తప్పించుకునే నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు, కానీ రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలం దానవుడుగా మార్చుకుని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
1: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
0: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు, కానీ అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
1: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart, but he has not given us these ears to hear about the accusation of others and faulty words.
0: కనుకని శ్రవణ మనన నిధిధ్యాసలనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయములనేటువంటి దాంట్లోపల ఈ శమధమాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకును శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ ఐదో పాయింట్.
1: బేరింగ్ ఇన్ మైండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ శ్రవణ మనన నిధిధ్యాసన లిసన్ అబ్సార్బ్ అండ్ డైజెస్ట్ దే హావ్ గివెన్ టు అస్ శ్రవణ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దీస్ ఎయిట్ మెథడ్స్ ఆఫ్ సాధన.
0: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
1: దిస్ లిసనింగ్ వి షుడ్ కన్ఫైన్ ఇట్ టు లిసన్ టు ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
0: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడాను కొంతవరకును స్తంభించిపోతాయి.
1: ఇఫ్ వి బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్ సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
0: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండినటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది, కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
1: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్, బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
0: అనేక మందికి మీకు తెలుసు, ఎయిర్ప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
1: Many of you know that when we travel in an aeroplane, they give us first some cotton.
0: Ayya, ee shabdam nu vininappudu kontha varaku kudanu nee yokka sahajamainatundi shabdam stambinchi potundi kanuka atuvanti reetiga stambinchi pokunda unde nimittamai neevu danni kaapadukomani ipuni aa patti andistuntaru.
1: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So prevent and protect your ears with this cotton.
0: కనుక మనం చేయవలసినటువంటి శ్రవణం ఎలాంటిదంటే భగవత్ నామస్మరణం.
1: The kind of listening which we should accept is to listen
0: పవిత్రమైనటువంటి సత్సంపంలో కూడినటువంటి సత్సంగముతో చేరినటువంటి యొక్క సద్వాక్యములను మనం శ్రవణం చేయాలి.
1: Good words which come out of good company are the things which we should listen to.
0: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
1: ది సెకండ్ స్టేజ్ ఈజ్ టు అబ్సార్బ్ వాట్ యు హావ్ లిసన్ టు.
0: ఈ మననము చేసినటువంటి దానిని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
1: ది థర్డ్ స్టేజ్ ఈజ్ నితిధ్యాస, దట్ ఈస్ వాట్ యు హావ్ లిసన్ టు అండ్ అబ్సార్బ్, యు హావ్ టు రిటైన్ అండ్ డైజెస్ట్.
0: ఇంకా కట్ట కదపటది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
1: The last one is to investigate what this tvam padartha, what does tvam mean?
0: Tvam managa nenu evaru aneetvanti danni mottamottam manu vicharam cheyali.
1: Tvam means who am I? The investigation as to who am I is to be done first.
0: Nenu nijamuga manavudana leka danavudana leka daivamna aneetvanti yokka danini manamu prati vyakti kudanu vicharam cheyali.
1: Every individual should investigate truly whether he is a human being or whether he is a rakshasa or whether he is God.
0: Leka neevu manavudigaani visheshistunte neevu daanavudinlo praveshinchadaniki veelundade.
1: If you believe that you are a human being, there is no opportunity for you.
0: Neevu manavudiga visheshistunnavu daanava karyamulu aacharistunnavu.
1: You are believing that you are a human being, but in practice you are undertaking actions.
0: Kanukane paapamulu parvathamulu vale perigipothu vastunnayi.
1: This is the reason why sins are growing like mountains.
0: Manavudani visheshinchinappudu manava karmalane aacharinchali.
1: When you believe that you are a human being, you
0: manavuni karmalu daya dakshinyamto premato koodinatvanti sahananto koodinatvanti yokka satsampatti.
1: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human.
0: Kanukane ee vidhamainatvanti sadhana sampattini telisukunna taruvata అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నారు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ రియలైజ్డ్ దీస్ కంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్ యూ విల్ డిజర్వ్ టు బికమ్ ఎ వైజ్ మ్యాన్, బ్రహ్మజ్ఞాని.
0: అంతేకాదు రెండవది అతహ అన్నారు.
1: నాట్ ఓన్లీ దట్, ది సెకండ్ వర్డ్ ఇన్ దట్ బ్రహ్మసూత్ర ఈజ్ అతహ.
0: ఈ అతహ అనగా ఈ కారణం వలన. ఏ కారణం?
1: దిస్ అతహ మీన్స్ ఫర్ దిస్ రీజన్. వాట్ రీజన్?
0: ఈ జగత్తునున్నటువంటి ప్రతి పదార్థము కాని ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
1: వాట్ ఈస్ దిస్ రీజన్? ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈస్ ది రీజన్.
0: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేని దేనిని చూస్తున్నామో, ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నామో, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
1: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్.
0: కనుకనే యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
1: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
1: వాట్ ఎవర్ ఇట్ మే బి,
0: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ, వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్ డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్, డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
0: కనుక ఏ కర్మలు కాని, ఏ విషయము కాని, ఏ యొక్క రూపము కాని ఇవన్నీ కూడా మార్పు చెందినవే కాని శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
1: This Brahma Sutra tells us that for the reason of your recognizing the truth that all the work, all the material and all the things that you see in this world are impermanent and are untrue, after that then you seek wisdom and seek Brahma Jnana.
0: Ata, ataha. ఈ రెండు కూడాను మనకు అర్థమైపోయింది. బ్రహ్మ, ఈ బ్రహ్మ అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని బ్రహ్మతత్వం ఉన్నారు.
1: We have understood the two words atha ataha. The next is brahma. Brahma stands for the omnipresent divinity.
0: దీనిని మనం తెలుసుకోవటానికి అదే జిజ్ఞాస, తెలుసుకోవాలి.
1: To know this, to seek knowledge of brahman is the jignasa.
0: శేషవములో తల్లి వడిని తనకు సర్వస్వంగా భావించి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటాది.
1: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
0: తన తల్లి ఒడి కంటే మరొక ప్రపంచం ఉన్నదని కాని మరొక సుఖం ఉన్నదని కాని ఏమాత్రం కూడా తాను విశ్వసించదు.
1: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
0: కానీ అట్లు విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి ఆట బొమ్మల పైన కొంతవరకును వాంఛ పెరిగి తల్లి ఒడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
1: The child, which started with such limited belief, gradually as it grows up, the child begins to look at toys to play with and will leave the mother's lap and will begin to handle the toys.
0: ఆట బొమ్మలే తనకు సర్వస్వంగా భావించి ఆడుకుంటున్నటువంటి సమయమునందు అమ్మ పిలిచినప్పటికీ రాదు ఆ బిడ్డ.
1: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
0: ఈ స్థాయి క్రమక్రమేణ పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛల్లో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
1: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
0: Awareness is life ani anni telusukovalanetundi uddesham cheta samsaram anetundi dantlo munigi aa yokka sukha santoshanni anubhavinchalani aashistuntadu manavudu.
1: Man knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
0: he wants to appreciate appadiki inga amma nannala matalu kuda nu atikramistadu.
1: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
0: Lokam yokka nindala nishturanni kuda nu tejistadu.
1: He will give up the sayings and the utterances of the world about him.
0: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
1: హీ విల్ బికమ్ బ్లైండెడ్ విత్ లవ్ అండ్
0: అదే సర్వస్వంగా భావిస్తాడు.
1: హీ థింక్స్ దట్ ది వరల్డ్ కన్సిస్ట్స్ ఓన్లీ ఆఫ్ దట్.
0: ఇంకా క్రమక్రమేణా ముగ్గురో నలుగురో బిడ్డలైన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
1: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God, "Oh God, why have I entered this family? Why have I taken all these children on my head? I want to give up everything."
0: Indulo edi ee vyaktiki aanandanni andinchindi?
1: Amongst all these things, none of them.
0: Seshavamulo talli vadu pradhananga undindi.
1: In the childhood, mother's lap was everything.
0: Tadupari aata vastuvule aadharanga untunnayi.
1: Thereafter, toys were the basis.
0: మూడవది కుటుంబమే ప్రధానంగా లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
1: ది థర్డ్ వన్ వాజ్ దట్ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
0: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరి అయిన మార్గం అని విశ్వసించాడు.
1: దేర్ ఆఫ్టర్ హీ బిలీవ్ దట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈజ్ ది ఓన్లీ పాత్ విచ్ హీ కెన్ యాక్సెప్ట్.
0: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది. అది
1: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
0: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
1: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
0: మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తశుద్ధి నిమిత్తమే చేస్తున్నామే కానీ మోక్ష ప్రాప్తి కోసం కాదు.
1: All the work that we do is only for purification for chitta, but not for the final liberation.
0: Chitta suddhinandinchetuntive kani karmalu mochanni prasadinchetuntivi kadu.
1: Work can only purify your chitta, but cannot lead you to liberation.
0: Kanuka manamu ee nityananda praptini anubhavinchalani aashinchetunti vyakti karmalanu aacharistu chittamunu suddhi chesukoni mocha prapti lakshyam nanduchukovatam atyavasaram.
1: It is therefore very necessary that an individual who wants to get permanent bliss should be in work, be doing work, cleanse his chitta, but have his destination.
0: Chitta suddhi kaliginatvanti manavuni yandu aatmagattam anetvanti aneka vidhamulaga kuda nu prakatistu untuntadi.
1: In the individual who has cleansed his chitta, this brilliance of atma will be seen in
0: loka vyavaharamulu yandu loka vanchali yandu munigi aneka vidhamulainatvanti yokka అల్లకల్లోలములైనటువంటి భావములతో కూడినటువంటి చిత్తము ఈ ఆత్మతత్వాన్ని అణగదొక్కుతూ ఉంటాది.
1: దట్ మైండ్ విచ్ ఇన్వాల్వ్స్ ఇట్సెల్ఫ్ ఇన్ వరల్డ్లీ వర్క్ అండ్ వరల్డ్లీ డిజైర్స్ గెట్స్ ఇన్ టు కన్ఫ్యూజన్ ఇన్ సో మెనీ వేస్ విల్ ప్రివెంట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ కమింగ్ ఫార్వర్డ్.
0: కిర్లియన్ అనేటువంటి వాడు ఒకడు ఉండేటువంటి వాడు.
1: దేర్ వాజ్ అన్ ఇండివిజువల్ బై నేమ్ కిర్లియన్.
0: అతను ఫోటోగ్రాఫర్. అతని పేరే కిర్లియన్ ఫోటోగ్రాఫీ అని పేరు.
1: The photographs taken by him are called Kirlian photographs.
0: Russia ku ati samipamulo dakshina dishayandu nalla samudram untundadi.
1: Close to Russia on the western side there is the Black Sea.
0: Akkada aneka vidhamainatundi parishodhanalu chalipadu dehamul paina.
1: This person performed a great deal of investigation on the human body.
0: Ee dehamu yokka charmam nunchi edo konni kaantulanta kudunu vidrumistu prakashistu vastundaya.
1: That from the surface of this body there are several radiations emitted. This was his conclusion.
0: Kanukani ee dehamunandu oka agamya gocharamainatundi artham kaanatundi oka divya shakti unnadi ani thanu nirupistu vachadu.
1: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
0: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా ఫోటో తీస్తూ వచ్చాడు.
1: హి హస్ ఆల్సో బీన్ ఫోటోగ్రాఫింగ్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ త్రూ దిస్ లైఫ్.
0: అన్ని అంగములు ఎందు కూడా ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంట్ వలె మెరుస్తూ వస్తున్నాయి.
1: ఇన్ ఆల్ ది హ్యూమన్ ఆర్గన్స్ ఫోటోగ్రాఫ్ దేర్ వాస్ సీన్ సమ్ బ్లేజింగ్ డివైన్ బ్లేజింగ్ లైక్ ఎన్ ఎలక్ట్రిక్ కరెంట్.
0: కేవలము ఎలక్ట్రాన్, కొన్ని న్యూట్రాన్స్, ప్రోట్రాన్స్ అంటారు. ఈ మూడింటి మంది మాత్రమే ఈ ఫిజిక్స్ కొంతవరకు ఇమిడి ఉంటుంటాయి.
1: The particles which are named electron, neutron, proton are the three basic things with which physics of today deals.
0: పదార్థములు అన్ని కూడాను ఎలక్ట్రిక్ స్వరూపంలో కూడా ఉంటుంటాయని నిరూపించారు.
1: That all the matter can exist in the form of energy was also established.
0: కానీ దీనికంటే అతీతమైనటువంటిది లేదు అని కూడాను వారు నిర్ణయించుకున్నారు.
1: They also come to the conclusion that there is nothing beyond matter and energy.
0: అయితే ఈ కిర్లియన్ దీనికి అతీతమైనటువంటిది కూడా మరొక ఉంటుందని ఫిజిక్స్ కొంతవరకు పైకి వెళ్లాడు.
1: బట్ కెరిలియన్ ట్రాన్స్గ్రెస్డ్ దీస్ బౌండరీస్ అండ్ సెడ్ దట్ దేర్ వాస్ సంథింగ్ విచ్ ఇస్ బియాండ్ బోత్ దీస్ థింగ్స్.
0: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును, గుట్టను, రాయిని, రప్పను, జంతువులను, మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
1: In many ways, by taking such photographs, he was examining the trees, the rocks, the mountains and so on.
0: ఈశావాస్యమిదం స జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
1: He came to the conclusion that the truth of this world is ఈశావాస్యం జగత్.
0: ఈ ఫోటోలంతా చూసినటువంటి యొక్క వైజ్ఞానికులకు కొంతవరకు కూడాను సిగ్గు కలిగి లేక అహంకారం చేతనో అతని యొక్క చేష్టలను అరికట్టడానికని ప్రయత్నించడానికి పూనుకున్నారు.
1: The scientists who saw these photographs of Kirlian were disappointed to some extent and they wanted to prevent him from going further with his investigation.
0: దీనిని కిర్లియను దివ్య శక్తి అని కూడా పిలుస్తూ వస్తుంటే ఆ దివ్య శక్తి అనేటువంటిది పిలచడానికి వీలు కాదని చెప్పని వీరు క్రొత్తగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
1: While Kirlian was giving the name divine strength to what he thought would exist, the scientists did not like this name. They wanted to call it by another name. They called it plasma.
0: ee plasma anetundi artham kaanetundi yokka name ga untundadi kaani atanu cheppinatundi divyattam anetundi shakti anetundi sariyainatundi peru ga untundadi.
1: This plasma is only a name which does not lead you to understand what we want to describe, but to call it the divine strength enables you to understand what we want to describe.
0: Peru edaithe emi padartham okkate
1: What does it matter if the names are different?
0: దీనిని వేదము ఏకం సత్విప్రా బహుధా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు, కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ కిర్లియన్.
1: The same thing has been told to us in the Vedas, that while the truth is only one, different people see it in different ways.
0: ఇతను ఒక దినము ఫ్లయింగ్ సాసర్ అంటారు, అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు సలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
1: There is what is called a flying saucer. Many people do not believe in it, but lately some investigations have
0: shown. ఒకనాడు ఈ కిర్లియన్ ప్లేన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
1: One day when Kirlian was traveling in a train, he saw a flying saucer.
0: కెమెరా తో స్విచ్ ఆన్ వేశాడు.
1: He took his camera and switched on.
0: చూచి ఇంకా ఎన్నో లోకములు ఉంటున్నాయి భగవంతుని యొక్క సృష్టి లోపల, దీన్ని తెలుసుకోవటానికి మానవునికి అసాధ్యం అన్నాడు.
1: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
0: ఈ భూమిపై ఏ విధంగా జీవులు అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలం నందు సూర్యమండలం నందు కూడా కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
1: Like the jivas spending their lives in this world, so also there is life on the moon and life on the sun.
0: Palupantala antaru milky way ani.
1: There is what is called the milky way.
0: Daniki kontha samipamulo inkokati kudanu untundadi nakshatra mandalamu ani.
1: Close to the milky way there is also a cluster of stars.
0: Danini kudanu kontha varaku andulo ye jeevi pranamu ye vidhamainatundi jeevi ga untundayi anetundi danni parishinchalani ee Kirlian ee prayatnam chestunnadu.
1: Kirlian wanted to find out what kind of life exists in this cluster of stars near the milky way.
0: Danini ee naati scientists anta kudanu galaxy ane peru pettu vacharu.
1: This has also been called by the scientists of today by the word galaxy.
0: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడాను ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
1: He was establishing that in this galaxy there is some divine life.
0: కనుక ఈనాడు నాస్తికత్వము భౌతికవాదము ఒకవైపున పెరుగుతూ పోతుంటే, మరొక వైపున ధార్మికవాదము ఆధ్యాత్మికవాదము నైతికవాదము మరొక వైపున పెరుగుతూనే వస్తుంటున్నది.
1: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
0: నేడు కాకపోయిన ఇంకా కొన్ని సంవత్సరం లోపల ఈ నాస్తికులు అందరూ కూడాను ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
1: If not today, sometime or other, sooner or later, all these atheists will turn into believers. There is no doubt whatsoever.
0: ఆస్తికులందరిని కూడాను కేవలము మూర్ఖులని, వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని, ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
1: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
0: నిజంగా భౌతికవాదులు నాస్తికవాదులే గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారు.
1: Truly, those who follow the material philosophy
0: మూర్ఖులైపోయి మూఢాచారాన్ని అనుభవిస్తున్నారు.
1: They are taking foolish paths and blind paths.
0: సత్యమైనటువంటి దాన్ని గుర్తించుకోవడానికి ఏమాత్రం కూడా ప్రయత్నించడం లేదు.
1: They are not making an attempt to recognize the truth.
0: ఈనాటి విద్యార్థులు అందరూ కూడా ఈ కోవకే చెందుతుంటున్నారు.
1: The students of today, all of them belong to this category.
0: నిజముగా విద్య అనగా ఏమిటో వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు.
1: Truly, they do not understand the meaning of education.
0: ఏ ఒక బిఏ నో ఏ ఎంఏ నో ఏ ఎంఎస్సీ నో డిగ్రీ తీసుకున్న తక్షణమే మేము గొప్ప విద్యావంతులం అని విర్రవీగుతూ ఉంటున్నారు వెరివారై.
1: The moment they take a degree, BA or MA or MSc, they feel proud that they are educated people.
0: ఈ కూటి కోటి కూటి విద్యలన్నీ కూడాను కేవలం పొట్టకూటిని అనుభవించడానికి చేస్తున్నాయని, నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్య స్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
1: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ టు ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్, బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
0: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
1: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
0: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారి చక్కని విద్యార్థులని చెప్పవచ్చు.
1: Really, those students can be called students if they are good, if they do good and by their good work help the world in a good manner.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, ప్రేమ స్వరూపస్,
0: ఇందులో మనము కొన్ని రకమైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరం.
1: ఇట్ ఈస్ వెరీ నెసెసరీ దట్ అమంగ్స్ దీస్ వీ షుడ్ యాక్సెప్ట్ సర్టన్ పాత్స్.
0: తేనెటీగలు ఉంటుంటాయి.
1: ది బీస్, టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది బీస్.
0: ఒక్కొక్క పుష్పమునందున్నటువంటి మకరందాన్ని అంతా కూడా గోలుతుంటాయి.
1: Each of these bees goes and gets the honey that is present in each flower.
0: ఈ మకరందమును మాత్రమే తీసుకుంటాయి, కానీ ఇంకా అపవిత్రమైనటువంటి రసాన్ని తాను గ్రోలవు.
1: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
0: ఈ మధుర మకరందాన్ని గ్రోలి కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
1: Having acquired the sweet honey, they gather it in one place.
0: తిరిగి ఎవరికో ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
1: Ultimately, from the beehive, some other person gets the honey.
0: తాము అందుకునేది వంటిది మకరమైనటువంటి మధురమైనటువంటి యొక్క మకరందము.
1: What they get is the sweet honey.
0: తిరిగి అందించేది ఎవరికో వారికి త్యాగము.
1: What they hand over to others also consists of
0: sacrifice. ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
1: What they give away is also sacred honey.
0: నల్లటీగ ఉంటుంటాది. నల్లటీగ.
1: There is a black fly.
0: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థముల పైననే వాలుతూ ఉంటుంది.
1: This black fly always goes and rests on.
0: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
1: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
0: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన, తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అపవ అశుద్ధంగా చేయటము, ఈ రెండు కూడా చెడ్డ కార్యములే చేస్తున్నాయి.
1: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇంటూ డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
0: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడా నల్లటీగల వలే తయారు కాక తేనెటీగల వలే తయారు కావాలని ఆశిస్తున్నాను.
1: So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
0: Meeru manchini maatrame aashinchi manchini maatrame progu chesukoni manchigaane itharulaku andinchadaniki prayatnam cheyali.
1: You should seek good, get good and do good to others.
0: Aadarshavantamainatundi jeevithani andinchali mana yokka vidyarthulu.
1: Our students should show a life which is an ideal example to others.
0: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ వన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్, ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
0: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక విధమైనటువంటి పశువుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయకూడదు.
1: Do not make an attempt simply to promote your desires and fulfill your material desires and become an animal.
0: ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశం నందు ఎన్నో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
1: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
0: నిగమములు హరించి నిండు దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే.
1: The Rakshasa, Somakasara, who has hidden the Vedas, hidden the truth, and given to the world absence of truth, what good has he done?
0: Parasati nasinche padithalal vaademi pattukapoyenu gattigaani.
1: The ten-headed Ravana has gone after a woman who does not belong to him, and what is it that he
0: has sudhi monalanta iya jalanatanna duryodhanundemi dochukoni. ఇలా సూది మొన ఎంత ఈయజాలనటన్నా దుర్యోధనుండేమి దోచుకుని.
1: దుర్యోధన హు వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ ప్లాట్ ఆన్ ది ఎర్త్, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ అక్వైర్డ్ అండ్ గెయిన్డ్ అండ్ టేకెన్ విత్ హిమ్.
0: పసిపాపలను బట్టి కసిబట్టి చంపిన కంసుండు ఏమాత్రం కాచుకుని.
1: Kamsa, who has got hold of young children, ignorant young children, and killed them, what is it that Kamsa has acquired or gained?
0: Vodura babu ye ase peddaganu.
1: Do not have these desires in any large measure.
0: Neti durmargulaku kuda nidhiye gati.
1: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
0: Kani ముందున్నదిరా తొందలలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగాని రామశర్మ రాసినటువంటి వాడు పాపం.
2: But Rama Sharma has written that ahead of you, when you become old, then comes your trial. The old age will bring you all
0: కొంతమంది యువకులు తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం నందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు, కానీ దాని తత్ఫలితం ముందు వస్తుండాలి అనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు.
2: Some youths and young people have their full attention on what they do at that moment and they do not think of the consequences which their actions will bring them in future.
0: Kanuka manamu telisi chesetunte paniki antai kudanu teliyaka oka phalitam untundali.
2: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
0: Kanuka manamu satphalitanni pondalani aashinchetunte vyaktuluga undinappudu satkarmala aacharinchali.
2: So if we are individuals who want to have good consequences, we must do good work.
0: ఈ విధముగానేటువంటి భావముల చేత విద్యార్థులు పవిత్రమైనటువంటి విద్య యొక్క తత్వాన్ని కూడా నువ్వు చక్కగా గుర్తించి వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడాను తమ యొక్క సత్యాన్ని గుర్తింపచేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

0: know the secret of life, the secret of success in the conquest of mind, in this inspiring summer course discourse of Bhagwan Baba, delivered on 24th May 1993.
1: జపము తపములందే జన్మలిని యుగడచే జపము తపములందే జన్మలిని యుగడచే మనసు కుదురదాయే మానవునకు జపము చేసినంత జన్మమే తరించునా

0: చిన్నప్పుడే మహితుడగును, మనసు కుదిరినప్పుడే మహితుడగును.
1: Many of the lives have been spent in undertaking penance and chanting the name of the Lord. Merely with that, without the steady mind, there is no use. By merely chanting the name of the Lord, you will never attain liberation unless the mind is under control. Then only you will be reputed.
0: Bhavamu, రూపము, పరిమాణము, రంగు, శక్తి, ఈ ఐదు గుణముల చేతనే మనస్సు తన యొక్క ప్రభావమును, ప్రసక్తిని ప్రపంచములో విజృంభింపచేస్తున్నది.
1: The feeling, the form, the change, the color, power, or the five traits of the mind, the effects of which are visual.

0: lies in the world.
1: ప్రపంచమంతయు మనోమయమగుట చేత ఈ ప్రపంచమునందు కూడాను ఈ పంచ శక్తులు కూడాను ప్రభావితమవుతున్నది.
0: As the entire world is just an expression of the mind, we find all these five traits there.
1: మనసు యొక్క ప్రభావము మహాశక్తివంతమైనది.
0: The effect of the mind is highly powerful.
1: ఒక మనసు యొక్క ప్రభావాన్ని చక్కగా అర్థం చేసుకుంటే యావత్ ప్రపంచం యొక్క స్థితిగతులను కూడా మనం సులభంగా గుర్తించగలము.
0: If we understand the nature of one mind, the position, the nature of the entire world could well be understood.
1: సముద్రములోని నీటి బిందువును ఒక్క రుచి చూచినప్పుడు సముద్రం యొక్క రుచి కూడాను మనం చూసిన వారమవుతాం.
0: When the taste of the drops of ocean is known, you will be knowing the taste of the entire ocean.
1: బిందువే సముద్రము, సముద్రమే బిందువు.
0: Drop is the ocean, ocean is the drop.
1: మనసే ప్రపంచము, ప్రపంచమే మనసు.
0: Mind is the world, world is the mind.
1: ఈ విశాల ప్రపంచమునందు 500 కోట్లకు మించి జనాభా ఉంటున్నది.
0: In this vast world, the population is beyond 500 crores.
1: రూపనామములందు భేదములు ఉండవచ్చును.
0: There may be differences in name and form.
1: ఆహార విహారములందు భేదములు ఉండవచ్చును.
0: There may be difference in food and habits.
1: కానీ మానవత్వమును భౌతికంగా చూచినప్పుడు మానవులందరూ ఒక్కటే.
0: But when we view from the physical point of view, the human quality is one and the same.
1: ప్రతి భౌతిక దేహమునందు కూడాను 5 రూపములు ఇమిడి ఉంటున్నవి.
0: In every physical body, there are 5 forms.
1: తత్వ విచారణ తెలిసినటువంటి సమయమునందు మాత్రమే ఈ యొక్క 4 రూపములు కూడాను మనం అర్థం చేసుకోగలము.
0: When we make proper study and inquire, we will be able to understand the forms.
1: తత్వ విచారణ అనగా 4 స్వరూపముల యొక్క విషయమును గుర్తింపచేసినదే తత్వ విచారము.
0: The inquiry is the one that would make you reveal the nature of these 4 forms.
1: Tat anaga paramatma.
0: Tat meant God.
1: Paramatma vicharane tattva vicharana.
0: Inquiry of God is true inquiry.
1: Paramatma anantudu.
0: God is infinite. Infinite, beyond all comparison.
1: Kani అనంతుడైనటువంటి పరమాత్మని అనంత మార్గములలో మనం తెలుసుకోవలసి వస్తుంది.
0: To know the infinite God, we have to pass through the path of infiniteness.
1: కనుకనే అనేక మార్గములను విభజింపజేసి నవవిధ మార్గములతో భగవంతుని తెలుసుకొనుటకు ప్రయత్నించమని ప్రబోధించింది వేదాంతము.
0: For that reason, Vedanta has shown 9 paths of devotion to understand the infinite nature of God.
1: Ravanam.
0: Listening.
1: Kirtanam.
0: Singing.
1: Vishnu Smaranam.
0: Thinking of the Lord.
1: Padasevanam.
0: Service.
1: Vandanam.
0: Salutations.
1: Archanam.
0: Worship.
1: స్నేహం.
0: ఫ్రెండ్షిప్.
1: ఆత్మనివేదనం.
0: సరెండర్.
1: ఈ నవవిధ మార్గములు కూడాను మానవులకు జీవితం యొక్క నవత్వాన్ని ప్రబోధించేటువంటి నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: ఆల్ ద 9 పాత్స్ ఆఫ్ డివోషన్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు గివ్ ఆల్ ద ఫ్రెష్నెస్ టు హ్యూమన్ లైఫ్.
1: ఇందులో భౌతికమైనటువంటి దేహము ఈ మానవ దేహము.
0: The first aspect is the physical body.
1: ఇదిగి కంటికి కనిపించినటువంటిది.
0: This is seen with the physical eye.
1: ఇది 25 తత్వములతో కూడినటువంటిది.
0: This has 25 aspects.
1: 5 కర్మేంద్రియములు.
0: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్,
1: ఐదు జ్ఞానేంద్రియములు,
0: ఫైవ్ సెన్సెస్,
1: ఐదు ప్రాణములు,
0: ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్,
1: పంచ తన్మాత్రలు,
0: పంచ ఫైవ్ తన్మాత్ర, ఆల్ ఫైవ్ సెన్సెస్.
1: ఈ 20 తత్వములతో కూడి తదుపరి అంతర్ప్రాణములు అనేటువంటివి, అంతర్ ఇంద్రియములు అనేటువంటిది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం.
0: బియాండ్ దీస్ దేర్ ఆర్ ఇన్నర్ సెన్సెస్ ఆల్సో, ద మైండ్, ఇంటెలెక్ట్, ఈగో అండ్ చిత్త.
1: ఇవన్నీను చేరినప్పుడు 24 తత్వములు అవుతుంది.
0: ఆల్ ఆఫ్ దెమ్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 24.
1: దీనికి లైఫ్ సోర్స్, అదే జీవితము. ఈ జీవితం దీనితో కూర్చున్నప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
0: Then above all there is life source making a total of 25.
1: ఈ 25 తత్వములు కూడాను విశ్వము నుండి ఆవిర్భవించినటువంటివి కనుకనే దీనికి విశ్వుడు అని పేరు పెట్టారు.
0: As these 25 aspects came out of the universe, it is called Vishwudu, related to Vishwa, universe.
1: భౌతిక దేహము విశ్వస్వరూపమే.
0: The physical body is the very form of the universe.
1: కేవలము ఒక సంకుచితమైన వ్యక్తిత్వము కానేరదు.
0: ఇట్ ఈస్ నెవర్ ఎ నారో ఇండివిజువాలిటీ.
1: సమస్తి స్వరూపంతో ఏకమైనటువంటిది మానవత్వము.
0: ద హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ కంపోజిట్ కాంప్రిహెన్సివ్ ఆస్పెక్ట్.
1: కనుక భౌతిక దేహమునకు విశ్వుడు అని పేరు పెట్టారు.
0: సో ద ఫిజికల్ బాడీ ఈజ్ కాల్డ్ విశ్వుడు.
1: రెండవది సూక్ష్మదేహము.
0: ద సెకండ్ సటిల్ బాడీ.
1: ఈ సూక్ష్మదేహము 17 తత్వములతో కూడి ఉంటున్నది.
0: ద సటిల్ బాడీ హెస్ 17 ఆస్పెక్ట్స్.
1: పంచతన్మాత్రలు, జ్ఞానేంద్రియములు 5, ప్రాణములు 5, ఇవి 15. తదుపరి మనస్సు, బుద్ధి, ఈ రెండూ చేరటం చేతనే 17 తత్వములతో రూపొందుతుంది.
0: ద ఫైవ్ సెన్సెస్ అండ్ దెన్ ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఇన్ ఎడిషన్ 15, ఇన్ ఎడిషన్ టు దాట్ ద మైండ్ అండ్ ఇంటెలెక్ట్ మేకింగ్ ఎ టోటల్ ఆఫ్ 17.
1: ఈ 17 తత్వములతో కూడినటువంటి సూక్ష్మదేహమును, ఈ 17 తత్వములు కూడాను తేజస్సుతో కూడినటువంటి కనుక దీనికి తైజస్సుడు అని పేరు పెట్టారు.
0: ద సటిల్ బాడీ హ్యాస్ ది 17 ఆస్పెక్ట్స్ దట్ ఆర్ ఆల్ బ్రిలియంట్ అండ్ దేర్ఫోర్ యాజ్ దేర్ ఇస్ బ్రిలియన్స్ ఇట్ ఇస్ కాల్డ్ తైజస.
1: మానవుని యొక్క మంచి చెడ్డ కర్మల యొక్క ఫలితము ఈ సూక్ష్మదేహమే అనుభవించినది.
0: ద రిజల్ట్స్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్ or experienced by the subtle body.
1: Jagatlo sambhavinchetundi samasta dukkhamulu, vicharamulu, aanandamulu anni kudanu ee sukshma dehame anubhavisthadi.
0: All the misery, the anxiety and the pleasure are all experienced by the subtle body.
1: Kanukane deeniki maroka peru kudanu yatana dehamu ani kudanu peru.
0: The subtle body has another name, yatana.
1: Anaga avasthalaku guri ayinatundi ee dehamu.
0: Yatana meant the body that is put to suffering.
1: Inka moodavadi karana deham.
0: The third, causal body.
1: Idi rendu tattvamulato maatrame koodi untundi.
0: The causal body has two aspects.
1: Idi chittamu, prajna.
0: One is chitta, the other is awareness.
1: Idi kevalamu prajnato kooditam chetane idiki prajnanam ani peru pettaru.
0: As there is awareness, it is called prajnana.
1: దీనినే ప్రాజ్ఞుడు అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ప్రాజ్ఞ.
1: ఇంకా నాలుగవది మహాకారణము.
0: ద ఫోర్త్ వన్ సూపర్ కాజల్ బాడీ.
1: ఇది ఓవర్ మైండ్.
0: ఓవర్ మైండ్.
1: ఇది స్వస్వరూపముతో, స్వయం జ్యోతితో, స్వప్రకాశముతో వెలిగేటువంటిది.
0: దిస్ ఓవర్ మైండ్ has got its own form and self-effulgent.
1: దీనిని ఉనికి అని కూడాను పేరు పెట్టారు.
0: This is also called existence.
1: ఉనికి అనగా తనను తాను తెలుసుకోగలిగినటువంటి శక్తికి ఉనికి అని పేరు.
0: The existence means the capacity to know one's own self.
1: తనను తాను తెలుసుకోగలిగినటువంటిది కేవలం ఒక జ్ఞానం మాత్రమే.
0: It's only the wisdom that will help us to know one's own self.
1: Kalukune deeniki eruka ani kudanu maroka peru.
0: Therefore it's also called awareness or eruka.
1: Telusukogalinatundi eruka ainappudu teliyinatundi danine marupu ani pettaru.
0: That which has to be known is awareness. జస్ట్ ద ఆపోజిట్ ఈస్ కాల్డ్ ఫర్గెట్ఫుల్నెస్.
1: భౌతికమైన స్థూలము, సూక్ష్మము, కారణము ఇవన్నీ కూడా మరుపుతో చేరినటువంటివి.
0: ద ఫిజికల్, ద సటిల్ అండ్ ద కాజల్ ఆర్ ఆల్
1: జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు ఈ మూడు కూడా మరుపుతో చేరినటువంటివి.
0: ద వేకింగ్ స్టేట్, ద డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్ దే కమ్ అండర్ దిస్ ఫర్గెట్ఫుల్నెస్.
1: కనుక ఇది సత్యస్వరూపమే ఎరుక.
0: ద ట్రూ ఫామ్ ఈజ్ అవేర్నెస్.
1: సత్యము మూలము,
0: ద బేసిస్ ఆఫ్ ట్రూత్.
1: ఈ మరుపు స్థూలము.
0: దిస్ ఫర్గెట్ఫుల్నెస్ ఈజ్ గ్రాస్.
1: ఈ మరుపు ఎరుపు అనేటువంటి దాని లోపల ఒక దివ్యత్వమైనటువంటిది సమత్వంగానే ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ టూ స్టేట్స్ వన్ ద ఫర్గెట్ఫుల్నెస్ ద అదర్ అవేర్నెస్ ద డివినిటీ సేమ్.
1: తత్వజ్ఞానం మరొక రీతిగా దీనిని వర్ణిస్తూ వచ్చింది.
0: Therefore, the spirituality started describing in another way.
1: Yeruku maru panakunda jagrata niratamuga swapnashu suktilo aramaralu lekunda eppudu tarachuganu jeevaatma chadivedi tarakam idi tarakam idi tarakam.
0: In the waking state, in the dreaming state and the deep sleep state, it is one that divinity that is there.
1: ఎరుకునందును మరుపునందును జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందు కూడాను ఇది సమత్వంగానే అంతర్భూతమై ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్, ది డ్రీమింగ్ స్టేట్, ఇన్ ది డీప్ స్లీప్ స్టేట్ ఇట్ ఈస్ ఆల్ ఇన్నర్ అండ్ దెన్ ఇట్ ఒరిజినేట్స్ ఫ్రమ్ విదిన్.
1: ప్రతి పదార్థమునందు కూడాను పరార్థము అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దేర్ ఇస్ ది స్పిరిచువల్ కంటెంట్.
1: ఈ పదార్థమే ఒక విధమైనటువంటి దృష్టి కల్పితమైనటువంటి వస్తువు.
0: ది స్పిరిచువాలిటీ ఈస్ ద వన్ విచ్ గివ్స్ ద నేమ్ విచ్ యు సీ ద మ్యాటర్.
1: పరార్థమే శక్తి.
0: ద పరార్థ ద స్పిరిచువాలిటీ ఈస్ పవర్.
1: ఈ మ్యాటర్ అండ్ ఎనర్జీ రెండు కూడాను మన దృశ్యములకు వేరువేరుగా కనిపించినప్పటికీ ఇవి రెండింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క ప్రపంచం యొక్క దివ్యతత్వము.
0: ద మ్యాటర్ అండ్ ఎనర్జీ మే అపియర్ టు బి డిఫరెంట్ but both are there that expresses in the world.
1: ee shaktiye moolam.
0: This power is the base.
1: Padarthame stoolam.
0: The matter is gross.
1: Ee shaktiye aadharam.
0: Power is the basis.
1: Padarthame aadheyam.
0: The matter is support.
1: Aadhara aadheyamulu rendu kudanu avinabhava sambandhamule.
0: The support and supported are interrelated.
1: Kanukane deenini క్షేత్ర క్షేత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
0: గీత టాట్ ఇట్ యాస్ ద నోవర్ అండ్ ద నోన్.
1: ప్రకృతి అంతా కూడాను క్షేత్రమే.
0: ది ఎంటైర్ నేచర్ ఇస్ ఎ క్షేత్ర.
1: ఈ క్షేత్రం అనేటువంటి యొక్క ఈ ప్రకృతి యందు అంతర్భూతమై ఈ క్షేత్రమును నడిపించుండేటువంటి క్షేత్రజ్ఞుడు.
0: ది ఎంటైర్ క్షేత్ర ద ఫీల్డ్ ఇస్ కండక్టెడ్ బై ద నోవర్ ద ఇన్నర్ సెల్ఫ్.
1: క్షేత్రజ్ఞుడు లేక క్షేత్రము లేదు.
0: వితౌట్ నోవర్ దేర్ ఇస్ నో నోన్.
1: క్షేత్రము లేక క్షేత్రజ్ఞుడు కనిపించడు.
0: Without this kshetra you cannot see the knower.
1: Kshetra bhagavad gita
0: to bhagavad gita
1: kshetram kshetrajna kshetrajnam chapiman viddhi chapiman adipunanu nenenu annadu.
0: Therefore in bhagavad gita it is said I am that also.
1: Ee deenini puraskarinchukoniye samasta prapanchamunandu kudanu srushti sthiti layamulu kevalamu manoprabhavam cheta kalugutu untunnayi.
0: Basing on this, it can be said, the creation, sustenance and annihilation are out of the mind.
1: దీనిని బ్రహ్మసూత్రము తత్ జలాన్ అన్నాడు. ఒక చిన్న పదంతో తత్ జలాన్ అని.
0: This బ్రహ్మసూత్ర said, తత్ జలాన్.
1: తత్ అది.
0: తత్ దట్.
1: జా పుట్టటము.
0: జా బీయింగ్ బోర్న్.
1: లా లయముందటము. లా లయముందటము.
0: లా ఎన్హిలేషన్.
1: ఆన్ అభివృద్ధి కావటము.
0: ఆన్ డెవలప్మెంట్.
1: తత్ జలాన్.
0: తత్ జలాన్
1: అనగా అందునుండియే పుట్టి అందునుండియే పెరిగి అందునుండే నీలమైపోతుంది.
0: ఇట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దాట్. ఇట్ గ్రోస్ ఇన్ దాట్ అండ్ ఫైనలీ మర్జెస్ ఇన్ టు దాట్.
1: కనుక సృష్టి స్థితి లయములకంతా కూడా కేవలము మనసే మూల కారణము.
0: దేర్ఫోర్ ఫర్ క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: దీనిని అక్షర పురుషుడని కూడాను మరొక పేరు పెట్టారు.
0: దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ద పురుష ద వన్ ఆఫ్ లెటర్స్.
1: అక్షరం
0: అక్షర
1: లౌకికంగా అక్షరం అనుకుంటే నాశనము కానటువంటిది అని పేరు.
0: From the worldly point of view, akshara meant that which can never be killed.
1: Kshara anaga marpu chendetunte deeni maroka peru.
0: Kshara means that which is changeable.
1: Kshara-kshramalu yokka tattvame ee jeevitam yokka rahasyam.
0: The secret of life is the combination of both the changeable and changeless.
1: Kshara-mayetunte di.
0: Body changes.
1: Atma akshara-mayetunte di.
0: The self is changeless.
1: Kaani ikkada kshara-kshramalu rendu kudanu okka పదమునందే కూడా ఇమిడి ఉంటున్నది.
0: Therefore the changeable and changeless are contained in one word.
1: అక్షరం అనగా ఏమిటి?
0: What do you mean by అక్షరం?
1: కేవలము నశించినటువంటిది కాదు అని కాదు, నశించి నశించినటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షరం.
0: Not that perishable and not perishable but both.
1: ఆ అక్షర స్వరూపమైనటువంటి ఆత్మ.
0: Amen. The self, atma.
1: తరా నశించేటువంటిది యొక్క దేహము.
0: తరా పెరిషబుల్ బాడీ.
1: నశించే దేహము, నశించని ఆత్మ రెండింటి యొక్క స్వరూపమే అక్షరం.
0: పెరిషబుల్ బాడీ, నాన్ పెరిషబుల్ సెల్ఫ్ ఇస్ అక్షర.
1: ఆ తర
0: ఆ అక్షర
1: ఆ అనంతమైనటువంటిది.
0: ఆ దాట్ ఈ
1: అమృతమైనటువంటిది.
0: దాట్ ఈస్ ఇటర్నల్.
1: అమరమైనటువంటిది.
0: దాట్ ఇస్ ఇమ్మోర్టల్.
1: తర అనిత్యమైనటువంటిది. అశాశ్వతమైనటువంటిది.
0: That is false.
1: అసత్యమైన దేహము,
0: the body which is false,
1: సత్యమైనటువంటి ఆత్మతో కూడి ఉంటున్నది.
0: It is in combination with all the truth.
1: చరాక్షరములు రెండు కూడాను ఏకమైనటువంటివి.
0: So both the aspects, changeable and changeless, are one.
1: కనుకనే అక్షరం అన్నారు.
0: So it is called అక్షరం.
1: ఈ అక్షరం నుండియే
0: out of this akshara
1: tejovantamaina tindi oka divyattamu aavirbhavistu untundadi.
0: The effulgent divinity came out of that.
1: Ee tejovantamaina tindi oka tattvamunaku prakruti paramatma rendu kudanu ekame.
0: For this effulgent nature both are one. The prakruti coordinate
1: prakruti ekanga ledu.
0: Nature is not separate.
1: Prakruti endu kudanu atma bhavam untundadi.
0: In the nature also there is self.
1: పరమాత్మ ఎందుకును ఆత్మ స్వరూపమే ఉంటున్నది.
0: విత్ ఇన్ గాడ్ ఆల్సో దేర్ ఇస్ ద సెల్.
1: అందు ఇందు ఉండినటువంటిది ఒక్కటి.
0: హియర్ అండ్ దేర్ ఓన్లీ వన్ ఎగ్జిస్ట్.
1: ఇందుగలడందు లేడన్న సందేహం వలదు అన్నాడు ప్రహ్లాదు.
0: ప్రహ్లాద సెడ్ నెవర్ డౌట్ దట్ హి ఇస్ హియర్ అండ్ హి ఇస్ దేర్.
1: ప్రకృతి కేవలం జడమైనటువంటిది కాదు.
0: ద నేచర్ ఇస్ నాట్ ఇనర్ట్.
1: ఇది కూడాను చైతన్యమైనటువంటిది.
0: దిస్ ఇస్ ఆల్సో అవేర్నెస్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వము తేజోవంతమైపోతుంటుండాలి.
0: ఇట్ ఈస్ ఆఫ్ ద యూనిట్ ఆఫ్ దీస్ టు ద హ్యూమన్ లైఫ్ ఈస్ ఆల్ ఇన్ రేడియన్స్.
1: ఇది ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్?
1: ఇది ఒక నిప్పు పెట్టె.
0: దిస్ ఈస్ అ మ్యాచ్ బాక్స్.
1: ఈ నిప్పు పెట్టెను నేను చేతిలో పట్టుకున్నాను.
0: ఐఎమ్ హోల్డింగ్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆన్ హ్యాండ్.
1: కానీ నా చేయి కాలటం లేదు.
0: But my hands are not burned.
1: దీని టవల్ లో పెట్టాను. ఈ టవల్ కూడా కారటం లేదు.
0: I keep it in the towel, it's not burned.
1: కానీ దీనిలో నిప్పు పుల్ల ఉంటుంది.
0: But here is match stick.
1: దీనిని మనం గీచినప్పుడు
0: when I strike it on the match box,
1: దీనిలో నిప్పు వచ్చింది.
0: Here you get the fire.
1: ఈ నిప్పు నా చేతిలో పెట్టుకుంటే కాల్పుంది.
0: If I keep the fire on hand,
1: టవల్ అంటిస్తే ఇది మాడుతుంది.
0: And the kerchief also gets burned.
1: కానీ ఇది కేవలము టవల్ను కాలుస్తుంది, చేతిని కాలుస్తుంది.
0: ద ఫైర్ బర్న్స్ ది టవల్ అండ్ ఆల్సో ద హ్యాండ్.
1: కానీ ఈ నిప్పు పుల్లలో ఉందా, నిప్పులు పెట్టెలో ఉందా?
0: ఈజ్ దేర్ ద ఫైర్ ఇన్ ద మ్యాచ్ స్టిక్ ఆర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్?
1: బాక్స్ లోనా ఉంటుందా అది నిప్పు?
0: ద ఫైర్ ఈస్ దేర్ ఇన్ ద మ్యాచ్ బాక్స్.
1: పుల్లలోనా ఉంటుందా అది నిప్పు?
0: ద ఫైర్ ఈస్ దేర్ ఇన్ ద మ్యాచ్.
1: ఈ పుల్ల నిప్పు రెండు ఏకమైనప్పుడే ఇది స్వస్వరూపంగా రూపొందుతుంటుండాలి.
0: When the matchstick and the match box together,
1: అనగా పుల్లలో నిప్పులో అవ్యక్తంగా ఉండినటువంటి యొక్క తేజస్సు,
0: that light which is unmanifested,
1: యొక్క ఏకత్వం చేతనే వ్యక్తమవుతుండాలి.
0: Because of the unity of the two, it expresses outside.
1: కనుక మనస్సు అనేటువంటి దీనిలో తేజస్సు ఉంటుండాలి.
0: In mind there is radiance.
1: హృదయం అనేటువంటి దానిలో తేజస్సు ఉంటుండాలి.
0: Within the heart there is radiance.
1: ఈ హృదయము మనసు రెండింటి యొక్క ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి మనకు సాక్షాత్కరిస్తుంది.
0: Because of the unity of the mind and heart, you can see the manifestation of divinity.
1: కనుక మనస్సు అనేటువంటి దానిలో ఉండేటువంటి శక్తి ఒక్కటి.
0: The power in the mind is one.
1: హృదయంలో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటి.
0: The power of the heart is one.
1: మ్యాచ్ స్టిక్స్ లో ఉండేటువంటి యొక్క శక్తి ఒక్కటి.
0: The power in the match stick is one.
1: మ్యాచ్ బాక్స్ లో ఉండేటువంటి శక్తి ఒక్కటి.
0: The power in the match box is same.
1: ఈ రెండింటి యొక్క శక్తులు కూడాను ఏకం కావాలి.
0: Both the powers must be unified.
1: అప్పుడే నిజమైనటువంటి ఒక దివ్యత్వం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ ఫైండ్ ట్రూ డివినిటీ.
1: ఈ యొక్క నిప్పు పుల్ల లోపల
0: హియర్ ద మ్యాచ్ స్టిక్
1: నిప్పు ఉంది,
0: హియర్ ఇస్ ఫైర్.
1: కానీ ఇది నీళ్లలో ముంచి చేస్తే,
0: బట్ ఇఫ్ యు సోక్ ఇట్ ఇన్ వాటర్ అండ్ స్ట్రైక్ ఇట్ ఇన్ మ్యాచ్ బాక్స్ యూ డోంట్ గెట్ ఫైర్. ఏమాత్రం
1: నిప్పు రాదు.
0: యూ డోంట్ గెట్ ఎనీ ఫైర్, నో ట్రేస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఈ నిప్పు పుల్ల
0: దిస్ మ్యాచ్ స్టిక్
1: నీళ్లలో ఉంచటం చేత
0: యాజ్ ఇట్ డిప్డ్ ఇన్ వాటర్
1: దీని యొక్క శక్తి అంతర్ఘతమైపోతుంది.
0: ద పవర్ ఇస్ లాస్ట్.
1: అదే విధముగానే మానవుని యొక్క మనస్సు అనేటువంటిది
0: సిమిలర్లీ ద మైండ్ ఆఫ్ మ్యాన్
1: ప్రాప్తమైన విషయవాసనలో మునిగటం చేత
0: బికాస్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్ ఆఫ్ ద వరల్డ్
1: ఇది దివ్యత్వమైన ఆత్మతో ప్రకాశించలేకపోతుండాలి.
0: ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు షైన్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ద లైట్ ఆఫ్ సెల్ఫ్.
1: కారణం,
0: ద రీజన్,
1: విషయవాసన జలములో ముంచబడి ఉంటుండాలి.
0: బికాస్ ఇట్ ఈస్ సోక్ ఇన్ ఉంటుండాలి. It is dipped there, soaked there in water.
1: తిరిగి అది ఎప్పుడు దీనికి ప్రకాశవంతం ఏర్పడుతుంది?
0: Then when will it lie?
1: వైరాగ్యం అనేటువంటి ఎండలో పెట్టినప్పుడే ఈ నీరంతా కూడా ఆరిపోయి తిరిగి దానికి స్వస్థ శక్తి ప్రారంభమవుతుంది.
0: When you dry it up in the sunlight of renunciation, it will come back to normalcy.
1: అదే వైరాగ్యము.
0: That is renunciation.
1: ఈ వైరాగ్యం అనేటువంటిది మనలో ప్రారంభమైనప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి దాంట్లో తేజోవంతమైనటువంటి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ రెనన్సియేషన్ అరిజినేట్స్ విత్ ఇన్ అస్
1: స్టూడెంట్, దట్ ఇస్ ఇన్ కాంబినేషన్ రావటం లేదు.
0: ఈవెన్ ఇఫ్ స్ట్రైక్ ఇట్ అగైన్ మ్యాచ్ బాక్స్ యూ డోంట్ గెట్ ద ఫైర్.
1: అదే నిప్పు పుల్ల నీటిలో ముంచకుండా చేశాం.
0: Without soaking in water, you strike it, you get the fire.
1: నిప్పు వచ్చింది.
0: Now you see the fire.
1: ఈ నిప్పు రావడానికి, ఇందులో నిప్పు రాకుండా పోవడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్ యూ గెట్ ద ఫైర్ నౌ యూ డిడ్ గెట్ బిఫోర్?
1: అది విషయవాసనలో మునిగింది.
0: బికాజ్ ఇట్ ఇస్ డిప్డ్ ఇన్ ద వాటర్ ఆఫ్ సెన్సల్ ప్లెజర్.
1: సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ది సెన్సల్.
1: కనుకని మానవత్వం అనేటువంటిది కేవలం విషయవాసనలో మునిగి ఎన్ని విధములైనటువంటి జపములు, ధ్యానములు, యోగములు చేసినప్పటికీ ఇది ఏమాత్రం కూడా మనలో అంతర్జ్యోతి ప్రకాశించలేదు.
0: యాజ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ డిప్డ్ ఇన్ సెన్సల్ ప్లెజర్, it can never light, it can never shine in its true form.
1: సాధ్యమైనంత వరకు ప్రతి మానవుడు కూడాను విషయంలోనే మునిగి ఉంటున్నాడు.
0: To a large extent, man is soaked in the sensual pleasure.
1: విషయం నుంచి దూరం కావడానికి వీలు కాదు.
0: It's not possible to get away from
1: the sense. ఇందులో ఒక వైరాగ్యము, ఇవన్నీ అనిత్యము అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇందులో తిరిగి స్వస్వరూపమైనటువంటి యొక్క జ్ఞానము ప్రారంభిస్తుంది.
0: However, when once out of this renunciation, when you have the feeling that is all temporary, nothing is permanent, then you
1: manu anubhavinchinappatikini
0: in spite of all experience
1: manasunu vishayamlo munchi
0: keeping the wisdom
1: janamulu japamulu yogamulu tyana enni chesinappatikini bhajanu chesinappatikini prayojanam ledu.
0: There is no use of penance, meditation, worship, there is no use at all.
1: Karanam,
0: reason,
1: idi kevalam oka vidhamainatundi yokka shakti heenamainatundi sthitilo untundali.
0: It is in a position that is powerless.
1: ఇది ప్రజ్ఞాహీనమైన స్థితిలో ఉంటుండాలి.
0: ఇట్ హెస్ లాస్ట్ ఆల్ ఇట్స్ అవేర్నెస్.
1: ఇది అంధత్వమైన యొక్క భావంలో ఉంటుండాలి.
0: ఇట్ హెస్ టు బి ఇన్ ఫీలింగ్
1: అనేకత్వమైన యొక్క స్థితిలో ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఇన్ డైవర్సిటీ.
1: కానీ ఏకత్వమైన స్థితికి రావాలి.
0: బట్ ఇట్ మస్ట్ రీచ్ ద పొజిషన్ ఆఫ్ యూనిటీ.
1: దివ్యత్వమైన భావంలో మునగాలి.
0: ఇట్ షుడ్ డిప్ ఇన్ ది ఫీలింగ్ ఆఫ్ డివినిటీ.
1: దివ్యత్వమైన యొక్క తత్వంలో మనం చేరాలి.
0: వీ షుడ్ మర్జ్ in the nature of divinity.
1: Anityamu, anityamu ane satyanni gurtinchali.
0: We have to realize the truth that this is temporary, this is temporary.
1: Manam anubhavistunnam aneka sukhamulu santoshamulu.
0: We experience so much of pleasure and happiness.
1: Kaani ivanta enta varaku?
0: How long do they last?
1: Kevalam chanikamainittiga roopondutunnayi.
0: They are just momentary.
1: ప్రపంచం మనకు కనిపిస్తుంటుండాలి.
0: వి సీ ద వరల్డ్.
1: ప్రపంచం అనుభవిస్తూనే ఉంటున్నాము.
0: వి ఎక్స్పీరియన్స్ ఇన్ ద వరల్డ్.
1: కానీ ప్రపంచం లోపల ఉన్నటువంటి పరమ పరతత్వాన్ని మనము విచారించడం లేదు.
0: బట్ వి ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ది స్పిరిచువాలిటీ ఇన్ దిస్ వరల్డ్.
1: పశ్యన్ అపి చాన పశ్యతి మూఢో అనింది వేదాంత.
0: ద వేదాంత సెట్ ద ఫూలిష్ వన్ సీస్ బట్ హీ సేస్ దట్ హీ సీస్
1: భగవంతుని చూడాలి చూడాలి చూడాలి అని ఆశిస్తున్నావు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్, వాంట్స్ టు సీ గాడ్.
1: చూడాలని నీవు అనేక విధములుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నావు.
0: యూ మేక్ ఎఫర్ట్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు సీ గాడ్.
1: ప్రతి మహనీయుని దగ్గరికి కూడా వెళ్లి నేను భగవంతుని చూడాలని ఆశిస్తూ అడుక్కుంటున్నావు.
0: యు ఆస్క్ ఎవ్రీ నోబుల్ సోల్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
1: అతను ఎంత పిచ్చివాడు,
0: హౌ మ్యాడ్ హీ ఈజ్.
1: భగవంతుని ప్రపంచ రూపంలో చూస్తూనే ఉన్నాడు.
0: హీ సీస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వరల్డ్.
1: చూడాలని ఆశిస్తున్నాడు.
0: స్టిల్ హీ వాంట్స్ టు సీ గాడ్.
1: ఇది ఏ మానవుడి అందున్నటువంటి యొక్క అజ్ఞానం.
0: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్. మానవుడు
1: ఎంత వెర్రివాడో మీరు చక్కగా యోచించవచ్చును.
0: యు కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ హౌ ఫూలిష్ ఇస్ మ్యాన్.
1: ప్రతి దినము సూర్యోదయము సూర్యాస్తమం జరుగుతుండాలి.
0: ఎవ్రీ డే వీ సీ సన్ రైజ్ అండ్ సన్సెట్.
1: సూర్యోదయం జరిగిన సత్యమే ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
0: హీ ఎక్స్‌పీరియన్సెస్ జాయ్ అండ్ థ్రిల్ అట్ ద టైమ్ ఆఫ్ సన్రైజ్.
1: దానికి సంబంధించినటువంటి కృత్యములంతా కూడా ఆచరించవచ్చునని ఉల్లాసపడుతున్నాము.
0: హీ ఈస్ వెరీ హ్యాపీ దట్ హీ కెన్ గో ఆన్ విత్ ద డైలీ రొటీన్.
1: పగలంతా శ్రమించి
0: వర్కింగ్ హార్డ్
1: సూర్యాస్తమం జరిగిన తక్షణమే
0: అట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్
1: తిరిగి ఆనందిస్తున్నాము.
0: గెయిన్ ఈస్ హ్యాపీ.
1: సూర్యోస్తమం జరిగింది ఇంకా హాయిగా భోంచేసి నిద్రించి విశ్రాంతి తీసుకోవచ్చును అని ఆనందిస్తున్నాము.
0: ఆఫ్టర్ సన్సెట్ బీయింగ్ డార్క్ ఐ కెన్ టేక్ రెస్ట్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్.
1: సూర్యోదయానికి ఆనందిస్తున్నాము.
0: వేర్ డిలైటెడ్ అబౌట్ ది సన్రైజ్.
1: సూర్యాస్తమముతో ఆనందిస్తున్నాము.
0: వేర్ హ్యాపీ అబౌట్ ది సన్సెట్. నిజముగా
1: సూర్యోదయ సూర్యాస్తమును మనము ఆనందించ తగినటువంటివా కాదు? కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ద సన్సెట్ అండ్ సన్రైజ్
1: విచారించదగినటువంటివి ఇవి రెండు.
0: వన్ హ్యాస్ టు ఫీల్ సారీ అబౌట్ ఇట్ నాట్ టు ఎంజాయ్. హౌ?
1: మన దేహమునకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము ఒక్కొక్క సూర్యోదయ సూర్యాస్తమంతో కరిగిపోతుంటుందని.
0: ద లైఫ్ స్పాన్ విత్ ఈచ్ సన్రైజ్ అండ్ సన్సెట్
1: జీవితం కూడా మనం సమీపిస్తుపోతుందని.
0: ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఆన్ ద డిక్లైన్.
1: మృత్యు దేవతకు సమీపంగా పోతున్నప్పుడు మనిషికి ఆనందం అవుతుందా?
0: వెన్ ఈ సో క్లోజ్ టు ద గాడెస్ ఆఫ్ డెత్.
1: ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక
0: దిస్ ఫ్యాక్ట్ మ్యాన్ ఇస్
1: ఈ సూర్యోదయం సూర్యాస్తమం మనకు ఉపకారంగా ఉంటున్నాయని ఎంతో ఆనందించిపోతున్నాం.
0: హీ సో హ్యాపీ అబౌట్ ది సన్ రైజ్ అండ్ సన్సెట్ బికాస్ హీ ఫీల్స్ దట్ హీ రిసీవ్స్.
1: ఇది మానవత్వంలో ఉండేటువంటి ఒక అజ్ఞానం.
0: దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: అట్టని ఈ విశ్వమును చూస్తున్నాం మనం.
0: వీ సీ దిస్ యూనివర్స్.
1: అయ్యో ఈ విశ్వాన్ని వదిలి మనం పోవలసి వస్తుందేమో అని భయపడుతున్నాము.
0: వీ ఆర్ అఫ్రైడ్ బికాస్ వీ మే హావ్ టు లీవ్ ది వరల్డ్.
1: ఒక్కొక్క తూరి విశ్వాన్ని చూసి ఇది విశ్వం అనిత్యమైనటువంటి విశ్వేశ్వరుణ్ణి చూడాలని ఆశిస్తున్నాము.
0: ఎట్ వన్ టైమ్ వీ నో the world is temporary, we want to see God.
1: విశ్వమే విశ్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాము.
0: We are not able to recognize God is in the world.
1: ఈ సృష్టికల్పితమైన సమస్త జగత్తు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క దైవత్వమే.
0: The entire universe is full of divinity.
1: నీ మనస్సు
0: your mind
1: ప్రకృతి దృష్టిపై ఉండటం చేత ప్రకృతిగా కనిపిస్తుండాలి.
0: When it is towards the world, it appears as world.
1: పరమాత్మ దృష్టిపైన మరణించినప్పుడు పరమాత్మగా గోచరిస్తుంది.
0: If it is directed towards God, it appears divine.
1: కనుక నీ దృష్టి దోషమే కాని సృష్టి దోషము కాదు.
0: So the mistake lies in the vision, not in the creation.
1: కనుక నీవు మొట్టమొదటి నీ దృష్టిని మార్చుకో.
0: First correct your sight.
1: నగను చూచినప్పుడు
0: when you see the jewel,
1: ఆహా ఈ నెక్లెస్ ఎంత బాగుంది అని ఆనందిస్తాము.
0: You feel very happy that necklace is beautiful.
1: కాని దృష్టి అంత కూడా necklace పైన ఉంటుండాలి.
0: All your looks concentrate on the necklace.
1: దీన్ని మార్చినప్పుడు ఇది బంగారు అని ఆ దృష్టిని మార్చినప్పుడు నెక్లెస్ నీకు మరుగైపోతుంది.
0: When you change your view that it is gold, your experience is different.
1: ఈ నెక్లెస్ నందునే గోల్డ్ ఉంటుండాలి, నగ ఉంటుండాలి.
0: In this necklace there is this jewel and also gold.
1: నగ పైన దృష్టి పెట్టినప్పుడు గోల్డ్ మరుగైపోతుండాలి.
0: When you concentrate on the ornament, you don't think of the gold.
1: పైన దృష్టి పెట్టినప్పుడు నగ మర్చిపోతున్నాము.
0: When you think of the gold, you forget that ornament.
1: దైవ దృష్టితో నీవు ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచం నీకు మరుగైపోతుంది.
0: When you view the world from the godly point of view, everything divine.
1: కేవలం ప్రకృతి దృష్టితోనే చూసినప్పుడు దైవం నీకు మరుగైపోతుంది.
0: When you view it from the worldly point of view, you don't see divinity.
1: కనుక సర్వత్రముతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మొట్టమొదటి దైవత్వంగా విశ్వసించాలి.
0: So we should understand that divinity is one in diversity.
1: Suradas kuda cheppadu.
0: Suradas also said
1: ninu ganu gonna galama krishna ninu ganu gonna galana
0: krishna can I recognize you
1: anuvu kante ati sutarupudavu ganam kante ati ఘననీయుడవు.
0: యు ఆర్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
1: 84 లక్ష జీవముల అనయమున నడబాయకుందువట అడుగు రేణుతుడ కాష్టము మొదలు అఖండ రూపుడవై వెలవిజుడువట నిను గను గున్న గల్లన్న.
0: ఇన్ ఆల్
1: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల.
0: You are smaller than the smallest and bigger than the biggest. Among all the 84 lakhs of being,
1: anayammuna nadabayakunduvata,
0: without any separation any time,
1: anuvu renu tulakashtama modaluga,
0: right from the atom to the wood,
1: akandaru kudavai velayiduvata ninu ganu gonna gallanna.
0: You exist in the infinite form. Can I recognize you?
1: Inde kaadu Krishna, ఘనమగు దొంగలలో గజ దొంగవు నుగను గొల్లగల్లన్నా.
0: నాట్ ఓన్లీ దిస్ కృష్ణ, అమాంగ్ ఆల్ ది థీవ్స్ యు ఆర్ నంబర్ వన్ థీఫ్, నంబర్ వన్.
1: ఎవరు ఈ దొంగలు?
0: హూ ఆర్ దీస్ థీవ్స్?
1: మానవుల్లో ప్రవేశించినటువంటి దొంగలు ఎవరు? మత్సరంబుగల మానవు చేరుతే తుచ్చమైన జీవి తెలియదయ్యా.
0: టు జాయిన్ ద కంపెనీ ఆఫ్ ది
1: జెలస్ ప్రక్కనైనా పండవచ్చు.
0: We can lie down by the side of
1: Durvasunaina snehanga cheskovachunu.
0: We can have friends with Durvasa.
1: Kaani matsaram anentundi vaani sneham manu matram undakoodadu.
0: But we should not have friendship with the one with jealousy.
1: Atane gajadunga.
0: He is a big thief.
1: Aa dunga kuda neeve.
0: You are that thief also.
1: Anaga bhagavantuni sarvasvarupuniga visvasinchadu ee yokka Suradasu.
0: Suradas has got full faith. God is infinite form.
1: Kanaka manavattamulo మనం ఈ మహనీయులు అనుభవించినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఒక్కతూరి విచారం చేస్తే సర్వము భగవంతుని యొక్క మయమే.
0: When we inquire in this human life, the experiences of those people, we will understand
1: the universe is
0: a full. Everything is the form of the mind.
1: కనుక ఈ మనోమయమైనటువంటి యొక్క జీవిత తత్వాన్ని,
0: the life principle which is out of the mind,
1: భౌతికంగా మానసికంగా తూలంగా మనం విశ్వసించడము, ఇది పెద్ద అజ్ఞానము.
0: టు టేక్ దిస్ మైండ్ మియర్లీ ఫిజికల్ అండ్ మెంటల్ ప్లేన్ అండ్ గ్రాస్ ఇస్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: జాగ్రత్తలో నీవు ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క ఉపన్యాసంలో శ్రవణం చేస్తున్నట్టుగా అనుభూతి వస్తుంది.
0: నౌ ఇన్ ది వేకింగ్ స్టేట్ యు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ దట్ యు ఆర్ లిసనింగ్ టు స్వామిస్ డిస్కోర్స్.
1: స్వప్నావస్థ లోపల నీవు నీ స్వగ్రామంలో చేరి నీ గృహస్థ ధర్మంలో నిర్వర్తించుకున్నట్టుగా నీకు స్వప్నం వస్తుంది.
0: In a dream state, you dream as if you are attending to your routine in your village.
1: గాఢ నిద్రావస్థ లోపల మయమర్చి నిద్రించి మేల్కొని హాయిగా నేను ఆనందంగా నిద్రించానని అనుభూతి కలుగుతుంది.
0: In deep sleep, you'll have an experience of sound sleep.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు మూడు మాత్రం వేరువేరుగా కనిపిస్తున్నాయి.
0: These three positions, states, waking state, dream and deep
1: sleep, are different. వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
0: Experiences also vary.
1: కానీ నీవు ఒక్కడే.
0: But you are one.
1: జాగ్రత్తలో అనుభవించింది నీవే.
0: You are the same who experienced the waking state.
1: అనుభవించింది నీవే.
0: You are the very same in dream state.
1: ఆనందించింది నీవే.
0: The one who has been present.
1: అవస్థలు వేరైనా కానీ నీవు ఒక్కటే.
0: The positions vary, but you are one.
1: మూడు అవస్థలు యందు ఉండినటువంటి నీవు omnipresent.
0: The one you present in all the three states is omnipresent.
1: Present, present ani bhavistunnavu.
0: We take the present.
1: Kaadu kaadu. Moodu kaalamulu endu undinatvanti oka murthivi neevu.
0: You are the very form present in all the three times.
1: Kanukane prati manavudu kudanu mummurthi swaroopude.
0: So human being is this trinity.
1: Brahma Vishnu Maheshwara mummurthulu ani bhavistunnamu.
0: We consider this trinity as Brahma Vishnu and Maheshwara.
1: Brahma anaga emiti? Creator ani. Srishtikartani.
0: Brahma is creator.
1: ఈశ్వరుడు అనగా లయకర్త అని.
0: ఈశ్వర ద వన్ హూ ఎనిహిలేట్స్.
1: ఇంకా రక్షణకర్త విష్ణువు.
0: ద వన్ హూ ప్రొటెక్ట్ సస్టైన్స్ ఇస్ విష్ణు.
1: మూడు ఎవరు ఉంటూ ఉన్నారు?
0: హూ ఆర్ దీస్?
1: సాత్వికమే విష్ణు స్వరూపము.
0: ద పాయస్ నేచర్.
1: రజోగుణమే బ్రహ్మస్వరూపము.
0: ఎమోషనల్ ఇస్ బ్రహ్మ.
1: తమో గుణమే ఈశ్వర స్వరూపము.
0: ద డల్నెస్ ఇస్ ఈశ్వర.
1: ఈ మూడు గుణములు నీ అందుండటం చేత నీవు ముమూర్తి స్వరూపుడు.
0: యాజ్ ఆల్ ది త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ ఇన్ యూ, యూఆర్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దట్
1: ట్రినిటీ. నీవు చెడ్డగా భావించకూడదు.
0: You should not consider that.
1: ఈ మూడు గుణములు మానవునికి అత్యవసరమే.
0: All these three are most essential.
1: కష్టములే నాకు ఉండకూడదు, నిరంతరము నేను సుఖాన్ని అనుభవించాలని ఆశిస్తుంటాడు.
0: You always expect that I should have all the time happiness, never displeasure. You're mad.
1: కష్టములే లేకపోతే సుఖం యొక్క విలువే మనకు తెలియదు.
0: When there are no difficulties, you cannot recognize the happiness value.
1: ఆకలే లేకుండా అన్నం యొక్క రుచి మనకు అర్థం కాదు.
0: When there is no hunger, you cannot taste the food.
1: ఆకలి అన్నమును రుచి చూపిస్తుంది. అది
0: ఇట్ ఓన్ ద హంగర్ దట్ విల్ షో యూ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్.
1: దుఃఖము ఆనందాన్ని చవి చూపిస్తుంది. అది
0: ఇట్ ఓన్ ది డిఫికల్టీ దట్ విల్ మేక్ యూ ద టేస్ట్.
1: దుఃఖం ఉండకూడదని మనం కోరకూడదు.
0: సో నెవర్ థింక్ దట్ యూ షుడ్ నాట్ హావ్ డిఫికల్టీ.
1: మనకు కావాలి.
0: వీ నీడ్ డిఫికల్టీ.
1: సుఖ దుఃఖములు రెండు కూడాను ఎండ నీడల వంటివి.
0: ది డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ ఆర్ సంథింగ్ లైక్ ది సన్లైట్ అండ్ ది షాడో.
1: ఎండ నీడల యొక్క సంబంధము ఏ విధంగా ఉంటుండదో అట్టనే సుఖదుఖముల సంబంధం కూడాను మానవునికి అట్లా ఉంటుండాలి.
0: జస్ట్ యాజ్ ద సన్లైట్ అండ్ షాడో ఆర్ ఇంటర్ రిలేటెడ్ ద పెయిన్ అండ్ ప్లెజర్ ఆర్ ఇంటర్ డిపెండెంట్
1: ఎండ ఒక్కటే.
0: ద సన్లైట్ ఇస్ వన్.
1: నీడలు వేరు వేరు.
0: ద షాడోస్ ఆర్ డిఫరెంట్.
1: దైవం ఒక్కటే.
0: గాడ్ ఇస్ వన్.
1: దేహములు వేరు వేరు.
0: బాడీస్ ఆర్ డిఫరెంట్.
1: ఒక చెట్టు పైన సూర్యుని యొక్క తేజస్సు పడింది.
0: ఆన్ ద ట్రీ యు ఫైండ్ ద సన్లైట్.
1: సూర్యుని తేజస్సు ఒక్కటే.
0: సన్లైట్ ఈస్ వన్.
1: కానీ ఆ చెట్టు నీడలు వివిధ రూపమును ధరిస్తూ ఉంటుంది.
0: But the shadows of the tree will assume different forms.
1: వేరు వేరుగా కనిపిస్తుండాలి.
0: They appear to be different.
1: ఇన్ని వేరు వేరుగా కనిపించే నీడలన్నీ కూడా ఒక్క సూర్యప్రభ ప్రకాశం యొక్క ప్రతిబింబములే.
0: The shadows that vary are out of only one sun.
1: సముద్రములో లేచేటువంటి అలలన్నీ కూడా వేరు వేరు రూపంగా కనిపిస్తుంటాయి.
0: The waves that come out of the ocean.
1: అనంతమైన తరంగములు ఆవిర్భవిస్తుంటాయి.
0: Many waves originate out of the ocean.
1: కానీ ఎన్ని తరంగములు అయినప్పటికీ అందులో సముద్రం జలం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: Any number of waves may be present, the same ocean water is present.
1: సచ్చిదానంద సముద్రమునందు మానవులనేటువంటి తరంగములు ఆవిర్భవిస్తున్నాయి.
0: In this ocean of the divinity you find the human lives, the waves coming out of
1: ప్రతి మానవ తరంగములందు కూడా ఈ సచ్చిదానందం ఉంటుండాలి.
0: In every wave of human being there is three the aspects సచ్చిదానందం.
1: కనుక సచ్చిదానందం యొక్క స్వరూపమే నీవు.
0: You are the very form of సచ్చిదానందం.
1: నీవు బిందువుగా ఉండవచ్చును.
0: You may be a drop.
1: సచ్చిదానందం ఓషన్ గా ఉండవచ్చును.
0: Divinity may be ocean.
1: కానీ ఇందులో క్వాంటిటీ డిఫరెన్స్ ఏ కానీ క్వాలిటీ ఒక్కటే.
0: There is difference in the quantity but quality same.
1: మానవుని యందు ఉండినటువంటి దివ్యత్వము దైవమునందున్నటువంటి దివ్యత్వము ఒక్కటే.
0: The divinity in man and the divinity in God are one and the same.
1: దివ్యమైనటువంటి విద్యుత్ శక్తి ఒక్కటిగానే ఉంటుంటాయి.
0: The divine current is one.
1: అనేక బల్బులు అలంకారం చేసుకున్నాము.
0: We decorate with many bulbs.
1: కానీ ఈ బల్బులలో కొన్ని భేదములు వస్తుంటుంటాయి.
0: There are differences among bulbs.
1: ఈ భేదములు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఫిలమెంట్.
0: The difference in the bulbs is due to the filament. Filament.
1: ఈ ఫిలిమెంట్ లోపల ఉండేటువంటి భేదాన్ని మనం గుర్తించుకోనకుండా ఈ బల్బులో చిన్న లైట్ ఉంది, ఆ బల్బులో పెద్ద లైట్ ఉంటుంది, అది భగవంతుడు మహాప్రకాశవంతమైనటువంటి యొక్క తేజస్సుతో కూడినటువంటి బల్బు, భగవంతుని బల్బు చాలా పెద్దది అనుకుంటున్నాం, మన బల్బు చిన్నది అనుకుంటున్నాం.
0: We forget the differences in the filament of the bulbs. We call it this bulb has got low light intensity, another bulb has got high light intensity. God has got that infinite light intensity.
1: అన్ని యందు ఉండినటువంటి దివ్య శక్తి విద్యుత్ శక్తి ఒక్కటే.
0: The divine power. The divine power current is one and the same. There is only difference in the filament.
1: కనుకని మనలో ఉండినటువంటి ఒక భావములు సంకుచితంగా ఉంటున్నాయి.
0: So our feelings are narrow.
1: కనుకని ఇక్కడ ఈ కరెంట్ చాలా డిమ్ గా కనిపిస్తుంటుంది.
0: Therefore it appears dim to your eye.
1: మన నిత్య జీవితంలో మన గృహములందు మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
0: We experience it in our daily life.
1: డ్రాయింగ్ రూమ్ లో పెద్ద బల్బు వేసుకుంటాం, ప్రకాశంగా ఉంటుంటాది.
0: We'll have a very big bulb in the drawing room which has high light.
1: బెడ్రూమ్ లోపల డిమ్ బల్బు వేసుకుంటాం, అది చాలా అంధకారంగా ఉంటుంది.
0: In bedroom we'll have dim light.
1: అక్కడ కరెంటు డిమ్గా ఉంది, ఇక్కడ బ్రైట్గా ఉంది అని అనడానికి వీలు లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు సే ద కరెంట్ ఈస్ డిమ్ ఇన్ ద బెడ్రూమ్.
1: అక్కడ నీవు బల్బును మార్చు, అక్కడ కూడా బ్రైట్నెస్ వస్తుంది.
0: చేంజ్ ద బల్బ్ దేర్, దెన్ యు విల్ హావ్ బ్రైట్ లైట్.
1: కనుక నీ హృదయం అనేటువంటి దాని లోపల ఈ మనస్సు అనేటువంటి బల్బు చాలా సంకుచితంగా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్ ద మైండ్ విచ్ ఇస్ ద బల్బ్ ఇస్
1: డిమ్గా కనిపిస్తుండాలి.
0: దేర్ఫోర్ ఇట్
1: నేను అజ్ఞానిని, నేను మూర్ఖుణ్ణి, నేను మూఢుణ్ణి అని భావిస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ దట్ ఐఎమ్ ఇగ్నోరెంట్, ఐఎమ్ ఫూలిష్.
1: అట్ట మనం భావించకూడదు.
0: వీ షుడ్ నెవర్ కన్సిడర్.
1: నీవు మూర్ఖుడు కాదు.
0: యు ఆర్ నెవర్ ఎ ఫూల్.
1: నీవు అజ్ఞాని కాదు.
0: యు ఆర్ నాట్ ఇగ్నోరెంట్.
1: నీవు ప్రజ్ఞానివి.
0: యు ఆర్ గాడ్.
1: నీవు సుజ్ఞానివి. నీవు విజ్ఞానివి.
0: యు ఆర్ ఆల్ అవేర్నెస్. యు నో ఎవ్రీథింగ్.
1: కానీ బల్బులు మార్చుకో.
0: బట్ చేంజ్ ద బల్బ్.
1: అంతేకాని బల్బ్ అనగా ఏమిటి?
0: దెన్ వాట్ ఈస్ దిస్ బల్బ్ హియర్?
1: అదే నీ హృదయం యొక్క దివ్యత్వంతో కూడినటువంటి మానసిక తత్వం వికసించాలి.
0: The nature of the mind should blossom within the heart.
1: చాలా మంది బ్రాడ్ హార్ట్ చేయమని అంటుంటారు.
0: పీపుల్ సే యూ షుడ్ హావ్ లార్జ్
1: బ్రాడ్ హార్ట్. చేస్తే డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది.
0: ఇఫ్ యూ హావ్ బ్రాడ్ హార్ట్
1: బ్రాడ్ మైండ్
0: బ్రాడ్ ఇఫ్ యూ హావ్ బ్రాడ్ హార్ట్ డాక్టర్ హ్యాస్ టు ఆపరేట్. యూ నీడ్ బ్రాడ్ మైండ్.
1: హార్ట్ ఎన్లార్జ్ అయింది అంటాడు, ఏదో ఆపరేషన్ అంటాడు. బ్రాడ్ మైండ్ కావాలి.
0: ఇస్ నాట్ బ్రాడ్ హార్ట్, యూ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
1: హార్ట్ ఎప్పుడూ బ్రాడే.
0: Heart is always broad.
1: Not this physical heart.
0: Not this physical heart. It is the spiritual heart.
1: Spiritual heart sarvatra untundali.
0: Spiritual heart is everywhere.
1: Sarvatra paanipadam. Ta sarvato chesi romukam. Sarvatra srutimalloki. Sarvama uttisthati. Sarvatra untundali yoka spiritual heart.
0: The spiritual heart is everywhere.
1: దీన్ని మనం బ్రాడ్ చేసుకోనక్కర్లేదు.
0: We need not broaden it.
1: దీన్ని చూడడానికి బ్రాడ్ మైండ్ కావాలి.
0: To see that we need broad mind.
1: సంకుచితమైనటువంటి మనసును మనము సంరక్షించడానికి ప్రయత్నించకూడదు.
0: We should never to safeguard the narrow mind.
1: దీన్ని సంహరించాలి.
0: We should kill it.
1: నేను నా వారు. నేను నా కుటుంబము, నేను నా ఫ్రెండ్స్ అనేటువంటి సంకుచితంగా మనం పోకూడదు.
0: We should never be proceed along the narrow path. I, mine, my family.
1: నేను, నా కుటుంబము, నా సమాజము, నా దేశము, నా విశ్వము అని ఈ విశ్వం వరకు ప్రయాణం చేయాలి.
0: We should travel up to the universe. I, my family, society, country, universe.
1: అప్పుడే నీ యొక్క దివ్యత్వం అనేటువంటిది అధికంగా ప్రకాశమవుతుంది, తేజోమయమైనటువంటిదిగా రూపొందుతుంది.
0: Then the divinity will shine forth with all its brilliance and radiance.
1: స్వస్వరూప సందర్శనం అని.
0: That is visualization of one's own self.
1: దీనిని దివ్యమైనటువంటి యొక్క మహాపురుషత్వము అని చెప్పని పెట్టారు.
0: This is called the divine spiritual force.
1: Infinite divine force. ఈ ఇన్ఫినిట్ డివైన్ గా మనం తయారు కావాలి.
0: We should become that infinite divine.
1: గా ఉంటున్నాం మనము.
0: We are in the divine.
1: కానీ తాత్కాలికమైనటువంటిది కాదు.
0: It's not temporary.
1: వైన్ తాగినప్పుడు మత్తుగా ఉంటుంది.
0: When we drink wine, you are
1: intoxicated. Divine ga undinappudu bhakti ga untundi.
0: And when you are in the divine, temporarily you will have devotion.
1: Infinite divine ga undali. Maranatvanti divine ravali.
0: You should be in that state of changeless position.
1: Adi manayende untunnadi.
0: That is within you.
1: Dinni vere sampadinchukovasantundi kaadu.
0: You need not acquire it.
1: Man ekkado poi vetukovasantundi kaadu.
0: You don't need to search for it.
1: Evartuno ippinchukovasantundi kaadu.
0: You don't need to summon it.
1: Sahajangane untundali.
0: It is in you naturally.
1: Aa sahajamainatvanti daarini neevu gurtinchadaniki prayatninchali.
0: We should make an effort to notice that naturally.
1: Eppudu gurtinchagalavu?
0: When can you know?
1: Stoola sukshma kaaranaanni marchinappudu.
0: When you forget this gross, subtle and causal.
1: మహాకారణ తత్వంలో దానిని చక్కగా గుర్తించగలవు. మహాకారణాన్ని చక్కగా మనం విచారణ చేయాలి.
0: Therefore, we should understand clearly the subtle and the gross and the causal, super causal body's nature.
1: కనుక ఇవన్నీ కూడా మనం చేసినప్పుడే,
0: when we do all this,
1: super mind,
0: the super mind,
1: higher mind,
0: illuminated mind,
1: తర్వాతనే divine,
0: then divine.
1: ఈ విధమైన మూడు మనసులు కూడా దాటి మనం ముందుకు పోవాలి.
0: దెన్ వీ షుడ్ క్రాస్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ మైండ్.
1: ఇదే ఓవర్ మైండ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఓవర్ మైండ్.
1: మనోతీతమైన తత్వంగా ఉండాలి.
0: ఇట్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్.
1: దీనిని అమనస్కము అని కూడా ఒక పేరు పెట్టారు.
0: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ అమనస్కారు.
1: ఇంకొక పేరు కూడా పెట్టారు, విదేహ స్థితి అన్నారు.
0: ఇట్ హాస్ గాట్ నాన్ బాడీ కాన్షియస్నెస్. విదేహ స్థితి
1: దేహముతో కూడా కూడినటువంటిది కాదు. ఇది
0: ఇస్ నాట్ ద వన్ విత్ ద బాడీ.
1: దేహముతో కూడినది మనస్సు.
0: ద మైండ్ ఈస్ ఇన్ ద బాడీ.
1: మనస్సుతో కూడినది ప్రపంచము. ఇవన్నీ కూడా మనకు బంధ కారణములే కాని ఆనంద కారణాలు కావు.
0: దే ఆల్ బైండ్ యూ, విల్ నెవర్ కన్ఫర్ బ్లిస్.
1: ఆనంద కారణం అనేటువంటిది ఓవర్ మైండ్ లోనే మనకు వస్తుంది.
0: దాట్ విచ్ కన్ఫర్స్ బ్లిస్, యూ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్ కి మనం పోయేది ఎట్లా?
0: How to reach over mind?
1: Kramakramina ee manavattu anedi patram pushpam phalam toyam ee naligintini samarpincham cheptani vedantam prabodhichindi.
0: Vedanta said, you surrender, you offer these three, these four.
1: Bhagavantudu dharakalaka vastu mahanadulu kani leka adhikara sthitulu kani ee matram kudunu longeetunte vaadu kaadu.
0: God will never submit himself because of your position or authority.
1: దీనికి సరి అయినటువంటి అంతరార్థము కృష్ణ తులాభారంలో చక్కగా ప్రకటించింది.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇస్ వెరీ వెల్ నోన్ ఇన్ కృష్ణ తులాభార.
1: కృష్ణుడిని తనవాడుగా చేసుకోవాలని సత్యభామ స్వార్థమైనటువంటి మనసుతో సర్వ విధమైనటువంటి నగలంతా వేసింది.
0: అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సత్యభామ వాంటెడ్ టు ఓన్ కృష్ణ.
1: తనకనక వస్తు వాహనాలంతా వేసింది.
0: షీ ఆఫర్డ్ ఆల్ హర్ ప్రాపర్టీ, వెల్త్ అండ్ జ్యువెలరీ.
1: భగవంతుడు తూగలేదు.
0: బట్ గాడ్ డిడ్ బ్యాలెన్స్ దట్.
1: తిరిగి రుక్మిణి వచ్చి,
0: లేటర్ రుక్మిణి కమింగ్,
1: దీనికి ప్రేమనే ప్రధానము అనేటువంటి ఒక జ్ఞానోపదేశం చేసింది సత్యభామకు.
0: షీ టాట్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ టు సత్యభామ.
1: ఈ ప్రకృతికి ప్రకృతి యొక్క దీని తృణం కూడా కొంత అవసరం.
0: ఫర్ దిస్ నేచర్ ఎ నేచురల్ ఆబ్జెక్ట్ ఇస్ ఆల్సో నెసెసరీ.
1: సంజయ్ సహాని చెప్పాడు, ద్రౌపదికి అక్షయ పాత్ర లోపల తాను భుజించిన తర్వాత శుభ్రం చేసి పెట్టేటువంటి ఒక స్వభావం ద్రౌపదిది.
0: సంజయ్ సహాని సెడ్ దట్ ది regular habit of Draupadi is to cleanse that vessel.
1: Kaani ekkado okada inta balusaaku oka chinna mukka chikkindi.
0: But a small fraction, a little bit of the leaf is noticed.
1: Deeni Krishna ani Krishna arpana chesindi.
0: Repeating Krishna's name, she offered it.
1: Inta alpamaina Krishna arpana chesthe kada adhikamainatundi oka deenini Krishnudu andistuntadu.
0: When such a small thing is offered,
1: arpitamu cheyaka
0: without offering,
1: sampadana manam andukodaniki veele kaadu.
0: It is not possible to acquire wealth.
1: ఏదో ఒక రీతిగా మనం అర్పితం కావాలి.
0: యూ హ్యావ్ టు సాక్రిఫైస్ ఇన్ వన్.
1: బజారుకైనా వెళ్లి ఒక షాప్ లోపల 10 రూపాయలు వాడికి షాప్ కీపర్ మొగాన కొడితే వాడు మన ముఖాన ఒక హ్యాండ్ కర్చీఫ్ కొట్టేస్తాడు.
0: ఇఫ్ యూ గో టు ద షాప్ అండ్ పే 10 రూపీస్ ద షాప్ కీపర్ విల్ గివ్ యూ హ్యాండ్ కర్చీఫ్.
1: నీవు 10 రూపాయలే వాడికి ఇవ్వకపోతే వాడి కర్చీఫ్ నీకు ఎట్లా వస్తుంది?
0: ఇఫ్ యూ డోంట్ పే 10 రూపీస్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ కర్చీఫ్.
1: అదే రీతిగా కుచేలుకుడును పిటికడు అడుకులైన కృష్ణుడికి అందించినప్పుడే బహుళ భాగ్యాన్ని అందించాడు కృష్ణుడు.
0: Uchela also offered handful of beaten rice and Krishna
1: తనకుని భారతీయ సంస్కృతి యందు దేవాలయం పోయేటప్పుడు ఇంత పుష్పము లేక పత్రము లేక ఫలము దీన్ని ఒకదాన్ని తీసుకుని పోమని చెప్తుంటారు పెద్దలు.
0: Therefore elders say when you go to the temple either you take the leaves or the flowers.
1: కానీ నిజముగా విచారణ చేస్తే కృష్ణ నామమునకు కృష్ణ రూపమే సరైన తూకం.
0: Actually speaking there will be correct balance between the form and the name of Krishna.
1: Aithe Krishna roopamu formu ga untundadi kanipistundadi kantiki Krishna naamamu kantiki kanipinchadu.
0: But you see the form of Krishna with the naked eye but not the name.
1: Kalukane Naradudu maroku upadesham chesadu Satyabhamaku.
0: Therefore Narada gave another teaching.
1: Amma Krishna saakara roopude untunnadu.
0: Krishna is in the very form.
1: Ee rukmini nirakara naamamunu smaristhe naakochina aadayam enti?
0: When Rukmini thinks of Krishna as the formless aspect, what is the problem?
1: Satyabhama naaku daanam chesindi.
0: Satyabhama offered all this.
1: Ee Krishnunu ammukoni nenu bratakali.
0: I have to sell out Krishna and live.
1: Kabatti naaku edo okati phalitam raavali.
0: I should have some profit.
1: Ani cheppetappudiki appudu Rukmini cheppindi.
0: Then Rukmini said,
1: patramo
0: either the leaf
1: pushpamo
0: or flower
1: phalamo
0: or fruit
1: doyamo
0: or water
1: bhakti.

0: If it is true, O God, that you submit yourself to the one with the devotion, let you be balanced with his three bhaktulu.
1: Krishna tulasi dalam vesindi.
0: Repeating Krishna's name, she gets that tulasi.
1: Krishna namam Krishnamuniki samanamaina thookam vachindi. Tulasi dalam extra thookam ayipoyindi.
0: Then there is perfect balance, but this tulsi leaf has become extra weight.
1: Kanukane manamu patramo pushpamo polavanti emiti dini artham.
0: So when we say the leaf, flower, fruit, what is significant?
1: Patramo bila patro maradi patro e tulsi patro kaadu manaku patramo.
0: The leaf is not of different plant.
1: Nivu vaadipoyeyatundi kaalipoyeyatundi.
0: There should to decay and fall.
1: Nivu dharinchinatundi oka deham aneetundi neeku patramo.
0: This very body is the leaf.
1: Patramo. Idi bhagavad arpitamu.
0: This body, the leaf, is to be offered.
1: పుష్పము
0: దెన్ ఫ్లవర్
1: అదే హృదయ పుష్పము
0: దట్ ఈస్ ద ఫ్లవర్ ఆఫ్ ద హార్ట్
1: ఫలము
0: ఫ్రూట్
1: అదే మనోఫలము
0: దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద మైండ్
1: తోయము
0: దెన్ వాటర్
1: ఆనంద పాష్పములే తోయము
0: ద టీయర్స్ ఆఫ్ ఇవి
1: మనకు భగవంతునికి అర్పించవలసినటువంటిది
0: దీస్ ఆర్ టు బి ఆఫర్డ్ టు గాడ్
1: అది నిజమైన అంతరాత్మానికి సరి అయినటువంటి ఒక స్వరూపము
0: దీస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్
1: ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని భగవంతుడికి ఇది చేసినప్పుడు అతీతమైన ఓవర్ మైండ్ లో మనం ప్రవేశిస్తాము
0: వెన్ వీ ఆఫర్ దీస్ థింగ్స్ వీల్ రీచ్ దట్ స్టేజ్ ఆఫ్ ఓవర్ మైండ్
1: పార్ట్ టైం డివోషన్ గా ఉండకూడదు ఫుల్ టైం గా ఉండాలి
0: బట్ దిస్ డివోషన్ షుడ్ నెవర్ బి పార్ట్ టైం డివోషన్ ఇట్ షుడ్ బి ఫుల్ టైం డివోషన్
1: కాలం వచ్చినప్పుడు దేవుడా దేవుడా దేవుడా అని దేవుడాడుతాం
0: at the time of difficulties and losses sukhamulu aanandamulu
1: saubhagyamulu sambhavinchinappudu devuni naamame manaku gnapakam raadu
0: in pleasure and prosperity we don't think of god
1: ఇది కాదు నిజమైన భక్తి యొక్క తత్వం
0: దిస్ ఇస్ నో ట్రూ డివోషన్
1: సతతం యోగినః
0: కంటిన్యూస్లీ యు
1: తెల్లవారేస్తే మనం చాలా యోగంలో కూర్చుంటాము
0: వి ఆల్వేస్ సిట్ ఇన్ ది స్టేట్ ఆఫ్ యోగా
1: మధ్యాహ్నం చూస్తే భోజనంలో కూర్చుంటాము
0: ఇన్ ది ఆఫ్టర్నూన్ వి సిట్ దేర్ డైనింగ్
1: రాత్రి చూస్తే రోగంలో మునిగిపోతాము
0: బట్ ఇన్ ది నైట్ టైం విల్ బి ఇన్ ది సీ
1: ఇది కాదు తెల్లవారి మధ్యాహ్నం రాత్రి కూడా సతతం యోగినః మనం నిరంతరం కూడా ఆ చిత్తవృత్తులు అరికట్టినటువంటి వారిగా ఉండాలి
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ వీ షుడ్ బి ఇన్ డివినిటీ
1: అది ఏ దివ్యమైనటువంటి భావము
0: దట్ ఈస్ ద డివైన్ ఫీలింగ్
1: అందువల్లని
0: ఫర్ దట్ రీజన్
1: సర్వత పారిపాదం అని చెప్పి
0: టెలింగ్ దట్ గాడ్ ఇస్ ఎవరీవేర్
1: భగవత్ ప్రీత్యార్థం అనే భావంతో మనం మునగాలి
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ టు బి
1: ఆఫర్డ్ టు గాడ్
0: వాట్ ఎవర్ యు మే డు
1: నీ ఉద్యోగం చేసుకో
0: యు డు యువర్ జాబ్
1: విద్యావంతుడిగా నీవు చదువు
0: యు స్టడీ
1: నీవు అధ్యాపకుడిగా బోధించు
0: యు టీచ్ యాజ్ ఎ టీచర్
1: ఏ విధమైన నీ కర్తవ్యాలు నిర్వర్తించుకున్నప్పటికీ ఇవన్నీ కూడా నువ్వు భగవత్ ప్రీత్యార్థమే చేస్తున్నాను అనేటువంటి సుఖమైనటువంటి సులభమైనటువంటి యొక్క దివ్యమైన భావంతో నీవు స్మరిస్తే అది ఏ అర్పితం
0: వాట్ ఎవర్ టాస్క్ యు మే ఫుల్ఫిల్ వాట్ ఎవర్ ది డ్యూటీస్ యు మే డిశ్చార్జ్ if you have the feeling that there are offered to please god
1: manasulu sulabhanga arikattadaniki ide margamu
0: this is the true path to reach god
1: ee dehamu bhagavantudi
0: this body belongs to god
1: anukunnappudu ee dehamto paapa karyamu ye maatramu nu cheyyam
0: when you have that feeling you will never commit sin
1: kalukuni ee yokka dehaarpitamaneetundi bhavam ante emi anta bhagavantunide
0: when you offer body it means everything is divinity
1: naa dhanamu bhagavantunide
0: my wealth belongs
1: అప్పుడు
0: to god
1: నీవు దుర్వినియోగం చేయవు
0: then you will never waste money
1: దాని సదుపయోగం లోపల సత్వవర్తం లోపల దాని ప్రవేశపెట్టావు
0: you will make proper use of money
1: నా శక్తి అంతా భగవంతునిదే
0: all my power
1: ఈ శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేయవు
0: you should never misuse
1: it కనుక సత్యసాయి సంస్థలో నాలుగు సీలింగ్ ఆన్ డిజైర్స్ అని పెట్టాము
0: for that reason in Sri Satyasai organizations stealing on desires
1: don't waste food
0: don't waste food
1: food is god
0: food is god
1: ee shariram food tho aadirbhavinchinatundi
0: the body is out of
1: talagandu yokka food yokka swarupame ee dehamu
0: your body is the very form of the food given by parents
1: kabatti annam brahma
0: therefore food is god
1: kanaka food is god
0: food is god
1: dani ni waste cheyaddu
0: never waste
1: ni enta avasaram anta tinu
0: you eat to the extent
1: that tattallo matram vedalapetti anavasaranga dinni waste cheyakoddu appudu bhagavantuni yokka shaktini manamu vrutha pachinatunte varam avtaam
0: never leave it on the plate and waste it it means you are misusing god
1: don't
0: food.
1: Waste money god is a wealth
0: don't waste money god is wealth
1: karukuni ee dhanamu
0: this money
1: misuse of money is evil annaru
0: so swami says misuse of money is evil
1: karukuni ee dhanamunu waste cheyaddu
0: never waste money
1: neeku waste cheyalanukunte satkaryam cheyi
0: if you want to do it do good
1: anadanam cheyi vastradanam cheyi gruhadanam cheyi inke vidhamainatundi yokka shakti heenulakanta kuda dani danam cheyi
0: you indulge in activities of charity distribute
1: money durvinyogam matram cheyavaddu
0: but never waste misuse
1: dharamunu durvinyogam cheyatam kuda nu oka paapame
0: misuse of money is a sin
1: ఇంకా మూడవది,
0: ద థర్డ్,
1: డోంట్ వేస్ట్ టైం.
0: డోంట్ వేస్ట్ టైం.
1: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలప్రమాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంత కాలమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ టైం. గాడ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ టైం.
1: అనవసరమైన మాటల లోపల నీవు ఏమాత్రం కూడాను ఈ కాలమును వ్యర్థం చేయవద్దు.
0: నెవర్ వేస్ట్ యువర్ టైం ఇన్ గాసిప్.
1: కాలమును పవిత్రము గావించుకునేటువంటి పలుకులు నీవు ఉపయోగపెట్టుకో.
0: మేక్ యువర్ టైం సేక్రెడ్ బై యూజింగ్ గుడ్ వర్డ్స్.
1: కనుక కాలమును వ్యర్థం చేయటము మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు వేస్ట్.
1: కాలమును వ్యర్థం చేయటం భగవంతుని వ్యర్థం చేసినట్టే అవుతుంది.
0: ఇఫ్ యు వేస్ట్ టైం, యు విల్ బి వేస్టింగ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ.
1: అదే బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్.
0: డోంట్ వేస్ట్ ఎనర్జీ. దట్ ఈస్ బ్యాడ్ టాక్, బ్యాడ్ ఎనర్జీ.
1: ఎనర్జీ శరీరంలో ఉండేటువంటి ఎనర్జీ అంతా నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు.
0: యు ఆర్ వేస్టింగ్ ఆల్ ది ఎనర్జీ ఇన్ ద బాడీ.
1: సీ నో ఈ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈ విల్ సీ వాట్ ఈస్ గుడ్.
1: నో ఈ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈ విల్ హియర్ వాట్.
1: నో ఈ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈ విల్ టాక్.
1: నో ఈ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్.
0: థింక్ నో ఈ విల్ థింక్ వాట్.
1: నో ఈ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
0: డూ నో ఈ విల్ డూ వాట్ ఈస్ గుడ్.
1: ఇది నువ్వు సద్వినియోగం చేసిన వారు అవుతావు.
0: దట్ యు విల్ బి మేకింగ్ ప్రాపర్ యూస్. అది
1: భగవత్ యొక్క స్వరూపము.
0: That is very form of God.
1: అది భగవంతుని యొక్క సాధన.
0: That is his
1: అది భగవంతుని యొక్క సేవ.
0: That is service to God.
1: కనుక ఈ విధమైనట్టుగా చేసుకుంటే ఇది మనస్సు యొక్క ప్రభావము చచ్చిపోతుంది. తర్వాత దాని మనోలయమైపోతుంది.
0: When we do so, the effects of the mind would diminish, naturally disappear.
1: కనుక ఈ మనో అతీతమైనటువంటి స్థితికి మనం పోవాలనుకున్నప్పుడు ఈ విధమైన మార్గంలో మనం ప్రవేశించాలి.
0: టు రీచ్ ద స్టేట్ విచ్ ఇస్ బియాండ్ ద మైండ్, వీ షుడ్ గో ఫోర్త్ ఇన్ దిస్ పాత్.
1: మనస్సు యొక్క దుర్లక్షణములను అభివృద్ధి పరిచేటువంటి కార్యంలో మనం ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ద మైండ్ అండ్ డూ సచ్ వే.
1: మనసును క్రమక్రమేణ మర్చిపోయేటువంటి స్థితిలో మనము సాధన చేయాలి.
0: వాట్ ఈ సాధన ప్రాక్టీస్.
1: ప్రపంచమును మర్చి దివ్యత్వంలో లీనమై చేసినప్పుడే ధ్యానం అంటుంటారు.
0: The true thing is the meditation is forget the world and merge in divine.
1: దైవాన్ని గురించి చేయటమే మెడిటేషన్ కాదు.
0: Meditation does not mean concentration.
1: Talking meditation, eating meditation, drinking meditation, driving meditation, అన్ని మెడిటేషన్.
0: Walking, talking, driving, eating, everything is meditation.
1: Writing meditation, చదవటం మెడిటేషన్.
0: Writing is meditation, reading is meditation.
1: నీ దృష్టి అక్షరం పక్కలో మరొక అక్షరం ఏమిటి ఉండదని నీకు మెడిటేషన్ చేస్తేనే కదా నీవు చదవగలుగుతున్నావు.
0: Unless you meditate while reading, you can only read.
1: Rasesemulo oka acharam tarvata mari em rastunnavo dani paina concentrate chesthe kada nuvu rayagalugutunnavu.
0: Unless you concentrate on the letters you write,
1: drive chesesemulo
0: you cannot write.
1: Enta concentrate chesinappudu nuvu apayam kaakunda nuvu drive cheyagalugutunnavu.
0: While driving you should concentrate, escape all danger.
1: Kabatti jeevitame oka meditation.
0: Everything is meditation.
1: Kanaka na life is meditation ani bhavamto edi chesina kanu concentration cheyachi.
0: Have a feeling that life is meditation. Whatever you do, do in concentration.
1: మాత్రం మంచిది కాదు.
0: Never be in a hurry.
1: ఈ మనసు ఎప్పుడు కూడా తొందరపాటుకు ఎక్కువ అవకాశం అందిస్తుంటారు.
0: Mind always hurries you.
1: మంచిది కాదు. Haste makes waste. Waste makes worry. So do not be in a hurry.
0: Haste makes waste. Waste makes hurry. So do not be in a hurry.
1: ఈ హరి అనేక విధమైనటువంటి యొక్క మానవుని క్రమక్రమేణ అంధకారంలో ముంచుతుండాలి.
0: If you are hurry all through, you will be in darkness.
1: నీ హరికి ఏ మాత్రము వరి చేయద్దు.
0: Don't get worried about being in a hurry.
1: ఈ హరి వరి కరి మూడు చేతని హార్ట్ జబ్బు ప్రారంభమవుతోంది.
0: We get the heart disease because of these three: hurry, worry, curry.
1: హరి వరి కరి.
0: హరి వరి కరి.
1: కనుకనే మనం హరి వరికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: So we should never give scope to hurry worry.
1: అప్పుడే దివ్యత్వమైన మానసిక తత్వము క్రమక్రమేణ అణుగుతుంది.
0: Then only this nature
1: of the mind will be.
0: Then it will under control.
1: అప్పుడు దానిని మనం ఇష్టమొచ్చినట్టు మార్చుకోవచ్చు.
0: Then you can change it as you wish.
1: అంతే కాని మనసును మరొక విధంలో దీన్ని మార్చుకోవాలంటే ఇది అసాధ్యము.
0: It is impossible to divert the mind otherwise.
1: మనకు మనస్తత్వం అనేటువంటిది చాలా సులభమైన మార్గంలో మనము ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
0: There is every scope to take the mind. Don't get worried about being in a hurry.
1: Hari vari kari moodu chetani heart jabbu prarambhamavutundi.
0: We get the heart disease because of these three: hari vari kari.
1: Hari vari kari.
0: Hari vari kari.

0: మనస్తత్వం అనేటువంటిది చాలా సులభమైన మార్గంలో మనము ఓవర్ మైండ్ కింద తీసుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ టు టేక్ ది మైండ్ టు ది ఓవర్ మైండ్.
0: అసాధ్యమని కానీ ఇది అశక్తివంతమైనటువంటిది కానీ మనం భావించకూడదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ ఇట్ స్లో అండ్ పవర్లెస్.
0: ఇది చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ క్వైట్ ఈజీ.
0: చాలా సున్నితమైనటువంటిది.
1: ఇట్ ఇస్ సో సాఫ్ట్.
0: ప్రయత్నం చేస్తే ఎంతైనా కూడా సాధించడానికి అవకాశం ఉండేటువంటిది.
1: విత్ ఎఫర్ట్ యూ కెన్ అకంప్లిష్.
0: మానవుడు ప్రయత్నపట్టాలి.
1: మ్యాన్ షుడ్ మేక్ ఎఫర్ట్.
0: ప్రయత్నం చేయటం వల్ల లక్షలమైనటువంటి అంతరిక్షానికి వెళ్లిపోతున్నాం మనం.
1: With efforts, man can travel in the space to lakhs of miles.
0: కానీ వారు అరయించేటప్పుడు మనం హృదయాంతరాళానికి ప్రవేశించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not able to go within even half an inch.
0: చెయ్యాలి మనం. అంతరిక్షానికి పోకుండా అంతర్భావానికి పోవాలి.
1: We should do it. Instead of getting into the space, we should travel within.
0: అంతరిక్షానికి పోవడం లోపల millions of crores అంత కూడా ఖర్చు అవుతుండాలి.
1: By traveling to the space, we are wasting millions of crores.
0: కానీ అంతర్భావానికి పోవటానికి నయా పైసా కూడా ఖర్చు కానక్కర్లేదు.
1: గో విత్ ఇన్, యు డోంట్ నీడ్ టు వేస్ట్.
0: ఏమాత్రము ఖర్చు కాదు.
1: యు డోంట్ నీడ్ టు వేస్ట్.
0: అలాంటి దానికి మనం తగిన కృషి చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మొట్టమొదట మీరు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోండి.
1: ఫస్ట్ యు డెవలప్ ఇన్నర్ విజన్.
0: కేవలం అవుట్లుక్స్ అంతా మీరు ఎక్కువ అభివృద్ధి పరచుకోకండి.
1: మియర్లీ డోంట్ డెవలప్
0: అవుట్లుక్స్. మీ మనసు అంతా కూడా మహా మంకీగా మారుస్తుంటుండాలి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్లుక్స్ విల్ మేక్ ది మైండ్ మంకీ.
0: కేవలం ఆర్డినరీ మంకీగా కాదు, మ్యాడ్ మంకీగా మారుస్తుంది.
1: నాట్ ఆర్డినరీ మంకీ, మ్యాడ్ మంకీ.
0: కనుక బాడీ లైక్ ఎ వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ, ఫాలో ది కాన్షియన్స్.
1: డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
0: కాన్షియన్స్ దాని నీవు కాన్షియస్ ఫాలో చేస్తే కాన్షియస్నెస్ తీసుకుని పోతుంది.
1: వెన్ యూ ఫాలో ది కాన్షియన్స్ ఇట్ విల్ టేక్ యూ టు కాన్షియస్నెస్.
0: కాన్షియస్నెస్ beyond minded.
1: That consciousness is beyond mind.
0: ilanti atheetamainthi yokka manasika sthitini prathi manavu kulla andukoni tama tama kartavyalu tam gurtinchi vartinchinappudu deshamlo samasyale untundavu, problems e undavu.
1: When we reach that state beyond the mind, there will be no problems in this world.
0: Kanuka prapancham yokka shanti kuda meeru paatu padandi.
1: You struggle for the peace in the world.
0: ప్రపంచం శాంతి కాదు, ప్రపంచం ఎప్పుడు శాంతిగానే ఉంటుండాలి.
1: The world is always at peace.
0: కానీ మానవుని యొక్క మనస్సు అశాంతిగా ఉంటుండాలి.
1: But human mind is not at peace.
0: అశాంతిగా ఉండేటువంటి మనస్సును ప్రశాంతిగా చేకూర్చండి.
1: Confer, see that you get the peace in the mind.
0: అది మానవుని యొక్క నడతలపైన ఆధారపడి ఉంటుండాలి.
1: It rests on the human behavior.
0: మంచి నడతల చేత,
1: out of good behavior.
0: మంచి ప్రబోధన చేత,
1: a good teaching.
0: నీవు ప్రపంచానికి ప్రచార ప్రబోధన సలపండి.
1: To the world, you teach, you publicize these things.
0: Bhagavat naamam cheta,
1: with God's name,
0: hriyani nimpukondi.
1: Fill your heart.
0: Seva bhavam cheta,
1: the feeling of service,
0: shirasunu nimpukondi.
1: Fill your head.
0: Manavuniki kavalsinatundi rende rendu, okati head, okati heart.
1: Human being needs two, head and heart.
0: Ee head and heart nu renditiki manchiga nimpukunte hand lo manchi work cheyagalu.
1: If the head and heart are good, you can have good activity in hand.
0: ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ అని ఈ హెచ్వి అన్నారు. కాదు కాదు, త్రీ హెచ్వి, త్రీ హెచ్, హెచ్ హెచ్ హెచ్. ఇది త్రీ హెచ్, హెడ్, హార్ట్, హ్యాండ్, ఇది త్రీ హెచ్. ఈ మూడింటిని మనం చక్క చేసుకుంటే ఇంతకంటే మనం తగినటువంటి ఉన్నత స్థితిని మనం పొందలేము.
1: ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ కాల్డ్ ఈ హెచ్వి. నో, త్రీ హెచ్, హెచ్ హెచ్, హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
2: భజన బినా సుఖ శాంతి నహి.

0: ఉండ వాటి కాపున విద్వత్తు వరమునట్లు విజ వెనుకల జ్ఞానం వినయమనయు ఎట్టి గుణమున్నవాడే విద్యార్థియగు.
1: When clouds gather in the sky, in the neighborhood of those clouds we see that lightning appears. In the same manner, wherever there are educated people gathered, wisdom should appear like lightning appears when clouds gather. Only such man who has these qualities will be entitled to be called an educated person.
0: Vidyarthulara, vidyabodhakulara, vidyabhimanulara, సనాతన భారతీయ సంస్కృతి యందు సర్వోత్తమైనటువంటి మార్గం అనేటువంటిది భారతీయులు విశ్వసించటమే కాకుండా సర్వదేశీయులు కూడా అంగీకరించినటువంటి సత్యం.
1: స్టూడెంట్స్, టీచర్స్, పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, దిస్ ఈస్ ఎ ట్రూత్ విచ్ హెస్ బిన్ యాక్సెప్టెడ్ ఎవ్రీవేర్. That the spiritual path, the path which our ancestors have laid down, is the greatest of all paths, has been accepted all the world over.
0: కానీ దీనికి ఇంతటి ప్రసిద్ధి రావడానికి కారణము వేదమే దీనికి మూలం.
1: The main reason for which this path, the spiritual path laid down by our ancestors, has been accepted so widely is the fact that it is supported by our Vedas.
0: మానవుడు మానవత్వం నుండి దిగజారక సర్వ జీవుల కంటే ఉన్నతమైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించేటువంటి యొక్క నీతిని నియమములను ఈ విద్య యొక్క వేదవిష్టమైనటువంటి యొక్క ఉత్కృష్టమైనటువంటి యొక్క ఈ నీతిలో ఇమిడి ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మెథడ్ ది పాత్ విచ్ టేక్స్ అస్ హైయర్ అండ్ హైయర్, విచ్ ఎనేబుల్స్ మ్యాన్ టు రిమైన్ హ్యూమన్ అండ్ నాట్ డిటీరియరేట్ అండ్ బికమ్ ఇన్హ్యూమన్, దిస్ ఈస్ ఇంప్లైడ్ అండ్ ఇస్ కంటైన్డ్ ఇన్ దిస్ పాత్ విచ్ హెస్ బీన్ గివెన్ టు అస్.
0: భారతదేశం నందు ఉన్నటువంటి గురు శిష్యుల యొక్క సంబంధం కానీ శిష్యులు తమ యొక్క విద్యను గడిపిన తర్వాత వారి స్వగృహములకు అంపేటువంటి సమయంలో గురువులు బోధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి సూత్రులు కానీ మరి ఏ దేశమునందు కానీ మరి ఏ మతమునందు కానీ కానరావు.
1: In Bharat, our country, the kind of relationship that existed between the teacher and the disciple, or the teachings that the teacher gives to the disciple on completion of his education and when he goes home, the significance of these things are not seen anywhere in any other country as they are seen in our own country.
0: Satyam vada, dharmam chara, matru devo bhava, pitru devo bhava, acharya devo bhava, anetunte pavitramaitunte yokka suttulu vidyarthulaku bodhinchi వారికి అనేక ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక మార్గములందు కూడాను శాంతి శాంతి శాంతి అని ముమ్మారు ఉచ్చరించి వారికి జీవితమంతా కూడాను పూర్ణమైనటువంటి ఆనంద శాంతులతో సమాజం యొక్క ఆదర్శమైనటువంటి జీవితంతో వర్ధిల్లుగాక అనేటువంటి యొక్క ఆశీర్వాదంతో వెనుకు పంపేటువంటి వారు.
1: Our teachers used to send their disciples on completion of their education back to their homes by blessing them and by telling them that they should respect our great sayings, speak the truth and do the right conduct, follow the right conduct, speak the truth were told to them. They were also told Matru Devo Bhava, Pitru Devo Bhava, mother is God, teacher is God, father is God. Such good sayings are told to them before they go home. This was what they were doing and this was giving them in this world peace. They would say Shanti, Shanti, Shanti. Thereby they gave them bliss and peace all through their life.
0: నిజంగా ఈనాడు మనం చదివేటువంటి చదువు భారతీయ చదువు కానేరదు.
1: Truly, the education which we are getting today, can that education be called Indian education, education in the traditions of Bharat? No.
0: ఈనాడు భారతీయ సంస్కృతిని నాశనము గావించేటువంటి మెకాలే స్థాపించినటువంటి యొక్క పద్ధతులను మాత్రమే ఈనాడు పొట్టకూటి నిమిత్తమే ఆచరించేటువంటి మార్గం అనేటువంటి స్పష్టమవుతుంది అది.
1: Today it is very clear that the kind of education which we have in this country is only a copy, is a duplicate of what Macaulay at one time established in this country for his own purpose.
0: Nijamuga dhairyamunu balamunu kramashikshanu tyagamunu abhyasinchetvanti de bharatiya samskruti bharatiya vidya
1: truly the education that is characteristic of our country and that is true nature of our country is that which gives you courage, is that which gives you strength, and is that which gives you bliss and happiness.
0: Sana kaala pai taanu nilchagaligeetundi shaktini anugrahimpajeseetundide bharatiya yokka vidya.
1: The education of our country is such that it will enable each individual after education to get the strength by which he can stand on his own legs.
0: అన్యాయ అక్రమ అనాచార అసత్య అధర్మములను ధైర్యంతో ఎదుర్కొనేటువంటి మగధనాన్ని అందించేటువంటి టానిక్ భారతీయ విద్య.
1: Our education is the tonic which gives you the strength and courage by which to meet injustice, by which to meet bad things, and by which to meet and face the world.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతీయ విద్యను ఈనాడు మనం కోల్పోయి పరవిద్యను అభ్యసింపజేయడానికి మనం అనురక్తిగా అరులు జాచుతూ వచ్చున్నటువంటి ఈ పరిస్థితిలో భారతీయ యొక్క అభివృద్ధి, ఔన్నత్యము, భారతీయ సంస్కృతిని మనం ఏ రీతిగా నిలబెట్టడానికి వీలవుతుంది?
1: We have today forgotten this sacred education and the principles underlying our own inherent sacred education. We are showing great encouragement and love for education which has been borrowed and brought from outside and implanted in this country. Under those conditions, how can the prosperity, how can the growth of this country be assured and achieved by people who are educated in this manner?
0: Velaka vela rupayalu ధారబోసి ఆస్తిపాస్తులను అమ్మి కేవలము డిగ్రీ అనేటువంటి భిక్షాపాత్రను చేతబట్టి గడప గడపకు కూడా ఉద్యోగం ఉద్యోగం అనేటువంటి బిచ్చనెత్తేటువంటి హీనులుగా యువకులను తయారు చేసేటువంటి విద్య మన భారతీయ విద్య కానేరదు.
1: That education which makes you sell your property, go and spend thousands of rupees and in the end get degrees which are only begging bowls, which make you go from door to door with the help of this begging bowl and ask for a livelihood, that kind of education can never become the Indian education.
0: Navutu jeevitanni bharata mataku tyagam chesi kevalam oka dhairya sahasamuto jeevitanni gadipitu kevalam vajra sankalpulainatundi yuvakuru ee naadu tayar ainappude idi bhavi bharat తయారుగా మనము నిత్య కళ్యాణ పచ్చం తోడముతో మన భారతదేశాన్ని అనాది భారత విధమైన ధర్మాన్ని మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటారు.
1: It is only when our young people can be turned out into students who are happy, who are smiling, and who can face life with courage, and who can sacrifice for the sake of the prosperity of their own country, then we can resuscitate the glory of this country. With the help of such students, we can re-establish our traditions and bring back our country to the initial glory it had.
0: నిజముగా మనం యోచించినప్పుడు భారతదేశం యొక్క భవిష్యత్తుకు తారక మంత్రము రాజకీయం కానేరదు. కేవలం బాంబులు కాదు, తుపాకులు కాదు, ప్రజల యొక్క హృదయాల్లో కరుడు కట్టినటువంటి యొక్క త్యాగము, దేశాభిమానము క్రమశిక్షణ, ఈ మూడే మన భారతదేశానికి ఆదర్శమైనటువంటి యొక్క శ్రీరామ రక్ష.
1: Truly, if we give some thought to this matter, we will come to the conclusion that for the future and the happiness and prosperity of this country, the reason can never be the politics or the political situation. That also makes it clear that our weapons or our strength or our bombs can never secure for us the future of this country. That the future of this country can be secured by the people, by their sacrifice, and by the discipline which they will show, and by the patriotic feelings which they can show.
0: వేదవిహితమైనటువంటి ధర్మములు ఎందు విశ్వాసము దేశం యొక్క అభివృద్ధిని ఆశించేటువంటి యొక్క ప్రజలు ఈనాడు అభివృద్ధి కావాలి.
1: People who have faith in the Vedas, who have belief in what the Vedas have given to us as the ultimate truth, and who can sacrifice for the country, such people should become larger and larger in number today.
0: కేవలం లౌకిక భోగ భాగములు ఎందు భాగ్యములు ఎందు ఆధారపట్టి ఉండినంతన మాత్రం మన జీవితము ఒక సౌభాగ్యమైనటువంటి జీవితంగా రూపొందుతున్నటువంటి విశ్వాసము, ఇది మూఢ విశ్వాసము.
1: If one thinks that by going after material pleasures and acquiring wealth and living in a material world will bring prosperity to us and to the country, that kind of belief is a very foolish belief.
0: కేవలం ఐహిక భావములు ఎందు ఆశ ఉండినంత కాలము మనకు శాంతి అనేటువంటిది లభించదు, సుఖం అనేటువంటిది మనకు దక్కదు.
1: So long as we run after material pleasures, worldly ideas and worldly pleasures, we can never have bliss and true happiness.
0: ప్రతి మానవుడు కూడా త్యాగానికి పూనుకోవాలి, స్వార్థాన్ని విసర్జించాలి, స్వస్తి చెప్పాలి, ఈ దుర్గుణమైనటువంటి దుర్బుద్ధులకు దుమ్ము కొట్టాలి. ఆనాడే మన భారతదేశము పవిత్రమైనటువంటి దేశంగా రూపొందుతూ యావత్ దేశములకంతా కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
1: Every man, every individual must be prepared to sacrifice, must be prepared to set aside selfishness. Selfish ideas must be given up. All bad qualities should be given up. It is only then, by your sacrifice, will this country become prosperous.
0: పవిత్రమైనటువంటి యొక్క నీతి నిజాయితీలు మన భారతదేశం నందు ఈనాడు దూరమై ఉన్నదనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason for truth and for morality being distant from us today in this country? These are sacred qualities. Why are they distant from us in this country today?
0: Durbuddhula talalu, durulu vine chevulu, vanchichuche kanulu, vanchitamunu chittamu, vanchinche manasu, ee vyaktulu chudagane nyayam ikka petukadanna.
1: When your head is full of bad ideas, when your ears want to listen to bad things, when your eyes want to see bad things, and when you're always thinking of bad things, how can there be any place left for good qualities and for justice to remain and thrive?
0: Inte kaadu taamu cheyakayunna tappu kalugadu kaani varunu chestu chuchi orvaleru.
1: Not only this, if one does not commit a mistake or one does not do a good thing, it does not happen. But if you are jealous and if you do not want to see other persons doing good, then how can good be done at all?
0: ఇలాంటి దుర్గుణములు మానవులైన పెద్దల యందు ఉండటం చేత విద్యార్థులైనటువంటి లేత హృదయులైనటువంటి నిర్మల నిశ్చల నిస్వార్థ హృదయులైనటువంటి ఈ విద్యార్థుల యొక్క చిత్తములంతా కూడా మాలిన్యపరుస్తూ వస్తున్నారు.
1: Such bad qualities, jealousy, hatred and so on, because these bad qualities are exhibited in the elders, the young minds, the tender ideas of young children, students, they are getting besmirched, they are getting poisoned.
0: Meenadu vidyarthula kante kudanu adhyapakula yokka chittalu pavitramainatundi ganu satya jeevitamainatundi ganu dosha rahitamainatundi pravartanalu ganu undinappude vidyarthulu chakkaga abhivruddhi kavadaniki avakasam untundi.
1: More than purifying the minds and ideas of young students, today, if we can purify the minds of elder people, of those who are ideals, who are examples, then the students will also get set right. The teachers, if the minds and ideas of teachers are purified, then the young students will also be set right.
0: ఏమి తెలియనటువంటి ఈ పిల్లలను ఆ యొక్క అధ్యాపకుల యొక్క హస్తం నందు ఉంచినప్పుడు ఈ అధ్యాపకులు వారికి మార్గదర్శకులుగా ఉండేటువంటి యొక్క పవిత్రమైనటువంటి నడవడికలు వారి యందు ఉంటుండాలి.
1: When these innocent children who have not got any set ideas, when they are put in the hands of the teachers, it becomes very necessary that those teachers should be pure, good and serve as examples.
0: అప్పుడే ఈ యొక్క విద్యార్థులు కూడా తగినటువంటి పవిత్రమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని కూడా లోకానికి అందించడానికి తగిన అధికారులు అవుతారు.
1: It is only under such circumstances will these students also be trained properly and will themselves become good, useful citizens of the country.
0: ee naati paristhithini manam kontha vicharinchu chuchinappudu bharatadesham yokka pavitrata enta attadugulaku digijari poyindi anetundi kuda manaku artham avutundi.
1: When we give some thought and think about the situation in which we are today, then we will understand to what low depths the country and the country's situation has stagnated.
0: ఈనాడు సమాజ సేవ నిమిత్తమై విద్యార్థులు కంకణం కట్టుకోవాలి. కేవలం ఒక స్వార్థ నిమిత్తమై, కేవలం పొట్టపూటి నిమిత్తమై, ఒక ఉద్యోగ నిమిత్తమై విద్యను అభ్యసించుకున్నామనేటువంటి భావములు వారు దూరం చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ today should make a determination to do some service to the country and to give all their effort to the country. They must set aside selfishness. They should not do things which are for their selfish interests, but they should do service to the community.
0: Kevalam manavudu neeti paina unnatundi talappu bottu vale jeevinchadaniki veelu kaadu samajam nunde putti samajam nunde perigi samajamulake jeevithanni arpitam gaavinchukuneetundi jeevithanga tayar chesukovali.
1: It is not possible for man to live an isolated life like a drop of oil on the surface of water without mixing the water. Man is born in the community. Man should recognize that. Man should grow with the community. Man should become part and parcel of the community.
0: Manaviki manaviki madhyana unnatundi sannigitha bandhavyanni manam kontha varaku nu gurtinchukoni melagali.
1: We should recognize the close relationship that exists between man and man. Recognizing that and in that context, we should lead our lives.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి గుణాలు అభివృద్ధి గావించుకున్న సమయం నుండి మనము ఈ విద్యా సంస్థల యొక్క సార్థకతను కూడా అనుభవించినటువంటి వారం అవుతాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ సచ్ సీక్రెట్ క్వాలిటీస్ అండ్ వెన్ వీ కెన్ టర్న్ అవర్ ఎడ్యుకేషన్ టు ప్రమోటింగ్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ విల్ వీ బీ ఏబుల్ టు పుట్ దీస్ ఎడ్యుకేషనల్ ప్యాటర్న్స్ టు సమ్ గుడ్ యూస్.
0: మనం విద్యార్థులమై మన కాలమును కాయమును కర్మను కూడాను ఈ విద్యాభ్యాస నిమిత్తమై మనం అర్పించుకునేటువంటి ఈ సమయం నుండి మనము ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులు కాకపోవటం చేత మనము మునుముందు ఉద్యోగ పరిస్థితిని యందు మనం ఎంత హీనమైనటువంటి యొక్క స్థితిని అనుభవిస్తామో యోచించుకోవాలి.
1: While remaining as students, while we can and we should devote all our time, all our energy and all our effort for education in under those conditions, if we are not able to do well and if we are not able to prove our worth while being a student, when you become older and when you get a job, when you do some work for the country, how will we be able to fare? This is a thing which you should consider.
0: ఈనాడు విద్యారంగమునందు ఒక విద్యార్థికి 125 మార్కులో లేక 30 మార్కులో వస్తే పాస్ అయిపోతారనేటువంటి యొక్క ఇది ఉత్తర్వు ఈ ప్రభుత్వమే చేస్తూ ఉంటుండాలి.
1: టుడే ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది రూలింగ్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ దట్ ఇఫ్ ఎ స్టూడెంట్ కెన్ సెక్యూర్ 25 marks or 30 marks out of 100 total, then the student will be regarded as having passed that examination.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి? నీవు 100 కార్యములు చేస్తే 70 కార్యములో లేక 75 కార్యములో నీవు తప్పు చేసినా పర్వాలేదని వీళ్ళు లైసెన్స్ ఇస్తున్నారు.
1: What is the meaning? What is the significance of this ruling? It means if you do 100 things, out of those 100 things, even if you commit 70 mistakes and do them wrongly, then you are regarded as having passed.
0: అలా పాస్ అయినటువంటి విద్యార్థులు మున్ముందు వీరు ఉద్యోగ సమయం నందు 100కి 100 తప్పులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంటారు.
1: Students who have passed in this manner, having been condoned, even if they make 70 mistakes out of 100 attempts they make, when they go and undertake some work in public life, they will be such that they will commit 100 mistakes when they undertake 100 jobs.
0: Kanuka mana yokka vidyalu desamuniki em matram kodunu upakaram kaadu kevalam upakaram kaakunda apakaram chesinatunte varam avtam.
1: This implies that the education which we are getting is not going to be of any use to the country. Not only will it be not of any use to the country, it will cause harm to the country.
0: కనుక ఇలాంటి విద్యను మనం చదివేటువంటి దానికంటే కేవలం భూములు దున్ని కేవలం డొక్కలు కుట్టుకోవడం ఒక విధమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుకోవటం చాలా ఉత్తమమైనటువంటి మార్గం.
1: It follows that in the place of following and accepting such education, it is much better that we undertake to cultivate our lands, to work hard by sweat and live by working hard.
0: మన ఇంటి యందు మన తల్లిదండ్రులు సేవ చేసుకుని వారికి సహాయంగా మన జీవితాన్ని అర్పితం గావించుకోవటం లేదని మన యొక్క సార్థకత ఉంటుంటుంది.
1: We will be able to see that our life is fructified if we abandon this education, stay at home, be helpful and serve the parents, be useful to your father and mother.
0: Manam chuchetunte drishti kani vineetunte vishayulu kani palakeetunte vakyamulu kani pavitramainatunte ganu paralanu baadhimpanatunte ganu untunnappude mana yokka vidyadashiyandu pavitramaina chittam yerpadutundi.
1: What we see with our eyes, what we listen to with our ears, what we do when we meet other people, if we don't cause hurt and harm to them, if we don't see bad things, if we don't see hear bad things, it's only then that the purpose of our education will become good.
0: Mohan Das Karamsingh anetunte atanu chinna vayasunandu tana tallito shravanudu anetunte yokka డ్రామాకు హరిశ్చంద్రుడు అనేటువంటి డ్రామాకు వెళ్లి ఆ యొక్క చిత్రమును చూచి తమ చిత్తం కూడా మార్పు చెంచుకుని నేను నా యొక్క జీవితము సత్య మార్గంలో త్యాగం చేయాలి, సత్య మార్గంలో జీవితాన్ని ఆదర్శవంతమైనట్లుగా నేను నిరూపించుకోవాలి అనేటువంటి పవిత్రమైనటువంటి పట్టుదల పట్టడం చేతని తాను మహాత్మా గాంధీగా మారిపోయాడు.
1: మోహన్చంద్ కరమ్చంద్, when he was a young boy, after visiting a drama which is called Harishchandra, in that drama, after seeing what was enacted, when he came back, he took the determination that he will always speak truth. And when he made that determination and put it into practice in his life, this Mohanchand Karamchand turned out to be Mahatma Gandhi.
0: Kaluka ee naadu manavudu madhavudu kavalanna kevalam samanyudu sarva swaroopudu kavalanukunna oka pavitramainatvanti drushyanni pavitramainatvanti vishayanni manam kontha varaku chittaniki chechukovataniki tagina prayatnam salpali.
1: So today, if man wants to remain human, or if man wants to rise above being human and reach the levels of divinity, whenever we see some sacred thing, we should be in a position to accept that sacred thing, imprint it on our minds and put it into practice in our lives.
0: Subbarayudu cheppinattuga pasuttam nunchi manavattamu manavattam nunchi divyattani godaniki taginatundi prayatname manavuni yokka kartavyam.
1: As Subbaraidu has just mentioned, man's duty consists in rising from being an animal to a human nature and thereafter rising from being a human being to divine nature.
0: అటువంటి మానవత్వమును దివ్యత్వంగా మార్చుకునేటువంటి విషయం లోపల కూడా ఈనాడు దురదృష్టవశాత్తు అనేక మంది ఈ దివ్యత్వం అనేటువంటిది ఉన్నదా అనేటువంటి సందేహమే కాకుండా కేవలం లేదు అనేటువంటి నిర్ణయానికి కూడా వస్తుంటుంది సమాజము.
1: Even in that aspect of man regarding it as his primary duty to elevate himself from being human to being divine, there are some people today, unfortunately, who are questioning even the existence of divine nature.
0: దైవం ఉన్నాడా లేదా దివ్యత్వం ఉన్నదా లేదా అనేటువంటి సమస్య ఈనాటిది కాదు. అనాది కాలం నుంచి కూడాను అనేక మంది విద్యావంతులు కాని కేవలం బుద్ధి కుశలత కలిగినటువంటి వారు కాని దీనిని తర్కించి అనేక విధంలో పరిశోధన చేసి కేవలం సన్నగిల్లిపోయి ఏమాత్రం కూడా నిర్ణయించలేనటువంటి యొక్క బలహీనుడుగా మారిపోయినటువంటి వారు.
1: The question, does God exist? Is there anything called divine nature? Is not a question which is of recent origin. Such a question has bothered people from time immemorial. Great men, thinking men, men capable of analysis have faced this question, have tried to solve this question, and they became weak. They were vanquished in not being able to find an answer to this question.
0: దైవము లేడు అనేటువంటి సమయమునందు ఇంకా ఉన్నది ఏమిటి అనేటువంటి చెప్పేటువంటి దానికి జవాబు వారికి తెలియలేదు.
1: If they say that there is no God, they have no answer, they have no reply to the question, what else exists if there is no God?
0: అట్టివారిని మనం ఒక ప్రశ్నగా ఇంకా దైవము లేడు అన్నారు, ఎవరి దైవము అని ప్రశ్నించినప్పుడు అందరి దైవము అంటున్నారు జవాబు.
1: If to such people, when they say that there is no God, we ask a counter question, whose God does not exist? The answer is, God, who is the God for all the people, that does not exist.
0: అప్పుడు మనం వారిని ప్రశ్నించడానికి తుణుకున్నప్పుడు, అయ్యా నీ దేవుడు నీకు లేకపోవచ్చును, నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు, నీకు చెప్పడానికి అధికారం ఏమిటి?
1: Then will follow a question, yes, you may not have your God, you may deny the existence of God for yourself, but what right have you to deny the existence of my God for myself?
0: నా ఆకలికి నీవు తింటే నా ఆకలి తీరదు, లేక నీ ఆకలికి నేను తింటే నీ ఆకలి తీరదు, నా ఆకలికి నేనే తినాలి, నా రోగానికి నేనే ఔషధం సేవించుకోవాలి, నా సంతృప్తికి నేనే భగవంతుని ప్రార్థించుకోవాలి.
1: My hunger is not relieved by your eating food. Your hunger is not relieved by my eating food. In order to relinquish my hunger, I must take food. So, my aspect of the world, my desire can be fulfilled only by my aspects.
0: ఇది వ్యక్తిగతమైనటువంటి యొక్క విశ్వాసములే తప్ప సమస్త స్వరూపమైనటువంటి సమస్యలు కానేరదు.
1: These are beliefs which are personal and which are individual.
0: దీనికి తెలివి తక్కువ వారు ఈ సమస్య అయినటువంటి మార్గమునందు ఈ సమస్యను పరిహరించడానికి కానీ లేక పరిహారం చేయడానికి కానీ పూనుకోవటానికి కేవలం ఒక వెరితనము.
1: These beliefs or these problems can never be community problems. They are individual, personal problems. But if a people want to find solutions and elevate them to problems of a community, then this is simply foolish attempt.
0: మన యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధిగా ఉంచుకోవాలి, మన సాత్వికమైనటువంటి గుణాలను మనం పోషించుకోవాలి, మన పవిత్రమైనటువంటి జీవితాన్ని సాత్వికంగా ఉంచుకోవాలి.
1: We should promote our own belief. We should promote good qualities amongst us. We should do such things which will make our life purposeful and fruitful.
0: Ganuka manam ee naadu janminchinanduku manavudai janminchinanduku kevalam pasipatti mrugadala vale kevalam tini traagi jeevinchatam lopana maatrame mana jeevithanni antyam gaavinchukokoddu.
1: Having been born as human beings, we should not end our lives living like animals and birds.
0: మన జీవితం అనేటువంటిది కేవలము కానా పీనా సోనా మరణ ఇంత మాత్రమే కాలేదు.
1: Our life should not be totally eating, drinking, sleeping and dying.
0: కనుక మానవుడు విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానముతో కూడినటువంటి మానవుడు కనుక మన యొక్క ప్రజ్ఞాన తత్వానికి విజ్ఞాన తత్వానికి సుజ్ఞాన తత్వానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా నడవడికలు కూడా ఉంటుండాలి. అందుకోసమనే విద్యార్థులందు డిసిప్లైన్ డివోషన్ అండ్ డ్యూటీ ఈ డకారత్రయం దాన్ని హృదయంలో చర్చించుకోవాలి.
1: Man has also got to pay some attention to his wisdom, to the knowledge that are necessary for making his life purposeful. For this reason, students, before they enter on their lives, they should pay attention to these three D's, discipline, devotion and duty.
0: ఈనాడు డిసిప్లిన్ విద్యార్థి యందు చాలా అవసరం.
1: Today, amongst the students, discipline is very essential.
0: ఎందుకంటే ఈనాడు అన్యాయ అక్రమ అనాచారంతో ప్రయత్నం చల్పుతున్నటువంటి ఈ భారతదేశం నందు శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగినటువంటి సమర్థులు.
1: The reason for that is, today in this country, we have injustice, we have hatred, we have bad qualities lifting their heads very much. And in order to curb these bad qualities, it is the students that have the ability and the right to do it.
0: Vidyarthule bhavi bharatodharakulu.
1: The students are the future citizens of the country.
0: Kanuka prema swaroopulaina vidyarthulara, vidyarthinulara, meeru pavitramainatuvanti yokka భావాల చేత ఆదర్శమైనటువంటి జీవితాన్ని మన యొక్క సమాజంలోకి అందించి భారతదేశం యొక్క బాధలను దూరం చేసి మన యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క భారతదేశము సర్వదేశమునకును ఉపాధ్యాయ స్థానంలో అలంకరించడానికి తగినటువంటి కృషి చెప్పాలని నేను ఆశిస్తూ, చురుకు చురుకుమైన సూర్యుని కిరణాలు మిమ్మల్ని బాధిస్తుండేటువంటి సమయంలో నేను మిమ్మల్ని శ్రమింప చేయటము ఈ నా యొక్క కర్తవ్యం కానేది కనుక నా యొక్క సంభాషణను నేను ముగిస్తున్నాను.
1: Pavitratma Swarupa's students, boys and girls, hoping that you will use your student life to develop good ideas, to be useful to Bharat as the future citizens of this country, and that you will be able to live purposeful lives, because I do not like that the hot rays of the sun should give you trouble by my talking longer. I am bringing this discourse to a close. I hope you will develop into future good citizens of this country.
2: That was Bhagwan Baba enlightening us on the true purpose of education, wherein he described how exemplary citizenship of Bharat can be achieved through the path of the three D's, namely discipline, devotion and duty. This divine discourse was delivered on the 11th of July 1976 on the occasion of the inauguration of new building for Ishwaramma High School, Prashanti Nilayam. Thank you, Sai Ram.

0: తెలివి కలిగియు మానవుడు తెలియలేరు. ఎట్టి విద్యలు జగతిని ఎరుగనట్టి పక్షి జాతులు పశువులు పరమమైన నియమములు గూర్చి జీవించ నేర్చియుండా తెలివి కలిగిన నరునకు ఈ మాత్రము తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదే. తెలివి కలిగిన నరునకు తెలివి లేదు.
1: బర్డ్స్, ఎనిమల్స్ అండ్ ఆల్ అదర్ లివింగ్ బీయింగ్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ లైఫ్ మెటిక్యులస్లీ అండ్ ప్రాపర్లీ. బట్ వాట్ అబౌట్ ద మ్యాన్ who has been endowed with intelligence? Should he not have that much of sense to observe the rules and regulations of life

0: విష్ణుదేవు చరిత్రంబు ముని జన వన చైత్రంబులు విష్ణుదేవు చరిత్రంబులు.
1: ది స్టోరీ ఆఫ్ విష్ణు ఈస్ వెరీ యూనిక్ అండ్ మోస్ట్ సేక్రెడ్. ఇట్ శాంక్టిఫైస్ ఆల్ ద త్రీ వర్డ్స్ అండ్ ఇట్ కట్స్ అట్ అసెండర్ ద బాండేజెస్ ఆఫ్ భవ అండ్ ఇట్ మేక్స్ ద లైవ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ థింగ్ విచ్ ఇస్ లైక్డ్ బై మునీస్ అండ్ ఆల్ ద పీపుల్ హు ఆర్ సీక్రెట్ అండ్ నోబుల్.
0: సృష్టి చిత్రంబులంత విచిత్రమయ్యా,
1: ది క్రియేషన్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్.
0: ఏ లోకమునందు కాని, ఏ కాలమునందు కాని, ఏ ఇరువురు మనుషుల యొక్క రూపకలములు, తెలివితేటలు, ప్రజ్ఞాన విజ్ఞానములు సమముగా నుండుటలేదు.
1: ఇట్ ఈస్ సో స్ట్రేంజ్ దట్ వాట్ ఎవర్ ప్లేస్ యు సీ అండ్ ఇన్ వాట్ ఎవర్ టైమ్ యు సీ, నో టూ పర్సన్స్ ఆర్ అలైక్ ఎయిదర్ ఇన్ దర్ ఫార్మ్ ఆర్ ఇన్ దర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇన్ దర్ అండర్స్టాండింగ్ ఆర్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దర్ క్యారెక్టరిస్టిక్స్.
0: భౌతికవాదులు ఏకత్వం యొక్క అనేకత్వాన్ని విరివిగా ప్రచారం చేయటము, ఇది ప్రపంచం యొక్క సహజం.
1: మెటీరియలిస్ టెన్ టు ఫైండ్ అవుట్ ద డిస్టింక్షన్స్ బిట్వీన్ డిఫరెంట్ పీపుల్. దిస్ ఈజ్ నేచురల్ ఫర్ దెమ్.
0: కానీ అనేకత్వంలోని ఏకత్వాన్ని ప్రచురించేటువంటి యొక్క వ్యక్తులు చాలా అరుదు.
1: బట్ ఇట్ ఈస్ రేర్ టు గెట్ పీపుల్ హూ ట్రై టు ఫైండ్ ద యూనిఫైయింగ్ వన్నెస్ అమంగ్ ద డైవర్స్ ఫ్యాక్టర్స్.
0: పవిత్ర దృష్టితో సువిశాలమైనటువంటి యొక్క ప్రజ్ఞానముచే పరిశీలన జరిగినప్పుడు భిన్నత్వంలోని ఏకత్వము సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ యూ ఎన్క్వైర్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సేక్రెడ్నెస్ అండ్ విత్ బ్రాడ్ మైండెడ్నెస్ దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద యూనిఫైయింగ్ వన్నెస్ ద వన్ విచ్ ఇస్ కామన్ అమంగ్ ఆల్ ద డైవర్స్ థింగ్స్.
0: ప్రాపంచికంగా, నైతికంగా, మానసికంగా, వైజ్ఞానికంగా ప్రతి మానవుని యొక్క ఆహార విహారములను ఏకత్వంగా గుర్తించటం జరుగుతూ ఉంటుంది.
1: యూజువలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ఇన్ ఎ వరల్డ్లీ సెన్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెటీరియలిస్టిక్ ఫ్యాక్టర్స్ దే ట్రై టు ఫైండ్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ కామన్ అమంగ్ ఆల్ పీపుల్.
0: రాజు మొదలు రైతు వరకును, కూటి పేద మొదలు కోటీశ్వర వరకును జనన మరణములు సమానమనేటువంటి సత్యాన్ని ఏకత్వం విశ్వసిస్తుంది.
1: దిస్ వన్ ప్రిన్సిపుల్ విచ్ ఇస్ ఫౌండ్ యాజ్ కామన్ కెన్ బి సీన్ ఇన్ ది డెత్ విచ్ అకర్స్ టు ఆల్ పీపుల్, బి హీ ఎ కింగ్ ఆర్ ఎ పాపర్, బి హీ ఎ రిచ్ మ్యాన్ ఆర్ ఎ పూర్ మ్యాన్. దిస్ డెత్ అకర్స్ అండ్ ఈస్ కామన్ ఫర్ ఆల్.
0: జాతి, మత, వర్ణ, వర్గ, దేశ, కాల పరిస్థితుల ప్రభావములకు ఏమాత్రము గురికాక ఏకత్వం అనేటువంటి ఒక సత్యాన్ని కఠోపనిషత్తు బోధిస్తుంది.
1: కఠోపనిషత్ టీచర్స్ ద ప్రిన్సిపుల్ ఆఫ్ యూనిటీ అండ్ ది ప్రిన్సిపుల్ ఆఫ్ కామన్నెస్ విచ్ ఈస్ కామన్ టు ఆల్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ క్యాస్ట్, క్రీడ్, రిలిజియన్, కంట్రీ, నేషన్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫరెన్సెస్ విచ్ మైట్ ఎగ్జిస్ట్ ఫర్ పీపుల్.
0: అది ఆత్మానం ప్రథమం విద్ధి, శరీరం ప్రథమే వచ ప్రతి శరీరము కూడాను రథం వంటిదని, ఈ రథమునందు రౌతు ఒక ఆత్మస్వరూపుడై ఉన్నాడని, ఇవి ప్రతి జీవంతమునకును ప్రతి దేహమునకును సమత్వమైనటువంటి యొక్క చర్యలని కూడాను ఇది సమత్వం గావిస్తుంది.
1: దిస్ ఉపనిషత్ ఎక్స్ప్లెయిన్స్ విచ్ ఈస్ కామన్ అండ్ విచ్ ఈస్ ఈక్వల్ అమంగ్ ఆల్ పీపుల్ అండ్ దట్ ఈస్ the body is common to all people and the indweller who is driving and making this particular body to function, he is also common among all people.
0: Manavani yandu rendu vidhamulainatvanti tattvamulu unnavi.
1: There are two types of principles which are existing in every man.
0: Okati pasuttamu, rendavadi daivattamu.
1: One is animality and animal nature, ద సెకండ్ ఈజ్ డివినిటీ అండ్ డివైన్ నేచర్.
0: దుష్టమైన కామ క్రోధ లోభ మోహ మదమాచ్చినటువంటి ఈ అరిషద్వర్గములు లోబడి భగవత్ ప్రసాదమైన స్థితి గతి మతి సంపత్తిని సద్వినియోగపరచుకొనక దుష్ట మార్గములందు దీనిని ప్రవేశపెట్టి దుష్టుడై అనేక విధములుగా కూడా చతుష్ట సంపత్తిని సాహసం చేత మానవుడు మరింత అధోగతికి గురి అయిపోతున్నాడు.
1: మ్యాన్ హూ ఈజ్ సబ్డ్యూడ్ అండ్ కంట్రోల్డ్ బై ది సిక్స్ ఎనిమీస్ సచ్ అస్ డిజైర్ గ్రీడ్ యాంగర్ అండ్ ప్రైడ్ ఎట్సెట్రా ఈజ్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది డివైన్ క్వాలిటీస్ విచ్ హ్యావ్ బీన్ ఎండోర్డ్ ఇన్ హిమ్ బై డివినిటీ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఫోర్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ పాత్ అండ్ సఫరింగ్ ఇమ్మెన్స్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క దుష్ట మార్గం నందు జీవితమును ప్రవేశపెట్టి దాని యొక్క సత్యత్వాన్ని గుర్తించక కేవలం అసత్యమనే విశ్వసించి పరమాత్మను విస్మరించి తన యొక్క జీవితమును అధోగతి పాలు చేసుకోవటమే ఇది పశుత్వం యొక్క తత్వం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ యానిమాలిటీ విచ్ ఇస్ ఇన్హరెంట్ ఇన్ మ్యాన్ మేక్స్ మ్యాన్ టేక్స్ ది రాంగ్ పాత్ బిలీవింగ్ ఓన్లీ అన్ట్రూ థింగ్స్ గివింగ్ అప్ the truth in him and giving up the divinity and the divine way and thus suffering untold suffering because he introduces life in the wrong path.
0: Manavuni yokka kayamunu kalamunu karmanu sampadanu sadviniyoga parachi
1: man by making good use of his body, the time available to him, the wealth at his disposal,
0: neeti nijayitiliye jati yokka lakshanam ani bhavinchi
1: considering truth and morality as the very life breath of
0: vitini paropakara dikshaga vishwasinchi
1: believing them to be used for the good of others
0: tara karmalanu pavitrama gavinchukotame idi daivattvam yokka tattvamani
1: making use of his own actions in the divine way this is the path of divinity
0: manavuni yokka pravartanu puraskarinchukoniye వాని యొక్క మంచి చెడ్డలు ప్రకటిస్తూ ఉంటాది.
1: డిపెండింగ్ అపాన్ మ్యాన్స్ బిహేవియర్ వన్ కెన్ సీ వెదర్ హీఈస్ ఎ గుడ్ పర్సన్ ఆర్ ఎ బ్యాడ్ పర్సన్.
0: ఎట్టి భావము అట్టి ఫలితము.
1: ది రిజల్ట్స్ డిపెండ్ అపాన్ హిజ్ ఓన్ ఫీలింగ్స్.
0: కనుకనే ప్రాచీన కాలము నుండి కూడాను వేదములు వేదాంగములు శృతులు ఇతిహాసములు పురాణముల యొక్క ప్రమాణములను ఆచరించి ఆనందించి అన్యులకు అందించేటువంటి ఒక అవకాశమే మన భారతీయ సంస్కృతి.
1: అవర్ భారతీయ కల్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ ఈజ్ బేస్డ్ అపాన్ ద స్క్రిప్చర్ సచ్ అస్ వేదాస్ వేదాంత ఉపనిషత్స్ అండ్ మేక్స్ వన్ బిలీవ్ దట్ హీ హస్ టు టేక్ ద రైట్ పాత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: ఇవి అనంతమైనటువంటి యొక్క సాగరాలు.
1: దీస్ స్క్రిప్చర్స్ ఆర్ infinite in their scope.
0: ఇవి విజ్ఞాన నిలయాలు.
1: These are the mines of wisdom.
0: సముద్రము నుండి నిత్యము సూర్యుడు తన యొక్క కిరణముల చేత నీరును ఆవిరిగా మార్చుకొని ఆకాశమునందు మేఘములుగా రూపొందింపచేసుకుని తదుపరి వర్షములను కురిపించి పంటలను పండించి ప్రకృతిని సస్యశ్యామలం గావించుతున్నాడు.
1: Sun god is responsible for making the waters in the ocean become clouds and thus rain comes and through rain there will be plenty of harvest and thus contributes to the prosperity and joy of the people.
0: Inaadu ee vidhamuga suryudu nityamu kudanu samudra jalamunu anekanga anantanga aaviriga marchukunnappatikini ee samudramu kinchit maatram kudanu taanu taggipovatam ledu.
1: Although on account of sun's rays the waters get evaporated in a very large measure and become clouds, this ocean itself doesn't shrink even a little.
0: Nadulu pongi pravahinchi kattulu degi gramamulu munchinappatikini ee vidhamga aneka nadulu pravahinchi samudramunandu cheruchunnappatikini samudramu kinchit maatram kodanu perugutaledu.
1: Even when a number of rivers are flooded and they are flowing into the ocean on a large scale, దెన్ ఆల్సో ఇట్ వుడ్ నాట్ ఎక్స్పాండ్.
0: ఈ వెరిగి తరగనటువంటి యొక్క నిత్యత్వాన్ని వహించినటువంటిది ఈ సముద్రం యొక్క లక్షణము.
1: ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఓషన్ ఈస్ దట్ ఇట్ ఐదర్ డజంట్ ఇన్క్రీజ్ ఆర్ ఇట్ డజంట్ ష్రింక్.
0: అదే విధముగానే భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి వేద వేదాంగములు యొక్క తత్వము, అనేక మంది తమ యొక్క బుద్ధి కుశల చేత తాము ఎంత అందుకున్నప్పటికీ, ఎన్ని సంవత్సరములు ఎన్ని యుగములు ఎన్ని ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్. ఫర్ ఏజెస్ టుగెదర్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అండ్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ మేడ్ యూజ్ ఆఫ్ అండ్ బెనిఫిటెడ్ బై ది భారతీయ కల్చర్. బట్ భారతీయ కల్చర్ డజంట్ అండర్గో చేంజ్ అండ్ ఇట్ డజంట్ గెట్ కాంట్రాక్టెడ్ బై ప్యాసేజ్ ఆఫ్ టైమ్.
0: ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క సంస్కృతిని భారతీయులు గుర్తించుకునలేక కేవలం వీటిని అలక్ష్యపరచడం చేతనే విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: భారతీయ థెమ్సెల్వ్స్ హావ్ నాట్ రెకగ్నైజ్డ్
0: యుగములు ఇది జరిగినప్పటికీ ఇందులో ఏమాత్రం కూడా నువ్వు తరిగేటువంటి స్వభావం కాదు.
1: ద సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ భారతీయ కల్చర్. ఫర్ ఏజెస్ టుగెదర్

0: విదేశీయులు దీనిని అపహరించి దీని చేత అనేక విధములైనటువంటి యొక్క ఫలితమును పొందగలుగుతున్నారు.
1: భారతీయ themselves have not recognized this extraordinary quality of భారతీయ culture which is permanent and unchanging. Therefore foreigners took advantage of this particular culture. They made use of the good things about this culture and got the benefits.
0: Veda vedangamulu kevalam aadhyatmika tattvamunu maatrame prathirinchitam kaaka విలువైనటువంటి వైజ్ఞానిక తత్వాన్ని కూడాను సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును కూడాను విరివిగా ప్రకటించడానికి పూనుకున్నది.
1: వేదాస్ అండ్ వేదాంగాస్ ఆర్ నాట్ మియర్లీ ఫుల్ ఆఫ్ స్పిరిచువల్ వెల్త్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్, దే హావ్ ఆల్సో కంటెయిన్డ్ ఇన్ దెమ్సెల్వ్స్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే.
0: వేదమునకు పుట్టినిల్లు భారతదేశము.
1: భారత్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఆఫ్ వేదాస్.
0: కానీ ఈ వేదము యొక్క విహార స్థానం విదేశములు.
1: బట్ they are prospering and thriving in foreign countries.
0: Vedamulo nalugava vedam ainatundi adharvana vedamu,
1: the fourth veda adharvana veda.
0: Idi japanulo cheri germany ki bayalderi aneka vidhamainatundi videshamulu yendu idi aneka vidhamuluga kudanu variki upayogakaranga vinyogistuntunnaru.
1: This adharvana veda first went to japan and then traveled on to germany and various other countries which made use of the contents of this veda and got immense benefits.
0: ee vedamu khagola shastramu,
1: this veda gives astronomy
0: shastramu, shilpa shastramu, chitra shastramu, aneka vidhamainatundi yokka padartha shastramu tho koodinatundi.
1: This particular veda is full of sciences which relate to the world, such as astronomy, physics, chemistry and various other sciences.
0: idi ganita shastramunandu kudanu సాముద్రిక శాస్త్రమునందు కూడాను చాలా గొప్ప పేరు పొందినటువంటిది.
1: దిస్ హాజ్ అర్న్డ్ ఎ గ్రేట్ నేమ్ ఈవెన్ ఇన్ ది సైన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ కెమిస్ట్రీ.
0: ఈ ఖగోళ శాస్త్రం యొక్క విచిత్రమైన చిత్రమును అనేక మంది విదేశం యొక్క శాస్త్రజ్ఞులు కూడాను గుర్తిస్తూ వచ్చారు.
1: ద ఎక్స్ట్రాడినరీ థింగ్స్ కంటెయిన్ ఇన్ దిస్ వేదా విత్ రెఫరెన్స్ టు ద ఆస్ట్రానమీ హ్యావ్ బీన్ రికగ్నైజ్డ్ బై మెనీ ఫారినర్స్.
0: ఒకానొక సమయంలో గొప్ప తత్వవేత్త అయినటువంటి సర్ డబ్ల్యూ హంటర్ అనేటువంటి వాడు ఈ యొక్క అధర్వణ వేదం యొక్క ఖగోళ శాస్త్రం యొక్క తత్వాన్ని గుర్తించి గ్రీసు దేశములకు మించినటువంటిదిగా ఉంటున్నదని దీనిని అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ వన్ మిస్టర్ హంటర్ రికగ్నైజ్డ్ ది కంటెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ వేద విత్ రెఫరెన్స్ టు అస్ట్రానమీ అండ్ డిస్క్రైబ్డ్ దిస్ వేద టు కంటెయిన్ మోర్ అడ్వాన్స్ థింగ్స్ దాన్ థింగ్స్ విచ్ హావ్ బీన్ ఎక్స్పాండెడ్ ఇన్ గ్రీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క విలువైనటువంటి యొక్క పవిత్ర రత్నములను మనము దాని విలువను మనం గుర్తించుకోలేకపోతున్నాము.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ వాల్యుబుల్ థింగ్స్ విచ్ దిస్ పర్టికులర్ వేద కంటెయిన్స్.
0: రష్యా దేశములో,
1: ఇన్ రష్యా,
0: ఉత్తర దిశ యందు,
1: ఇన్ నార్త్,
0: మాస్కోకు ఇంచుమించు 1000 మైళ్ళ దూరం లోపల,
1: అట్ ఎ ప్లేస్ విచ్ ఈస్ 1000 మైల్స్ అవే ఫ్రమ్ మాస్కో,
0: ఒక విధమైనటువంటి విశాలమైనటువంటి పట్టణం ఉన్నది.
1: దెర్ ఈస్ ఎ బిగ్ సిటీ.
0: ఆ పట్టణమునందు అనేక విధములైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకున్నటువంటి గ్రంథములు మహా పెద్ద గ్రంథాలయముగా నిర్మించుకున్నారు.
1: ఇన్ దట్ సిటీ దే హావ్ బిల్ట్ ఎ లైబ్రరీ విచ్ కంటైన్స్ ఎ నంబర్ ఆఫ్ టెక్స్ టేకన్ ఫ్రమ్ ఇండియా.
0: అదే కాజా పట్టణము.
1: నేమ్ ఆఫ్ దట్ సిటీ ఈస్ కాజా.
0: ఈ కాజా పట్టణములకు 4000 మైళ్ళ సమీపం లోపల,
1: టు దిస్ పర్టికులర్ సిటీ ఆఫ్ కాజా అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4000 మైల్స్,
0: సుఖా నది అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఎ రివర్ బై నేమ్ సుఖా నది విచ్ ఈస్ ఫ్లోయింగ్.
0: ఈనాడు ఆ సుఖా నదిని అను అని పిలుస్తూ వస్తున్నారు.
1: ది సేమ్ రివర్ సుఖా నది ఈస్ టుడే కాల్డ్ అను.
0: దీనికి సమీపములో చాలా విలువైనటువంటి యొక్క సువర్ణము లభ్యమవుతుందని ఈ అధర్వణ శాస్త్రం ద్వారా గుర్తిస్తూ వచ్చారు.
1: త్రూ అధర్వణ శాస్త్ర అండ్ బై అధర్వణ వేద దే హావ్ రికగ్నైజ్డ్ దట్ క్లోజ్ టు దట్ పర్టికులర్ ప్లేస్ దేర్ ఆర్ వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ వ్లాడివాస్టాక్ అనేటువంటిది ఒక పెద్ద పట్టణం ఉన్నది.
1: దేర్ ఈస్ అనదర్ టౌన్ క్లోజ్ టు ఇట్ విచ్
0: వ్లాడివాస్టాక్
1: విచ్ గోస్ బై ద నేమ్ వ్లాడివాస్టాక్.
0: ఈ పట్టణ సమీపములో ఈ అధర్వణ వేదము యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించినటువంటి శక్తివంతులు పరిశీలన చేయగా ఇక్కడ 69

0: సువర్ణ ఒక గనులంతా కూడా లభ్యమయ్యాయి.
1: ద పీపుల్ దేర్ ఇన్ దట్ పర్టికులర్ సిటీ వెన్ దే ఎన్క్వైర్డ్ ఇన్ టు ఆన్ ద బేసిస్ ఆఫ్ ది అథర్వణ వేద దే వర్ ఏబుల్ టు లొకేట్ 69 వెరీ రిచ్ గోల్డ్ మైన్స్.
0: కానీ భారతీయుల యొక్క పవిత్రతను వారు గుర్తించి ఇలాంటి మహాభాగ్యం మాకు లభ్యమైనదని వారు ఎంతయో దానిని వర్ణిస్తూ దానికి కృతజ్ఞతారూపం లోపల దానికొక చక్కని భారతీయుల యొక్క నామంను ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దోస్ పీపుల్ రికగ్నైజ్డ్ ది రిచ్నెస్ ఆఫ్ భారతీయ కల్చర్ అండ్ దే అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫార్ ది బెనిఫిట్స్ ఇట్ దే హావ్ గాట్ ఫ్రమ్ దిస్ అథర్వణ వేద గేవ్ ఎన్ ఇండియన్ నేమ్.
0: దీని పేరు మహానిధి అన్నారు. ఇది భారతీయుల యొక్క పేరు కాదా?
1: ది నేమ్ ఆఫ్ దిస్ ఈజ్ మహానిధి. ఇస్ ఇట్ నాట్ ఎన్ ఇండియన్ నేమ్?
0: అనగా భారతదేశం నుంచి వచ్చినటువంటి అధర్మణ వేదం యొక్క అనుగ్రహమే ఇది అని భారతీయుల యొక్క తత్వానికి కృతజ్ఞతగా ఈ పేరును వారు ఉచ్చరిస్తూ వచ్చారు.
1: యాజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ భారత్ ఫ్రమ్ విచ్ దిస్ అధర్వణ వేద హ్యాస్ కమ్ అండ్ విచ్ హాస్ బెనిఫిటెడ్ దెమ్ దే హావ్ గివన్ దిస్ పర్టికులర్ నేమ్.
0: రష్యన్స్ నందు కేవలము ఒక దైవత్వం మాత్రమే ఉచ్చరించేటువంటి యొక్క ఉత్సాహం లేదు, కానీ వారి యందు ఘనమైనటువంటి నీతి నిజాయితీలు ఉంటున్నవి.
1: దీస్ రష్యన్స్ మే నాట్ బి అటరింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్ క్వైట్ ఆఫన్ బట్ దెన్ దే హావ్ బీన్ ప్రాక్టీసింగ్ ది ట్రూత్ అండ్ మొరాలిటీ.
0: ఈ విధమైనటువంటి నీతి నిజాయితీలే వారి జీవితములకు జాతిగా రూపొందుతూ వచ్చినాయి.
1: దే హావ్ టేకన్ ట్రూత్ అండ్ మొరాలిటీ యాజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ దేర్ కమ్యూనల్ లైఫ్.
0: మానవ జాతికి ప్రధానమైనటువంటి లక్ష్యమే మన యొక్క శీలము.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ అవర్ క్యారెక్టర్.
0: ఈ విధమైనటువంటి గుణములు సరైన నడతలే లేకుండా ఇది మానవత్వమే కానేరదు.
1: ఇఫ్ దెర్ ఇస్ నో గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ క్యారెక్టర్ యూ కెనాట్ డిస్క్రైబ్ ద పర్సన్ ఎస్ అ హ్యూమన్ బీయింగ్. అండ్
0: మానవుని యొక్క విలువ ధన కనక వస్తువాహనాలతో లేదు, మానవుని యొక్క నడతతోనే ఉంటున్నది.
1: ద వాల్యూ ఆఫ్ మ్యాన్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అండ్ పొసెషన్స్ అండ్ సచ్ అస్ గోల్డ్ బట్ ఇట్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ హిస్ బిహేవియర్ అండ్ కాండక్ట్.
0: కనుక మానవుని యొక్క నీతి తత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to recognize the importance of the morality and truth in the life of man.
0: నీతి కలుగు జాతి నిజమైన జాతిరా అన్నాడు.
1: It has been said that only that particular caste is a true caste and a community.
0: ఈ నీతి మానవత్వం యొక్క తత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి యొక్క విలువ.
1: That is, morality is a true measure of హ్యూమన్ నేచర్.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క మార్గములలో భారతీయ సంస్కృతిని బోధించి తద్వారా నీతియే ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతిగా విశ్వసిస్తూ వచ్చారు.
1: ఎన్సిస్టర్స్ బిలీవ్ దాట్ నీతి ఇస్ మొరాలిటీ ఇస్ ది వెరీ బేసిస్ ఆఫ్ భారతీయ కల్చర్. దే టాట్ ది సేమ్ థింగ్ ఇన్ ఎ నంబర్.
0: సరియైన గుణ ప్రవర్తనే లేకుండా ఇది మానవత్వమే కాదని కూడాను దానిని విశ్వసిస్తూ వచ్చారు.
1: దే హావ్ ఆల్సో ఫర్మ్లీ బిలీవ్ that it is not human nature and humanity at all if it is not based upon morality.
0: Kanukane manavuni yokka seelamanaga moodu vidhamainatundi yokka tattvamulato koodinatundi danni kudanu manam gurtinchali.
1: We have to recognize that morality of man and man's life must be based upon three important principles.
0: Modatidi pavitramu.
1: The first one is sacredness.
0: Rendavadi sahanamu.
1: The second one is patience.
0: Moodavadi పట్టుదల.
1: ద థర్డ్ వన్ ఈజ్ పర్సివరెన్స్.
0: కనుకనే దీనిని పర్సివరెన్స్ అనేటువంటి పేరుతో పెట్టి P+P+P+C అన్నారు.
1: అలాంగ్ విత్ దిస్ వర్డ్
0: పర్సివరెన్స్ అండ్ ప్యూరిటీ ప్లస్ పేషెన్స్
1: త్రీ పీస్ పర్సివరెన్స్ ప్యూరిటీ అండ్ పేషెన్స్
0: ఈజ్ ఈక్వల్ క్యారెక్టర్ అన్నారు.
1: These three are equal to C. C is equal to character.
0: కనుకని ఈ మూడు ముచ్చటైనటువంటి యొక్క పదముల యొక్క తత్వమునే భారతీయులు చిన్న వాక్యముగా ఉచ్చరించి విశాలమైనటువంటి అనంతమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: These three principles of purity, patience and perseverance have been explained by Bharatiyas.
0: అయితే ఈనాడు అట్టి పవిత్రత ఉన్నదా?
1: But today, do you have such purity?
0: Pavitrata ye matram kuda nu manaku kanipinchuta ledu.
1: Purity is not found even in a small measure these days.
0: Ee pavitrata undinappude manalo sahanamu erpadutundi.
1: Only when you have purity you will have patience.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రత సహనము రెండు కూడినప్పుడే మనలో విధమైనటువంటి ఒక దృఢత్వము ఏర్పడుతుంది.
1: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ప్యూరిటీ అండ్ పేషెన్స్ యూ విల్ హ్యావ్ పర్సీవరెన్స్.
0: ఈ విధమైనటువంటి మూడింటికి అవినాభావ సంబంధము అన్యోన్యాశ్రయంగా కూడినటువంటి ఒక తత్వాన్ని మనం ఈనాడు వ్యర్థం గావించుకుంటున్నాం.
1: బట్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ద రియల్ బెనిఫిట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్ మ్యూచువల్లీ డిపెండ్ అపాన్ ఈచ్ అదర్.
0: శారీరకమైనటువంటి ఒక తత్వం లోపల మనం ఒక పవిత్రమైనటువంటి ఒక ప్రయోజనములకు ఉపయోగించాలి.
1: వీ హ్యావ్ టు యూజ్ ద బాడీ ఫార్ ది పర్పస్ ఆఫ్ అటైనింగ్
0: పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం అనేటువంటిది సమాజం యొక్క సేవ నిమిత్తమై సత్యాన్వేషణ నిమిత్తమై అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించే నిమిత్తమై సంభవించినదని ప్రాప్తించినదని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ బాడీ హాస్ బీన్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ పీపుల్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ యూనిటీ విచ్ ఈస్ అండర్లయింగ్ ది డైవర్సిటీ అండ్ దస్ శాంక్టిఫై అవర్ ఓన్ బాడీ.
0: సహనము దేని నిమిత్తమై సహనము? ఇది మన యొక్క స్వభావం.
1: పేషెన్స్ దెన్ ఫర్ వాట్ purpose is patience to be used. This is our very nature.
0: Manavattamulo undinatunte sahaname divyatvanga mari ade daivatvanga roopanduthundi.
1: It is the patience which is inherent in man gets transformed into divinity.
0: Prati okka kashtamunaku nashtamunaku dukkhamunaku nindalaku nishturaku kudanu manam sahanaanni vahinchali.
1: We have to use patience in times which are trying, which are full of difficulties.
0: Sahaname lekundina jeevitame sagadu.
1: Without patience, your life will not move.
0: కనుక సహనం అన్నదేంటిది మన యొక్క జీవితం యొక్క భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి లక్షణము.
1: Patience, therefore, is a very important characteristic of Bharatiya culture.
0: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనము.

0: by giving up such sacred culture of Bharat and blindly imitating foreigners, the Bharatiyas have become something like an elephant which does not know its own inherent great strength.
1: ఈనాడు మానవులకు గుణం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
0: టుడేస్ మ్యాన్ డస్ నాట్ నో వాట్ వర్చ్యూ మీన్స్.
1: ఈ గుణతత్వాన్ని అర్థం చేసుకున్నట్టుకైనా ప్రయత్నించటం లేదు.
0: హీఈస్ నాట్ ఈవెన్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ వర్చ్యూ.
1: ప్రయత్నించి కూడాను దానిని వివిధమైనటువంటి యొక్క వికార మార్గమునందు దాని అర్థం గావించుకున్నారు.
0: ఈవెన్ వెన్ హీ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్, హీ ఈజ్ ఓన్లీ మిస్ అండర్స్టాండింగ్ అండ్ ది రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
1: కేవలం మానవుని యొక్క ఆకారం మాత్రమే ప్రకటించుచు ప్రచరించుచు తన యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు.
0: మ్యాన్ ఈజ్ గివింగ్ అప్ హిస్ డివైన్ నేచర్ ఓన్లీ ఇన్ ఫార్మ్, హీఈస్ రిమైనింగ్ యాజ్ ఎ మ్యాన్.
1: కనుకనే ఎక్కడ చూచినను ఎక్కడ విన్నను ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రయత్నపూర్వకంగా సాధించడానికి ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులతో కూడి ఉంటుంది అది జగత్తు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ద వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫియర్. టు విచ్ ఎవర్ సైడ్ యు లుక్ అండ్ వాట్ ఎవర్ యు హియర్ దేర్ ఆర్ స్టోరీస్ విచ్ ఫ్రైటన్ యు.
1: ఈనాటి యుద్ధములకు ఈ భయభ్రాంతులకు కరువు కాటకాలకు మూల కారణం ఏమిటి? మన ప్రవర్తనే.
0: ఫర్ టుడేస్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆల్ ఫియర్స్ వార్ ఫ్యామిన్ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ ఓన్లీ అవర్ బిహేవియర్.
1: సరియైన ప్రవర్తన మనం కలిగి ఉండినప్పుడు ఈ ప్రకృతి కూడాను సరియైనటువంటి ఫలితం అందిస్తూ ఉంటుంది.
0: ఇఫ్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ ఇస్ గుడ్ దెన్ నేచర్ ఆల్సో విల్ బి గివింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ అస్.
1: చెప్పు మాటలకు చేయు పనులకు భిన్నంగా అయినటువంటి యొక్క దీనిని మనం అనుభవిస్తున్నాము.
0: దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ వాట్ వీ అటర్ అండ్ ఇన్ వాట్ వీ డూ. దిస్ ఇస్ అవర్ లైఫ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. ఈ తత్వాన్ని ఈనాడు మనం గుర్తించుకోవటానికి ఏమాత్రము ప్రయత్నించటం లేదు.
0: టుడే వీ ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రంలో విరివిగైనటువంటి యొక్క బలమును సంపాదించుకున్నప్పటికీ,
0: ఆల్దో టుడేస్ మ్యాన్ హ్యాస్ అటైన్డ్ ఎక్స్ట్రాఆర్డినరీ స్ట్రెంగ్త్ అండ్ హైట్స్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ సైన్స్,
1: ఈ నైతికమైనటువంటి విలువ దినదినములకు దిగజారిపోతున్నది.
0: డే టు డే he is getting degenerated in terms of morality.
1: ee yokka naitikamainatundi jeevitame lekundina idi jeevitamane anipinchukodu.
0: If life is devoid of morality you cannot call it life at all.
1: naitika jeevitamato paatu adhyatmika jeevitanni kuda nu prachirimpa chesinatundide mana yokka samskruti.
0: Our culture is one which has also put spiritual
1: ee samskrutini manam gurtinchadaniki samskramu anaga సంస్కృతము అనేటువంటి విద్యను మనం అభ్యసించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ దట్ పర్టికులర్ లైఫ్ అండ్ దట్ పర్టికులర్ కల్చర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ స్పిరిచువాలిటీ అండ్ మొరాలిటీ, వీ హావ్ టు అండర్స్టాండ్ సంస్క్రిట్.
1: జర్మనీలో రష్యాలో అమెరికాలో ఇత్యాది ప్రాంతములు ఎందుకూడను ఈ భారతదేశం నుంచి కొనిపోయినటువంటి యొక్క వేద గ్రంథములను గుర్తించుకోని నిమిత్తమై తప్పనిసరిగా అనేక విశ్వవిద్యాలయం లోపల ఈ సంస్కృతమును అభ్యసించడానికి అనేక విధమైనటువంటి ప్రయత్నములు జరుపుతున్నాయి.
0: ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ రష్యా అండ్ అమెరికా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ది టెక్స్ట్ విచ్ హావ్ గాన్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ కంట్రీ టు దోస్ కంట్రీస్ దే ఆర్ ట్రైన్ టు లెర్న్ సంస్క్రిట్ కంపల్సరీలీ.
1: మన ప్రాచీన గ్రంథములన్నీ కూడాను సంస్కృతం నందే లిఖించబడినటువంటివి.
0: ఆల్ అవర్ గ్రేట్ టెక్స్ట్ ఆఫ్ ది ఓల్డెన్ డేస్ ఆర్ రిటన్ ఇన్ సంస్క్రిట్.
1: సంస్కృతం నుంచి ఆవిర్భవించినటువంటివే సంస్కృతి.
0: ది కల్చర్ ది సంస్కృతి హెస్ కమ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్ సంస్కృతం.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహములు విదేశమునందు విరివిగా పెరిగిపోతున్నప్పటికీ భారతదేశమునందు దీనికి నిరుత్సాహములు నిస్పృహలు మాత్రమే అభివృద్ధి అవుతున్నామనేటువంటి చెప్పుకోవటము చాలా విచారకరమైనటువంటి విషయము.
0: ఇట్ ఈస్ రాదర్ డిస్ట్రెసింగ్ టు థింక్ దాట్ ఇన్ అదర్ కంట్రీస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ గివన్ టు ది లెర్నింగ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆఫ్ సంస్క్రిట్ వైల్
1: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటిది.
0: ఫ్రమ్ టైమ్స్ ఇమోరియల్ ది కంట్రీ ఆఫ్ భారత్ హెస్ ఆక్యుపైడ్ ది పొజిషన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ ది ప్రిసెప్టర్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్.
1: ఈ సంస్కృతమునందుండినటువంటి సంస్కృతి యొక్క తత్వాన్ని విదేశీయులు కూడా ఎంతో శ్రద్ధతో భక్తితో దీనిని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఏ నంబర్ ఆఫ్ ఫారినర్స్ ఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ సీరియస్లీ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది ట్రూత్స్ కంటెయిన్ ఇన్ దిస్ పర్టికులర్ కల్చర్ త్రూ
1: విదేశీయుల యొక్క జీవితమే మనం అనుకరించడానికి ప్రయత్నిస్తున్నామే కానీ స్వదేశం యొక్క పవిత్రము యొక్క నిర్మలము యొక్క నిస్వార్థము యొక్క ఈ సంస్కృతిని మనం ఏమాత్రం కూడా ఆచరణలో పెట్టుటకు అంగీకరించటం లేదు.
0: we are not making real efforts to understand the sacredness of our own culture and our own language, although we are blindly imitating the foreigners in their own way of life.
1: Enna bharate tanna bharata bharatadeshamlo leenetundi maroka deshamlo e maatram kodanu kanipinchavu.
0: There is nothing which is found outside Bharat which is not available in Bharat.
1: Bharatadeshamlo ee roopamulu kaani naamamulu kaani ఏ పదార్థములు కానీ చాలా పవిత్రమైనటువంటివని కూడా అందరూ గుర్తిస్తూ వచ్చారు.
0: ఎవ్రీవన్ రికగ్నైజ్ ఇన్ ద పాస్ట్ దట్ ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ కంటైన్డ్ ఇన్ భారత్ ఇన్ వాట్ ఎవర్ ఫారం ఇన్ వాట్ ఎవర్ నేమ్ థింగ్స్ ఎగ్జిస్ట్ దే వర్ ఆల్ సేక్రెడ్.
1: గ్రీక్ దేశపు రాజు భారతదేశమును ప్రయాణమై వచ్చుచుండగా ఆ గ్రీక్ యొక్క మత గురువు ఈ రాజులకు ఒక ఆజ్ఞాపించాడు ఒక విషయాన్ని.
0: ఎ కింగ్ ఫ్రమ్ గ్రీస్ వాస్ కమింగ్ టు భారత్. His own spiritual master advised him thus.
1: Raja, neevu pavitramainatundi Bharat deshamulo paadam pettuchunnavu kaani naa yokka chirikala vanchanu kontha ka neevu teerchagalavani nenu visvasistunnanu annadu.
0: O king, you are going to enter the sacred land of Bharat. I have a few long standing desires.
1: Pavitramainatundi ganga jalamunu okka paatralo teesukuni rammannadu.
0: He requested the king, O king, you get one small vessel of Ganges water.
1: దివ్యమైనటువంటి భగవద్గీతను ఒకటి కొనిరమ్మన్నాడు.
0: You also buy one sacred Bhagavad-gita for me.
1: భారతదేశం యొక్క పవిత్రమైనటువంటి పాదధూళిని కొంత తీసుకుని రమ్మన్నాడు.
0: He also said that get the sacred dust of that particular land for me.
1: మానవాతీతమైనటువంటి శక్తులను గుర్తించి మానవాతీతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవించినటువంటి మహాభారతం యొక్క చరిత్రను కూడా నువ్వు ఒకటి కొనిరమ్మన్నాడు.
0: He also just said, any text which gives the supreme description of
1: మహాభారతమునందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక సంబంధమైనటువంటి యొక్క ప్రతి సూత్రములు కూడాను ఇందులో ఇమిడి ఉన్నవని కూడా బోధించాడు.
0: A copy of Mahabharat which contains quite a few things which are sacred and which are unique, which are very beneficial.
1: విదేశీయులు భారతం యొక్క రహస్యాన్ని ఈ విధంగా గుర్తిస్తే మన భారతీయులు భారతం అంటే ఏమిటి అంటే వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలని గారెలతో పోల్చుకుంటున్నారు భారతాన్ని.
0: When foreigners have recognized the sacredness of Mahabharat, what is the state of our Indians? Those people think that either if you want to listen, you have to listen Mahabharat or you want to eat
1: మహాశ్రీమంతుడు ధనవంతుడైనటువంటి వాడు కుబేరుడు భారతదేశంలో.
0: They compare this particular text only to a sweet.
1: కనుకనే ఇండోనేషియా లోపల కూడా ఒక బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ కుబేరా అని కూడా పేరు పెట్టుకున్నారు.
0: ఇన్ ఇండోనేషియా దే హావ్ గివెన్ ద నేమ్ ఆఫ్ కుబేరా హూ ఇస్ ది వెల్తియెస్ట్ పర్సన్ అకార్డింగ్ టు
1: ఈ ఎయిర్లైన్ కంటే కూడా గరుడా అని కూడా పేరు పెట్టుకున్నారు.
0: దే హావ్ గివెన్ ది నేమ్ ఆఫ్ గరుడ ఆల్సో టు
1: అనగా గరుడ అంటే ఎంత పవిత్రమైనటువంటిది విష్ణు వాహనం అని కూడా వారు గుర్తించారు.
0: దే హావ్ రికగ్నైజ్డ్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ దిస్ ఈగిల్ గరుడ and therefore they have given that
1: విష్ణువనగా సర్వవ్యాపకుడు సర్వజ్ఞుడైనటువంటి వాడు ఈ గరుడ వాహనుడై సర్వత్రా వ్యాపించుతున్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా వారు అర్థం చేసుకున్నారు.
0: దే హావ్ ఆల్సో రికగ్నైజ్డ్ ది ఫ్యాక్ట్ దట్ ది విష్ణు ఈజ్ ఆల్ పర్వేసివ్ దస్ దిస్ పర్టికులర్ గరుడ ఆల్సో ఈజ్ ఆల్ పర్వేసివ్ దట్ ఈస్ హౌ దే హావ్ గివెన్ దట్ నేమ్.
1: కానీ ఈనాడు మనం గరుడ అంటే పక్షిగా భావిస్తూ ఉన్నాము.
0: బట్ టుడే వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ కన్సిడరింగ్ గరుడ ఓన్లీ
1: అస్ నీవుగా మనం భారతీయులమని చెప్పుకోవటం కూడా చాలా సిగ్గులు చేటుగా ఉంటున్నది.
0: We must feel ashamed of ourselves if we really do not know the inner significance of these things.
1: ఒకానొక సమయం లోపల
0: once upon a time
1: America వెళ్ళినప్పుడు
0: when a person went to America
1: ఒకని పేరు చతుర్వేద శాస్త్రి అని.
0: That particular person had the name of చతుర్వేద శాస్త్రి.
1: ఈ చతుర్వేద శాస్త్రి అనగా నాలుగు వేదములు కూడా గుర్తించినటువంటి వాడు అని దీని యొక్క అర్థము.
0: The meaning of this particular name is the one who has mastered four Vedas.
1: ee nalugu vedamulu gurtinchinatunti vaadu mahaveerudu anukunnaru aa videshiyulu.
0: Those country people, they thought that this man is a very great man because he knows all the four Vedas.
1: Okanoka samayamlo pala bharata vedanni kontha varaku tarjuma chestu
0: while translating veda
1: konni shlokamulalo chakkaga arthamulu teliyakapoyindi.
0: He did not know the correct meaning of a few slokams and stanzas in that.
1: ee maximullaru ee vidhamainante arthamulo nimittamai aneka vidhamuluga kodanu vicharistu vachadu.
0: Maximullar tried to find out the correct meaning and he contemplated over that.
1: Videshamunaku vellinatundi prathi okkaru kodanu motta motta maximumlanu chusi vacheyatundi varu.
0: Those people who visited that particular country, they would first pay a visit to Maximulla.
1: ఇతను కూడాను తన పని తాను పూర్తి చేసుకుని ఇండియాకు వెనక్కి తిరిగి రావాలని చెప్పని ఈ చతుర్వేద శాస్త్రి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి లోపలికి పంపించాడు.
0: దిస్ చతుర్వేద శాస్త్రి, as he had completed the assignment for which he had gone, he wanted to return to his country, that is India. Before he returned, he went to Maximulla and said,
1: పట్టలేని ఆనందంతో ఉట్టిపడాడు.
0: Maximulla was extremely overjoyous and he was in an ecstasy to see that particular visiting card.
1: చతుర్వేద శాస్త్రి, ఏదో ఒక వేదాంతాన్ని నేను గుర్తించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే భారతదేశం నుంచి చతుర్వేద శాస్త్రి వచ్చాడు, ఇది భగవంతుని యొక్క అనుగ్రహమేని భావించాడు.
0: Maximulla thought that is an act of grace of God, because when I am trying to understand a few stanzas of a Veda,
1: తక్షణమే ఈ యొక్క మాక్సిములరే స్వయంగా వెళ్లి ఆ చతుర్వేద శాస్త్రిని లోపల తీసుకుని వచ్చాడు గౌరవంతో.
0: Here comes a person who is a master of four Vedas, therefore he went there and personally brought Chaturveda Shastri in.
1: Lopala praveshinchina takshaname edo bhagavastrupudu vachinattuga bhavinchadu Maximulla.
0: Maximulla thought that God himself has come when he saw this particular person coming in.
1: Tea biscuitsilto thaniki sairayanti tripti parichadu.
0: He extended all hospitality and gave him a cup of tea.
1: Meeru ekkadi nunchi vacharani prashninchagane nenu Bharat desham nunchi vachanu annadu.
0: He questioned him, from where do you come, sir? He said, from Bharat.
1: మీ పేరు ఏమనగా? నాకు పేరు చతుర్వేద శాస్త్రి అన్నాడు.
0: Maximulla asked the question, what is your name? My name is చతుర్వేద శాస్త్రి.
1: ఆహా, ఎంత అదృష్టవంతుడవు నీవు! మహాభారతదేశం నందు ఉద్భవించినటువంటి వాడవు, జన్మించినటువంటి వాడవు, నీ జన్మ సార్థకమైంది అన్నాడు Maximulla.
0: Maximulla said, how fortunate are you to be born in Bharat, which is a very sacred land.
1: తక్షణమే ఒక గ్రంథము తీసుకుని వచ్చి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అడిగాడు.
0: Immediately Maximulla brought the text and asked Chaturveda Shastri, what is
1: padam ekkada undadanni ani adigadu ee Chaturveda Shastri.
0: He asked Chaturveda Shastri, what is the meaning of this word?
1: Ego palani yokka Shankara Bhashyamlo untunnadani cheppadu.
0: Chaturveda Shastri said that this is found in Shankara Bhashya.
1: Aniki ee artham teliyadu, okka vedam kuda nu teliyadu.
0: He does not know the correct meaning. He did not know even one Veda.
1: అప్పుడు ఇతను ఆశ్చర్యపడ్డాడు. ఏమిటండి, చతుర్వేద శాస్త్రిని పేరు పెట్టుకున్నారు, ఒక్క వేదము యొక్క పదమైనా మీకు తెలియదా అన్నాడు.
0: Maximulla was surprised, was wonderstruck. Well sir, you have kept the name.
1: ఓని శంకరాచార్య విషయమైనా మీకు తెలుసా అని ప్రశ్నించాడు.
0: All right, do you know something about శంకరాచార్య? Maximulla asked.
1: అబ్బే, ఆ శంకరాచార్య ఎవరో చాదస్త బ్రాహ్మణులు అన్నారు.
0: చతుర్వేద శాస్త్రి సెడ్, వెల్ దట్ శంకరాచార్య ఈజ్ ఎ పర్సన్.
1: అప్పుడు అనుకున్నాడు Maximulla, దీనికి పూర్వమంతా కూడాను తన యొక్క అంత్య జీవితం అంతా కూడాను మహాభారతదేశం లోపల గడుపుకొని తన యొక్క అంత్యదేహము అనగా ఈ యొక్క శరీరమును ఈ మహాభారతదేశం నందే అంత్యం గావించుకోవాలని విశ్వసించుకున్నాడు. ఈ చతుర్వేద శాస్త్రి యొక్క పదములు విన్న తక్షణమే చీచి, భారతదేశంలో ఉండినటువంటి వారందరూ కూడాను మహాపండితుల కాదు కాదు, ఎక్కడ ఉండినప్పటికీ హృదయ స్థాయి ప్రధానమైనటువంటిది అని అక్కడనే భగవంతుని స్మరించుకుంటూ ఇంకా భారతదేశమే వెళ్లకూడదని నిశ్చయం చేసుకున్నాడు.
0: ఆఫ్టర్ హియరింగ్ దిస్ ఇగ్నోరెంట్ అటరెన్సెస్ ఫ్రమ్ చతుర్వేద శాస్త్రి, హీ జస్ట్ సెడ్, వెల్ లెట్ మీ నాట్ గో టు భారత్, ఇన్ భారత్ ఆల్సో దేర్ మే నాట్ బి ఆల్ పండిట్స్.
1: ఈ విధంగా భారతదేశం నందు ఉండినటువంటి వారు మన శాస్త్రములు, మన సంస్కృతిని, మన యొక్క సాధనను, మన యొక్క నీతి నిజాయితీలను ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేక కేవలం గొప్ప గొప్ప చదువులకై విదేశాలకు వెళ్లటం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి అగౌరవమైనటువంటి విషయం.
0: వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ ప్రాపర్ హార్ట్, హీ సెడ్. బట్ వెన్ సచ్ ఇస్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ, అవర్ ఓన్ పీపుల్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీస్ టు లెర్న్ సర్టన్ స్కిల్స్ అండ్ సర్టన్ టెక్నాలజీస్, ఇట్ ఈస్ రాదర్ అన్ఫార్చునేట్.
1: విదేశీయులు భారతదేశంలోకి వచ్చి భారతీయ సంస్కృతి విషయాన్ని చక్కగా గుర్తించి తెలుసుకున్న అనేక విధమైనటువంటి శ్రద్ధా భక్తులను నిరూపించుతుండగా భారతీయులు భారతదేశం నుండే ఉంటుండి తమ యొక్క సంస్కృతిని తాను గుర్తించుకోలేకపోవటము ఎంత వెర్రితనము.
0: వెన్ సో మెనీ ఫారినర్స్ ఆర్ కమింగ్ టు భారత్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ భారతీయ కల్చర్ అండ్ ఎక్స్పీరియన్స్ ది సేక్రెడ్నెస్, వెన్ అవర్ ఓన్ పీపుల్ ఇఫ్ దే డు నాట్ నో వాట్ భారతీయ కల్చర్ ఈస్, వాట్ ఎ గ్రేట్ మిస్ ఫార్చునిటీ.
1: కనుక భారతీయ సంస్కృతి ఎందుండినటువంటిది ప్రధానమైనటువంటిది ఒక గుణము.
0: ఇన్ భారతీయ కల్చర్ the most important thing is virtue.
1: ప్రాచీన కాలము నుండి కూడా మన భారతదేశంలో ఈ యొక్క క్యారెక్టర్ అనగా శీలమునకు ఎక్కువ ప్రాణం ఇస్తూ వచ్చేటువంటి వారు.
0: ఫ్రమ్ ఏన్షియంట్ డేస్ వి హావ్ బీన్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్ ఇన్ భారతీయ కల్చర్.
1: కనుకనే పూర్వము యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ క్యారెక్టరే పోతే లైఫ్ పోయినట్టుగా వారు విశ్వసించేటువంటి వారు.
0: దోస్ పీపుల్ ఫర్మ్లీ బిలీవ్ దట్ ఇఫ్ వన్ లూజెస్ క్యారెక్టర్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ వన్ లూజింగ్ వన్స్ లైఫ్.
1: ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: ది బిలీవ్ దట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
1: ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్.
0: They also believe if wealth is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: They also believe if health is lost, something is lost.
1: ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి సూత్రములు.
0: These three are important principles which govern.
1: కానీ ఈనాడు కారుకు రివర్స్ అని ఉంటున్నట్టుగా ఈ యొక్క ఆధునిక జీవితము అనేటువంటిది ప్రారంభమైన తక్షణమే దీనికి విరుద్ధంగా జరుగుతూ వస్తున్నది.
0: But unfortunately today we are going in the reverse order.
1: If character is lost, nothing is lost.
0: Today's man believes, if character is lost, nothing is lost.
1: If health is lost, something is lost.
0: If health is lost, something is lost.
1: If wealth is lost, everything is lost.
0: If wealth is lost, everything is lost.
1: Ide dhanamoolam midam jagattu. Ide amane yokka Bharatiya samskruti. Dharmamoolam midam jagattu. Ide nijamaina samskruti.
0: This amounts to the statement that the entire world is based and is supported by money. No, this is wrong. On the other hand, the entire world is based
1: dharma
0: upon dharma.
1: Rakshinchataku evvaru kuda mundanje veyatam ledu.
0: For protecting dharma, no one is coming forward.
1: Kani adharmamunu acharinchataku mundanje vestunnaru.
0: But for practicing adharma, people are coming forward in great measure and great number.
1: Kalukane desham paapa bhuyishtamaga maaripothunnadi.
0: That is why the country is becoming rather sinful.
1: Kanaka paapamulaku manam guri kaakudadu, punyamunu aacharinchali.
0: We should not be responsible for acts of sin.
1: Deenine bharatiya samskrutiki punyascha phalamischanti punyam nischanti manavaha na paapa phalamischanti paapam kurvantu yattataha annaru. Anaga punyamu cheyatamu chaala manchidani cheptunnamu.
0: That means we are uttering by word of mouth that it is sacred to do virtues.
1: Punya phalam kavalani aashistunnamu.
0: We want to get the fruits of virtue.
1: Kaani punya karmalu cheyatam ledu.
0: But we are not undertaking acts of virtue.
1: Punya karmalu cheyaka punya phalam ye reetiga manaku labhyamavutundi.
0: Without performing virtuous deeds, how can you get the fruits of virtue?
1: Na paapa phalam ischanti paapam kurvantu yattataha. Paapa phalam naaku oddu ani antunnamu.
0: We are praying that we do not want the fruits of bad deeds.
1: కానీ పాప ఫలములు ఆచరిస్తున్నాము పాప కర్మలు.
0: బట్ వి ఆర్ పర్ఫార్మింగ్ సిన్ఫుల్ డీడ్స్ అండ్
1: పాప కర్మలు ఆచరించినప్పుడు పాప ఫలం వద్దంటే పోదు కదా.
0: ఇఫ్ యు పర్ఫార్మ్ బ్యాడ్ డీడ్స్ అండ్ సిన్ఫుల్ డీడ్స్ యు విల్ ఆటోమేటికలీ గెట్ ది ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
1: కనుక ఎట్టి కర్మలు మనం ఆచరిస్తామో అట్టి ఫలితం మనకు సిద్ధిస్తుంటారు.
0: వాట్ ఎవర్ రిజల్ట్స్ అండ్ ఫ్రూట్స్ వి గెట్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ యాక్షన్ దట్ వి పర్ఫార్మ్.
1: కనుక పవిత్రమైన కర్మలు ఆచరించడానికి ప్రతి వ్యక్తి కూడా నువ్వు పూనుకోవాలి.
0: ఎవరీ వన్ మస్ట్ టేక్ ఎ రెజల్యూషన్ టు పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
1: ఈ మానవత్వం అనేటువంటిది ఎంత పవిత్రమైనటువంటి దానిని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: We have to make an effort to understand how sacred human life is.
1: భారతీయ సంస్కృతి యొక్క విలువను కూడా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to also understand the sacred values of భారతీయ
1: సంస్కృతి. కాలం లేకపోయినా ఇష్టం లేకపోయినా దీనిని పెడత్తములు చేసుకోవడానికి ప్రయత్నించకూడదు.
0: We may not be able to understand, but we should not misunderstand it.
1: వీటిని హాస్యాస్పదం చేయడానికి అంతకంటే మనం ముందంజ వేయకూడదు.
0: We should not go forward to make fun of them.
1: గౌరవించడానికి ప్రయత్నించాలి.
0: We should always try to honor these values.
1: కృతజ్ఞతను నేర్చుకోవాలి.
0: We also cultivate a sense of gratitude towards them.
1: కానీ మనం పొందినటువంటి ఫలితమును కూడా కృతజ్ఞత చెప్పకుండా క్రూరులుగా మారిపోతున్నాము.
0: But what is happening today is we get all the benefits but we don't have gratitude for such.
1: ఈనాటి యువకులు ఏ విధమైనటువంటి యొక్క భావములను ఉచ్చరిస్తున్నారో ఆ భావములను ఆచరణలో పెట్టడానికి తగిన కృషి చేయాలి.
0: Whatever things have been uttered by the youth of today, they have to practice them.
1: కేవలం మాటలు ఎందు మాత్రమే చెప్పి క్రియలు ఎందు మాత్రమే వీటిని వినియోగించకుండా ఇది మానవత్వమునకు విరుద్ధమైన తత్వము.
0: It would be contrary to human nature if only they utter by word and they do not practice such great virtues.
1: కనుక ఏ విధమైన భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా మీరు ఇట్టి ఉపన్యాసములు ఇస్తున్నారో ఆ ఉపన్యాసములు జీవిత పర్యంతం కూడాను మీరు ఆచరణ యందు ఉంచి మీరు ఆనందించి 10 మందికి అందించడానికి ప్రయత్నించాలి.
0: ఇన్ వాట్ ఎవర్ సెన్స్ ఆఫ్ డివోషన్ అండ్ అర్నెస్నెస్ యు ఆర్ గివింగ్ స్పీచెస్ ద సేమ్ థింగ్ నాట్ యు ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ శాంటిఫై యువర్ లైఫ్ అండ్ హోల్డ్ యువర్
1: ఈ విధమైనటువంటి యొక్క విద్యార్థులు యువకులు కేవలం ఒక 10 మంది పవిత్రుగా చిక్కినప్పటికీ చాలు.
0: ఇఫ్ వీ కెన్ గెట్ 10 such sacred students, that would be sufficient for us.
1: జగత్తునంతా మనము ప్రచారం సల్పవచ్చు.
0: We'll be able to control the entire world.
1: ప్రచారమునకు ముందు నీవు మొట్టమొదట ఆచరించు.
0: Before you preach, you must practice.
1: అనుష్ఠించు.
0: Practice them.
1: అనుభవించు.
0: Enjoy.
1: ఆనందించు.
0: And enjoy.
1: తదుపరి 10 మందికి పంచు.
0: And then distribute the same.
1: మన యొక్క కర్తవ్యంగా మీరు కంకణం కట్టుకోవాలి.
0: This particular duty will have to be cultivated by you.
1: కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటమే మన యొక్క ప్రధానమైన ధర్మంగా మనం సూచించాలి.
0: We must consider that as an important duty on our part to discharge all our duties meticulously.
1: కాలం అతివేగంగా ప్రచండ మారుతం వలె కదిలిపోతున్నది.
0: Time is moving fast.
1: దేహం యొక్క జీవిత ప్రమాణం అనేటువంటి మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
0: The quantum of life is becoming less and less day by day.
1: కర్తవ్యాన్ని గుర్తించకపోతే కాయమును వదిలిపెడుతున్నాడు మానవుడు.
0: Before man recognizes what his duty is,
1: మానవుడు పుట్టినందుకు దీని ఫలితం ఏమిటి?
0: Then what is the use and purpose?
1: దేని నిమిత్తమే నీవు పుట్టావు?
0: Why is man born?
1: తిండి నిద్రల కోసమా?
0: Is it for the sake of food and sleep man is born?
1: భయమైగాల కోసమా?
0: Is it for indulging in
1: కాదు. ఆహార నిద్ర భయ మైదునాని సామాన్యమే తత్పశువిన్నరాణి నానం నరాణ అధికం విశేష దానైన శూన్య పశువి సమాన. ఇలాంటి జ్ఞానమే లేకపోతే పశువుతో సమానము, నిపాద పశువు అనే చెప్పవచ్చు.
0: If man does not have discrimination and wisdom which are unique features, then you cannot call him a man at all.
1: Ahara nidra bhaya maidunadulu kevalam pashupachi mrugadulu kuda untunnavi.
0: Even animals will have a desire for food, a desire for sleep.
1: Ilanti phalitamunu anubhavinche nimittam manavattu raavala?
0: For the sake of indulging in such useless things should man's life be obtained?
1: Kaadu kaadu, adarshamantamainatundi jeevithanni anubhavinchali, andinchali.
0: Not for the sake of this, one should live an ideal life and one should offer ideals for others.
1: Andulo vidyarthulu yendu idi pradhanamainatundi lakshananga bhavinchali.
0: And even there, among people, among students, this is a very important thing.
1: Vare bhavishyattu yokka nayakulu,
0: these are going to be the leaders in future.
1: Kanuka వారి యొక్క భావములను సున్నితమైనట్టుగాను పవిత్రమైనట్టుగాను నిర్మలమైనట్టుగాను నిస్వార్థమైనట్టుగాను తీర్చిదిద్దుకుంటకు తగిన కృషి చేయాలి.
0: దే హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ దర్ ఫీలింగ్ సేక్రెడ్ ప్యూర్ అండ్ పర్పస్ఫుల్ అండ్ గ్రేట్.
1: ఈ విధమైన యొక్క పవిత్రమైన సంస్కృతిని మనం ప్రచారం లోపల ఆచరించి అందించడానికి తగిన ప్రయత్నించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను విరమిస్తున్నాను.
0: Wishing that you should practice this sacred culture, live this sacred culture and offer an ideal to others and sanctify your life. Thus Swami is bringing his divine discourse to a close.
1: Prema mudita manasek

0: The green vegetable that one purchases is worth 12 paise to NS, beda. But to fetch it home, he pays 4 NS, 25 paise, to carry it home. This is the modern civilization. But one has to know to do one's own work, not depend on others.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడు మానవునికి అందించినటువంటి అమోఘమైనటువంటి ప్రసాదములలో కాలము అత్యంత విలువైనటువంటి ప్రసాదం.
0: Of all the divine gifts, the most precious, the most highly valuable is that of time.
1: భగవంతుని ప్రసాదములు అన్నీ అమోఘమైనటువంటివి.
0: God's gifts are very valuable.
1: కానీ కాలము అత్యంత అమోఘమైనటువంటిది.
0: బట్ ద టైమ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
1: అట్టి కాలము విలువను మానవుడు గుర్తించుకోలేక కాలమును దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ దేర్ ఫార్ వేస్టింగ్ హిస్ టైమ్.
1: ప్రాచీన గురుకులమునందు విద్యార్థులు గురువుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని విద్యాభ్యాసము చేస్తూ సదాచారములు యందు సంచరిస్తూ సదాదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ స్టూడెంట్స్ హ్యావ్ గాన్ టు ది గురుకుల ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ దే హ్యావ్ సెట్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: దురభ్యాసములకు కానీ దుస్సంగములకు కానీ ఏమాత్రము అవకాశం ఉండేటువంటివి కాదు ఆ గురుకులముల యందు.
0: In those Gurukul centers, the centers of learning, there was no scope for any bad practice or bad company.
1: Kanukane aanati vidyarthulu yendu samyamamu aneetundi emito chakkaga artham chesukuneetundi varu.
0: Students in those days could know, understand clearly what samyamamu is.
1: Samyam anagane indriya nigrahamu.
0: Samyamamu means control over the senses.
1: అట్టి తరుణము చేతనే మానవుడు ఆనాటి విద్యార్థి యావత్ సమాజమునకు యావత్ పౌరులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యార్థిగా నిరూపించుకునేటువంటి వాడు.
0: It is for that reason he could be an ideal to the entire society and citizens there.
1: అట్టి విద్యావంతులను ఆనాటి కాలములో సంస్కృత పదంతో సాక్షరుడు అని పిలిచేటువంటి వాడు.
0: Such educated people of those times in Sanskrit were called sakshara.
1: సాక్షరుడనగా సర్వేంద్రియములను నిగ్రహించి సర్వ విద్యలను తాను నేర్చుకుని సమస్తమును గుర్తించి సమాజమునకు సుక్షేమాన్ని అందించేటువంటి యొక్క దాత అని పేరు.
0: The word sakshara means the one who has control over the senses, the one who is educated and who prays for the welfare of the world.
1: కాని ఈనాటి విద్యార్థులు యందు ఈ యొక్క సంయమము అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
0: But in modern students, this samyama, control over the senses, is missing.
1: చూడరాని దృశ్యాలు చూస్తున్నారు.
0: They see all the scenes they are not supposed
1: to. వినరాని విషయాలు వింటున్నారు.
0: They listen to that which they are not
1: supposed to. పోరాని ప్రదేశములకు పోతున్నారు.
0: They go to places where they should not.
1: తినరాని తిండ్లు తింటున్నారు.
0: And they consume same old thing.
1: కనుకనే ఈనాటి యొక్క విద్యార్థికి ఇంద్రియములను నిగ్రహించడం అంటే ఏమిటో వాడు గుర్తించుకోలేక ఇంద్రియములకు స్వేచ్ఛావిహారం నొసంగి జీవితమును దుర్బలుడుగా కావించుకుంటున్నారు.
0: Therefore, since they have no idea of sense control, they allow them to go in their own way and therefore they waste their life.
1: కడపటికి తల్లిదండ్రులను కూడాను గౌరవించేటువంటి ఒక మర్యాదను కూడాను తెలుసుకోలేకపోతున్నారు.
0: They even cannot understand the respect and the affection of parents.
1: మొట్టమొదట తల్లిదండ్రులకు మనము సరైనటువంటి గౌరవాన్ని అందించాలి.
0: In the first instance, we should respect our parents.
1: తల్లిదండ్రులను సరైన రీతిలో వారిని ఆనందపరచాలి.
0: We should make our parents happy.
1: అది పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము.
0: That is the main ideal of every son.
1: ఇట్టి ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయములను ఆనాటి గురుకులములో విద్యాభ్యాస సమయమునందు అధ్యాపకులు ప్రబోధించేటువంటి వారు.
0: These ideals were taught by teachers in those times, in those centers of learning, gurukulas.
1: ఈనాటి విద్యార్థులు కాలమును అధికముగా దుర్వినియోగపరుచుకుంటున్నారు.
0: Modern students are wasting time.
1: ఉన్న కాలములో తిండి తీర్థాదులకు అర్ధకాలము సరిపోతుండాలి.
0: Half of the time is spent for food and drink.
1: మిగిలినటువంటి అర్ధకాలము లోపల మూడు భాగములు శోభరత్వానికి వినియోగించుకుంటున్నారు.
0: In the remaining half, three parts are spent in laziness.
1: ఏ విధమైనటువంటి యొక్క పనులు చేయటం లేదు.
0: They don't do any sort of work.
1: తల్లిదండ్రులు గృహంలో అనేక విధమైనటువంటి శ్రమలు పడుతున్నప్పటికీ చూస్తూ కుర్చీ పైన కూర్చుంటారు, కానీ తల్లిదండ్రులకు కించిత్తేనే కూడాను సహాయం చేసుకోవడానికి ముందంజ వేయరు.
0: When parents work at home, when they strain and struggle hard, they don't help them anyway.
1: తల్లిదండ్రులు కూడాను వీరికి సరైనటువంటి ఆదేశములు అందించరు.
0: Parents also don't command them, don't ask them to do.
1: అయ్యో పిల్లవానికి ఎందుకు శ్రమ పెట్టాలి అనుకుంటారు.
0: The parents feel, why should I?
1: ఇది శ్రమ కాదు,
0: children suffer.
1: ఇది తన యొక్క కర్తవ్యము.
0: It's not any strain, it's one's own duty.
1: ఇంటి పనులు చూసుకోవాలి.
0: One has to attend to household
1: work. తల్లిదండ్రుల యొక్క పనులు ఎందుకు నీవు పాల్గొనాలి.
0: You should also associate with the household
1: work. వారికి చేత రీతిగా సహాయం చేయాలి.
0: You should help them in the way you can.
1: అందుకోసమని తల్లిదండ్రులు పుత్రులు కావాలని కోరటంలో ఉన్నటువంటి అంతరార్థము.
0: That is the meaning and the purpose of the parents praying for a son.
1: పుట్టినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడమే కుమారుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: The main aim of every son should be to make his parents very happy.
1: ఈనాడు ఈ విధముగా కాలమును వ్యర్థం చేస్తూ స్వేచ్ఛావిహారం సల్పుతూ తాను సరైన మార్గంలో ప్రవర్తించలేకపోవటం చేతనే ఏ యొక్క విద్యా సంస్థ యందు కూడా చూడండి, ఏ కళాశాల యందైనా చూడండి, ఏ యూనివర్సిటీనైనా చూడండి, 176 మందికి మానసికమైనటువంటి యొక్క వ్యాధులు బయలుదేరుతున్నాయి.
0: As the time is wasted like this, as senses are allowed to act in a wayward way, as per the whims and fancies, as the life is led in the wrong direction, in all colleges and universities, 76% are mental people.
1: మానసిక టెన్షన్ ఉండకూడదు.
0: Students, youngsters should not pass through this mental tension.
1: ఈనాడు ఏ పెద్దలకు లేనటువంటి టెన్షన్ ఈ విద్యార్థుల్లో ప్రవేశించింది.
0: This tension is more among youngsters than elders.
1: కనుకనే ఈ మానసిక విచారం చేతనే అనేక విధమైనటువంటి రోగములు కూడాను సంభవిస్తూ ఉంటున్నాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ది మెంటల్ టెన్షన్ వరీ వి ఫాల్ సిక్.
1: ఈ మానసిక వైబ్రేషన్ అనేటువంటిది శరీరం పైన అమితంగా ప్రచరింపచేస్తుండాలి.
0: ద మెంటల్ వైబ్రేషన్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ.
1: మెంటల్ వైబ్రేషన్ మాత్రమే కాదు, ప్రాకృతమైనటువంటి యొక్క వాతావరణం కూడాను మానవుని యొక్క టెన్షన్ ను అభివృద్ధి పరుస్తున్నాయి.
0: నాట్ ఓన్లీ వైబ్రేషన్స్ ఆఫ్ ద మైండ్, ఇట్స్ ఆల్సో ది ఎన్వైరన్మెంట్ సరౌండింగ్స్ దట్ విల్ ఆల్సో.
1: ఈ టెన్షన్ వల్ల అనేక విధమైనటువంటి యొక్క జ్ఞాపశక్తిని కూడా కోల్పోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ మెంటల్ టెన్షన్ హీ లూజెస్ మెమరీ.
1: మెమరీ పవర్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ మెమరీ పవర్,
1: మేధాశక్తి కూడాను కోల్పోతున్నాడు.
0: హీ లూజెస్ ఇంటెలిజెన్స్.
1: ఏ చిన్న తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థి మొదలుకొని కళాశాలలో ప్రవేశించేటువంటి విద్యార్థి వరకు కూడాను ఈ టెన్షన్ అనేటువంటిది ఒకే క్వాలిటీగా కనిపిస్తుంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ది ప్రైమరీ స్కూల్ లెవెల్ టు దట్ ఆఫ్ కలీజియట్ కెరియర్ దేర్ ఇస్ మెంటల్ టెన్షన్.
1: వీరి టెన్షన్ ఎలాగ ఉంటున్నారనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ఈవెన్ పేరెంట్స్ ఆర్ నాట్ ట్రైంగ్ టు నో ది మెంటల్ టెన్షన్ ఆఫ్ దేర్ వార్డ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు కొంతవరకు ఉత్సాహము ప్రోత్సాహము అనేటువంటిది లేకుండా కేవలము ఒక విధమైన జీవితం ఒక డల్గా ఒక మంకుగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: Therefore, the students don't have what they need, the encouragement and bubbling enthusiasm. Therefore, they are dull.
1: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైన శక్తిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క విధానము ఈ విద్యార్థుల్లో కనిపించటం లేదు.
0: The divine power has got to be used in the proper way. This is not seen among students.
1: మానవుని యందు సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: Man has all faculties latent.
1: ఇలాంటి శక్తి ఉండి కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు.
0: With all the inherent capacities, he is not able to experience and enjoy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఇందులో ఉంచి వచ్చేటువంటి టెన్షన్ ద్వారా టెంపర్, జెలసీ, ఈగో, హీట్ రేట్ ఇలాంటివంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది మెంటల్ టెన్షన్ ది అదర్ bad qualities like jealousy, ego, temper.
1: జడమైనటువంటి ఒక పదార్థం ఎందు కూడాను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పురస్కరించుకొని చాలా మార్పులు సంభవిస్తున్నాయి.
0: Even the inert matter transforms because of the effect of the environment.
1: ఒక విధమైనటువంటి వైబ్రేషన్ చాలా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: The vibration should be sacred.
1: చిన్న ఉదాహరణ,
0: a small example.
1: చాలా మంది తెలుసును పిల్లలకు.
0: Many students know this.
1: హైదరాబాద్ లోపల,
0: there in Hyderabad,
1: సెంటర్ రోడ్ లోపల,
0: in the central
1: road, చార్మినార్ అనేటువంటి పెద్ద బిల్డింగ్ కట్టారు.
0: There is a very big building by name Charminar.
1: అది ఏ కాలం నందు ఏ మహనీయులు ఇంత విధమైనటువంటి ఇంత గొప్ప భవనాన్ని నిర్మించారు?
0: ఇట్ ఈస్ ఎన్ ఆర్కేక్ వన్, యాంటీక్.
1: ఈ భవనం పునాదులు చాలా భద్రమైనటువంటివి.
0: ద ఫౌండేషన్ ఆఫ్ దాట్ వాస్ స్ట్రాంగ్.
1: కానీ 24 అవర్స్ ఒక విధమైనటువంటి వైబ్రేషన్ చాలా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ద వైబ్రేషన్ షుడ్ బి సీక్రెట్.
1: చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: చాలా మంది తెలుసును.

0: take one antique.
1: ఈ భవనమునకు పునాదులు చాలా భద్రమైనటువంటివి.
0: The foundation of that was strong.
1: కానీ 24 అవర్స్ కూడాను ఈనాడు ఆ దాని చుట్టూ కూడాను కార్లు బస్సులు ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేత దాని వైబ్రేషన్ చాలా అధికమైపోతూ వచ్చింది.
0: There is constant automobile vehicle transport all around Charminar.
1: అన్ని పట్టణాల యందు కూడాను ఈ ప్రయాణ సౌకర్యములు చేసేటువంటి ఈ కార్లు బస్సులు ఇవన్నీ కూడాను దీని వల్ల అనేక విధమైనటువంటి టెన్షన్ అభివృద్ధి అవుతుండాలి.
0: Because of the conveyance and automobile transport, there's a lot of tension in most of the cities.
1: కనుక దీనిని చక్కగా పరిశీలన చేసి ఈ భవనం చుట్టూ ఇంక పైన ప్రయాణాలు ఎవరు కూడా చేయకూడదు అనేటువంటి దాన్ని నిర్ణయించారు.
0: Therefore it is decided there should not be any
1: భవనం కూలిపోతుంది అన్నారు.
0: That this Charminar building will collapse quite soon.
1: మన దేహము ఒక భవనం వంటిది.
0: Our body is like a mansion building.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
0: Body is the temple, indweller is the
1: మన చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉండేటువంటి వైబ్రేషన్ గా ఉంటే దీనికి కూడా సుక్షేమం ఏర్పడుతుంది.
0: ద వైబ్రేషన్ ఆల్ అరౌండ్ ఇఫ్ ఇట్ ఇస్ సో నియర్ అండ్ అవైలబుల్ యూ కెన్ రెక్టిఫై అండ్ కరెక్ట్.
1: దీని చుట్టూ విరుద్ధమైనటువంటి వైబ్రేషన్ ఏమి ఉంటుంటే మానసిక టెన్షన్ చాలా ప్రమాదం అవుతుంది.
0: ఇఫ్ యూఆర్ సరౌండెడ్ బై నెగటివ్ వైబ్రేషన్స్ దేర్ బి మెంటల్ టెన్షన్.
1: మానవుడు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి.
0: ది హ్యూమన్ బీయింగ్ షుడ్ బి బ్లిస్ఫుల్.
1: మానవుడు అనగా ఆనంద కృపాసి.
0: A human being pines for bliss.
1: నిరంతరం కూడాను ఆనందాన్ని కోరుతూ ఉంటాడు.
0: He desires the state of bliss.
1: దేని వల్ల తాను ఆనందం నుంచి ఆవిర్భవించాడు.
0: Because he is the product of bliss.
1: ఆనందం నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: Having been the product of bliss, he wants to be blissful.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఎక్కడ కూడాను ఏ ముఖం చూచినా కూడాను ఆనందం కనిపించటం లేదు.
0: But the modern students, no face is blissful.
1: అయితే మన ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎప్పుడు నవ్వుతుంటారు.
0: బట్ అవర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ స్మైల్ ఆల్ ద టైమ్.
1: ఎందుకంటే ఈ చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ చాలా దివ్యమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది.
0: బికాస్ దే ఆర్ సరౌండెడ్ బై డివైన్ వైబ్రేషన్స్.
1: ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడైనా దుడ్డు పెట్టి కొనుక్కోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బై బ్లిస్ పేయింగ్ మనీ.
1: ఎక్కడైనా బయట తట్టిపోతే ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: దిస్ బ్లిస్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఫ్రెండ్స్.
1: ఇంకెక్కడైనా కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు.
0: నార్ కెన్ ఇట్ బి సప్లైడ్ బై కంపెనీ.
1: ఆవిర్భవించేటువంటిది ఈ వైబ్రేషన్.
0: ఇట్ షుడ్ బి బోర్న్ ఒరిజినేట్ ఫ్రమ్ అవర్ హార్ట్.
1: ఇది సహజమైనటువంటి వైబ్రేషన్.
0: దిస్ వైబ్రేషన్ ఇస్ నేచురల్.
1: ఇంకా బయట ఎక్కడైనా పోయి చూడండి.
0: యు సీ ఎనీవేర్ అవుట్ సైడ్
1: పిల్లలు నవ్వినట్టుగా కనిపిస్తారే కానీ
0: ఇట్ అపియర్స్ యాజ్ దో స్టూడెంట్స్ ఆర్ స్మైలింగ్. ఇంకా
1: చూస్తే అది నవ్వు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇట్స్ నాట్ ఎ స్మైల్.
1: ఆ పాద మస్తకం వరకు అశాంతి అనేటువంటిది నిండి ఉంటుంటది.
0: ఫ్రమ్ టాప్ టు టో హీస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఆ రెస్ట్లెస్ వల్ల కేవలము నవ్వినట్టుగా కనిపిస్తాడు.
0: Because he is restless, it appears as
1: though he's smiling.
0: Even in that smile, you see a castor oil face.
1: కారణం ఏమిటి?
0: Why?
1: అన్నెసెసరీ, అనవసరంగా యోచనలు మనసులో చేర్చుకుంటారు ఈ పిల్లలు.
0: బికాస్ దిస్ స్టూడెంట్స్ ఎంటర్టైన్ అన్నెసెసరీ థాట్స్.
1: విద్యార్థులుగా ఉండినటువంటి సమయం నందు విద్యా విషయం తప్ప మరొక విషయాన్ని దేన్ని చేర్చుకోకూడదు.
0: As a student, we should not entertain any other thought other than our study.
1: Vidyarthi anetunte padamunaku sariyaina arthamu.
0: That is the true meaning of this word, student vidyarthi.
1: Atthaiti vidyaha. Ee naadu vidyarthulu vishayarthuluga maaripothunnaru.
0: But vidyarthi, the student, is now a vishayarthi.
1: Ee vishayarthiga maaripothun chetane తన ఎందుంటున్నటువంటి ఆనందమును తాను అనుభవించలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది సెన్షువల్ ప్లెజర్ విషయార్థి హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద లేటెంట్ బ్లిస్.
1: కనుక మన యందు ఒక ఉత్సాహపరిచేటువంటి యొక్క వైబ్రేషన్ అభివృద్ధి కావాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ ది పాజిటివ్ వైబ్రేషన్ దట్ విల్ ఎంకరేజ్ us.
1: ఆ విధమైనటువంటి నిరుత్సాహపరిచేటువంటి యొక్క స్నేహమో లేక సంబంధమో లేక బాంధవ్యమో ఇలాంటిది ఏదైనా ఉండినప్పుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోతారు.
0: When we are not in association with such positive factors, we are bound to be disappointed, frustrated.
1: కనుక మనం కంపెనీని కూడాను మంచి కంపెనీగా మనం తయారు చేసుకోవాలి.
0: Therefore, we should see that our company will be good.
1: ఏ విధంగా ఉండాలి?
0: How should it be?
1: చూడు, భూమి పైన మట్టి ఉంది.
0: You find the sand on the
1: మట్టి పైకి పోవడానికి దానికి రెక్కలు లేవు.
0: ద శాండ్ విల్ గో అప్ నాట్ బికాస్ ఆఫ్ ద వింగ్స్ ఇట్ హ్యాస్.
1: క్రిందికి పోవడానికి కాళ్ళు లేవు.
0: నాట్ డస్ ఇట్ గో డౌన్ విత్ లెగ్స్.

0: కానీ గాలితో ఫ్రెండ్షిప్ చేస్తే గగనం వరకు ఎగురుతుంది బట్టి.
1: As the sand is in company of the air, it will be dust that will shoot up.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంటలో ఎక్కువ వరకు దిగుతుంది.
1: In association with water, it will go down into the pit.
0: కిందికి దిగడానికి కానీ పైకి ఎగరడానికి కానీ ఫ్రెండ్షిప్ దీనికి మూల కారణము.
1: For the rise or fall, it is the friendship that is the main cause.
0: ఖురాన్ మీకు తెలుసును.
1: You know Quran.
0: ఇస్లాం మతం లోపల ఖురాన్ ఒక పవిత్రమైనటువంటి గ్రంథము.
1: In Islamic faith, Quran is the most sacred.
0: భారతీయులకు రామాయణము మహాభారతము భగవద్గీత ఏ విధమైనటువంటివో ఈ మహమ్మద్ అని కూడాను ఖురాన్ అంత పూజనీయమైనటువంటి గ్రంథము.
1: జస్ట్ యాజ్ రామాయణ భారత భాగవత్ ఆర్ సీక్రెట్ ఫర్ భారతీయస్, ఖురాన్ ఈజ్ హైలీ సీక్రెట్.
0: దాంట్లో ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ స్మాల్ స్టోరీ దేర్.
0: అందులో నమూద్ అనేటువంటి ఒక తెగ ఉండేటువంటిది.
1: దేర్ ఇస్ వన్ ట్రైబ్ దేర్ అమంగ్ ముస్లిమ్స్, నమూద్.
0: అందులోపల అనేక మంది ఈ యొక్క పరిచారకులు అనేటువంటి వాడు లేక ఈ యొక్క వారితో సంబంధం కలుసుకున్నటువంటి వారు చాలా క్రూరమైనటువంటి రీతిగా నడుస్తూ ఉండేటువంటి వారు.
1: దేర్ యు ఫైండ్ ద సర్వెంట్స్ అండ్ అదర్ అసోసియేట్స్ దే యాక్ట్ ఇన్ ఎ క్రూయల్ వే.
0: వీటిని పాలిగాళ్లు అంటారు తెలుగులో.
1: దే ఆర్ ది పీపుల్ దట్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్.
0: వీరు దయా దాక్షిణ్యం లేకుండా బీదవారిని అనేక రకములుగా హింసించేటువంటి వారు.
1: దీస్ పీపుల్ హర్ట్ హార్మ్ ద పూర్ పీపుల్ వితౌట్ ఎనీ కైండ్నెస్ ఆర్ కంపాషన్.
0: ఈ తెగవారు ఉండినటువంటి ప్రదేశము ప్రకృతి రమణీయంగా ఉండేటువంటిది.
1: అండ్ ద ప్లేస్ వేర్ దీస్ పీపుల్ సెటిల్డ్ ఆర్ సో బ్యూటిఫుల్.
0: సరి గడ్డితో కలకలలాడుతూ ఉండేటువంటిది ఆ భూమి.
1: ద హోల్ ఏరియా ఇస్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ.
0: ఎక్కడ చూసినా కానీ నీటి కొలనంతా కూడాను కలకలలాడుతుండేటువంటిది.
1: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వాటర్, దేర్ ఇస్ లేక్.
0: ఇవి వారు మేపేటువంటి మేకలు గాని గొర్రెలు కాని వంటలు గాని ఆ యొక్క పచ్చదనం చూస్తే పరిగెత్తిపోయేటువంటి పాపం.
1: ద షీప్ అండ్ గోట్ దే టెండర్ వుడ్ రన్ ఆఫ్టర్ ద గ్రీనరీ ఫర్ ఫాడర్.
0: కానీ ఈ పాలగాళ్లు వాటిని చేర్చేటువంటి వారు కాదు.
1: బట్ దీస్ సర్వెంట్స్ విల్ నెవర్ అలౌ దెమ్ టు గో దేర్.
0: ఆ యొక్క పంటలో పంట కాదది గడ్డి. ఆ గడ్డిని భుజించడానికి పోయినప్పుడు ఆ పశువులను చంపేటువంటి వారు.
1: ఇట్ ఈస్ నాట్ ద క్రాప్ ఇన్ ద సెన్స్, ఇట్ ఇస్ ఓన్లీ ద గ్రాస్ అండ్ దే విల్ నాట్ అలౌ ద అనిమల్స్.
0: ఈ బీదలకు మరొక స్థానం లేకపోయింది. ఎక్కడ
1: దే హావ్ నో అదర్ ప్లేస్ టు ఫీడ్.
0: చాలా బాధపడుతూ వచ్చారు.
1: దే ఆర్ ఫీలింగ్ సాడ్.
0: భగవంతుని ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: దే ప్రే టు గాడ్.
0: ఈ పచ్చని గడ్డి పశువుల కోసం అందించినటువంటిది కానీ మనుషుల కోసం అందించింది కాదు.
1: దిస్ గ్రీన్ గ్రాస్ ఇస్ మెంట్ ఫర్ అనిమల్స్ దేర్, నాట్ ఫర్ ఎనీబడీ.
0: కనుక తినవలసినటువంటి పశువులు ఈ పచ్చగడ్డిని తినలేకపోతున్నాయి. దీని దురదృష్టము.
1: ద కౌస్ విచ్ ఆర్ టు ఫీడ్ ఆన్ ద ఫాడర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
0: గడ్డి ఉండి కూడా దాన్ని భుజించలేకపోయేటువంటి దురదృష్టం ఈ పశువులకు రాసింది.
1: దో ది ఫాడర్ ఇస్ అవైలబుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఇంత పచ్చని గడ్డి పెట్టుకుని కూడాను మా పశువులకు ఎండు కడుపుగా మేము అనుభవిస్తున్నాము.
1: ఓ గాడ్, యు హావ్ క్రియేటెడ్ గ్రీన్ గ్రాస్ యెట్ ద కౌస్ ఆర్ నాట్ ఏబుల్.
0: ఏదైనా ఒక అనుగ్రహాన్ని నీవు అందించాలి అని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వాంటెడ్ అండ్ ప్రేడ్ ఫర్ గాడ్స్ మర్సీ.
0: అక్కడ భగవంతుడు గాడ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి దాంట్లో అల్లాహో అక్బర్ అంటారు. అనగా ఏమి, దైవము గొప్పవాడు అని పేరు.
1: దేర్ దే డిక్లేర్ అల్లాహో అక్బర్, గాడ్ ఈజ్ గ్రేట్.
0: అప్పుడు అతను సాలిహా అనేటువంటి ఒక దూతను పంపించాడు.
1: దెన్ గాడ్ హ్యాస్ సెంట్ ఎ మెసెంజర్ సాలిహా.
0: అతను వచ్చి ఈ పాలెగాళ్ళకంతా కూడాను ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ద మెసెంజర్ సాలిహా కేమ్ అండ్ టాట్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ధర్మ టు ఎవరీబడీ.
0: ఈ పచ్చగడ్డి పశువులకై అందించినటువంటిదే కానీ మనుషులకు అందించినటువంటిది కాదు.
1: హి సెడ్ ద ఫాడర్ ఇస్ మెంట్ ఫర్ కౌస్ నాట్ ఫర్ హ్యూమన్.
0: ఈ చల్లని నీరు పశువులు తాగవచ్చు, మీరు తాగవచ్చును. ఇది దాహాన్ని చల్లార్చేటువంటిది, ప్రాణాన్ని సంరక్షించేటువంటిది.
1: ద వాటర్ యూ కెన్ డ్రింక్, సో ఆల్సో ద అనిమల్స్ అరౌండ్ దట్ విల్ క్వెంచ్ ద థర్స్ట్.
0: కనుక దీనికి మీరు అడ్డు ఎందుకు తగులుతున్నారు?
1: వై డు యూ అబ్జెక్ట్?
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మానవత్వం జన్మించి కూడాను మనం ఈ రాక్షసత్వంగా ప్రవర్తించడం మంచిది కాదు.
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ ఇస్ నాట్ ప్రాపర్ టు బి డెమోనిక్ ఇన్ బిహేవియర్.
0: అనేక విధములుగా కూడాను ఈ సాలిహా బోధించాడు.
1: ది సాలిహా ద మెసెంజర్ టాట్ ఇన్ ఎ వెరీడ్ వే.
0: కానీ ఈ బోధనలకు వారు ఏమాత్రం లెక్క చేయలేదు.
1: బట్ దే డిడ్ంట్ పే ఎనీ హీడ్ టు దిస్ టీచింగ్.
0: వారి కన్నుల ఎదుటనే ఆ పశువులను సంహరిస్తూ వచ్చారు.
1: రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దే ఐస్ దేర్ వాస్ స్లాటర్.
0: ఇంకా మార్గం లేదని ఒక పెద్ద ఒంటెను సృష్టించి ఈ ఒంటెను ఆ పంటలో వదిలిపెట్టాడు.
1: దేర్ అట్ ద టైమ్ ఏ కామెల్ వాస్ స్పెషల్లీ క్రియేటెడ్ అండ్ ఇట్ వాస్ లెట్ లూజ్.
0: ఒంటె అనగా వారికి చాలా ప్రీతి.
1: దే లవ్ ది కామల్స్.
0: ఆ ఒంటె పోయింది, అందరి గడ్డంతా కూడా తింటూ బాగా కడుపును పూర్తిగా నింపుకుంది.
1: దిస్ క్యామల్ వెంట్ ఆల్ అరౌండ్ ఫెడ్ ఆన్ ద ఫోడర్ అవైలబుల్.
0: కానీ ఈ పాదగాళ్ళు దీన్ని సహించలేకపోయారు.
1: ద పీపుల్ ఓవర్ దేర్ కుడ్ నాట్ బేర్ దిస్ సీన్.
0: ఏదో కొంత మొత్తమునిచ్చి ఒక కిరాతకులను పంపించి ఈ ఒంటెని కూడా చంపివేయండి అన్నారు.
1: దే సెంట్ ఎ వెరీ క్రూయల్ మ్యాన్ వాంటెడ్ దిస్ క్యామల్ టు బి కిల్డ్ దేర్.
0: ఈ విషయము ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకంతా తెలుసును.
1: దిస్ ఇస్ నోన్ టు ఆల్ విలేజర్స్.
0: పెద్దలకంతా తెలుసును.
1: ఎల్డర్స్ టు నో.
0: మహనీయులకంతా తెలుసును.
1: గ్రేట్ పీపుల్ నోబుల్ సోల్స్.
0: గృహస్థులకంతా తెలుసును.
1: ఆల్ హౌస్ హోల్డర్స్.
0: అందరికీ తెలుసును.
1: ఆల్ నో దిస్.
0: కానీ ఎవరు దీన్ని ఆదుకోలేకపోయారు.
1: బట్ నన్ కెన్ ప్రివెంట్ ద వే.
0: దీనికి ప్రోత్సాహం కూడా ఇచ్చేటువంటి వారు కూడా అభివృద్ధి అయిపోయారు.
1: దేర్ వర్ సమ్ పీపుల్ హూ ఎంకరేజ్డ్ సచ్ ఎన్ యాక్ట్.
0: కడపటికి ఇంకొక మార్గము లేదని, దైవము కూడాను చేసేటువంటి పాపములకు ఎన్నింటినో ఓర్చుకుంటూ ఉంటాడు దైవం.
1: గాడ్ ఆల్సో వుడ్ బేర్ వాచింగ్ ఆల్ ద సిన్స్ కమిటెడ్ లిమిట్లెస్లీ.
0: ఏదో ఒకటి రెండు కాదు, వందలు వేలు కూడాను భగవంతుడు క్షమిస్తూ వస్తుంటాడు.
1: గాడ్ పార్డన్స్ మోస్ట్ ఆఫ్ ది మిస్టేక్స్, నాట్ వన్ ఆర్ టూ, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్.
0: కానీ ఈ ఒంటెను సంహరించడం, నేను పంపించిన ఒంటెను కూడా సంహరించాడని తక్షణమే కోపించుకోలేదు భగవంతుడు.
1: గాడ్ వాజ్ నాట్ యాంగ్రీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ద క్యామల్
0: ఇంకా కొంతకాలం నందిస్తామని కొంచెం ఓపిక పట్టుకున్నాడు.
1: హి వాజ్ సో పేషెంట్ దట్ హి వాంటెడ్ టు గివ్ దెం సమ్ మోర్ టైం.
0: అశరీర వాణి కింద ఒక శబ్దం వినిపించింది.
1: దేర్ దే కుడ్ హియర్ ఎథీరియల్ వాయిస్.
0: నాయనలారా,
1: చిల్డ్రన్,
0: నీకు ఈ పని సరి అనేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
0: దైవ ప్రసాదమైనటువంటి ఒంటెని కూడా నువ్వు సంహరించారు.
1: యు హావ్ ఆల్సో కిల్డ్ దిస్ క్యామెల్ గాడ్.
0: ఇది తప్పు అనేటువంటిది నీవు పశ్చాత్తాపడటానికి నీకు ఒక వారం టైం ఇచ్చాము అన్నాడు.
1: ఐ గ్రాంట్ యూ ఏ వీక్స్ టైం టు రిపెంట్ ఫర్ దిస్ క్రూయల్ యాక్ట్.
0: కానీ వారం కాదు, పది దినములు కాదు, నెల కాదు, వీళ్ళకి ఆ పశ్చాత్తాపమే రాలేదు.
1: దే నెవర్ రిపెంటెడ్, దే నెవర్ రిగ్రెటెడ్ ఫర్ దట్ క్రూయల్ యాక్ట్ ఫర్ ఎ వీక్ ఆర్ 10 డేస్ ఆర్ ఎ మంత్.
0: పాషాణ హృదయులు,
1: దే ఆర్ స్టోన్ హార్టెడ్.
0: పరమ కఠినులు,
1: దే ఆర్ సో స్ట్రాంగ్. క్రూయల్,
0: ఈ హృదయం ఎట్లా కరుగుతుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్ టు మెల్ట్?
0: ఏమీ కరగలేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: కానీ భగవంతుడే తిరిగి ఒక రాత్రి వచ్చి,
1: వన్ నైట్ గాడ్ కేమ్.
0: నమోదు.
1: హి వాస్ స్మైలింగ్.
0: సారీ. వీళ్ళందరినీ ఒక గ్రామానికి పంపించాడు.
1: హీ సెంట్ ఆల్ దీస్ పీపుల్ టు అనదర్ విలేజ్.
0: ఎవరు ఇక్కడ ఉండనక్కర్లేదు.
1: నన్ ఆఫ్ యూ నీడ్ టు బి హియర్.
0: ఇంతవరకు క్షమించాను.
1: ఐ పార్డన్ యూ సో ఫార్.
0: నేను క్షమించటకు అవకాశం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు పార్డన్ యూ ఎనీ లాంగర్.
0: అందరినీ ఒక గ్రామానికి, సుక్షేమమైన గ్రామానికి పంపించి రాత్రి పెద్ద భూకంపం బయలుదేరింది.
1: దే వర్ ఆల్ సెంట్ టు అనదర్ సేఫ్ ప్లేస్ అండ్ హియర్ దేర్ వాస్ ఎన్ ఎర్త్ క్వేక్ ఆల్ ఆఫ్ ఎ సడన్.
0: భూకంపంలో ఆ గ్రామం అంతా మునిగిపోయింది.
1: The whole village has completely ruined because of this earthquake.
0: ఇది జరిగిన తర్వాత,
1: after this,
0: సాలెహ్ చెప్పాడు, ప్రభు, ఎవరో ఒకరు తప్పు చేస్తే ఈ ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి దురవస్థను అనుభవించటము, ఇది న్యాయమా అన్నారు.
1: The Sal had a messenger pray to God. Oh God, if one committed mistake, why should all villagers suffer?
0: తప్పు చేసినది ఒక్కడే నాయన.
1: Only one person committed a
0: mistake. But there
1: are the others who supported this
0: mistake. Though
1: it was possible to control and stop this evil to happen,
0: they didn't do that.
1: Though there are some who know it's a mistake, they
0: didn't prevent it. They
1: are only parts and partners of this sin.
0: కనుక ఒకడు కాదు చంపిండేది, వీళ్ళందరి ప్రోత్సాహం ఉత్సాహం చేతనే ఈ యొక్క ఒంటిని వీడు చంపగలిగాడు.
1: సో ఇట్స్ నాట్ ద వన్ దట్ కిల్ దిస్ క్యామెల్,
0: అందరికీ భాగం ఉంటుండాలి.
1: సో ఆల్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ సిన్.
0: కనుక నీ గ్రామాన్ని అంతా కూడా నేను భస్మం చేశాను.
1: దేర్ఫోర్ ఐ బ్రాట్ డౌన్ ద హోల్ విలేజ్ టు యాషెస్.
0: ఎట్లనగా, ఒక చిన్న ఉదాహరణ పిల్లలకు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ స్టూడెంట్స్.
0: రాత్రి భోంచేసి నిద్రిస్తున్నారు.
1: యు ఆర్ స్లీపింగ్ ఆఫ్టర్ డిన్నర్.
0: ఒకటి రెండు దోమలు వచ్చి బాగా కరిచాయి.
1: One or two mosquitoes have bitten you.
0: కానీ రాత్రంతా కూడా చాలా బాధపడ్డారు.
1: You felt so sad on the night.
0: రెండో దినము మంచి పవర్ఫుల్ ఫ్లిట్ తీసుకున్నాడు.
1: నెక్స్ట్ డే హి హస్ కలెక్టెడ్ ఎ పవర్ఫుల్ ఫ్లిట్.
0: ఆ ఫ్లిట్ తీసుకుని ఆ దోమలన్నింటినీ కొట్టాడు.
1: హి స్ప్రెడ్ దిస్ ఫ్లిట్ అండ్ కిల్డ్ ఆల్ ది మస్కిటోస్.
0: అనేక దోమలు మరణించాయి.
1: మెనీ మస్కిటోస్ డైడ్.
0: అయితే వీళ్ళని కుట్టినటువంటి మస్కిటోస్ ఒకటి రెండే.
1: After all, he is bitten by one or two mosquitoes. That's all. Why should he kill the rest of the mosquitoes? Why? All other mosquitoes are friends of these two mosquitoes that have bitten him. They are also bound to bite. As in, didn't find a chance they didn't bite. If not you, they will bite someone else. This kind of biting tendency is its natural habit. So also,
0: ఒకటి తప్పు చేస్తే దానిని చంపడానికి ఇంకా అనేక విధమైనటువంటి దాని సహాయకారులను కూడా చంపవలసి వస్తుంది.
1: Therefore, when one commits a mistake, the other associates also must necessarily be killed.
0: కనుక మొట్టమొదట మనము సంఘాన్ని సరి అయినట్టుగా తీసుకోవాలి.
1: Therefore, we should lead the
0: society. ఎవరైనా ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే ఆ దుర్మార్గుని స్నేహం నుంచి మనం దూరం అయిపోవాలి.
1: If there is any bad man, we should run away from his company.
0: Run away from bad company. వానితో పాటు మనం కూడా ఉంటుంటే ఈ దోమల మనకు కూడా ఈ ఫిల్ట్ కొట్టవలసి వస్తుంది.
1: ఇఫ్ యూ ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ, నేచురలీ యూ హావ్ టు బి ఎక్స్పోజ్ టు ద స్ప్రే ఆఫ్ ది ఫిల్ట్.
0: కనుకని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నాయన, ఒక 3 సంవత్సరంలో 4 సంవత్సరంలో 5 సంవత్సరంలో ఇక్కడ చదవడానికి వస్తుంటారు.
1: భగవాన్ టెల్స్ us repeatedly, you come here for studies.
0: తిరిగి చదువుకున్న తర్వాత మీ గ్రామాలకు మీ యొక్క స్వస్థానాలకు పోతుంటారు.
1: After your period of study, you go back. దీనిలోపల
0: అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీరు ఎందుకు పెంచుకుంటారు?
1: Why should you have associations because of your short period
0: friends,
1: of stay?
0: Friends అని చెప్పని అనేక రీతిలుగా కూడా ఒకరికొకరు ఈ పరిచయం అభివృద్ధి గావించుకుంటారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఇంటిమసీ.
0: మంచిది కాదు,
1: ఇస్ నాట్ గుడ్.
0: ఎందుకనగా
1: వై
0: మనకు ఫ్రెండ్ అనేటువంటిది ఒక్కడే నిజమైన ఫ్రెండ్.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూ ఫ్రెండ్.
0: అందులోన ఇప్పుడు కలికాలం ఫ్రెండ్స్ చెప్పనక్కర్లేదు.
1: In Kali age, better we don't speak about friends.
0: Mana jebulo chakkaga money untundadi.
1: We have enough of money in the pocket.
0: Mana father manchi position lo unnadu.
1: Father is in a good position.
0: Oh, hundreds of friends, hello, hello, hello ani ostaru.
1: We have hundreds of friends who will come to you saying hello, hello.
0: Kani bayata hello antunnaru, lopalanta hello.
1: Though they say
0: emi nee paina prema ledu, vishwasam ledu.
1: Though they say hello outside, it is hello inside.
0: వెంట తీసుకుని పోతారు సినిమాలకు పోదాం లేకపోతే ఇంకో హోటల్స్ పోదామని.
1: సో దే టేక్ యూ టు సినిమా హాల్స్ అండ్ హోటల్స్.
0: కనుక నేను ఫ్రెండ్షిప్ అంటే విరోధం చేసుకోవద్దు.
1: ఫ్రెండ్షిప్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ
0: హలో హలో.
1: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్.
0: హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై. ఇంతటిలోనే మన యొక్క ఫ్రెండ్షిప్ ను పరిమితం చేసుకోవాలి.
1: అవర్ ఫ్రెండ్షిప్ షుడ్ బి లిమిటెడ్ టు ఓన్లీ 3 స్టెప్స్. హలో హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై.
0: ఈ విధమైనటువంటి మంచితనం చేత మనలో ఉన్నటువంటి పవిత్రతను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ గుడ్నెస్ వీ కెన్ ఇంక్రీజ్ డెవలప్ ద
0: నేచర్. కొంతమంది పిల్లలు,
1: బట్ సమ్ స్టూడెంట్స్,
0: అది ఏమిటో విచిత్రం కానీ,
1: ఇట్స్ ఆర్ వెరీ పెక్యూలియర్.
0: స్వామి అంటే ప్రేమని,
1: దే లవ్ భగవాన్.
0: కానీ స్వామి చెప్పేటువంటి విషయాలను చక్కగా ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ భగవాన్ టీచెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇక్కడ ఉండినప్పుడు ఉండేటువంటి వాతావరణం వేరు, ఇంటికి పోతే మారేటువంటి వాతావరణం వేరు.
1: ది అట్మాస్ఫియర్ హియర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ దేర్.
0: ఇక్కడ ఒక కుండ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ పాట్.
0: మట్టి కుండ.
1: ఇస్ ఎ మడ్ పాట్.
0: మట్టి కుండ నిండుకు నీరు పోసాము.
1: ది అర్దన్ పాట్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: కానీ నీరు పోసి ఒక ఉట్టి పైన పెట్టాము, ఎవరు టచ్ చేయకుండా.
1: యు కీప్ దిస్ అర్దన్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆన్ ద టాప్.
0: Nobody
1: will ever touch
0: దోమలు కూడా నువ్వు వాడటం లేదు.
1: నాట్ ఈవెన్ ఎ మస్కిటో.
0: కానీ
1: బట్
0: 2 దినముల తర్వాత నీవు ఆ మట్టి కుండను చూడండి, అందులోని నీరు 2 ఇంచులు తగ్గిపోయి ఉంటాయి.
1: After 2 days time, you just watch that earthen pot. The level of the water will come down.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ మట్టి పాటకు అబ్జార్బ్ చేసేటువంటి శక్తి ఉంటుంది.
1: Because this earthen pot can absorb water.
0: దాని స్వభావం అది.
1: It's its quality.
0: అదే విధంగానే
1: likewise
0: అదే మట్టి కుండను ఫుల్ గా నీరు పోసి తిరిగి ఇంకొక నీటి కుండలో ఈ ఒక పాటను పెట్టండి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ద సేమ్ అర్దన్ పాట్ విత్ ఫుల్ ఆఫ్ వాటర్ బీ కెప్ట్ ఇన్ అనదర్ బిగ్గర్ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్
0: మందమైన కూడా నీరు తగ్గవు.
1: ఇట్స్ లెవెల్ విల్ నాట్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ కుండలో ఉన్నటువంటిది నీరే.
1: ద వాటర్ ఈస్ సేమ్ ఇన్ ద
0: దాని చుట్టూ ఉన్నది నీరే.
1: అండ్ ఇట్ సరౌండెడ్ బై
0: కనుక కుండలో ఉండినటువంటి నీరు ఏ మాత్రము తగ్గకుండా ఉంటుంది.
1: దేర్ఫోర్ వాటర్ లెవెల్ విల్ నెవర్ రిడ్యూస్.
0: ఇప్పుడు మీ హృదయం అనే కుండ లోపల స్వామి ప్రేమ అనేటువంటి జలము నింపుకున్నారు.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈ స్వస్థానం అనేటువంటి గ్రామానికి అక్కడికి వెళ్లేటప్పటికే ఈ కుండ యొక్క స్వభావం ఏమిటి అబ్జర్వ్ చేసుకుంటుంది. బయట వాతావరణం సరిగా లేదు.
1: The moment you go to your native place, what will happen? The outer surrounding is
0: properly absorbed.
1: Therefore, the effect of Bhagavan's love.
0: అక్కడ కూడాను మీరు సత్సంగమైనటువంటి ఈ జలమును చుట్టూ ఉండేటువంటి రీతిగా మీరు సత్సంగాన్ని కలవండి. ఈ ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
1: But on the other hand, if you are in the good company,
0: మీ లోపల మంచి కంపెనీ ఉంటుండాలి.
1: Therefore, you need good company.
0: అప్పుడే మన ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
1: Then this love will never decrease.
0: ఎంతో ప్రేమగా ఉన్నట్టు ఉంటారు ఇక్కడ ఉండేటప్పుడు.
1: యూఆర్ హియర్ సో అఫెక్షనేట్ లవింగ్.
0: ఎన్నో విధమైనటువంటి బోధనలు నేను చేస్తుంటాను.
1: భగవాన్
0: ఏమీ నాకు ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్
0: ఎనీథింగ్. మంచిగా ఉండి మంచి పేరును సంపాదించుకోండి.
1: భగవాన్ వాంట్స్ us to be good and get a good name.
0: అంతేకాదు తల్లిదండ్రుల దగ్గర కూడా మీరు మంచి మర్యాదను తీసుకోవాలి.
1: అండ్ భగవాన్ వాంట్స్ us to get a good name from our parents.
0: నా కుమారుడు చాలా మంచివాడు అనేటువంటి భావం తల్లిదండ్రులు కూడా రావాలి.
1: The parents should feel that you are a good son.
0: కనుక అట్టి మంచి పేరును తెచ్చుకోండి అంటాను.
1: భగవాన్ వాంట్స్ us to get such a good name.
0: నేను ఏది మీ నుంచి కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ us.
0: ఏది కోరినా నేను అందిస్తూనే ఉంటున్నాను.
1: భగవాన్ విల్ గివ్ అస్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్.
0: కానీ మంచి మాట చెప్పినా కూడా వినుకోకుండా పోతున్నారు.
1: బట్ వీ డోంట్ పే హీడ్ టు ది గుడ్ టీచింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాట లట్టే చెవికి చేర్చు.
1: Though good words are told wholeheartedly, you don't listen, but you are ready for bad listening.

0: Such persons, can they ever know me? What is the use of all the intelligence? What is the use of all their study and education?
1: ఇక్కడ ప్రామిస్ ఇస్తారు.
0: They make a promise
1: here. అక్కడ మిస్ అవుతారు. అంత తప్పిస్తారు.
0: Promise here and miss there.
1: తిరిగి వస్తారు హాలిడేస్ అయిన తర్వాత.
0: They return after vacation.
1: నాకు ఎవ్వరిపైనా కోపం లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ యాంగ్రీ
1: విత్ ఎవరిపైనా ఏ విధమైనటువంటి అయిష్టం లేదు.
0: He has nothing like dislike.
1: చాలా ఇష్టమే నాకు.
0: భగవాన్ లైక్స్ ఎవ్రీబడి.
1: కానీ
0: బట్
1: వారితో నేను మాట్లాడను.
0: బట్ భగవాన్ డస్ నాట్ స్పీక్ టు దెమ్.
1: అదే పెద్ద పనిష్మెంట్.
0: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ పనిష్మెంట్.
1: కారణమేమిటి?
0: వాయ్?
1: ఇచ్చిన మాటను దక్కించుకునేటువంటి ఒక శక్తిని మొట్టమొదట మనం నిలబెట్టుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు కీప్ అప్ టు యువర్ ప్రామిస్.
1: ఈ విధంగా ఇచ్చిన మాట నేను నిలుపుకోలేకపోయినప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు నేను మాట్లాడే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యు డోంట్ స్టాండ్ బై ద ప్రామిస్ యూ గేవ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ టాకింగ్ టు యూ?
1: మాటకు విలువ ఇచ్చినప్పుడు నేను కూడా ఇంకా 10 మాటలు అధికంగా మాట్లాడతాను.
0: When you attach value to Bhagavan's words, naturally
1: Bhagavan will talk to you more. మాటకే మర్యాద ఇవ్వనప్పుడు వారితో మాట్లాడి నేను ఆ మాటలు ఎందుకు వ్యర్థం చేసుకోవాలి?
0: When you don't abide by his teaching, he does not talk to you. ఉద్దేశంతో
1: నేను వారితో మాట్లాడను.
0: It is with this idea he doesn't talk to you.
1: స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నా వైపును చూడటం లేదు అంటే నేనే పిల్లినా కౌరినా మీ వైపునే చూసుకుంటూ ఉంటాను. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది జనాలంతా ఉన్నారు.
0: You say that Bhagavan is not looking at me, Bhagavan is not talking to me. Am I a cat or a goat to watch you constantly?
1: నేను చెప్పినటువంటి దాని సరైనటువంటి మార్గంలో మీరు నడుచుకుంటుంటే నా దృష్టి ఎక్కడైనా మీ వైపునే వస్తుంటుంది.
0: Truly speaking, if you follow Bhagavan's teachings, he will look at you wherever you are.
1: ఇది ఒక విధమైనటువంటి ఇది ఉంటుంటారు చూడండి, కంపాస్.
0: ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ కంపాస్ దట్ విల్ ఆల్వేస్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ నార్త్.
1: ఎక్కడైనా పెట్టని ఆ కంపాస్.
0: యు కీప్ ది కంపాస్ ఎనీవేర్.
1: ఉత్తరం వైపునే తిరుగుతుంది దాని మూలం.
0: ఇట్ విల్ పాయింట్ అవుట్ టు ది నార్త్.
1: అదే విధంగా నీవు
0: లైక్ వైజ్
1: సరైనటువంటి రీతిగా నీవు నడుచుకుంటుంటే నా కన్నులు ఎక్కడ చూస్తున్నా నీ వైపునే వస్తుంటాయి.
0: లైక్ వైజ్ ఇఫ్ యు బిహేవ్ వెల్, భగవాన్స్ లుక్స్ విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ యూ.
1: కనుక నా దృష్టిని మరల్చుకునేటువంటి ఒక శక్తి మీలో ఉంది కానీ నాలో కాదు.
0: దట్ కెపాసిటీ ఈజ్ ఇన్ యూ, నాట్ విత్ భగవాన్.
1: నాకు ఎవరు ద్వేషం లేరు.
0: భగవాన్ డజంట్ హేట్ ఎనీబడి.
1: అందరిపైన ప్రేమని.
0: భగవాన్ లవ్స్ ఆల్.
1: ఎవరిపైన అయిష్టం లేదు.
0: హీ డస్ నాట్ డిస్లైక్ ఎనీబడి. హీ లైక్స్ ఎవరీవన్.
1: మీ ఇష్టాలే నాకు అయిష్టంగా మారుస్తున్నారు.
0: బట్ ఇట్స్ ఓన్లీ యువర్ టెంపర్మెంట్.
1: ఇంటికి పోతే ఇంటి యందు తల్లిదండ్రులైనా నీవు సంతోష పెట్టలేనప్పుడు ఇంకా నేనెట్లా మిమ్మల్ని చూచేది?
0: When you cannot make your parents happy, how do you expect Bhagavan to
1: make it? White dress వేసుకొని మీరు అక్కడికి పోయేటప్పటికి, ఓ సత్య సాయి ఇన్స్టిట్యూట్ బాయ్స్ అంటారు అందరూ.
0: When you put on the white dress, go over there, people will call you, oh, he is a student of such.
1: ఇంటిలో తల్లిదండ్రులైనా మీరు ఆనందం పెట్టండి, నాకు ఆనందమే.
0: You make your parents happy, Bhagavan will be happy.
1: అక్కడ తల్లిదండ్రులకు ఆనందం లేదు.
0: ద పేరెంట్స్ ఆర్ నాట్ ఈవెన్ హ్యాపీ.
1: నీకు ఆనందం లేదు.
0: యు ఆర్ నాట్ హ్యాపీ.
1: నాకు ఆనందం లేదు.
0: సో ఆల్సో భగవాన్.
1: ఏ ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
1: కనుక నీవైనా ఆనందించాలి.
0: అట్లీస్ట్ యూ బీ హ్యాపీ.
1: నీకు కూడా ఆనందం లేదు.
0: యు ఆర్ నాట్ హ్యాపీ.
1: కారణం ఏమిటి?
0: వై?
1: అయ్యో స్వామి మాటను నేను తప్పిపోతున్నాని అనేటువంటి గిల్టీ కాన్షియస్, అదే లోపల నిన్ను బాధ పెడుతుంటాడు.
0: యు హావ్ గాట్ ద గిల్టీ కాన్షియస్. యు నో ప్రిటీ వెల్ దట్ యు ఆర్ ట్రెస్పాసింగ్.
1: ఇటువంటి ఒక భావాన్ని మీరు పెంచుకోవాలి.
0: వై షుడ్ హావ్ సచ్ ఎ ఫీలింగ్?
1: ఇది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మంచి గుణాన్ని పెంచుకోండి.
0: యూ మే బి ఎనీవేర్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
1: మంచి నడతను మీరు సాధించండి.
0: యూ హ్యావ్ గుడ్ బిహేవియర్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: నాకేది అక్కర్లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
1: ఈ ప్రపంచంలో ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రపంచంలోనే లేదు.
0: ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే.
1: అన్నిటినీ ఫ్రీగా ఇస్తున్నాం ఇక్కడ.
0: భగవాన్ గివ్స్ us ఎవ్రీథింగ్ ఫ్రీలీ.
1: ఏ ఒక్కదానికి కూడా మేము మిమ్మల్ని శ్రమ పెట్టడం లేదు.
0: అండ్ వీఆర్ నాట్ పుట్
1: తల్లిదండ్రులకు శ్రమ లేదు.
0: పేరెంట్స్ ఆల్సో
1: అలాంటి పరిస్థితి లోపల ఎంత పవిత్రమైన ఆదర్శమైన విద్యార్థులుగా తయారు కావాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఐడియల్ స్టూడెంట్స్ షుడ్ వీ బి దెన్?
1: కనుకని మీరు సమాజాన్ని, సంక్షేమాన్ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆదర్శ విద్యార్థులుగా తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్ హూ విల్ వర్క్ హార్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: కాన మీరు మంచివారైనప్పుడు మీ సహచరులు కూడా మంచివారు అవుతారు.
0: When you are good, your associates also will be good.
1: మీరు కుట్టినటువంటి దోమ మాదిరి తయారైతే మీ సహచరులు కూడా ఆ దోమ మాదిరి తయారైపోతారు.
0: If you behave like a mosquito that bites, your friends also will be mosquitoes.
1: కానీ ఏ విధంగా మంచితనం ఉండాలి?
0: How should you be?
1: హృదయములో మంచితనం ఉంటుంటే అన్ని మంచిగానే రూపొందుతాయి.
0: If there is goodness in our heart, everything else is bound to be good.
1: కొంతమందికి సంకుచితమైనటువంటి భావాలు అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: సమ్ డెవలప్ నారో ఐడియాస్ అండ్ ఫీలింగ్స్.
1: ఏ విధంగా ఉంటాయి?
0: హౌ డు దే డెవలప్?
1: ఆ సంకుచితమైన భావము సంకుచితమైన మార్గంలోనే ప్రవేశిస్తుంటుంది.
0: ద నారో ఐడియాస్ విల్ లీడ్ దెమ్ ఇన్ ద నారో పాత్.

0: ఏ గుడ్ మ్యాన్,
1: మంచి గుణవంతుడైనటువంటి విద్యార్థి చాలా నెమ్మదిగా ఉంటాడు.
0: ఏ వెరీ గుడ్ స్టూడెంట్ ఇస్ వెరీ హంబుల్ అండ్ సాఫ్ట్ అండ్ సింపుల్.
1: అట్టి వారిని చూసి దురాత్మకుండు.
0: వాచింగ్ దట్ మ్యాన్ దేర్ ఇస్
1: కారణమోర్మలేక
0: ఏ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: అపకారము చేయుట వాని విద్యగా
0: ఇట్ ఈస్ హిస్ స్కిల్ టు హార్మ్ సచ్ ఎ గుడ్ మ్యాన్.
1: ఎట్లా?

0: ambu.
1: You have got the sarees, precious, valuable sarees in
0: a trunk. Benar saree. 5,000 rupees saree which petrol petna, dani boy kurtuntari ee yokka. Why this?
1: So the 5,000 costly silk sarees are also spoiled by these silverfish.
0: White fish.
1: And these white ants also will spoil the other rest of the sarees.
0: మహా విలువైనటువంటి ఒక శారీని కూడా కొడుతుంది.
1: ఏ చీప్ శారీ అండ్ ఆల్సో కొట్టడమే
0: దాని స్వభావము.
1: స్పాయిలింగ్ ఇస్
0: అదే రీతిగానే కొంతమంది చిమ్మట సంతతి వారు, కొంతమంది
1: సమ్ హావ్ ది నేచర్ జోగ
0: సంతతి వాళ్ళు, కొంతమంది చీమ సంతతి వాళ్ళు, కొంతమంది ఈ విధంగా అనేక సంతతులు అంతా ఉంటుంటాయి.
1: సో సమ్ బిలాంగ్ టు దిస్ ప్రోజెనీ ఆఫ్ వైట్ హ్యాండ్స్ అండ్ ది యాంట్స్ అండ్ మస్కిటోస్.
0: కానీ విద్యార్థులు ఆ సంతతికి సంబంధించిన వారిగా ఉండకూడదు.
1: బట్ స్టూడెంట్స్ షుడ్ నాట్ బిలాంగ్ టు దట్
0: ట్రైబ్. దైవ సంతతికి సంబంధించినటువంటి వారిగా ఉండాలి.
1: వి బిలాంగ్ టు ద డివైన్ ట్రైబ్, డివైన్ ఫ్యామిలీ.
0: అప్పుడే దేశం కూడా మిమ్మల్ని అనేక రీతిలుగా కూడా గౌరవిస్తుంది.
1: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ ఆల్ ఓవర్ ద కంట్రీ.
0: దేశమునకే కాదు, యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి దీన్ని మీరు అందించగలుగుతారు.
1: నాట్ ఓన్లీ టు దిస్ కంట్రీ, యూ విల్ బి ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ విధమైనటువంటి గుణాలను మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ నోబుల్ క్వాలిటీ.
0: ఆ విధమైనటువంటి కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్.
0: ఆ విధమైనటువంటి విద్యను మీరు అభ్యసించాలి.
1: యూ షుడ్ అక్వైర్ దట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్.
0: మొట్టమొదట
1: ఫస్ట్
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: నేను ఆశించేది అది ఒక్కటే.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ యూ టు డూ.
0: ఎక్కడ ఉండినప్పటికీ నీ పేరు ప్రతిష్టలు సరైనటువంటిగా ఉంటే తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.
1: యూ మే బి ఎనీవేర్, ఇఫ్ యూ హావ్ గాట్ ఎ గుడ్ నేమ్, యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్.
0: కానా
1: సో
0: చదువు కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద స్టడీ దట్ ఇస్
0: గుణము ముఖ్యము.
1: ఇట్ ద వర్చ్యూ క్యారెక్టర్ దట్ ఇస్
0: గుణము కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ఈవెన్ క్యారెక్టర్
0: ప్రవర్తన ముఖ్యము.
1: ఇట్స్ యువర్ బిహేవియర్
0: ప్రవర్తన కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద బిహేవియర్
0: ప్రేమ ముఖ్యం.
1: ఇట్స్ లవ్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అన్నింటికంటే కూడా నువ్వు ప్రేమ ఒకటి ఉన్నదంటే ఈ యొక్క ఈ సంకుచిత భావాలంతా ఆ సమీపం నందే ఉంటుండవు.
1: ఇఫ్ యూ హావ్ దట్ సుప్రీం లవ్, ద నారో ఫీలింగ్స్ విల్ నెవర్ బి ఎనీవేర్ అరౌండ్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ మీ యొక్క హృదయం యొక్క తత్వముని మార్చుకోకుండా ఉంటుండాలి.
1: యు మే గో ఎనీవేర్, నెవర్ చేంజ్ ది నేచర్, యువర్ ఓన్ నేచర్.
0: అది నేను కోరేటువంటిది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఏ శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి శాశ్వత కీర్తిని సంపాదించండి.
1: గెట్ ఏ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: యవ్వనం ధనం అనేటువంటి శాశ్వతం కాదు.
1: ద యూత్ అండ్ మనీ ఆర్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం జీవనం లోకే.
1: ద లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం యవ్వనం ధనం.
1: ద యూత్ అండ్ మనీ ఆర్ ఆల్సో పాసింగ్.
0: అస్థిరం ధారా పుత్రాది.
1: ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ దే ఆర్ ఆల్సో టెంపరరీ.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ట్రూత్ and a good name, reputation, they are permanent.
0: Avu rendu viru techukondi.
1: Have these two things.
0: Aadina maata tappakunda.
1: Never go back the word, the promise you made.
0: Paalu kaakunda.
1: Never go in the wrong path.
0: Institute lo chadivinanduku meeru institute ku ivvavasinatundi okka sunkamu gauravame anta chaalu maaku.

0: If an individual does not possess qualities which are good, virtuous and noble, truly speaking, he is no human being at all. If one does not possess this innate sense of being humble, how can one could call this person a person who boasts of a good and noble character? This is the word as it is, this is the truth as it is, that I am communicating to you.
1: Prema Swarupulara.
0: Embodiment of love.
1: Sakala Sadgunamulalo. పవిత్రమైనటువంటి ప్రేమని ప్రధానమైనటువంటిది.
0: Out of all virtues, it is this pure sublime love which is the noblest.
1: ప్రేమకు రెండవ పేరే దయ.
0: The second name for love is compassion.
1: ప్రేమను ప్రేమించుకొనది అనంతముగా పెరుగునటువంటిదే ప్రేమ.
0: Love is that that even as you keep loving it, it will grow.
1: ఒకానొక సమయమునందు తుకారాము ఈ ప్రేమను గురించి చక్కగా వివరిస్తూ వచ్చాడు.
0: Once upon a time, the saint Tukaram described love thus.
1: భగవంతుడా, ఏకాత్మ భావంతో నిన్ను పొందునదే జ్ఞానమని పెద్దలు చెప్పుదురు.
0: ఓ లార్డ్, ఎల్డర్స్ హావ్ టోల్డ్ us that which is obtained with a single minded purpose of devotion and dedication is
1: అద్వైత దర్శనమే జ్ఞానమని కూడాను గ్రంథములు బోధించుచున్నవి.
0: Is jnana or supreme knowledge. Further, you have understood what advaita or non dualism is, and that is jnana.
1: కాని ఈ అద్వైత మార్గములో జ్ఞాన మార్గమునందు నిన్ను పొందుటకు సామాన్యమైన మానవులకు సాధ్యం కాదు.
0: Though this is what the elders have taught us, it is not possible for us to realize you, we ordinary mortals, to realize you through the path of jnana.
1: కనుక నాకు ఈ జ్ఞాన మార్గం అవసరం లేదు.
0: Therefore, I wish to have nothing to do with this path of jnana.
1: ఇంకా జప తప ధ్యానాది కర్మల ద్వారా ఈ కఠినమైనటువంటి కార్యములు నేను చేయలేను.
0: And through the medium of japa or penance or dhyana or meditation also, I cannot reach you.
1: ఇవన్నీ చేసినప్పటికీ నీవు చిక్కుదవు అనేటువంటి నమ్మకం నాకు లేదు.
0: Now even if I were to perform all these rituals, I have no confidence that I could attain you.
1: ఒక్క ప్రేమ మార్గమునందు మాత్రమే నిన్ను సులభముగా వశం చేసుకునేటువంటి శక్తి నాకున్నది.
0: I have this innate conviction and strength of purpose that through the medium of love alone I could possibly secure you.
1: కనుక అట్టి ప్రేమని నాకు అభివృద్ధి ఉన్నట్టుగా దీవించమని ప్రార్థించాడు.
0: Therefore, O Lord, bless me thus that I may secure that sublime love.
1: ప్రేమ అనగా కేవలము మనిషికి మనిషికి మధ్యన ఉన్నటువంటిది ప్రేమని భావిస్తారు.
0: What does love mean? We tend to look upon it as a relationship between one individual and another.
1: మనిషికి పదార్థమునకు మధ్యన ఉన్నటువంటి ఒక ఇచ్ఛా శక్తిని ప్రేమ అని కూడాను మరికొందరు చెప్తారు.
0: Or there are others who look upon love as this sense of liking between one individual and a material object.
1: మనిషికి విషయమునకు మధ్యన ఉన్నటువంటి సంబంధమే ప్రేమ అని కని మరికొంతమంది చెప్తారు.
0: There are yet others who talk about love as the link between a human being, an individual and the material.
1: ఈ విధంగా ప్రేమను ప్రపంచముతోన పదార్థముతోన విషయములతోన సంబంధము గావించుకున్నటువంటిది ప్రేమ అని దీని యొక్క అంతరార్థాన్ని బోధిస్తూ ఉంటారు.
0: In this way they try to define love as an external commodity that exists between one individual and another, between one individual and all the material world around him.
1: కానీ నా దృష్టిలో ఇది ప్రేమని అయినప్పటికీ ఇది స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతుంది.
0: But in my view, this could be called love, all right, బట్ ఇట్స్ ఎ లవ్ విచ్ ఇస్ సెల్ఫిష్ ఇన్ నేచర్.
1: ఇది స్వప్రయోజన నిమిత్తమై ఆశించేటువంటి ప్రేమగా ఉంటుంటది.
0: దిస్ లవ్ ఇస్ దట్ విచ్ ఫర్దర్స్ యువర్ ఓన్ కాజ్.
1: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపెట్టేటువంటి ప్రేమ ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కానేరదు.
0: దట్ విచ్ మోటివేట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ యువర్ ఓన్ కాజ్ హౌ కెన్ ఇట్ బి ఎ ప్యూర్ లవ్.
1: ప్రేమ అన్నటువంటిది అప్పు ఇచ్చేటువంటిది కానీ అప్పు తెచ్చుకునేటువంటిది కానీ కాదు.
0: లవ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ షుడ్ బి గివెన్ ఆన్ లోన్ ఆర్ టేకెన్ ఆన్ లోన్.
1: కనుక పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి యొక్క ప్రేమ స్వార్థరహితంగా ఉండాలి.
0: సో దట్ లవ్ విచ్ ఈస్ సేక్రెడ్నెస్ అండ్ విచ్ ఈస్ హోల్ అండ్ ప్యూర్ షుడ్ హ్యావ్ నో సెల్ఫిష్నెస్.
1: నిర్మలమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ప్యూర్
1: ఫలరహితమైనటువంటిదిగా ఉండాలి.
0: ఇట్ షుడ్ నాట్ సీక్ ఎనీ ఫ్రూట్.
1: స్వార్థరహితము ఫలరహితము పరిశుద్ధము అయినటువంటి ప్రేమని పవిత్రమైన పరమాత్మ ప్రేమగా నిరూపించవచ్చు.
0: దట్ లవ్ విచ్ ఇస్ సెల్ఫ్లెస్ విచ్ హాస్ నో ఐ ఆన్ ద ఫ్రూట్ అండ్ విచ్ ఇస్ నాట్ మోటివేటెడ్ బై ఎనీ సెల్ఫిష్నెస్ దట్ ఈస్ ద లవ్ ఆఫ్.
1: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పటికీ ఇది పరిపూర్ణము కానేరు.
0: ఇఫ్ యు డు నాట్ సీ ఎనీ ఆఫ్ దీస్ క్వాలిటీస్ ఇన్ ఇట్ ఇట్ కెనాట్ బి కాల్డ్ ట్రూ లవ్.
1: ఇట్టి ప్రేమ ద్వారా భగవంతుని సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
0: ఇట్ ఈస్ త్రూ దిస్ ప్యూర్ అన్సన్డ్ లవ్ దట్ యు కెన్ సెక్యూర్ గాడ్.
1: ప్రేమలేనటువంటి జీవితము ప్రేమలేనటువంటి యొక్క తత్వము ప్రేమలేనటువంటి మార్గము గమ్యాన్ని చేర్చలేదు.
0: ఎ లవ్ ఎ లైఫ్ డివైడ్ ఆఫ్ లవ్ ఎ నేచర్ డివైడ్ ఆఫ్ లవ్ ద పాత్ డివైడ్ ఆఫ్ లవ్ కెన్ నెవర్ టేక్ యూ టు ద డెస్టినేషన్ ప్రాపర్.
1: నేను అనేక పర్యాయాలు చెప్తుంటాను. ఈ హృదయం అనేటువంటి దాన్ని సాగు చేసేటువంటి పరిస్థితుల్లో మనము ప్రేమనే ప్రధానమైనటువంటి కీలకంగా పనిముట్టుగా మనము ఎన్నుకోవలసి వస్తుంది.
0: ఐ హావ్ మెన్షన్డ్ దిస్ ఆన్ కౌంటెస్ అకేషన్స్ బిఫోర్. ఇఫ్ యూ విష్ టు కల్టివేట్ ద ఫీల్డ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ లవ్ విచ్ హ్యాస్ టు బి గివెన్ ఎ ప్రామినెంట్ రోల్.

0: ఉండగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది. గోపికలు ఈ విధమైనటువంటి గానాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: The gopikas would sing out to Lord Krishna thus, O Lord, may we be able to cultivate this field of our heart wherein we can sow the seed of love. Let that become a sapling of love under the influence of a rain of love which in course of time will assume a river which is flooding and overflowing in love.
0: Suryunu nundi kiranamulu puttinattuga,
1: just as the rays originate from the sun,
0: samudram nundi alalu puttinattuga,
1: and just as you have the waves on the surface of an ocean,
0: agni nundi kanamulu puttinattuga,
1: as you have sparks flying out from a fire,
0: daivam nundi prema puttindi,
1: love has its origin in God,
0: kanuka prema daiva swaroopame,
1: therefore love is a very embodiment of God.
0: Ati sutramainatundi yantram dwara manavuni raktamunandu kasarinchetundi kanamulanu choochutumo, అదే విధముగానే మానవత్వం నుండి ఈ ప్రేమ అనేటువంటి యంత్రం ద్వారా పరమాత్మను చూచుటకు సాధ్యమవుతుంది.
1: ఈవెన్ యాజ్ యూ కెన్ ఫీల్ అండ్ సీ ద వీన్స్ అండ్ ద ఆర్టరీస్ విచ్ క్యారీ ద బ్లడ్ అక్రాస్ ద బాడీ, సో ఆల్సో యూ కుడ్ సీ అండ్ పర్సీవ్ దిస్ ఫోర్స్ ఆఫ్ లవ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఆర్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: కనుక పరమాత్మను మనము సందర్శించవలనన్నా కేవలం ప్రేమ ద్వారానే సందర్శించాలి.
1: So if you wish to realize God, it is love alone which can confer on you this realization.
0: Prema sadhakunaku ati sulabhamaina margam.
1: Love, the path of love, is easy of reach of the common man.
0: Aithe idi swartharahitanga manam deenni upayoga pettukovali.
1: But then this love should be selfless in nature.
0: Prema prema nimittamai manam upayoginchukovali.
1: We should use love for love's sake.
0: Prema padartha nimittamai kadaneetundi satyanni gurtinchali.
1: Love should not be geared up to a material thing or possession.
0: Prema ani rendu aksharamulu padamulu lopane iha paramulu kudanu imidi untunnavi.
1: Now these two syllables pray and ma, which make up prema, that is love, you can get that which is in this world and the world beyond.
0: Aakasham nundi kurisinatundi varshamu parvathamula paina padavachunu nadullo padavachunu samudramulo padavachunu bhoomi pai padavachunu.
1: The rains which come pouring down from the sky above could fall on the mountain, could fall in the rivers, could become part of the ocean, could also fall on the earth.
0: Aithe ee meghamula varshamu samattanga undinappadikini parishuddhanga undinappadikini padina pradesham yokka swabhava swaroopanni kudanu idi kontha varakunu maarpu chendutundi.
1: Now the rain that comes down thus is pure as far as its basic nature goes. But what becomes of it depends upon the thing on which it would ultimately fall.
0: Isukalo varsha jaladhara inkipo,
1: like if this rain were to fall on a beach of sand, it will sink, it will be
0: nallaregadi bhoomi pai padina adu nilchipo,
1: whereas if it were to fall on a plateau, it could remain thus.
0: ముత్యపు చిప్ప పైన పడినా అది ముత్యములుగా మారు.
1: If it were to fall on a shell, it could become a pearl.
0: అదే విధముగానే నల్లరేగడి పైన పడినటువంటి యొక్క జలము నల్లగా మారిపోతుంది.
1: If it were to fall on a surface which is dark and black in color, it would assume that color.
0: ఎర్ర భూమి పైన పడినప్పుడు ఆ నీరు ఎర్రగా రూపొందుతుంది.
1: If the same rain were to fall on a sheet which is red in color,
0: samudramulo padinappudu ivu uppaga mari potundi,
1: the rain will be red in color. If it falls in the ocean, it will become saltish.
0: Nadilo padinappudu tiyadanamulo tiyaga roopondutundi.
1: If it is part of a river, it will become sweetness itself.
0: Adhe vidhamugane prema paramatma swaroopam ainappatikini vari vari hrudaya paripatmanu patti ee prema swarthanga పరార్థంగ స్వప్రయోజనంగా ఫలరహితంగా స్వార్థరహితంగా ఈ రూపొందుతూ వస్తుంటాది.
1: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ లవ్, గాడ్స్ లవ్, ఈస్ ప్యూర్ ఇన్ ఇట్స్ బేసిక్ నేచర్, బట్ డిపెండింగ్ అపాన్ ద రిసెప్టికల్ ఆన్ విచ్ యూ కెన్ ఫైండ్ దిస్ లవ్, ఇట్ విల్ టేక్ అప్ డిఫరెంట్ ఫార్మ్స్ లైక్ బీయింగ్ సెల్ఫిష్,
0: ఈ కారణముల చేత
1: అండ్ సో ఆన్.
0: భగవంతుని కూడాను మనము కొన్ని రకమైనటువంటి గుణములు కలవాడిగా మనము విశ్వసిస్తున్నాము.
1: It is because of this that we look upon God as one who has attributes and qualities.
0: భగవంతుని యందు ఎట్టి మార్పులను రేవు రావు.
1: But actually speaking, God has no qualities. He does not undergo any change.
0: ఈ మానవుల యొక్క భావ మార్పులే.
1: This change that you attribute to God is a reflection of man's feeling. It is man's own way of changing and looking at things.
0: యద్ భావం తద్ భవతి అని తన భావములే తనక ఆ రూపాన్ని రూపంగా ప్రతిబింబిస్తూ వస్తున్నాయి.
1: The way you look at things gives you a form and shape.
0: నిజమైనటువంటి శుద్ధమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి యొక్క మానవత్వంలో ఇది ఏమాత్రం కూడాను మార్పులు చెందదు.
1: Now the nature, the human nature, which is pure, which is selfless, certainly in the same manner will not undergo any change.
0: కాగితమునందు చిత్రించినటువంటి పూల లత ఎంత గాలి వచ్చినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి పెనుగాలు వీచినప్పటికీ ఆ లత ఏమాత్రము ఆడదు.
1: Now if you were to draw a garland of flowers on a piece of paper, whatever might be the intensity of the breeze that is blowing, these flowers are not displaced. They are not shaken off the paper.
0: అదే గాలి సహజమైనటువంటి ప్రాకృతమైనటువంటి లతలను అనేక విధములుగా ఆడిస్తుంది.
1: The same breeze, if it were to blow across a natural creeper of flowers, it will shake the creeper.
0: కనుక ప్రాకృతమైనటువంటి ప్రేమలు కొన్ని విధములైనటువంటి యొక్క దూషణ భూషణ తిరస్కారములకు కానీ విమర్శలకు కానీ అటు ఇటు ఆడుతాయి.
1: So in the same manner, that which you see in the world around you, in nature, tends to shake and respond to things like criticism or praise and so on.
0: Nitya satya nirmalamainatvanti yokka hriday sthayilo hattukunnatvanti yokka prema elanti deeni kudanu marpu chendadu adi aadadaniki veelu undadu.
1: Whereas that pure love which is firmly implanted in your heart remains unshaken whatever be the intensity of the external
0: influence. Vatavaranamunu puraskarinchukoni mana bhavamulo maarakudadu.
1: Now it should not be that the outside influences will affect our own thoughts and feelings.
0: ఏ ప్రదేశములో ఉండినప్పటికీ మన విశ్వాసం అనేటువంటిది సుస్థిరమై ఉండాలి.
1: Wherever we might be, our sense of faith and conviction should be unshaken.
0: దీనిని గోపికల దగ్గరికి వచ్చినటువంటి ఉద్ధవుడు తిరిగి కృష్ణుడి దగ్గర చేరి వారి యొక్క భక్తి ప్రపత్తుల యొక్క స్థిరతత్వాన్ని కృష్ణుడికి చెప్పుతున్నాడు.
1: It is in this context that we look at this incident involving Uddhava, who once came along to see and visit the Gopikas, and he saw for himself the love and the devotion that the Gopikas had for Krishna, and he returns to Krishna.
0: Krishna attalu mottukunna mari bhartalu kattulu nooruchunna nooretharu kopagincharu etakegaru bhitila boru గోపికల్ కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా నుండే వారిలో కృష్ణుడు అత్తలు మొత్తుకున్నారు.
1: ఉద్ధవ ఇస్ రికౌంటింగ్ టు కృష్ణ ద డివోషన్ ఆఫ్ ది గోపికల్స్ దట్ హీ హ్యాడ్ హింసెల్ఫ్ సీన్. ఓ కృష్ణ, ఈవెన్ యాజ్ ది మదర్స్ ఇన్ లా ఆర్ బెంట్ అపాన్ హారసింగ్ దెమ్ టు ది ఎక్స్ట్రీమ్ అండ్ ద హస్బెండ్స్ ఆర్ షార్పనింగ్ దేర్ నైఫ్స్ అండ్ స్వర్డ్స్ బై వే ఆఫ్ హార్మింగ్ దెమ్,
0: నోరెత్తరు.
1: The Gopikas would not utter a single word.
0: భీతిలో పోరు.
1: Nor are they given to any state of undue anxiety or fear.
0: కారణం కొత్తములందు చిత్తరువు బొమ్మల రీతిగా ఉండే వారిలో కృష్ణుడు కాగితం పైన ప్రింట్ వేస్తే ఏ విధంగా ఆ చిత్తరువు ఆ యొక్క కాగితం రెండు కూడా ఏకమై ఉంటుంటాదో అదే విధంగానే వారి చిత్తములనేటువంటి యొక్క పొత్తమునందు భగవంతుడు హత్తుకుని పోయి ఉన్నాడు.
1: They are firm and steady and are full of equipoise. What's the reason? The simple reason is Krishna is firmly implanted in their hearts, just as a picture is printed on a piece of paper. It cannot be separated, it cannot be shaken or
0: moved. హృదయం అనేటువంటి యొక్క దీనిలో మన ప్రేమ హత్తుకుని పోవాలి.
1: The same manner, in this heart of ours, love should be firmly implanted. It should become part of it.
0: మన ప్రేమ రాలిపోయేది పారిపోయేటువంటిదిగా ఉంటుండకూడదు.
1: Our love should not be one which tends to fall away or which tends to run away from us.
0: రాలిపోయేటువంటిదిగా కూడా ఉంటుండకూడదు.
1: Nor should it be one which can be discarded.
0: వాడిపోయేటువంటిదిగా ఉండకూడదు.
1: It should not fade away, it should not wither away.
0: ఇలాంటి నిశ్చల నిస్వార్థ ఫలరహితమైనటువంటి యొక్క ప్రేమనే సత్యమైనటువంటి ప్రేమ.
1: It is this steady love, it is this selfless love, it is this sublime love which could be called true love.
0: ఇట్టి ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుడైనటువంటి పరమాత్మని పొందుటకు సాధ్యమవుతుంది.
1: Through this medium of love, such love, one could get God whose love personified.
0: సర్వసామాన్యంగా మనం విచారించి చూచిన అర్థమవుతుంది.
1: Now, even in our commonplace things, if only we were to look a little deeper, we can understand the significance.
0: ఉదయించినటువంటి యొక్క సూర్యుని మనం పరికించాలనుకుంటే ఒక టార్చ్ లైట్ పెట్మాక్స్ లైట్ ఏదో ఒక విధమైనటువంటి దీన్ని ఆధారంగా తీసుకుని చూడనక్కర్లేదు.
1: The sun which rises in the early hours of the morning, you wish to see this sun. Now you don't have to make use of an artificial thing like a torch light or a kerosene lamp and such other artifacts.
0: Suryuni yokka prakashamtone suryuni chudachu.
1: You can view the sun through the effulgence of the sun.
0: Chandruni yokka challadanamu telladanamtone chandrunu kuda manam chudavachu.
1: Likewise you could see the moon through the coolness that the moon radiates.
0: Ee surya chandrunu chusutaku maroka deepamlo manaku akkaraledu.
1: So to see the sun or the moon you don't need an external source of light.
0: Adhe vidhamgane జ్ఞాన ప్రేమలను మనము దర్శించవలనన్నా జ్ఞాన ప్రేమల చేతనే దర్శించాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యు విష్ టు హావ్ దిస్ సెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ లవ్ ద మీడియా షుడ్ బి అడాప్టెడ్ ఆ నాలెడ్జ్ అండ్ లవ్ అగైన్.
0: కనుకనే ప్రేమనే ప్రకాశము.
1: దేర్ఫోర్ లవ్ ఇస్ దిస్ ఎఫల్జెన్స్.
0: ప్రేమనే ప్రాణము.
1: లవ్ ఇస్ వెరీలీ యువర్ లైఫ్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమ ద్వారానే ప్రేమ స్వరూపుని పొందుటకు ప్రయత్నించాలి.
1: యూ షుడ్ స్ట్రైవ్ దేర్ఫోర్ to secure God through the medium of love.
0: ఈ పవిత్రమైనటువంటి ప్రేమని పరమాత్ముడు కోరుతుంటాడు.
1: It is this pure love that God seeks of you.
0: కానీ ఈ ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.
1: But man does not understand the nature of this pure love. He gives it distorted versions, different interpretations, in the process gets confused.
0: ఈ మార్పులు తమ ప్రేమలో ఉండినటువంటివే కానీ పరమాత్మని ప్రేమలో కనిపించవు.
1: ద చేంజెస్ దట్ హి విట్నెసెస్ ఆర్ బికాజ్ ఆఫ్ హిస్ ఓన్ సెన్స్ ఆఫ్ లవ్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్. ఇట్ హస్ నథింగ్ టు డు విత్ గాడ్స్ లవ్.
0: స్థిరముగా ఉండినటువంటి జలములో చంద్రబింబములు స్థిరంగానే కనిపిస్తుంటాయి.
1: అ వాటర్ విచ్ ఇస్ స్టడీ యూ కుడ్ సీ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మూన్ ఆల్సో ఇన్ ఎ స్టడీ మేనర్.
0: చలించేటువంటి జలములో ఉండినటువంటి చంద్రుడు వంటి మానవులు దీనిని అనేక రకములుగా భావించి దీనిని కొన్ని విపరీతమైనటువంటి అర్థములుగా తాము గుర్తించుకొని తద్వారా వారు కొంత తబ్బిబ్బైపోతుంటారు.

0: అనే కనిపిస్తుంటాయి.
1: A water which is steady, you could see the reflection of the moon also in a steady manner.
0: చలించేటువంటి జనములో ఉండినటువంటి చంద్రుడు చలిస్తూనే ఉంటుంటాడు.
1: Let the same water be not steady, then the reflection of the moon also will not be steady.
0: మాలిన్యమైనటువంటి జలములో కనిపించేటువంటి చంద్రుడు మాలిన్యంగానే ఉంటున్నట్టుగా.
1: Water which is dirty and impure, the reflection of the moon also will likewise be
0: dirty. ఈ స్థిరత్వము, ఈ చలత్వము, ఈ మాలిన్యము జలముదే కాని అందులో ప్రతిబింబించేటువంటి చంద్రుడికి ఏమాత్రము కూడాను సంబంధం లేదు.
1: Now the point is, this wavering nature, this dirt and the filth that you have seen in the water is the nature of the water. It has nothing to do with the moon.
0: కనుకనే మన హృదయము చలించేటువంటి రీతిగా ఉన్నప్పుడు అందులో కూడాను భగవంతుడు చలించినట్టుగానే కనిపిస్తుంది.
1: The same manner, if our heart were to be wavering, then God who resides within would also appear to be wavering.
0: తమోగుణంతో నింపుకున్నటువంటి హృదయములో భగవంతుడు తమస్సుగానే కనిపిస్తాడు.
1: Like, if the heart is full of this tamoguna, God appears to you as tamas.
0: పరిశుద్ధమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి భావంతో నింపుకున్నటువంటి హృదయంలో భగవంతుడు కూడాను సత్యనిత్యంగానే నిరూపిస్తాడు.
1: On the other hand, the heart which is sacred, which is real, permanent and lasting, then God also will be assuming the same form.
0: ఈ వ్యక్తి యొక్క తమస్సు కాని, ఈ వ్యక్తి యొక్క చంచలత్వములు కాని, ఈ వ్యక్తి యొక్క పరిశుద్ధములు కాని భగవంతుడు ఏమాత్రం కూడాను సంబంధం కాదు.
1: So God has nothing to do with what this individual has in his heart, whether it is tamasic, whether he is a wavering nature, whether he has kept it pure and sacred.
0: అన్నింటి యందు భగవంతుడు పరిశుద్ధమై పవిత్రమయ్యే ఉంటుంటాడు.
1: Because in everything, God ever remains as pure and sacred and noble.
0: కనుక మానవుని భావమును పురస్కరించుకొని మాధవ తత్వాన్ని మనము నిర్ణయించుకుంటూ ఉన్నాం.
1: So what we are doing is, we take a look at what man is and thereby paint God.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: కనుక మనలో ఉండినటువంటి భావములు పరిశుద్ధంగా ఉంచుకుని చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So our thoughts should be pure. We should have an unwavering sight and we should have all that is noble in us and thereby look upon God.
0: ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: How is it possible to achieve this?
0: మనం అర్పితముగా ఉంచాలి.
1: We should offer.
0: ఏ హృదయంబు నొసగితివో ఈసె నాకు మగిడి దానిని అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును.
1: What is the offering that you have to make to the Lord? Oh Lord, the very same heart that you have endowed me with, I am making an offering of it. What else could I possibly give you, could I offer to you?
0: అంజలి కిటింతు అందుకోవయ్య నీవు.
1: I am offering this heart through my own intense, sincere prayers. Oh Lord, be merciful.
0: నేను కొత్తగా నీకు అందించేది ఏమీ లేదు.
1: There is nothing new that I can offer to you.
0: నీవు ఇచ్చినదే నీకు అర్పితం చేస్తున్నా.
1: What you have given me, I am offering it to you.
0: గంగను నిలుచుకొని కేశవాయ నమః, నారాయణ నమః, గోవిందాయ నమః, వసుదనాయ నమః, ఈ గంగ నీళ్లు గంగకే వదులుతున్నాడు, వీళ్ళ తాత సొత్తు ఏమీ వదలలేదు.
1: Like you are standing knee deep in the river Ganga or Ganges and you are taking cupfuls of water and offering back to God, uttering different names.
0: ఈ గంగ తన జనములకు తన అర్పితం చేయమని గంగ కోరలేదు.
1: What you are doing is offering to the Ganges river the water which is itself.
0: అదే విధంగాని భగవంతుడు అనుగ్రహించినటువంటి సంపదలను కాని, బలమును కాని, గుణమును కాని, ప్రేమను కాని భగవంతునికి అర్పించటంలో తన యొక్క గొప్పతనం ఏమాత్రము ఉండదు.
1: There is nothing from your side that you are offering. In the same manner, what God has given to you, the same things you make an offering of those. There is nothing outside of these.
0: భగవంతునికి నేను ఇది చేశాను, అది చేశాను అని అనేక విధములుగా మనము కొంత బలహీనమైన మనసుతో మనం భావిస్తుంటాం.
1: We tend to show up our own weakness when we keep proclaiming, I have done this, I have done that for God.
0: ఇట్టిదానికి భగవంతుడు ఏమాత్రం కూడాను లొంగడు.
1: God can never be impressed by such superficial acts.
0: నీవు ఇచ్చే పదార్థములకు కానీ, అర్పితం చేసేటువంటి యొక్క జగత్ సంబంధమైనటువంటి విషయములకు కానీ భగవంతుడు ఏమాత్రము కట్టుబడడు.
1: He can never be bound by what you offer in a materialistic sense of the word.
0: ఏ హృదయంతో చేస్తున్నావు, ఏ భావంతో నీవు అర్పితం గావిస్తున్నావు అని నీ హృదయ భావాన్ని తాను పరికిస్తూ ఉంటాడు.
1: You would rather look at the heart, the feeling behind, the motive behind every action of yours.
0: భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని అనుకోవటం కూడా మన భ్రాంతియే.
1: ఇట్ ఈస్ ఆల్సో ఎ కేస్ ఆఫ్ ష్యూర్ ఇల్యూజన్ ఆన్ అవర్ పార్ట్ టు ఫీల్ గాడ్ ఈస్ హియర్ ఆర్ గాడ్ ఈస్ దేర్.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: బికాజ్ గాడ్ ఈస్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: ఐ

0: కొన్ని కొన్ని ప్రాంతములు ఎందు మాత్రమే, కొన్ని కొన్ని ప్రదేశములు ఎందు మాత్రమే మనం గుర్తించడానికి వీలయ్యేటువంటి స్థితిలో మనకు గుర్తిస్తూ కనిపిస్తూ ఉంటుంది.
1: బట్ ఇట్స్ ఓన్లీ అండర్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇన్ దట్ సిచ్యువేషన్స్ దట్ వి కెన్ రియలైజ్ దిస్.
0: ఇది మన యొక్క పరిశుద్ధతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: అండ్ దిస్ ఇన్ టర్న్ ఇస్ అన్ ఇండెక్స్ టు అవర్ ఓన్ సెన్స్ ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ పర్సన్.
0: ఎవరి హృదయము నిర్మలంగా ఏ కాలమునందు చింతించునో ఆ కాలమునందు ఆ యొక్క సమయమునందు మాత్రమే భగవంతుడు సాక్షాత్కరిస్తుంటాడు.
1: లైక్ ఎ పర్సన్ విత్ ఎ ప్యూర్ హార్ట్ సిట్స్ స్టెడీలీ థింకింగ్ అబౌట్ హిమ్ మెడిటేటింగ్ అపాన్ హిమ్ గాడ్ షోస్ హిమ్సెల్ఫ్ టు దిస్ పర్సన్.

0: ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా.
1: You often indulge in this talk that at that time he was in Shirdi and now he is in Parthi. This is your way of interpreting events, because at all times, at all points, under all situations and circumstances, Sai has always been present in the eyes of a true devotee. Only you have to look out to him with open eyes and he responds and he comes forth to you. Sai is not one. The Lord Sai is not one who can be influenced and carried away by empty words, nor does he indulge in empty words and empty assurances. He is there for all to see, perceive and experience at all times, if only you have the purity of thought and purpose.
0: Gattu jeppu matanna varala gatti modalu patti chudega pottu battalu gatti baba chuttu tirige పొట్టి బాబా కన్ను విప్పి చూడరోరన్నా. పొట్టి మాటల వాడు కాడన్నా, ఈ సాయి దేవుడు బొట్ట బొమ్మల చూడబోడన్నా. గట్టు చెప్పు మటన్న వారల గట్టి ఓడలు పట్టి చేయును పట్టుబట్టలు గట్టి భక్తుల చుట్టూ తిరిగే పొట్టి బాబాను కన్ను విప్పి చూడరోరన్నా.
1: He is not one whose influence are carried away by empty words and empty actions. Those devotees who cry out to him, O Lord Sai, come to our assistance and help us cross this ocean, he is verily there, firmly giving them his support and his assistance. But at the same time, what is this Sai? He is a tiny, small person who is there for you.
0: Short.
1: And a short person. Tiny, small and short person who's there if only you were to look around, and there he is.
0: Kanuka Sai konni samayamu lopala chaala ullasanga utsahanga tamashaluga palakaristu untadu.
1: Now it's in Sai's nature that at times he indulges in pranks and being playful, and he's enthusiastic.
0: ఏవి చెప్పినా, ఏవి చేసినా, ఏవి తలచినా ఇందులో అంతరార్థములు లేకపోలేదు.
1: బట్ ఇన్ వాట్ ఎవర్ హీ డస్ ఆర్ సేస్ దేర్ ఈస్ అ డీప్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అయితే అందరూ ఈ అంతరార్థాన్ని గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉండరు.
1: బట్ నాట్ ఆల్ ఆర్ గివెన్ ద కెపాసిటీ టు లుక్ ఇన్ టు దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: వారి వారి శక్తి సామర్థ్యములు పురస్కరించుకుని వారు సాయి మాటలను సాయి భావములను వేరు వేరు రీతిగా తాను తలచుకుంటూ ఉంటారు.
1: In keeping with their own capacity and in their own strength of perception, they give different interpretations to what Sai says or does or means.
0: Kani inta matram cheta Sai yokka matalu kani Sai yokka nadakalu kani Sai yokka vishayamulu kani ee matram kuda nu lotu kalugadu.
1: But it's only your interpretation that you try to place upon these words and actions of Sai. But every word and action of Sai is repugnant with meaning and significance.
0: Sai matalu patuttam lekapoledu.
1: And it's not as if Sai's words have no strength of purpose.
0: Sai matalu yendu nirantaram kudanu shakti yokka satyamu satyam yokka bhaktamu ee yokka bhavam yokka reeti kudanu imidi untuntadi.
1: In every word of Sai there is this energizing force, there is this supreme sense of conviction, and there is this force.
0: Tatkalikanga adi yeroka reetiga kanipinchinappudigini munmundu dani yokka swaroopanni manam chakkaga darshinchavachchu.
1: Momentarily of course you may not be able to understand what it connotes, but gradually you will be able to perceive the significance.
0: Monnati dinamu feeling on desires aneetunte vishayamlo sai ye maatramu aashinchatam ledaniyu మీరు క్రోడీకరించినటువంటి యొక్క ఈ ధనమును మీరే అందుకోమని సాయి సంబోధించాడు.
1: లైక్ ద అదర్ డే వైల్ డిస్కోసింగ్ టు యూ Sai had talked about this scheme of stealing on desires. He went on to elaborate that he has nothing to do whatsoever with this money, and all that has been accumulated thus could be used by you for your own benefit.
0: Sai ki ilanti vishayam lopala kinchittaina kudanu abhilasha kani abhiruchi kani aasha kani ledaneetundi satyanni meeku teliyakapoyinappudiki nenu teliyajeptunnanu.
1: Now you may not know this truth, but I am making it a point to impress upon you the truth and the truth proper. And that is that Sai has no liking, has no hope for, or has no aspiration for things which are material.
0: Manasu, mata, nadata, manishi kokkati aina.
1: If there were to be perfect harmony between one's thought, word and deed,
0: atane satyavantu.
1: He is a man of truth.
0: Ee moodintilo ye maatramaina bhinnanga bhinnanga jarigina atanu asatya swaroopudu.
1: If there were to be a contradiction between one's thought, word and deed, then he is an unreal person.
0: Ee sai satya sai.
1: Now this sai is satya sai.
0: Sai mata, sai sankalpamu, sai yokka charyalu moodu okkati gane untuntayi.
1: So the word of Sai, the thought of Sai and the action of Sai would always be in perfect harmony.
0: Kevalamu progu chesinatvanti 60 lakshalu tirigi matalato cheppinatvanti de maatrame kaakunda danni kriyaga nirupinchetvanti oka tattvamu Sai tattvam.
1: So this talk about 60 lakhs which have been accumulated, it is not as if he was talking merely to impress you. He would like to show it to you in action what he really meant.
0: Naaku 60 lakshale kaadu 60 కోట్ల కోట్లు వచ్చినప్పటికీ అరకాసుగా కూడా నేను భావించను.
1: ఇట్ ఈస్ నాట్ మియర్లీ 60 లాక్స్ బీయింగ్ గివెన్ టు మీ. ఈవెన్ ఇఫ్ 60 crores ఆఫ్ రూపీస్ వర్ టు బి గివెన్ టు మీ, ఐ వుడ్ డిస్కార్డ్ ఇట్ యాజ్ ఐ వుడ్ డిస్కార్డ్ ద మోస్ట్ ఇన్సిగ్నిఫికెంట్ పైసా.
0: సాయి ఆశించేది ఒక్క నిర్మలమైన ప్రేమను మాత్రమే.
1: ఆల్ దట్ సాయి ఆస్క్స్ ఫర్ ఎవర్ ఈజ్ ప్యూర్ అన్సలీడ్ లవ్.
0: అట్టి వారికి ఏమైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటుంటాను.
1: అండ్ ఎ పర్సన్ హూ గివ్స్ దిస్ ప్యూర్ లవ్ టు హిమ్, సాయి ప్రిపేర్డ్ టు గివ్ ఎనీథింగ్.
0: నేను ఇచ్చుకుంటాను.
1: సాయి విల్ గివ్ హిమ్సెల్ఫ్ టు సచ్ ఎ పర్సన్.
0: ఈ సత్యాన్ని కొంత సందిగ్ధావస్థలో ఉండినటువంటి వ్యక్తులు చక్కగా గుర్తించాలని నేను ఆశిస్తున్నాను.
1: నా ఐ వుడ్ పర్టిలీ విష్ దట్ దోస్ పీపుల్ హూ ఆర్ అసెయిల్డ్ బై డౌట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ.
0: మానవుని యొక్క మనసు మహా చంచలత్వమైనటువంటిది.
1: మ్యాన్స్ నేచర్ అండ్ మైండ్ అట్ టైమ్స్ ఈజ్ వేవరింగ్ ఇన్ నేచర్.
0: నిరంతరము కూడాను ఒక విధమైనటువంటి ఆలోచనలతో ఇది పవిత్రమైనటువంటి భావాన్ని ప్రక్కకు నెట్టుతూ ఉంటుంది.
1: All the while, because of this continuous thinking process, the mind tends to discard that which is good and noble.
0: Kanukane Arjunudu kudanu chanchalam mi manakrishna pramadi balavadrudam. Krishna, ee manasu chala pramadamainatundi, chala balamainatundi, chala drudamainatundi, maha chanchalamainatundi.
1: That's why Arjuna had this to say about the mind to Krishna. No doubt, Krishna, the mind is a very powerful thing. It can really achieve wonders. But at the same time, it is of a wavering type.
0: Kanuka alanti chanchalatvanni meeru kontha varaku sthiraparchukoni ilanti bhavamullo ilanti samaveshamullo cherinappudu kaligeetvanti yokka bhavamunu kontha varakunu nigrahinchukoni sarina margamlo pravesha pettutuku prayatninchalani nenu aashisthunnanu.
1: So I am hoping that this wavering nature of the mind be arrested by you. Exercise a strict control over the mind and let it not get influenced by superficial considerations.
0: Bhagavantudu sarvajnudani oka vaipuna cheptu sarvavyapakudani maro oka vaipuna cheptu sarvashaktimayudani inkoka vaipuna cheptu madhya madhya ilanti sandehalaku avakasam ichchatamlo idi kevalamu balaheenamainatundi hrudayam ani bayata padutundali.
1: On the one hand, you keep proclaiming God as being omniscient, omnipotent and omnipresent. On the other hand, you are led away through a feeling of doubt. And this is a true index of your weakness.
0: Yelanti paristhiti endaina kudanu mana yokka maatalaku taginatundi vishwasanni kudanu tagina todu cheskovali.
1: Whatever may be the provocation, whatever may be the circumstances, your word should uphold your conviction.
0: Evaraina deeniki viruddhanga maatadina samayamlo mana manasu chelinchipothuntadi.
1: Now if somebody were to utter something contradictory to what we believe, we tend to get influenced.
0: Ee vidhanga chelinchipoyetundi manasunu జీవించిగా భ్రమించిపోయేటువంటి మనసును మనం భగవంతునికి ఏ రీతిగా ప్రీతి కలిగించదు.
1: దిస్ మైండ్ విచ్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ విచ్ షేక్స్ అట్ ద వెరీ మెన్షన్ ఆఫ్ సంథింగ్ విచ్ వి డు నాట్ రియలీ హ్యావ్ ఇన్ మైండ్, What's the use of offering such a mind and heart to God?
0: నీవు భగవంతుడు కలడని నీ విశ్వసిస్తున్నప్పుడు ఎవరైనా నీకు ఎదురేది భగవంతుడు లేడు నీ విశ్వసించడానికి సాధ్యం కాదు ఇది మూఢ నమ్మకము అని వాదించినప్పటికీ
1: Now, even as you are trying to say that there is God, you have firm conviction and belief that there is God, somebody comes along and challenges you and he starts saying there is no God.
0: దానిని ఎదుర్కొనేటువంటి యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి.
1: We must have the strength to face up to this challenging remark or statement from the other side.
0: ఇది సంపాదించుకుంటే లభించేటువంటి పదార్థం కాదు విశ్వాసము బలపరచుకోవాలి.
1: This is not something which can be accrued from the outside. It is your own sense of faith that should grow from within.
0: ఇందులో రెండు తెగలు ఉంటున్నారు ప్రపంచంలో.
1: Now in this world there are two categories of people.
0: భగవంతుడు లేడు అనేటువంటి తెగ ఒకటి.
1: One category is that which proclaims there is no God.
0: ఉంటే చూపగలవా అని మరొకటి.
1: The second category, okay, if God does exist, can you show him to me?
0: భగవంతుడు లేడు అని చెప్పేటువంటి వాడు భగవంతుని చూపు అనేటువంటి దానికి అధికారుడే కాదు.
1: Now one who says there is no God, how can he ask you to show God to him? He has no right.
0: లేడు అని తానే చెప్తున్నప్పుడు చూపు అనేటువంటి అధికారం తనకి ఎక్కడ ఉంది?
1: Like he says there is no God, where has he the right to ask you to show God to him?
0: లేడు, తనకు లేడు.
1: Now there is no God, yes, as far as he is concerned.
0: మన పైన ఈ ఒత్తిడి తేవడానికి అధికారం లేదే.
1: He has no right to bring such a pressure on us.
0: అప్పుడు మనం ఏమి జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, దేవుడు లేడు అని నీవు అంటున్నావు, ఉన్నాడని నేనంటున్నాను. నీకు లేకుండా పోవచ్చును, నాకు ఉన్నాడు. నా దేవుడు లేడని చెప్పడానికి నీవెవరు? నీకేం అధికారం?
1: What you should answer back is, look here, you are saying there is no God. I am maintaining there is God. As far as I am concerned, God exists. And the God who exists for me, what right have you to say that he does not exist?
0: నీ దేవుడు నీకు లేకపోవచ్చును.
1: Your God may not exist for you.
0: నా దేవుడు లేడంటే నీకేం అధికారం లేదు.
1: But you have no right whatsoever to say that my God does not exist.
0: ఈ విధమైనటువంటి దీంతో మనం ఎదుర్కోవడానికి తగినటువంటి ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: It is this strength of purpose and conviction that we should project in such situations.
0: ఉంటే చూపగలరా అని కూడాను వారు కొంత రెండవ ప్రశ్న.
1: Now the second category, okay, if God exists, can you show him to us?
0: దీనికి రెండో జవాబు, నీకు చూడాలని ఆశ ఉంటే నన్ను అనుసరించు.
1: The answer that you must give is, if you wish to really see God, follow me.
0: నన్ను అనుసరించకుండా ఉంటే చూపమంటే ఏ రీతిగా చూపడానికి సాధ్యమవుతుంది?
1: You do not wish to follow me and you want to see God. How is it possible?
0: నీకు చూడాలని ఆశ ఉన్నప్పుడు విశ్వసించు, దాన్ని అనుసరించు, తప్పక చూడగలవు.
1: You have the wish to see God. Then be of that faith and follow that faith of yours.
0: పాలలో వెన్న ఉన్నదని నా వాదన.
1: Now I maintain that there is butter in milk.
0: ఉంటే చూపమని వారి వాదన.
1: The other side says, okay, if the butter is there, show the butter to me.
0: అప్పుడు మనం ఏ రీతిగా జవాబు చెప్పాలి?
1: What's the answer that we give?
0: అయ్యా, పాలను పెరుగుగా చేయి.
1: Oh man, make this milk into curd.
0: పెరుగును మరించు.
1: And churn this curd.
0: తరువాత ఈ వెన్న నీకు బయటపడుతుంది.
1: దెన్ ద బటర్ ఇస్ దేర్ ఫర్ యూ టు సీ.
0: అంతేకాని పాలను చేతిలో పెట్టుకుని పాలు పాలు పాలు పాలు పాలు పాలని 10 సంవత్సరంలో ప్రయత్నం చేసినప్పటికీ పాలైనా చెడిపోతాయి కానీ వెన్న మనకు తేలదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ హోల్డ్ దిస్ వెసల్ ఫుల్ ఆఫ్ మిల్క్, గో ఆన్ టాకింగ్ అబౌట్ ఇట్ యాస్ మిల్క్ మిల్క్ మిల్క్, యూ స్టాండ్ లైక్ దిస్ ఫర్ 10 ఇయర్స్, యూ కెన్ నెవర్ గెట్ బటర్.
0: పాలలో ఉన్నటువంటి వెన్నను మనం దర్శించాలనుకుంటే దానికి చేయవలసినటువంటి కొన్ని కర్మలు చేయాలి.
1: It will get decomposed. If you wish to see the butter in the milk, then you must do what?
0: చేయవలసిన సాధనలు కూడాను మనం చేసి చూడాలి.
1: You must perform the sadhana that has to be done.
0: సక్రమమైన మార్గాన్ని మనం అనుసరించక పాలలో ఉన్నటువంటి వెన్న మనకు పైకి రావాలంటే ఏ రీతిగా రాగలదు?
1: We don't do what we have to do in order to see the butter and we want to see the butter.
0: మూర్ఖత్వము అంటారు.
1: This is a case of foolishness proper.
0: పూర్వము రామాయణ కాలం లోపల జనక మహారాజు ఆస్థానం లోపల పంచశిఖుడు ద్విశిఖుడు అనేటువంటి గొప్ప వీరు ఉండేటువంటి వారు పండితులు. అందులో ఇలాంటి వాదకులు ఇద్దరు వచ్చారు.
1: Now there were two important pundits who had this liking for debate and argument and
0: వీరిని ఆ కాలం లోపల కొన్ని విధమైనటువంటి నాస్తికులు అని చెప్తూ వచ్చారు.
1: Now these pundits in those days were styled the non-believers, atheists.
0: ఇలాంటి వారు ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మేము మీతో వాదించాలి అని ప్రయత్నించారు.
2: కన్ఫ్యూజన్ నాస్తికులు నేషనలిస్ట్ వాళ్ళు వచ్చి ఈ దిశికులు పంచశిఖుని దగ్గరకు వచ్చి మీరు మాతో వాదించాలి.
1: Now there were these two Panchasika and Risika.
2: You Panditi.
1: These two were learned scholars, pandits.
2: Vishwasam kalava.
1: And those who were firm believers. But at the same time, there were also people who could be called atheists and rationalists. So this second category came along to these two knowledgeable scholars and said, we wish to engage you in debate.
0: ఈ పంచశిఖుడు ద్విశిఖుడు కూడాను ఇట్టి వారితో వాదించడానికి ఏమాత్రం కూడాను అంగీకరించరు.
1: Now these two scholars, Panchasikhu and Disikhu, would not agree to enter into this debate.
0: కాని జనక మహారాజు ఆజ్ఞను తిరసావహించి వారితో వాదించడానికి కొంతవరకు అంగీకరించారు.
1: But because of the presence of King Janaka, these two agreed to argue with these rationalists to a certain extent.
0: వీరి వాదన ఏమిటి? మీరు ఏ దానిని ఉన్నది అని మీరు చెప్పుదురు, దానిని లేదు అని మేము వాదిస్తాము అన్నారు.
1: Now the second category of people, their main plank of argument was, what you say exists, we shall prove does not exist.
0: ఇది అర్థం లేనటువంటి వాదన.
1: Now this is a meaningless debate.
0: ఉన్నది అని ఒకరు చెప్పినప్పుడు దానికి విచారణ శక్తి శూన్యమై లేదు అని వాదించడం అనేటువంటిది ఇది పెద్ద మూర్ఖత్వం.
1: Now this is the height of one's foolishness. There is somebody who is saying that something exists. You want to disprove it.
0: సరే, ఇలాంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో పంచశిఖుడు సిద్ధమయ్యాడు.
1: Now one of these two scholars, Panchasika, readied himself to enter into this debate with these rationalists and atheists.
0: మొట్టమొదటి ప్రశ్న ఒకటి వేశాడు. అయ్యా, జనక మహారాజు యొక్క భార్య గొప్ప పతివ్రత అన్నాడు.
1: Now he made this statement. The wife of King Janaka is a chaste woman.
0: ఈ నాస్తికుడు కాదు అని చెప్పాలి కదా.
1: Now it is in the nature of these rationalists to negative this statement.
0: జవాబు చిక్కలేదు.
1: But faced up with this statement, they had no answer.
0: మౌనం వహించాడు.
1: So that man maintained silence.
0: ఇంకా రెండవ ప్రశ్న అడిగాడు ఈ పంచశిఖుడు. నాయన, నీవు నీ తండ్రికి పుట్టినవాడు కదా అన్నాడు.
1: Then this Panchasika thought forth the second question. Oh son, you are one who is born to your father. Is it not?
0: నేను నా నాన్నకు పుట్టలేదు అని ఎక్కడ వాదించగలడు?
1: Now this rationalist, how could he argue that he was not born of or to his father?
0: మూడవది, నాయన, నీకు నీకు ఒక తల్లి ఉన్నది అన్నాడు.
1: Then the third statement made by Panchasikhu was, oh son, you have a mother.
0: నాకు తల్లి లేదని చెప్పడానికి సాధ్యం కాదే.
1: Now this rationalist again was stumped. He cannot say that he had no mother.
0: కేవలము ప్రశ్నను పట్టి వాదించడానికి ప్రయత్నించాలి కానీ ఏది చెప్తే దానికి కాదు కాదు కాదు అని వాదించగలను అనేటువంటిది కేవలం మూర్ఖత్వం కాదా.
1: So here it is, the foolishness. You must engage in argument if there is a point to be argued about. Where statements are clear cut and straightforward, how can you engage in argument?
0: కనుక ఇలాంటి మూర్ఖవాదం లోపల ఈనాడు లోకంలో అధికమైపోతున్నారు.
1: Because that will be foolishness. And today's world abounds in people like
0: వారికి విషయమా తెలియదు.
1: Who engage in such pointless debate.
0: విశ్వాసమ లేదు.
1: They don't know a thing, they don't know
0: వాదనకు
1: a thing.
0: సిద్ధం.
1: But they are ready for argument.
0: ఇది కేవలము ప్రొద్దుబోనేటువంటి ఆటలు.
1: This is merely a case of past time for them.
0: సోమరత్వాన్ని పెంచుకునేటువంటి వారి చర్యలు.
1: It's a case of the lazy one.
0: మనకు ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడాను ఎదుర్కోవడానికి ప్రయత్నించరాదు.
1: సో వీ నీడ్ నాట్ బాదర్ అబౌట్ సచ్ పీపుల్ అండ్ నీడ్ నాట్ ఎంగేజ్ అవర్సెల్ఫ్ ఇన్ డిబేట్.
0: మన హృదయం కూడాను చలించిపోతుంది.
1: బికాజ్ అవర్ హార్ట్ ఆల్సో అవర్ థాట్స్ ఆల్సో విల్ బి షేకెన్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: బంగారు పని చేసేటువంటి కంపెనీ దగ్గర పోయి మనం కూర్చుంటే తెల్లని డ్రెస్ వేసుకుని పోయినా మన డ్రెస్ అంతా నల్లగా మారిపోతుంది.
1: నౌ వీ గో అండ్ విజిట్ ఏ గోల్డ్ స్మిత్. వీ హ్యావ్ వర్న్ ప్యూర్ వైట్ క్లోత్స్. We have sat for a while, our clothes are also becoming dirty.
0: ఎందుకనగా వాడు ఊపుతుంటే ఆ డస్ట్ అంతా మన చొక్కాల పైన పోయి పడిపోతుంది.
1: Because he keeps blowing into the thing and our shirt is also getting dirtied in the process.
0: కనుక అట్టివారి సంఘాన్ని మనం అనుసరించినప్పుడు మన యొక్క భావాలు కూడా మాలిన్యం అవుతుంది.
1: So we seek the company of the goldsmith and we are getting changed in the process for the worse. In the same manner we seek the company of the bad, we also get influenced.
0: సత్సంగం అనేటువంటిది అత్యవసరము అని చెప్పని ప్రాచీన కాలం నుండి కూడా దాని విషయాన్ని చాటుతూ వచ్చారు.
1: Therefore, right from ancient times, the efficacy of satsanga has been highlighted.
0: సాయిబాబా టీవింగ్ ఆన్ డిజైస్ తో లక్షల కొలది సంపాదిస్తున్నాడు అని అనుకునేటువంటి వారు లేకపోలేదు.
1: Certainly, there could be any number of people who probably are thinking, Sai Baba, in the name of stealing on desires,
0: అన్ని సమస్తల వలె ఈ సమస్త కూడాను ధనాన్ని ప్రోగు చేసుకుంటూ ఉంటుండాలి అని అనేటువంటి విద్యావంతులు లేకపోలేదు.
1: Has accumulated lakhs of rupees. Now, is there any dearth of people who say, educated people who say, that in the name of some organization, Sai Baba is accumulating money and wealth?
0: కాని నిజంగా సాయిబాబా తత్వం తెలియనటువంటి మూర్ఖులనే చెప్పవచ్చు ఇలాంటి వారు.
1: బట్ దీస్ పీపుల్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ద ఫూలిష్ అండ్ ద ఇగ్నోరెంట్ వన్స్ హూ డు నాట్ నో సాయి బాబా.
0: వీరి చదువులు ఉండి గానీ ప్రయోజనం లేదు.
1: దే మైట్ బి ఎడ్యుకేటెడ్ బట్ ఇట్స్ యూస్లెస్.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదువవలయు.
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ అండ్ స్టడీయింగ్ యూ షుడ్ రాదర్ స్టడీ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ which will confer on you immortality.
0: చదువు చదువు అనుకుంటే కేవలము ఒక గ్రంథ పరిచయం అనేటువంటిది కాదని మొన్న నేను చెప్పాను.
1: Study of education, I have told you the other day, does not mean scholarship.
0: ఈనాడు గొప్ప గొప్ప విద్యావంతులు కూడా ఇలాంటి మూర్ఖమైనటువంటి భావంలో మునిగిపోతున్నారు.
1: Many educated and intellectual ones also are subject to this feeling.
0: కారణం లేని కార్యము ఒక్కటైనా కూడా సాయిబాబా చెయ్యడు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: దే కెనాట్ అండర్స్టాండ్ ద ట్రూత్ దట్ వితౌట్ ఎ పర్పస్ సాయిబాబా వుడ్ నాట్ ఎంబార్క్ ఆన్ ఎనీ టాస్క్.
0: తాము ఇవ్వకపోయినప్పటికీ ఇతరులను చూచి తాను కొంతవరకు విమర్శించడానికి పూనుకుంటున్నారు.
1: దే మే నాట్ గివ్ బట్ దే క్రిటిసైజ్ దోస్ హూ విష్ టు కమ్ ఫార్వర్డ్ ఇన్ హెల్ప్.
0: తాము పెట్టకపోయిన తరువు లేదు తగువు లేదు కానీ పరుల పెట్టుట చూచి ఓర్వలేరు.
1: They may not help on their own. It doesn't really matter. But they do not tolerate those who wish to help, come forward and help.
0: ఇలాంటి అజ్ఞానులను కొంతవరకు కన్ను తెరిపింపు చేయటువంటి ఒక ప్రయత్నాన్ని సాయి చేయాలని సంకల్పించుకుంటున్నాడు.
1: So it is now Sai's will to open the eyes of such ignorant and foolish persons.
0: కేవలం కార్యరూపకంగానే దీన్ని నిరూపించడం కూడాను సాయి యొక్క సంకల్పము.
1: అండ్ ఇట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాయిస్ విల్ దట్ త్రూ యాక్షన్ ప్రాపర్ హీస్ గోయింగ్ టు ఓపెన్ దిస్ ఐస్.
0: ఏది చేసినా కూడా ప్రజాక్షేమమునకు లోక కళ్యాణమునకి సాయి చేసేటువంటి యొక్క సత్యాన్ని కూడా వారు గుర్తించాలి.
1: దే షుడ్ ఆల్సో రికగ్నైజ్ ద ట్రూత్ దట్ వాట్ ఎవర్ సాయి అటెంప్ట్స్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్.
0: కనుక దీనిని ఈనాడు మీకు హెచ్చరించి ఎవరెవరు ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత వరకు కూడాను దాన్ని వసూలు చేసుకున్నారో అది తిరిగి వారికే ఇచ్చి వారి వారి రాష్ట్రం లోపల జనసేవ లోపల దానిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క దీనిని చెయ్యాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: విత్ దీస్ వర్డ్స్ ఆఫ్ కాషన్ నౌ ఐ యామ్ గోయింగ్ టు అనౌన్స్ దట్ ఆల్ ద మనీ దట్ హస్ బీన్ అక్యుములేటెడ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఐ యామ్ రిటర్నింగ్ టు ద రెస్పెక్టివ్ స్టేట్స్ సో దట్ దే ఇన్ టర్న్ కెన్ డైవర్సిఫై ద అమౌంట్ టు ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ and channelize the same money
0: ప్రతి రాష్ట్రంలో కూడాను ఒక చిన్నది కమిటీగా పెట్టుకుని
1: ఫర్ ద డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అండర్టేకెన్ బై ద రెస్పెక్టివ్ స్టేట్స్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఎవ్రీ స్టేట్ షుడ్ హ్యావ్ ఎ స్మాల్ కమిటీ ఫర్ దిస్ పర్పస్.
0: ట్రస్ట్ కన్వీనరు స్టేట్ ప్రెసిడెంట్ ఇంకా ఒక ముగ్గురు నలుగురిని మెంబర్స్ గా అందులో పెట్టుకుని ఈ యొక్క ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ గా చేసి తద్వారా వచ్చేటువంటి ధనం చేత ఈ యొక్క సంస్థల లోపల కొన్ని విధమైనటువంటి సమస్యలను చక్కగా పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంటుందని కూడా నేను ఆశిస్తున్నాను.
1: దీస్ కమిటీస్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ ద ట్రస్ట్ కన్వీనర్ అండ్ ఎ ఫ్యూ అదర్ మెంబర్స్ అండ్ దే ఇన్ టర్న్ షుడ్ సూపర్వైజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దిస్ మనీ. దే కుడ్ డిపాజిట్ ఇన్ ఎ బ్యాంక్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ ఫ్రమ్ దట్ కుడ్ బి యూజ్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ దట్ దే హావ్ అండర్టేకెన్.
0: దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ పెడితే 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంవత్సరానికి వడ్డీ వచ్చేటువంటి అవకాశం ఉంటుండాలి.
1: Now there is every likelihood that if you are to lock this money in a fixed deposit scheme, some states could get as much as 2 to 3 lakhs per year purely by interest alone.
0: ఈ ధనము చేత ఎంతైనా సేవ చేయొచ్చును. ఎవరిని మనం ఆశించనక్కర్లేదు.
1: This money you can embark on any seva activity. You don't have to go out of your way.
0: ఇంకా వీరి శక్తి కొలది కొద్దీ ఎవరైనా త్యాగశీలు ఉంటే దాన్ని కూడా దీంట్లో పెట్టేసి తద్వారా మన సమస్యలు ఎంతైనా కూడా విలేజెస్ అనగా గ్రామాల అభివృద్ధి గావించుకోవచ్చు.
1: In addition, if there are people who are coming forward to donate and take part in these activities, you can welcome them into your fold.
0: సత్యసాయి సంస్థలు ఒక్క నయా పైసా కూడాను దుర్వినియోగం చేయటం లేదు.
1: The సత్యసాయి organization does not misuse even a single paisa.
0: ఎంతమంది వర్కర్స్ అనగా కార్యకర్తల లోపల తన యొక్క జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి వారు ఉంటున్నారు.
1: There are any number of workers in our organization who are prepared to sacrifice their own lives in for this noble
0: సత్య సాయి సమస్తలో ఉండేటువంటి యొక్క పరిచేసేటువంటి పనివారు మరి ఏ సమస్తలో కూడా కానరారు.
1: The people who work under the banner of the Sathya organization, their nobility and their virtues,
0: workers leka aneka samasthalu baadapadutunnayi.
1: They are matchless and they are exemplary. Many organizations suffering from want of such noble people.
0: Kani pavitramaina kunti hrudayam galinatunte okka workers okka Sathya Sai samajamlo lakshalaku untunnaru.
1: These workers who have these lofty aims and who are pure and virtuous could be found only in the Sathya organization.
0: ఇటువంటి వర్కర్స్ ను ఆధారం చేసుకొని స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను వీరి ద్వారా విరివిగా సేవలు చేయించాలని కూడా నేను ఆశిస్తున్నాను.
1: And there are lakhs of such workers in the Sathya organization. I would like the state presidents and other officials to make use of this immense human resource.
0: స్టేట్ కన్వీనర్స్ కూడా కొంత ముందంటే వేస్తే ఎంతైనా పని మనం చేయవచ్చు.
1: అలాంగ్ విత్ దీస్ కౌంట్లెస్ వర్కర్స్ ఇఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్స్ అండ్ అదర్ ఆఫీషియల్స్ కమ్ ఫార్వర్డ్ ఎనీ టాస్క్ కుడ్ బి అచీవ్డ్.
0: ప్రేమ స్వరూపులైనటువంటి స్టేట్ ప్రెసిడెంట్స్ స్టేట్ కన్వీనర్స్ కూడాను కొంత త్యాగానికి సిద్ధం కావాలి.
1: దీస్ స్టేట్ ప్రెసిడెంట్స్ అండ్ కన్వీనర్స్ హూ ఆర్ ఆల్సో మోటివేటెడ్ బై దిస్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ లవ్ దే షుడ్ ఆల్సో కమ్ ఫార్వర్డ్ విత్ సాక్రిఫైస్.
0: ఈ త్యాగమే నిజమైనటువంటి మీ యొక్క జీవితానికి ఆధారం.
1: ఇట్ ఈస్ దిస్ సాక్రిఫైస్ that is going to be the main support in your life.
0: ఏదో మీ వ్యాపారాలు మీ యొక్క పనులు మీ యొక్క ఉద్యోగాలు ఇవే మమ్మల్ని పోషిస్తున్నాయని మీరు భావించవచ్చు. కాదు కాదు, అది ఏనాటికైనా తొలగిపోయేటువంటివి, ఏనాటికైనా అరిగిపోయేటువంటివి.
1: You might feel that your business commitments, your jobs and other avocations are going to support you. No, sooner than later
0: మీ శాశ్వతమైనటువంటి ప్రాపర్టీ ఈ సేవని.
1: They are going to leave you. The one permanent asset that you have is this seva or service.
0: అవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: దోస్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఫ్లీటింగ్ అండ్ మూవింగ్.
0: జీవించినంత వరకు నీ ధనం నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: సో లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ దిస్ మనీ కుడ్ బి యువర్స్.
0: జీవించినంత వరకు నీ ఫ్యాక్టరీలు నీ మిల్లులు అన్ని నీకు సంబంధంగా ఉండవచ్చు.
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అలైవ్ ది ఫ్యాక్టరీ కుడ్ బి యువర్స్. యువర్ బిజినెస్ ప్రపోజిషన్
0: మరణించిన తర్వాత దానికి నీకు ఎట్టి సంబంధము లేదు.
1: వన్స్ యు ఆర్ డెడ్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ దోస్ అండ్ యు.
0: కానీ ఈ త్యాగము ఈ ప్రేమ ఈ సేవ నీవు మరణించిన తర్వాత కూడా నీ వెంట ఉంటున్నాయి.
1: But this sense of sacrifice, this love, this service for seva, even after you are dead, they are going to be with you.
0: Yevi nee venta vachuno avi nee swantamu. Ye nee venta raadu adi neevi kaavu.
1: That which comes with you now and after is your true asset, not other things.
0: Kanuka neete nundi meeru ee yokka sevala paina marinta saddana abhirudhi gaavinchukoni ee sevalloni ekku kaalani kodanu meeru saarthakam cheskovalani kuda nenu aashisthunnanu.
1: So from today I am hoping that you should embark on this service activities with greater vigor and dedication.
0: Ante kaakunda okarikokaru anyonyamainatundi prema sambandhanni penchukovali.
1: Further, you should also have this feeling of brotherliness amongst you all.
0: Yetti paristhithini endu kudanu abhipraya bhedamulu raakunda chuchukovali.
1: There should be a unanimity of purpose. There should not be any differences of opinion.
0: ఏదో ఒక నిమిషం వచ్చినప్పటికి తక్షణమే దాన్ని మార్చుకుని ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి పనిచేయాలి.
1: ఈవెన్ ఇఫ్ సమ్ డిఫరెన్సెస్ వర్ టు క్రాప్ అప్ యు మస్ట్ ట్రై అండ్ రిమూవ్ దెం త్రూ ది మీడియం అండ్ త్రూ ది సిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ఐకమత్యమే చాలా గొప్ప సాధన.
1: ఇట్ ఈస్ దిస్ యూనిటీ విచ్ ఇస్ సుప్రీం సాధన.
0: ఇదే మన యొక్క ఆదర్శము.
1: దిస్ ఇస్ అవర్ ఐడియల్.
0: ఈ యొక్క ఐకమత్యానికి మన యొక్క పరిశుద్ధత కూడా అత్యవసరము.
1: అండ్ అలాంగ్ విత్ ది సెన్స్ ఆఫ్ యూనిటీ అవర్ ఓన్ ఇన్నేట్ ప్యూరిటీ ఇస్
0: ఇంపార్టెంట్. ఈ పవిత్రతకు కొంత త్యాగం అవసరము.
1: And to achieve this innate purity, sacrifice is necessary.
0: Tyagame cheyaka parishuddham vallo yerpadadu.
1: Without sacrifice there is no place for purity.
0: Parishuddhame lekunda manaku aikamatyam kudaradu.
1: Without purity there is no purpose of unity.
0: Kanukane charity, purity, unity ee moodinti yokka ekatvatone divinity.
1: So you have charity, purity, unity. These two three together will confer on you divinity.
0: Kanuka ee naligintini manamu ee jagatlaku aadarshavantamainatundi jyotiluga manu veliginchali.
1: These are the four lamps or light flames that you must show to the world.
0: Chaturvidha purushartamulu cheptunnaru dharmartha kama mochamulu avi kaadu mana yokka purushartamulu tyagamu.
1: We talk about the four purushartas, dharmartha kama
0: pavitramu,
1: but they are not the ones. The
0: aikamatyamu,
1: the true purushartas are charity, purity, unity
0: and divinity.
1: And divinity,
0: ఈ నాలుగే మన నిజమైన పురుషార్థములు.
1: దీస్ ఆర్ వెరీలీ ద ఫోర్ పురుషార్థములు.
0: ఇవి లేకపోతే అర్థమేలేనిటువంటి జీవితం.
1: వితౌట్ దీ ఎసెన్షియల్ లైఫ్ ఈజ్ మీనింగ్.
0: వ్యర్థ జీవితమే.
1: ఇట్ ఈస్ ఎ ఫ్రూట్లెస్ లైఫ్.
0: కనుక నేటి నుండి ఈ నాలుగవ ప్రపంచం యొక్క సమావేశం లోపల మనం నేర్చుకున్నటువంటిది త్యాగము, త్యాగము, ప్రేమ, ఐకమత్యము, ఈ మూడింటి ద్వారా మనం ఎంతైనా కూడా సేవ చేసి దివ్యత్వాన్ని అనుభవించాలని మనం ఆశించాలి.
1: ఇట్ ఈస్ ఎ ఫ్యూటైల్ లైఫ్. దేర్ఫోర్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ కాన్ఫరెన్స్ డెలిబరేషన్స్ అండ్ ఆల్ దట్ హస్ గాన్ బై ఇన్ ద డేస్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ యూ మస్ట్ హ్యావ్ దిస్ బేసిక్ లెసన్ దట్ చారిటీ ప్యూరిటీ యూనిటీ అండ్ డివినిటీ దీస్ ఆర్ ద వన్స్ దట్ యు మస్ట్
0: కనుక ఈ 60 లక్షల మొత్తం కూడాను మీరు అందుకొని మీ రాష్ట్రంలో ఒక కమిటీగా పెట్టుకుని తద్వారా దీనిని అనేక రీతిలుగా కూడాను సద్వినియోగం గావించాలని కటపటి రీతిగా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: సో టుడే ఐఎమ్ రిటర్నింగ్ దీస్ 60 lakhs of rupees to the state as outlined earlier and I am hoping that these 60 lakhs would be used in the manner indicated. I am hoping and blessing you and bringing this discourse to a close.
0: West Bengal. ఈ సీలింగ్ ఆన్ డీజల్స్ యొక్క మొత్తం మాత్రమే కాదు ఇంకా కూడాను అనేక మంది
1: ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ దిస్ సీలింగ్ ఆన్ డీజల్ స్కీమ్ ఇన్ అడిషన్ దేర్ ఆర్ మెనీ పీపుల్
0: సమారాధన అనగా అన్నము నిమిత్తమై అనగా ఈ పూర్ ఫీడింగ్ నిమిత్తమై అనేక మంది అనేక వేలంతా కూడా అందించారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హ్యావ్ అస్ పార్ట్ ఆఫ్ ద ఫీడింగ్ ద పువర్ ప్రోగ్రామ్ given donated many
0: santarpana kosam kodanu paapam aneka mandi steel kodanu 10000 20000 ee reethiga kodanu andincharu
1: and also for feeding of the masses any number of people women folk and men folk have given any amount of money for this thousands
0: adu kodanu nenu veluku ichi vestunnanu
1: I am returning even these thousands and lakhs of rupees
0: varichinatundi prema naaku cherindi varichinatundi dhanam naaku akkarledu
1: the love that they have given me has reached me I have accepted that love
0: prema kante minchinatundi kaadu ee dhanam
1: I don't want their money
0: premaku minchinatundi kaadu ee dhanam
1: this money does not exceed this love in value
0: premaku minchindi prapanchamlone ledu
1: in fact there is nothing that can exceed love in value
0: kanuka ee mottamato paatu santarpana kosam ichinatundi mottam kuda nu cherchinanu
1: so in this money that is now being given back I have also added the money given for the sake of serving the poor feeding the poor or feeding the masses
0: varu varu prantham lopala deenini vinivoginchukoni aanandinchalani kuda nu varini nenu aashisthunnanu
1: they should use this money in their own respective places and they must have that joy as a result I am hoping that they'll be able to be happy
0: uttar pradesh punjab tamil nadu rajasthan ఒరిస్సా మేఘాలయ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కేరళ కర్ణాటక జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా గుజరాత్ ఢిల్లీ బీహార్ ఆంధ్రప్రదేశ్ అస్సాం కేవలం డబ్బును అందుకున్నంత మాత్రమే కాదు దీనిని సద్వినియోగం చేసి దీన్ని సరైన రీతి లోపల స్వామికి సంతృప్తి పడిపోయేటట్టుగా మీరు నడుచుకోవాలి
1: Well, now you have received the money all right. The task does not end there. Make proper use of this money. Channelize it for the task that you have embarked upon. This is Swami's hope and wish.
0: దీనిని ఇంకను అభివృద్ధి గావించి తద్వారా ఇంకా అనేక గ్రామాన్ని మనం సేవగా దత్తత తీసుకోవాలి
1: You must further this cause henceforth and take up more villages as part of the adoption program and carry your service activities
0: sahi yokka vanchane mi yokka dahanga untundali bahya vanchalu leka sahi seva dahame meerundo abhruddhi gavinchali
1: you should not feel thirsty for things which are external and superficial your thirst should be for whatever sahi likes and aspire to quench your thirst by fulfilling what sahi wants you to do
0: kanuka sahi vanchalanu dahanga teechukune kosam tamlans kuda istunnanu
1: So in order that you might quench your thirst which will satisfy what Sai wants you to do I am also gifting to you tumblers to each of you
0: loka vanchana tejinchi bhagavat vanchanu varinchi abhruddhi gavinchalane naa yokka aasha
1: desires pertaining to the world, discard them. Further, that desire which will take you onward to God. This is my hope, this is my wish and my desire.
2: ఏదో తమాషకు చెప్పాను గాని అందరు కూడాను నా దృష్టి లోపల చాలా పవిత్ర హృదయంతో సేవలు చేస్తున్నారు.
1: Now I may have made a light-hearted comment, all right, but actually speaking, in my view, all people have done whatever they have done with a purity of purpose.
2: తల్లికి పిల్లలను ఏడిపించినప్పుడు ఎక్కువ ముద్దు వస్తుంది.
1: The mother loves the child all the more only when she teases the child.
2: అదే విధంగా అప్పుడప్పుడు నేను కొంతవరకు వారిని బాధించి తర్వాతనే ఆనందించడానికి తగినటువంటి అవకాశం ఉంటుంది.
1: In the same manner, I too at times tease and torment and play pranks on my devotees so that I could derive greater joy out of that exercise.
2: సాయి సంస్థల్లో ఉండినటువంటి యొక్క కార్యకర్తలు చాలా ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ ఉన్నారు. అది స్వామికి తృప్తి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ దీస్ ఆఫీషియల్స్ ద ఆర్గనైజర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ హావ్ రియల్లీ బీన్ టాయిలింగ్ సెల్ఫ్లెస్లీ.
2: అయితే అంతటితోనే మీరు తృప్తి పడక ఈ ఆనందాన్ని మరింత అభివృద్ధి గావించడానికి తగిన కృషి చేయాలి.
1: దట్ సర్టన్లీ గివ్స్ ఇమెన్స్ ఆనంద టు సాయి, బట్ యూ షుడ్ బి సాటిస్ఫైడ్ అట్ దిస్. ట్రై టు గివ్ మోర్ ఆనంద అండ్ హ్యాపీనెస్ టు సాయి.
2: ఎవరే విధంగా విమర్శించినప్పటికీ మీరు ఏమాత్రం కూడా చెల్లించక మీ సేవలో నిమగ్నులు కాండి.
1: దే కుడ్ బి ఎనీ అమౌంట్ ఆఫ్ క్రిటిసిజం అండ్ రిడిక్యూల్, డు నాట్ బి వెయిట్ డౌన్ బై ఇట్. స్ట్రైవ్ ఫార్వర్డ్ విత్ ఎంథూజియాజం విగర్.
2: ఇదే నిజమైనటువంటి త్యాగం.
1: దిస్ ఇస్ ట్రూ సాక్రిఫైస్.
2: ఈ త్యాగంతోనే జీవితాన్ని ఆనందంగా అనుభవించండి.
1: ఇట్ ఈస్ దిస్ సెన్స్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ షుడ్ ఫిల్ యువర్ లైఫ్ విత్ ఆనంద.
3: You were listening to a divine discourse delivered by Bhagavan Baba in the evening of the 24th of November 1985 during Bhagavan's 60th birthday celebrations and also on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organizations.

0: మానవులందున విశ్వశాంతికి దియే విప్లవంబు విశ్వశాంతికి విశ్వశాంతికి దియే విప్లవంబు.
1: Because of the ignorance, man has no fear of sin. He has no love for God. For that reason, human value and human quality is totally gone. This is the cause for the revolution which is robbing the peace in this world.
0: Vidyarthulara.
1: Students.
0: Vishwashantini chekutsu vidhamunerchi sankuchita bhavamula nella samaya jesi ఐకమత్యము సహజీవనాధికములు సమత

0: కాని సరస విద్య.
1: ఎ స్కిల్ దట్ విల్ మేక్ యూ టు ఎస్టాబ్లిష్ పీస్ ఇన్ దిస్ వరల్డ్, ద కైండ్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ విల్ మేక్ యూ గివ్ అప్ ఆల్ ద నారో థాట్స్ అండ్ నారో మైండెడ్ ఫీలింగ్స్, ఎ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ డెవలప్స్ ది యూనిటీ, tolerance, forbearance and equality is the only true form of education.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee charachara prapanchamantainu endu chuchina ashanti alajadalu bhayamu aneka vidhamula ayyante okka dukkhamulato kuvilipothunnadi.
1: In this entire world you find the restlessness, agitation, conflict, fights everywhere, miserable.
0: ee naadu ashanti akramamu anacharamu asatyamu aneetvanti palu vidhamulu ayinatvanti yokka pichachamulu pralayatandamu salpuchunnatvanti ee samayamanandu deenini shanti bhadralato challarchi aadukuneetvanti yokka shakti oka vidyarthuluku maatrame undi.
1: Today you find the demons of restlessness, unrighteousness and falsehood. Just all these demons have been dancing all over. There is no peace and security. The entire responsibility lies on the shoulders of the students to bring back that peace and security.
0: Samarthulaina vidyarthulara, ee naadu ekatma bhavamunu manam abhivruddhi parchukunnappude ఇలాంటి భిన్నత్వమైనటువంటి యొక్క భేదములకు, దుఃఖములకు, విచారములకు, అశాంతికి కొంతవరకు మనము శాంతి భద్రతతో ఆదుకోవలసి వస్తుంది.
1: స్టూడెంట్స్ హు ఆర్ రియల్లీ కేపబుల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండర్స్టాండ్ దెన్ వన్స్ వీ డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ, దెర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్. Misery or anxiety or worry, you can establish peace and security.
0: Ekatma sarvabhutatma andar yendu undinatvanti okka daivattamu divyattamu okkate aneetvanti satyanni gurtinchi vartinchatame ee naati vidyarthulaku pradhana kartavyam.
1: The main duty of students is to recognize and realize and experience that there is only one God present in everyone. The divine principle is one and the same.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి విద్యార్థులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి స్వార్థ స్వప్రయోజనములకులై వారు ప్రాకులాడుతున్నారే కాని సమాజం యొక్క సుక్షేమానికి దృష్టి ఎందుంచుకుని సమాజ సేవకే పాల్గొనేటువంటి వారు ఎక్కడా కనిపించటం లేదు.
1: ఆన్ ద హ్యాండ్ టుడే ఈచ్ వన్ గోస్ ఇన్ హిస్ ఓన్ వే బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. No one is caring for the progress and welfare of the society.
0: Palalo neeru kalisipoyinattuga vidyarthulu ee naadu samajamlo ekamai andari yokka aikamatyanni taginatvanti yokka sahanamto sahanubhutito abhivruddhi parichukoni samajam yokka sukshemanni manam abhivruddhi parichinappude desha shanti chekurutundi.
1: Just as you find the water in the milk mix and go or together, inseparable, the students also mix in society in a spirit of unity, forbearance and tolerance and understanding and work.
0: Vidyarthulara,
1: students,
0: ee naadu meeru chusutunnatvanti oka povarulu ee naadu meeru anubhavinchutunnatvanti adhikarulu ee naadu meeru aneka vidhamulaitu uhalu pannukunnatvanti oka prajalu పూర్వం వారు కూడా ఒకానొక సమయంలో వారు విద్యార్థులే.
1: ఆల్ దోస్ ఇన్ పొజిషన్, ద వెల్ టు డూ పీపుల్, ఆల్ దోస్ పర్సనాలిటీస్ హూమ్ యూ ఇమాజిన్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారో సిటిజన్స్.
0: నేటి విద్యార్థులే రేపటి అధికారులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి మెన్ ఆఫ్ అథారిటీ.
0: కనుకని ఈ లక్ష్యంను దృష్టి ఎందుకుని ఈ గడిపించేటువంటి లోపములను దోషములను సరియైన మార్గంలో దానిని తీర్చిదిద్దేటువంటి యొక్క బాధ్యత మీ తలపై ఉంటున్నది.
1: Therefore you should always keep in view as your ultimate goal and aim, rectify the correct mistakes and the defects in society.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: వృక్షములకు వేరు ఏ విధంగా ఆధారమో దేశమునకు విద్యార్థులే వేర్ల వంటి వారు.
1: జస్ట్ ఎస్ రూట్స్ ఆర్ ది బేసిస్ ద ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ ట్రీ, స్టూడెంట్స్ ఆర్ ది ఫౌండేషన్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ.
0: ఏనాడు చిత్తం అనేటువంటి ఒక వృత్తి క్షీణించిపోతుందో అప్పుడే ఈ జీవితం అనేటువంటి ఒక వృక్షము నేల కూలుతుంది.
1: ద డే ద రూట్స్ ఆర్ టోటలీ గాన్ ద ట్రీ ఆఫ్ లైఫ్ ఫాల్స్ ఆటోమేటికలీ.
0: కనుక చిత్తవృత్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టి జీవితమును సుక్షేమమైనటువంటి మార్గంలో తీర్చిదిద్ది సమాజం యొక్క ఆనందాన్ని మనం ఆశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ అవర్ సెన్సెస్ విత్ టోటల్ కంట్రోల్ అండ్ ట్రెడ్ ఆన్ ద రైట్ పాత్ అండ్ షేర్ ద బ్లిస్ అండ్ ద జాయ్ విత్ అదర్స్ ఇన్ సొసైటీ.
0: కానీ నేను నా కుటుంబము అనేటువంటి సంకుచితమైనటువంటి ఒక భావములు విద్యార్థులు అందు ఏమాత్రం కూడాను ప్రవేశింప చేయకూడదు.
1: But the students should never entertain the feelings like I, mine and thine.
0: Nee sukhamu nee kutumbam paina aadharapadi untundi.
1: Your happiness depends on your family.
0: Nee kutumbamu samajam paina aadharapadi untundi.
1: The happiness of the family depends on society.
0: Nee samajamu desham paina aadharapadi untundi.
1: The society in turn depends on the country.
0: Kanukune desham yokka saubhagyamu samajam yokka saubhagyamu kutumbam yokka saubhagyamu vyakti yokka saubhagyam paina సౌశల్యం పైన సౌజన్యం పైన ప్రవర్తించి దానిపైన ఆధారపడి ఉంటుంది.
1: అల్టిమేట్లీ ది కంట్రీ డిపెండ్స్ ఆన్ ద సొసైటీ అండ్ ద ఫ్యామిలీ. బేసికలీ ఇట్ ది ఇండివిజువల్ హూ హాస్ గాట్ టు బి ద నోబుల్, ద వన్ ఆఫ్ క్యారెక్టర్ హూ ఇస్ రెస్పాన్సిబుల్.
0: దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను
1: ద ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ
0: సౌజన్యము సౌశల్యమును ఆధారపు చేసుకుని ఉంటున్నది.
1: దే ఆల్ డిపెండ్ ఆన్ యువర్ క్యారెక్టర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: వివిధ దేశం నుంచి వచ్చి చేరవచ్చు ఇక్కడ.
1: యు ఫైండ్ మెనీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్
0: వివిధ ప్రాంతముల నుండి కూడా వచ్చి చేరవచ్చు ఇక్కడ.
1: దే మే బి హియర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ అందరి హృదయమునందు కూడా ఉన్నటువంటి ఒక దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ ద బేసిక్ ఫ్యాక్ట్ ఇన్ ద ట్రూత్ దట్ ది సేమ్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే,

0: వస్తు ఒకటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్, ద క్లాత్ ఈజ్ డిఫరెంట్ బట్ ద యాన్ అండ్ ద థ్రెడ్ ఈజ్ వన్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: జ్యూవెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్, ద కలర్ ఆఫ్ ద కౌస్ ఆర్ మెనీ బట్ ద మిల్క్ ఈజ్ వన్.
0: జీవజాతులు వేరు జీవజాతులు వేరు జీవుండు ఒక్కడే.
1: దర్ ఆర్ మెనీ మెనీ లివింగ్ క్రీచర్స్ బట్ యెట్ ద ఇన్ డ్వెల్లర్ ఈజ్ సేమ్.
0: పూల జాతులు వేరు పూజలు ఒకటే.
1: Flowers are of different varieties, but the worship is one.
0: Darshanambulu veru daivambu okkade.
1: One may have one's own idea. The ideology is not different.
0: Experience is one.

0: Virasutuda,
1: O valiant son of Bharat, listen to this.
0: Divyamaina 20 ee pavitra Bharatadesamunandu anadi kalamu nundi kudanu ekatvanne prabodhistu divyatvanni pracharam salputu anandanni chekuchutu vachutunnadi.
1: In this ancient sacred Bharat, since olden days, it is the principle of unity and oneness in the divinity that has been propagated and taught and shared with everybody.
0: Bharatiya yokka upanishattulu divyamainatuvanti yokka ekatvanni prabodhistu anekatvamulo undinatuvanti ekatvame manavudu gurtinchavalsinatuvanti pradhana lakshyamani kudanu prabodhistu vachindi.
1: It is the teaching of the Upanishads that the divinity is one and the same and wants us to observe the unity and diversity.
0: Kani ఈనాటి విద్యా విధానం నందు కాని లేక సమాజం యొక్క భ్రమల వల్ల కాని మానవుని యొక్క స్వార్థం వల్ల కాని జీవుని యొక్క స్వప్రయోజనం వల్ల కాని ఈ ఏకత్వం అనేటువంటిది భిన్నమైపోయింది.
1: హౌఎవర్ బికాస్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద సోషల్ నార్మ్స్ అండ్ ద సోషల్ చేంజ్ బికాస్ ఆఫ్ ద సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ
0: ఏకత్వంలో ఏకత్వాన్ని చూడవలసినటువంటి ఈనాటి విద్యావంతులు ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించి అశాంతిని గురి చేస్తున్నారు ఈ యొక్క విద్యా విధానమునందు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ డెమన్స్ట్రేట్ ఎక్స్పీరియన్స్ యూనిటీ అండ్ డైవర్సిటీ, బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ద వన్ ఈస్ వ్యూడ్ యాస్ మల్టిప్లిసిటీ మోస్ట్ అన్ఫార్చునేట్.
0: ప్రాచీన కాలమునందు పల్లెలే మానవుని యొక్క స్వార్థం వల్ల కాని జీవుని యొక్క స్వప్రయోజనం వల్ల కాని ఈ ఏకత్వం అనేటువంటిది భిన్నమైపోయింది.
1: However, because of the modern

0: ప్రాచీన కాలమునందు పల్లెలే మహా చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేటువంటి.
1: In ancient days, you know, the villages are highly sacred.
0: ఈ పల్లెలయందు ఐకమత్యము అమితంగా పెరిగేటువంటిది.
1: And there in villages you find unity more and more.
0: ఎవరింటిలో ఒక కళ్యాణం జరిగినప్పటికీ అందరూ ఏకంగా చేరి ఆ ఇంటి వారికి సహాయం చేసేటువంటి వారు.
1: In case you find auspicious celebration like a wedding, everybody would join and help them.
0: అందరూ ఒక్కటే.
1: All are one.
0: ఈనాడు వారింటిలో కళ్యాణం అయితే రేపటి దినం మా ఇంటిలో కళ్యాణం.
1: Today you find the wedding over there, tomorrow you will celebrate.
0: నేను పరులకు ఉపకారం చేసినప్పుడే పరులు నాకు ఉపకారం చేయగలరు.
1: When I help others, I will be helped in turn later.
0: ఈ విధమైనటువంటి విశాల భావంతో ఆనాటి పల్లెలు పవిత్రంగా అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: In those days villages progressed because of broad-mindedness.
0: ఆనాటి కుటుంబాలు కూడాను ఉమ్మిడి కుటుంబంగా ఉండేటువంటి.
1: There were joint families in those times.
0: నలుగురు అన్నదమ్ములు ఉంటుంటే వారికి అందరికీ అనేక మంది పిల్లలైనప్పటికీ అందరూ ఒకే ఇంటి లోపల ఒక్క కుటుంబంగా జీవిస్తూ వచ్చేటువంటి వారు.
1: The four brothers, their families, their children, they all live together, a joint family.
0: కాలము కదులుతూ యుగములు మారుతూ జగములు తిరుగుతూ బుర్రలు మారుతూ మతులు గర్భించి ఈ భిన్నత్వం అనేటువంటిది అభివృద్ధి పరచుకుని ఈనాటి పల్లెలు ఎందుకూడను ఈ విధమైనటువంటి యొక్క భిన్నత్వాలు దినదినానికి పెరిగిపోతూ వస్తున్నది.
1: As the times have changed, the norms have changed, the trends have changed, as the brains and minds are perverted in the wrong direction, there is no joint family, everyone is divided.
0: ఇంటిలో నలుగురు ఉంటే నలుగురు కూడాను నాలుగు విధమైనటువంటి అభిప్రాయ భేదాలు.
1: When there are four members in a family, each one has his own idea.
0: దీనికి కర్మ ఏమి? దీనికి కారణం ఏమిటి?
1: What is the reason behind this?
0: స్వార్థమే దీనికి మూల కారణము.
1: ఇట్ ఇస్ ది సెల్ఫిష్నెస్ దట్స్ ద రూట్ కాజ్.
0: దురాశనే దీనికి మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ టూ మచ్ ఆఫ్ డిజైర్.
0: ఈనాడు ప్రపంచం లోపల అధికార వాంఛ ధన వాంఛ మితిమీరిపోయింది.
1: టుడే ఇన్ ది వరల్డ్ దేర్ ఆర్ టూ ఈవిల్స్. వన్ క్రేవ్స్ ఫర్ పవర్ అండ్ అదర్ మనీ.
0: ధనము వచ్చును పోవును.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: కానీ ఎంతకాలం నీ దగ్గర ఉండగలదు?
1: How long does it stay with
0: you? ఈ ధనముతో నీవు ఏమి చేయగలవు?
1: What is that you can do with this money?
0: నీకు అవసరమైన ధనం అత్యవసరమే.
1: It is necessary to the
0: extent. మితిమీరిన ధనంతో మతి చెడగొడుతుంటుంది.
1: Because of more money you turn mad.
0: ఇంకా అధికార వాంఛ చూస్తామంటే
1: the position
0: ప్రాణము పోయేంత వరకు అధికారం సీటు పైనే కూర్చోవాలి.
1: One wants to be in position till the last breath.
0: ఈ దుర్గుణములతో దురాచారములతో దుర్బుద్ధులతో కూడినటువంటి ఈ రాజకీయాలే పల్లెలను పాడు చేసి పెట్టాయి.
1: Only wicked-mindedness, the bad qualities and the politics have spoiled the villages.
0: Prema swarupulainatunti pallellara,
1: the embodiments of
0: prajalara, meeru mee mee gramam lopala ee yokka rajakeeyaliki ye maatram kodunu avakasam ivvakandi.
1: Embodiments of love hailing from villages, never entertain any politics.
0: Evvarini meeru dveshinchakandi.
1: Don't hate anybody.
0: Adveshta sarva bhutanam, andarini preminchandi.
1: Love all.
0: కానీ రాజకీయాలకు అందులో ప్రవేశపెట్టితే మన గ్రామము సమాజంగా ఉండదు, సమాధులుగా మారిపోతాయి.
1: When once there are politics, there cannot be samaja society, but there will be samadhi, the tomb over there.
0: అలాంటి పరిస్థితికి ఈనాడు తీసుకుని వస్తున్నాం ప్రజలంతా.
1: That is the present plight and position today.
0: ఒక్క ఇంటిలో ముగ్గురు ఏకంగా ఉంటుంటే ఎంత హాయిగా ఉంటారు.
1: If all the three members of the family stand united,
0: ashantike avakasham undadu.
1: There will be no scope for restlessness.
0: Badalu ye maatramo manulu badinchavu.
1: There will be no difficulties either.
0: Kaani aa muggur lopala abhipraya bhedamulu abhruti ayinappudu inka okarikoki ye maatramo daanikante narakame mel anipistundi.
1: When there is difference of opinion among the three members of the family, hell is much better.
0: Deho devalai prukto jeevo deva sanatanah. Ee deham aneetundi oka grahamunandu.
1: In this body a residence,
0: ముగ్గురు నివసిస్తున్నారు.
1: Three live.
0: మనస్సు వాక్కు కాయము ఈ మూడు హస్తము ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవుడు సుఖశాంతిని పొందుతున్నాడు.
1: Three live. One is the body, the mind and action, all the three live in unity.
0: ఈనాటి మానవుడు మనస్సు ఒకవైపున మాట మరొకటి చేయటం ఇంకొకటి.
1: But on the other hand, man today thinks one thing, says another.
0: ఈ ముగ్గురు మూడు రకమైన మార్గంలో పోయేటప్పటికి ఈ గృహంలో ఇంకా శాంతి ఏ రీతిగా వస్తుంది?
1: When all the three proceed in different directions.

0: శాంతి లేదు, కాంతి లేదు.
1: దేర్ ఇస్ నో శాంతి, పీస్. దేర్ ఇస్ నో కాంతి, లైట్.
0: అంధకారమే, అజ్ఞానమే,
1: పిచ్ డార్క్నెస్, ఇగ్నోరెన్స్.
0: ఈ విధమైనటువంటి పరిస్థితిలో మానవుడు దుఃఖమునకు గురికాక ఇంకేమి గతిపడతాడు?
1: వాట్ మోర్ యు ఎక్స్పెక్ట్ అదర్ దెన్ ది గ్రీఫ్ అండ్ మిజరీ.
0: కానీ మనుషులు చూడటానికి చాలా గంభీరంగా కనిపిస్తారు.
1: అవుట్ వర్డ్ దే అపియర్ టు బి డిగ్నిఫైడ్.
0: ఏ దుఃఖము లేనటువంటి వాడిగా కనిపిస్తాడు.
1: యాజ్ ఇఫ్ దే హావ్ నో ట్రేస్ ఆఫ్ యాంగ్జైటీ.
0: ఒక విధమైనటువంటి యొక్క అహంకారంతో ఉండినట్టుగా కనిపిస్తాడు.
1: దే అపియర్ టు బి ఈగోయిస్టిక్.
0: కానీ మేడి పండు చూడ మేనిమై యుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు.
1: ఇట్ ద ఫారెస్ట్ ఫిగ్ దట్ లుక్స్ బ్రైట్ అండ్ షైనింగ్ అవుట్ సైడ్, ఇఫ్ యూ ఓపెన్ ఫుల్ ఆఫ్
0: మనిషి కనిపిస్తుంటున్న మంచి షైనింగ్ గా,
1: ఇట్స్ హీ అపియర్ షైనింగ్.
0: లోపల చూస్తే ఎక్కడ చూసినా కూడా దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలైనటువంటి పురుగులు తప్ప మరొకరు ఎక్కడ ప్రవేశం లేదు.
1: బట్ ఇన్ సైడ్ బ్యాడ్ ఫీలింగ్స్, నోవరింగ్, మ్యానిపులేషన్, వర్స్ట్ ఆఫ్ ది జర్నీ.
0: దైవ భావం అనేటువంటిది కూడా అందులో ప్రవేశించడానికి వీలు కాకుండా ఉంది.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ ది డివైన్ థాట్ టు ఎంటర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి పరిస్థితి యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి మీరు సరైనటువంటి మార్గంలో ప్రవేశించాలి మీ జీవితం.
1: Understand the present trend and the prevailing circumstances that has been sweeping the whole society.
0: ఏ కులమత భేదములకును అవకాశం ఇవ్వకండి.
1: Never have any observances based on community.
0: మన చర్మం ఉంటుండాలి.
1: Here you have skin.
0: ఈ చర్మానిది ఏమి కులము?
1: What is the caste of this skin?
0: మన దేహంలో రక్తం ప్రసరిస్తుండాలి. ఆ రక్తానిది ఏమి కులము?
1: Blood circulates in our body. What is caste?
0: మన దేహంలో కండరములు ఉంటున్నాయి. దానిది ఏ కులము?
1: Muscles are present in the body. To which caste they belong to?
0: మన దేహంలో ఎముకలు ఉంటున్నాయి. దానిది ఏ కులము?
1: Bones of the body. To which caste they belong?
0: ఈ దేహంలో నక్షక పర్యంతము సంచరిస్తుండాలి. ఆత్మ, ఆత్మని ఏ కులము?
1: Atma that dwells from top to toe in the body.
0: నీటి ఏ కులము? నిప్పు ఏ కులము?
1: What is the caste of the water and fire?
0: ఆకాశం ఏ కులము? మన యొక్క హవది ఏ కులము?
1: What is the caste of this earth? What is the caste of that sky?
0: ఈ గగనమున కాని గాలికి కాని ఏ కులములు లేవు.
1: The sky or the wind has no caste.
0: ఈనాడు మనకే వచ్చి పడ్డా ఈ కులాలంతా కూడా.
1: Unfortunately, humanity is swept off by this community.
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: This big ignorance.
0: ఇది ఏ పెద్ద మూర్ఖత్వము.
1: This is foolishness.
0: ఇది ఏ పెద్ద రాక్షసత్వం కూడా.
1: It is the demonic quality.
0: సమాజాన్ని రూపుమాపించి సమాజాన్ని దుఃఖంలో ముంచేటువంటి ఈ కులమతములే చాలా గోలగా చేస్తున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ వేర్ డివైడెడ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: అందరూ ఒక్కటే.
1: ఆల్ ఆర్ వన్.
0: అందరూ దైవం బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: ఒక్క దైవంకు ఇంతమంది పిల్లలు.
1: వేర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ వన్ గాడ్.
0: కాబట్టి ఫాదర్ ఆఫ్ గాడ్.
1: సో దేర్ ఫోర్ వీ షుడ్ బిలీవ్ ఇన్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్,
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్.
1: సో టూ ప్రిన్సిపల్స్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అందరూ భగవంతుని బిడ్డలే.
1: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
0: భగవంతుడికి బిడ్డలు కాని వారు ఒక్కరూ లేరు ఇక్కడ.
1: నన్.
0: అందరూ భగవంతుని స్వరూపులే.
1: ఆల్ బిలాంగ్ టు హిస్ ఫ్యామిలీ.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: యు ఆర్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ది డివైన్, ద సన్ ఆఫ్ ఎటర్నిటీ.
0: అందరూ నా అంశమే మీరు.
1: యు ఆర్ జస్ట్ ది స్పార్క్స్ ఆఫ్ ది డివైన్.
0: ఏ పంచభూతం అంశం కాదు.
1: నాట్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఏ ప్రకృతి అంశం కాదు.
1: నాట్ ఆఫ్ ద నేచర్.
0: మమైవాంసే మమైవాంసే మమైవాంసే, నా అంశమే అని గట్టిగా నొక్కి చెప్తూ వచ్చిండు కృష్ణుడు.
1: కృష్ణ టోల్డ్ ఎంఫాటికలీ విత్ ఆల్ ది స్ట్రెస్. That the all of
0: మనం వింటున్నాము, సంవత్సరాల కొలది వింటున్నాము.
1: We hear over years.
0: ప్రతి ఫంక్షన్ లోనా ప్రవేశిస్తున్నాము.
1: We attend every function.
0: అన్ని కూడా రాసుకుంటున్నాము.
1: We also note down the point.
0: చాలా బాగా చెప్పాడు స్వామి అని అనుకుంటున్నాము.
1: We say Swami said nicely.
0: ఎంతమంది నడుచుకుంటున్నారు ఇక్కడ?
1: How many are following Swami?
0: ఎందుకు రావాలి ఇక్కడ?
1: Why should they come?
0: వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: ఒక్కటైనా నడుచుకోలేకుండా, ఒక్కటైనా ఆచరణ లేకపోతే మీ జీవితమే వ్యర్థం.
1: If you cannot follow one, if you cannot follow at least one principle, life
0: will be meekante pasuvulu meeru.
1: Even animals are better than you.
0: Mana elephant untundadi sai geeta.
1: We have an elephant sai.
0: Cheppinattu vintundi.
1: It will follow the command.
0: Chesinattu chestundi.
1: It acts accordingly.
0: Ka daniki enta telivi.
1: But what intelligence.
0: Memu bhaktulame, memu bhaktulame ani cheptunnamu.
1: But we declare that we are devotees.
0: Idi chaala avamanakaramainatundi padamu.
1: It's a matter of shame to call yourself a devotee.
0: ఏదైనా ఒక్కటైనా మనం జీవితంలో నడుచుకొని చూపిస్తున్నామా?
1: అట్లీస్ట్ ఆర్ యు ఫాలోయింగ్ వన్?
0: ఒక్కరికైనా ఒక శాంతి ఉంటుందా?
1: ఇస్ దేర్ పీస్ ఇన్ యు?
0: ఒక్కరికైనా ఒక విధమైనటువంటి ఒక ద్వేషం లేకుండా పోయిందా?
1: ఇస్ దేర్ ఎనీవన్ వితౌట్ హేట్రెడ్?
0: అహంకారం నిర్మూలమైనదా?
1: హాస్ ఈగో లెఫ్ట్?
0: నిరుదనానికి అహంకారం పెరిగిపోతుండాలి.
1: ఈగో అండ్ ప్రైడ్ ఆర్ ఇంక్రీజింగ్ డే బై.
0: అహంకారం పెరిగే కొద్దీ ఆత్మబలం తరిగిపోతుండాలి.
1: ద మోర్ అండ్ మోర్ ఈగోయిస్టిక్ యు బికమ్,
0: అందువల్ల ఇన్ని కష్టాలకు గురి అయిపోతున్నారు.
1: Therefore the position is like this.
0: ముట్టినదంతా కూడాను కేవలం ఒక మట్టిగా మారిపోతుంది అది.
1: Whatever you touch it transforms into mud.
0: అందుకోసమనే ప్రకృతి చెప్పిందట,
1: So nature says, prakriti says,
0: yelapagaye prabhu manaku itu yelapagaye.
1: Why this separation, why this hatred, O God?
0: Vishamaye prema masiyaye manasu. Vishamaye prema masiyaye manasu.
1: Love has become a poison.
0: Vyasaname palambaye veru chintaleka yemi prayojam.
1: What is the use?
0: Yelapagaye neeku yelapagaye nato yelapagaye prabho manaku itu lelapagaye. Prakurti paramatmanto povistunnata swami enduku manaki inta pagayipoyindi.
1: The nature went on pleading with God.
0: Nalo puttinatundi prati manavudu kudanu vishamaye prema.
1: Every man has got love that has transformed into poison.
0: Masiyaye manasu.
1: The mind has become ash.
0: Manasanta masi madre ayipoyindi.
1: The whole mind has become ash and trash.
0: Premanta vishanga maripoyindi.
1: The love has become poison.
0: Kani vyasaname phalambaipoyindi.
1: And the weakness has become the ultimate goal.
0: Idiya mana connection.
1: Is this the sort of connection?
0: Prakruti paramatma rendu kudanu avinabhava sambandhamulu anyonyasayamulu.
1: Nature and God are interdependent and are mutually together.
0: Kanuka intati mana vedantam telusukuntu pavitramaina bharatadesham nundu lenintundi vedantam marekkada ledu.
1: The Vedanta, the spirituality present in the sacred land, is not present anywhere in the world.
0: వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై ఆరు లోపల బ్రిటిష్ ఒక తత్వవేత్త ఇండియాలో ప్రవేశించాడు.
1: ఇన్ ది ఇయర్ 1926 ఎ బ్రిటిష్ ఫిలాసఫర్
0: బ్రిటిష్ పరిపాలనే కనుక అన్నింటినీ స్వేచ్ఛగా సంచరించాడు.
1: యాజ్ ఇట్ వాస్ ద బ్రిటిష్ టైమ్స్ అండ్ రెజీమ్ హీ వెంట్ అబౌట్
0: ఆయన క్రిస్టల్
1: హీఈస్ క్రిస్టల్
0: చూచాడు.
1: హీ సా
0: తిరిగి బ్రిటిష్ దేశానికి వెళ్లి
1: హీ రిటర్న్ బ్యాక్ టు యూకే.
0: భారతీయులు ఎంత ఐకమత్యంతో జీవిస్తున్నారు.
1: వాట్ స్పిరిట్ ఆఫ్ యూనిటీ ఈస్ ప్రెసెంట్ అమంగ్
0: భారతీయ ఉపనిషత్తునంత ఎంత పవిత్రాన్ని బోధిస్తుంది.
1: వాట్ వండర్ఫుల్ సీక్రెట్ టీచింగ్స్ ఆర్ దేర్ ఇన్
0: భారతీయుల యొక్క బ్రహ్మసూత్రము ఒక్కటే.
1: ద బ్రహ్మసూత్ర ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఓన్లీ వన్.
0: మనుషుల మధ్యలోపల సూత్రం ఏ విధంగా పోతుందో అట్టనే మనుషుల మధ్యలోపల దైవం అనేటువంటి సూత్రం ఏకంగా చేరి ఉంటుంది.
1: జస్ట్ దేర్ ఇస్ బైండింగ్ థ్రెడ్ కనెక్టింగ్ ఆల్ ద ప్రెషస్ జెమ్స్ టుగెదర్ ద డివినిటీ.
0: ఉద్ఘాటించాడు.
1: He declared openly, emphatically,
0: పుడితే భారతదేశంలో పుట్టాలి.
1: If I am to take birth, I should be born in India.
0: మరణిస్తే భారతదేశంలోనే మరణించాలి.
1: I should die in that sacred land, Bharat.
0: మరొక దేశం ఇంత పవిత్రమైన దేశం లేదు అని ఆ బ్రిటిష్ వాళ్లే చెప్పారు.
1: That Britisher himself said, there is no other country beyond this.
0: అంతటి పవిత్రంగా ఉండినటువంటి ఈ భారతదేశము,
1: such a sacred Bharat.
0: ఈనాడు మనం విచారం చేస్తే మనకంటే విదేశీయులు చాలా గొప్పవారుగా కనిపిస్తున్నారు.
1: Truly speaking, today the present position is this.
0: Sarvasanga paritryagulaipai parigettestunnaru.
1: And they have been coming here running.
0: Ee tuchchamainatundi desha sukumulanta kodanu kevalam aadambarale matte chanamulaitivi.
1: All the body comforts are a matter of pomp and show.
0: Ee deham yokka yavanam.
1: What is this youth and
0: ఏమిటి ఈ దేహం యొక్క అవసరం?
1: What is the need of this world?
0: ఏమిటి ఈ దేహం యొక్క సుఖము?
1: What is the comfort of this
0: world? ఏమిటి ఈ దేహం యొక్క ఆనందము?
1: What is the happiness there?
0: ఎందుకులోనూ ఆనందం లేదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఎనీవేర్.
0: అందువల్లనే ఆనాడే శంకర్లు వారు కూడా చెప్పారు.
1: సో శంకర్ సెడ్ దట్ డే

0: The pride of your association and authority of the money and that of youth will just vanish in a moment.
1: Maya midam akhilam hitvam brahma padantam harishati ditam akuru dhana jana yavana garvam. ఏమిటి క్షణంలో కదిలిపోయేటువంటివి ఈ సుఖాలంతా.
0: ఆల్ ది కంఫర్ట్స్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
1: ఒక్క నిమిషమైనప్పుడు నువ్వు సుఖం మన దగ్గర లేదు.
0: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ ఈవెన్ ఫర్ వన్ మినిట్.
1: నల్లటి మేఘముల మధ్య తెల్లగా మించినట్టుగా ఆ సుఖం ఒక్కతూరి అట్ట గడిచిపోతుంది.
0: జస్ట్ యూ ఫైండ్ అరౌండ్ ద డార్క్ క్లౌడ్ యూ ఫైండ్ అ లైట్నింగ్ అపీరింగ్ లైక్ ఎ ఫ్లాష్.
1: లైట్ మించింది కానీ దానికి వెనుకనే పెద్ద చీకటి వెనక వచ్చేసేసింది.
0: అండ్ దిస్ లైట్నింగ్ విల్ బి ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్ అరౌండ్.
1: ఈ చీకటిని మనం గుర్తించుకోవటం లేదు.
0: వేర్ నాట్ నోయింగ్
1: లైట్ ను మాత్రమే గుర్తించి మనం ఆనందిస్తున్నాము.
0: వేర్ హ్యాపీ అబౌట్ దట్ లైట్.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనమ్మలు ముసుళ్ల పండగ అన్నాడు.
0: దేర్ లైస్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్ ఫెస్టివల్.
1: అప్పుడు నీ బిడ్డలే నిన్ను హాస్యం చేస్తారు.
0: యుల్ బి మేడ్ ఫన్ ఆఫ్ బై యువర్ ఓన్ చిల్డ్రన్.
1: మసలలేవు.
0: యు కాంట్ మూవ్.
1: తను మసకలు.
0: దే క్యాటరాక్ట్.
1: మోగున మడతలు పడే.
0: రింకిల్స్ ఆన్ ది ఫేస్.
1: తల నరిసే కదా.
0: అండ్ హెయిర్ టర్న్స్ గ్రే.
1: ఓ ముసలికోతి అని పసివారలు నేను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ దీని తమాషా చూడాలి తోల బొమ్మ అని.
0: ఆల్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దిస్ ఓల్డ్ మ్యాన్ ఓ ఓల్డ్ మంకీ అండ్ దే విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ.
1: ఐకమత్యం ఈనాడు మనం సాధించాలి.
0: వీ షుడ్ అచీవ్ యూనిటీ టుడే.
1: ఈనాడు ఇంటిలో ఉన్న వారికి ఒకరికొరికి ఐకమత్యం లేదు.
0: టుడే అట్ హోమ్ దేర్ ఇస్ నో యూనిటీ.
1: ఇంటికి పక్కింటికి ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ ది నైబర్హుడ్.
1: మరొక పల్లెకు ఇంకొక ఐకమత్యం లేదు.
0: దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ డిఫరెంట్ విలేజెస్.
1: ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి ఐకమత్యం లేదు.
0: నార్ బిట్వీన్ కంట్రీస్.
1: ఏమిటి ఈ కర్మ?
0: What is the fate it is?
1: ఇది కేవలం దుర్బుద్ధుల యొక్క లక్షణాలే.
0: ఇట్స్ ఆల్ వికెట్ మైండెడ్నెస్.
1: దేశం యొక్క సుక్షేమాన్ని ఆశించేటువంటి వ్యక్తులకు ఈ విధంగా కలహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వరు.
0: దోస్ పీపుల్ దట్ డిసైర్ ద ప్రోగ్రెస్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ విల్
1: కావలసినంత జలం ఉంటుందా భారతదేశం లోపల?
0: దర్ ఇస్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ దిస్ కంట్రీ.
1: గంగ జమున గోదావరి కృష్ణ కావేరి ఎంత పెద్ద పెద్ద జీవనదులు.
0: వీ హావ్ గాట్ వెరీ బిగ్ రివర్స్ ఇన్ దిస్ కంట్రీ. గంగ
1: ఈ జలాన్నంతా ఎందుకు మీరు సద్వినియోగం చేసుకోకూడదు?
0: వై కాంట్ వీ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది వాటర్?
1: ఇది నాది నీది.
0: దిస్ ఇస్ మైన్ ఇన్ దిస్.
1: పోయినప్పుడు ఈ దేహం ఎవరు తీస్తాడు?
0: And then to whom will you give this body after death?
1: ఎవడు దాన్ని ముట్టను కూడా ముట్టడు.
0: Nobody will touch the dead body.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వత్తురు.
0: Relations will come up to the doorstep or to the burial ground.
1: ఏది నీది కాదు.
0: Nothing belongs.
1: నీవే నీవు కాదు.
0: In fact, you don't belong to yourself.
1: నీది ఎక్కడి నుంచి ఉంటుందది?
0: Then where from have you come?
1: అంతా కూడా కూడబెట్టుకుని కట్టగడపు ఒక్కతూరి చేతులు వదిలిపెట్టి ఒట్టి చేతులతో నీవు వెళ్లిదేరిపోతున్నావు.
0: యూ అమాస్ వెల్త్ అండ్ రిటర్న్ ఎంటీ హ్యాండెడ్.
1: నీవు పుట్టే సమయంలో ఏం తీసుకుని వచ్చావు?
0: వాట్ ఈస్ దట్ యూ బ్రాట్?
1: పోయే సమయంలో ఏం తీసుకుని పోతావు?
0: వాట్ ఈస్ దట్ యూ టేక్?
1: ఈ మనం చక్కగా అర్థం చేసుకుంటే మానవత్వంలో ఈ దురాశ అనేటువంటిది కుల్లిపోతుంది.
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద బర్త్ అండ్ ద డెత్ దేర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ ఎనీథింగ్.
1: ఒక్క మానవుడైనా పుట్టేటప్పుడు ఇంత గుడ్డైనా గూసె పెట్టుకుని వచ్చాడా?
0: ఎనీబడీ హాస్ బ్రాట్ ఎనీ పీస్ ఆఫ్ క్లాత్ విత్ హిమ్?
1: No. ఒక్క గుడ్డ ముక్క అయినా తీసుకుని రాలేదు.
0: నాట్ ఈవెన్ ఏ పీస్ ఆఫ్ క్లాత్.
1: నా బిడ్డను నా కొడుకును నా అల్లుళ్ళు నా ఎవరు నీవారు?
0: వీ సే మై చిల్డ్రన్.
1: నిజంగా నీవు పోయే సమయంలో ఉంటే వాళ్ళకేమైనా నీ అడ్రస్ ఇచ్చిపోతున్నావా?
0: వైల్ గోయింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ డూ యూ పాస్ ఆన్ యువర్ అడ్రస్ టు ఎనీబడీ?
1: వాళ్ళందరూ నీ వాళ్ళైతే నీ అడ్రస్ ఎందుకు ఇచ్చిపోకూడదు?
0: ఇఫ్ దే రియల్లీ బిలాంగ్ టు యూ వై డోంట్ యూ గివ్ యువర్ అడ్రస్?
1: కాదు నీ వారు కాదు.
0: ఐ డోంట్ బిలాంగ్ టు యూ.
1: ఎవరికి ఎవరు?
0: Nobody is related to anybody.
1: ఉన్నంత వరకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిందే.
0: Do your duty until you are alive.
1: కానీ దైవ విషయంలో మాత్రము ఎవరికి వారే.
0: But in respect of God, each one is left to himself.
1: అమ్మకు బిడ్డ పైన చాలా ప్రీతిగా ఉంటాది.
0: Mother loves the child very much.
1: బిడ్డ ఏదైనా రోగం వచ్చి బాధపడుతుంటే తల్లి కూడా అంతకంటే పదింతలు బాధపడుతుంది.
0: When the child suffers out of sickness, mother also feels sad.
1: కానీ బిడ్డ పైన ప్రేమ ఉంది కదని బిడ్డకు వచ్చినటువంటి కడుపు నొప్పి తల్లి తీసుకుంటుందా?
0: Mother loves the child, but she cannot take that stomach ache from the child and carry it herself.
1: తీసుకోవడానికి వీలు కాదు.
0: It is impossible for her to take upon herself.
1: అట్టనే
0: likewise.
1: బిడ్డకు ఆకలి అవుతుంటే నాయన నువ్వు కొంచెం ఓపిక పట్టుకోరా నేను తినేసి వస్తానంటే అమ్మ చెప్తుందా?
0: When the child is
1: అమ్మ తింటే బిడ్డకు ఆకలి తీరుతుందా?
0: When the child is hungry, mother can't say, "Oh, child, wait, I shall eat on your behalf."
1: పాప పుణ్యములు రెండు కూడాను ఎవరిది వారిదే.
0: The sin and merit will go to every individual.
1: అమ్మది బిడ్డ గాని బిడ్డది అమ్మ గాని పంచుకోవడానికి వీలు కాదు.
0: No one can share a mother or a child.
1: ఆస్తి పాస్తులు పంచుకోవచ్చునే కానీ
0: We can share the properties.
1: దైవానుగ్రహం అనేటువంటి పంచుకోవటానికి వీలు లేదు.
0: But the God's grace cannot be shared.
1: నీది వారిది వారిదే.
0: Each one has got his own.
1: కానీ అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించండి. అది చాలా ఉత్తమమైనటువంటి పని.
0: However, the noblest thing is to pray for the good of everybody. దానికోసమని
1: ప్రతి భజన తర్వాత కూడాను లోకస్సమస్త సుఖినో భవంతు.
0: So at the end of every bhajan we say let the whole world be happy.
1: ప్రేమ స్వరూపుల.
0: Embodiments of love.
1: చిన్న చిన్న విషయాలకై పల్లెల లోపల ఒకరికొకరు కలహాలు పెంచుకొని అది పెద్ద యుద్ధం మాదిరి మారిపోకూడదు.
0: ఇన్ విలేజెస్ పీపుల్ ఫైట్ ఆన్ సింపుల్ సిల్లీ మ్యాటర్స్.
1: ఎవరికి నష్టము
0: హూ విల్ బి
1: చక్కగా విచారణ చేస్తే ఆ క్షణంలో వచ్చినటువంటి కోపము మన గ్రామానికే నష్టము.
0: ఇన్ ఫ్యాక్ట్ ద యాంగర్ ద ఫ్యూరీ అండ్ ద టెంపర్ అట్ దట్ మోమెంట్ విల్ రూయిన్ ద హోల్ విలేజ్.
1: కనుక మనము ఈ విధమైనటువంటి కలహాలకు చోటు ఇవ్వకూడదు.
0: వీ షుడ్ నాట్ ఫైట్ ఆన్ సిల్లీ గ్రౌండ్.
1: అన్యోన్యతగా ఉంటుండాలి.
0: వీ షుడ్ బి యునైటెడ్.
1: ఏదో కోపం వచ్చింది కొంతలో సల్లారిపోతుంది.
0: There may be anger, but it will be pacified.
1: కానీ గ్రామాభివృద్ధిని మనం చూసుకోవాలి.
0: We should think of the progress of the village.
1: మన కుటుంబం యొక్క క్షేమాన్ని మనం చూసుకోవాలి.
0: The welfare of the family.
1: పేరు ప్రతిష్టలకై మనం చక్కగా పాటుపడాలి.
0: We should struggle for the name of the family.
1: కోసం వదలాలి.
0: And for we should be ready to sacrifice our life.
1: అస్తస్య భూషణం దానం. చేతికి ఏది అందము, కంకణాల అందము లేక బంగారు గాజుల అందము లేక మురుగుల అందము కాదు కాదు. హస్తస్య భూషణం దానం.
0: వాట్ ఈస్ ద రియల్ జ్యువెల్ ఆర్ ద బ్యూటీ టు ద హ్యాండ్ ఆఫ్ ద బ్యాంగిల్? నో, చారిటీ.
1: కంఠస్య భూషణం.
0: ద జ్యువెల్ టు ద నెక్
1: ద నెక్లెస్ వేసుకుంటే కాదు కంఠానికి భూషణము.
0: ఇస్ నాట్ ద నెక్లెస్ దట్ ద జ్యువెల్.
1: ఈ కంఠం నుంచి సత్యం రావాలి, సత్యం పలకాలి, అదే ఈ కంఠానికి సరైనటువంటి అందం.
0: యూ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ దట్ ఇస్ ద ప్రెషస్ జ్యువెల్ టు యువర్ బాడీ.
1: శ్రోత్రం
0: టు ద ఇయర్.
1: భూషణం శాస్త్రం.
0: ద జ్యువెల్ టు ద ఇయర్ ఇస్ సీక్రెట్ టెక్స్ట్.
1: భూషణై కిం ప్రయోజనం. ఇంకా ఇంతకంటే ప్రయోజనమైనటువంటి భూషణాలు మనకెందుకు?
0: వాట్ మోర్ యూ వాంట్? వాట్ అదర్ జ్యువెలరీ యూ విష్?
1: మానవునికి కావాల్సింది ఇవి మూడే భూషణాలు.
0: దీంతో
1: మనం కీర్తిని సాధించాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: సత్యాన్ని పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ ట్రూత్.
1: త్యాగాన్ని చెయ్యాలి.
0: వీ షుడ్ సాక్రిఫైస్.
1: మంచిని వినాలి.
0: వీ షుడ్ లిసన్ టు గుడ్ థింగ్.
1: ఈ మూడు మన ఎందుంటే మనకంటే మించినటువంటి దేవతలు మరొకరు లేరు. దేవుళ్ళు మీకంటే దేవుడు ప్రత్యేకంగా లేడు.
0: యు ఆర్ గాడ్ అండ్ గాడ్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
1: ఆ విధంగా తీసుకో. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని అనుకో.
0: కన్సిడర్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ గాడ్, అహం బ్రహ్మాస్మి.
1: ఆ విధమైనటువంటి ఉత్తమ భావాన్ని తెచ్చుకుంటే God thoughts ye nik ostuntai.
0: When once you have got that exalted noble thoughts, you will have divine.
1: I am God. Nenu devunni, nenu devunni kabatti nenu devuni ga pravartinchali aneetuvanti okka conscience man nunchi aavirbhavistundi.
0: When once you say that I am God, naturally that your acts should be godly, divine.
1: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి సత్యమైనటువంటి పవిత్ర భావాలు మన నుంచి ఆవిర్భవించాలంటే నేను దైవము, దైవము, దైవము అనేటువంటి సద్భావాన్ని మనం పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద సేక్రెడ్ డివైన్ అండ్ ట్రూత్ఫుల్ థాట్స్ యూ షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: God is not present in a foreign land.
1: దేవుడనగ మనదు దేహమందే.
0: God is present in our body.
1: పాపమనగ వేరు పరదేశమున్ లేదు.
0: Sin is not present in a separate country.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: It is attached to your actions.
1: పాపము పరదేశంలో లేదు, పుణ్యము పరదేశంలో లేదు, దేవుడు పరదేశంలో లేదు.
0: Sin or merit or God are not present in a foreign country.
1: అన్ని దేహంలోనే ఉంటున్నాయి.
0: All are present in your body.
1: కనుకనే నీవు ఆ దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: Therefore you should see that the body treads along the sacred path.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamayunade Manaku Chakkadanamu. Prema Swarupura.
2: Embodiments of love.
1: Inadi Manavanaku Sahanamanade Emito Tilekapochunadi.
2: The modern man has no idea of what Sahana, tolerance is.
1: Sahana manade Bharatiyuni yokka andachandamani gurtinchukolekapothunnaru.
2: People are not able to realize that it is the tolerance which is the real beauty of the sacred land.
1: Sahanam lenatvanti manavudu manavude.
2: One cannot be a human being bereft of tolerance.
1: Heenulanu kurupulanu chuchinappudu manavunaku sahanam annadi poyi asahyam anetuvantidi aarambhistunnadi.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: Nijamuga sahanam annadanne kevalam goppa viluvainatvanti yokka mantram mana bharatiyulaku.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: Ituvanti pavitramaina మంత్రమును వదలి యంత్రతంత్రమునచేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: సత్యశీలమే నిజమైనటువంటి తపస్సు అనేటువంటిది ఈనాటి మానవుడు మర్చిపోయాడు.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: సహనము చాలా ఉత్తేజకరమైనటువంటిది ఉల్లాసకరమైనటువంటిది ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people. And this tolerance is really enthusiastic and highly zealous.
1: Vratamulanniti yandu vanne ganchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam vedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు. డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: This nectarine feeling cannot be obtained, cannot be purchased, nor rented out. It is born out of nectarine love.
1: Itti pavitra gunamulu kaligineetundi Bharat deshamulo ee naadu mana ullanginchi uttejakaramainatundi yokka ullasamuto parula gunamulu paatinchutu అవి ఏమన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: Bharatiyas are disobeying these principles, encouraging principles of eternity, and have been adopting the alien principles.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకను కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యు డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ద ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యు విల్ బి సక్సెస్ఫుల్ in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love. Love does not merely mean loving each other.
1: Hrudayanni ichi హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: Bharatiyas have forgotten this sacred path of love.
1: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇటు దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: In fact, it is present everywhere.
1: అందు ఎందు కరడని కాదు, ఎందెందు వెతికినా కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ద డివైన్ లవ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: In this world, universe, you don't find any other thing equal to that of
1: ee kanipinchetuvanti premalanni kudanu bhootakamulu natakamulu.
2: All other forms of love are just bhootaka, falsehood, nataka, the drama.
1: Kaani nijamainatuvanti prema tana naabhi nundi aavirbhavistundi.
2: The true love emanates, originates right from the navel.
1: Atti premanu manam తీసుకోవటం, సంపాదించుకోవటం అది నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచిన కూడాను అది ప్రేమ కానేరదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: ద వరల్డ్లీ లవ్, ద ఫిజికల్ లవ్, ద ఎఫీమరల్ లవ్ ఈస్ ప్లెంటీ ఎనఫ్ ఇన్ దిస్ వరల్డ్.
1: వీటినన్నింటినీ ప్రేమ అని పిలిచుటకు అర్హత లేదు.
2: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ డిజర్వ్ టు బి కాల్డ్ లవ్.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: ట్రూ లవ్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమ గల మానవులకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవం ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూచినా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: దో గాడ్ ఈస్ ఎవ్రీవేర్, నెవర్ ఫర్గెట్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: యూ కన్సిడర్ గాడ్ సెపరేట్.
1: ఎందుకన్నాడు అందులేడని సందేహం వలదు.
2: నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
1: చక్రి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతికి చూచినా ఆనందందే కరుడు అని ప్రహ్లాదుడు చెప్పాడు.
2: It's Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనము గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
2: This is the culture of Bharat.
1: Daivam, daivam, daivam. Daivam neeve. Neekante veru daivam ledu.
2: You say God, you are God. God is not separate from you.
1: Tane andunnatundi daivanni visvaristunnadu manavudu.
2: So man is not able to convince that God is in him.
1: Kaani daivamu kaanatundi danni visvasistunnadu.
2: He reposes faith in every other thing other than God.
1: Prema sarupulara,
2: embodiments of love.
1: Meer deenini aashinchina aashinchakapoyina premana maatramu meer vadalakandi.
2: Whatever you seek after, never give up this love.
1: Idi emana goppa dhanam.
2: This is our prosperity, affluence.
1: Premaku minchina dhanamu marokati manaku kanaradu.
2: There's no other property beyond this love.
1: Ee premane goppa nidhi.
2: In fact, this love is the mine of wealth.
1: Dinni marchinatundi vaadu manavude kaadu.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: Tallini, tandrini, sodarulu kevalamu premistunnavu.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: Kaani ivi bhautikamainatundi naataka sambandhamaina premani.
2: This is all worldly love relating to the physical.
1: Kanuka mana nija premana manamu gurtinchadaniki prayatninchali.
2: Therefore it's necessary to make quest for true divine love.
1: Nijapainatundi premanu vetukonakkaraledu.
2: You don't need to search for true love anywhere else.
1: Adi eppudu mana ventane jantane intane kanipistundadi.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: Danni vetukonakkaraledu.
2: You don't need to search for it specially.
1: Kaani nijamainadi vadali nijamu kaanatundi danini manam endendo vetukutunnam.
2: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: Idi emiti?
2: What is this?
1: Idi pushpam.
2: This is a flower.
1: Idi pushpam ani andaru varnistuntaru.
2: People go on describing this flower.
1: Idi daiva hrudaya pushpam.
2: God is the real flower.
1: Idi pushpam samanyamainadi kaadu.
2: Flower is not ordinary one.
1: Idi bhagavantudu yokka hrudayamto koodinatvantidi.
2: This is symbolic of the heart of God.
1: Deeniki enniyo rekhalu untunnavi.
2: It has got so many petals.
1: Ee rekhalanni nu teesesthe pushpam ekkada undi.
2: When you go on removing petals, where is the flower?
1: Kanuka ee rekhale bhagavantudu yokka lekhalu.
2: Rekhalu, the petals, are the lekhalu, the letters of the divinity.
1: Evari premaloni lekha okati tappipoyinda vaadu prema swaroopude kaadu.
2: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
1: Ee annintikini aadharam okati.
2: There is only one fundamental basis for all.
1: Adi e మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
2: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మని ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
2: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ in varied manner.
1: Man talli tandri sodarulu sodari veerandaru kodanu ee oka pushpam yokka rekhale.
2: The mother, father, brothers and sisters all represent the petals.
1: Andaru cherinatundi kutumbamu anetundi pushpam.
2: All together constitute the flower of the family.
1: Kanuka manu oka kutumba premaliga untunnanta matramla chaladu.
2: It's not enough if you have this family relationship.
1: Visha kutumbikudu ga nee kavali.
2: One should belong to this universal family. Family of the universe.
1: Evaru chusina namaskaram namaskaram namaskaram namaskaram.
2: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
1: Deeniki minchinatundi ekkadaina manaku labhistunda.
2: This sort of respect towards everybody, you don't get more than this in this world.
1: Kanuka neeku jagatruku kanipinchina vanni kudanu daiva swaroopule.
2: All that is apparent in this cosmos, it verily is divine.
1: Daivamu kaanatvantidi okkati kudanu jagatlo kaanaradu.
2: In this vast world you don't find anything other than
1: ee kanipinchina vanni kudanu vastuluga nee bhavistunnavu.
2: You consider mereless objects of this material world.
1: ఈ వస్తువులన్నీ కూడాను దైవ కృపములే.
2: The material objects of this world also are symbolic of God's grace.
1: కనుక ప్రపంచంలో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా కాలరాదు.
2: Therefore, it is certainly established there's nothing beyond God in
1: this world. కనుక మనం పిచ్చివారం అయిపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
2: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: It's only God who is present everywhere.
1: దైవము కానటువంటిది లోకములో ఒక్కటి లేదు.
2: In this world there's nothing other than the divinity.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
2: The greatness lies considering everything as a manifestation of God.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
2: In this world you don't find anything other than God.
1: కనిపించినదంతా కూడాను దైవ స్వరూపములే.
2: All that is conspicuous is the will of God.
1: Form of God.
2: Is the form of God.
1: కనుక will of God కాదు form of God.
2: It's not the will of God, it is the form of God.
1: కనుక దైవము అన్ని రూపములందు కూడాను మనకు కనిపిస్తున్నాడు.
2: So God is present in all forms.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వ మానవ ఆకారంలో కూడాను మనం దైవముగా విశ్వసించాలి.
2: Therefore all forms are his. It's only God who assumes all these forms.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: so we should give up this material point of view.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: We should go the power, the strength of God and strengthen in our heart.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
2: You don't experience any other thing other than God in this world.
1: పుణ్యమనము నీటిని తాగాము.
2: You have taken water.
1: ఈ నీటిని తాగటం చేత ఏమి శాంతి కలిగింది?
2: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
2: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
2: Water is divine.
1: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలే.
2: ద ఫైవ్ ఎలిమెంట్స్ ద ఫైవ్ ఎసెన్షియల్ షీట్స్ ద సెన్సెస్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఓన్లీ.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
2: We are misusing our senses.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపములు.
2: This is the sin committed by man.
1: సెన్సెస్ అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
2: All senses are highly sacred.
1: నిర్మలమైనటువంటివి.
2: They are pure.
1: నిశ్చలమైనటువంటివి.
2: They are steady.
1: నిస్వార్థమైనటువంటివి.
2: Selfless.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్యశుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపం.
2: They are pure, unpolluted, unsullied, crystalline, clear, immortal.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
2: It is beyond all caste, community, race and nationality.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
2: It has no knowledge of what caste is.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకొని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
2: We have the human values within us, but we are in search of them outside.
1: మానవతా విలువలు అంటే
2: human values.
1: ఏమిటి అనుకున్నారు?
2: What do you think of them?
1: మానవతా విలువలే దైవ గుణములు.
2: The human values are the divine qualities.
1: దైవునికి వేరే గుణమనే లేవు.
2: God has no special attributes other than these.
1: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
2: The very term God symbolizes a great quality, supreme.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని ఎందుకు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
2: We are deluded by attributing attributes to God.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నా నోటి యందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
2: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ us, వాట్ ఎవర్ హీ స్పీక్స్, ఇట్ ఇస్ ఓన్లీ లవ్.
1: నాకు మరొక పదము నాకు తెలియదు.
2: భగవాన్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ థింగ్, హీ డస్ నాట్ నో.
1: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడాను కానరాదు.
2: దేర్ ఇస్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
2: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
2: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
2: షైనింగ్,
1: సనాతనం,
2: ఎన్షియంట్,
1: నికేతనం,
2: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
2: ఎటర్నల్,
1: శుద్ధ,
2: ప్యూర్,
1: బుద్ధ,
2: అన్సలీ,
1: ముక్త,
2: లిబరేటెడ్
1: నిర్మల స్వరూపేణం.
2: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం పలుకుతున్నామే కానీ దానికి వర్ణన్ని కానే కాదు.
2: ఆల్ దీస్ సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
2: యు కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒకటే వర్ణన.
2: బట్ ఇట్స్ ఓన్లీ వన్
1: గొప్ప వర్ణన, ప్రేమ.
2: The greatest way of describing God is only
1: love. ఈ ప్రేమకు మించినటువంటి వర్ణన ఎక్కడ చిక్కిన కూడా నువ్వు మనకు అది వర్ణనే కాదు.
2: బియాండ్ దిస్ రెల్మ్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ లవ్ నథింగ్ లైస్.
1: కోపం నందు కానీ, తాపం నందు కానీ, విచారం నందు కానీ, దుఃఖం నందు కానీ, ఏది ఎందుకు కూడా నువ్వు ఈ ప్రేమ ప్రేమనే.
2: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
2: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
2: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అట్టి ఆకారంను మనం చింత పెట్టుకుని
2: దట్ ఫార్మ్ యూ హ్యావ్
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
2: యూ థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
2: ది హ్యాండిక్యాప్,
1: ఆ సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
2: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు త్రీ వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
2: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ సో లో, forgetting the fact they are divine.
1: Heenudainatuvanti vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
2: There is none in this world who are low.
1: Aa heenamainatuvanti gunamu manayende.
2: That quality which is so low and mean is in you only.
1: Adi bhagavantuni quality idi kaadu.
2: It's no way the God's quality.
1: Bhagavantuniki quality ide devu.
2: God has no attributes or qualities.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
2: But he has got only one quality.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
2: The quality of love is the quality of God.
1: ప్రేమనే అతని స్వరూపము.
2: Love is his form.
1: నేను ఎవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను.
2: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
1: Aa prema lekunda kevalamu parihasam tho gaani leka pavitramaina tundeni gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
2: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
1: Kanukani premato nannu palakarinchandi.
2: Talk to Bhagavan with all your love.
1: Aa premato parikinatvanti palukulu annitikini akkadane javabu vastundi.
2: You get the response then and there itself when your words are full of love.
1: Premato premato sai ani pilchu.
2: Say with all love sai.
1: Aa prema lekunda kevalamu parihasamto gaani లేక పవిత్రమైనటువంటిదని కానీ భావించి నన్ను వర్ణిస్తుంటే అది నాకు చాలా అసహ్యమేస్తుంది.

0: full of
1: ప్రేమతో ప్రేమతో సాయి అని పిలుచు.
0: Say with all love, Sai.
1: Oi అని పలుకుతారు.
0: You get the response, Oi, Oi.
1: కనుకనే ప్రేమ లేనటువంటిది మాత్రము నన్ను ఏమాత్రం కదిలించలేదు.
0: Nothing can touch or move Bhagwan if there's no
1: ప్రేమను మాత్రము కవరుగా చేసుకొని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
0: Bhagwan will certainly respond if we talk to him with love.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
0: There's no life other than love.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలకరించండి, ప్రేమ చేతనే చూడండి.
0: If you want to see God and talk to him, well, have this love. Talk to him lovingly. Watch him with full of love.
1: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
0: All your wealth, all your status stand nowhere in front of love.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
0: In this world you do not find anything more than love.
1: Prema, prema. ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
0: Two lettered word, prema. All the sweetness contained in this you do not find anywhere.
1: Prema. ప్రేమకి ఎంత దీర్ఘం ఇస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
0: Prema, as you utter, well, it speaks of all sweetness there.
1: కనుక మీరు ప్రేమను ప్రధానంగా పెట్టుకోండి.
0: Have this love as the foundation.
1: ఎక్కడికైనా మీరు వెళ్ళండి.
0: You may go anywhere.
1: అడవులు ఎందున్నా.
0: You may be in the forest.
1: ఆకాశమునున్నా.
0: Or in the sky.
1: పట్టణమునున్నా.
0: In a city.
1: పల్లెనున్నా.
0: Or village.
1: గుట్ట మీదనున్నా.
0: On the mountain top.
1: కట్టేటపడి ఉన్నా.
0: Or in the deep sea.
1: ప్రేమించు వానికి ప్రేమయే సాటి.
0: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: కనుక ఇతనికి ఏ గృహము ఏ వసతి ఏ నివాసము ఏ మాత్రము లేవు.
0: The one of love is not bothered of any other comfort, be that residence or whatsoever.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
0: This love we should acquire.
1: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
0: You cannot buy this love with any amount of money.
1: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
0: You can only get it by offering your mind.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది గాని
0: ఇట్ ఓన్లీ మైండ్ దట్ కెన్ అక్వైర్.
1: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొదటి మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇట్స్ ఓన్లీ ద లవ్ దట్ వన్ హ్యాస్ టు డెవలప్.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి భక్తి భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
0: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో డెవలప్ లవ్.
1: కనుక మనకు భక్తి భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచో లభించదు.
0: డివోషన్ యు డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
0: అండ్ దిస్ లవ్ ఈజ్ ద ట్రూ డివోషన్.
1: ఈ ప్రేమ లేనటువంటి డివోషన్ డీప్ ఓషన్.
0: డివోషన్ విదౌట్ లవ్ ఈజ్ ఓన్లీ డీప్ ఓషన్.
1: ఆ ఓషన్ కూడా నువ్వు ఎలాంటిది ఉప్పు నీళ్ళ వాళ్ళు.
0: దిస్ డీప్ ఓషన్ ఇస్ సాల్ట్ ఇస్ సెలైన్.
1: Devotion is like sweet water.
0: The devotion is full of sweet water.
1: Amritamayam enatuvanti ee prema.
0: And this love is nectar.
1: Anandamayam enatuvanti ee prema.
0: Love is bliss.
1: Adbhutamainatuvanti ee prema.
0: It's mysterious, wonderful.
1: Antata chikkunadi ee prema.
0: And you get it so easily for yourself.
1: Kaavi itti sulabhamainatuvanti premanu vadali.
0: You give up that easy, simple love.
1: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రం ఆశించరాదు.
0: Never expect any worldly love.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: మీరు భక్తి భక్తి భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
0: You safeguard that sacred love.
1: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
0: Beyond this, you don't find anything in this
1: world. దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
0: It is only the source of liberation.
1: Mukti, bhakti, yukti, rakti, anurakti. Anninti andu kuda nu ee prema okkati maatrame leenavai undadi.
0: Mukti, liberation. Bhakti, the devotion. Rakti, the attachment. The anurakti, one's own likes. They all center round this love only.

0: కనుక ఈనాడు గురు పౌర్ణమి దినము మీకు అందించేటువంటిది అమూల్యమైనటువంటి వస్తువు ఒక ప్రేమ మాత్రమే.
1: ఆన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ సేక్రెడ్ డే ఆఫ్ గురు పౌర్ణిమ భగవాన్ గివ్స్ అస్ మోస్ట్ వాల్యుబుల్ గిఫ్ట్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి.
0: ఈ ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
1: Without love, whatever that is given to you is useless.
0: Kanuka na premane pavitramainatundi yokka sinduram.
1: It is this Bhagavan's divine love which is most auspicious and sacred, the very vermilion sindura.
0: Itti premane meeru abhivruddhi parchukondi.
1: This love we have to foster and grow.
0: Sayankalamu ee prema yokka vimaramunu chakkaga bodhisthadu.
1: This evening Bhagavan will explain the details of love.
0: Prema mudita manase kahe.

हवस मूत्र विसर्जन माव के माता पिता बंधु सख सब ही।

再见，再见。

0: O man, examine and question for yourself what kind of happiness you have achieved right from dawn to dusk, the moment you get out of your bed and retire, spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జీవితము ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్, రేరెస్ట్, హస్ గాట్ టు బి లివ్డ్.
1: ఇట్టి మానవత్వాన్ని నిత్యకృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం కావించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ by putting his daily effort, by just working hard through discharging his duties.
1: Janadu potanimpukona chikkulanunduchu, janadu potanimpukona chikkulanunduchu.
0: After all, to fill this small belly, we face so many problems in life.
1: వేల విద్యలను పూనిక మీద నేర్చి,
0: వీ అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్,
1: పరిపూర్ణ సుఖంబును పొందలేక,
0: వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద టోటల్ బ్లిస్.
1: ఈ మానవ జీవితం వ్యర్థముగా వించుకుంటూ,
0: అండ్ రియలీ వీ ఆర్ వేస్టింగ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: అరవింద దళాక్షుని విస్మరించి,
0: వాట్ ఇస్ ఇట్ దట్ వి ఈవెన్ ఫర్గెట్ గాడ్.
1: ఏ పెద్ద సుఖం బులొందితురు ప్రీతిగా యోచన చేయు మానవా.
0: మ్యాన్, ఎగ్జామిన్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యూ ఎంజాయ్ ఫర్గెటింగ్ గాడ్, స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ జ్ఞానాన్ని పొట్ట నింపుకోవడానికై అనేక విధములైనటువంటి సేవలు పడుతున్నాం.
0: వీ స్ట్రెయిన్ ఎగ్జర్ట్ అవర్ సెల్వ్స్ ఆఫ్టర్ ఆల్ టు ఫిల్ దిస్ స్మాల్ బెల్లీ.
1: అనేక విధములుగా ఆర్జిస్తున్నాము.
0: వీ ఎర్న్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: కానీ దీనితో మనం తృప్తి నొందుతున్నామా?
0: ఆర్ వీ రియల్లీ సాటిస్ఫైడ్ బై దిస్?
1: లేదు.
0: నో.
1: తృప్తి అన్నటువంటిది ఏనాటికి కూడా మనకు కలగదు.
0: దేర్ ఇస్ నో కంటెంట్మెంట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: దీనిని పురస్కరించుకుని ఏ విఘ్నేశ్వరుడు చెప్పాడు, నసుకా లభ్యతే సుఖం.
0: Basing on this,
1: sukham nunchi sukham manaku kalagadu, kashtam nunchi manaku sukham dorukutundi.
0: Basing on this, it is said you cannot derive happiness out of happiness. Happiness is the fructification of difficulty.
1: Sukhanni manam aashistunname kaani sukham dwara manaku shanti santosham labhyam kavatam ledu.
0: You want all the happiness, comforts and conveniences, but you cannot be peaceful.
1: Sukha shantulu manam anubhavinchavallanna kashtamale manaku pradhanamaina guruguru.
0: If you want to be really blissful and peaceful, yes, obstacles are necessary.
1: Pratikinanni naalu phalamu nichute kaaka chachi chuda tanuvu kosi ichu.
0: A tree, while being alive, it bears fruits for all of us. Even after death, the tree is ready offering itself as the firewood.
1: Ee vruksham kante tyagi marekutunnada?
0: Tree is a very symbol of sacrifice.
1: Tyagamandu vrukshambe guruvu.
0: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
1: Kanuka manavattvamlo tyagam atyavasaramu.
0: In this human life, sacrifice is very essential.
1: Ee naatikainanu tyagam leka bhogamu kaani aanandam kaani manaku labhyam kaadu.
0: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
1: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్, టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు సాక్రిఫైస్ ఫ్రమ్ నౌ ఆన్.
1: అల్ప బుద్ధులనింత ఆదరించిన కానీ,
0: యు మే ఎక్స్టెండ్ ఆల్ ది హాస్పిటాలిటీ కైండ్నెస్ టు ఎ మీన్ మైండెడ్ ఫెలో,
1: చేయు ఎట్టివానినైనా,
0: హి విల్ సర్టెన్లీ హార్మ్ యు. ద వెరీ బెనిఫాక్టర్ ఇస్ పుట్ టు హార్మ్.
1: విషము కూడిన వెర్రి చెట్టులందున మానవత్వము వ్యర్థమయ్యే.
0: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
1: కీడు చేయునెట్టి గనునినైనా.
0: He will certainly harm anybody, the one who helped him even.
1: కనుకనే మనం అల్పులు కాకూడదు.
0: We should now be mean-minded.
1: అధికుడు కావాలి.
0: We should be really noble one.
1: అల్ప బుద్ధినంత ఆదరించిన కాని కీడు చేయు ఎట్టి వానినైనా.
0: A mean-minded fellow may be well received and treated, but yet he will not give up his bad quality of harming others.
1: కనుక మనము అధిక బుద్ధులు కావాలి.
0: We should be broad-minded.
1: ఈ విశాల ప్రపంచమునందు మానవత్వం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది అనేటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి.
0: We should uphold the pristine glory and the esteem that man is supreme in this universe.
1: ప్రాచీన ఋషులు కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షణ అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
0: In ancient times, you must have come to know the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
1: వారు చాలా గొప్పవారు.
0: They are really great personalities.
1: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
0: We should follow such mighty men of eminence.
1: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
0: The modern man is very weak.
1: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషమును గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
0: In the modern times, people commit mistakes. They do not realize, they do not recognize and make any effort to correct and set things proper.
1: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకొని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటివారు.
0: In those days, elders corrected all their defects and mistakes and led a pure life, being very grateful to God.
1: పశ్చాత్తాపమునకు మూల కారణం.
0: And repentance is the root cause for the glorious life that followed.
1: దీనిని గుర్తింపు చేసే నిమిత్తమై,
0: to make you recognize this,
1: వర్షములకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
0: We worship Lord Vigneshwara once in a year.
1: విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి?
0: Who is Vigneshwara?
1: గణపతి అనగా ఏమిటి?
0: Who is Ganapati?
1: గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది.
0: The word Gana is related to the intellect.
1: Na అనేటువంటిది విజ్ఞానమునకు సంబంధించినటువంటిది.
0: Na refers to wisdom.
1: విజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
0: గణపతి is the head of all secular, the spiritual knowledge.
1: వినాయకుడు అనగా తనకంటే నాయకుడు మరొకడు లేడు.
0: వినాయక has no master above him.
1: తనకు తానే నాయకుడు.
0: He is a master unto himself.
1: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీడు కనిపించదు.
0: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్ ఎనీవే.
1: సర్వ కర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
1: చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
0: హీ విల్ నెవర్ అలవ్ యూ టు కంటైన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
1: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
0: సో హి హస్ గాట్ ద రాట్ యాజ్
1: మూషికము అనగా చీకటి.
0: రాట్ మూషిక స్టాండ్స్ ఫర్ డార్క్నెస్.
1: రాత్రుల యందు చీకటి చాలా అధికం కనుకని ఎలుకలు కూడా రాత్రి యందు సంచరిస్తుంటాయి.
0: నైట్ బీయింగ్ వెరీ డార్క్ ద రాట్స్ మూవ్ అబౌట్.
1: చీకటిని దూరం చేసి ప్రకాశం ప్రకటింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికము.
0: ఇట్ ఈస్ ద రాట్ దట్ వుడ్ హెల్ప్ యూ to dispel this darkness and move in a pleasant way in the following day, the daytime.
1: Motta mota manavatvamunake matram parimitam gaakunda yavat krimakeetikaadulu kudanu jantu jalalaku kudanu daivatvam aneetundi aadarshavantam aneetundi satyanni nirupinche nimittamai vigneshuriniki yenugu vaahanam yenugutala ఎలుక వాహనము రెండింటినీ సృష్టించారు.
0: ది డివినిటీ ఈజ్ నాట్ లిమిటెడ్ టు మ్యాన్ కైండ్ అలోన్. వీ ఫైండ్ ద డివినిటీ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ బర్డ్స్ అండ్ బీస్ట్స్ అండ్ యానిమల్స్. టు డెమోన్స్ట్రేట్ ద లేటెంట్ ఇమినెంట్ డివినిటీ, వీ హావ్ గాట్ వినాయక ద రాట్ యాజ్ హిస్ చారియట్ అండ్ ద ఎలిఫెంట్
1: గజేంద్రీవి అనేటువంటిది వినాయకుని యొక్క సంబంధం. గతి తెలివి.
0: And the elephant is highly intelligent.
1: చాలా తెలివైనటువంటిది ఈ ఎలిఫెంట్.
0: Elephant is highly intelligent.
1: చాలా విశ్వాసంతో కూడినటువంటిది.
0: It has got all faith and loyalty.
1: ప్రాణం పోయినా సరే మాస్టర్ ను మరవనటువంటిది.
0: The elephant would rather give up its life.
1: మాస్టర్ ను మరువక తన జన్మం ఉండినంత వరకు కూడాను భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
0: ఇట్ ఇస్ ది ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్. ఇట్ లేస్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అండ్ స్టాండ్స్ ఎస్ అ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
1: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిదే ఈ గజము.
0: అండ్ ది ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
1: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: గ్రాటిట్యూడ్ ఇస్ అ సీక్రెట్ క్వాలిటీ.
1: క్షమ సత్యము.
0: Forbearance is true.
1: Chama dharmamu.
0: Purity is dharma.
1: Chama vedamu.
0: It is Veda.
1: Chama ahimsa.
0: Is non-violent.
1: Chama sarvasrambhu.
0: It's everything.
1: Ee chamato koodinatvanti yokka swarupame ee gajamu.
0: And this elephant has got all the patience for forbearance.
1: Tana pranamayanu modaltundi kaani yajamanuki ee maatramu keedu cheyadu.
0: The elephant is prepared to sacrifice its life. But you will never tolerate the master's suffering any time.
1: మానవునికి ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ గజము.
0: Elephant demonstrates to all of us an ideal path.
1: ఏ దారి కూడా లేనటువంటి అరణ్యము లోపల ఏనుగు ఒక్క తూరి ప్రవేశించిందంటే మనుషులకు దారి ఏర్పడుతుంది.
0: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
1: కనుకనే జీవిత అరణ్యమునందు మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
0: Therefore in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
1: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
0: Vinayaka has got this head of that of an elephant that stands for
1: Vinayakudaga. తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
0: Vinayaka shows an ideal path to tread for all of us.
1: ఈ వినాయక చవితి దినము,
0: on this day of Vinayaka Chaviti,
1: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
0: We make several offerings to our God.
1: కానీ అతనికి ఉడికినది కానీ వేడైనది కానీ ఆయిల్ తో కూడింది కానీ తాను ఏమాత్రము ఆరగించడు.
0: In fact, we do not offer anything that is cooked with any oil stuff on this day.
1: ఒక విధమైనటువంటి స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
0: All preparations made out of steam are offered.
1: బియ్యము పిండి చేసి,
0: the rice is made into flour,
1: అందులో నువ్వుల పిండి పెట్టి,
0: and till is added to
1: it, దీని కుడుములు ఉండ్రాళ్ళు అని పెట్టి వినాయకునికి నైవేద్యం చేస్తారు.
0: అండ్ ఆఫరింగ్ బై నేమ్ ఉడుమురు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ ఆఫర్ టు గాడ్.
1: ఇందులో ఏమాత్రం కూడా ఆయిల్ కానీ వేడి కానీ సోకదు.
0: There is no oil content in this preparation.
1: ఇది దేనికోసం ఈ విధమైనటువంటి మార్గంని అనుసరింపజేశాడు?
0: Why such an offering is made?
1: మానవునికి ఆరోగ్యమే మహాభాగ్యము.
0: In fact, health is wealth to humanity.
1: ఈ స్టీమ్ తో చేసినటువంటి ఒక పదార్థములు భుజించినటువంటి వారికి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
0: Those that partake the preparations out of steam will be perfect.
1: కానీ మానవుడు ఈనాడు జిహ్వ చాపల్యం చేత రుచులను మరిగి అనేక రకమైనటువంటి ఒక దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెలికసీస్ అండ్ ఇస్ ఆఫ్టర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్.
1: కానీ గజము ఆరోగ్యమే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
0: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ద వెల్త్.
1: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
0: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
1: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్యం పిండి చేత,
0: this hot preparation made out of rice flour,
1: ee nuvula cheta,
0: and the till,
1: kannullo unnatvanti oka doshamulanta nivarana kavutundi.
0: You will be free from all eye defects.
1: Indulo undinatvanti machchalu kudanu mayamaipothundi.
0: You don't find any spots there.
1: Cataract kudanu ekkuga raadu.
0: You don't suffer from cataract even.
1: Idi haaviri cheta udikinatvanti oka nuvulu.
0: Because the till are made out of this steam.
1: Deenlo bellam kalipi
0: jaggery is mixed.
1: ఈ రెండింటి యొక్క సంబంధమును కూడా భుజిస్తాము చేత,
0: and when once we mix the jaggery and eat,
1: వాతపిత్త శేషాదులు ఏ మాత్రం కూడా దగ్గర రానివ్వదు.
0: You will not be affected by any bile or the wind or phlegm.
1: కనుక బెల్లం చేత వాతపిత్తాశుదులను నివారణ గావిస్తుంది.
0: Jaggery maintains perfect health free
1: from నువ్వుల చేత కన్నుల యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
0: The till seeds that we mix is the cure for all our complaints.
1: ఈ స్టీమ్‌తో ఉడికినటువంటి యొక్క పదార్థములను త్వరగా జీర్ణం గావిస్తుంది.
0: The rice flour, which is cooked with steam,
1: అతి త్వరగా జీర్ణం గావిస్తుంది.
0: Easy digestion.
1: కనుకనే ఈ జీర్ణం కావటం చేత రోగములకు దూరం గావిస్తుంది.
0: Because of easy digestion, you'll never suffer.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
0: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
1: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
0: The teachings of Vinayaka will make every one of us ideal.
1: తెలివితేటలను పోషిస్తుంది.
0: ఇట్ సస్టైన్స్ అవర్ ఇంటెలిజెన్స్.
1: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
0: స్టూడెంట్స్ యాజ్ ది వర్షిప్ వినాయక దే విల్ బి వెరీ ఇంటెలిజెంట్.
1: మెమరీ పవర్ ను కూడాను చేకూరుస్తుంది.
0: యు విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్.
1: మన జ్ఞాపక శక్తిని కూడాను కలిగిస్తుంది.
0: యు విల్ సర్టన్లీ మెమరైజ్ థింగ్స్.
1: కనుకనే వినాయకుని ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
0: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
1: Intiye kaaka prati sangeetha sagrastulu kudanu motta motta prarambhinche samayalo vinayakuni yokka peru cheptaru.
0: Besides this, all musicians begin their concert by singing in praise of
1: vinayaka prarthana chetane aa yokka sangeethamunu prarambhistaru.
0: The music concerts begin in praise of vinayaka.
1: Vinayaka pooja lekunda vaaru sangeethamunu em maatram kuda prarambhincharu.
0: No music program ever begins
1: kaani kaliyuga prabhavam cheta vinayakatvanni ee naadu prakrati nettaru.
0: Because of the effects of Kali, we have forgotten this fact.
1: కలుకుని వినాశత్వము పొందుతున్నారు.
0: That is leading to the total ruin.
1: ఈ నాటి వినాశమునకు మూల కారణము వినాయకుని దూరం కావించడమే.
0: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
1: ఈ నాటి మానవుడు తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషములను ఆశిస్తున్నాడే కానీ శాశ్వత సంతోష శాంతిని ఏమాత్రము ఆశించటం లేదు.
0: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal bliss.
1: శాశ్వత సంతోష ప్రాప్తిని మనం పొందాలి.
0: In fact, we should strive for
1: శాశ్వత సుఖ శాంతిని మనం పొందాలి.
0: In fact, we should be peaceful.
1: ఈ శాశ్వత సుఖ శాంతిని కేవలము ఒక విధమైనటువంటి ఒక దైవ ప్రార్థన చేత కానీ మరొక దానితో మనకు ప్రాప్తించదు.
0: యూ కెన్ ఓన్లీ బి పీస్ఫుల్, ఎంజాయ్ ద పీస్ ఓన్లీ బై ప్రేయింగ్ టు గాడ్.
1: దినదినానికి కూడాను కాలం గడిచే కొనది కూడాను మానవత్వం అనేటువంటి కీర్తి నశించిపోతుండాలి.
0: యాజ్ డేస్ పాస్ బై యూ నోటీస్ దట్ ది వెరీ హ్యూమన్ వాల్యూ, హ్యూమన్నెస్ ఈజ్ లాస్ట్.
1: మానవతా విలువలు మరుగైపోతున్నాయి.
0: హ్యూమన్ వాల్యూస్ ఆర్ గాన్.
1: మానవుడు చేయవలసినటువంటి పద్ధతులు ఏమాత్రం కూడా చేయటం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ హిస్ ప్రిస్క్రైబ్డ్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you follow the human value, you will attain divinity.
1: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్ అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
0: When once one thing is said to you, you should bear your mind.
1: చిన్నది కానీ పెద్దది కానీ దానికి తగినటువంటి ఉపకారం కలిగినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
0: Small or big, you have to express gratitude.
1: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
0: Bereft of gratitude, you turn wicked.
1: Surya namaskaram nandu manam aneka rakamuga perlu pedutunnam.
0: We offer our prayers to Lord Sun.
1: Arunaya namaha. Ananjyotaya namaha.
0: Lord of effulgence, brilliance.
1: Kattagalapadiki krutagnyadhaya namaha. కృతజ్ఞాయ నమః.
0: అండ్ వి ఆల్సో సే దట్ హి విల్ నాట్ బేర్ అన్గ్రేట్ఫుల్
1: కానటువంటి వాడు, అనగా కృతజ్ఞతను చూపనటువంటి వాడు కన్నుండి తీసుకున్నటువంటి వాడు అవుతాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ గాడ్ విత్డ్రాస్ దట్ విజన్, ది ఐ సైట్ అవుట్ ఆఫ్ దట్ అన్గ్రేట్ఫుల్.
1: మన కన్నుల యందు ఉన్నటువంటి వెలుతురు ఆదిత్యుని వల్ల మనకు జరుగుతుండాలి.
0: ద లైట్ in our eyes is because the grace
1: ఆదిత్యుని యొక్క ప్రకాశం చేతని మనం కన్నులు ఓపెన్ చేసినప్పుడు సర్వము మనం కాంచగలుగుతున్నాము.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద సన్ గాడ్ వి ఆర్ ఏబుల్ టు విజువలైజ్.
1: ఆదిత్యుడు ప్రకాశించినప్పటికీ కన్నులు మూసుకుంటే ఏ పదార్థము మనకు కనిపించదు.
0: Though there is light outside, with your eyes closed, you cannot see anything in
1: vicinity. ఆదిత్యుని యొక్క ప్రతిబింబమే మన నేత్రముల యందు ఉంటుండాలి.
0: Therefore the vision is the reflection of sun god.
1: కనుక ఈ కృతజ్ఞత చూపినటువంటి మానవునికి
0: the man who is not grateful,
1: netram nunchi kudano adichudu vellipothadu.
0: Sun withdraws,
1: anaga taanu andhudaipothadu.
0: Meaning he turns blind.
1: Andhakaram chetha manavudu ye maatram pannulu cheyadu.
0: Man cannot discharge his duty.
1: Goppa panditulainappatikini
0: He may be a great scholar.
1: కన్నులు మూసుకుంటే ఏ చిన్న పదార్థాన్ని కూడా చూడలేడు.
0: When once he closes his eyes, he cannot see any tiny object.
1: కనుక నేత్రమే మన యొక్క జీవితానికి శాస్త్రము.
0: Therefore, netra, the eye is the shastra, the sacred text.
1: కనుక మన శాస్త్రమంతా నేత్రమే.
0: The sacred book,
1: shastra, అనగా ఆదిత్యుని యొక్క ప్రకాశమే.
0: It is just the ఆదిత్యుని
1: యొక్క ప్రతిబింబమే.
0: It is the reflection of the sun god.
1: కనుకని మనం నేత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
0: Therefore we have to pay utmost attention to our eye.
1: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారం అయిపోతాం.
0: Eye defects certainly speak of the lack of gratitude.
1: కనుక వినాయకుని యొక్క తత్వమునందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారములకు సంబంధించినటువంటి యొక్క మార్గం నేను నిరూపిస్తూ వచ్చాడు.
0: వినాయక హెస్ గాట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ది ఎమాన్సిపేషన్ లిబరేషన్ ఆఫ్
1: ప్రాచీన కాలం నుండి కూడాను వినాయక పూజ ప్రారంభమైంది.
0: Worship of Ganesha has been followed and adopted.
1: కాని అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
0: We consider it of recent origin.
1: నారాయణోపనిషత్తునందు మొట్టమొదటి వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
0: వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్
1: తత్పురుషాయ విద్మహే తన్నో దేవ ప్రచోదయాత్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ సన్ గాడ్.
1: ఈ యొక్క సూర్యుణ్ణి చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
0: సన్ గాడ్ ఇస్ కన్సిడర్డ్
1: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
0: అండ్ వి ఆల్సో వర్షిప్ లార్డ్ వినాయక ఫర్ ద
1: అనేక వేదముల యందు కూడాను ఋగ్వేదము యజుర్వేదం సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
0: ఇన్ ఆల్ ఫోర్ వేదస్ వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వలె ప్రోభవే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
0: ఈవెన్ ఇన్ మ్యూజిక్ they pray to vinayaka to earn his grace.
1: కనుక వినాయకుని ప్రోచినట్టుగా నన్ను కూడా ప్రోమం అని చెప్పారు.
0: Just as vinayaka is blessed, I might
1: be blessed.
0: How is it possible?
1: ఏ విధంగా కనబడుతుంది?
0: How do you expect protection?
1: ఆ వినాయకుని తగినటువంటి గుణములు తనలో ఉన్నాయా?
0: Do you have the qualities of vinayaka in you?
1: వినాయకుడు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
0: Vinayaka is all pure.
1: సిద్ధి బుద్ధి అతని యొక్క నేత్రములు.
0: In fact his two eyes are the
1: ఈ సిద్ధి బుద్ధి నేత్రములనే తన యొక్క పత్నులుగా భావించారు.
0: He considered siddhi fulfillment buddhi intellect as
1: కనుక సిద్ధి బుద్ధి నాయకుడు వినాయకుడు అన్నారు.
0: And he is the master vinayaka.
1: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
0: ఫర్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ యూ నీడ్ ఇంటెలెక్ట్.
1: బుద్ధి ఉండాలంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞతను పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ యూ
1: కృతజ్ఞుడైనటువంటి వానికి బుద్ధి కూడా నాశనం అవుతుంది.
0: అన్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ విల్ నెవర్ బి అన్ ఇంటెలెక్చువల్.
1: ఈ బుద్ధియే నాశనమైన తర్వాత సిద్ధి మనకు ఏ రీతిగా కలుగుతుంది?
0: వెన్ వన్స్ ది ఇంటెలెక్ట్ ఇస్ గాన్ యూ కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
1: సర్వసిద్ధి సప్రయామః. అన్ని కూడా ప్రసిద్ధి గావించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ వినాయక కన్ఫర్ సక్సెస్.
1: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
1: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుని ప్రార్థించాలి.
0: టుడే యు మే స్టార్ట్ డూయింగ్ ఎనీ టాస్క్.
1: విద్యా ప్రధానమును కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమ నిర్మాణమును కానీ మొట్టమొదట వినాయకుని పూజించాలి.
0: As you take up any endeavor, any task,
1: evarikaina edo oka nayakudu kaadu kaani vinayakuliki nayakudu ledu.
0: You should pray to vinayaka because he has no master above him.
1: Itane nayakudu.
0: He is the last
1: sarvamunaku nayakudu vinayakudu.
0: He is the master of all.
1: Taraku nayakudu marakudu ledu.
0: He has no other leader.
1: Atti nayakudu lenatundi vinayakudini manam prarthinchatakunda manam edo oka manam ahankaramto manam pravartistunte manaku chaala dosham kalugutundi.
0: Without praying to the master of masters vinayaka, if you act in an egoistic way,
1: అన్ని పర్వతముల కంటే మొట్టమొదట వినాయక పండుగ మొట్టమొదట ప్రారంభమవుతుంది.
0: వినాయక చవితి ఇస్ ద ఫస్ట్ ఫెస్టివల్ ఆఫ్ దిస్ ఇయర్.
1: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
0: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఫాలో.
1: కనుక మానవుడు ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి యొక్క పర్వదినములను ప్రార్థించాలంటే మొట్టమొదట వినాయకంతో ప్రార్థించాలి.
0: Bharatiyas on all sacred days begin their prayer by first praying to
1: vinayaka. Sarira manasika adhyatmika balamulaku moodintiki ni vinayakude pradhanamaitunte vaadu.
0: Vinayaka is the head of all the three levels, the physical,
1: moodintini manam kaapaadtu povali.
0: And we have to sustain, protect all the three areas.
1: Maa college lopala
0: in our college
1: MBA start chesam.
0: We started MBA.
1: MBA ante em ani adigithe pillalnu Master of Business Administration antaru.
0: We say MBA means Master of Business Administration.
1: Kaadu kaadu MBA.
0: No, it's MBA.
1: M manasu.
0: M stands for
1: B buddhi.
0: B
1: anaga dehamu.
0: B the body.
1: మన యొక్క తత్వం లోపల ఏ ఆత్మ,
0: ఏ ఈజ్ ఆత్మ.
1: కనుక మనసు, బాడీ, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క ఎంబీఏ.
0: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ, మైండ్,
1: మనసు విచారణ చేయడానికి మనసును అందించాడు.
0: And God has gifted us the mind to act this.
1: దేహమును దానిని ప్రవర్తింపజేసేయడానికి అందించాడు.
0: The body is there to execute.
1: రెండును సరిగా తమ కర్తవ్యములను చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
0: ఏ ఆత్మ ఇస్ ద విట్నెస్ టు వాచ్ వెదర్ ద డ్యూటీస్,
1: ఆత్మ ఎప్పుడు కూడా ఉండేటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటిది.
0: ఆత్మ ఇస్ పర్మనెంట్.
1: మైండ్ అదే మొట్టమొదటి చంచలమైనటువంటిది.
0: మైండ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెంట్
1: దాని సక్రమైన మార్గంలో పెట్టి
0: మైండ్ హ్యాస్ టు బి స్టడీ,
1: సరైన స్థితిలో అనుభవించి నేను మానవుడును, మానవునికి తగినటువంటి మనసా నాది లేక మృగమునికి తగినటువంటి మనసా అని విచారణ చేసి
0: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ డూ ఐ హ్యావ్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ ఆర్ ద మైండ్ ఆఫ్ ఎ బీస్ట్.
1: మానవునికి సంబంధించినటువంటి మనసును అక్కడ ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ సీ దట్ వీ యాక్ట్ అకార్డింగ్ టు ద మైండ్ ఆఫ్ మ్యాన్.
1: Be the body. ఈ బాడీని ఏ విధమైన చేయాలా మనసు నిర్ణయించిందాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి.
0: ద బాడీ షుడ్ ఎగ్జిక్యూట్ ఆల్ దట్ ఈస్ డిసైడెడ్ బై ద మైండ్.
1: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి.
0: అండ్ హియర్ ది ఇంటెలెక్ట్ హెస్ గాట్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్, నిజమా కాదా, తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది.
0: ద థాట్ ఆఫ్ ద మైండ్ ఈస్ వెల్ డిస్క్రిమినేటెడ్ బై ది ఇంటెలెక్ట్.
1: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది.
0: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ ఇస్ అకనాలజీ,
1: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు ఆత్మ వరకు కూడా చేరదు.
0: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఈస్ రాంగ్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధుల యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద మిక్స్చర్ కాంబినేషన్ ఆఫ్
1: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి.
0: వీ హ్యావ్ టు ప్యూరిఫై అండ్ శాంక్టిఫై దెమ్.
1: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రం అంగీకరించదు.
0: విదౌట్ ప్యూరిఫైయింగ్ ద మైండ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్.
1: అది ఏ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం, ఆ ఇంద్రియమునకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది.
0: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ ద సెన్సెస్ హ్యాస్ got the deciding faculty.
1: కనుకని ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము.
0: వి గో అలాంగ్ ది సెన్సెస్,
1: మనసును అనుసరిస్తున్నాము.
0: వి ఫాలో ద మైండ్,
1: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
0: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: ఏమి ప్రయోజనము?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కానీ ఆ సెన్సెస్ ను కంట్రోల్ చేయటం లేదు.
0: మైండ్ ఈస్ నాట్ కంట్రోలింగ్ ద సెన్సెస్.
1: నేను చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు.
0: అండ్ ఐ సే దట్ ఐ హావ్ సెన్సిటివ్ మైండ్.
1: ఏమిటి సెన్సిటివ్ మైండ్? అనిమల్ సెన్సిటివ్.
0: Yes, that's not a sensitive mind. It's the mind of an animal.
1: Kalukane, master the mind, be a master mind.
0: Therefore, master the mind, be a master mind.
1: Kalukane, ee sensation manam control chesinatundi mind e nijamaina master.
0: Therefore, the mind that controls the senses is the master mind.
1: Ee manastattvam lopala vinayakuniki pradhanamaina sthanam.
0: And to exercise control over the mind, vinayaka is important.
1: Tanu kevalamu sakshibhutudiga untadu.
0: Vinayaka remains as the witness.
1: Ee paluku kudunu jawabu cheppadu.
0: He never replies.
1: Aacharana chesi చూపిస్తుంటాడు.
0: అండ్ హీ ప్రాక్టీసెస్ అండ్ డెమోన్స్ట్రేట్స్.
1: కనుకనే వినాయక తత్వము ప్రతి యంగమునకును ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది.
0: దేర్ఫోర్ వినాయక సెట్స్ అన్ ఐడియల్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్.
1: ఆత్మతత్వమా ఇది? సాక్షిభూతం.
0: ఆత్మ ద స్పిరిట్ ఈస్ ఎన్ ఎటర్నల్.
1: అన్నిటినీ చూస్తుంది.
0: ఇట్ విట్నెసెస్, వాచెస్.
1: అన్నిటినీ విచారణ చేస్తుంది.
0: ఇట్ ఎంక్వైర్స్.
1: కానీ అందులో ప్రవేశించదు.
0: బట్ యెట్ ఇట్ వుడ్ నాట్ ఇన్వాల్వ్.
1: కారణమేమిటి?
0: Why?
1: ఇవి రెండు పనులు వాళ్లవే.
0: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
1: మనోదేహంకు సంబంధించినటువంటివే.
0: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
1: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది.
0: దేర్ఫోర్ ద ఆత్మ ద స్పిరిట్ వుడ్ నెవర్ గెట్
1: ఇన్వాల్వ్. ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్, ఇంకో డిపార్ట్మెంట్, ఇంకో డిపార్ట్మెంట్, ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు.
0: అండ్ టుడే వీ ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్.
1: కానీ ప్రాచీన కాలం నుండి కూడా ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకు ప్రవేశించడు?
0: బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ది ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్.
1: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా?
0: ఇస్ ద మైండ్ యాక్ట్ acting according to its
1: principles? దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా?
0: ఇస్ ద బాడీ యాక్టింగ్ యాజ్ పర్ ఇట్స్?
1: ఇవి రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటాది.
0: అండ్ ఆత్మ జస్ట్ గోస్ ఆన్ ఎగ్జామినింగ్ ద బోత్.
1: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎక్స్క్యూజెస్ ఎనీ బ్లండర్ కమిటెడ్ బై
1: క్షమింపజేస్తుంది. ఈ మనో యొక్క బుద్ధులు పూర్తి సరైనటువంటి ఒక మార్గమును పొందినప్పుడు
0: When once the mind and intellect tread along the right path,
1: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు,
0: when once you repent wholeheartedly,
1: నాది తప్పు అని గుర్తించినప్పుడు,
0: when once you recognize your mistake,
1: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది.
0: The soul, the spirit remains in the
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: వాల్మీకి వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు.
0: Came and approached Narada.
1: స్వామి,
0: said Swami,
1: ఈ ప్రపంచము లోపల,
0: in this world,
1: సత్యవాక్ పరిపాలకుడైన వాడు ఉన్నాడా?
0: Is there anyone who holds on to truth?
1: నిరంతరము ఆనందమును అనుభవించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who enjoys bliss?
1: నిరంతరము చిరునవ్వుతో చిందులు దొక్కేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who smiles continuously?
1: తప్పులు కూడాను క్షమించేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who is prepared to forgive?
1: దోషములు చేయకుండా ఉండేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who doesn't commit any mistake?
1: చేసిన చిన్న ఉపకారమునకైనా కృతజ్ఞత చెప్పేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who expresses gratitude for
1: any సత్య ధర్మము చేత కాలమును గడిపేటువంటి వాడు ఉన్నాడా?
0: Is there anyone who is ready to help others?
1: అని ప్రశ్న వేస్తే, ఈ ప్రశ్నలంతా అప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు.
0: Yes, put 11 questions in there.
1: అప్పుడు నారదుడు చెప్పాడు,
0: then Narada said,
1: వాల్మీకి ఎందుకు నీవు ఇంత శ్రమ పడతావు?
0: Why do you strain yourself?
1: 11 కాదు 11,000 గణు గుణములకంతా కూడా అధిపతి అయినటువంటి వాడు, నరరూపము ధరించినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
0: In fact, the master, and who can reply all 11,000 questions even more, is present in the
1: kaani ee manavudu seelavantudu ante emti artham?
0: If you say the modern man is one of character, what does it mean?
1: Seelamulku gunamuku em matramu sambandham ledu.
0: And the quality,
1: seelamulku roopam chupinchetvanti vaadu evadu ledu.
0: There's no one who attaches value to the character.
1: Sat sankalpamulu, sada alochana, sat pravartana, ee moode deeniki mukhya kaaranam.
0: The three important things which are required are the good conduct, the good thought, and good feelings.
1: Kalukane manchi gunamulu kaligi,
0: with all virtues,
1: manchi pravartana unte,
0: with good behavior,
1: vaade satchilavantudu annadu.
0: Naturally will be one of character.
1: Manchi gunamulu unte manchi pravartane chestadu.
0: If you have good qualities, your conduct will be accordingly.
1: Manchi gunamule lekapothe manchi pravartanalo praveshinchadu.
0: If you don't have noble qualities, your actions will never be
1: noble. Ivi rende undetundi prapanchamulo.
0: These two are present in this world.
1: Manchi gunamu,
0: good quality,
1: manchi pravartana,
0: and good conduct.
1: Elantidi manchi gunamu bhagavat swarupamu.
0: The good qualities are the very personification of the
1: manchi
0: divine.
1: Manchi pravartana bhagavat swarupame.
0: The good conduct is divine.
1: Atti gunamunu kaligi pravartinchetundi oka vyakti,
0: the person has got the virtues.
1: Manavakaramlo kaliyugamlo puttadu.
0: Is born here in this Kali age in the form of
1: ni ramulu narasarinchina aina annadu.
0: So he approaches Sri Ramachandra.
1: Ramulu enno panulu chesadu.
0: Rama did many.
1: ఎన్నియో కర్మలు ఆచరించాడు.
0: And he did many deeds.
1: ఎన్నియో అవస్థలకు గురి అయినాడు.
0: And he suffered a lot.
1: కానీ అన్ని అయినప్పటికీ తాను జాలి తప్పనటువంటి వాడు.
0: With all that, he never left his path.
1: సత్యమును వీడనటువంటి వాడు.
0: He has never given
1: up. తాను ఏది చేసినప్పటికీ సత్యమే.
0: Whatever he does, it was supported by truth.
1: చెప్పింది సత్యం కాదు.
0: Not merely that what he said.
1: తాను చెప్పిందంతా సత్యమే.
0: Whatever he said is bound to be true.
1: ఈ విధమైన మార్గాన్ని నారదుడు బోధించాడు.
0: This is the path taught by Narada.
1: కనుక ఈ సత్యమును, ఈ పవిత్రతను, ఈ యొక్క ప్రమాణమైనటువంటి యొక్క మార్గమును ప్రబోధించినటువంటి వాడు కేవలం ఒక నారదుడే.
0: It was Narada who taught this sacred path.
1: కానీ ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు.
0: We think that Narada is responsible for all the conflict and
1: కలహప్రియుడు కాదు అతని.
0: He is not after conflict.
1: కఠిన హృదయుడు కాదు అతని.
0: He is not stone hearted.
1: కాంతి జ్యోతి ప్రకాశుడు.
0: And in fact, he is the beacon of light.
1: జ్ఞాన ప్రకాశుడు.
0: And is the light.
1: జ్ఞానమయుడు.
0: And is the light.
1: లోకమునకంత జ్ఞానమును బోధించినటువంటి వాడు నారదుడే.
0: In fact, he has the shed the illumination of knowledge and the wisdom to the humanity.
1: విశ్వామిత్రుడు సంపాదించినటువంటి ఒక గాయత్రి మంత్రమును లోకమునకంత బోధించాడు.
0: And in fact, he has taught, handed over the Gayatri mantra.
1: భూర్భువస్వహా,
0: the three bhurbhuvasvah,
1: tat
0: tat
1: savitarvarenyam,
0: savitarvarenyam
1: bhargo devasya dhimahi,
0: bhargo devasya dhimahi
1: dhiyo yona prachodayat,
0: dhiyo yona prachodayat
1: bhurbhuvasvah,
0: bhurbhuvasvah
1: mana prapancham lopala,
0: in this world,
1: shariramu,
0: the body,
1: manasu,
0: mind,
1: బుద్ధి,
0: అండ్
1: ఈ మూడింటి యొక్క కర్మలు చాలా ప్రధానమైనటువంటిది.
0: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ
1: భూర్ అనగా శరీరంకు సంబంధించినటువంటిది.
0: భూర్ మీన్స్ రిలేటెడ్.
1: ఇది ఏ మెటీరియలైజేషన్?
0: దిస్ ఇస్ మెటీరియలైజేషన్.
1: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే.
0: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ.
1: అంతా కూడా అన్ని పదార్థంతో కూడినటువంటిది.
0: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్.
1: చున్నము, లెడ్ పాకు ఇవంతా కూడినటువంటిది.
0: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్.
1: సోపు,
0: సోప్,
1: పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో చేరినది.
0: ద లెడ్ ఆఫ్ ది పెన్సిల్,
1: ఇదంతా మెటీరియల్.
0: It is just materialization.
1: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం.
0: Body is physical, worldly.
1: ఇది భూ.
0: Then భూ.
1: భూవః.
0: భూవః.
1: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుండాలి.
0: Means it passes on the vibration.
1: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు.
0: Without vibration, body cannot function.
1: కనుకని ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనస్సు.
0: So vibration comes out of the mind.
1: కనుకనే మెటీరియలైజేషన్ దేహము.
0: Body is the materialization.
1: Vibration, mind.
0: Mind symbolizes vibration.
1: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి.
0: The intellect witnesses
1: radiation.
0: That is a radiation.
1: భూర్ భువస్సువః ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు.
0: భూర్ భువస్సువః materialization, vibration, radiation,
1: vibration సర్వత్రా ఉంటుండాలి.
0: What is happening now?
1: ఎట్టి భావంలో అట్టి వైబ్రేషన్ ఉంటుంటది.
0: As is the feeling, so is the vibration.
1: మీరు నిజంగా యోచన చేసుకుంటే,
0: if you think well,
1: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి.
0: You listen to bhajans.
1: కానీ ఈ భజన ఎక్కడ జరుగుతున్నాయంటే హాల్లో జరుగుతున్నాయి అంటుంటారు.
0: You think that bhajans are going on here in bhajan hall.
1: సర్వత్రా ఉంటుంటది.
0: No bhajans are there all over.
1: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటది.
0: You find the vibrations even here.
1: నువ్వు చక్కగా చెవులు పెట్టి ఇక్కడ వింటే ఈ యొక్క టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటది.
0: If you just listen to it carefully,
1: ee pillasanta vibration e divine vibration e
0: that's all divine vibration.
1: Ee vaasanta divine vibration e
0: everything all over.
1: Ee mic anta divine vibration e
0: the mic has got within.
1: Ee dehamanta divine vibration e
0: the body is full of
1: divine vibration e
0: everything is the result of divine vibration.
1: Kanukana aa ikka prarthana aa pradeshamunaku maatrame adhyanamanu bhavincharadu.
0: Let us not restrict prayer to that particular
1: chesina prarthana sarvatra kuda nu cheripothundali.
0: And this divine vibration spreads so vast.
1: నీవు నిశ్చలమైనటువంటి భావంతో
0: విత్ స్టడీ మైండ్
1: నిర్మలమైన సంకల్పంతో
0: విత్ ప్యూర్ థాట్
1: నిస్వార్థమైన హృదయంతో
0: ఇన్ సెల్ఫ్లెస్
1: దాన్ని ప్రకటించు తప్పక నీకు వినిపిస్తుంది.
0: యూ కెన్ సర్టన్లీ లిసన్
1: అట్లు విన్నటువంటి వాడే మహర్షులు.
0: అండ్ దే ఆర్ సచ్ నోబుల్
1: సారస్వతుడు బోధించినటువంటి యొక్క
0: that is the teaching
1: vedamunu
0: the veda
1: meerandaru kudunu shabdam chetane vinipaddari.
0: You listen to the sounds of veda.
1: Aa shabdam vibration e
0: and the sounds of veda are the vibrations.
1: Ekkada evaru cheppadu deeniki vibration?
0: Who said it?
1: Evaru bodhinchari ee vedanni?
0: Who taught this?
1: Evaru katinchari ee vedanni? Evaru patinchari ee vedanni?
0: Who have gone through?
1: Evaru patinchaledu?
0: Nobody.
1: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది.
0: The vibration of veda has
1: ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటారు.
0: యు సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్ యు విల్ సర్టన్లీ
1: అంతవరకు మీరు పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో
1: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా.
0: యు జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్
1: సిట్టింగ్. ఓ అనే శబ్దం వస్తుంది.
0: ఫ్రమ్ విదిన్ యు లిసన్ టు దట్ ఓంకార్ సౌండ్.
1: ఆ ఓంకార నాదం ఎక్కడ నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది.
0: ఓంకార నాద ద సౌండ్
1: ఓం ఇస్ ఏకాక్షరం బ్రహ్మ.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్.
1: అది నిజమైనటువంటి వేదము.
0: That is the Veda.
1: Sarvam kudunu aa yokka omkaram nunchi vachinatuntivi.
0: All of the derivatives
1: harmony vaistuntaru. Harmony.
0: We have got the harmonium in the reeds.
1: Dani gaali okkate.
0: The air is
1: gaali okkoka reed vachinappudu okkoka saram palukutundi.
0: As you press each sarigama
1: padani.
0: Sarigama padani.
1: Ee shabdam ekkada nunchi vastunnayi?
0: Where from you get the sound?
1: Kevalam oke air nunchi vachinayi.
0: Out of the same air.
1: Kabatti oke air enipetti omkaramu.
0: That same air is omkara.
1: Ee vividha shabdamlanta vikaramulu.
0: The sounds are it for
1: ee vikaramlanni kuda nu omkaram nunchi vachinattu.
0: And the different forms of the same sound.
1: Kanuka ee vibration kanta kudunu vinayakude pradhana pettina nayakudu.
0: And vinayaka is the master of all this vibration.
1: Kanuka ee vibration anikuti vinayakin dwara prarambhamaindi.
0: The vibration is gifted to you by Vinayaka.
1: Kanuka manam ekkada shabdam vinnappudiki pavitramaitunti nadamu omkarame.
0: You may listen to any sound, the most sacred is omkara.
1: Mana dehamanta kudunu bhagavat yokka swaramtone untundadi.
0: In fact the whole body is
1: neka manam dushtulame ayipothe ee dushta sankalpamle maya vibration ayipothayi.
0: It is if your body is full of wickedness everything turns.
1: Kanukani aa dushta sankalpamto kudinatunti vaanni daggari kuda manam cherakoddu.
0: Never allow man to be near you.
1: Endukante aa dushta sankalpam yokka vibration manlo kuda praveshistundi.
0: Because the wicked vibrations will get into you.
1: Kanukani teja duddena samsargam.
0: Therefore run away from the bad company.
1: Bhaja sadhu samagamam.
0: Join the good company.
1: Kuru punya mahoratram.
0: Do good deeds day and night.
1: Adi ఈ మూడింటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించాలి మనం.
0: We should know the inner significance of these.
1: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.
0: If you are good, naturally good vibration will
1: divine vibration గా రూపొందుతుంది.
0: They transform into divine vibration.
1: కానీ మన భావాలు చెడ్డవిగా ఉంటుంటే అంత చెడ్డగానే కనిపిస్తుంది.
0: If our thoughts are bad, everything looks bad.
1: ప్రతి ఒక్కటి కూడా నీవు చూచేటంతా కూడా నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే.
0: All that you see around is a reflection of the inner being.
1: నువ్వు ఎవరినో ఒకరిని చూస్తావు, వీడు చెడ్డవాడు అని నువ్వు అనుకుంటావు.
0: You call one person bad.
1: కానీ అతను నిజంగా చెడ్డవాడు కాదు.
0: In fact, he is not bad.
1: నీ చెడ్డతనమే అతని యందు ప్రతిబింబిస్తుంటాడు.
0: The bad quality in you is a reflection.
1: నీ ప్రతిబింబమే ఆ చెడ్డతనము.
0: And it's nothing to do with other man.
1: కానీ ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు.
0: It is not the fault of the other man.
1: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి కానీ చెడ్డ కానీ నీకే ప్రతిబింబిస్తుంటాయి.
0: So good or bad is a reflection of your own inner being.
1: కనుక మనం ఎక్కడో మనము చెడ్డ తెస్తున్నాము, ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
0: నెవర్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ గుడ్ థాట్స్ ఫీలింగ్స్ విద్ ఇన్ యూ.
1: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ having the capacity to
1: kevalam grantha parichayam maatrame untundadi kani
0: they know only the textbooks.
1: Hriday parichayam e maatramu ledu.
0: They don't have anything to do with the heart.
1: Pustakallo chustaru,
0: they go through books.
1: Dani kantastham chestaru,
0: they get them by heart.
1: Examination hall lo potaru,
0: they go to the
1: kantastham chesindanta kuda aa examination paper lo gummaristaru.
0: They just scribble something on the script.
1: Empty head tho bayitiki vachestaru
0: and return empty headed.
1: Kani examination lo em raasaru antundi bayitiki vachin tarvata vaadike teliyadu.
0: In fact, the student does not know what he has written there.
1: ఆర్టిఫిషియల్ ఇది.
0: That what's happening.
1: ఇదే నిజమైనటువంటి యొక్క భక్తి కాదు, అనగా చదువు కాదు.
0: It's not true education, in fact.
1: ఇది ఆర్టిఫిషియల్ ది.
0: It's artificial knowledge.
1: ఇలాంటి చదువు చదివి మన ప్రయోజనం ఏమిటి?
0: What is the use by
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని కూడా అమ్ము మానలేడు.
0: All the knowledge acquired, a mean man would never give up.
1: చదువు చదువు చదవచ్చు తర్కవాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: All the knowledge you acquired will never give you total wisdom.
1: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుడు కూడా అమ్మ మానలేడు.
0: A mean man will never give up his mean mentality.
1: చదువు చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదువు.
0: After all, with all education, why should you die? You should
1: చదువుతున్నాము, జ్ఞానం కొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
0: ఓన్లీ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్.
1: ఈ జ్ఞానం పొట్ట నింపుకోవటం భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞానం పొట్ట నిండదా?
0: అట్ ఆల్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యు లివ్?
1: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
1: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అదంతా.
0: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: అది కంటి కనిపించేటువంటిది కాదు.
0: దట్ యు డోంట్ సీ.
1: మనసుకు అనిపించేటువంటిది కాదు.
0: అండ్ మైండ్ విల్ నాట్ కన్ఫర్మ్.
1: కనుక అనిపించేటువంటిది కాదు.
0: అండ్ యు విల్ నెవర్ సీ.
1: దీర్ఘాయుస్సును అందించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ కన్ఫర్మ్.
1: దివ్యత్వాన్ని పోషించేటువంటిది కాదు.
0: అండ్ ఇట్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
0: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
1: ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
0: ద వరల్డ్లీ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ద వరల్డ్.
1: కనుక మనం హృదయానికి సంబంధించినట్టు చేయాలి.
0: బట్ యూ షుడ్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యూ లివ్.
1: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
1: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అంతా.
0: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్.

0: చేరిపోతుంటారు.
1: The worldly knowledge will allow you to move in the world.
0: కనుక మనం హృదయానికి సంబంధించినట్టు చేయాలి.
1: But you should be related to the
0: heart. సారస్వతుడు
1: దిస్ సారస్వత
0: జగత్తుకంతా బోధించాడు.
1: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ విధంగా బోధించాడు?
1: ఇన్ వాట్ వే హీ టాట్?
0: అతను అమరా నిజ్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుపనస త్రిదివేశాది భోకసుర ఆదితేయాది విశుతో ఆదిత్యా స్వర్స్వర్ప అని అన్నాడు. అమరా నిజ్జనాదేవ త్రిదిశా విభుదాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది భోకసుర ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
1: సారస్వత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
0: ఆయన కూడాను భగవస్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు.
1: హీ టు నేరేటెడ్
0: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కూడాను ఈ మోహం ఆదిస్తుండాలి.
1: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?
0: ఈ మోహమే మానవుని భ్రమింపచేస్తుండాలి.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఫర్ డివిజన్.
0: అందుకోసం ఎక్కడ చెప్పాడు, మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకేతన కందర్పో దప్పకోలంగా కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకేతన, ఈ మదనుడు మానకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
1: అటాచ్మెంట్ పొసెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
0: అప్పుడు వారు సరస్వతిని బోధించాడు.
1: అండ్ దెన్ హి టాక్డ్
0: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి వతమేశుద పద్మపత్ర విశాలాచి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ నయం పద్మ సామం పాతి సరస్వతి అన్నాడు.
1: దెన్ హి స్టార్టెడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సరస్వతి.
0: తర్వాత లక్ష్మిని బోధించాడు.
1: అండ్ దెన్
0: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది ఫార్మ్స్ are essentially divine.
0: Vinayakunta vinayakuni yokka adugu jaadale.
1: And in fact there are the footsteps of vinayaka.
0: Viktamainatti kaadu vivekavantamainatuntivi.
1: And they are highly discriminative.
0: Itti divyamainatunti bhavyamainatunti navyamainatunti bhavalanu manam hrudayaniki nimpukokunda.
1: If we do not fill our hearts with the divine novel
0: chatta sankalpalu chatta vibrationlu chatta jeevitalu కడుపుకుంటూ మన జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నాం.
1: వి వేస్ట్ అవర్ లైఫ్ బై ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ వైబ్రేషన్.
0: చేసిన తప్పును క్షమించమని కోరినటువంటి వాడు ఆనాటి మహర్షులు, ఆనాటి త్యాగులు,
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద మెన్
0: ఆఫ్ ఆనాటి యోగులు, ఆనాటి యోగులు
1: అండ్ దే ఆర్ మెన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: కానీ తప్పును క్షమించమని కోరకుండా ఉండేటువంటి వాడు ఈనాటి రోగుడు.
1: ద వన్ హూ డస్ నాట్ ప్రే ఫర్ ద పార్డన్ ఈజ్
0: ఈనాటి భోగులు. ఈ భోగులకు రోగమే తప్ప యోగము సాధించదు.
1: దోస్ పీపుల్ హూ వాంట్ టు ఎంజాయ్ ద భోగ is bound to suffer roga.
0: దేనినైనా మన తప్పులు మనము క్షమించమని కోరు హృదయపూర్వకంగా కోరాలి.
1: Therefore we should seek pardon wholeheartedly.
0: కానీ కేవలం రాతలతో బాటలతో చేస్తే కాదు. ఇట్
1: ఇస్ నాట్ మియర్ రైటింగ్ ఎ లెటర్.
0: దేహంలో ఉండినటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
1: అండ్ దేర్ యు
0: ఆ ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
1: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యూ ద ఫార్మ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకంలో
1: టుడే ఇన్ దిస్ వరల్డ్
0: జరిగేదంతా కూడాను
1: వాట్ ఆల్ దట్స్ హ్యాపెన్
0: వికృతమైనటువంటివి, వినాశమైనటువంటివి,
1: విపరీతమైనటువంటివి. ఇట్ ఈస్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
0: మానవునికి సహజమైనటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్.
0: ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవేనా మనకు మానవత్వంలో భరించి?
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ అట్రాసిటీస్ వయలెన్స్.
0: మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది?
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యూమన్ లైఫ్?
0: మానవత్వంలో ఉన్నటువంటి దయా దాక్షిణ్యం ఎక్కడ పోయింది?
1: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్ ద కైండ్నెస్?
0: ప్రేమ త్యాగం ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద సాక్రిఫైస్ అండ్ లవ్?
0: అహింస దయలు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్?
0: ఎక్కడ పోయినాయో కంటికే కనిపించింది.
1: Well, we don't find any trace of them.
0: కేవలం ప్రకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
1: We find only exhibition.
0: ఈ ప్రదర్శించినటువంటివన్నీ కూడా నిరుపయోగమైనటువంటివి.
1: The pomp and show are useless.
0: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
1: And we have to repent wholeheartedly.
0: పరితపించాలి.
1: And we have to atone.
0: ప్రార్థించాలి.
1: And we have to pray.
0: అది నిజమైనటువంటి ఒక పరితాపము.
1: That is the true repentance.
0: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: And we have to repent in sincerity.
0: దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
1: God is the personification of love.
0: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటి తెలియదు.
1: అండ్ హీ నెవర్ లూజెస్ హిస్ కైండ్.
0: కానీ దయ లేనట్టుగా చూపిస్తాడు. కానీ
1: బట్ హీ అపియర్స్
0: అక్కడ కూడా దయనే ఉంటుండాలి.
1: హీ అపియర్స్ టు బి అన్
0: ఆ దయను అర్థం చేసుకునేటువంటి ఒక కెపాసిటీ మీకు లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు as to understand his kindness.
0: ఆ దయను దయతోనే మనం చూడాలి.
1: అండ్ యూ నీడ్ టు బి కైండ్ టు నో హిస్ కైండ్నెస్.
0: ప్రేమను ప్రేమతోనే చూడాలి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు
0: ద్వేషము ద్వేషంతోనే చూడాలి.
1: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ హెట్రెడ్
0: యు ఆర్ హెట్రెడ్ అవుట్సైడ్. కనుక
1: సో
0: మనం ఈ జగత్తు లోపల

0: మానవులై పుట్టాము.
1: You are born as a human.
0: మానవునిగా మనం బ్రతకాలి.
1: You have to live as a human.
0: మానవత్వాన్ని పంచాలి.
1: And you share the human quality.
0: మానవత్వాన్ని ఆచరించాలి.
1: And you have to practice.
0: మానవత్వాన్ని అనుభవించాలి.
1: And then you have to enjoy
0: అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: And you have to share all the bliss with a fellow man.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే
1: when you have that sacred thoughts in you
0: నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు.
1: Naturally the divine person.
0: మానవుడు మానవుడని పేరు పెట్టుకుంటున్నాం మనము.
1: You call yourself a human.
0: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించటం లేదు.
1: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యూమన్.
0: మాటల యంద అసలే లేదు.
1: yes there is not even a
0: ప్రవర్తన యందు పూర్తి పెడిమార్గమే.
1: ఇన్ ద బిహేవియర్ ఇట్ ఇస్ ఆల్వేస్ పర్వర్ట్.
0: సంకల్పంలో చూస్తామంటే చెడు సంకల్పములే.
1: దేర్ యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
0: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి?
1: వేర్ ఆర్ ది గుడ్ థాట్స్?
0: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి?
1: వేర్ ఇస్ కంపాషన్?
0: మనం దయా ప్రేమను పంచాలి.
1: అండ్ వి హావ్ టు సస్టైన్ దిస్ క్వాలిటీస్.
0: దయలేనిటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పొచ్చు.
1: అండ్ దేర్ఫోర్ ద వన్ Without daya compassion is danava the demon.
0: Kanuka danavunuku daya undadu.
1: And the demon danava has no daya.
0: Manavunuku dayane untundedi.
1: Manava the human must have daya.
0: Daya tho entaina manam sadhinchochu.
1: With this compassion you can achieve.
0: Prema tho entaina manam pandinchukovochu.
1: With love you can accomplish anything.
0: Prema rahita marubhumulalo.
1: In this barren land without love.
0: Premaankuramulu pemponda.
1: For the seeds of love to sprout.
0: Premaveshamuto.
1: With all the emotions.
0: Prema sudha varshamu varshimpaga.
1: With the downpour of rain of love.
0: Premanadulu pravahimpaga murali ganamu seyagade.
1: For the incessant flow of the river of love.
0: Gopikalanta ee vidhanga paadaru.
1: Oh Krishna, sing for us. That has been the prayer of Gopika.
0: Prema rahita marubhumulalo. మాదంతా మరుభూములుగా ఉన్నాయి.
1: ఇట్స్ ఎ బారెన్ ల్యాండ్ వితౌట్ లవ్.
0: ప్రేమ రహితంగా ఉంటున్నాయి.
1: ఇట్ హస్ నో లవ్.
0: ప్రేమాంకురములు పెంపొంద.
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మనీ.
0: ప్రేమావేశముతో.
1: విత్ ఆల్ ది ఎంథూజియాజం.
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ.
1: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్.
0: ఆ వర్షం కూడా కూర్చాలా.
1: దట్ రెయిన్ ఇస్ నెససరీ.
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి.
1: అండ్ ద రివర్ ఆఫ్ లవ్
0: గానము సేయగది.
1: ఓ కృష్ణ
0: గానము సేయగది.
1: ఓ కృష్ణ సింగ్ ఫర్ us.
0: ఎక్కడి నుంచి చేస్తున్నాడు? వేరు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు.
1: యు థింక్ దట్ హి
0: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు.
1: ఇట్స్ నాట్ మేడ్ అప్ ఆఫ్ వుడ్.
0: ఏది మురళి?
1: వాట్ ఇస్
0: రూ? తొమ్మిది చిల్లుల తొలుతు తీయగాని ఈ తొమ్మిది చిల్లులన్నింటి దేహానికి 9 హోల్స్ అంతా ఉన్నాయి.
1: ద హ్యూమన్ బాడీ దట్ హాస్ 9 హోల్స్.
0: ఆ 9 హోల్స్ లోపల పవిత్రమైనటువంటి స్వరాలు రావాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్.
0: మంచి స్వరాలు రావాలి.
1: యు షుడ్ లిసన్ టు గుడ్.
0: అపస్వరాలు రాకూడదు. అపస్వతులు రాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ది ట్యూన్.
0: అటువంటి హృదయం అనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీ ప్రేమరహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు.
1: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్.
0: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి.
1: అండ్ యు సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ విధంగా పాడే సమయం లోపల
1: యాజ్ యు సింగ్ సో
0: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
1: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
0: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది.
1: రాధ మర్జ్డ్ హర్సెల్ఫ్.
0: ఎవరి రాధ?
1: మెలడీ.
0: ఒక స్త్రీ కాదు,
1: నాట్ ఎ వుమన్.
0: ధర రాధ. ధరనే రాధగా మారిపోయింది.
1: ధర అర్త్ ఈజ్ రాధ.
0: ప్రపంచమే ఒక మురళి.
1: దిస్ ధర ద వరల్డ్
0: ఆమె రాధ.
1: షీజ్ రాధ.
0: అందుకోసం రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు.
1: సో వీ కాల్ ఇట్ రాధాకృష్ణ.
0: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు.
1: అండ్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మెన్షన్
0: ప్రకృతి తర్వాత పరమాత్మ.
1: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ వరల్డ్
0: రాధ తర్వాత కృష్ణ.
1: ఫస్ట్ రాధ ద వరల్డ్
0: లక్ష్మీ తర్వాత నారాయణ.
1: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ.
0: పార్వతి తర్వాత పరమేశ్వరుడు.
1: పార్వతి ఫస్ట్ పరమేశ్వర.
0: సీత తర్వాత రాముడు.
1: సీత
0: సీత ప్రకృతి స్వరూపమైనటువంటి స్త్రీని ముందు పెడుతూ వచ్చారు.
1: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్.
0: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం ప్రార్థించాలి.
1: ప్రకృతి ఇస్ ఫెమినిన్ కమ్స్.
0: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: అండ్ వీ షుడ్ డు సీక్రెట్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్.
0: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్మ ఆధీనమైపోతాడు.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు.
0: ఎన్ని కార్యములైనా చేయవచ్చును.
1: హీ కెన్ డు ఎనీ టాస్క్.
0: అలాంటి దీనిని మనం ఆదరించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము ప్రతిష్ఠించాం.
1: Without knowing the world,
0: చింతిస్తున్నాము.
1: Its capacity we spend in this
0: world సరైనటువంటిది కాదు.
1: Is not proper.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ఈనాడు వినాయక చవితి.
1: Today is వినాయక చవితి.
0: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: The nature of Vinayaka is found everywhere.
0: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు.
1: He has no leader, boss above him.
0: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు.
1: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ.
0: సిద్ధి బుద్ధి రెండు కూడా నాయకుడు అతను.
1: అండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి.
0: బుద్ధికి నాయకుడు అతనే.
1: అండ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్
0: మన సిద్ధికి నాయకుడు అతనే.
1: అండ్ ద మాస్టర్ ఆఫ్ సక్సెస్.
0: కనుకనే అతని నాయకుడిగా అన్నాడు కాబట్టి అతను పతి అన్నారు.
1: అండ్ ఈజ్ ద మాస్టర్ ఈజ్ ద లీడర్ పతి.
0: అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం తీసుకోవాలి.
1: టు ప్రే టు దట్ లార్డ్ ద మాస్టర్ ద డివైన్
0: లీడర్ మంచివాడైనప్పుడు
1: and the leader is good
0: gamyam manchidigane cherutundi
1: and you will certainly reach the goal
0: kaani ee naadu leaders sarinattiga ledu
1: today we don't have good leaders
0: evar leader mana conscience e manaku leader
1: who is the leader your conscience
0: ee conscience chaala mayamayamichinu chestunnaru
1: and you should follow your
0: malinyamainatundi conscience ga chestunnaru
1: you have polluted it
0: durgandhamainto conscience ga chestunnaru
1: it is fully foul
0: durabhyasamulto koodina conscience ga chestunnaru
1: it's full of bad habits and
0: durbuddhulto koodina conscience chestunnaru
1: it's full of wickedness maneuvering
0: వాసనతో కూర్చిన కాన్షియస్ చేస్తుంది.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ ట్రైన్.
0: కనుక ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ బ్యాడ్. కనుక
0: అతి వాసన చంపేటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక ఎనిహిలేట్స్ ఆల్ దట్ ఇస్ బ్యాడ్.
0: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక.
1: అండ్ ద చైల్డ్
0: ఎలుక ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటది.
1: అండ్ ద ర్యాట్ స్మెల్స్ ఆల్ దట్ ఇస్
0: కనుక ఆ స్మెల్ ను చూచేటువంటి ఒక ర్యాట్ ను వాహనంగా చేసుకున్నాడు.
1: అండ్ వినాయక హస్ దిస్
0: అనగా దాన్ని చక్కి తన కింద పెట్టుకున్నారు.
1: మీనింగ్ హీ కుడ్ కంట్రోల్
0: సబ్డ్యూ ఇట్. వాసనలు వినాయకుడికి ఏమాత్రము లేవు.
1: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది స్మెల్ ఏ వాసన కూడా లేదు. నథింగ్ వాట్స్ ఎవర్
0: పవిత్రమైనటువంటి భావం లేదు.
1: అండ్ హస్ ఆల్ సీక్రెట్ థాట్స్.
0: అట్టి పవిత్రమైన భావములను తన కాళ్ళ కింద తొక్కుకోవడం చేతనే వినాయకుడు మూషిక వాహనుడైపోయినా.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ కంట్రోల్ ద రట్ విత్ ఆల్ ది బ్యాడ్ థాట్స్.
0: అట్టి మూషికలను కూడా మునిజన వంతులంతా కూడా ప్రార్థించారు.
1: అండ్ దేర్ఫోర్ హి వాస్ ప్రైజ్డ్ బై ఆల్ సేజెస్ సెయింట్స్ అండ్ సీకర్స్.
0: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుడి యొక్క పూజ కేవలం ప్రాచీనమైనటువంటిది కాని నూతనమైనటువంటిది కాదు.
1: The worship of Vinayaka is quite ancient. It is not modern.
0: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
1: We have to recognize, understand the significance.
0: మన హృదయంలోనే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
1: And Vinayaka is there in your heart.
0: అట్టి వినాయకుడిని నిరంతరము స్మరించాలి.
1: అండ్ వీ హావ్ టు థింక్ ఆఫ్ హిమ్ ఎవ్రీ మోమెంట్.
0: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపుడిగా మారిపోతాడు.
1: అండ్ ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ.
0: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దేవతాస్
0: వైష్ణవులు కానీ సేవులు కానీ అందరూ వినాయకుడినే పూజిస్తారు.
1: దే మే బి సైవైట్స్ ఆర్ వైష్ణవైట్స్ దే వర్షిప్ వినాయక.
0: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ ఇస్ ద ప్రిసైడింగ్ డే
0: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ హి సింబలైజెస్ ఆల్
0: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ హి స్టాండ్స్ ఫర్ ఆల్ హాస్పిషియస్
0: సర్వగ్రంథ స్వరూపుడు వినాయకుడు.
1: హి స్టాండ్స్ రిప్రజెంట్స్ ఆల్ ద
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించిన మీరు ఎంతో ధన్యులు అవుతారు.
1: వెన్ వన్స్ యూ రికగ్నైజ్ అండ్ వర్షిప్ అకార్డింగ్లీ యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈనాటి యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కీప్ దెమ్.
0: ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి వాళ్ళు.
1: యంగ్స్టర్స్ టుడే హావ్ మంకీ మైండ్స్.
0: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు.
1: ఇట్స్ నాట్
0: ఈవెన్ దానికంటే హీనమైనటువంటి మైండ్.
1: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్.
0: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేరు.
1: వాట్ ఈ సెడ్ ఇన్ వన్ మూమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మూమెంట్.
0: కానీ నాలుకకు ఎముక లేదు.
1: The tongue has now bone.
0: ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: ఇట్ కెన్ మూవ్ ఇన్ ఎనీ వే.
0: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఎట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
1: As the mouth, as tongue can twist in either way, you can talk as you like.
0: సత్యంత వరకు నాలుక కోసుకునేంత వరకు ఉండాలి.
1: You have to hold on to the single promise that you make till the end.
0: కానీ చాలా మంది చెప్పారు.
1: But many said,
0: స్వామి
1: స్వామి
0: నాకు పండ్లు పోతున్నాయి.
1: I lose my teeth.
0: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
1: What is the use?
0: చెప్పాను.
1: భగవాన్
0: నాయన పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
1: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
0: పొయ్యేటువంటి అరిచి కఠినమైనటువంటి పండు అంతా ముందు చచ్చిపోతాయి.
1: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్
0: అది కఠినమైనటువంటివి.
1: దట్ సో స్ట్రాంగ్
0: కఠినమైనటువంటి అన్ని మొదలు పోతాయి.
1: ద స్ట్రాంగ్ నేచురల్లీ
0: సాఫ్ట్ గా ఉండేటువంటిది పోనే పోదది.
1: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్.
0: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
1: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ.
0: కనుక నాలుగు పోయేటువంటిది కాదు. నాలుగును భద్రంగా పెట్టుకో.
1: సో కీప్ యువర్ టంగ్ సేఫ్.
0: మంచి పనిగా చేయి.
1: మేక్ ఇట్ సాఫ్ట్.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ యు కెన్ టాక్.
0: వినయ విధేయతతో మాట్లాడు. సత్యాన్ని మాట్లాడు. ధర్మంతో ప్రవర్తించు. పలుకులు పలుకు. భగవంతుని యొక్క నామస్మరణ చేయి. పది మంది కంటే ఈ నామస్మరణ వినిపించు. ఈ విధంగా నీకు నాలుగు ఇచ్చినది ఎందుకోసమని.
1: అండ్ వై ద టంగ్ ఇస్ గివెన్.
0: నాలుగు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై.
0: అన్ని తినేది ఎందుక?
1: ఇస్ ఇట్ టు ఈట్ ఎవ్రీథింగ్?
0: కాదు కాదు. పాదములు ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ద ఫీట్ ఆర్ గివెన్.
0: చందులు గొందులు తిరుగుటగా?
1: ఇస్ టు గో అరౌండ్ ద లేన్స్ బై లేన్స్. నో.
0: ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్ పర్పస్.
0: ఈనాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్. దీంతో
0: సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: వీ షుడ్ డూ ద పర్ఫెక్ట్ డీడ్స్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ధర్మం కోసం ఈ శరీరం వచ్చింది.
1: ద బాడీ షుడ్ ఫాలో ధర్మ.
0: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు. అధర్మాన్ని బోధించకూడదు.
1: యూ షుడ్ నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
0: కనుక మన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి
1: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ద రైచస్ వే.
0: సాత్వికమైనటువంటి పేరును పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్పెక్టేషన్.
0: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
1: అండ్ భగవాన్ వాంట్స్ యూ టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: Sairam, dear listeners. Shirdi Baba spoke of Shraddha or earnestness as one of the two important attributes that a spiritual aspirant should always have. In today's discourse, Bhagwan Shri Satya Sai Baba describes why it is important for everyone to cultivate this value. Let us now listen to a divine discourse that Bhagwan Baba delivered on his 77th birthday on the 23rd of November 2002 in Prashanti Nilayam.
1: Kramamudappaka minta Kramamudappaka minta Jalanavu chandrudu కమముదపక మింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళము ప్రవహించు చందమేళ ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవం జాతి మత భేదంబులేలా ధన

0: అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేరు ఉదయాస్తమయముల నొందనీల.
1: డెఫినెట్లీ ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
0: గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద స్టార్స్ దట్ హైడ్ దెమ్సెల్వ్స్ దో దే గ్లిటర్ ఇన్ ద నైట్.
0: అనశంబు కళకళ ధ్వనులు నవ్వుచు నదులు సలిలములు ప్రవహించు చందమేళ.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ద రన్నింగ్ బ్రూక్స్ డౌన్ ద వ్యాలీస్ ఫ్లో ఇన్సెంట్లీ విత్ సౌండ్స్.
0: క్షణమైన విశ్రాంతి కనకతా పవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల.
1: We find the tireless wind that blows continuously, sustaining the living beings.
0: Prakritilo yendu chuchina pranulandu dana vibhava mata vedambulela.
1: In this nature, among mankind, why should there be differences on grounds of wealth, caste, community and religion?
0: ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప అరయరండు అతని ఆజ్ఞను పాలింప నరయరండు.
1: నో హూ ఇస్ ద కమాండర్, నో హూ ఇస్ ద మాస్టర్ హూస్ కమాండ్ అండ్ ఆర్డర్ యూ షుడ్ ఒబే అండ్ ఫాలో. టు నో దాట్ ఎంక్వైర్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రతి ప్రాణి కూడాను ప్రతి మానవుడు కూడాను సుఖశాంతులు కావాలని ఆశిస్తుంటాడు.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్, పీస్ అండ్ బ్లెస్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet he is not able to know the nature.
0: ప్రకృతిలో ప్రతి జీవి జీవిత పరమావధిని గుర్తించాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఇన్ దిస్ నేచర్ ఎవ్రీ వన్ వాంట్స్ టు నో ద అబ్జెక్టివ్, ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ ఫలించటం లేదు.
1: దో ఫర్మ్లీ డిటర్మిన్డ్, నో వన్ యెట్ హ్యాస్ ఫౌండ్ అవుట్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడ్చుకుండా ఉంటారు.
1: వన్ ఇన్ థౌజండ్, వన్ ఇన్ మిలియన్ వుడ్ కంటిన్యూ ఇన్ దిస్ పర్స్యూట్ విదౌట్ డ్రాపింగ్ ఇన్ ద.
0: సామాన్య ప్రజలు ఈ పరమావధిని గుర్తించడానికి సాధ్యం కాదని గుర్తించి నిరంతరము తమ యొక్క జీవితమును భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థ ప్రభావం నందు కాలంను గడుపుతుంటారు.
1: ది ఆర్డినరీ పీపుల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ to know the goal of life, so they are drowned in fleeting, momentary, physical, worldly pleasure.
0: కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, ఇంటి నిండుకు పిల్లలు, కలకలలాడే కలత్రయములతో, కిలకిలలాడే కుండలతో, ఇదియే ప్రకృతి యొక్క వైభవం అని భావించుతూ తృప్తి పొందుతుంటారు.
1: People are deluded. They are mistaken that the life centers around food, raiment, shelter, in the company of the wife and relations.
0: Kani intakante goppa paramavadi adhikanga untunnadi.
1: But there lies the supreme goal above them.
0: Nitya satyamainatundi aanandamunu pavitramaina jeevithanni gadupe nimittamai pranulu aneka mandi aneka sadhanalu salputuntaru.
1: In this nature people proceed different spiritual paths to enjoy that eternal bliss and a sacred life.
0: Upanishadulu yendu ee shashvata aanandamunu ponde nimittamai taittariya upanishattu ee oka deenini oka pachiga polchukonnadi.
1: Upanishads, the Taittiriya Upanishad in particular, describes the bird in this context.
0: దీనికి తల శ్రద్ధ అని పేరు పెట్టింది.
1: The head symbolizes శ్రద్ధ or sincerity.
0: ఈ పక్షి యొక్క కుడి భాగము రుతం అని పిలుస్తూ వచ్చారు.
1: The right side of this bird is called రుతం.
0: ఎడమ భాగము రెక్క సత్యం అని పిలుస్తూ వచ్చారు.
1: The left wing is called సత్యం.
0: రుతం సత్యం ఇవి రెండు కూడాను ఆ పక్షి యొక్క వింగం అనగా రెక్కలు.
1: రుతం అండ్ సత్యం ఆర్ ది టూ వింగ్స్ ఆఫ్ ద బర్డ్.
0: దానికి తోక ఉంటుండాలి.
1: ఇట్ హ్యాస్ ఎ టెయిల్ టూ.
0: ఆ తోక యొక్క తత్వము మూలాధారం.
1: ద టెయిల్ రిప్రజెంట్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: మధ్య భాగం యొక్క దేహము మహత్తరము.
1: అండ్ ద బాడీ ఈజ్ మహత్ మిస్టీరియస్.
0: ఈ ఉపనిషత్తు యొక్క పక్షి యొక్క అంగములు శ్రద్ధ రుతం సత్యం మహత్తత్వం యోగము ఈ ఐదు అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది.
1: దిస్ బర్డ్ హ్యాస్ గాట్ ద పార్ట్స్ ఆఫ్ సిన్సియరిటీ శ్రద్ధ ద రుతం ద సత్యం అండ్ మహత్ ప్రైమార్డియల్.
0: రుతం అనగా కేవలము ఒక రెక్క మాత్రమే మనం భావించరాదు.
1: రుతం ఈజ్ నాట్ మియర్లీ ఎ వింగ్.
0: త్రికాల భాజ్యం రుతం అన్నారు.
1: రుతం ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది
0: ఎట్టి కాలములందు మూడు కాలములందు మార్పు చెందినటువంటిది ఈ రుతం.
1: రుతం డస్ నాట్ చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: సత్యం ఇది కాలానుగుణ్యంగా కొంతవరకు మార్పు చెందేటువంటిది.
1: సత్యం చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
0: భూత భవిష్యత్తు వర్తమాన కాలమునందు ఇది కొంతవరకు మార్పు చెందుతుంటాయి కానీ సత్యం మాత్రము వదలదు.
1: ఇట్ మే చేంజ్ ఇన్ ది త్రీ టైమ్స్ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: దీన్ని సత్యము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సత్యము.
0: ఇంకా కంఠం ఉంటుండాలి.
1: నెక్.
0: ఈ కంఠమునకు సరియైనటువంటి పేరు శ్రద్ధ.
1: ది నెక్ స్టాండ్స్ ఫర్ శ్రద్ధ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధావాన్ దపతే జ్ఞానం.
1: వన్ ఎక్వైర్స్ విజ్డమ్ అవుట్ ఆఫ్ ది సిన్సెరిటీ.
0: శ్రద్ధ ప్రతి జీవికి కూడాను ప్రధానమైనటువంటిది ప్రమాణమైనటువంటిది.
1: ది సిన్సెరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బీయింగ్.
0: చుతం హితం అనేటువంటి రెండు పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రుతం అండ్ హితం.
0: ఈ రెండు పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ రిప్రజెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్.
0: గీత యందు కూడాను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాడు.
1: గీత ఆల్సో క్లియర్లీ డిక్లేర్స్ దట్ విల్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ అవుట్ ఆఫ్ సిన్సెరిటీ.
0: కేవలము ఇంత మాత్రమే కాకుండా కృష్ణుడు చెప్పాడు శ్రద్ధ స్వరూపుని నేనేను అన్నాడు.
1: కృష్ణ ఫర్దర్ డిక్లేర్డ్ దట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఏ కార్యము చేయవలసినని ఏ యొక్క కర్మను ఆచరించవలనన్నను శ్రద్ధ అత్యవసరము.
1: టు అకంప్లిష్ ఎనీ టాస్క్ స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు.
1: మ్యాన్ విదౌట్ సిన్సెరిటీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: అందులో ఆధ్యాత్మిక తత్వం నందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది.
1: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ శ్రద్ధ సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తం చేసినటువంటిది అనగా బలవంతరమైనటువంటి ఆచరణ శ్రద్ధ.
1: శ్రద్ధ ఇస్ మీనింగ్ ద స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ వన్స్ ఓన్ అంబిషన్.
0: దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: శాశ్వతమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: ఏ పర్మనెంట్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: చెల్లింపలేనటువంటిదే శ్రద్ధ.
1: అన్వేవరింగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి.
1: దిస్ విజ్డమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరీడ్ వేస్ ఇన్ ఉపనిషత్.
0: శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విజ్డమ్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ శ్రద్ధ ఈజ్ తారకం ఆర్ లిబరేషన్.
0: ఈ శ్రద్ధయందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు తారకము అన్నారు.
1: అండ్ దిస్ జ్ఞాన విజ్డమ్ వితౌట్ శ్రద్ధ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
0: ఈ శ్రద్ధతో కూడినటువంటి తారకము.
1: దట్ విత్ సిన్సెరిటీ తారకం.
0: శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము.
1: అండ్ దట్ వితౌట్ సిన్సెరిటీ మారక చేంజబుల్.
0: కనుక తారకము మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానములే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది.
1: మ్యాన్ షుడ్ అక్వైర్ దిస్ విజ్డమ్ విచ్ ఈస్ చేంజబుల్ అండ్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: శ్రద్ధారహితమైనటువంటిది మారకము.
1: దట్ విత్ శ్రద్ధ without it is marakam.
0: శ్రద్ధతో కూడినటువంటిదే తారకము.
1: దట్ విత్ శ్రద్ధ ఇస్ తారకం.
0: ఇటు తారక మంత్రమే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి.
1: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక మస్ట్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్.
0: తైత్తిరియోపనిషత్తు నందు ప్రధానమైనటువంటి సూత్రము.
1: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు తైత్తిరియోపనిషత్.
0: ఇది చాలా మంది దీన్ని సరైనటువంటి రీతిలో గుర్తించడానికి ప్రయత్నించడం.
1: Many have not explored the detail in depth.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee taittiriya upanishadulu unnatundi gnana swarupamu chaala pavitramainatundi.
1: The way how taittiriya upanishad speaks of wisdom is highly sacred.
0: Prati manavudu kodanu laukikanga bhautikanga dharmikanga aadhyatmikanga anninti endu kodanu shraddha athyavasamani prabodhisthu vachindi.
1: It has clearly emphasized on the necessity of sincerity in every walk of life, be that ethical or scientific or worldly or physical.
0: ముఖ్యంగా ఆధ్యాత్మిక దత్తమునందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది.
1: In spiritual field, this sincerity is almost a mantra.
0: కనుకనే తారక మంత్రం అని చెప్పేదంటో శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము.
1: Therefore, taraka speaks of this mantra.
0: శ్రద్ధ రహితమైనటువంటి ఒకదేనే మారకము.
1: Without this sincerity, it is maraka, changeable.
0: Marakam anetundi sadda undadi kaani idi continue ga prayatninchajeyandi.
1: In maraka the changeable, there is no sincerity.
0: Kalaka nirantaramu sarvakala sarvavasthali endukodanu trikalamlu endukodanu shashtanga satyanga nityanga undeetundi ee taraka mantramu.
1: Therefore, taraka remains eternal, immortal, changeless in all the three periods of time.
0: ఈ ఐదు అంగములను కూడాను సార్థకం గావించుకొని మాలిన్యరహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది.
1: Man would acquire wisdom if he finds fulfillment of these five limbs of the body.
0: రుతం సత్యం మహత్తరము ముత్తం ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have to recognize in the first instance the significance of rutam, satyam and foundational principle mahat.
0: Ee moodinti yokka saarame nijamainatvanti gnanam.
1: The essence of these three is true wisdom.
0: Kanaka gnanam anaga kevalamu edo oka vidhamaina grantha parichayam kaadu.
1: Wisdom is not textual knowledge.
0: Advaita darshanam gnanam ani cheppetvanti kaadu.
1: It is not merely the experience of non-dualism.
0: Dvaitam anandukunu advaitam emidi untunnadi.
1: Even in dualism there is non-duality.
0: Ilanti parama satyanni prabodhinchinatvadi taittiriya upanishattu.
1: Taittiriya upanishad speaks of this supreme principle of truth.
0: Deeniki maroka samayamnandu shankarulu varu jeyatra chetunnappudu anni vaipulu kodanu prayanam salutu vacharu.
1: Shankara went round the country celebrating his victory.
0: Bharata deshamanta kodanu nalumulalla tirigi vacharu.
1: He went round all the four corners of this country.
0: Kani uttara deshamunaku vellinappudu
1: when he was in the north
0: akkada oka maha pedda gurumto undinatvanti oka rushini thanu kalukunnadu.
1: He could come across a sage of nobility and excellence.
0: Athanu kevalam oka rushi kaadu grihasthasamlo unnatvanti vaade.
1: He is not merely a celibate but he is a householder.
0: Athani pere mandalikudu.
1: His name is Mandalika.
0: Athani patni Ubhaya Bharati.
1: His wife is Ubhaya Bharati.
0: Aa Ubhaya Bharati sarva sampannalu koodinatvantidi.
1: Ubhaya Bharati is full of plenty and prosperity.
0: Rutam satyam mutam moodintiki kodanu gurtinchinatvantidi.
1: She is prosperous in terms of wisdom, rutam satyam and mark.
0: Athanito Shankara varu vaadam chesadaniki koorukunnaru.
1: Shankara was ready to argue with him.
0: ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఎవరు విజయాన్ని సాధించారు అనేటువంటి సాక్ష్యాన్ని ప్రబోధించే నిమిత్తమై శంకర వారు ఉభయ భారతిని ఎన్నుకున్నాడు.
1: శంకర హాస్ చోజన్ ఉభయ భారతి యాజ్ ద జడ్జ్.
0: ఉభయ భారతి మండనమిశ్రుని భార్య.
1: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండనమిశ్ర.
0: అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకు ఎట్టి సందేహం లేదు.
1: She has no doubt with regard to the winner in this argument.
0: సర్వజ్ఞానము సంపన్నుడైనటువంటిది ఆ ఉభయ భారతి.
1: Ubhaya Bharati knows all the details of
0: Shankara varu mandana mishrudu vaadinche samay lopala taanu eka deekshato pooni ee rutaanni poonukundi.
1: When there was argument between Shankara and Mandana Mishra, here is
0: kadapatiki
1: Ubhaya Bharati determination.
0: Tana bharta odipoyinaadani gurtinchindi.
1: Finally she declared that her husband lost in the argument.
0: హస్బెండ్ ఓడిపోవటం చేత శంకర్ వారు విజయాన్ని సాధించారు.
1: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ శంకర ఇస్ ద విన్నర్.
0: అందువల్ల ఈ వాగ్వాదనకు పురుకునే ముందుగా ఒక విధమైనటువంటి యొక్క ప్రమేయం చేసి వచ్చాడు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ పాయింట్ వాజ్ పుట్ ఫోర్త్.
0: కనుకనే ఆ సిద్ధ ప్రకారము అతను సన్యాసం స్వీకరించాడు.
1: And as per the agreement, he has accepted celibacy.
0: పతి సన్యాసం స్వీకరించిన తర్వాత సత్యకుడును అర్ధాంగి కనుక ఆమెకుడును స్వీకరించింది.
1: The wife, being the half body of the husband, followed the same path.
0: ఈ విధంగా ఇరువురు సన్యాసాశ్రమం స్వీకరించి
1: both of them have renounced the whole
0: జగత్తునందు జ్ఞాన ప్రబోధన సరిపేటువంటి మార్గమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: They have chosen the path of propagating wisdom in this world.
0: జ్ఞానము లేకుండా మానవత్వమే క్షీణించిపోతుంది.
1: Without wisdom, human life has no value.
0: చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకు విచారణ శక్తి చెలపవలసి వస్తుంది.
1: One has to think from the smallest to the biggest.
0: కట్టగలపడికి ఈ ఉభయ భారతి చెప్పింది.
1: Finally, Ubhaya Bharati said,
0: ఈ పవిత్రమైనటువంటి ఒక జ్ఞానం మనకు లభించవాలంటే మూడు మార్గములు మనం ప్రవేశించాలి అన్నది.
1: To acquire this sacred wisdom, we should follow three paths.
0: అది నిజమైనటువంటి జ్ఞానం అన్నది.
1: That is the true wisdom, she said.
0: అతను కేవలము తన పత్ని వియోగం చేతనే అనగా అపజయం చేతనే తాను ఏమాత్రము విచారం చేయలేదు.
1: The husband was not bothered, worried because of his being lost in this argument.
0: కనుక దీనికి కారణము తన యొక్క నిజమైనటువంటి శక్తిని పూర్తిగా గుర్తించుకోలేకపోయాడు.
1: He could not know the real value of the wisdom he acquired.
0: వృతం యొక్క రూపాన్ని తాను తెలుసుకోలేకపోయాడు.
1: He could not know the true form of వృతం.
0: అప్పుడు భోంచేసే సమయం లోపల
1: while dining
0: అన్నం బ్రహ్మ అని చెప్పాలి.
1: One has to say food is God, అన్నం బ్రహ్మ.
0: రసో విష్ణు,
1: రసో విష్ణు,
0: ఈ రసమే విష్ణు స్వరూపము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్ ఇస్ విష్ణు.
0: అన్నమే బ్రహ్మ.
1: ఫుడ్ ఇస్ గాడ్.
0: అన్నము దేహములో ప్రవేశించి సర్వాంగముల యందుకును సారాన్ని ప్రబోధిస్తుంది అనగా అందిస్తుంది.
1: ద ఫుడ్ పార్ట్ టేకెన్ విల్ హ్యావ్ ఇట్స్ ఎసెన్స్ దట్ ఇస్ సప్లై టు ద హోల్ బాడీ.
0: ఈ శక్తియే కాకుండా రక్తమునుగా మార్చి ఆ రక్తమును శక్తిగా రూపొందింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు బ్లడ్ అండ్ ఎనర్జీ.
0: భోక్తో దేవో మహేశ్వర అన్నది తిరిగి.
1: And it is also said, the one who can takes food is God again. And this principle teaches wisdom to the whole world.
0: Annam Brahma.
1: Food is God.
0: Rasam Vishnu.
1: Essence is Vishnu.
0: Bhakto Devo Maheshwaraha.
1: And the one who partakes food is Maheshwara.
0: Moodu gunamuluga untundayi.
1: These are the three attributes.
0: ఈ మూడు గుణములు కూడాను ఏకం చేయటమే నిజమైనటువంటి వృతం అన్నారు.
1: వృతం ఇస్ యూనిఫైయింగ్ దీస్ త్రీ పాయింట్స్.
0: మూడు గుణములు కూడాను ఏకం భావించాలి.
1: ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: దేహము, మనస్సు, క్రియ, మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి వృతం.
1: వృతం మెంట్ ది పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం, మహాత్మనం.
1: It's only noble soul who will have unity in thought, word and deed.
0: కనుకనే మనో వాక్ కర్మలు ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్యము.
1: Therefore the oneness of thought, word and deed is the truth.
0: ఈ మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము.
1: These three represent Brahma, Vishnu and Maheshwara.
0: ఎవడైనా సరియే, ఏ కాలమునందైనా సరియే, ఈ మూడింటి యొక్క తత్వాన్ని పవిత్రము గావించుకోవాలన్న ఈ మూడింటి యొక్క మంత్రమును ప్రవేశపెట్టాలి.
1: Let him be anyone of any point of time should know the significance of these three.
0: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ బల్బ్.
0: లేక లైట్ ఒక గ్లాస్ ఉంటుండాలి.
1: అండ్ యు ఫైండ్ ఎ గ్లాస్ దేర్.
0: లైట్ ప్రకాశంగానే ఉంటుండాలి, కానీ మూయబడినటువంటి గ్లాసు కొంతవరకు మాలిన్యం చేరటం వల్ల ప్రకాశం తగ్గిపోతుంది.
1: Because of the glass which is dirty surrounding here in the bulb, you get dim light only.
0: Poga cherukoni povatam cheta,
1: because of the smoke around,
0: ee jeevita light prakashavantanga undadu.
1: The light of life doesn't shine.
0: Dalini poorthiga tudchi vesinappude,
1: when you clean the glass,
0: jyoti spashtanga kanipistundi.
1: You can see the light clearly.
0: Adi ee naadu manam cheyavalsinatundi pani.
1: That's what we should do today.
0: Aa pogane aham annaru.
1: And the smoke around is aham.
0: Mana manasu yokka chuttugulanu chernatundi ee pogane.
1: It is the smoke of illusion around the mind.
0: Ahankaram anetundi cheratam chetane divya jyoti gnana jyoti anetundi prakashinchadaniki veelledu.
1: It is ego that is responsible for the dim light.
0: ఈ అహంకారం అనేటువంటి దేని ఎందుకు ప్రవేశిస్తుంది?
1: ఈగో, వేర్ డస్ ఇట్ గెట్ ఇన్?
0: మనం ప్రవేశించేటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి మార్గమును వదిలిపెట్టినప్పుడే అహంకారం చేరుతుంది.
1: వెన్ వీ గివ్ అప్ దిస్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ పాత్ ఆఫ్ లైఫ్, వీ ఆర్ ఈగోయిస్టిక్.
0: తన సత్యాన్ని తాను గుర్తించుకోలేనప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: వెన్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్, యూ టర్న్ ఈగోయిస్టిక్.
0: భావాలు అభివృద్ధి అయినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: ది వరల్డ్లీ థాట్స్ లీడ్ టు ఈగో.
0: ప్రాకృతమైనటువంటి సంకల్పము చేరినప్పుడే తనలో అహం వచ్చి ప్రవేశిస్తుంది.
1: ది వరల్డ్లీ థాట్స్ విల్ మేక్ యూ ఈగోయిస్టిక్.
0: అధికార స్థానాన్ని ప్రవేశించినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: వన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈగో బికాస్ ఆఫ్ అథారిటీ అండ్ పొజిషన్.
0: ఇవన్నింటినీ కొంతవరకు నిర్మూలన చేయాలి.
1: One has to kill all these.
0: అప్పుడే ఈ అహంకు ప్రవేశం ఉండదు.
1: Then there will be no aham ego.
0: అహంను తుడిచివేయకుండా జ్ఞాని మాత్రం కాదు.
1: Without wiping out ego, you cannot have wisdom.
0: పవిత్ర జ్యోతిని తాను తెలుసుకోలేడు.
1: You cannot know the sanctity of
0: ప్రకాశించేటువంటి పవిత్ర జ్యోతిని మనం చూడాలనుకుంటే ఈ జ్యోతికి చుట్టూ ఉన్నటువంటి ఈ మసిని తుడిచివేయాలి.
1: To see the light of life, one has to clean the glass around.
0: ఈ యొక్క ప్రబోధనే ఉభయ భారతి ప్రబోధించింది.
1: This is the teaching of ఉభయ భారతి.
0: ఒకానొక సమయంలో అప్పుడు తాను గంగానది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని అందులో నివాసం చేస్తుండాలి.
1: At one time she built a hermitage along the shores of Ganges and started.
0: ఆమెతో అనేక మంది శిష్యులారంతా చేరి జ్ఞాన ప్రబోధనలు వింటున్నారు.
1: There are many disciples around her listening to her teaching.
0: ప్రతి తెల్లవారి కూడాను గంగానదికి పోయి స్నానం ఆచరించి వచ్చేటువంటి వారు వీరందరూ చే.
1: దే గో ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టు హ్యావ్ ఎ డిప్ అండ్ బాత్.
0: ఆ మార్గంలోని బ్రహ్మజ్ఞాని అని ఒక సన్యాసి ఉంటున్నాడు.
1: దే కుడ్ ఫౌండ్ ఎ రినన్షియంట్ ఆఫ్ విజ్డమ్.
0: అతను పోతూ పోతూ ఉండేటప్పుడు ఈ ఉభయ భారతి కండి ఆమె పడింది.
1: And then Ubhayabharati could notice the presence of this renunciant.
0: అతను సర్వసంగ పరిత్యాగం అయిపోయినాడు.
1: He has totally sacrificed.
0: అతను నిజంగా జ్ఞానియే.
1: He is one of his.
0: కాని అందులో చిన్న దోషాన్ని గుర్తించింది ఉభయభారతి.
1: Ubhayabharati found out a small mistake here.
0: తన నీరు త్రాగేటువంటి ఒక బుర్రను కొంచెం తలకింద పెట్టుకుని పండుకున్నాడు.
1: He was resting, keeping that earthen pot as a pillow.
0: అప్పుడు ఈమె పోతు కూడాను ఆహా ఇతనేమో బ్రహ్మజ్ఞానే నిజమే.
1: He is one of wisdom, no doubt.
0: కానీ ఇతని లోపల ఒక చిన్న లోపం ఉంటుండాది.
1: Here there is some fault in him.
0: అది అతనికి వినేటట్టుగా చెప్పింది గట్టిగా.
1: And she declared loudly.
0: ఏమని చెప్పింది?
1: What did she say?
0: ఏమిటమ్మా అతని లోపము అని అడిగారు శిష్యురాళ్ళు.
1: And disciples asked her, what is the fault here?
0: అమ్మా సర్వసంగ పరిత్యాగైపోయి సర్వమును త్యాగం చేసి సర్వ సన్యాసమును పొంది కడకడబడికి ఇక్కడ వచ్చి తన తల క్రింద నుండి బుర్ర నీటి బుర్ర ఎవరెత్తుకుని పోతారో ఏమో అనేటువంటి అభిమానం చేత అతని తల క్రిందనే పెట్టుకున్నాడు.
1: హావింగ్ రినౌన్స్ ద హోల్ లాట్ ఆఫ్ దిస్ వరల్డ్ హీ వాంటెడ్ టు సేఫ్ గార్డ్ హిస్ అర్థన్ పాట్ ఆఫ్ వాటర్ కీపింగ్ ఇట్ యాజ్ హిస్ పిల్లో.
0: అది విన్నాడు ఆ సన్యాసం.
1: దిస్ సెలబ్రేట్ హర్డ్ దిస్.
0: తక్షణమే అతను ఆమె తిరిగి వచ్చే సమయకు ఆ బుర్రం తీసి ఆమె పాదాల దగ్గర విసిరాడు.
1: వాచింగ్ హర్ రిటర్నింగ్ హీ త్రూ ఇట్ అవే దిస్ అర్థన్ పాట్.
0: అప్పుడు దానిని చూచి ఉభయ భారతి చెప్పింది, ఒక్కటే వదిలినాడు అని అనుకున్నాను, ఒక్కటే దోషం ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు రెండు దోషములు ఉన్నవి అనింది.
1: షీ సెడ్ ఐ థాట్ హీ హాస్ వన్ మిస్టేక్, హీ హాస్ టూ మిస్టేక్స్ నౌ.
0: ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ ఇట్?
0: ఈ యొక్క ఉభయ భారతి ఈ విధంగా చెప్పింది అని అభిమానం చేత దాన్ని పారవేశాడు.
1: దిస్ రినన్షియంట్ హాస్ థ్రోన్ ఇట్ ఆఫ్ ద అర్థన్ పాట్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈగో.
0: దీన్ని ఎవరైనా ఎత్తుకుని పోతారో ఏమో అని భయం చేత దాచుకోవటం అహం.
1: అహం ఇస్ టు కీప్ ఇట్ ఇన్ సేఫ్టీ అండ్ ఇన్ హిస్ కస్టడీ.
0: ఆమె ఈ విధంగా చెప్పింది, ఈ యొక్క భావం నాలో ఉండకూడదు అని అభిమానం చేత దాన్ని రెండవ దీనికి పారవేశాడు.
1: బికాస్ హిస్ ఈగో ఈజ్ హర్ట్ హీ త్రూ ఇట్ ఆఫ్.
0: అహంకార అభిమానం రెండు ఉండటం చేత అతను జ్ఞాని కాడు అని.
1: హీ కెనాట్ బి ది వన్ ఆఫ్ విజ్డమ్ ఇఫ్ హెస్ దిస్ ఈగో అండ్ పొజిషన్.
0: ఈ విధంగా ప్రపంచ సంచారం చేస్తూ జ్ఞానాజ్ఞానం వర్ణించుతూ జ్ఞానాజ్ఞానం నిర్ణయం చేస్తూ సంచారం చేసి సద్బోధన చేస్తూ వచ్చింది ఉభయ భారతి.
1: ఉభయ భారతి వెంట్ ఆన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ప్రొపగేటెడ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ కలి ప్రభావం చేత స్త్రీలకు చాలా మనము విలువ ఇవ్వటం లేదు.
1: యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి విమెన్ ఆర్ నాట్ వాల్యూ.
0: వారిలో ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అంతా కూడా అతీతమైనటువంటివిగా ఉన్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ దట్ స్పిరిచువాలిటీ అండ్ నాలెడ్జ్ ఆర్ ట్రాన్సెండెంటల్.
0: ఎవరికి ప్రత్యక్షంగా గోచరం కానటువంటి గుణములు కూడా వాళ్ళలో ఉన్నాయి.
1: Women have certain qualities which are not apparent to men.
0: Okay, స్త్రీలు కదా అని వారిని మనం అలక్ష్యం చేయకూడదు.
1: Because they are women, you cannot neglect them.
0: వారు ప్రత్యక్ష ప్రబల స్వరూపులు.
1: In fact, they are very forms of energy.
0: ప్రత్యక్ష జ్ఞాన స్వరూపులు.
1: They are the embodiments of wisdom.
0: కనుకనే అట్టి జ్ఞాన స్వరూపులైనటువంటి స్త్రీలను మనము కొంతవరకు గౌరవించుతూ రావాలి.
1: We have to respect women who are the personification of wisdom.
0: ఆమె ఒకానొక సమయం లోపల చెప్పింది.
1: She said at one time,
0: ఉద్యోగములు చేయ మృతులందరూ పోవా, గృహ కృత్యములు తీర్చి గృహిణి లేరి.
1: ఇఫ్ ఆల్ విమెన్ స్టార్ట్ అటెండింగ్ ఆఫీసెస్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్?
0: ఆలు మగలు ఇరువురు ఆఫీసులకు పోవా, ఇల్లును పోషించు పిల్లు లేని.
1: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ గో టు ద ఆఫీసెస్ హూ విల్ మెయింటైన్ ద ఫ్యామిలీ.
0: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దిద్దు వంతలేరి.
1: If women also go along with their files to the offices, who will take care of the kitchen?
0: Parabalulaku nerpa paathashalalakega tamabalulaku nerpu taluleri.
1: If they go to schools and colleges to teach, who will teach their own children?
0: Dharam valla kalugu ibbandi teerina intiloni koratalu entho undu.
1: There may be a kind of solution to the financial problem.
0: Ee udyogam
1: chese so many problems at home.
0: Dharam valla korata teerutundi kaani intilo unnatundi baadalu enniyo untuntayi.
1: The financial demands may be met with, but there will be many house problems.
0: Kanukane vaari anni baadalu kuda ochukoni
1: they could bear all the suffering.
0: Annitini sahinchukoni
1: they could bear all the suffering.
0: Labhinchetvanti dukkamulu kashtamulanta kuda tattukoni nettukoni munduku saagipoyetvanti dheerulu gambheerulu vaallu.
1: Women are so mighty and powerful, they could resist all the obstacles and the difficulties on the way of life.
0: Gruhamaryadalanu kaapaadukuntu
1: they uphold the
0: gruhini aneetvanti keerthi nilabettukuntu
1: they uphold the courtesy and the prestige
0: of pracharam prabhachankata chaatutu vachindi ubhaya bharati
1: propagated this idealism.
0: Kanuka ప్రపంచం లోపల ఏ వ్యక్తి ఎందుకును ఏ విధమైన శక్తి సామర్థ్యం ఉన్నావో ఎవరు గుర్తించుకోలేరు.
1: Nobody can know the actual potential of every person.
0: కనుక మానవుడు జ్ఞానస్వరూపుడు కావాలనుకుంటే ఈ విధమైన మూడు మార్గములు అవలంబించాలి.
1: If man wants to be the one of wisdom, he should know the threefold path.
0: సత్యం బ్రూజాత్.
1: Speak truth.
0: ప్రియం బ్రూజాత్.
1: In an acceptable way.
0: నప్రూజాత్ సత్యం అప్రియం.
1: Never say truth in a harsh way.
0: సత్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి నైతిక విధిని కాపాడుతుంది.
1: సత్య ఇస్ ద మోరల్ వాల్యూ.
0: ప్రియం బ్రూజాత్ ఇది కేవలము ధార్మిక గుణమును కాపాడుతుంది.
1: ది ట్రూత్ హ్యాస్ టు బి సెడ్ ఇన్ ఎ గుడ్ వే పాలటబుల్ వే.
0: నప్రూజాత్ సత్యం అప్రియం ఇది ఆధ్యాత్మిక గుణమును కాపాడుతుంది.
1: నెవర్ సే ఇట్ ఇన్ ఎ హార్ష్ వే దట్ ఇస్ స్పిరిచువల్.
0: అన్నియు సత్యంలోనే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సత్య.
0: సత్యమే ప్రత్యక్ష దైవం ప్రతి మానవులకు.
1: ట్రూత్ ఇస్ గాడ్ టు ఎవ్రీవన్.
0: ఏ దేవాలయము పోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గో.
0: సత్యం సర్వత్రా ఉంటుండాలి.
1: ట్రూత్ ఇస్ ఎవ్రీవేర్.
0: సత్యమే సర్వ సంపదలను కూడాను కోల్పోతున్నట్టుగా వారి కూడాను కాపాడుతుంది.
1: అండ్ ట్రూత్ విల్ కన్ఫర్ ఆల్ ద plenty and prosperity to everybody.
0: Prema swarupulara
1: embodiments of
0: satya margamunu avalambinchandi.
1: Follow the path of truth.
0: Dharmamunu poshinchandi.
1: Sustain dharma.
0: Jeevita margam lopala nijamainatvanti gnanamunu abhivruddhi cheskondi.
1: In the path of life acquire wisdom.
0: Ee gnanamivruddhi nimittamai
1: improve upon wisdom.
0: Manamu annam bhujat. అన్నం సరైన దీంట్లో చదువు తీసుకుంటూ రావాలి.
1: వి బిగిన్ విత్ ఫుడ్ విచ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
0: ప్రియం అన్నం ప్రియంగా ఉంటుండాలి.
1: ద ఫుడ్ షుడ్ బి టేస్ట్ఫుల్.
0: ఈ ప్రియంగా ఉన్నటువంటి అన్నం కూడాను దైవచింతన చేత దోషం నిర్మూలం కావించాలి.
1: యాజ్ వీ ప్రే టు గాడ్ ద మిస్టేక్స్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫుడ్
0: అన్నం బ్రహ్మ కలుగుని దాన్ని బ్రహ్మగా భావించుకోవాలి.
1: కన్సిడర్ ఫుడ్ యాజ్ గాడ్.
0: ఇంకా మనం తెలుసుకో విష్ణువు.
1: Then Vishnu.
0: Rasomai Vishnu.
1: The essence of food.
0: ఈ అన్నం తిన్న తర్వాత రసస్వరూపమై మన దేహంలో సంచరిస్తుంటుంటాది.
1: The essence of food is supplied to the whole body.
0: అది విష్ణు స్వరూపము.
1: That is Vishnu vastness.
0: బ్రహ్మో దేవో మహేశ్వరః.
1: బ్రహ్మ
0: ఈ బ్రహ్మ అనేటువంటిది భోక్తో దేవో మహేశ్వరః.
1: The one who partakes food is Maheshwara.
0: ఈ రెండింటి యొక్క శక్తి చేతనే మానవుడు బ్రహ్మస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
1: మ్యాన్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేటర్ బ్రహ్మ.
0: శివస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
1: అండ్ హీ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ శివ.
0: శివస్వరూపమనగా ఏమిటి?
1: వాట్ ఈస్ శివ?
0: అన్ని విధాల త్యాగమైనటువంటివాడు.
1: హీ సింబలైజెస్ సాక్రిఫైస్.
0: ఏ విధంగా త్యాగం చేసుకున్నాడు?
1: హౌ డస్ హీ సాక్రిఫైస్?
0: అన్నింటి కూడాను ఒక్కటి కూడా తన దేహం కూడాను తాను త్యాగం చేసుకునేటువంటి వాడు శివుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ శివ సాక్రిఫైసెస్ హిస్ బాడీ.
0: ఈ బాడీని ఏ విధంగా త్యాగం చేశాడు?
1: How did he do it?
0: Prapanchamlo prati manavudu kudanu dehanni amitanga premistuntadu.
1: In this world every man is attached to the body.
0: Kani itti dehabhimanam kudanu athaku teliyadu.
1: Shiva has no body attachment.
0: Ee dehabhimanam poorthi tejinchi
1: he has given up the body attachment.
0: Atmaabhimanam nunde tane aatmana imarchi
1: he remained in the state of the self atma.
0: దినదిన మురువురు తిరుపమిత్తుడు గాని కంటి ఇంటి పట్టిన కీటి కురివలేదే అని పార్వతి బోధించింది.
1: పార్వతి టోల్ హిమ్ యూ గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది సిటీ విజిటింగ్ హౌస్ ఆఫ్టర్ అదర్ హౌస్.
0: ఒక ఇల్లు కూడా లేదే.
1: యూ డోంట్ హ్యావ్ రెసిడెన్స్.
0: ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్?
0: దినదిన మురువురు తిరుపమిత్తుడు గాని ఇంటి పట్టిన కూటికి ఇరవలేదే.
1: యూ గో రౌండ్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్ ఫుడ్.
0: తన దాచుకున్న దోశను కంపలేదే.
1: యూ హ్యావ్ నో షెల్టర్.
0: ఇట్టి కాపురము నేను ఎట్లు చేతు అనింది.
1: హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ ఫ్యామిలీ షీ సెడ్.
0: పరమ శాంతంతో శివుడు బోధించాడు.
1: శివ పాసిఫై.
0: పార్వతి ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే?
1: వాట్ హ్యాపన్స్ ఈవెన్ ఇఫ్ యూ హావ్ బిగ్ హౌస్?
0: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
1: And the rats will get in even before we go.
0: ఎలుకలు రాగడి ఏకని ఒక పిల్లి.
1: And then there will be cat also following rat.
0: పిల్లి బాలకు ఒక పెయ్యవలయు.
1: And you have so many problems.
0: సంసారం ఇది, దీన్ని మీరు ఏమాత్రం ఆశించకూడదు అని చెప్పాడు పార్వతికి.
1: And he told Parvati this way, don't expect these things.
0: అటువంటి సర్వసంగ పరిత్యాగం వాడు ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ఎ టోటల్ రినన్షియంట్.
0: మౌళి గుడికెళ్ళి చంద్ర మర్ఖండ కళతోడ బెడదారు గుంపెడు జడతోడ.
1: అండ్ హి హస్ గాట్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ ఇంటర్వోవెన్.
0: జడలలో ప్రవహించు చెదరేటి చిగుతోడ.
1: అండ్ విత్ ఆల్ ద షైనింగ్ light over there.
0: Dambaina palanetrammu thoda.
1: With the forehead which is so big.
0: Nalla regani vanti nallani medu thoda.
1: With the dark neck.
0: కరమలు నాగ కంకణము తేడ.
1: And with all the ankle there.
0: నడుములు చుట్టిన నాగ చర్మము తోడ.
1: And there you find the skin around
0: the భస్మము తోడ.
1: And with భస్మ
0: దొడ్డ కుంకుమ బొట్టుతో.
1: And the kumkum on the forehead.
0: తాంబూల రాగధరము తోడ. తలహేమ మైవజ్ర తాటంకములు తోడ. విక్షాస్త్రవద్దయ వృష్టి తోడ. నల్ల కులవులు దునుమాడు కొల్లలాగుడు మెరుగు చామన చాయని మేని తోడ.
1: With all the shine, with all the light and the skin around the waist and the kumkum on the forehead, Shiva shined. And Shiva sacrificed the body.
0: Makhanda kada toda.
1: With all the shining light of the moon.
0: Bedadaru gumpedu jadal toda.
1: With all the four locks interwoven.
0: Jadallo prabhinchu chadaleti tiku toda.
1: And there is find the resplendent.
0: Dambaina pala netrammu toda.
1: With a white forehead.
0: Ilanti veshani dharinchi.
1: With that apparel.
0: Sarvasanga parityagai.
1: He sacrificed all.
0: Kevalamu prapanchamulaku gnana bodhan salutu.
1: He taught the lessons of wisdom to the world.
0: ఈ జ్ఞానం అంటే ఏమిటని చెప్పారు.
1: What is wisdom?
0: త్రికరణ శుద్ధి ఏ జ్ఞానము అన్నాడు కట్టగలపటికి.
1: Jnana meant the purity of heart is jnana.
0: Mana dehamunu parishuddham cheskovali.
1: We have to keep our body pure.
0: Mana manasunu parishuddham cheskovali.
1: Mind must be purified.
0: Mana karmanu mana parishuddham cheskovali.
1: Our actions must be pure.
0: Kalugune deenini the proper study of mankind is man ani.
1: This what is said, the proper study of mankind is man.
0: And ఏమిటి ఆ మ్యాన్కైండ్?
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
0: శరీర మనసు కర్మల యొక్క ఏకత్వమే మ్యాన్ కైండ్.
1: ఇట్ ఓన్లీ మీన్స్ యూనిఫైయింగ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇట్లా దాన్ని మనం ఈనాడు చేస్తున్నామా?
1: ఆర్ వి డూయింగ్ లైక్ దిస్?
0: పెద్ద శ్రమ పడనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు
0: కష్టపడనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు స్ట్రెయిన్.
0: మన శరీర శుద్ధత.
1: చెక్ చెక్ ది
0: గంగా నదికి సజ్జలోనే ఉంటుంటారు.
1: అండ్ ఈస్ దేర్ వెరీ క్లోజ్.
0: కానీ స్నానం చెయ్యరు.
1: Though river is so close, you don't take bath.
0: ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: కనుకని అన్ని ఉండి కూడాను వారు పరిశుద్ధతకు పూనుకోవటం లేదు.
1: Though we have all, we are not pure.
0: దీనిని అశుద్ధతో కూడినటువంటి వాడు.
1: He is full of dirt today.
0: అన్ని అనుకూలములు ఉండి కూడాను మనం ఈ అనుకూలాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోతున్నాం.
1: Though we have all conveniences, we are not making proper use of them.
0: అది ఇది సోమరితనం అన్నారు.
1: It is all laziness.
0: ఈ సోమరత్వం ఉన్నటువంటి వాడు తమో గుణంతో విద్యుత్తుంటాడు.
1: The one who is lazy is full of animal quality, తమో గుణ.
0: ఈ అనిమల్ క్వాలిటీని పూర్తి నిర్మూలం గావించి
1: one has to kill animal quality.
0: మానవత్వాన్ని పెంచుకుని
1: డెవలప్ హ్యూమన్ క్వాలిటీ,
0: దాన్ని దైవత్వంగా మార్చుకోవాలి.
1: అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్ క్వాలిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది,
1: వాట్ యు హావ్ టు నో టుడే ఇస్
0: చిత్తశుద్ధి కోసం మీరు ప్రాకులాడాలి.
1: స్ట్రగుల్ హార్డ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
0: చిత్తశుద్ధి ఒకటి ఉంటే సర్వము సిద్ధి కలుగుతుంది.
1: విత్ ది ప్యూరిటీ ఇన్ హార్ట్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్.
0: చిత్తశుద్ధికి మనం తినే అన్నము,
1: ఫర్ ద ఫుడ్ యూ టేక్,
0: తినే భావము,
1: ద ఫీలింగ్,
0: అనుభవించే ఆనందము, ఈ మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
1: ద ఫుడ్ దట్ వీ టేక్ అండ్ ద ఫీలింగ్ విత్ విచ్ వీ టేక్ అండ్ ద ఎంజాయ్మెంట్ వీ హావ్
0: వండేటువంటి సమయం లోపల వంటను పరిశుద్ధంగా మనం వండాలి.
1: అండ్ వైల్ కుకింగ్ ఇట్ షుడ్ బి ప్యూర్.
0: పూర్వకాలం నందు
1: ఎర్లియర్
0: ఆచార బ్రాహ్మణులైన వారందరూ కూడాను
1: people of tradition
0: తాను భుజించేటువంటి ఆహారము తన పత్నే వండాలి, కాని ఇతరులు వండడానికి వీలు కాదన్నాడు.
1: They insisted that the wife has to cook for him.
0: అనగా ఆ యొక్క పత్ని సర్వుల యొక్క గృహంలో ఉన్నటువంటి వారి సుక్షేమాన్ని మనసులో తలుచుకొని వండుతుంది.
1: Because wife cooks keeping in view the health of the householder.
0: ఈ కుక్స్ మనం పెట్టుకుంటే వాడు ఏ చింతతో చేస్తారో ఏమో.
1: If the cook is there, what
0: thinking
1: he will have? What thought he will be entertaining?
0: అంతా కూడాను ఈ ఫుడ్ లోపల పాయిజన్ గా మారిపోతుంటాడు.
1: All the thoughts of the cook will get into the food, turns into a poison.
0: కనుక ఏ విధంగా కూడాను ఇతరులను ప్రవేశించపెట్టలేదు.
1: So they didn't entertain anybody.
0: కనుక అన్నం బ్రహ్మ.
1: Food is God.
0: అది పూర్తి పవిత్రమైన బ్రహ్మగా రూపొందుతుంది.
1: And then the food is God in full.
0: రసో విష్ణుహు.
1: Essence is
0: అట్టి ఫుడ్ వల్ల రసంగా మారినటువంటిది అది కూడా పవిత్రంగా ఉంటుంటాయి.
1: అండ్ ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ బౌండ్ టు బి సీక్రెట్.
0: కేవలం శరీర శుభ్రతే మాత్రమే కాదు,
1: నాట్ మియర్లీ ఫర్ ద బాడీ,
0: మానసిక పరిశుద్ధం కూడా ఉండాలి.
1: ద మైండ్ షుడ్ బి ప్యూర్.
0: ఆ వండే సమయం లోపల పదార్థం యొక్క విషయాన్ని చక్కగా విచారించి వండాలి.
1: వైల్ కుకింగ్ వన్ షుడ్ నో ద మెటీరియల్ దట్ ఈస్ కుక్డ్.
0: భర్త తెచ్చాడు ఈ కూరగాయలు.
1: హస్బెండ్ బ్రాట్ వెజిటబుల్.
0: ఈ కూరగాయలు ఏ విధంగా తెచ్చాడు ఏమిటో?
1: హౌ హాస్ హి బ్రాట్ దెమ్?
0: వాళ్ళు ఏమైనా అధికార దీంతో వాళ్ళ భయపెట్టి ఆ కూరగాయలు తెచ్చాడా ఏమిటో?
1: బికాస్ ఆఫ్ పొజిషన్ అథారిటీ మైట్ హావ్ బ్రాట్ ది వెజిటబుల్స్ టోటలీ.
0: అదే కాకుండా వారికి ఏ విధంగా కూడా కొంత దొంగతనంగా లభించినటువంటిది కూరగాయలు తెచ్చాడు ఏమిటో?
1: ఆర్ ది వెజిటబుల్స్ మైట్ హావ్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద మార్కెట్.
0: ఈ విధమైనటువంటి చర్యల చేత ఆ పదార్థములు మాలిన్యమైపోతుంటాయి.
1: దీస్ యాక్షన్స్ మేక్ ద ఫుడ్ పొల్యూటెడ్.
0: కనుక ఆ పొల్యూషన్ చేత మనిషికి పాయిజన్ గా మారిపోతుంది.
1: అండ్ ది వెరీ పొల్యూటెడ్ ఫుడ్ ఈజ్ ఎ పాయిజన్.
0: ఎవరు మీరు గుర్తించలేరు.
1: మెనీ పీపుల్ కెనాట్ నో.
0: నిత్య జీవితంలో మనం తినేటువంటి తిండి వల్ల ఎన్నో మనం కర్మలు ఆచరిస్తున్నాము.
1: అవుట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వీ టేక్ వీ డూ సో మెనీ యాక్షన్స్.
0: ఎన్నో దోషములను మనం పొందుతున్నాము.
1: దేర్ ఆర్ సో మెనీ మిస్టేక్స్ దట్ వీ డూ.
0: స్వరూపులారా, కాలం కొంచెం అధికంగా అయినప్పటికీ మీరు చక్కగా ప్రార్థించి భుజించండి.
1: హ్యావ్ యువర్ ఫుడ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రేయర్.
0: అప్పుడే ఈ పన్నీ పరిశుద్ధమైపోతాయి.
1: దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్.
0: పరిశుద్ధమైనప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఫుడ్ యూ విల్ హావ్ ప్యూర్ నాలెడ్జ్.
0: ఒకానొక సమయం లోపల ఋషికేశ్ లోపల చర్యల చేత ఆ పదార్థములు మాలిన్యమైపోతుంటాయి.
1: దీస్ యాక్షన్స్ మేక్ ద ఫుడ్ పొల్యూటెడ్.
0: కనుక ఆ పొల్యూషన్ చేత మనిషికి పాయిజన్ గా మారిపోతుంది.
1: అండ్ ద వెరీ పొల్యూటెడ్ ఫుడ్ ఈజ్ ఎ పాయిజన్.

0: ఇప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది.
1: అండ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఫుడ్ యూ విల్ హావ్ ప్యూర్ నాలెడ్జ్.
0: ఒకానొక సమయం లోపల ఋషికేశ్ లోపల శివానంద ఆశ్రమం ప్రక్క లోపల ఒక ఆశ్రమం ఉండేటువంటిది.
1: అట్ వన్ టైమ్ ఇన్ ఋషికేశ్ వెరీ క్లోజ్ టు శివానంద ఆశ్రమ దేర్ ఇస్ అనదర్ హెర్మిటేజ్.
0: అక్కడ అందరూ చాలా వరకు సన్యాసులు చేరేవారే. వారు వచ్చిన వారికి అందరికీ ఫ్రీ చపాతీలు ఇచ్చేటువంటి వారు.
1: దేర్ నంబర్ ఆఫ్ సెలబ్రేట్స్ దేర్ అండ్ ఆల్ చపాతీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ.
0: ఆశ్రమ వాసులు కూడా దాన్ని భుజించేటువంటి వారు.
1: ద ఇన్మేట్స్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఫుడ్.
0: కానీ నిత్య జీవితం గడిపేటువంటి పవిత్రమైనటువంటి జీవి ఒక సన్యాసి ఉంటున్నాడు.
1: దేర్ లైస్ ఏ సేక్రెడ్ నోబుల్ సోల్.
0: ఆ ముందు రోజు ఒక సేతి వారు ఉన్నారు. సేత్
1: వన్ డే ఏ సేత్ ఏ రిచ్ మ్యాన్.
0: అతనికి ఓ భార్య మరణించడం చేత ఒక దినం 11వ దినము సమారాధన చేస్తూ వచ్చాడు.
1: దట్ రిచ్ మ్యాన్ లాస్ట్ హిస్ వైఫ్ అండ్ ఆన్ 11th డే ఫుడ్ వాజ్ సర్వ్ టు మెనీ పీపుల్.
0: ఆ ఫుడ్ లోపల చాలా పాయిజన్ గా ఉంటుంది.
1: అండ్ ద ఫుడ్ వాజ్ కంప్లీట్ పాయిజన్.
0: ఏమిటది పాయిజన్?
1: వాట్ ఇస్ ద పాయిజన్?
0: ఆ బిడ్డ అనగా ఆ యొక్క వైఫ్ ఏ విధంగా మరణించింది?
1: హౌ డిడ్ షీ డై ద వైఫ్ ఆఫ్ దిస్ రిచ్ మ్యాన్?
0: చూచాడు.
1: యూ నో
0: ఆ యొక్క సేతి చాలా వృద్ధుడు.
1: That said, rich man is old person.
0: Ganasi cheta okanni bremimpu chesi young girl ni pendi chesukunnadu.
1: Because of his money he could marry a young girl.
0: Aa bidda nirantaramu edustu undetundi.
1: That young girl was shedding
0: tears. Na tandri naa jeevithanni ee vidhanga paadu chesi pettade.
1: And she was so sad because of her father.
0: Chaala baadha padutu undetundi.
1: She was feeling very sad.
0: కనుకని ఆ బాధపడుతూ ఒకనాడు ఏం చేసింది? గ్యాంజెస్ లోపల పడిపోయింది.
1: వన్ డే వాట్ షీ టు డూ? షీ జంప్డ్ ఇన్ టు గ్యాంజెస్.
0: ఆ మరణించినటువంటి ఆమెకు ఈ శ్రాద్ధం చేస్తూ వచ్చాడు ఈ భర్త.
1: అండ్ హీ వాస్ డూయింగ్ ఆబిచ్యూరీ రైట్స్ ఆన్ ద 11th డే.
0: ఆ శ్రాద్ధం చేసినటువంటి భోజనము ప్రతి ఆశ్రమానికి కూడా పంపించాడు.
1: అండ్ ద ఫుడ్ ఈజ్ సప్లైడ్ టు ఆల్ ఆశ్రమ్స్ హెర్మిటేజెస్.
0: ఆ యొక్క ఆశ్రమాల లోపల ఒక పద్ధతి ఉంటుండాలి. వీరు వండి పంపించలేదు. ఇంత డబ్బును ఇచ్చేస్తే ఆశ్రమ వాసులే వండుకొని తింటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సెంట్ టు ఆల్ దీస్ ఆశ్రమ్స్. ఓన్లీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్.
0: ఆశ్రమ లోపల ఫుడ్ చేశారు.
1: The food is made.
0: ఇదందరూ భుజించారు.
1: All had partaken.
0: ఈ సత్య మార్గంలో ప్రవేశించినటువంటి సన్యాసి దీన్ని భుజించినటువంటి తక్షణమే రాత్రికి నిద్ర పట్టలేదు.
1: The man of truth, the noble soul, could not sleep that night.
0: చాలా బాధపడుతూ వచ్చాడు.
1: He was miserable.
0: ఒక యంగ్ గర్ల్ కనిపించుకుంటూ వచ్చింది.
1: And he could visualize young girl.
0: ఏమిటి, నాకు ఎప్పుడు కూడా ఈ చింత లేదే.
1: I don't have any thought of a woman.
0: నేను ఎప్పుడు విషయవాసంలో నేను వాసించనే.
1: I don't have any sensual pleasure.
0: నాకు ఎందుకు ఈ స్త్రీ స్వప్నంలో రావటము?
1: How is that I dream of a
0: woman? ధ్యానంలో కూర్చునేటప్పటికే అందులో ఆమె కనిపించటము.
1: The moment he sat for meditation, he saw that young lady.
0: చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది.
1: It is a very miserable thing.
0: నేను తలంచినటువంటి విషయము నాకు స్వప్నంగా రూపొందుతుంది.
1: In fact, what I thought appears in
0: meditation. సచ్చిదానందమైనటువంటి గురువు దగ్గరికి పోయి ప్రశ్నించాడు.
1: And he questioned his guru, Sachidananda.
0: స్వామి, నాకు ఎందుకు ఈ దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది?
1: He said, Swami, why do I dream like this?
0: నాయన యోచన పడవద్దు.
1: Don't worry.
0: నేను విచారిస్తానని రెండవ దినము ఆ సేతి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి విచారించాడు. ఎందుకోసం ఈ తద్దినం చేశారు?
1: The guru said, I will investigate. He called for this rich man. Why the obituary rites performed on the 11th day?
0: ఈమె యువతి అనగా చాలా యంగ్ గర్ల్. ఈమె ఆత్మహత్య చేసుకుంది.
1: Then he could know that young girl committed suicide.
0: కనుకనే ఆ సూసైడ్ చేసుకున్నందుకు ఏ విధంగా చచ్చిందో ఏ విధంగా పోయిందో అది ఎవరు గుర్తించరు.
1: Nobody knows how she committed suicide.
0: 12వ దినము తద్దినం మాత్రం చేసుకుంటారు.
1: It is only 11th day which is a rite for form.
0: ఈ విధంగా జరిగిన చరిత్రనంతా కూడాను ప్రబోధించాడు.
1: And he could know what all had happened.
0: 2వ దినము ఆ సచ్చిదానందం వచ్చి ఇతనికి సన్యాసికి చెప్పాడు. నాయన ఈ విధంగా మరణించింది తన వైఫ్.
1: The Sachidananda guru told his disciple this how she committed suicide.
0: దానివల్ల ఈ యొక్క భోజనం లోపల ఆ యొక్క దుర్ప్రభావం అనేటువంటి యొక్క సిచ్యుయల్ సోల్ ఈమె కనిపిస్తూ వచ్చింది.
1: Because of these effects of the departed soul, the food is poisoned and you could see her in your vision.
0: భావం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిర్మూలన చేసి అపవిత్రమైనటువంటి దృశ్యాలంతా కనిపింపజేస్తుంది.
1: The feeling also if it is impure, it shows all impurities in vision.
0: ఆ రాత్రి సన్యాసి భోజనం కూడా మానివేశాడు.
1: That day renunciant has given up taking food.
0: Kalam dintamu kalam gadapatam.
1: He had partaken only fruits.
0: Edo inta palu tagatam kalam gadapatam.
1: And he just took
0: dehaniki edo undali kada.
1: Something is required for the body.
0: Vichanam deharachatram dehani kaapadukune nimittamu kontha aaharam undali.
1: Food is essential for the maintenance of the body.
0: Enta sadakudainappudigini కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేయాలి కదా.
1: ఇట్ మే బి ఎ స్పెరెంట్ ఆర్ ఇట్ మే బి ఎ న్యూ కార్. ఇట్
0: పెట్రోల్
1: పెట్రోల్
0: కార్ రన్ కాదు.
1: వితౌట్ పెట్రోల్ ఇట్ వోంట్ రన్.
0: కాబట్టి దేహం అనేటువంటి కారుకు ఈ పెట్రోల్ అనేటువంటి భుజం భుజించగలిగినపోతే ఏమీ జరగదు.
1: బాడీ ఇస్ ద కార్ దట్ రిక్వైర్స్ ద పెట్రోల్ ఆఫ్ ఫుడ్ టు రన్.
0: కనుక ఏదో ఒకటి భుజించాలి.
1: వన్ హ్యాస్ టు ఈట్ సంథింగ్ ఆర్ అదర్.
0: కాలం గడుపుతూ వచ్చాడు.
1: సో స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: అప్పటి నుంచి అతనికి ఈ దృశ్యం కనిపించడం లేదు.
1: అండ్ దెన్

0: this dreaming
1: stock.
0: In fact, so many scenes appear in our dreams. You also come across those scenes while in meditation. They are all the products of the food. The food and the one who brought the food and his feelings are responsible for
1: this vision.
0: So in ancient days, they all cooked for themselves. If any provisions are brought home, you should ask where from you got it. Have you stolen them or accepted as bribe? You should question.
1: కనుక దోషరహితమైనటువంటి వస్తువులే మనం భుజించాలి.
0: We have to eat only defectless food.
1: ఆ విధంగా దోషాన్ని పరిశీలించడం చాలా కష్టమవుతుంది.
0: It is difficult to investigate the mistake.
1: కనుక భుజించడానికి పూర్వము
0: before you eat food
1: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఈ ప్రమాణం చేత మనం భుజించాలి.
0: ప్రే టు గాడ్, ఆఫర్ ఫుడ్ టు గాడ్ ఇన్ ఫుల్ అవేర్నెస్. ద వన్ హూ టేక్స్ యాక్సెప్ట్స్ ఫుడ్.
1: అది మీరు కాలేజీలో ఇప్పుడు ఎప్పుడు భోజన టైంలో అంతా మీరు స్మరిస్తుంటారు.
0: దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ అట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్.
1: అది పరిశుద్ధమైన భావంతో నీవు ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధంగా మారిపోతుంది.
0: విత్ సీక్రెట్ థాట్ ఇఫ్ యూ ప్రే, ద ఫుడ్ విల్ బి ప్యూర్.
1: ఎవరు ఏ దోషం చేసినప్పటికీ
0: ఎనీ మిస్టేక్ మే బి కమిటెడ్ బై దట్ మిస్టేక్ వుడ్ నాట్ గెట్ ఇన్ టు ద
1: కనుకనే ఈ ఉభయ భారతి ఈ విధమైనటువంటి ప్రబోధలు ప్రపంచానికి చేస్తూ వచ్చింది.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి ఆల్ రౌండ్ ద వరల్డ్.
1: కనుకనే ఆమె పరిపూర్ణ జ్ఞానరాలు అయిపోయింది.
0: సో షీఈస్ ద వన్ ఆఫ్ టోటల్ విజ్డమ్.
1: అట్టి జ్ఞానం మనం సంపాదించాలంటే ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన హృదయం కావాలి.
0: To acquire that pure knowledge, we should have sacred heart.
1: ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు పెద్ద సభ జరిపాడు.
0: At one time, Vikramaditya convened a big conference.
1: ఆ సభయందు ఏమని చెప్పాడు? బుద్ధి గొప్పదా, మేధస్సు గొప్పదా?
0: He questioned this way: is the intellect that is great or the mind, intelligence?
1: మేధస్సు.
0: మేధస్సు.
1: తెలివితేటలు.
0: The intelligence.
1: అది ఏది గొప్పది అని చేశాడు.
0: He questioned what is great.
1: సమావేశమైనటువంటి పండితులందరూ కూడాను మేధస్సే గొప్పది అన్నారు.
0: In the conference, everybody said that it's intelligence that is great.
1: Vikramaditya danni angikarinchaledu.
0: Vikramaditya did not accept.
1: Annintikante buddhi chaala goppadi annadu.
0: Buddhi is superior to the mind.
1: Vedasu lopala konni konni marpulu chendutu undochunu.
0: Mind may have changes.
1: Vyaktigatamainatundi marpulu chendutu undochunu.
0: There may be individual changes.
1: Pravartana sambandhinchinatundi marpulu chendutu undochunu.
0: Changes based on the conduct.
1: Kaani buddhi chaala parishuddhamainatundi.
0: But intellect is pure.
1: కనుకనే బుద్ధి కంటే మించినటువంటి లేదు అన్నాడు.
0: సో దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది ఇంటెలెక్ట్.
1: కనుకనే బుద్ధి గ్రాహ్య మతేంద్రియం అని ప్రబోధించాడు.
0: దేర్ ఫోర్ హీ సెడ్ దిస్ ఇంటెలెక్ట్ బుద్ధి ఇస్ ట్రాన్సెండెంట్.
1: దీనికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ విజ్డమ్.
1: మనం ఆశించేటువంటి ఆత్మ జ్ఞానం అంతా బుద్ధి అందే ఇమిడి ఉంటున్నది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ఇన్ ది ఇంటెలెక్ట్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరూ కూడాను ఈనాటి నుంచి కూడాను భుజించే సమయం లోపల పవిత్రమైనటువంటి మంత్రాన్ని నిశ్చయించుకుని భుజించండి.
0: ఫ్రమ్ దిస్ డే బిఫోర్ యూ పార్టేక్ యువర్ ఫుడ్
1: దోషమును కూడా నువ్వు హృదయంలో ప్రవేశించవు.
0: అండ్ దెన్ నో మిస్టేక్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
1: బ్రహ్మ
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: రసో విష్ణు.
0: ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: భోక్తో దేవో మహేశ్వర.
0: ద వన్ హూ ఈట్స్ ఈస్ మహేశ్వర.
1: మానవుని యొక్క భూలోకాలు కూడా చేరుస్తుంది.
0: ద ట్రినిటీ ఈజ్ ఈక్వల్ టు ద త్రీ వరల్డ్స్.
1: ఈ త్రికరణ శుద్ధియే నిజమైన పవిత్ర జ్ఞానం అనుకున్నారు.
0: ద ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ విజ్డమ్.
1: ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఏదో చేస్తుంటాం మనం సాధనలో.
0: వి డూ సర్టన్
1: సాధనలు ప్రధానంగా సాధనలు కేవలం తాత్కాలిక తృప్తి కోసం మాత్రమే.
0: దీ స్పిరిచువల్ పాత్స్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్.
1: అది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: యూ నీడ్ ఎటర్నల్ బ్లిస్.
1: ఇలాంటి ఆనందాన్ని మనం పొందే నిమిత్తమై
0: టు అక్వైర్ దిస్ బ్లిస్
1: అన్నం బ్రహ్మ.
0: We should begin with food. Food is God.
1: Bhakto Devo Maheshwara.
0: Essence is Vishnu.
1: Manam tine baharamu, raktamu, dani sancharinchetundi yangamulu anni kudunu parishuddham aipothayi.
0: Therefore, the food, the essence and the blood, they'll all be sanctified.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్.
1: ఇలాంటి మంత్రం సరైన రీతిగా శుభ్రం చేయడానికి మనకు మొట్టమొదటి కృతం సత్యం.
0: రుతం సత్యం టు బిగిన్ విత్.
1: అనగా రుతం చాలా గొప్పది.
0: రుతం ఇస్ గ్రేటెస్ట్.
1: రుతం అనగా త్రికాల బాధ్యమైనటువంటి రుతం.
0: రుతం ఇస్ చేంజ్లెస్.
1: పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి యొక్క ఏకత్వాన్ని గర్చించినటువంటి రుతం.
0: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
1: అది నిజమైన జ్ఞానము.
0: దట్ ఇస్ ట్రూ విజ్.
1: సత్యంలో కూడా కొన్ని కాలానుపరిగంగా కొంచెం మార్పు చెందవచ్చును.
0: సత్య show certain changes with the passage of time.
1: And that which is
0: changeable is marakam.
1: ఎట్టి సమయమునందు కూడాను కాలమును వాస్తవము చేయకుండా పవిత్రమైనటువంటి దీని లోపల శాశ్వతంగా నిలిచేటువంటిది సరైనటువంటి మార్గము ఒక్కటే.
0: Therefore, the changeless, immortal, eternal path is tarakam only one.
1: ఇది తారకం కాదు, ఇది మారకం. మారకంలో మార్పు చెందుతుండాలి, తారకంలో ఉంటుండాలి సర్వము.
0: All the changes are there in only in Marakam, but not in Tarakam.
1: ఈ తారక మంత్రము అని ప్రబోధిస్తూ వచ్చారు రామదత్తులు.
0: అండ్ దిస్ ఇస్ తారక మంత్ర.
1: తారక మంత్రం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ తారక మంత్రం?
1: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిది తారకము.
0: తారకము మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: తారకము సూటెరుగవలెనన్నా సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకునమన్నా.
0: చాంట్ తారక మంత్ర, గో టు యువర్ ప్రిసెప్టర్.
1: పండకుండా జాగ్రత్త, తమకు స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవన్న.
0: నో తారక మంత్ర టు నో ది రియాలిటీ ద విట్నెస్ విచ్ ఎగ్జిస్ట్.
1: ఎప్పటికీ అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
0: దేర్ ఫోర్ ద తారక స్పీక్స్ ఆఫ్ ది ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ సేమ్.
1: ఏ మతం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ తారక మంత్రాన్ని తెచ్చుకోవాలి.
0: పీపుల్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ.
1: కానీ ఇప్పుడు భక్తులు భక్తులు భక్తులు అనుకుంటుంటారు.
0: కెన్ రిపీట్ తారక మంత్ర. వి కాల్
1: భక్తులు సాధన చేస్తున్నారే కానీ
0: వి అడాప్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: అడుగు పెట్టిందంతా అసత్యమే.
0: ఎవ్రీ స్టెప్ వి అటర్ లైస్.
1: మాట పలికిందంతా అసత్యమే.
0: వాట్ ఎవర్ వి సే ఇస్ అన్ట్రూత్.
1: కాలు పెట్టిందంతా అధర్మమే.
0: ఎవ్రీ స్టెప్ ఇస్ అధార్మిక్, అన్రైచ్యూస్. అండ్ వాట్ ఆల్ వి స్పీక్ ఇస్ అన్ట్రూత్.
1: ప్రేమ అనేటువంటి దాంట్లో ఏమాత్రం కొంతవరకు నైనా కానీ సరైనటువంటి పరిశుద్ధం లేదు.
0: దేర్ ఇస్ నో ప్యూర్ లవ్ at any time.
1: స్వార్థ సప్రయోజనాలతో నిండి ఉంటుండాలి.
0: వీఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఇలాంటి యొక్క వ్యక్తిత్వం మనం ఏమాత్రం భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ దీస్ ట్రైట్స్.
1: భక్తులు భక్తులు అనుకోని ప్రపంచమంతా సంచరిస్తూ ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు.
0: కాలింగ్ అవర్ సెల్ఫ్ డివోటీస్ వీ కమిట్ ఆల్ వికెట్ డీడ్స్.
1: ఇలాంటి పాపానికి గురి అయినటువంటి వాడు మహాపాపి.
0: అండ్ హీస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్.
1: అలాంటి పాపిని ముఖం కూడా చూడకూడదు.
0: వీ షుడ్ నాట్ సీ ది ఫేస్ ఆఫ్ సచ్ సిన్నర్స్.
1: బయటకు చూస్తే మంచి అందచందములు కనిపిస్తారు.
0: ఎక్స్టర్నలీ దే ఆర్ హ్యాండ్సమ్.
1: కానీ లోపల చూస్తే అంతా మాలిన్యమే.
0: విదిన్ దే ఆర్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
1: అలాంటి మాలిన్యాలకు మనం చేర్చుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ సచ్ పొల్యూషన్ విదిన్.
1: ధనం కోసమని తన జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటాడు.
0: People ruin their lives for money.
1: Dhanam kabbaichavachunu.
0: Money you can have.
1: Kontha mandi nenu chepparu.
0: Swami
1: yokka birthday ki raavali anukuntunte kontha varaku nu leave chikatam ledu.
0: Some say, Swami, we don't have leave to attend Bhagwan's
1: birthday. Sick leave chestam annaru.
0: They said they will apply sick leave and come here.
1: నేను చెప్పాను సిక్ లీవ్ కూడా మంచిది కాదు.
0: స్వామి సెడ్ యూ కెనాట్ అప్లై.
1: నీవు అసత్యం చెప్పి వచ్చినట్టు, నీవు రాకపోయినా మంచిదే కానీ నీవు అసత్యం చెప్పద్దు.
0: డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కమ్, నెవర్ అటర్ ఎ లై.
1: సత్యవ్రతాన్ని ఆచరించండి.
0: అండ్ ప్రాక్టీస్ ట్రూత్.
1: ఆ సత్యం చేతని మీకు సర్వేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడు.
0: అండ్ ది ట్రూత్ విల్ టేక్ యూ టు గాడ్.
1: కనుక సత్యం చేతనే మనం దైవత్వాన్ని పొందాలి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ట్రూత్ యూ కెన్ దట్ గివ్స్ యూ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
1: మనం పవిత్రతను పొందాలి.
0: అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ దట్ సీక్రెట్ క్వాలిటీ.
1: నిజమైన జ్ఞానతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే నిజమైనటువంటి ప్రార్థనే చాలా అవసరం.
0: ద ట్రూ విజ్డమ్ కుడ్ బి అక్వైర్డ్ బై సిన్సియర్ ప్రేయర్.
1: అది అన్నం బ్రహ్మ.
0: దట్ ఈస్ ఫుడ్ ఇస్ గాడ్.
1: సో విష్ణు.
0: అండ్ ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: దేవో మహేశ్వర.
0: అండ్ ది ఇన్వెలర్ ఇస్ మహేశ్వర.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఈస్ రిక్వైర్డ్.
1: ఈ ప్రార్థన పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ టు ఆఫర్ దిస్ ప్రేయర్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యూటేషన్,
1: ఆర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: మనం దైవంతో స్నేహం చేయాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: స్నేహం ఒక్కటి ఉంటుంటే ప్రపంచమంతా మన హస్తగతం అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
1: కానీ ఆ ఉన్న స్నేహాన్ని కూడా ఊడగొట్టుకుంటున్నారు ఈనాటి కర్మజీవులు.
0: అండ్ టుడే వీ లూజ్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: స్నేహం, ఆత్మనివేదనకు ముందుగా స్నేహమే జపిస్తుంది.
0: బిఫోర్ సెల్ఫ్ సరెండర్ ఫ్రెండ్షిప్ ఈజ్ దేర్.
1: ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది సామాన్యంతో లభించేటువంటిది కాదు.
0: ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
1: దానిని మనం సంపాదించుకోవాలి.
0: దట్ వీ షుడ్ హ్యావ్.
1: సంపాదించుకున్నటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ దట్ ఫ్రెండ్షిప్ కల్టివేట్.
1: సార్థకం చేసుకునేటువంటి దాన్ని సాధనలో నింపాలి.
0: షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ సాధన.
1: కేవలం మాటలతో మనం కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈనాడు ప్రత్యేకంగా మీరు గుర్తించవలసినటువంటి సత్యం పలకాలి.
0: వాట్ యు షుడ్ నో టుడే ఇస్ యు షుడ్ స్పీక్ ట్రూత్.
1: సత్యమే మన జీవితానికి ఆధారము.
0: ట్రూత్ ఇస్ ద
1: సత్యమే మన ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ఆ సత్యాన్ని మనం ఉల్లంఘించకుండా సాధ్యమైనంత వరకు అనుచరణలో పెట్టుకుంటాం.
0: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ టు ది
1: ఆహారం చాలా ప్రధానమైనటువంటిది.
0: ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఫుడ్ లోపల కూడా ఈ మూడు మార్గంలో అవలంబించాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ త్రీ పాత్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్.
1: బ్రహ్మ
0: ఫుడ్ ఈజ్ బ్రహ్మ.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ యూ ఇస్ నీడెడ్?
1: రసో విష్ణు.
0: రస ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: దేవో మహేశ్వర.
0: అండ్ ద ఇండ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
1: ఈ త్రికాలం ఎందుకు పవిత్రం గావించేటువంటి ఈ మూడే ప్రార్థనలు.
0: దీస్ త్రీ ప్రేయర్స్ విల్ నేచురల్లీ గివ్ యూ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా కొంచెం మార్పు చేసుకోవటం చాలా అవసరము.
0: Being students here, spending time in this place, sanctum sanctorum, it gives you chance for transformation. Many people from distant places come
1: here. They are
0: waiting for a chance
1: to be here. See,
0: make you proper use of the chances given to
1: you. And
0: never use any harsh words
1: anytime.
0: Never speak untruth at any time.
1: ఏదైనా అసత్యం ఆడవలసి వస్తే సత్యమో వద్దు అసత్యం వద్దు మౌనం వహించు.
0: If there is necessity to speak anything, just give up speaking at all. No, observe silence.
1: ఈ మౌనం చేతనే సర్వకార్యమును సిద్ధిస్తుంది.
0: By observing silence, you can achieve everything.
1: సత్యం చెప్తే వివిధులకు అపకారం అవుతుందో ఏమో అని భయపడవద్దు.
0: By telling truth, you may be afraid of harming somebody.
1: అసత్యం చెప్తే నేను పాపినైపోతానేమో అని భయపడవద్దు.
0: By uttering falsehood, you may see that you may sin.
1: అసత్యం భయపడనక్కర్లేదు, సత్యమునకు విలువనక్కర్లేదు.
0: You don't need to fear to speak truth.
1: అలాంటి పరిస్థితుల్లో మౌనం వహించు.
0: Under those circumstances, observe silence.
1: సత్యాసత్యములకు రెండింటికి అతీతంగా నీవు ఉంటుండు.
0: యూ షుడ్ బి బియాండ్ ద ట్రూత్ అండ్ అంట్రూత్.
1: సాధ్యమైనంత వరకు జీవితాన్ని సత్య మార్గంలో ప్రవేశపెట్టండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: యువకులైనటువంటి వారు కాబట్టి స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: యాజ్ యువర్ యంగ్స్టర్స్ యూ షుడ్ నో, స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ యంగ్ ఏజ్ లోపల మీరు స్టార్ట్ చేయాలి.
0: యూ షుడ్ స్టార్ట్ వైల్ యు ఆర్ యంగ్.
1: తర్వాత మీ యొక్క జీవితం చాలా సార్థకమవుతుంది.
0: ద హోల్ లైఫ్ వుడ్ బి కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ దేర్ ఆఫ్టర్.
1: ఈ విధంగా సార్థకం గావించుకునే మార్గాన్ని ఈనాడు గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
0: ఇట్ ఇస్ నెసెసరీ టు లీడ్ ద లైఫ్ టు అటైన్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: నా పుట్టిన పండుగ నా పుట్టిన పండుగ నేను ఎప్పుడు ఆశించలేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ సెలబ్రేషన్.
1: ఎప్పుడు పుట్టిన పండుగ ఆశించాలని నాకు ఆశ లేదు.
0: భగవాన్ డజంట్ డిజైర్ ద సెలబ్రేషన్.
1: ఎన్ని ప్రోగ్రామ్లు వచ్చినాయి కానీ వాటిని ఉల్లంఘించాను.
0: మెనీ ప్రోగ్రామ్స్ హీ హాస్ నాట్ పర్మిటెడ్ దెమ్.
1: జనాలు వచ్చినారు కాబట్టి ఈ యొక్క కర్మలు కూడా ఆచరించవలసి వచ్చింది.
0: బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ హియర్, దిస్ హాస్ టు బి సెలబ్రేటెడ్.
1: లేకపోతే నాకు ఈ ఉత్సాహమే లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్
1: ఈ పండుగలు చేసుకోవాలని ఆశనే లేదు.
0: హీ డజంట్ వాంట్ ఎనీ
1: సెలబ్రేషన్. నిత్యము పండుగే.
0: ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్.
1: నేను
0: భగవాన్ ఈజ్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
1: ఎట్టి ఆనందము ఇతరులు ఇచ్చేటువంటిది కాదు నాకు.
0: భగవాన్ బ్లెస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ.
1: ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను.
0: హీ డజంట్ వెయిట్ ఫర్ యు.
1: ఆనందం నా నుండి ఉండేది.
0: దట్ బ్లెస్ ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్.
1: ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి.
0: The bliss of Bhagavan is eternal bliss.
1: Dvandvaditam kadal satyam tattvasadi lakshyam.
0: It is non-dual, supreme and spiritual.
1: Ekam nityam vimalam acharam sarvadi sachibhutam.
0: It is pure, unsullied, unpolluted, unblemished. It is pakka pure.
1: Bhavatitam trigunaraitam.
0: It is transcendental, attributeless.
1: Na getti gunamulu levu.
0: No attributes.
1: Meer nammina namakapoyinappudiki naa yokka deeniki nene aanandam.
0: Believe it or not, Bhagavan is personification of bliss.
1: ఆ లోపములంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు.
0: ఆల్ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ యూ.
1: ఏది నేను చేసినా మీ నిమిత్తమే.
0: వాట్ ఎవర్ హీ భగవాన్
1: మీ క్షేమం కోసమని,
0: ఫర్ యువర్ వెల్ఫేర్,
1: మీ పవిత్రత కోసమని,
0: ఫర్ యువర్ ఓన్
1: మీ ఆనందం కోసమని,
0: ఫర్ యువర్ హ్యాపీనెస్
1: మీరు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండండి.
0: భగవాన్
1: దోషరహితులై జీవించండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు బి ప్యూర్ అండ్ డిఫెక్ట్లెస్.
1: దోషరహితులై జీవించడం అదే నాకు ముఖ్యమైనటువంటిది.
0: ఇఫ్ యు ఆర్ బ్లెమిష్లెస్ స్వామి ఇస్
1: ఎలాంటి సంఘము చేరినప్పటికి
0: you may be in any company.
1: ఆ సంఘము ద్వారా మీ దోషాన్ని పెంచుకోకూడదు.
0: And don't develop, cultivate bad habits.
1: అలాంటి దోషరహితులై మీరు జీవించడమే నాకు చాలా ఆనందము.
0: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ స్పాట్లెస్ లైఫ్.
1: నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క బాధలు నాకు కలగవు.
0: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ ఎట్ ఎనీ టైమ్.
1: నాకు ఏ విధమైనటువంటి విచారము లేదు.
0: నో వరీ ఎట్ ఆల్.
1: ఎలాంటి చింతన నాకు లేదు.
0: నో థాట్స్ వాట్స్ ఎవర్.
1: ఇవన్నీ నాకెందుకు, అన్ని నాకు కావలసినట్టు ఉన్నాయి, నాకేది ఆశ లేదు.
0: భగవాన్ హాస్ ఆల్ ఇన్ హిమ్ విత్ హిమ్.
1: ఏది చేసినా మీ నిమిత్తమే.
0: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ యూ.
1: ఏది చెప్పినా మీ నిమిత్తమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యూ.
1: వాట్ ఎవర్ ఐ డు గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
0: వాట్ ఎవర్ భగవాన్ డస్, వాట్ ఎవర్ భగవాన్ సేస్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
1: నాట్ ఫర్ మీ.
0: ఇస్ నాట్ ఫర్ భగవాన్.
1: నేనే మీకోసం ఉన్నాను.
0: భగవాన్ ఈస్ హియర్ ఫర్ యూ.
1: నా కోసం నాకెందుకు.
0: అండ్ వాట్ ఈస్ దట్ హీ వాంట్స్.
1: కాబట్టి నన్నే ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ భగవాన్.
1: నేను ఎప్పుడు సిద్ధమే.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
1: కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి.
0: బట్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి.
0: అండ్ హ్యావ్ డివైన్ లైఫ్.
1: ఇది ఏ ముఖ్యమైన, ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావం లే దోషములు.
0: ఆల్ ది మిస్టేక్స్ ఆర్ ద ఫీలింగ్స్.
1: నేను ఒక సమయం లోపల మౌనం వహిస్తాను.
0: అండ్ భగవాన్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
1: ఓ స్వామి, ఏదో మా దోషం చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే, మౌనం వహించాడే అనుకుంటారు.
0: యూ థింక్ వీ కమిటెడ్ సమ్ మిస్టేక్, సో స్వామి ఈజ్ సో సైలెంట్.
1: నేను ఎప్పుడు దోషాన్ని వెతికేటువంటి స్వభావమే నాకు లేదు.
0: భగవాన్ హ్యాస్ నో నేచర్ టు ఫైండ్ ఫాల్ట్ విత్
1: నా నేత్రం. ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటివి.
0: భగవాన్ ఐస్ ఆర్ ప్యూర్.
1: నేను ఎప్పుడు శుద్ధంనే చూస్తుంటాను, కానీ అశుద్ధం పక్కన ఉన్నప్పటికీ నేను చూడను.
0: హీ ఆల్వేస్ వాచెస్ గుడ్ ఇన్ యూ, నాట్ ఎనీథింగ్ ఫాల్ట్ ఆర్ డిఫెక్ట్.
1: ఆ బ్యాడ్ అనేటువంటి మీ యొక్క ఇమాజినేషన్.
0: ఆల్ ద బ్యాడ్ ఈజ్ యువర్ ఓన్.
1: మీలో ఉంది కాబట్టి అది మీకు ఇమాజినేషన్ గా వస్తుంటుంది.
0: యాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ, ఇట్ కమ్స్ ఫోర్త్ యాజ్ ఇమాజినేషన్.
1: మీలో లేదు కాబట్టి బ్యాడ్ కూడా గుడ్ గా కనిపిస్తుంది.
0: బికాస్ నో డిఫెక్ట్ ఇన్ భగవాన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో డౌట్స్ ఏమో అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్స్ ఇన్
1: సంశయాత్మ వినశ్యతే.
0: Those that doubt are sure to perish.
1: సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు
1: డౌట్. నిస్సంశయుడిగా ఉండాలి.
0: బి డౌట్లెస్.
1: దృఢత్వ స్వరూపుడై ఉండాలి.
0: హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: దృఢమైన ఆత్మస్వరూపాన్ని ధరించాలి.
0: అండ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సెల్ఫ్ విచ్ ఇస్ సో
1: స్ట్రాంగ్. మీకు అందరికి తెలుసు, ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి.
0: రెస్పెక్ట్, ఎక్స్టెండ్ ఆల్ హాస్పిటాలిటీ, కర్టెసీ టు విజిటర్స్.
1: మన ప్రేమను పంచండి.
0: షేర్ ద లవ్ విత్ ఎవ్రీబడీ.
1: మీరు తినే తిండిలో కొంత భాగమైన వారికి పెట్టండి.
0: సర్వ్ ఫుడ్ టు ది గెస్ట్.
1: అప్పుడే నీకు సరైనటువంటి మాదక శాంతి కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద మెంటల్ పీస్.
1: ఇది నిజమైనటువంటి జ్ఞానము.
0: దిస్ ఇస్ ట్రూ విజ్డమ్.
1: ఇలాంటి కంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి?
0: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఇస్ విజ్డమ్.
1: కనుక జ్ఞానం అంటే ప్రత్యేకమిచ్చేటువంటిది కాదు.
0: విజ్డమ్ ఇస్ నాట్ సెపరేట్.
1: త్రికరణ శుద్ధి కావాలి.
0: ద ప్యూరిటీ,
1: ఋతాన్ని మనం అనుసరించాలి.
0: అండ్ యూ షుడ్ ఫాలో ఋతం.
1: ఋతం అనగా దేహరీతిగా, మనస్సు రీతిగా, కర్మరీతిగా, మూడింటి ఎందుకు మనం ఋతాన్ని అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో అడాప్ట్ ఋతం బై యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: తారకంగా మీరు రూపొందండి, మారకంగా మాత్రం వద్దు.
0: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు చేంజ్లెస్ తారక, నాట్ ఎవర్ చేంజింగ్
1: మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మార్పు చెందుతుంటుంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొక లేడు.
0: ఇఫ్ యు గో ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్, యు ఆర్ వెరీ అన్లక్కీ.
1: అది మంకీ మైండ్.
0: ఇట్ ఇస్ మంకీ మైండ్.
1: మ్యాన్ కైండ్.
0: బట్ యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: ఇది తారకం మ్యాన్ కైండ్.
0: తారకం ఇస్ మ్యాన్ కైండ్.
1: చెలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్.
0: మారకం ఇస్ మ్యాన్ కైండ్.
1: కానీ మంకీ మైండ్.
0: ఇస్ మంకీ మైండ్.
1: కనుక అలాంటి దానికి మనం పోకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ గో.
1: మనం మంకీ కాదు.
0: యూఆర్ నాట్ ఎ మంకీ.
1: ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ కెనాట్ గో అలాంగ్ ద మంకీ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు పుట్టిన దినం అనేది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఒకటే ఒకటి.
0: యూ హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ బర్త్డే ఒకేషన్.
1: పవిత్రమైన వాక్యంను వృథా చేయొద్దండి.
0: నెవర్ వేస్ట్ యువర్ వర్డ్స్ దట్ ఆర్ సీక్రెట్.
1: వేస్ట్ చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము.
0: ద టైమ్ లాస్ట్ కెనాట్ బి రీగెయిన్డ్.
1: పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే.
0: ఎవ్రీ మ్యాన్ ఆన్ అర్త్ కెన్ సీ గాడ్ యాజ్ ట్రూత్.
1: ఆ సత్యాన్ని నీవు అనుసరించుతున్నారా?
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దానికి ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తున్నారా?
0: బై ఇట్ సైడ్ ఇస్ రైచోస్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో ధర్మ రైచోస్.
1: సత్యం అనుసరిస్తూ పోవాలి.
0: ఫాలో సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మము శాంతి ప్రేమతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమతో సత్య ధర్మము శాంతి ప్రేమ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the fourth discourse on Gita Bhagavan delivered on 5th August 1984. In this totally enlightening discourse, Bhagavan teaches us the true nature of world, the right meaning of the word Maya, and how man can get over it. Sri Bhagavan Vacha.
1: జ్ఞానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. దైవమును పొందే నిమిత్తమై, దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తరిపీదులకే అభ్యాసము అని చెప్పబడుతుంది.
2: యాక్టివిటీస్ అండ్ ప్రొసీజర్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సాధకాస్ అండ్ డివోటీస్ దట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగ.
1: ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయంలో నిలుపుకొని తాదాత్మభావమును పొంది ఏకత్వంలో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికే ధ్యానము అన్నారు.
2: ధ్యానం మెడిటేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ దట్ మెథడ్ బై విచ్ వన్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ మైండ్ అండ్ బికమ్స్ వన్ విత్ ది థాట్ ఇట్సెల్ఫ్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: ద్వై చింతయాం అనేటువంటి ధాతువు నుంచి పుట్టినదే ధ్యానము అనేటువంటి పదం.
2: The word dhyanam, meaning meditation, is derived from dvai chintam.
1: Dvai chintayam managa, bhagavantuni chintane dhyanamu ani kudanu cheppabadutundi.
2: Dvai chintayam refers to the remembering of the Lord.
1: Kevalam appudappudu chintinchinanta matramana idi dhyanamu kaneradu.
2: Thinking of the Lord now and then cannot become meditation.
1: సతతం చింతన చేయటం సర్వకాలములు ఎందు సర్వావస్థలు ఎందు సర్వ ప్రదేశములు ఎందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు.
2: థింకింగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ అట్ ఆల్ టైమ్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం అండ్ ఇట్ ఇస్ నాట్ థింకింగ్ ఆఫ్ నౌ అండ్ దెన్ అలోన్.
1: అభ్యాసం అనేటువంటిది కాలముతో కర్మముతో కారణంతో కూడి ఉంటుంటారు.
2: ప్రాక్టీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ టైమ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది ఆబ్జెక్ట్.
1: కాలకర్మ కారణములకు అతీతమైన స్థితినే ధ్యానం అని చెప్పబడుతుంది.
2: మెడిటేషన్ ఆన్ ది అదర్ హ్యాండ్ ట్రాన్సెండ్స్ ద ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది ప్లేస్ అండ్ థింగ్స్ లైక్ దట్.
1: కనుకనే అభ్యాసముల కంటే ఉత్తమమైనటువంటిది ధ్యానము అని.
2: Therefore, meditation has been described as superior to practice.
1: ఈ ధ్యానము కంటే జ్ఞానము మరింత ఉత్తమమైనటువంటిది అని.
2: Knowledge is considered to be superior to meditation.
1: ఇది విచారణ శక్తితో కూడినటువంటిది.
2: Knowledge is associated with inquiry.
1: విచారణ ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది.
2: It is looking into and inquiring about the nature of object.
1: క్రమక్రమేణ ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగం నాకు కోరుకున్నటువంటి స్థితికే శాంతి అని చెప్పబడుతుంది.
2: గ్రాడ్యువలీ క్రాసింగ్ ఓవర్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ రీచింగ్ ది స్టేజ్ ఆఫ్ పీస్ అండ్ దట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ది లాస్ట్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పురస్కరించుకుని శిష్య సూక్తమునందు న కర్మణ న తజయ సరైన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అది ఏ శాంతితత్వము అని బోధిస్తూ వచ్చింది భగవద్గీత.
2: విత్ రెఫరెన్స్ టు దిస్ పురుష సూక్త హెస్ ఆల్సో జస్ట్ ఎక్స్టోల్డ్ ది సాక్రిఫైస్ అండ్ ఆల్సో భగవద్గీత హెస్ టాట్ సర్వసంగ పరిత్యాగ యాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
1: దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానములు ఉంటుంది.
2: దేర్ ఆర్ త్రీ స్టేజెస్ విచ్ విల్ హావ్ టు బి క్రాస్ టు రీచ్ దిస్ పర్టికులర్ గోల్.
1: ఒకటి, మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి.
2: వన్ థింగ్ ఇస్ టు కీప్ ఎ గోల్ విచ్ ఇస్ యునిక్ అండ్ విచ్ ఇస్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ.
1: ఈ లక్ష్యమే లేకుండా మానవుడు ఎట్టి సాధన ఎందు కూడాను ప్రవేశించలేడు.
2: ఇఫ్ మ్యాన్ డస్ నాట్ హ్యావ్ సంథింగ్ లైక్ ఎ గోల్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: కనుకనే మొట్టమొదట జిజ్ఞాసి అనేటువంటి స్థితిలో ప్రారంభమవుతుంది.
2: Therefore, in the very first place, one has to enter into the state called jignasi.
1: Jignasi nundi sadhakudu anetundi deentlo pravesistundi.
2: From the stage of jignasi, one enters the stage of sadhaka.
1: Akkada nundi arududu anetundi gamyamu cherutuntadu.
2: After that, he reaches the goal of arudha.
1: Jignasi anetundi vishayanni meeku sulabhanga artham kavalanukunte విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు.
2: ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఈజియర్ టర్మినాలజీ, ఇట్ విల్ బి కంపేర్డ్ టు స్టూడెంట్ షిప్.
1: అనగా విద్యను అభ్యసించడంలో, విషయాన్ని క్రోడీకరించడంలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నటలో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి.
2: దిస్ రెఫర్స్ టు ది స్టేజ్ వెరిన్ వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్.
1: కనుక జిజ్ఞాసి అనేటువంటి వాడు దైవం యొక్క తత్వాన్ని, దైవం యొక్క రహస్యాన్ని, దైవం యొక్క శక్తి సామర్థ్యములను విచారణ ద్వారా అభిలషించి, ఆశించి, ఆసక్తితో కొంతవరకును దానిని గుర్తించుకోవడానికి తగిన చేసేటువంటి ప్రయత్నమే.
2: Therefore, in this particular state, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God and the principle of God.
1: Chattamasya tattvani vichara dvara telisukotam.
2: Trying to understand the principle of tattvamasi through inquiry.
1: Tattvamasya anaga tat tvam asi. Danini, dinini, endintini gurtinchukoni, endinti yokka ekatvani kudanu telisukuneetundi yokka prayatnam.
2: Tattvamasi refers to the effort made to find out that and this and to reconcile and to achieve unity between these two.
1: ఇలాంటి దాన్ని తెలుసుకున్న తర్వాత సాధక అనగా దీనిని ప్రాక్టికల్ లో పెట్టేటువంటి యొక్క వినియోగించుకునేటువంటి విధానంలో ప్రవేశిస్తాడు.
2: One has to know this first. After knowing this, one has to put it into practice and that is called the stage of sadhaka.
1: ఈ సాధక స్థాయిని ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి.
2: ది సాధక స్టేజ్ వి కంపేర్ టు ది స్టేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ప్రొఫెషన్ ప్రాక్టీసింగ్.
1: విద్యనే లేకపోతే ఉద్యోగం అనేది లభించదు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిఫికేషన్, వన్ మే నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ జాబ్.
1: కనుక నీ జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి, సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం.
2: Therefore, in the stage of jignasu, one tries to acquire information and education, and the next stage, the stage of sadhaka, one practices and uses the education.
1: Arudhudu anetundi pensioner madri untadu.
2: The next stage, arudha, arudhudu may be compared to the stage of pensioner.
1: Pension eppudu teesukuntadu? Udyogam aina tarvatane pension teesukuntadu.
2: One receives pension and becomes a pensioner only after completing his job and
1: ఉద్యోగం ఎప్పుడు చేస్తాడు? విద్యను అభ్యసించిన తర్వాతనే ఉద్యోగం చేస్తాడు.
2: One gets employment only after one acquires education and qualification.
1: కనుకనే మొట్టమొదటి విద్యార్థి స్థాయి, రెండవది ఉద్యోగ స్థాయి, మూడవది రిటైర్మెంట్ స్థాయి.
2: These three stages are the stage of the studentship, the second is employment stage and the third one is
1: arudhastaye paramacham janga kalamunu pavitramaina dinilo ekatvamulo gurinchi vicharinchekunte sthiti.
2: Aruda stays away compared to the stage wherein one would enjoy complete peace of mind and you would be able to just enjoy that unity in all the beings.
1: దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి జ్ఞానమభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది.
2: దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్.
1: ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కానీ విషయగ్రస్తుడు కారాలి.
2: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ వన్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ ఎంక్వైరీ రాదర్ దాన్ డెవలపింగ్ అటాచ్మెంట్ టు ద వరల్డ్.
1: ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
2: The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry.
1: మీరు చక్కని గుర్తించారో లేదు, బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ సాయి ఫ్యామిలీ అని చెప్తుంటారు. ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఆఫ్ హాఫ్, ఇక్కడ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హాఫ్ లో ఉంటున్నారు.
2: ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ keenly observed this or not. In the while addressing it is said brother
1: I family lo full brothers and sisters ane rujiga ledu ikkada half brothers and sisters ga untundare.
2: The word brothers and sisters of my family, it is not of my family, it is half my family.
1: Deenine part time devotees ani cheppavachu.
2: And this stage that we described as the stage of part time devotees.
1: Kani bhagavad gita lo aa vidhanga cheppaledu.
2: In Bhagavad-gita, this is not given in that particular fashion.
1: నీవు పూర్తి శరణాగతిని కమ్మని బోధించింది.
2: It has taught complete surrender.
1: ఈ శరణాగతి తత్వమునకు కాలము ప్రధానం.
2: For this principle of complete surrender, the time factor is very important.
1: కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు.
2: ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం.
1: కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు, కాలమును ఆధీనం ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు.
2: హీఈస్ నాట్ నియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైం, బట్ హీ హస్ కెప్ట్ ది ఎంటైర్ టైం అండర్ హిస్ కంట్రోల్.
1: కాలవశుడు జీవుడు.
2: The one who is bound by time is man.
1: Kalatitudu devudu.
2: The one who has transcended the time is God.
1: Mrutyukristudu jeevudu.
2: The one who is mortal is
1: amaravarupudu devudu.
2: The one who is immortal is God.
1: Kanukane daivatvamunu aashrayinchinappude kalamuto koodinatundi jeevatattvamu sarthakavunundutundi.
2: Only when you take shelter in divinity you would be able to transcend the element of time.
1: Kalakaludu ani bhagavantuniki oka peru.
2: One of the name of God is kalakala.
1: Kalakala prapannanam kalakrinna karishyati ani kalamu jeevunni dringutu untundali.
2: Time is consuming man.
1: Kalamune dringeetundi vaadu devudu.
2: God consumes time itself.
1: Kanukane కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చెయ్యాలి.
2: Therefore, man has to base his activity on the principle of time and worship.
1: తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు.
2: ఉపనిషత్ హ్యాస్ డిస్క్రైబ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ అండ్ ద వర్క్.
1: మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభము చేయాలి.
2: In the first place, one has to pay salutations to the work and activity.
1: కారణం ఏమనగా మానవుని యొక్క పుణ్యములకు కాని పాపములకు కాని మంచి కాని చెడ్డ కాని ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణము, కాలమే ప్రధానం.
2: It is the time which is responsible for the man's downfall or for the man's progress, for the good of man or for the bad of man, for earning merit or for earning demerit.
1: కనుకనే ఓ కాలస్వరూపుడైన దేవుడా, నన్ను పవిత్రమైనటువంటి రీతిలో ప్రవేశపెట్టి నా కర్మను సార్థకమైనట్టుగా తీర్చిదిద్ది నీ సన్నిధికి నీ పెన్నిటిలో నన్ను ఉంచుకోమని చెప్పని ప్రార్థించడం.
2: Therefore, it is usually prayed in this particular way. Oh God, you are the very embodiment of time. Please see that I sanctify my activity and I sanctify the element of time and reach thy lotus feet and spend my time in thy sannidhi.
1: దృష్టికల్పితమైనటువంటి ఈ జగత్ అంతయ కూడాను కాలముతో లీనమైనటువంటిది.
2: The entire world, which is the result of the sight itself, is ఇనస్టికబుల్
1: కాలం ప్రభావంలో చేరినటువంటిది.
2: ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ టైమ్.
1: కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గో అగెన్స్ట్ దిస్ పర్టికులర్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్.
1: కాలము ఎవరి కోసము ఆగదు.
2: టైమ్ డస్ నాట్ వెయిట్ ఫర్ ఎనీవన్.
1: కాలమును జీవులు అనుసరించవలసినదే కాని జీవులను కాలము అనుసరించదు.
2: జీవీస్ ఆర్ లైఫ్ పీపుల్ ది మెన్ విల్ హావ్ టు ఫాలో ద టైమ్. టైమ్ డస్ నాట్ ఫాలో మెన్.
1: కాలము పెద్ద ప్రవాహం వంటిది.
2: టైమ్ మే బి కంపేర్డ్ టు ఏ ట్రెమెండస్ ఫ్లో.
1: సమస్త జీవులు సమస్త పదార్థములు ఈ కాల ప్రవాహంలో కొట్టుకుని పోతున్నవి.
2: ఓన్లీ లివింగ్ బీయింగ్స్ అండ్ ఆల్ మెన్ ఆర్ వాష్డ్ అవే బై ది ఫ్లో ఆఫ్ టైమ్.
1: ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి వ్యక్తి తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు.
2: A person who is washed away by the flood cannot go to another article which is itself being washed away for protection and shelter.
1: Tanu tanu aashrayinchinatundi padarthamu rendu kudanu pravahamlo kottukone poyetundi vastuvule.
2: The man himself and the object in which he has taken shelter both are washed away by the flood of time.
1: Kanuka గుడ్డివాడిని గుడ్డివాడు అనుసరించినట్టుగా ఉంటుంటాది ఈ కాల ప్రవాహంలో ఉండేటువంటి యొక్క వ్యక్తులను ఆశ్రయించడం.
2: ఇఫ్ యూ టేక్ షెల్టర్ టు ఇన్ పీపుల్ హు ఆర్ సబ్జెక్ట్ టు టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్, ఇట్ ఇస్ లైక్ బ్లైండ్ బ్లైండ్ ఇమిటేటింగ్ ఆర్ ఫాలోయింగ్ బ్లైండ్.
1: ఒడ్డును ఆశ్రయించినప్పుడే తాను రక్షితులు కాగలరు.
2: If one were to take shelter in a person who is on a bank, one may be able to save, get saved.
1: ఆ ఒడ్డే దైవం.
2: And that particular person or that God.
1: Gatte daivam.
2: That is God.
1: Atta daivani aashrayinchinatundi vyakti ee pravahamunaku dooramai, baadhalaku dooramai, dukkhamulaku dooramai, vicharamulaku dooramai, aanandamuto tana kaalamunu ankitam gaavinchukuntadu.
2: The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with that time.
1: Kanukane nayana, నీవి కాల ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి జీవుడు, నీకు ఒట్టు నేనే. నన్ను ఆశ్రయించినప్పుడే నీకు ఈ విధమైనటువంటి బాధలకు ఏమాత్రము గురి కావు. కనుక నన్ను ఆశ్రయించు అని తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
2: God has been declaring the principle of surrender and the importance of surrender by telling the man, oh man, you are washed away by the flood of time. The only one who can give you shelter is myself. You take shelter in me and then
1: pray sadhakudu anyada charanam nasti tvameva charanam mama neevu tappa naaku anyam ledani charanagata avutadu ee vidhanga avutadu madiya dana daradi sarvapara samarpitam ఆత్మానాం దశభూతంకి రక్షమాం శరణాగతి అన్నాడు.
2: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మ్యాన్ టేక్ షెల్టర్ ఇన్ గాడ్ ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ హిస్ వెల్త్ హిస్ ప్రాపర్టీ హిస్ ఎంటైర్ వైఫ్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ అండ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ టేక్ షెల్టర్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్.
1: అయితే ఇట్టి శరణాగతి తత్వమునకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి.
2: ఫర్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ దెర్ ఇస్ ఎ వెరీ బిగ్ కర్టన్.
1: ఈ విధమైన తెర చేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక, దేవునికి అర్పితం చేయలేక, తన మనోతత్వాన్ని పూర్తి గావించుకొనలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు.
2: On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely.
1: అది మాయాని.
2: That curtain is delusion.
1: ఈ మాయ అనగా ఏమిటి?
2: What is the meaning of delusion?
1: ఈ మాయ అనేటువంటిది లేనిది. శ్యామా సా మాయా అన్నారు. ఏది లేదు అదే మాయా.
2: మాయా ఆర్ ఇల్యూజన్ రెఫర్స్ టు దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. డిరైవ్ ఫ్రమ్ ద వరల్డ్ దట్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇస్ మాయా.
1: లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయా.
2: ఇమాజినింగ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మాయా.
1: ఎత్తి కలదను చుట్టిమో అది లేదు.
2: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్.
1: ఎత్తి లేదను చుట్టిమో అది కలదు.
2: వాట్ ఎవర్ యు ఆర్ థింకింగ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ రియలీ ఎగ్జిస్ట్.
1: ఉన్నదొక్కటే సత్యము ఎన్నటికిది.
2: రిమెంబర్ దట్ ఆల్వేస్ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ట్రూ.
1: లేనిదయ్యను లోకము చూడరయ్యా.
2: ట్రూలి స్పీకింగ్ ద వరల్డ్ రియలీ డస్ నాట్ ఎగ్జిస్ట్. ప్లీజ్ సీ,
1: మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం.
2: వీ సీ ఎ రోప్ అండ్ మిస్టేక్ ఇట్ టు బి ఎ స్నేక్.
1: కానీ పాము లేదు.
2: దేర్ ఇస్ నో స్నేక్ దేర్.
1: లేని పామును ఉన్నదని భ్రమించడం చేతనే భయభ్రాంతులకు గురి అవుతున్నాడు.
2: వీ ఆర్ సబ్జెక్టెడ్ టు ఫియర్ అండ్ టెన్షన్ బై ఇమాజినింగ్ దట్ దేర్ ఇస్ ఎ స్నేక్ వేర్ దేర్ ఇస్ నో స్నేక్ రియలీ.
1: ఈ భయమునకు కారణమేమిటి?
2: What is the reason for this fear?
1: లేని దానిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ.
2: Imagining things which really do not exist as existing, that is
1: ఈ భ్రమనే బాధలకు కారణం.
2: This particular feeling is responsible for all the troubles.
1: కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞాన తత్వములో దానిని ప్రదర్శించినప్పుడు అది త్రాడుగా మనకు పొందుతుంది.
2: If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there.
1: అప్పుడు ఎట్టి భయం కూడా ఉంటుంది.
2: Then there will be no fear whatsoever.
1: దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడా ఏమాత్రము భయం ఉండదు.
2: To reach it, to hold it and to feel it, you will not be afraid because it is only a rope.
1: అదే విధముగానే ఈ దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటి సత్యం గుర్తించబడలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాం.
2: వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఎ నంబర్ ఆఫ్ సారోస్ బికాస్ వీఆర్ ఫర్గెటింగ్ ది ఫ్యాక్ట్ ద ఎంటైర్ వరల్డ్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద వన్ విచ్ వీఆర్ థింకింగ్ టు బి.
1: మనము ఈ జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాం.
2: We are viewing it from the point of view of the objective world.
1: Vicharana drishtito manamu chudatalle.
2: We are not looking through enquiry.
1: Dinni vicharana drishtito chuchinappudu ee jagat anedundi pravahika satyam.
2: If you were to look at the world through the eyes of enquiry, this is only a truth of a flow as such.
1: Pravahika satyam anaga nirantaramu maarpu chendutune untuntadi.
2: ప్రావాహిక సత్యం ఆర్ కంటిన్యూస్ రెఫరెన్స్ టు కంటిన్యూస్ చేంజ్ విచ్ విల్ టేక్.
1: నదిలోని జలము ప్రవహించుకునే ఉంటుంటాది.
2: ద వాటర్స్ ఇన్ ఎ రివర్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్.
1: అయితే ఆ యొక్క ప్రవహించినటువంటి జలము ముందుకు పోయినా ఆ స్థానంలో వెనుక జలము చేరిపోతుంటాది.
2: ది వాటర్ వెరీ మూవ్స్ ఆర్ మెట్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్.
1: ఇది నిరంతరము ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది.
2: The word nadi, river, is derived from the fact that there is a continuous flow. That is the
1: ee nadilo neeru undina undakapoyina dani peru nadi.
2: Whether there is water in the river or not, it is still described as a river nadi.
1: Neevu ee jagattulo undu undakapo ee jagatte.
2: Whether you live, exist in the world or you do not exist, still it is the world.
1: Ini satyam.
2: This is the truth.
1: Maapu chendakame pravahyam.
2: Change itself may be flow.
1: కనుక ప్రావాహిక సత్యమే ఈ జగత్.
2: Therefore, this particular truth associated
1: అనగా సత్యముతో చేరిన విత్యము అని.
2: This is truth associated with a untruth.
1: విత్యముతో కూడినటువంటిదే సత్యము.
2: Associated with untruth is truth.
1: దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు.
2: వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్.
1: కనుకనే సదసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమైనటువంటి స్వరూపము ఈ జగత్.
2: సదసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెరింగ్ బోత్ కోఎగ్జిస్ట్ దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూ.
1: ముడిగట్టుతో చేరినటువంటి దర్పను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన.
2: Sadhana refers to that particular aspect by which we separate the truth and the untruth and take the truth.
1: దీనిని భగవద్గీత ఎందు కూడను నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు.
2: The same thing has been described in Bhagavad Gita as Nitya Anitya Vibhaga Yoga, Kshetra Kshetrajna Vibhaga Yoga, Saddhatraya Vibhaga Yoga.
1: Kanukane, idi trigunatmaka swarupamainatuvanti maya.
2: Maya is associated with three attributes.
1: Ee maya anna, ajnanamu anna, prakruti anna, tamasu anna, inta paryaya padamule gaani, ee anni okkate.
2: Illusion, ignorance, well, all these are synonyms of tamas. And tamas, all these are
1: tamasanna mayane.
2: Tamas
1: ajnanamanna mayane.
2: Tamas also refers to
1: prakruti anna mayane.
2: Nature also refers to ignorance.
1: Maya anna mayane.
2: Well, illusion is illusionist.
1: Anaga, leni danini bhraminchi, danini satyamuga bhavinchi, daniki manamu guri kavatame, idi maya yokka prabhavam.
2: Thinking as existing, things which really do not exist, and coming under its spell is described as maya.
1: Aneka mandi brahma satyam jagat vidya ani cheptuntaru.
2: Quite a few people describe as brahma satyam, brahman is truth and jagat vidya only is untruth.
1: Jagat bhavam matram vidya kaani jagat vidya kaani.
2: The feeling of the world is not true, but world itself is not, is true.
1: Kanaka brahma ఈ మిథ్య జగత్తు నందు ఆధారభూతుడై ఉంటున్నాడు.
2: బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య.
1: కనుకనే భగవద్గీత ఎందు అర్జున, నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు.
2: ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యూ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఎలిమెంట్ ఆఫ్ టైమ్ అండ్ ఫ్లో ఆఫ్ టైమ్ యూఆర్ గోయింగ్ అవే అవే ఫ్రమ్ మీ.
1: నన్ను తెరగదు, సరైన సర్వ దుఃఖములు కూడా నువ్వు పరిహారం అవుతాయన్నాడు.
2: సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ టు మీ అండ్ ఆల్ యువర్ సారోస్ విల్ బి రిమూవ్.
1: భగవంతునితో కూడినప్పుడు, భగవంతునితో చేరినప్పుడు మాయ ఏమాత్రం కూడా నువ్వు బాధించదు.
2: When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm.
1: చిన్న ఉదాహరణ,
2: one small example.
1: పెద్ద పెద్ద శ్రీమంతుల భవనంలో ముందు ఒక పెద్ద కుక్కను ఉంచుతారు.
2: In the palaces or in the big bungalows of rich people, there will be a watch dog kept at the gate.
1: ఈ కుక్క అన్ని బజార్ కుక్కల వంటిది కాదు.
2: This dog is not like a street dog.
1: ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క.
2: This has been brought up by a person who has been showing such an affectionate.
1: అటు ఇటు పోయే వారిని చూసి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు.
2: This dog does not go on barking when it sees people moving
1: around. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది ఈ కుక్క.
2: It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to
1: enter. ఈ కుక్క చేసేటువంటి ఆడంబరములకు ఈ గర్జనలకు భయపడి అట్లే వెనుకకు వెళ్లిపోతుంటారు.
2: Some people fearing sound produced by the barking of the dog, they get back and go away.
1: అయితే కొంతమంది దీక్షలు పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్పం, దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి.
2: Some people take a resolve somehow to meet the owner of the house and they stand there firm and shout a little louder to get the
1: ఆ యజమాని ఉన్నత భవనం పై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని.
2: But owner from the bungalow, he looks at the person who is at the gate.
1: అయ్యో ఇతను నా మిత్రుడే అని తాను కిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనలో తీసుకుని పోతాడు.
2: Fearing the sound produced by the barking of the dog, they get back and go away.
1: అయితే కొంతమంది దీక్షలు పూని యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్పం

0: గేటు దగ్గరికి వచ్చి అతన్ని తను తీసుకుని పోతాడు లోపల.
1: The owner recognizes him as a friend and he comes down and goes to the gate, takes him along with himself.
0: ఈ వచ్చిన వ్యక్తి యజమానుడు లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమీ అతన్ని చేయదు.
1: When the stranger who has just come goes with the master of the house, this dog does not bark or harm.
0: అదే విధముగానే మోక్ష సౌధమునకు, భక్తి సౌధమునకు, ఆనంద సౌధమునకు ప్రథమ స్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాయి.
1: ఇన్ ది సేమ్ ఫ్యాషన్ దిస్ ఇల్యూజన్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ద డాగ్ విచ్ వి జస్ట్ ఎక్స్ప్లెయిన్ నౌ, దట్ వుడ్ బి దేర్ టు ది బంగ్లో ఆఫ్ మోక్ష ఆర్ డెలివరెన్స్ అండ్ ప్లీజ్.
0: దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కారటువంటి వాడో లేక యజమానితో ఎక్కువ పని లేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది.
1: ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ దేర్ అండ్ స్టిల్ హి కమ్స్ దేర్, ది డాగ్ క్యాచ్ ఎ ఫోటో.
0: ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అట్టే వెనుకకు వెళ్లిపోతారు.
1: Fearing the consequences of such a dog biting them, etc., they run away, they go back.
0: దృఢ నిశ్చయుడైనటువంటి వాడు, దృఢ సంకల్పుడైనటువంటి వాడు, యజమానుని చేరాలేంటుందని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడ నిలిచి మా ఆయనకు ఏమాత్రం కూడా నువ్వు భయపడకుండా యజమానుని పిలిచి యజమానుతో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు.
1: బట్ ఎ పర్సన్ విత్ ఎ ఫర్మ్ రిజర్వ్ ఫర్మ్ డిటర్మినేషన్ నో డజన్ మైండ్ ది డాగ్ అట్ ఆల్, హీ స్టేస్ దేర్ షౌట్స్ అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ ది మాస్టర్ అండ్ గోస్ విత్ హిమ్ టు ద బంగ్లో.
0: కనుక దృఢ నిశ్చయుడై శరణాగతుడైనటువంటి వాడు ఈ యజమానుడు అనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధమును చేరుతాడు.
1: దేర్ఫోర్ ద వన్ విత్ ద ఫర్మ్ రిజర్వ్ అండ్ హూ హస్ డిసైడెడ్ టు జస్ట్ మిస్ ది మాస్టర్ స్టే దేర్ అండ్ ఎంటర్ ద ప్యాలెస్ ఆఫ్ పీస్.
0: కనుకనే అర్జునుడి నాయన నీవు అనేక విషయవాదులతో కూడి అనేక విధమైనటువంటి యొక్క దృష్టికల్పితమైన జగత్ వ్యవహారములతో కూడి నీవు తప్పిపోతున్నావు.
1: Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event.
0: ఏకాగ్ర చిత్తుకు కాలేకపోతున్నావు.
1: You have not been able to develop concentration.
0: నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు.
1: You have not been able to establish me in your heart.
0: అభ్యాస యోగము చేయి.
1: Continue, cultivate practice, constant practice.
0: అప్పుడే చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్.
0: ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణ దొచ్చుతావు.
1: ఓన్లీ వెన్ యూ ఆర్ హావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యూ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్ సరెండర్.
0: ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు.
1: విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ. థింక్ ఆఫ్
0: ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు.
1: వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్ థింక్ ఆఫ్ మీ.
0: యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యావహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు.
1: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ.
0: మా మనం స్మరించ యుద్ధమునందు కూడా నువ్వు నన్ను స్మరించు.
1: ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్ యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
0: ఇది యుద్ధం కాదు.
1: దిస్ ఇస్ నాట్ వార్.
0: కేవలం లౌకికమైన ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు.
1: This is not something like a ordinary quarrel with the individual.
0: నీ ఇంద్రియములతో, నీ దుర్గుణములతో, నీ దురాలోచనలతో, నీ దుర్బుద్ధులతో నీవు యుద్ధం చేసినట్టుగా భావించు. నన్ను నేను స్మరించు.
1: You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties and think of me and face the war.
0: మీరు చేయవలసినటువంటి యుద్ధం పరులతో కాదు, వ్యక్తులతో కాదు, జీవులతో కాదు.
1: You did not wage a war with others, with individuals, with a person.
0: నీవు అంతర్హితములతో నీవు యుద్ధం చేయాలి.
1: యూ ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్.
0: వాటిని నీవు సాధించాలి.
1: యూ హావ్ టు కంట్రోల్ దెమ్.
0: ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యకశిపుని గురించి అనేక విధములుగా చెబుతాడు.
1: ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశిపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
0: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
1: యూ హ్యావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ ఇన్ ఎ క్రైస్ట్.
0: ఇంద్రియాలోకము గెలువజాలము.
1: బట్ యూ నాట్ బీన్ ఏబుల్ టు విన్ ది సెన్స్, ది వరల్డ్ ఆఫ్ సెన్స్.
0: నాన్న ఈ లోకాలంతా జయించినంత మాత్రం నీవు రాజు కావచ్చు.
1: ఫాదర్ బై విన్నింగ్ ది ఆల్ ద వరల్డ్
0: నీవు ఇంద్రియాలు

0: మారినప్పుడు రాజనికి రాజు మహారాజా రాజా, నీవు మహారాజుగా అవుతావు.
1: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ అండ్ కంప్లీట్లీ
0: విష్ణువునికి అధిపతి అవుతావు.
1: యువర్ సెల్ఫ్ యు విల్ బికమ్ ద కింగ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు పైకి దిగులు నెక్కి పట్టగలడు.
1: But if you are defeated by the inner self, how can you just win the enemy?
0: You gadilone banditi ninnu arrest chesi kuchobettappudu baita vachina varatho nee veerithiga poradagalam.
1: If you are arrested and tied down and kept inside the hall, how can you fight?
0: Ekada motta motta nee lodi indriyalu nee sadhinchadaniki prayatninchu.
1: Inner enemies, if you win, you can win the external enemy.
0: Adi eppudu sadhyamavutundi? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది.
1: When it is possible, only when you surrender.
0: నాది, నేను, నావారు అనేటువంటి భావాలు ఉంటున్నంత వరకు కూడాను నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు.
1: మై ఆబ్జెక్ట్, మై సెల్ఫ్ అండ్ మై పీపుల్, సో లాంగ్ యాస్ యు హావ్ సచ్ ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు సరెండర్.
0: ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి.
1: దిస్ ఇస్ ఓన్లీ ఎన్ యాక్టివిటీ ఇన్ భూతాకాశ.
0: భూతాకాశము జయించాలి.
1: You have to win the Bhutakasha.
0: Chittakashamunu sadhinchali.
1: You have to win even the Chittakasha also.
0: Chittakashamulo praveshinchali.
1: And you have to enter.
0: Andulo praveshinchina tarvata meellavanni taane chusukuntadu.
1: Once you enter Chittakasha, all the other things are taken care of.
0: Railway station ku manamu poyyanta varaku మన లగ్గేజ్ ని ఒక కూలీను, ఒక జట్కానో, ఒక రిక్షానో, ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి.
1: అంటే నువ్వు రీచ్ ది రైల్వే స్టేషన్ విలౌట్ క్యారీ ది లగ్గేజ్ బై సమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఎ టాంగ్ ఆర్ రిక్షా ఆర్ సంథింగ్ లైక్ దట్.
0: ఎవరు చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి తలపైన చేతిలో పెట్టుకుని.
1: ఇఫ్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్ టు హెల్ప్ యూ, విలౌట్ టు క్యారీ ది లగ్గేజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్.
0: రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడి అక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి.
1: వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్ యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యూ లైక్ అండ్ యూ విల్ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్.
0: నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది.
1: ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్.
0: కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయటం లేదు. రైల్లో కూర్చోకూడదు, తన పెట్టెను కుట్టను నిత్య పైన పెట్టుకుంటాడు.
1: బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే sit in the train but still keep the luggage on their head.
0: Kalukane saranagati aina tarvata sarvamu tanake arpitam chey.
1: Once you surrender yourself to the Lord, offer everything to
0: him. Eppudu ekkada etla cheyalo taane chusukuntadu.
1: What is to be done, when it is to be done, how it is to be done is taken care of by himself.
0: Inka naadi aneetvanti yokka aham aneetvanti akkada ye maatram undakoddu.
1: There should not be any trace of ego and యువర్ సెల్ఫ్.
0: దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు.
1: దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే ఇన్ రామాయణ బై లక్ష్మణ. ఆయన
0: చిత్రకూట పర్వతం చేరారు సీతా లక్ష్మణ సమేతుడై రాముడు.
1: రామ రీచ్ ది మౌంటైన్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ కంపెనీ బై
0: భగవంతుడు. ఎప్పుడు కూడా నువ్వు లీలా మానస విగ్రహుడు.
1: భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలా మానస విగ్రహ.
0: అది కేవలం నటన సూత్రధారి.
1: ఈజ్ ఓన్లీ ఏ పర్ఫెక్ట్ యాక్టర్.
0: ఏ బాధలు, ఏ దుఃఖము, ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖంగాను విచారంగాను కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు.
1: హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ సారో, ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్, బట్ స్టిల్ సమ్ టైమ్స్ హీల్ బి యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీ ఇస్ హావింగ్.
0: దైవం మానుష రూపేణ మనుష్యాకారమును పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటించబడినప్పుడే మానవులకు సదీస సంబంధుడు అవుతాడు.
1: దిస్ ఇస్ డన్ బై గాడ్ వెన్ హీ కమ్స్ డౌన్ ఇన్ ది హ్యూమన్ ఫారం. బికాస్ ఇన్ ది హ్యూమన్ ఫారం హీ షుడ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ది నేచురల్.
0: అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారము ధరిస్తుంటాడు.
1: దిస్ హ్యూమన్ ఫారం ఇస్ టేకన్ సో దట్ హీ విల్ బి ఈజీలీ యాక్సెసబుల్ టు పీపుల్.
0: రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు.
1: Rama acted as if he is tired and he is
0: tired ayinattuga Lakshmana nenu ikka nadavalenu ani chemudalu dukkukoni kinda vestunnadu.
1: He was removing sweat from his brow and telling Lakshmana, I am tired, I will not be able to move.
0: Ikkada edaina oka chinna parnasara kutiram nirminchu andulo vishrantu teesukundam annadu.
1: You put up a hut somewhere here, we can take a little rest there.
0: ఎక్కడ వేయాలి నాన్న అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఆస్క్ వేషాలి కాటేజ్.
0: నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు.
1: రామ సెడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్.
0: రామ రామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ బిగేన్ జస్ట్ టెలింగ్ రామ రామ వాట్
0: నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధం. గా ప్రవర్తించారు. ఇంతటి కష్టమైనటువంటి మాటలు నేను వినవలసి వచ్చింది అన్నాడు.
1: వాట్ ఆర్ మై మిస్టేక్స్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐఎమ్ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్.
0: అక్షరము పడేటువంటి పాదం చూచి రామునికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై, లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు.
1: Rama knew the mind of Lakshmana and why he was telling, but still, you know, in order to make Sita understand this particular thing, he said, Lakshmana, what mistake have I committed? What is it that I have asked? Why are you feeling so
0: angry? He said, Anna, tallini, tandini, baryanu, biddanu, rajyamunu, sarvasanga paristhyamune, tama agnani, naku, తాళంగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి, నేను తాను వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా నాకు? నాకొక్కటి నేను.
1: లక్ష్మణ,
0: ఏ ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వేమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా, అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత క్రూరుణ్ణి అని తాను బాధపడినాడు.
1: Lakshmana said that I have given up everything, wife, father, mother and kingdom, everything I have come along with you, thinking that you are the father and Sita herself is the mother and this itself Ayodhya, and I am only to implement your will and I don't have my own will at all, and you are asking me to construct and choose a place where I can construct it.
0: Naaku rendu vaanchaneetundi ledu, nee aagnane naa yokka ishtam.
1: Your command is my wish and I don't have
0: ishtam edo adhi naa ishtam.
1: Whatever is your will, that is my wish.
0: నీవు ఏది చెప్పినా నేను తిరసావహించడమే నా కర్తవ్యం.
1: ఐ ఓబే అండ్ దట్ ఇస్ మై డ్యూటీ.
0: నా లక్ష్యము, నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు.
1: మై గోల్ అండ్ మై ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ సెల్ఫ్, ఐ డోంట్ హ్యావ్ సెకండ్ థాట్.
0: ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి, రామ మరొక పర్యాయము లక్ష్మణ్ ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది.
1: సీత ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టోల్డ్ రామ
0: అనగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రము ఒక్కటి ఉండకూడదు.
1: దిస్ ఓన్లీ ఇస్ విల్ ఆఫ్ సేట్ దట్ మ్యాన్ ఆర్ జీవ షుడ్ నాట్ హ్యావ్ రిసోర్ట్ దట్.
0: అంతా నీది, అంతా నీది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యువర్, ఆల్ ఈజ్ యువర్.
0: చెప్పిన దానిని శిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం.
1: సరెండర్ రెఫర్స్ టు ఇంప్లిసిట్లీ ఇంప్లిమెంటింగ్ వాట్ హెస్ బీన్ ఆస్క్డ్ బి డన్.
0: ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో, నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను.
1: In that particular way, you come and sit in my train and I'll carry you, your luggage,
0: everything. After
1: coming here also, don't carry your luggage on account of your own ego sense or your hate and suffer.
0: కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna has been teaching in this context the importance of surrender as the highest పాయింట్ ఆఫ్ డివోషన్.
0: అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు.
1: వన్స్ యూ సరెండర్ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ యూ ఆర్ అండ్ దట్ విల్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పెన్షన్. గ్రేస్ విల్ బి ఫ్లోయింగ్
0: యందున్నా,
1: వెదర్ యూ ఆర్ ఇన్ ది ఫారెస్ట్,
0: ఆకాశమునన్నా,
1: వెదర్ యూ ఆర్ ఇన్ ది స్కై,
0: పట్టణమునన్నా,
1: వెదర్ యూ ఆర్ ఇన్ ది
0: టౌన్ అన్నున్నా,
1: వెదర్ యూ ఆర్ ఇన్ ది
0: రూమ్ మీదనున్నా,
1: వెదర్ యూ ఆర్
0: కట్టేబడి ఉన్నా,
1: ఈవెన్ ఇఫ్ ఐ
0: యామ్ నాట్, నేనే దిక్కు అన్నాడు.
1: వేర్ ఎవర్ యూ ఆర్ ఐ విల్ బి యువర్ షెల్టర్.
0: ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు.
1: ఇన్ దట్ పట్ల ఆర్డర్ కమ్ అండ్ సరెండర్ టు మీ, దట్ ఇస్ ది ఆర్డర్ అండ్ కమాండ్ ఆఫ్ కృష్ణ.
0: కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటం అత్యవసరమని గుర్తించాలి.
1: Therefore, we'll have to recognize that to sanctify the principle of Christ and to sanctify our work, we'll have to surrender ourselves and reach the goal.
2: That was the fourth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 5th August 1984, you just heard Bhagavan teaching us the true nature of the world. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

దినం పలువురితో కూడి పాటపాటలయందు ఐక్యుడగును యవనం బరుదంచ పలరు పిలుకుని మోలి స్వామినీనోరుడై కారుచుండు మధ్యవయస్కున ఏకంబున మునిగి ద్రవ్యమార్జించుటం కాలియుండు ముదిమి వచ్చిన ఎంత మురహరిని తెలువక అది ఇది లేదని ఆరటించు కాలమంతయూరక గడపనేలా

0: కాలంబు నీ గతి గడుపు చుండిన నీకు సార్థకంబ. ప్రేమ స్వరూపుడైన విద్యార్థులారా, విద్యార్థినులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: బాల్యంబునందున పలువురితో కూడి ఆటపాటల యందు ఐక్యుడగును.
1: ద చైల్డ్హుడ్ ఈజ్ స్పెంట్ ఇన్ ప్లేయింగ్ విత్ ఆల్ అదర్ చిల్డ్రన్.
0: యవనం వర్ధంచు

0: It is in youth one spends time in fun and frolic.
1: ಮುದಿಮಿ ವಚಿನಯಂತ ಮುರಹರಿನಿ ತೆಳುವಕ ಅದಿ ಇದಿ ಇದೇದನ್ನಿ ಆರಟಿಂಚು.
0: In old age, he does not think of God. He goes on regretting, repenting for all that he is not in possession of.
1: ಕಾಲಮಂತೆಯು ಈ ರೀತಿ ಗಡಿಪನೇಲ.
0: Why should all the time be spent like this?
1: ಗಡಚಿಪೋಯಿನ ಕಾಲಂಬು ರಾದು ಇಕನು.
0: The time that has gone by gone will never come back.
1: ಕಲ್ಲು ತೆರಿಚೇನ ಇಕ ಮೀರು ಕಾಂಚರಯ್ಯ.
0: Open your eyes at least now and see clearly.
1: ಮುಂದು ಗತಿಯೇಮಿ ಅಲ್ಲಿ ಎವರು ತರುವಲೇರು.
0: What lies in future, what is going to happen, nobody can imagine or expect.
1: ಫೇಮಸ್ ಸ್ವರೂಪರಾದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳ ವಿದ್ಯಾರ್ಥಿನಿಯರಾದ
0: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲೈಫ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಬಾಯ್ಸ್ ಅಂಡ್ ಗರ್ಲ್ಸ್.
1: ಈ ರೀತಿ ಕಾಲಂ ಜರುಪಿದ ಮಾನವ ಜನ್ಮ ವೆಚ್ಚಿದಂತೆ ಎಂದಕೋಸ್ಕರ.
0: If we spend like this, we should put a question ourselves, why the human life is gifted to us. At least now, open your eyes.
1: ముందు గతి ఏమి అది తలచుడు ముఖ్యముగను.
0: Most importantly, think of what is going to happen in future. What lies ahead of you?
1: సార్థకం భవను మీ జన్మ అవనియందు.
0: On earth, your life is sure to be redeemed.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ విధంగా కాలం అంతే ఇక్కడ నువ్వు వ్యర్థం కావించిన ముందు మీ గతి ఏమిటి, మీ స్థితి ఏమిటి?
0: If you waste your time like this, what is going to happen in future? What is going to happen to your position?
1: జీవితమునకు కాలమే ప్రమాణము, కాలమే ప్రధానము.
0: For the life, it is the time which is most important and basic.
1: Don't waste time.
0: Don't waste time.
1: Time waste is life waste.
0: Time waste is life waste.
1: కనుక మీరు ఈ విధంగా కాలమునంతా ఇక్కడ వ్యర్థం గావించిన ఇది చేష్ట జీవితమునకు కాదా అనేటువంటి క్వశ్చన్ మీరు వేసుకోవాలి.
0: Therefore, if you waste time like this, you should certainly understand that it is life waste. You have to put a question to yourself like this.
1: ఈ వయసులోపల మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటాం, మనం ఇంకెప్పుడు సార్థక గతిని పెట్టేది?
0: When we waste our time like this, our age and years, when are we going to work for our redemption?
1: Janma vettinadi modalukoni janmam chalinchinanta varaku kodanu manamu ee karma bhoomi yandu karmanu acharinche undali.
0: In this planet earth, right from our birth until the end comes, we are in the field of action.
1: Jeevitham raavatam కర్మానుగుణ్య నిమిత్తం.
0: ద లైఫ్ ఇస్ గివెన్ టు పర్ఫార్మ్ యాక్షన్.
1: పుట్టిన మొదలుకొని మనం గిట్టినంత వరకు కూడా మనం కర్మ ఆచరిస్తూనే ఉన్నాం.
0: రైట్ ఫ్రమ్ బర్త్ టిల్ ది ఎండ్ వీ పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్షన్స్.
1: కానీ మనం చేయనట్టు కర్మ సరి అయినటువంటిదా కాదా అనేటువంటి విచారణ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: But no one is making an attempt to inquire whether our actions are proper or not.
1: Kanuka ee vayasunde kaalamu saarthakam gaavinchukovali.
0: Therefore, at this age itself, we should make proper use of our time.
1: Tintunnaam dehaniki,
0: we eat for the maintenance of the body.
1: Kaani ee sakramamainatvanti tindiya leda vakramamainatvanti tindiya అని మీరు విచారించాలి.
0: Yet you should find out whether the food that you partake is good food or not.
1: మన జీవితానికి కొంత సహాయం కావించినదా లేక అసహాయం చేయనుదా?
0: Is this going to help us?
1: సార్థకం కావించుకునేటువంటి కర్మలను ఆచరించాలి.
0: We should undertake that action which will be really the sacred and noble one.
1: అప్పుడే మనం జన్మ మెత్తినందుకు మానవ జన్మ ధన్యమైనది.
0: Then only the human life is well spent and liberated if only we spend our actions in a proper way.
1: Kanuka manam tindi dinatamu maatadatamu narchatamu panulu cheyatamu ivanni kudunu saarthakamainatuva kaadu.
0: Therefore the food that we consume and the talk that we indulge and our conduct and behavior, is it proper or not?
1: Kaani chese ketti garbalu evvaru kudunu gurtinchalu veledu.
0: But while in action, nobody will be able to know what it is. No one can know that for that matter. Why should you waste your time in a lazy way?
1: కనుక ఇటువంటి మానవులు మానవత్వం ధరించి కాలంను వ్యర్థం గావించుకున్నా ఇది చాలా సార్థకం కాదు.
0: Therefore, having been born as a human being, if we waste our time, our life is never redeemed nor liberated.
1: Karmanneva adhikarasya mohaneshu kadachana ani Bhagavad Gita bodhichindi.
0: It is Bhagavad Gita that taught us that we have right on action and not on the result.
1: Karma undi putti manavudu karmamu cheyaga tappadeppudu కర్మ నిరామయుండు గణితింపగచారు గాజి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: Having been born in the field of action, one is bound to act, and that field of activity is incessant and continuous, and this has neither the insignia of attachment or liberation, beginning or end.
1: ప్రతి మానవుడు ఆచరించేటువంటి కర్మలకు ఒక ఫలితం ఉన్నది.
0: Every action undertaken has a result.
1: మంచి కర్మకు మంచి ఫలితమును చెడ్డ కర్మలకు చెడ్డ ఫలితమును అందించును.
0: Good action will yield good result. Bad action will bear bad result.
1: మ్యాంగోస్ తిన్నప్పుడు దాని యొక్క రుచి మ్యాంగోస్ రుచి వచ్చు.
0: When you eat mango fruit, you will feel the taste of a mango fruit.
1: కానీ మ్యాంగోస్ భుజించిన నిమ్మ పండు పరుసు పచ్చమవునా?
0: When you eat mango fruit, you cannot have the taste of a lime fruit.
1: Lime భుజించిన మ్యాంగోస్ ఫ్రూట్ వచ్చు.
0: If you eat lime, you cannot have the taste of a mango fruit.
1: కనుక ఏ ఫుడ్ ను తీసుకుందామో ఆ హెడ్డే తయారవుతుంది.
0: దేర్ఫోర్ యాజ్ ఈజ్ ద ఫుడ్ సో ఈజ్ ద హెడ్.
1: ఫుడ్ హెడ్ గాడ్ ఈ మూడు కూడా ఒక లైన్ లో చేరి ఉంటాయి.
0: ఫుడ్ హెడ్ అండ్ గాడ్ కమ్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్.
1: హెడ్ ఎలాంటిది?
0: యాజ్ ఈజ్ ది ఫుడ్ సో ఈజ్ ది హెడ్.
1: హెడ్ ఎలాంటిదో గాడ్ ఎలాంటి వాడు.
0: యాజ్ ఈజ్ ది హెడ్ సో ఈజ్ గాడ్.
1: హెడ్ అంతా కూడా నువ్వు బ్యాడ్ గా మారిపోయినా నీకు బ్యాడ్ గాడే చిక్కుతాడు.
0: ఇఫ్ ది హెడ్ ఈజ్ టోటల్లీ బ్యాడ్, యూ విల్ హ్యావ్ బ్యాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్.
1: కనుక మానవుడు హెడ్ ను సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ మ్యాన్ ఇస్ నెసెసరీ ఫర్ మ్యాన్ టు కీప్ హిస్ హెడ్ ఇన్ ద రైట్ వే.
1: కనుక మనం ఏది సంకల్పించుకున్నప్పటికీ దాన్ని సరి అయినటువంటి సంకల్పం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ correct and right thoughts.
1: Balyamlo pala head chakkani satvikamainatvanti head ni tayar chesukunte maa jeevitam anta satvikamainatvanti margamlo payal jerutundi.
0: If you keep our head in the right direction, full of good thoughts, the rest of the life is sure to be successful.
1: Kanuka manamu head ni mukhyanga chusukovali.
0: Therefore, we should keep our head in view so that it would be proper.
1: మానవుని సార్థకం గావించడం వలన పశుపక్షిపుడుగా మనం బ్రతకకూడదు.
0: In order to fulfill our human birth, we should not lead the life of birds, beasts and animals.
1: మానవుడై పుట్టిన మానవ కర్మం ఆచరించాలి.
0: Having been born as a human being, one should act in a human way.
1: మానవత ధర్మమును బోధించాలి.
0: We should share, propagate human values.
1: Human value అంటే ఏమిటి?
0: What is the human value?
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: Human values are సత్య ధర్మ శాంతి ప్రేమ అండ్ అహింస.
1: ఈ ఐడెంటిటీ మనం పాటించినప్పుడే మనం మానవులు అవుతాం.
0: When we observe and practice these human values, we can call ourselves as true humans.
1: ఐదు విలువలను బట్టి మూడు గుణములు ఏర్పడుతున్నాయి.
0: Out of these five values, we'll have three gunas, attributes.
1: త్రిగుణం త్రిజరాకారం త్రిచంత త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
0: Therefore, the three attributes are equal to the three petals, and that is equal, that all the three are made into unison harmony and offered to God.
1: కానీ మన జీవితం లోపల రజోగుణ తమోగుణములు రెండు కూడా పనిచేస్తున్నాయి.
0: But in our human life, the rajoguna, the passion, and tamoguna, the inertia, dominate.
1: కానీ సాత్వికమే మనకు కనిపించడం లేదు.
0: But there is no trace of sattvic or pious nature.
1: సాత్వికాన్ని మనం బోధించాలి.
0: We should only teach the sattvic nature.
1: సాత్వికమైన కర్మలు ఆచరించాలి.
0: We should undertake sattvic activity.
1: సాత్వికమైన స్థానంలో చేరాలి.
0: And we should also reach that pious state.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఇది బాల్యం.
0: This is childhood.
1: ఈ సమయంలో మనం ఎట్టి గుణం అనుసరిస్తామో అట్టి స్థానం పొందుతున్నాం.
0: As you follow certain ways and procedures, you will be reaching the correct point.
1: వృద్ధాప్యం లోపల సత్వగుణం అనుసరించిన ఏమి ప్రయోజనం?
0: In old age, if you follow the pious path, what is the use? Where will it take you?
1: కనుక మీరు యవ్వనమునందే సాత్విక గుణమును మీరు అనుసరించాలి.
0: Therefore, at this tender age itself, you should follow the correct direction.
1: కనుక మానవులు మానవత్వాన్ని అనుభవించాలన్నా దైవత్వాన్ని చేరాలన్నా మనము సాత్విక గుణములు చాలా అవసరం.
0: Therefore, in order to know the human life and to lead the human values properly and to attain divinity, we should keep in view these things.
1: అసలు మనం సాత్వికమైనటువంటి గుణమే కలుగుతుంది.
0: Therefore, in order to reach that state of piousness, we should have pious qualities.
1: కానీ నీవు సత్వగుణములు అనుభవించాలని ఆశిస్తూ రజోగుణ తమోగుణములు ఆచరిస్తున్నప్పుడు సాత్వికానికి ఏ విధంగా చేరగలవు?
0: By following the emotion and inertia, you can never reach the pious state.
1: వృద్ధాప్యంలో మనకు సాత్వికమైనటువంటిది రాదు.
0: You cannot acquire these noble things in the old age.
1: కనుక మనం యవ్వనమునందే సాత్వికమైన గుణమును మనం అనుసరించాలి.
0: At this right age only, we should cultivate good qualities.
1: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను యవ్వనమునందే చక్కని గుణమును చక్కని సాధనలు అనుభవిస్తూ వచ్చారు.
0: It is for this reason, since ancient times, people adopted this procedure right from their young age.
1: కనుక మీరు సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి.
0: Therefore, you should take sattvic food.
1: సాత్విక ఫుడ్ వల్లనే సాత్విక హెడ్ కలుగుతుంది.
0: ఇఫ్ యూ టేక్ పార్ట్ దట్ కైండ్ ఆఫ్ పార్టేక్ సాత్విక్ ఫుడ్, యూ విల్ హ్యావ్ దట్ సాత్విక్ హెడ్.
1: సాత్విక ఫేస్ వచ్చినప్పుడే సాత్వికమైన కర్మలు ఆచరిస్తావు.
0: విత్ దిస్ సాత్విక్ హెడ్ యూ విల్ సర్టన్లీ అండర్టేక్ సాత్విక్ యాక్షన్స్.
1: కనుక సాత్విక యాక్షన్ వచ్చినప్పుడే సాత్వికమైనటువంటి గుణములు పెరుగుతాయి.
0: విత్ దీస్ సాత్విక్ యాక్షన్స్ యూ విల్ డెవలప్ దిస్ piousness, that quality.
1: కనుకనే ఎవరినందు మనం సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ కావాలి.
0: Therefore, at this age, it is necessary to have pious friends, friends of pious nature.
1: కనుక గుడ్ ఫ్రెండ్స్ మనం అనుభవించినప్పుడే గుడ్ థాట్స్ కూడా మనలో వస్తాయి.
0: When you are in the company of good friends, you'll have good thoughts.
1: సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
0: Therefore, in this good company only you will be having a kind of detachment that you will never be deluded, and then by this good company you will attain liberation.
1: Kanuka meeru satyakamainatvanti buddhini kuda nu prayatninchali.
0: Therefore you should always partake sattvic food only.
1: Ee sattvic food manaku chikkade ani meeru anukovachu.
0: You may doubt the possibility, the availability of sattvic food.
1: Kurugayalu meeku chikkava?
0: Don't you get vegetables?
1: Aakukuralu chikkava?
0: Don't you get green leaves?
1: Anyamainatvanti meeku bhojanam padutundaya? Anyamainatvanti tamagunu rajagunu meeku aashistunnara?
0: Do you want the different sort of food that encourages the inertia, tamoguna and emotion, rajasic food?
1: Kanuka meeku mottamotta sattvikamainatvanti gunamule kalugutunnayi.
0: Therefore, as you take sattvic food, you'll have sattvic qualities.
1: Karanam enti?
0: What's the reason?
1: Meeru talli palanu taagi,
0: as you take the milk from your mother,
1: gochiramu bhujinchi,
0: and you also consume the milk,
1: karamu uppu pulusu lenatvanti okka kooranu bhujinchi,
0: and when you take the curries without any kind of the pepper or hot stuff
1: there, ee vidhanga jeevithamu poshistu vachinappudu,
0: when you continue the life like that,
1: appudu manaku sattvika gunam kuda yerpadutundi.
0: Then you will have sattvic qualities.
1: Kanuka tallidandrulu kuda cheppali.
0: So parents also must teach this lesson.
1: Nenu balyamlo unnanu,
0: I am in young age,
1: naku sattvika aharamne pettandi,
0: serve me only sattvic food.
1: అట్టు లేకుండా
0: అదర్వైజ్
1: తెల్లవారి మొదలు,
0: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్,
1: రాత్రి పన్నెండున్నంత వరకు కూడాను,
0: అంటిల్ ఐ గో టు బెడ్,
1: రజోగుణ తమోగుణములు అయినటువంటి యొక్క ఫుడ్ను భుజించినప్పుడు,
0: ఇఫ్ ఐ ఓన్లీ కంటిన్యూ టు ఈట్ దాట్ ఫుడ్ విచ్ ఫాస్టర్స్ రజోగుణ అండ్ తమోగుణ,
1: మాంసము చేపలు ఇలాంటి జీవహింసను గావించుకుంటే మనకు సాత్విక గుణం ఎట్ట వస్తుంది.
0: మీనింగ్ ఈటింగ్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్ like meat, fish and so on, how can you get yourself liberated?
1: Kanuka motta motta manamu sattvikamainatvanti food nu prayatnapurvakanga bhujinchali.
0: Therefore to make a beginning we should make every effort to have sattvic food only.
1: Aa vidhanga jeevithamu poshistukuntu ravatam cheta mana jeevithamu sattvikamainatvanti gunane vastundi.
0: Like that when you continue our life we'll have sattvic qualities.
1: కనుక సాత్విక గుణం రావాలంటే సాత్వికమైన ఫుడ్ కావాలి.
0: దేర్ఫోర్ టు డెవలప్ సాత్విక్ క్వాలిటీ సాత్విక్ ఫుడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: ఆ విధంగా భుజిస్తూ రావటం చేత మనం ఎంతైనా కూడా సాధనకు గురి కావాల్సిన.
0: విత్ దీస్ ఫుడ్ హ్యాబిట్స్ వీ కెన్ సర్టన్లీ ప్రొసీడ్ అలాంగ్ ద స్పిరిచువల్ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మన సెన్సెస్ అంత గుణములపై ఆధారపడి ఉంటుండాలి.
0: అండ్ ది హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ది గుణాస్, ది అట్రిబ్యూట్ క్వాలిటీస్.
1: కనుక మన గుణములన్నీ కూడా ఫుడ్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: సో ఆల్ ది క్వాలిటీస్ డిపెండ్ ఆన్ ఫుడ్.
1: కనుక మొట్టమొదట సాత్వికమైనటువంటి ఫుడ్ ని భుజించి సాత్వికమైన పనులు చేస్తూ ఉంటుండాలి. సాత్వికమైనటువంటి ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటుంటే ఎంతైనా మనం సాత్వికంగా మారుతాం.
0: దేర్ఫోర్ యాజ్ వీ టేక్ సాత్విక్ ఫుడ్ అండ్ జాయిన్ ది సాత్విక్ కంపెనీ, గుడ్ ఫ్రెండ్షిప్, అండ్ సర్టన్లీ వీ రీచ్ ది కరెక్ట్ స్టేజ్.
1: దుస్సంగమే దుర్గుణములకు మూల కారణం.
0: It is the bad company which is responsible for all wicked qualities.
1: Kanuka manu sadgunamulu raavalante sattvikamaina food ni kuda bhujinchali.
0: So in order to have virtues it is necessary to eat sattvic food. Students,
1: meeru vidyarthi dasayinde kopatapa ee shashriyalanu penchukuntu vaste tappaku mee yokka jeevitham anta kuda maha chedadiga maaripothundi.
0: If you develop qualities like anger, hatred, avarice right from this age, you will be spoiling your life.
1: Kalvani manasunu neevu poison ga chesukuntunnavu.
0: You are turning your mind into a poison.
1: Kalvani sattvikamaina yokka food sattvikamaina pravartana manam nechukovali.
0: Therefore we should learn to take only sattvic food and develop sattvic temperament and behavior.
1: Kari mee dusangamanu enaki kodu meeru vadalu.
0: You should never join bad company, but you don't leave it.
1: Kaduka mottamatte manamu good company tho cheyalandi.
0: Therefore we should always join good company.
1: Neevu etti friendship chestavo atti gudamane neevu bayil deyartai.
0: You will develop those qualities depending upon the company you are in.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: Kaduka nee company anta kudanu good company tho maarde good thoughts ye vastayi.
0: Therefore, when your company is good, you will develop good thoughts.
1: Kanuka meer motta mota konni pravartanalu sakramainatuvuga teesukovali.
0: Therefore, we should have the correct good behavior.
1: School lo bayal deyin tachame anta kuda bad friendship.
0: The moment you start going to the school, you will have all bad friendships.
1: Bad moments. Bad pravartana.
0: And you will have all bad behavior.
1: కనుక ఆ బ్యాడ్ గుణం బయలుదేరినట్టుంటే నీవు పూర్తి బ్యాడ్ అవుతావు.
0: ఇఫ్ యూ డెవలప్ బ్యాడ్ కంపెనీ బ్యాడ్ బిహేవియర్ యూ విల్ అల్టిమేట్లీ టర్న్ వెరీ బ్యాడ్.
1: మీరు అనుకుంటారు కానీ మేము చదివేటువంటి చక్కని సత్యమైనటువంటి మార్గంలో పోతున్నాము.
0: యూ థింక్ దట్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ ఎడ్యుకేషన్ ఇన్ ద రైట్ వే.
1: కానీ ఎడ్యుకేషన్ గుడ్ ఇదే.
0: ఎడ్యుకేషన్ ఇస్ గుడ్.
1: కానీ ఇన్సైడ్ ఉన్నటువంటి ఒక సారము బ్యాడ్.
0: బట్ ది ఎసెన్స్ విత్ ఇన్ యూ ఇన్సైడ్ ఇస్ వెరీ బ్యాడ్.
1: చిన్న వయసు నుండే
0: అట్ దిస్ టెండర్ ఏజ్
1: అనేక రకములైనటువంటి ఒక బ్యాడ్ థాట్స్ మీరు బయలుదేరుతున్నాయి.
0: యు ఆర్ డెవలపింగ్ మెనీ మెనీ బ్యాడ్ థాట్స్.
1: ఇది వయసు యొక్క ప్రమాణము అనుకుంటారు మీరు.
0: యు థింక్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ అట్ దిస్ ఏజ్.
1: అది న్యాచురల్ కానే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
1: అన్యాచురల్.
0: ఇట్ ఈస్ అన్యాచురల్.
1: కనుక మీరు బ్యాడ్ ఫుడ్ పోవటం చేతనే బ్యాడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
0: యు ఆర్ డెవలపింగ్ బ్యాడ్ థాట్స్ బికాస్ యు ఆర్ టేకింగ్ బ్యాడ్ ఫుడ్.
1: కనుకనే మీరు మొట్టమొదట బ్యాడ్ థాట్స్ రాకుండా బ్యాడ్ ఫుడ్ మొదలుపెట్టాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ గివ్ అప్ పార్టేకింగ్ బ్యాడ్ ఫుడ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ గుడ్ థాట్స్ సబ్సిక్వెంట్లీ.
1: మీరు భక్తిగా ఉండేటువంటి వారు సత్సంగంలో చేరాలి.
0: యు ఆర్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ యూ షుడ్ ఆల్వేస్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: కానీ గుడ్ కంపెనీని మీరు ఏమాత్రం ఆశించటం లేదు.
0: బట్ యూ డోంట్ వాంట్ టు జాయిన్ గుడ్ కంపెనీ.
1: కానీ బ్యాడ్ కంపెనీని ఆశిస్తున్నారు.
0: యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ.
1: ఈ బ్యాడ్ కంపెనీని ఆశించడం బ్యాడ్ థాట్స్ వస్తున్నాయి.
0: బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కంపెనీ యూ డెవలప్ బ్యాడ్ థాట్స్.
1: ఈ బ్యాడ్ థాట్స్ వచ్చిన తర్వాత దీన్ని ఎవరు ఇంకా అరికట్టలేదు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దీస్ బ్యాడ్ థాట్స్ నో వన్ కెన్ కంట్రోల్ యూ.
1: ఆ బ్యాడ్ థాట్స్ రాక పూర్వమే
0: ఈవెన్ ప్రయర్ టు దీస్ బ్యాడ్ థాట్స్
1: మనం గుడ్ థాట్స్ పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: పిల్లలారా,
0: చిల్డ్రన్,
1: మీ తల్లిదండ్రులు మీ యొక్క భవిష్యత్తు గురించి ఏమాత్రం యోచించరు.
0: యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: కానీ మీరు గుడ్ కంపెనీ రావాలనుకుంటే గుడ్ థాట్స్ పెంచుకోవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ది గుడ్ కంపెనీ యూ షుడ్ హ్యావ్ గుడ్ థాట్స్.
1: గుడ్ పాత్రను మీరు పోతుంటుంటే దానిని చూసి తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందిస్తారు.
0: ఇఫ్ యూ ప్రొసీడ్ ట్రెడ్ అలాంగ్ ది గుడ్ పాత్ యువర్ పేరెంట్స్ విల్ వాచ్ అండ్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
1: కానీ నీవు బ్యాడ్ కంపెనీతో బ్యాడ్ థాట్స్ తో బ్యాడ్ ప్రవర్తన చేస్తుంటుంటే మీ తల్లిదండ్రులు కూడా లోపల చెప్పలేక చాలా బాధపడుతుంటారు.
0: బట్ ఇఫ్ యూ జాయిన్ ద బ్యాడ్ కంపెనీ ఇఫ్ యువర్ బ్యాడ్ థాట్స్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ద బ్యాడ్ డైరెక్షన్ యువర్ పేరెంట్స్ మే నాట్ టెల్ ఓపెన్లీ.
1: తల్లిదండ్రులు సంతోష పెట్టాలి.
0: సో ఇన్ ద ఫస్ట్ ప్లేస్ యూ షుడ్ మేక్ యువర్ పేరెంట్స్ వెరీ హ్యాపీ.
1: తల్లిదండ్రులు సంతోష పెట్టాలంటుంటే నీవు సక్రమమైనటువంటి మార్గాన్ని ప్రయాణం చేయాలి.
0: యు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ యూ షుడ్ ప్రొసీడ్ అలాంగ్ ది కరెక్ట్ పాత్ రైట్ డైరెక్షన్.
1: అప్పుడే మీకు గుడ్ థాట్స్ అంతా బయలుదేరుతాయి.
0: దెన్ ఓన్లీ యూ విల్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: కనుక తల్లిదండ్రులను కూడా ఒకవైపున సంతోష పెట్టాలి.
0: యూ షుడ్ మేక్ పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్ వెరీ హ్యాపీ.
1: నీవు కూడా గుడ్ పాత్ లో బయలుదేరాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రొసీడ్ అలాంగ్ ది గుడ్ పాత్.
1: అప్పుడే మీకు అన్ని విధములు కూడా గుడ్ థాట్స్ గుడ్ ప్రవర్తన మీరు అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్ సబ్సిక్వెంట్లీ.
1: మానవులకు మూడు ప్రధానమైనటువంటిది.
0: ఫర్ మ్యాన్ త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మొట్టమొదట థాట్స్.
0: ద ఫస్ట్ వన్ థాట్స్.
1: రెండవది ప్రవర్తన.
0: ద సెకండ్ కాండక్ట్.
1: మూడవది రిజల్ట్.
0: ద థర్డ్ వన్ రిజల్ట్.
1: ఎట్లాంటి రిజల్ట్ వస్తుంది?
0: వాట్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ యు గెట్?
1: మీ యొక్క బ్యాడ్ థాట్స్ వల్ల, బ్యాడ్ గుణం వల్ల, బ్యాడ్ ప్రవర్తన వల్ల మీరు బ్యాడ్ థాట్స్ వస్తుంది.
0: బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ థాట్స్, బికాస్ ఆఫ్ యువర్ బ్యాడ్ కాండక్ట్, యూ విల్ హ్యావ్ బ్యాడ్ రిజల్ట్స్.
1: చాలా మంది టీచర్స్ కూడా మీరు గుడ్ క్యారెక్టర్ కావాలి అంటారు.
0: టీచర్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ యూ టు హ్యావ్ గుడ్ క్యారెక్టర్.
1: కానీ మనం అనుభవించేదంతా కూడాను, తినేది తిరిగేదంతా కూడాను బ్యాడ్ కంపెనీ.
0: బట్ వాట్ ఆల్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, వీఆర్ ఆల్వేస్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: కనుక బ్యాడ్ థాట్స్ రాకుండా మంచి థాట్స్ వస్తున్నాయి.
0: Naturally you have bad thoughts. How do you expect to have good thoughts?
1: కనుక నీవు బ్యాడ్ థాట్స్ ని పెట్టుకుని గుడ్ కంపెనీ చేరాలంటే అది వీలే కాదు.
0: It is not possible to join the good company with bad thoughts.
1: మిఠాయి భుజిస్తూ కేవలము కొంచెం ఇంగువ శుంఠి ఇలాంటి బ్యాడ్ పదార్థములు నీవు చేసుకున్నా నీకు బ్యాడ్ థాట్స్ వస్తాయి కానీ గుడ్ థాట్స్ రావు.
0: వైల్ యూ ఈట్ స్వీట్స్ యూ కెనాట్ యాడ్ ఎనీ సాల్ట్ ఆర్ పెప్పర్ టు దట్ అండ్ స్పాయిల్ ది టేస్ట్ ఆఫ్ ఇట్.
1: కనుక మీకు బ్యాడ్ థాట్స్ రావడానికి కారణము మీ యొక్క ఆహారమే దీనికి మూల కారణం.
0: ఫర్ బ్యాడ్ థాట్స్ యువర్ ఫుడ్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థిని,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడా మంచి మార్గం అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో గుడ్ పాత్.
1: ఒకవేళ తల్లిదండ్రులను మీకు బ్యాడ్ ఫుడ్ పెట్టినప్పటికీ వాళ్ళకి మీరు బుద్ధి చెప్పాలి.
0: ఈవెన్ ఇఫ్ యువర్ పేరెంట్స్ సర్వ్ యూ బ్యాడ్ ఫుడ్ యూ షుడ్ టీచ్ దెమ్ రిఫ్యూజ్ ఇట్.
1: ఆహారం అందిస్తుంటే మాకు బ్యాడ్ థాట్స్ వస్తాయి కానీ గుడ్ థాట్స్ రావు.
0: యూ షుడ్ టెల్ యూ మదర్ మదర్ ఇఫ్ యూ సర్వ్ మీ బ్యాడ్ ఫుడ్ ఐల్ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఓన్లీ దేర్ ఇస్ నో ఛాన్స్ టు హ్యావ్ గుడ్ థాట్స్.
1: మ్యాంగోస్ భుజించి యాపిల్ రుచి రావాలంటే వస్తుంది.
0: వెన్ యూ ఈట్ మ్యాంగో హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ది టేస్ట్ ఆఫ్ ఎన్ యాపిల్.
1: కాబట్టి ఏది భుజిస్తామో ఆ వాసనే మీలో బయలుదేరుతుంది.
0: సో యాజ్ ఇస్ ది ఫుడ్ యూ విల్ హ్యావ్ ది సేమ్ టేస్ట్ అలాగే.
1: కనుక తల్లిదండ్రులు కూడా బోధించి వారిని కూడా సరైన సక్రమమైన మార్గంలో భుజించమని బోధించాలి.
0: యూ షుడ్ టీచ్ యువర్ పేరెంట్స్ అండ్ మేక్ దెమ్ ఆల్సో ఫాలో యువర్ పాత్ ఆఫ్ టేకింగ్ గుడ్ ఫుడ్.
1: తల్లి నీకు బ్యాడ్ ఫుడ్ పెడుతూ
0: మదర్ వైల్ సర్వింగ్ బ్యాడ్ ఫుడ్
1: నాయన నీవు మంచి పేరు తీసుకుంటురా మంచి కీర్తిని తీసుకుంటురా అని అంత కోరినప్పటికీ అది రాదు.
0: వైల్ సర్వింగ్ యూ బ్యాడ్ ఫుడ్ ఈవెన్ ఇఫ్ యూ మదర్ వాంట్స్ యూ టు గెట్ గుడ్ నేమ్ గుడ్ రెప్యుటేషన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
1: చదివే సమయంలో కూడా మనం గుడ్ బుక్స్ చదవాలి.
0: యాజ్ యూ స్టడీ ఇట్ ఈస్ నెసెసరీ టు గో త్రూ రీడ్ గుడ్ బుక్స్.
1: నీవు బ్యాడ్ బుక్స్ అంతా నీవు చదవకూడదు.
0: యూ షుడ్ నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: అప్పుడే నేను బ్యాడ్ థాట్స్ అంతా కూడా అభివృద్ధి అవుతుంది.
0: ఇఫ్ యూ రీడ్ బ్యాడ్ బుక్స్ యూ విల్ డెవలప్ బ్యాడ్ థాట్స్.
1: కనుక మీ ఫుడ్ పైనే మీ యొక్క గుణములంతా ఆధారపడి ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఆల్ యువర్ క్వాలిటీస్ డిపెండ్ ఆన్ యువర్ ఫుడ్.
1: కనుక మన జీవితం అంతా కూడా ఫుడ్ పైనే ఆధారపడి ఉంది.
0: ద హోల్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ద ఫుడ్.
1: బ్యాడ్ థాట్స్ వచ్చినా కూడా నీవు జీవించగలవు.
0: Even if you have bad thoughts, you can continue to live.
1: కాని బ్యాడ్ ఫుడ్ ని భుజించగలవా?
0: But can you continue to live on bad food only?
1: గుడ్ కంపెనీని మనం చేరాలి.
0: And we should join the good company only.
1: సాత్వికమైనటువంటి వ్యక్తిత్వం మనము సంబంధం గావించుకోవాలి.
0: We should have association with good pious people.
1: కనుక మీరు గుడ్ ఫ్రెండ్స్ ని మీరు చేసుకుంటే,
0: if you have good friends,
1: మీకు గుడ్ థాట్స్ ఏ వస్తుంటాయి.
0: You will develop good thoughts only.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు పిచ్చి పిచ్చి స్టోరీస్ అంతా మీరు చదవకండి.
0: డోంట్ గో త్రూ, డోంట్ రీడ్ చీప్ స్టోరీస్.
1: బ్యాడ్ థాట్స్ రావాలంటుంటే మీరు బ్యాడ్ బుక్స్ చదువుతున్నారు.
0: యు ఆర్ డెవలపింగ్ బ్యాడ్ థాట్స్ బికాస్ యు ఆర్ రీడింగ్ చీప్ లిటరేచర్ నావెల్స్.
1: లైబ్రరీకి పోతున్నాను, లైబ్రరీకి పోతున్నాను.
0: యూ గో టు ద లైబ్రరీ.
1: కానీ ఆ లైబ్రరీకి పోయి ఏది గుడ్ థాట్స్ వచ్చిందో అలాంటి గుడ్ బుక్స్, మహనీయుల యొక్క చరిత్రము, వీటిని మీరు చదువుతూ రావాలి.
0: When you go to the library, you select good books that's with the autobiographies of sages, saints, noble souls, so that you'll develop good thoughts.
1: కనుక మీరు గుడ్ బుక్స్ మీకు లేదు.
0: You are not reading good books.
1: కానీ ఆ గుడ్ బుక్స్ అజీర్ణ వ్యాధులు తెప్పిస్తుంది.
0: And whereas you feel that it leads to constipation if you read good books.
1: కనుక మీరు బ్యాడ్ బుక్స్ చదివి మీరు బ్యాడ్ థాట్స్ అంతా వస్తున్నాయి.
0: Therefore, you read bad books and entertain bad thoughts.
1: దీనికంతా కారణం ఏమిటి?
0: What are the reason behind all this?
1: స్టడీనే దీనికి మూల కారణం.
0: And your study, what you read, is all important.
1: కానీ గుడ్ థాట్స్ రావాలనుకుంటే గుడ్ బుక్స్ చదవాలి.
0: If you want to have good thoughts, you should read good books.
1: మహనీయుల యొక్క గుడ్ థాట్స్ అంతా కూడా వాళ్ళు చదివినటువంటి చదువుల వల్ల, వాళ్ళు చేసేటువంటి సాధనల వల్ల గుడ్ థాట్స్ బయలుదేరుతున్నాయి.
0: All great people have got great thoughts, noble thoughts, good life. Because they were always in good company and they have gone through good books.
1: కాని మనం అట్టి గుడ్ బుక్స్ చదువుకోకుండా బ్యాడ్ బుక్స్ చదువుతుంటే దట్ ఈస్ బ్యాడ్ బాయ్ అంటారు.
0: On the other hand, if you don't read good books, if you read only bad books, you are a bad boy then.
1: కనుక నీకు బ్యాడ్ నేమ్ రావాలంటే నీవు చదువు వల్ల మంచి గుణములు, మంచి ప్రవర్తనలు మనలో బయలుదేరుతాయి.
0: Therefore, in order to see that you'll never be a bad boy, you should read always good books. Take good food and lead a correct direction, good path.
1: కనుక బ్యాడ్ అండ్ గుడ్ మన యొక్క మనసే కారణం.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ అవర్ మైండ్ ఈజ్ ది మెయిన్ కాజ్.
1: మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో.
0: మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫార్ బాండేజ్ అండ్ లిబరేషన్.
1: కనుక మనము బ్యాడ్ బుక్స్ ఏమాత్రం చదవకూడదు.
0: Therefore, we should never read these cheap bad books.
1: ఈనాడు కలియుగం లోపల బ్యాడ్ బుక్స్ కే చాలా విలువ.
0: ఇన్ దిస్ కలి ఏజ్ బ్యాడ్ బుక్స్ ఆర్ హైలీ వాల్యుబుల్.
1: కానీ గుడ్ బుక్స్ మనకు లభించడం లేదు.
0: వీ ఆర్ నాట్ గెటింగ్ గుడ్ బుక్స్ అట్ ఆల్.
1: ఎప్పుడు చూస్తున్నా కానీ గుడ్ బుక్స్ చదువు.
0: ఎవ్రీ టైమ్ ఆల్వేస్ రీడ్ గుడ్ బుక్స్ ఓన్లీ.
1: గుడ్ వ్యక్తులతో మీరు సంబంధం గావించుకోండి.
0: అండ్ డెవలప్ గుడ్ ఫ్రెండ్షిప్, గుడ్ అసోసియేషన్.
1: కనుక మీరు గుడ్ కంపెనీ, గుడ్ చదువు మీరు అభివృద్ధి కావాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ డెవలప్ గుడ్ కంపెనీ అండ్ యూ షుడ్ కల్టివేట్ ది హ్యాబిట్ ఆఫ్ గుడ్ రీడింగ్.
1: మీరు ఎక్కడైనా పోయి చూడండి లైబ్రరీకు.
0: యూ గో ఎనీవేర్ ఎనీ లైబ్రరీ.
1: మంచి థాట్స్ రావాలనుకుంటే మంచి గుడ్ బుక్స్ చదవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ వెరీ గుడ్ నోబుల్ థాట్స్ యూ షుడ్ సర్టన్లీ రీడ్ గుడ్ బుక్స్.
1: ఆ గుడ్ బుక్స్ ఎక్కడ చిక్కుతుంది?
0: వేర్ డూ గెట్ దీస్ గుడ్ బుక్స్?
1: గుడ్ కాలేజీ రెండు, గుడ్ స్కూల్ రెండు, గుడ్ స్టడీ ఎందు మీరు లభిస్తారు.
0: ద గుడ్ బుక్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ఎ గుడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, ఎ గుడ్ కాలేజ్, ఎ గుడ్ స్కూల్.
1: కానీ వారికి ధనం సంపాదించాలని అనేక మంది బ్యాడ్ స్టోరీస్ అంత రాసి పిల్లలకంతా కూడా చాలా మనసును పాడు చేస్తున్నాయి.
0: బట్ పీపుల్ థింకింగ్ ఆఫ్ దేర్ మనీ అండ్ దేర్ ప్రాఫిట్ దే రైట్ బ్యాడ్ బుక్స్ అండ్ స్పాయిల్ ద లైవ్స్ ఆఫ్ చిల్డ్రన్.
1: కనుక మీ క్యారెక్టర్ అభివృద్ధి పరిచేటువంటి ఒక గుణంలో ఉన్నటువంటి ఒక బుక్స్ ను మీరు చదవాలి.
0: Therefore, you should read those books which will develop your character.
1: చాలా మంది ఎక్కడైనా బస్సులోనో ట్రైన్ లోనో బయలుదేరిపోవాలంటే బ్యాడ్ బుక్స్ ముందు సెలెక్ట్ చేసుకుంటారు.
0: When people go on journey, either in a bus or a train, they select bad books.
1: కనుక మీరు గుడ్ బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి.
0: You should always select good books.
1: అప్పుడే మీరు గుడ్ థాట్స్ వస్తాయి.
0: Then you'll develop good thoughts.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరంతా కూడా గుడ్ థాట్స్ రావాలనుకుంటే, గుడ్ ప్రవర్తన కావాలనుకుంటే గుడ్ బుక్స్ చదవాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ గుడ్ థాట్స్, గుడ్ బిహేవియర్, యూ షుడ్ రీడ్ గుడ్ బుక్స్.
1: కానీ ఇప్పుడు కారణంగా చాలా మంది విద్యార్థులు బ్యాడ్ బుక్స్ ఏ చాలా ఫ్యాషన్ అనుకుంటారు.
0: బట్ ఇన్ ద ప్రెసెంట్ టైమ్స్ మెనీ బాయ్స్ కన్సిడర్ రీడింగ్ బ్యాడ్ బుక్స్ యాజ్ ఎ మోడర్న్ ఫ్యాషన్.
1: ఈ మోడర్న్ ఫ్యాషన్ ఎట్లవుతుంది? దీని వలన చెడ్డదంతా బయలుదేరుతుంది.
0: దిస్ మోడర్న్ ఫ్యాషన్ టేక్స్ యూ టు ఎవ్రీథింగ్ దట్ ఈస్ బ్యాడ్ అహెడ్.
1: ఇంతకు పూర్వమంతా కూడా చాలా క్యారెక్టర్ బుద్ధి కావాలంటే మంచి బుక్స్ చదవాలి.
0: అండ్ ఆల్ దీస్ డేస్ పీపుల్ హ్యావ్ గాన్ త్రూ గుడ్ బుక్స్ అండ్ డెవలప్ గుడ్ క్యారెక్టర్.
1: క్యారెక్టర్ ముఖ్యమైనటువంటిది.
0: క్యారెక్టర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: కానీ ప్యారెక్టర్ మాది ఇష్టం వచ్చినట్టు తెలియకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ గో రాంగ్, గో అబౌట్ ఇన్ చీప్ వే.
1: కనుక ఈనాడు చీప్ వేలే పోతున్నారు.
0: వీఆర్ ప్రొసీడింగ్ ఇన్ ఎ చీప్ వే.
1: తక్కువ వెలగా వచ్చేటువంటి చూస్తున్నారు.
0: వీఆర్ పర్చేసింగ్ చీప్ బుక్స్.
1: ఫ్రీగా ఇచ్చేటువంటి బుక్స్ చూస్తున్నారు.
0: అండ్ వీ గో రన్ ఆఫ్టర్ బుక్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ.
1: కానీ ఇది గుడ్డా బ్యాడా అనేటువంటి విచారణ చేసేటువంటి శక్తి సామర్థ్యం మీలో లేవు.
0: అండ్ యూ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు జడ్జ్ వెదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ బుక్ ఆర్ ఎ బ్యాడ్ బుక్.
1: కానీ కళాతోటి చెడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మంచి బుక్స్ చదవడానికి ప్రయత్నిస్తారు.
0: When once you turn bad, ultimately what is the fun of reading good book later?
1: కనుక మీరు మొదలే గుడ్ బుక్స్ ను మీరు సెలెక్ట్ చేయాలి.
0: Therefore, right from the beginning, you start reading good books.
1: అప్పుడే మీరు గుడ్ థాట్స్, గుడ్ ప్రవర్తన మీరు అభివృద్ధి అవుతుంది.
0: Then you will develop good thoughts and good conduct.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలంతా ఉన్నాయి.
0: There are many, many important things.
1: ఈ మూడు దినముల లోపల ఆ మంచి విషయాలు కూడా మీకు బోధించి మంచి మార్గంలో పెట్టాలి.
0: ఆల్ గుడ్ థింగ్స్ మస్ట్ బి టాట్ టు యూ సో దట్ యు లీడ్ ఎ కరెక్ట్ పాత్.
1: గుడ్ పనులు చేయాలనుకుంటే మంచి ముహూర్తం చూసుకోవాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ రీడ్ గుడ్ బుక్స్, గుడ్ థాట్స్, యూ షుడ్ సెలెక్ట్ ఆస్పిషియస్ కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం.
1: కనుక మీరు ముందు మీరు సిద్ధంగా ఉంటుండండి. మీకు సరైనటువంటి యొక్క థాట్స్ వచ్చేటట్టుగా బోధిస్తాను.
0: బి రెడీ. భగవాన్ విల్ టెల్ యూ ద ప్రొసీజర్ టు డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ ద కమింగ్ 2 డేస్.

0: All the joy, delight and bliss is born out of fullness of love. Truth, sacrifice, renunciation, peace and forbearance are all obtained through love. If one doesn't have love, there is no welfare, there is no safety and joy. This is the word of Sai, which is the path of truth.
1: Prema Swarupula.
0: Embodiments of divine love.
1: Anuragamu, Prema, Rendu, Anyonyasrame, Avinabhava Sambandhame, Okkatigane, Nirupinchuchundavi.
0: Anuragam, attachment, and prema, love. These two are mutually dependent, inextricably associated with each other, live in fact as one entity.
1: Manasu, bhautikamaina jagatnandu maralchinappudu deenini anuragamu ani, ee manasuni daivam paina maralchinappudu దీనిని ప్రేమ అని పిలిచబడుతుంది.
0: When you turn the love towards the world, it is anuragamu, it is affection. When you turn the same love towards God, it is prema, it is love.
1: ప్రేమకు ప్రేమనే ఫలం.
0: The fruit of love is love itself.
1: ప్రేమకు ప్రేమనే సాటి.
0: Love alone can match love.
1: ప్రేమ ప్రేమను మాత్రమే అందించగలదు.
0: లవ్ కెన్ గివ్ ఓన్లీ లవ్.
1: ఇట్టి పవిత్రమైన ప్రేమను పోల్చుటకు మరొక పదార్థం ఈ జగత్తునందు లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ విచ్ ఇస్ కంపరబుల్ విత్ లవ్.
1: ప్రేమ కవిత్వం చేత వర్ణించుటకు వీలు కాదు.
0: You cannot describe love by any poetry.
1: Prema manastu kani vaakutu kani nirupinchutaku saadhyam kaadu.
0: It is impossible to pronounce and explain love either by word of mouth or by any description.
1: Kanukane vedamu deenini adeka vidhamulaga varninchi.
0: That is why
1: యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ. వాక్కునకు కాని మనసునకు కాని దీనిని వర్ణించుటకు వీలు కాదు అని నిరూపించినది.
0: వేద హాస్ డిస్క్రైబ్డ్ అండ్ ప్రూవ్డ్ దట్ లవ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్ ఎయిదర్ బై ఎనీ వర్డ్ ఆర్ ఇట్ కెనాట్ బి యాక్సెసబుల్ ఈవెన్ టు మైండ్.
1: ఈ ప్రేమ యొక్క విలువ ఇట్టిది అట్టిది ఇంత అంత అని చెప్పుటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ద వాల్యూ ఆఫ్ లవ్ యాజ్ సచ్ అండ్ సచ్.
1: దీని రుచి ఇట్టిది అట్టిది అని నిరూపించుటకు సాధ్యము కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్రూవ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది స్వీట్నెస్ ఆఫ్ లవ్.
1: శాస్త్రములు వేదములు అమృతాన్ని అనంతమైనటువంటి రీతిగా అమరత్వమైనటువంటి రీతిగా అతి మధురమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చాయి.
0: ద స్క్రిప్చర్స్ అండ్ వేదాస్ హావ్ డిస్క్రైబ్డ్ అమృత దట్ ఇస్ నెక్టర్ ఇన్ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ ఎన్ ఇమ్మార్టల్ వే ఇన్ ఎన్ ఇన్ఫినిట్ వే.
1: కానీ అట్టి అతీతమైన మధురం కలిగినటువంటి యొక్క అమృతము ప్రేమ ముందు చప్పిడిగా రూపొందుతుంది.
0: సచ్ స్వీట్ నెక్టరైన్ నెక్టర్ వుడ్ టేస్ట్ టేస్ట్లెస్ బిఫోర్ లవ్.
1: ఈ ప్రేమ చాలా విలువైన వజ్రము.
0: దిస్ లవ్ ఈజ్ ఇన్వాల్యుయబుల్ డైమండ్.
1: ఇది అన్ని ప్రదేశములు ఎందు కూడాను అంతటా చిక్కేటువంటిది కాదు.
0: దిస్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ ఎవ్రీవేర్.
1: ప్రేమ సామ్రాజ్యమునందు, ప్రేమ వీధిలో, ప్రేమ అంగడియందు మాత్రమే ఈ వజ్రము లభ్యమవుతుంది.
0: దిస్ డైమండ్ కెన్ బి ఫౌండ్ ఇన్ ద షాప్ ఆఫ్ లవ్, ఇన్ ద స్ట్రీట్ ఆఫ్ లవ్, ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమ సామ్రాజ్యం అనేటువంటిది హృదయ సామ్రాజ్యము. ఈ హృదయము ప్రేమమయమైనప్పుడే ఇది హృదయ సామ్రాజ్యంగా రూపొందుతుంది.
0: దిస్ కింగ్డమ్ ఆఫ్ లవ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హార్ట్. ఓన్లీ వెన్ ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ దట్.
1: ప్రేమ మానసిక వీధి.
0: లవ్ ఈజ్ ది పాత్ ఆఫ్ మైండ్, ది స్ట్రీట్ ఆఫ్ మైండ్.
1: ఈ మానసిక వీధి ప్రేమమయమైనప్పుడే ఈ యొక్క వీధి యందు ఈ యొక్క రత్నము లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ దిస్ పాత్ ఆఫ్ లవ్ ఇన్ ద మైండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైండ్ ఇట్ దేర్.
1: ఈ విధముగా ప్రేమమయమైన హృదయము, ప్రేమమయమైన మనస్సు ఉండినప్పుడే ప్రేమ అనే వజ్రము అక్కడ మనకు లభ్యమవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఏ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్, ఏ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, యూ కెన్ ఫైండ్ ద డైమండ్ ఆఫ్ లవ్ దేర్.
1: ఇట్టి వజ్రమును మనం కొనవలనన్నా జపము, ధ్యానము అనే సత్కర్మలు కాని.
0: If you want to purchase such a diamond, things such as japa and tapa,
1: yajna yagadi kratulu anetuvanti yokka cheryalu kani,
0: activities associated with different types of sacrifices, yajna and yaga,
1: chintana bhajana anetuvanti yokka kriyala dwara kani,
0: remembering and doing bhajan and such other activity,
1: deenini konaleru.
0: These things can never buy you.
1: యజ్ఞ యాగాది క్రతువులు, దాన ధర్మాదులు, చింతన భజనాదులు ఇవన్నీ కూడా నువ్వు కేవలము మానసిక తృప్తిని మాత్రమే చేకూర్చును కాని ఈ ప్రేమ అనేటువంటి యొక్క మణిని మనము పొందలేదు.
0: Whether it is యజ్ఞ యాగ, giving charity, following righteous path, remembering God, all these activities can only give you some kind of mental satisfaction, but you can never get love from them.
1: ఈ ప్రేమ మణిని ప్రేమ ద్వారానే మనం పొందడానికి సాధ్యమవుతుంది.
0: It is possible to obtain this love only through love.
1: శాంతి మార్గము, సఖ్య మార్గము, వాత్సల్య మార్గము, అనురాగ మార్గము, మధుర మార్గము, సఖ్య మార్గము, ఈ ఆరు మార్గములంతా కూడాను ప్రేమ మార్గమునందే ఇమిడి ఉంటున్నది.
0: ది పాత్ ఆఫ్ పీస్, ది పాత్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ద పాత్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, ద పాత్ ఆఫ్ అనురాగ, ద పాత్ ఆఫ్ మధుర అండ్ సఖ్య ఫ్రెండ్షిప్, ఆల్ దీస్ సిక్స్ పాత్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పాత్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్.
1: సమస్త సాధనల యొక్క సారము ప్రేమ యందే సమ్మిళితమై ఉంటున్నది.
0: The essence of all sadhanas is found in love itself.
1: Enta adhikanga manam bhagavantuni premintumo premintumo anta aanandamu manavudi endu aavirbhavistundi.
0: Man will get joy proportionate to the intensity with which he loves God.
1: Ee prema tarigina koladi manavudi endu aanandamu kudanu tarigi cheenistundi.
0: As this love goes on declining in man, the joy also gets declined in him.
1: Pichi kukka karichinatunti vaadiki ekkadi chuchina kukkale kanipistuntayani lokavaaduga.
0: There is a saying, when any person is bitten by a mad dog, he can see mad dogs all around, wherever he looks to or turns to.
1: Adhe vidhamugane భగవంతుణ్ణి ప్రేమించినటువంటి వానికి సర్వత్రా భగవంతుడే కనిపిస్తుంటాడు.
0: ఇన్ ద సేమ్ వే ఏ ట్రూ లవర్ ఆఫ్ గాడ్ కెన్ ఫైండ్ గాడ్ వెరెవర్ హీ టర్న్స్.
1: కనుక మానవుని యొక్క మనసు, మానవుని యొక్క హృదయము ప్రేమమయం కావాలి.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ నెసెసరీ టు ట్రాన్స్ఫార్మ్ మ్యాన్స్ మైండ్ అండ్ హార్ట్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: స్వార్థము అహంకారంతో కూడిన హృదయాలలో ఈ ప్రేమ ప్రవేశించలేదు.
0: లవ్ కెన్ ఎవర్ ఎంటర్ ఇన్ టు హార్ట్స్ విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో.
1: కనుక తనను తాను మరచి, తన తత్వాన్ని తాను మరచి భగవంతుణ్ణి ప్రేమించాలి.
0: వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్ సెల్ఫ్, వన్ హ్యాస్ టు ఫర్గెట్ వన్స్ ఓన్ వెరీ నేచర్ అండ్ లవ్ గాడ్ ఎంటైర్లీ.
1: ప్రేమ భగవంతుని తన్మయత్వం కావిస్తుంది.
0: ట్రూ లవ్ కెన్ మేక్ గాడ్ ఫర్గెట్ హింసెల్ఫ్.
1: భక్తుణ్ణి ఉన్మత్తుని కావిస్తుంది.
0: హీ మేక్స్ ది డివోటీ ఫిల్డ్ విత్ మ్యాడ్నెస్ ఫర్ లవ్.
1: ప్రేమ తనకు తానే మత్తుగా మారిపోతుంది.
0: లవ్ గెట్స్ ఇంటాక్సికేటెడ్ విత్ లవ్ ఇట్సెల్ఫ్.
1: కనుక ప్రేమ భగవంతుని భక్తుని తాండవమాడించి తాను కూడాను తాండవమాడుతుంది.
0: లవ్ ఈజ్ సచ్ దట్ ఇట్ కెన్ మేక్ గాడ్ అండ్ డివోటీ డాన్స్ అండ్ ఆల్సో ఇట్ డాన్సెస్ ఇట్సెల్ఫ్.
1: తనను తాను మరిపిస్తుంది.
0: ఇట్ మేక్స్ ఫర్గెట్ ఇట్సెల్ఫ్.
1: తనను తాను మురిపిస్తుంది.
0: ఇట్ మేక్స్ ఎంజాయ్ ఇట్సెల్ఫ్.
1: తనను తాను మైమరచి ఆనందాన్ని అనుభవిస్తుంది.
0: ఇట్ ఎంజాయ్స్ ఇట్సెల్ఫ్ ఫర్గెటింగ్ ఇట్స్ ఓన్ ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమకు ఎడబాటు సహించలేదు.
0: ఇట్ కెన్ నెవర్ బేర్ సెపరేషన్.
1: ఇట్టి ప్రేమను మానవులు యందు చాటే నిమిత్తమై మానవుల మధ్య మానవాకారమును ధరించి గోలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినటువంటి దినమే ఈనాటి దినం.
0: టుడే ఈజ్ ఎ డే వెన్ గాడ్ హ్యాస్ కమ్ డౌన్ టు ప్రాపగేట్ అండ్ మేక్ మ్యాన్ డెవలప్ లవ్. హీ హాస్ కమ్ డౌన్ ఫ్రమ్ గోలోక టు భూలోక ఆన్ దిస్ పర్టికులర్ డే.
1: మానవునికి మానవునికి మధ్య మానవాకారమును ధరించి ఇట్టి ప్రేమను బోధించినప్పుడే దివ్యమైనటువంటి యొక్క తత్వము మానవునికి అర్థమవుతుంది.
0: మ్యాన్ కెన్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ డివినిటీ ఓన్లీ వెన్ గాడ్ కమ్స్ డౌన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ మిక్సస్ విత్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ ఎ మ్యాన్ అండ్ ప్రోపగేట్స్ దస్.
1: పూర్వకాలమునందు మహర్షులు కఠినమైన కారణములు యందు క్రూరమైన మృగములు ఉండినటువంటి ఒక స్థానమునందు తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ మహర్షిస్ క్యారీడ్ ఆన్ పెనన్స్ ఇన్ ద ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ ఆల్ ట్రబుల్స్.
1: కానీ వారి దగ్గర ఎట్టి ఆయుధములు లేవు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వెపన్ వాట్స్ ఎవర్.
1: వారి స్వరక్షణ అనేటువంటిది వారి ప్రేమ ఎందే ఇమిడి ఉండేటువంటిది.
0: ఆల్ దేర్ పవర్ లై ఇన్ దేర్ ఓన్ లవ్.
1: వారు భగవంతుని ప్రేమించి భగవంతుని విశ్వసించి కఠినమైనటువంటి యొక్క ఈ క్రూర మృగముల మధ్య జీవిస్తూ రావడానికి కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ విచ్ కుడ్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు లివ్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్?
1: వారి ప్రేమను భగవత్ ప్రేమను కేవలం మానవుల వరకు మాత్రమే పరిమితము కాకుండా సమస్త జీవరాశులు ఎందుకూడను ఈ ప్రేమ ప్రవేశించాలి అనేటువంటి ఒక విశాలమైనటువంటి హృదయముతో తపస్సు ఆచరిస్తూ వచ్చారు.
0: దే క్యారీడ్ ఆన్ పెనన్స్ నాట్ మెయిన్లీ విత్ లవ్ ఫర్ గాడ్ బట్ లవ్ స్ప్రెడ్ టు ద ఎంటైర్ లివింగ్ బీయింగ్స్ ఇన్క్లూడింగ్ ది ఇనానిమేట్ ఆబ్జెక్ట్స్.
1: కనుకనే వీరి ప్రేమ క్రూర మృగములైనటువంటి యొక్క పులులు చిరుతలు ఎందుకూడను ప్రవేశించి ఆ ప్రేమ చేత మృగములు ఋషులు ఇరువులు కూడాను కలిసిమెలిసి ఒకే అరణ్యములో జీవిస్తూ వచ్చారు.
0: దేర్ లవ్ వాజ్ సచ్ దట్ ఇట్ ఎంటర్డ్ ఇంటూ ద టైగర్స్ అండ్ సచ్ అదర్ వైల్డ్ ఎనిమల్స్ అండ్ బోత్ మహర్షిస్ అండ్ దిస్ వైల్డ్ ఎనిమల్స్ లివ్డ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కో ఎగ్జిస్టెన్స్.
1: ప్రేమ చేత క్రూర మృగములైనటువంటి యొక్క పులును కూడాను ప్రేమమయం కావించి
0: త్రూ లవ్ ఈవెన్ వైల్డ్ ఎనిమల్స్ వర్ ఫిల్డ్ విత్ లవ్.
1: ఈనాటి మానవుడు యందు ప్రేమ కోల్పోవటం చేత స్వార్థము స్వప్రయోజనము అనేటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించటం చేత మానవుడు కూడాను పులులుగా మారిపోతున్నాడు.
0: Today's man has lost such sacred love. He is filled with selfishness and self-centeredness. Therefore, he is becoming an animal like a tiger.
1: మీరు నిత్యము చూస్తుంటారు పేపర్లను.
0: You would be reading in the newspaper every day.
1: నాలుగు పులులు శ్రీలంకలో చచ్చినాయి అని అంటుంటారు. ఈ పులులంటే ఎవరని? మనుషులే పులులుగా మారిపోయారు.
0: You read that four tigers were killed in Ceylon. Who are these tigers? It is the very men who have become the tigers.
1: ఈనాడు మానవుడు పులులుగా మారిపోతున్నాడు. ఆనాటి పులులు కూడాను ప్రియమైనటువంటి యొక్క మానవులుగా రూపొందుతూ వచ్చాయి.
0: Today's man is becoming a tiger. Whereas in those days, even tigers were becoming men with full of love.
1: కనుక మానవత్వంలో ఉండినటువంటి పశుత్వాన్ని నిర్మూలన చేసి మానవత్వాన్ని దివ్యత్వంగా తీసుకుని పోయే నిమిత్తమై ఈ ప్రేమ అత్యవసరమైనటువంటి అస్త్రంగా రూపొందుతూ వచ్చింది.
0: లవ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ వెరీ పవర్ఫుల్ వెపన్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ అండ్ రూట్ అవుట్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్ అండ్ టు ఫిల్ హిమ్ విత్ ద డివైన్ నేచర్.
1: ఆనాటి మానవుల యొక్క మనసు విశాలమైనటువంటిది.
0: The minds of those ancient days, the people was very, very broad.
1: Chala saralamainatundi.
0: It was very simple.
1: Ee yokka prema inta saralamainadi ainappudikini appudappudu prema yokka prabhavam cheta katinam kudanu maaripothundi.
0: In spite of love being so simple, so easy, it can become firm and hard.
1: Ee vidhamga anaga ప్రేమ చేతనే కొన్ని పదములు కూడాను కార్య నిమిత్తమై కఠినంగా ఉపయోగపెట్టవలసి వస్తుంది.
0: యు మే ఆస్క్ హౌ త్రూ లవ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు అకాంప్లిష్ సర్టన్ థింగ్స్ హార్ష్ వర్డ్స్ మే హావ్ టు బి యూస్డ్.
1: కఠినమైనటువంటి యొక్క శిక్షను కూడాను విధించవలసి వస్తుంది.
0: ఇట్ మే బికమ్ నెససరీ టు గివ్ హార్ష్ పనిష్మెంట్ ఆల్సో.
1: ఈ శిక్ష కాని ఈ పదములు కాని ప్రేమతో కూడినవి.
0: Whether it is the punishment or the words, they are full of love.
1: వర్షము కురుస్తుంది.
0: It rains.
1: ఇది జలమయమే.
0: It is full of water.
1: కానీ ఈ వర్షమునందు వడగండ్లు కూడాను వస్తుంటాయి. అవి కఠినంగా ఉంటాయి. కానీ అవి కఠినమైనవి అయినప్పటికీ అవి కూడాను జలమే.
0: When it rains heavily, there may be a hailstorm. There could be water, but at the same time, there will be these ice pieces also falling.
1: Kanuka varshamu vadagandu oke jalamayamainatundi.
0: It is true that both water and hailstorm may come together.
1: Adi prema kani kathinamaina shiksha kani ivi rendu kudanu premato koodinatundivi.
0: Similar is love and punishment. Both are filled with love.
1: Kani okoka samayamlo bhaktulu kudanu అమితంగా ప్రేమించినటువంటి వారు కూడాను కొన్ని కఠినమైనటువంటి పదములు ఉపయోగపెడుతుంటారు.
0: Devotees who might have enjoyed love in his fullness may also use some harsh words.
1: బలరామ కృష్ణుడు బలమైనటువంటి వారిని గుర్తించి కంసుడు తన ప్రాణములకు ప్రధానమైనటువంటి యొక్క యముళ్ళు బలరామ కృష్ణుడే అని గుర్తించి వారిని ఏ రకంగానైనా కూడాను కడతీర్చాలని అనేక రకమైనటువంటి యొక్క పన్నాగములు పన్నాడు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ హీ వాంటెడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఎనీ నంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ టు డిస్ట్రాయ్ కృష్ణ.
1: ఎన్ని పన్నాగములు పన్నినప్పటికి బలరామకృష్ణుడు ఆ కంసును చిక్కలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది స్ట్రాటజీస్ ఆఫ్ కంస he was not able to catch Balarama or Krishna.
1: Yedo oka yagamu aneetunti peru cheta akrurunni pampi Balarama Krishnunu teesukuni ramani aagnapinchadu.
0: Kamsa ordered sending Akrura to bring Balarama and Krishna in the name of a sacrifice.
1: Akrurudu chaala sarala hrudayudu.
0: Akrura is a very pure hearted
1: parama bhaktudu.
0: He is a great devotee.
1: కానీ అతను బలరామకృష్ణుని తీసుకుని పోవటము ఇష్టము లేకపోయినప్పటికీ ప్రభు ఆత్మను పరిపాలించక తప్పదు.
0: He did not have a heart to take Balaram and Krishna knowing fully well the consequences. But he had to obey the command of his master.
1: ఈ అక్రూరుడు రేపల్ల చేరి ఈ వార్తను దేవకి వసుదేవులకు నంద యశోదలకు తెలిపి బలరామకృష్ణుడు వెంట తీసుకుని పోటకు తగిన ఏర్పాట్లు చేశాడు.
0: అక్రూర రీతి రేపల్లే మెట్ దేవకి వసుదేవ యశోద అండ్ నంద అండ్ కన్వే దిస్ పర్టికులర్ మెసేజ్ అండ్ మేడ్ ప్రిపరేషన్స్ టు టేక్ బలరామ అండ్ కృష్ణ.
1: ఈ వార్త గోపికలకు తెలిసింది.
0: Gopikas came to know of this news.
1: Andaru Yashoda intu mundu cheri,
0: all of them assembled in front of the house of Yashoda.
1: Ee vachina krurudu evaru annaru.
0: Who is this krura, this cruel person who has come?
1: Itaniki kevalamu porapaatato akrurudu ani peru pettaru kaani itana akrurudu kaadu krurudu.
0: By mistake the name Akrura is given, free from cruelty is given, but actually he is a cruel
1: one. Balaramakrishnunu pettatama,
0: can we entrust our Balarama and Krishna to this cruel person?
1: Kani itanito manike pani,
0: but what work do we have with this person?
1: Balaramakrishnunu oppinchi varini itanito pampakunda chuttani tagina prayatnam cheyalani aneka reetula varu rishi salparu.
0: They made every effort to convince Balarama and Krishna not to accompany and go with Akrura.
1: Kani Balaramakrishnudu janmame dushtulanu sammarinchatam kosam.
0: The very birth of Balarama and Krishna was to punish and kill the wicked ones.
1: Kanaka vachina pani konasagali.
0: Work for which they have come has to be fulfilled.
1: Kanaka varu ee gopikali yokka prarthananu manninchaledu.
0: Therefore they did not heed the prayers of Gopikas.
1: రథం ఎక్కారు.
0: దే గాట్ ఇన్ టు ది చారియట్.
1: గోపికలందరూ కూడా చేరి రథమునకు చుట్టుముట్టారు.
0: ఆల్ ది గోపికాస్ సరౌండెడ్ దిస్ చారియట్.
1: ఇంకా మా ప్రార్థనలు ఏమాత్రం కూడా కృష్ణుడి చెవులు పడవు.
0: కృష్ణ వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ అవర్ ప్రేయర్స్ అట్ ఆల్.
1: ఇంకా వినయ విధేయతతో ప్రేమతత్వముతో అతన్ని ప్రార్థించాలని నిర్ణయం చేసుకున్నారు.
0: దే డిసైడెడ్ టు ప్రే టు దెం విత్ ఫుల్ ఆఫ్ ఒబీడియన్స్, హ్యూమిలిటీ అండ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: గుర్రముల ముందు చేరారు.
0: ది హార్సెస్ వర్ రెడీ, దే వర్ హార్నెస్డ్.

0: అని ప్రార్థించారు.
1: దే ప్రే స్వామి షోస్ కంపాషన్ టేక్ కేర్ ఆఫ్ అస్ వితౌట్ యూ వీ కాంట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్ ఈజ్ ఇట్ యువర్ లీలా వై ఆర్ యూ డూయింగ్ దిస్ వాట్ ఈస్ దిస్ గ్రేట్ సాక్రిఫైస్ విచ్ కంసా ఇస్ పర్ఫార్మింగ్ ఇట్ ఈస్ ఎ బిగ్ డిసీజ్ ఫర్ హిమ్ అవర్స్ ఇస్ ఓన్లీ వన్ ప్రేయర్ స్వామి వీ హ్యావ్ ట్రస్టెడ్ యూ ఫుల్లీ యూ ప్లీజ్ టేక్ అస్ ఆల్సో విత్ యూ షోస్ కంపాషన్.
0: వీళ్ళు ప్రార్థిస్తూ ఉండగానే మాయ చేత ఆ రథం కనిపించకుండా వెళ్లిపోయింది.
1: ఈవెన్ వైల్ దే ఆర్ ప్రేయింగ్ ది చారియట్ డిసపియర్డ్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్.
0: గోపికల యొక్క హృదయము పరిపూర్ణ ప్రేమమయం.
1: ది హార్ట్స్ ఆఫ్ గోపికాస్ వాజ్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఇది వృక్షమా, ఇది పొదలా, ఇది పుష్పమా, ఇవి మాట్లాడగలవా, వీటి కన్నులున్నవా అనేటువంటి విచక్షణ జ్ఞానమే లేదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు సే వెదర్ ఇట్ ఈస్ ఎ ట్రీ, ఇట్ ఇస్ ఎ బుష్, ఇట్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్ ఇస్ ఎ బ్రాంచ్, ఇట్ ఇస్ ఎ లీఫ్. వెదర్ దే హ్యావ్ గాట్ ది మౌత్ టు స్పీక్ దే వెంట్ ఆన్ అడ్రెసింగ్.
0: వారి హృదయము ప్రేమమయము కావటం చేత సర్వము ప్రేమంగానే కనిపిస్తుంటారు.
1: When their hearts were saturated with full love, they saw love alone.
0: Sarvamu sajeevamainatundi pranulagaane bhavistunnaru.
1: They considered everything as living beings.
0: Parigettaru Brindavanam.
1: They ran to Brindavanam.
0: Chettu chettu daggariki vellutunnaru.
1: They approached each tree.
0: Poola podala daggarikanta vellutunnaru.
1: They went to the flower bushes.
0: Pushpamula daggarikanta vellutunnaru.
1: They approached the flowers.
0: అడుగుతున్నారు.
1: They were asking all of them.

0: మీ పొదల చాటున లేడు గదమ్మా చెప్పరే.
1: హి ఇస్ డార్క్ కాంప్లెక్షన్డ్ వన్, లోటస్ ఐడ్ వన్, ద వన్ హూ షవర్స్ ది జ్యూస్ ఆఫ్ కంపాషన్ ఆన్ ఎవ్రీవన్. హి హాస్ రన్ అవే ఫ్రమ్ అస్. హి ఇస్ ద వన్ whose face is full of sweet smiles. He has robbed us all of our belongings, everything that we had. Oh, jasmine flowers, has he not come to you? Has he not taken shelter behind you?
0: Have you seen?
1: Have you seen? Please let us know.
0: Kanuka, premon mattulainatunti variki, premalo tanmayattulainatunti variki, సర్వము సజీవమైనటువంటి రూపాన్ని చూడగలుగుతారు.
1: దోస్ హూ ఆర్ మ్యాడ్ విత్ లవ్, హూ ఆర్ పొసెస్డ్ అండ్ ఆబ్సెస్డ్ విత్ లవ్, దే కెన్ సీ ఎవ్రీథింగ్ యాజ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
0: కనుక ప్రేమ యొక్క తత్వము ఇంత మహత్తరమైనటువంటి,
1: ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ ఎ సేక్రెడ్ వన్.
0: ఈ ప్రేమని అనేక మంది అనేక విధములుగా కూడాను దీనిని ఉపయోగపెడుతుంటారు.
1: Different people use this love in different ways.
0: Parama bhaktulaina gopikalu tama praname krishnudiga bhavinchi prarthistu vachchar.
1: Gopikas who are supreme devotees always pray to Krishna as Krishna.
0: Nive ma sarvasvamu ani kudanu vishwasistu vachchar.
1: They firmly believe that Krishna was their very entire life and everything.
0: Adi matrudevi anetti Yashoda తన కుమారుడిగా విశ్వసిస్తూ వచ్చింది.
1: మదర్ యశోద కన్సిడర్డ్ కృష్ణ యాజ్ హర్ సన్.
0: రెండు దినములు చూచింది మదర్ నుంచి ఏ వార్తలు రాలేదు.
1: టూ డేస్ షీ వెయిటెడ్ ఎక్స్పెక్టింగ్ సమ్ న్యూస్ ఫ్రమ్ మదుర.
0: గోపికలకు ఉండినటువంటి ప్రేమతత్వము యశోదకు ఉండినటువంటి వాత్సల్య తత్వములకు వ్యత్యాసాన్ని గుర్తించడం అవసరం, అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు రికగ్నైజ్ ద టైప్ ఆఫ్ లవ్ దట్ గోపికాస్ హ్యాడ్ టువర్డ్స్ కృష్ణ and the type of motherly love which Yashoda had to Krishna.
0: ఈ యశోద ఏ విధంగా కృష్ణుని భావిస్తుండాలి?
1: How was Yashoda considering
0: సామాన్యమైనటువంటి బాలునిగా,
1: as an ordinary small boy,
0: తన ముద్దుల బిడ్డగా,
1: her favorite child,
0: కసిగందలేనటువంటి వారిగా భావిస్తుండాలి,
1: as an innocent child who did not know anything.
0: నరరాక్షసులు చేరి

0: Have you forgotten the mother's sweet heart? You reached Mathura, but have you forgotten them? I thought that would be coming today or tomorrow, someday or the other, but you have not come at all. I will not be able to live even one moment without seeing you, O Krishna.
1: Bhakti yoga bhavamunaku, ee matramurti yoga bhavamunaku, chala vityasamuntuntai.
0: There is a great difference between the feelings of the devotees and the feelings of mother.
1: శరీర సంబంధమైనటువంటి యొక్క భావమును పురస్కరించుకుని మదరు నిరంతరం కూడాను ఈ విధమైన వాత్సల్య భావం ఉచ్చరిస్తూ ఉంటాడు.
0: ఆన్ ద బేసిస్ ఆఫ్ బాడీ రిలేషన్షిప్ మదర్ ఆల్వేస్ విల్ బి అటరింగ్ వర్డ్స్ విచ్ షో హర్ లవ్ టు ద పర్సన్ లవ్.
1: ఇంకా భక్తులు ఆ విధంగా కాదు.
0: డివోటీస్ ఆర్ డిఫరెంట్.

0: O you, the one who plays upon the flute, O Gopala, why don't you show your charming face to us? You always revel in our company and give us joy.
1: పరిపూర్ణ ప్రేమతో తన్మయత్తులైనటువంటి యొక్క రాధ ప్రేమ మరొక రీతిగా ఉంటుంటాడు.
0: రాధాస్ లవ్ విచ్ మేడ్ హర్ ఫర్గెట్ హర్ సెల్ఫ్ ఇస్ సో మచ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ లవ్. హర్ లవ్ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్.
1: కృష్ణ, నీ వేరూపము ధరించిన ఏ ప్రదేశమునందుండినా నేను ఆ రూపంలో ఐక్యమై ఉండినటువంటి రీతిగా నన్ను అనుగ్రహించమని కోరింది.
0: ఓ కృష్ణ, grace me to be one with you, whatever form you take, wherever you are.
1: Rucham buvai neevu veluvandu chindina vallikanai neeku allukondu.
0: If you were to become a tree, I would like to become a creeper and go around you.

0: ఈ విధమైనటువంటి యొక్క
1: ఏకత్వాన్ని విశ్వసిస్తూ వచ్చింది
0: రాధ.
2: రాధ బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యూనియన్ విత్ కృష్ణ.
1: కానీ అందరి ఎందు కూడాను ఒకే ప్రేమతత్వం.
2: బట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్ దేర్ ఇస్ ఓన్లీ వన్ లవ్.
1: ప్రేమకు అనేక పేర్లు మాత్రమే కాని ప్రేమానుభూతి అన్నింటి ఎందు ఒక్కటే.
2: నేమ్స్ ఆర్ డిఫరెంట్ ఫర్ లవ్, బట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ లవ్ గివ్స్ ఈస్ ద

0: அருகுடகுனு அருகுடகுனு.
1: The father of Brahma is love and he is full of love. One can reach only through love. One can get that kind of Advitiya experience only when one approaches through love.
0: Prema ane padamu chala chinnadi.
1: The word love is a very small little word.
0: Idi kevalamu rendu aksharamulato koodinatundi.
1: It consists of only two letters.
0: Rendu aksharamulato koodinatundi ee prema yandu akshara jagatanta kodanu imidi untunnadi.
1: In this word made up of two letters, the entire cosmos is found in it.
0: Kani duradrishtavasattu ee naadu atti prema tattvanni chakkaga gurtinchutaku prayatninchutam ledu.
1: But unfortunately, today people are making any efforts to understand the sacredness of love.
0: Tama tama sankuchitamaina premamunaku poolchukoni divyamainatvanti anantamainatvanti amaramainatvanti ఈ ప్రేమ తత్వాన్ని కించిత్ పరిస్థితి వచ్చుకుంటున్నారు.
1: కంపేరింగ్ టు దేర్ ఓన్ నారో లవ్, సచ్ ఎ సేక్రెడ్ లవ్ విచ్ ఇస్ డివైన్, విచ్ ఇస్ ఇన్ఫినిట్, విచ్ ఇస్ ఇమ్మార్టల్, దే ఆర్ మిస్టేకింగ్ ఇట్ అండ్ కన్ఫ్యూజింగ్ దెమ్సెల్వ్స్.
0: ప్రేమ అమరత్వంతో కూడినటువంటిది.
1: లవ్ ఈజ్ అసోసియేటెడ్ విత్
0: అమృతమయమైనటువంటిది.
1: నెట్వైన్
0: అనంతమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇన్ఫినిట్.
0: దీనిని పోల్చుటకు ఎవరికి సాధ్యమే.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు కంపేర్ విత్ ఇట్.
0: దీనిని పోల్చినట్టు పదార్థం కూడా ఈ జగత్తులో మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ విచ్ కెన్ ఈక్వల్ ఆర్ మ్యాచ్ ది లవ్.
0: కనుక ఈ ప్రేమతత్వాన్ని ప్రపంచమునందు మానవులకు నేర్పే నిమిత్తమై ఈ ప్రేమనే మానవాకారము ధరిస్తూ వస్తుంటాయి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ to man on earth, love takes a human form.
0: Kevalamu dharmamu nyayamu satyamu aneetvanti yokka margamunu pravesha petti manavunu sariyainatundi sthitilo pette nimittamai vastunnadani aneka grandhamulu bodhisthuntayi.
1: A number of scriptures and texts explain that in order to teach righteousness, justice and truth, God descends on earth.
0: ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక్క ప్రేమమయమే ఉంటుంటే సర్వధర్మములు సర్వసత్యములు సర్వ న్యాయములు కూడాను అందులోనే మిళితమై ఉంటుంటాయి.
1: ఇఫ్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్, ఇన్ దెమ్ ఈజ్ ఫౌండ్ ఆల్ రైటియస్నెస్, ఆల్ జస్టిస్ అండ్ ఆల్ ట్రూత్.
0: ప్రేమనే లేక ఎంత ధర్మం ఉండినప్పటికీ ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి ధర్మంగానే రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ అమౌంట్ ఆఫ్ రైటియస్నెస్ మే బి ఫౌండ్ ఇన్ పీపుల్, ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్, ఆల్ సచ్ రైటియస్నెస్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: ప్రేమ లేని ధర్మం ఎట్టి ధర్మం?
1: వాట్ టైప్ ఆఫ్ రైటియస్నెస్ ఈజ్ ఇట్?
0: ప్రేమ లేని న్యాయం ఎట్టి న్యాయం?
1: వాట్ టైప్ ఆఫ్ జస్టిస్ కెన్ యూ గెట్ వితౌట్ లవ్?
0: ఇది కేవలము ప్రాణం లేని జీవితం వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ బాడీ వితౌట్ లైఫ్.
0: ప్రేమనే ప్రాణం.
1: లవ్ ఈజ్ లైఫ్.
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో క్షణమైనా నిలవడానికి వీలు కాదు.
1: ఎ మ్యాన్ కెనాట్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్ వితౌట్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమ స్వరూపమే పరమాత్మ స్వరూపం.
1: దట్ ఈస్ వై గాడ్స్ వెరీ ఫార్మ్ అండ్ నేచర్ ఈజ్ లవ్.
0: అట్టి ప్రేమతత్వాన్ని బోధించే నిమిత్తము కృష్ణావతారము మిగిలిన అవతారములన్నీ కూడాను దాని నిమిత్తమై ఏర్పడినటువంటి.
1: ఇన్ ఆర్డర్ టు టీచ్ సచ్ సేక్రెడ్ లవ్ ది అవతార్ ఆఫ్ కృష్ణ అండ్ అదర్ అవతార్స్ హావ్ టేకన్ ప్లేస్.
0: కానీ ఆ దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకుని
1: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్స్ ఆఫ్ ద టైమ్ అండ్ ద ప్లేస్
0: ఆయా పదార్థం యొక్క స్వరూపానికి భిన్నమైన పేర్లు పెట్టి
1: డిఫరెంట్ నేమ్స్ హావ్ బీన్ గివన్ టు దోస్ పర్సన్స్
0: ప్రజలకు అందిస్తూ వచ్చారు.
1: అండ్ దస్ సచ్ సేక్రెడ్ థింగ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ది పీపుల్.
0: మీకు అందరికీ తెలుసు,
1: ఆల్ ఆఫ్ యు నో,
0: చక్కెరతో చేసిన పాకమును,
1: ది జ్యూస్ విచ్ ఇస్ మేడ్ ఆఫ్ షుగర్,
0: ఒకటి నెమలిగా ఒకటి పక్షిగా ఒకటి కుక్కగా ఒకటి నక్కగా దానికి ప్రింట్ చేసి పిల్లలకంతా అమ్ముతూ ఉంటారు.
1: ఇట్ ఈస్ గివన్ ది ఫార్మ్ ఆఫ్ ఇదర్ పీకాక్ or a
0: bird,
1: or a bird,
0: dog,
1: dog, fox, fox, etc., and it is sold to children.
0: Kani, ivanni cheyadaniki karanam emti?
1: What is the reason for giving so many forms?
0: Pillala yokka abhiruchini puraskarinchukoni,
1: in tune with the taste of the children.
0: Okariki kukka ishtanga untadi.
1: One person likes
0: nakka ishtanga untadi.
1: Another fox.
0: Okariki puli ishtanga untadi.
1: Third one a tiger.
0: Inkoti pachi ishtanga untadi.
1: Fourth one a bird.
0: Inkoti hamsa ishtanga untadi.
1: Fifth one is a hamsa.
0: Vaari ishtanni puraskarinchukoni dani teesukuntaru.
1: Depending upon their taste, each one can have the choice.
0: Kani anniti yandu unnadi chakkara okkati.
1: But in all of them, what is common is sugar.
0: Adhe reetiga kutayuga chanamu, త్రేతాయుగ యజ్ఞము, ద్వాపరియుగ అర్చనము, కలియుగ నామస్మరణ, ఈ నాలుగు యుగములకు ఆయా దీనిని పురస్కరించుకుని దానిని ప్రబోధించడానికి ఆయా అవతారములు వస్తూ వచ్చాయి.
1: ఇన్ దిస్ వే డ్యూరింగ్ కృతాయ ఏజ్ ధ్యాన మెడిటేషన్ త్రేత తపస్ పెనన్స్ ద్వాపర వర్షిప్ అండ్ కలి చాంటింగ్ ఆఫ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దీస్ హావ్ బీన్ ప్రిస్క్రైబ్డ్.
0: అన్నింటి యందు ఉన్నది ఒకే ప్రేమనే.
1: Among all these things, you find one thing common, and that is love.
0: Adi vidhamugane navavidha bhaktulu endukudanu unnadi prema okkate.
1: In the same way, in all the nine types of devotion, what is common?

0: ఈ నవవిధ మార్గములు ఎందు కూడాను నవవిధ రుచులతో నవవిధ మాధుర్యములతో కూడినటువంటిది ఒకే దైవనామం.
1: ఇన్ ఆల్ ది నైన్ టైప్స్ ఆఫ్ లవ్ వాట్ ఈస్ కామన్ ఈస్ డివైన్ నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్నెస్.
0: కనుక మానవులకు ఏదో ఒక విధమైనటువంటి సాధన మార్గములు అనేకంగా ఉండినప్పటికీ అన్ని సాధనలు కూడాను ప్రేమమయము కాకుండా ఈ సాధనలంతా కూడా కేవలము వ్యర్థములే అవుతాయి.
1: డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధనాస్ ఆర్ అవైలబుల్ ఫర్ డిఫరెంట్ మెన్, బట్ ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ దిస్ సాధనాస్, ద సాధన బికమ్స్ ఎ వేస్ట్.
0: వ్యక్తి పరిస్థితులు ఎందు కూడాను ఈ ప్రేమ తత్వమును మార్పు లేకుండా చూసుకోవాలి.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్ వన్ షుడ్ టేక్ కేర్ టు సీ దట్ దేర్ ఇస్ లవ్ ఇన్ ఆల్ సిచ్యువేషన్స్.
0: పాండవాగ్రజుడైనటువంటి ధర్మజుని యొక్క విశ్వాసం ఇట్టిది.
1: Such was the faith of Dharmaja, the eldest of Pandavas.
0: Karanavulalo jeevinchinappudu,
1: when he was living in forest,
0: Rarajuga palinchinappudu,
1: when he was ruling as the emperor,
0: Draupadini parabhavu gavinchinappudu,
1: when Draupadi was disrobed,
0: Abhimanyuni pranamu teesinappudu,
1: when Abhimanyu was killed,
0: Upapandavula gontulu kosinappudu,
1: when Upapandavas were kill,
0: అన్ని స్థితులు ఎందు కూడాను మతిని ఒకే గతిగా పెట్టుకున్నాడు.
1: అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ హిస్ మైండ్ వాస్ గోయింగ్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్.
0: కృష్ణుడు తప్ప అన్యము నాకు ఎవరు కూడా రక్షించేవారు లేరు.
1: నో వన్ ఎక్సెప్టింగ్ కృష్ణ కెన్ సేవ్ మీ.
0: అన్ని సమయములు ఎందు కూడాను కృష్ణ నామ చింతన తప్ప అన్య చింతన చేయలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ నేమ్ which was remembered excepting Krishna.
0: రాజునైతే నేను పొంగిపోవటం కాని,
1: when he was an emperor he was not overjoyed.
0: యుద్ధములో అన్ని పరిస్థితులు ఎందు కూడాను ఓడిపోతునని కాని,
1: in the game of dice when he was defeated,
0: కృంగటము పొంగటము అనేటువంటి ధర్మజుడి ఎందు కాను రాలేదు.
1: There was nothing like either gloating or sinking.
0: కనుకనే అట్టి చలించని మనసును భ్రమించని దృష్టిని కోరుకోవటమే పాండవుల యొక్క ప్రధానమైన లక్ష్యం.
1: పాండవాస్ మెయిన్ ఆబ్జెక్టివ్ వాస్ టు హ్యావ్ ఎన్ అన్డెల్యూడెడ్ మైండ్ అండ్ ఎన్ అన్వేవరింగ్ విజన్.
0: కానీ కలి ప్రభావం చేత కష్టములు నష్టములు దుఃఖములు సంభవించినప్పుడు భగవంతుణ్ణి దూషించటము, సుఖములు ఆనందములు ఆరోగ్యములు కలిగినప్పుడు భగవంతుని వర్ణించటము, ఇది సామాన్య మానవుల యొక్క అల్పబుద్ధుల యొక్క లక్షణం.
1: On account of the impact of Kali Age, it is the nature of those lowly ones and mean people who praise God when everything goes well and who criticize and condemn God when they have to suffer on account of their own actions.
0: Kanuka sukhamunaku dukkhamunaku samatvani bhavinchetvanti yokka prema tattvanni manam pondali.
1: We should attain that state of love which gives us equality under any circumstances.
0: Sarvulu endu undinatvanti sarveshudu ఒక్కడే అని విశ్వసించాలి.
1: వి షుడ్ ఫర్మ్లీ బిలీవ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ ఇన్ ఆల్ బీయింగ్స్. దీనికి
0: ఒక చక్కని ఉపమానం.
1: దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఫర్
0: మన దేహం ఉన్నది.
1: హియర్ ఇస్ అవర్ బాడీ.
0: ఈ దేహములో అనేక అంగములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ డిఫరెంట్ లింబ్స్ ఫర్ అవర్ బాడీ.
0: ఏ అంగము బాధపడినప్పటికీ ఎవరు బాధపడుతున్నారు?
1: విచ్ ఎవర్ లింబ్ ఈస్ సఫరింగ్, హూ ఈస్ యాక్చువల్లీ సఫరింగ్?
0: దేహం అంతా బాధపడుతుండాలి.
1: ది ఎంటైర్ బాడీ అండర్గోస్.
0: ఒక పల్లునొప్పి వస్తే,
1: if there is toothache,
0: appudu ayyo paapam pallu noppiga unda ani evarina tamasam chestada?
1: Would there be anyone that only this tooth is aching?
0: Pallu tanakante vereinadi kaadu kada.
1: Tooth is not different from you.
0: Aa pallu noppi taane anubhavistunnadu.
1: You would be suffering the tooth of the ache of the tooth.
0: Kaaru noppusthe ayyo paapam kaaru baadapadutundade ani evarina dalijanustada?
1: Suppose there is pain in the leg, would he be indifferent that
0: ఆ కాలు తనదే?
1: దట్ లెగ్ ఇస్ ఆల్సో హి.
0: అదే విధంగానే ఈ విశ్వమనే జగత్తునందు ఎవరు బాధపడినప్పటికీ వారికి నేను ఉపకారం చేశాను, వీరికి నేను సహాయం చేశానని కాదు, నీకు నీవు సహాయం చేసుకోవటమే, నీ బాధను నీవు నివారణ గావించుకోవటమే.
1: యూ షుడ్ కన్సిడర్ ఇన్ ద సేమ్ వే విత్ రెఫరెన్స్ టు ద కాస్మస్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు ఎనీ పర్సన్ హ్యాపెన్స్ టు వన్, వాట్ ఎవర్ హెల్ప్ యూ ఎక్స్టెండ్ యూఆర్ హెల్పింగ్ యువర్ సెల్ఫ్, whatever harm you do to anyone you are harming yourself, దిస్ మస్ట్ బి యువర్
0: పరుల యందు తన యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించినప్పుడు ఈ భేదములకు అవకాశమే ఉండదు.
1: దెర్ బి నో రూమ్ ఫర్ డిఫరెన్సెస్ వాట్స్ ఎవర్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇన్ యూ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆల్ అదర్స్ దెర్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
0: ఇట్టి సమత్వాన్ని బోధించటమే దివ్యత్వం యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ది ప్రైమరీ డ్యూటీ ఆఫ్ డివినిటీ యూస్ టు టీచ్ సచ్ సేక్రెడ్ ట్రూత్స్.
0: కానీ ఎన్ని విన్నప్పటికీ, ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని చూచినప్పటికీ ఈ యొక్క మానవత్వం మధ్య మధ్య ఈ విధమైనటువంటి అల్పత్వానికి గురి అవుతుంది.
1: హౌ మచ్ వన్ మే హియర్ వాట్ ఎవర్ సేక్రెడ్ థింగ్స్ వన్ మే హియర్ వన్ మే థింక్ వన్ మే డూ బట్ హియర్ అండ్ దేర్ నౌ అండ్ దెన్ మ్యాన్ ఇస్ డెల్యూడెడ్ అండ్ ఫాల్స్ ఇన్ టు ద
0: మన అల్పత్వాన్ని నిర్మూలము గావించుకోవాలి, అధికత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇట్ ఇస్ నెసెసరీ టు రూట్ అవుట్ లిటిల్నెస్ ఇన్ అస్ స్మాల్నెస్ ఇన్ అస్ అండ్ డెవలప్ డివినిటీ ఇన్ అస్.
0: కనుక ఈ యొక్క అధికత్వాన్ని గావించుకోవటకు ప్రేమతత్వం ఒక్కటే ప్రధానమైనటువంటి మార్గం.
1: లవ్ ఈస్ ద ఓన్లీ రాయల్ పాత్ టు రీచ్ దట్ స్టేట్ ఆఫ్ డివినిటీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
0: మానవత్వములో అనేక కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు సంభవిస్తుంటాయి.
1: ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు ఫేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్, ప్రాబ్లమ్స్, ట్రయల్స్, ట్రిబులేషన్స్, లాసెస్.
0: ఇవి మానవునకు కేవలము అత్యవసరమైనటువంటి యొక్క అభివృద్ధికి మార్గము చూపేటువంటివి.
1: ఆల్ దీస్ సఫరింగ్స్ ఓన్లీ షో ద రైట్ పాత్ టు ది హ్యూమన్ బీయింగ్స్. ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ దేర్ ఆర్ నో డిఫికల్టీస్ అండ్ నో ప్రాబ్లమ్స్,
0: మానవత్వం యొక్క విలువను నిరూపించేటువంటిది కష్టము, దుఃఖములే.
1: ఇట్ ఈస్ దీస్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ విచ్ ప్రూవ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమానిటీ, హ్యూమన్ లైఫ్.
0: సత్య హరిశ్చంద్రుడు అనేక కష్టములకు గురి కావటం చేతను, అనేక కష్టములను ఎదుర్కోవటం చేతను అతని యొక్క కీర్తి జగత్ వ్యాప్తిగా మారిపోయింది.
1: The name and fame of Satya Harishchandra has spread to the entire world because he has been able to face all the difficulties and problems boldly.
0: Prahladu tandri ayinatundi Hiranyakashipudu enni himsalu pettinappatikini enni badalu kaliginchinappatikini kattagalapatiki aa Prahladuni yokka bhakti prapattulu lokamaitundi kashtamulu dukkhamule.
1: It is these difficulties and problems which prove the value of humanity, human life.
0: సత్య హరిశ్చంద్రుడు అనేక కష్టము

0: నరసింహుడు ఎన్ని హింసలు పెట్టినప్పటికీ, ఎన్ని బాధలు కలిగించినప్పటికీ, కట్టగలిపటికీ ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తులు లోక వ్యాప్తిగా ఆవించింది.
1: The devotion, the exemplary devotion of Prahlada spread to the entire world because he was given all sorts of troubles by his own father in the path of devotion.
0: Kani kali prabhavu cheta.
1: On account of the impact of kali.
0: Kashtamulu kaluga kudadu.
1: There should not be any difficulty.
0: Kalu kadapa daata kudadu.
1: One should not even cross the threshold of his house.
0: Kasu kachu kakudadu.
1: One should not spend even a pai.
0: Kaivalya utti odilo padali.
1: Divinity should drop down into the lap of people.
0: Idi ye vidhanga vachi padindo aa vidhangane potundi.
1: It will also disappear in the same way as it dropped down.
0: Kashtamula dwara labhinchinatvante manaku sariyainatvante balamunu andistundi.
1: That which you get through all the difficulties and problems alone is going to be permanent and you will
0: enjoy. Swami maaku etti kashtamulu nashtamulu dukkhamulu undakunda aashirvadinchali antaru.
1: People pray, Swami should bless us so that we may not have any difficulties, any problems, any.
0: Idi sariyaina prarthane kaadu.
1: This is not a good prayer at all.
0: Kavali kashtalu.
1: We should get difficulties.
0: Dani edurkovali.
1: We should face them.
0: Dani jayinchali.
1: We should conquer.
0: Dani sadhinchali.
1: We should achieve things.
0: Sadhinchi sakshatkaranni pondali.
1: After achieving all these things, we should get face to face God.
0: పిలచి అడుగ చెరకు పెట్టునా బెల్లంబు.
1: When you call a sugar cane and say, give me a little jaggery, will the sugar cane give you?
0: పిప్పి గొట్టి రసము పీల్చకున్న.
1: Unless you crush that and extract juice out of it.
0: సనరాపిడి చేత సగమైపోవును ఆపైన వర ఇచ్చు అధిక వజ్రం.
1: The diamond gets added value only when it is cut a number of times.
0: ఆ వజ్రమును అనేక కోతలు కోసినప్పుడే మంచి విలువగా రూపొందుతుంది, ప్రకాశాలు ఆవిర్భవిస్తుంది.
1: Only when the diamond is cut into a number of things etc., then only it gets an added value and gets added
0: splendor. ఈ వజ్రాన్ని కోతలు కోయక విలువ అధికము కాదు.
1: Without cuttings, a diamond will never get
0: చెరకును పీల్చి పిప్పి చేయకుండా తీయని రసమైనటువంటి యొక్క చక్కెరను శాశ్వతంగా ఇవ్వదు.
1: You cannot get sugar without crushing a sugar cane and extracting juice out of it.
0: మన శరీరములే ఒక షుగర్ కేన్, ఒక చెరకు వంటివి.
1: We can take our own physical body.
0: దీనికి అనేక కష్టములు నష్టములు దుఃఖములు అన్ని తీసినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క ఆత్మవిశ్వాసం అనే రసం మనలో ఆవిర్భవిస్తుంది.
1: Only when this physical body is put to various difficulties, problems, can you get the juice of self-confidence out of this body.
0: అదే రసో వై సహా. ఆ రసమే భగవత్ స్వరూపం.
1: That juice itself is the very essence of.
0: ఆ రసం ఎక్కడ ఉంటుందది మనిషి యందు?
1: Where do you find that juice in human beings?
0: అంగీరసాయ నమః. ప్రతి అంగమునందు కూడాను ఉంటుందది.
1: It is found in all limbs, every limb.
0: దీనికి చక్కని ఒక ఉదాహరణ.
1: Here is a beautiful example for this.
0: చెరకు ఉన్నది.
1: There is a sugar cane.
0: ఈ చెరకు గడి దగ్గరికి వచ్చే కొలది కూడాను మధురం ఎక్కువైపోతుంది, తీపి ఎక్కువైపోతుంది.
1: As you come to the joints, you get greater juice.
0: Kanuka joint daggariki vachetappudu kanupu daggara katinanga untuntadi.
1: But as you come to the joint, it becomes hard also.
0: Aa katinamainatuvanti pradesham nundi modram kuda ekkuva untadi.
1: You can get real sweetness only where there is some hardness.
0: Kanuka mana shariram anetuvanti cherakunandu
1: in the body
0: కష్టములు నష్టములు దుఃఖములైనటువంటి గడలు వస్తుంటుంటాయి. అక్కడ
1: దేర్ విల్ బి దిస్ జాయింట్స్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: డిఫికల్టీ. యొక్క రుచి మనకు గోచరిస్తుంది.
1: రియల్ టేస్ట్ అండ్ రియల్ స్వీట్నెస్ ఇస్ ఫౌండ్ దేర్ అలోన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సమతత్వాన్ని మనం భావించినప్పుడే ప్రేమతత్వం అధికమైపోతుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ వీ కెన్ ఫాస్టర్ అండ్ డెవలప్ లవ్ ఆల్సో ఇన్ అస్.
0: ఈ ప్రేమను మనం విశ్వసిస్తున్నాము.
1: We have faith in love.
0: విశ్వసించినటువంటి ప్రేమ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి? ఇది అందరిలోన ఆవిర్భవించేటువంటి సందేహం.
1: What doubt people get is this. How to develop such sacred love?

0: విచ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్.
1: మా భగవంతుని ప్రేమ దినదిన అభివృద్ధి కావాలి అంటారు.
0: ఎవ్రీవన్ సేస్ వి వాంట్ టు డెవలప్ మోర్ అండ్ మోర్ డే ఆఫ్టర్ డే.
1: అభివృద్ధి కావడానికి ఒకే ఒక ఏకైక మార్గం.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ రాయల్ పాత్.
1: విశ్వసించిన దానిని ఆచరణలో పెట్టినప్పుడు అదే అభివృద్ధి అవుతుంది.
0: వెన్ యూ ప్రాక్టీస్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ ఫర్మ్లీ, దాట్ డెవలప్స్ ఆటోమేటిక్.
1: విశ్వసించిన దానిని ప్రాక్టీస్ లో పెట్టడం లేదు.
0: You are not practicing what you believe in.
1: కనుకనే అది తరిగిపోతుండాలి.
0: That is why it is declining.
1: నాటిన మొక్కకు నిత్యము నీరు పోస్తుంటే కదా అది పెరుగుతుంది.
0: A sapling will grow only when you pour water every day regularly.
1: ఎంత మంచి జాతి మొక్కనైనా నాటినప్పుడు నీరే పోయకపోతే అది అభివృద్ధి కాదు.
0: Whatever quality seed you may sow, if you don't pour water, it will never grow.
1: కనుక ఈ ప్రేమ అనేటువంటి ఒక మొక్కను నీవు నాటినప్పుడు,
0: ఇఫ్ యు హావ్ సోన్ ద సీడ్,
1: ఈ ప్రేమ జలము నిత్యము దానికి పోస్తూ రావాలి.
0: షుడ్ గోన్ వాటరింగ్ దట్ సీడ్ విత్ వాటర్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఈ ప్రేమ వృక్షం అభివృద్ధి అవుతుంది.
0: దెన్ ఓన్లీ ద ట్రీ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఈ ప్రేమ ఫలములంతా మనకు లభిస్తాయి.
0: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ ద ఫ్రూట్స్ ఆఫ్ లవ్.
1: కానీ ఈనాటి మానవుడు,
0: బట్ టుడే,
1: ఈ ప్రేమను దానపోసేటువంటి పవిత్రమైన పుణ్యకార్యములు ఆచరించడం లేదు.
0: మ్యాన్ ఈజ్ నాట్ అండర్టేకింగ్ యాక్టివిటీ విచ్ షో హిజ్ లవ్.
1: పుణ్యశ్చ ఫలమిశ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ నపాప ఫలమిశ్చంతి పాపం కుర్వంతు యజ్ఞత. ఇది ఈనాడు ఉండేటువంటి దోషం.
0: ద డిఫెక్ట్ ఆఫ్ టుడే,
1: పుణ్యం ఫలమిశ్చంతి మానవ, పుణ్యఫలము కావాలి కావాలి కావాలని ప్రతి మానవుడు ఆశిస్తున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ డిజైర్స్ టు హ్యావ్ ది ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్.
1: కానీ పుణ్యకార్యము చేయడానికి ముందంజ వేయటం లేదు.
0: బట్ హి డజంట్ టేక్ ది ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ టు క్యారీ ఆన్ మెరిటోరియస్ డీడ్స్.
1: పుణ్యఫలము కావాలి కానీ పుణ్యకార్యము చేయటం లేదు.
0: ఫ్రూట్స్ ఆఫ్ మెరిటోరియస్ డీడ్స్ ఆర్ డిజైర్డ్ బట్ నో వన్ ఈస్ డూయింగ్ గుడ్ యాక్షన్.
1: పాప ఫలము వద్దు వద్దు వద్దు అంటున్నారు కానీ పాపకార్యం చేస్తున్నారు.
0: Everyone declines to have the fruits of sinful action, but he is every day, every moment sinning.
1: వద్దన్న వాడు ఎందుకు నీవు చెయ్యాలి?
0: If you don't want the fruits of sin, why should you commit a sin?
1: పాప ఫలమును ఆశించినటువంటి వాడు పాపకార్యం చేయకూడదు.
0: A person who desires not to have the fruits of sinful action,
1: పుణ్యఫలమును ఆశించినటువంటి వాడు పుణ్య కార్యములు ఆచరించాలి.
0: A person who desires to have the fruits of good action must perform good action.
1: అది ఆచరించినప్పుడు ఈ పుణ్యఫలము మనకు లభ్యం కాదు.
0: If you perform good action,
1: అదే విధముగానే భగవంతుని ప్రేమ పెరగాలి పెరగాలి అనుకున్నప్పుడు ఆ ప్రేమతత్వం నిత్యమును అభివృద్ధి గోపుల ఆచరణలో పెట్టాలి.
0: If you want love for God to grow, you have to practice that.
1: నిత్య ఆచరణలో పెట్టక ప్రేమ ఏ రీతిగా అభివృద్ధి కాంచుతుంది?
0: వితౌట్ ప్రాక్టీసింగ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్, హౌ కెన్ యు డెవలప్ లవ్?
1: మానవుడు అనేటువంటి పదమునకు అర్థం ఏమిటంటే విశ్వాసము కలవాడు అని అర్థం, నమ్మకము కలవాడు.
0: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మానవుడు మ్యాన్ ఈస్ ద వన్ హూ హ్యాస్ ఫుల్ ఫెయిత్.
1: నమ్మిన దానిని ఆచరించినప్పుడే ఈ నమ్మకం అభివృద్ధి అవుతుంది.
0: ఓన్లీ వెన్ యూ ప్రాక్టీస్ వాట్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ ది ఫెయిత్ గ్రోస్.
1: కనుక నమ్మిన దానిని ఆచరణలో పెట్టకపోవటం చేతనే నమ్మిక క్షీణించిపోతుండాలి.
0: యాజ్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ వాట్ యు బిలీవ్ ఇన్, యువర్ బిలీఫ్ అండ్ ఫెయిత్ ఆల్సో డిక్లైన్స్.
1: కేవలం బాహ్యమైనటువంటి మంత్రములపైన యంత్రములపైన ఈ స్వరూపంపైన మన మనస్సు ప్రసరిస్తూ పోతుండాలి.
0: యు ఆర్ డైరెక్టింగ్ యువర్ మైండ్ టు ఎక్స్టర్నల్ థింగ్స్ లైక్ మంత్రాస్ అండ్ జపా ఎట్సెట్రా.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: విక్రమాదిత్యుడు ఒకనొక సమయంలో మారు వేషము ధరించి
0: కింగ్
1: దేశ సంచారం ప్రారంభించాడు.
0: కింగ్ విక్రమాదిత్య వాంటెడ్ టు టూర్ హిస్ కంట్రీ డిస్గైజ్డ్.
1: కానీ ఒక వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుడు ఒక ప్రదేశంలో యజ్ఞమును ఆచరిస్తున్నాడు.
0: హీ ఫౌండ్ వన్ ఓల్డ్ మ్యాన్ పర్ఫార్మింగ్ యజ్ఞం.
1: కానీ ఎంతకాలం నుంచి చేస్తున్నాడో ఏమిటో, ప్రక్కనే ఈ యజ్ఞం యొక్క ధూళి అనగా భస్మము ఒక గుట్ట మాదిరి పెరిగిపోయింది.
0: ఫర్ వాట్ ఎ లెంగ్త్ ఆఫ్ టైమ్ యూ మస్ట్ హావ్ బీన్ పర్ఫార్మింగ్ యజ్ఞ, ఇట్ వాస్ నాట్ నోన్. బట్ ది సేక్రెడ్
1: గుట్టలుగా ఉంటుండే అది యజ్ఞం యొక్క భస్మం.
0: the dust and the sacred ash collected became big mountains.
1: చూచాడు ఈ విక్రమాదిత్యుడు.
0: విక్రమాదిత్య looked at it.
1: స్వామి, ఏ మీరు చేసినట్టున్న పని అన్నాడు.
0: He addressed the Brahmin, Swami, what are you doing?
1: నేను 60 సంవత్సరం నుంచి కూడాను యజ్ఞం చేస్తున్నాను నాయన అన్నాడు.
0: The Brahmin replied, Jain, for the past 60 years, I am performing yajna.
1: ఈ యజ్ఞం యొక్క భస్మమే ఈ యొక్క రాసులు అన్నాడు.
0: These heaps of ash which you see are the result of 60 years of yajna.
1: 60 సంవత్సరం నుంచి కూడాను ఇంత కఠినమైనటువంటి యజ్ఞమును క్షణమైనా నేను మానకుండా ఆచరిస్తున్నాను.
0: I am performing this yajna ceaselessly, not even leaving for a moment for the past 60 years.
1: కానీ ఆ యజ్ఞపురుషుని యొక్క అనుగ్రహాన్ని నోచుకోలేకపోతున్నాను.
0: బట్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు విన్ ద గ్రేస్ ఆఫ్ దట్ యజ్ఞపురుష.
1: అతని యొక్క స్వరూపాన్ని నేను చూడలేకపోతున్నాను.
0: ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ దట్ యజ్ఞపురుష.
1: అతని అనుగ్రహానికి నేను అతి దూరమయ్యా ఉంటున్నాను.
0: ఐ ఆమ్ ఫార్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ది గ్రేస్
1: అని బాధపడ్డాడు.
0: హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్డ్.
1: ఈ బాధపడుచున్నటువంటి పండితుని యొక్క హృదయం చేత విక్రమాదిత్యుని హృదయం కరిగింది.
0: విక్రమాదిత్య మెల్టెడ్ at the trouble which this Brahmin was taking for yajna.
1: కూర్చున్నాడు విక్రమాదిత్యుడు ధ్యానములో.
0: విక్రమాదిత్య వెంట్ ఇన్ టు మెడిటేషన్.
1: చాలా కఠినమైనటువంటి యొక్క తపస్సు చేశాడు.
0: హీ క్యారీడ్ ఆన్ రిగరస్ పెనల్స్.
1: ఎంతసేపు చేసినప్పటికీ యజ్ఞపురుషుడు సాక్షాత్కరించలేదు.
0: హీ డిడ్ నాట్ గెట్ ది ప్రెజెన్స్ ఆఫ్ యజ్ఞపురుష ఆర్ ది విజన్ ఆఫ్ యజ్ఞపురుష ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్.
1: నేను చేసిన సాధనల యొక్క ఫలితం ఏమిటి?
0: What is the result of all my actions? భగవంతుని
1: అనుగ్రహానికి నోచుకోలేనటువంటి ఈ జీవితం నాకెందుకు?
0: Why should I have a life which has not earned the grace of God?
1: అని తన మారువేషంలో లోపల ఉన్నటువంటి కత్తిని తీశాడు.
0: He drew out the sword.
1: ఏమిటి నా యొక్క బ్రతుకు? నిత్యము నేను తినటము జీవించటము దేహాన్ని పెంచుకోవటమేనా?
0: What is this kind of life that I am living? Every day eating and allowing my body to grow, is that the purpose of life?
1: ఇది కాదు. నా జీవితం యొక్క పరమావధి దైవాన్ని చూచటమే.
0: The supreme goal of my life is to have a vision of God.
1: అని ఓ యజ్ఞపురుషుడా, నాకు దర్శనమే ఇవ్వకున్నా ఇవ్వు, నా ప్రాణాన్ని నీకు అర్పించిస్తున్నాను అని కత్తి తీశాడు హృదయపూర్వకంగా.
0: He drew the sword out. He wanted to cut his own throat if he is not able to get a vision of God. This he did wholeheartedly.
1: Tachchaname yagnapurusha pratyachamayyadu.
0: Immediately there appeared
1: yagnapurusha kattini lakkunnadu.
0: He took away the sword from the hand of Vikramaditya.
1: Vikramaditya, idi sahasamu kani sadhana kaadu annadu.
0: Oh Vikramaditya, this is a type of adventure but not a sadhana.
1: నేనెక్కడ ఉన్నాను?
0: పేరమై
1: అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసిత ప్రాణాపాన సమాయుక్త పచామన్యం చతుర్విధం. నీలోనే ఉండినటువంటి నన్ను ఒకవైపున సంహరించడానికి పూనుకుంటూ ఒకవైపున సాక్షాత్కరించమని కోరుకుంటుండేది, ఇది ఏమైనా సాధనకి లక్షణమా?
0: ఈజ్ ఇట్ ఎ గుడ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది కరెక్ట్ టైప్ ఆఫ్ సాధన టు కిల్ యువర్ సెల్ఫ్ while I am existing in you in the form of Vaishwanara?
1: Kanuka, nenu neelone untunnanu.
0: I am within you.
1: Idi kevalam rajasika suka sahasame kani sadhana kaadu annadu.
0: This is a type of rajasic adventure but not a spiritual sadhana.
1: Kanuka ee vidhamainatundi sahasalaku bhaktude poonukoraadu.
0: A devotee should never venture to such kind of adventures.
1: Nannu pondatagitamu marganiki prema margame kaani ee sahasam kaadannadu.
0: To attain me, the right royal path is the path of love, not this kind of adventure.
1: Edi chesina edi chuchina anta daivamayam ga nivu cheyali.
0: Whatever you see, whatever you do,
1: work will be transformed into worship.
0: Then only work will be transformed into worship.
1: Kaani ee yokka brahmanudu 60 సంవత్సరం నుంచి చేస్తున్నాడు.
0: దిస్ బ్రాహ్మణ్ ఈస్ డూయింగ్ యజ్ఞ ఫర్ ది పాస్ట్ 60 ఇయర్స్.
1: కానీ ఆ బ్రాహ్మణుడు ఉచ్చరించేటువంటి మంత్రముల పైన సరి అయినటువంటి అర్థం తెలియకుండా ఆ యొక్క పదములను మాత్రమే ఒక విధమైనటువంటి ఉచ్చరించినట్టుగా శబ్దాలు చేస్తున్నాడే తప్ప నిజమైనటువంటి భావంతో నన్ను ఆహ్వానించటం లేదు.
0: He does not know the correct meaning of the words which he is uttering. And he is only mechanically pronouncing the words and therefore they are not reaching me at all.
1: మనసు మంత్రం పైన ఆశ నా పైన పెట్టుకుంటే ఎలా వస్తుంది?
0: If you keep your mind on mantra and if you desire to obtain me,
1: Puranam, Anushasto, Aniranyam Smasrajya, Sarvasya, Tadaram Chitarupam Adityavarnam, Tamasah Parastat annadu. ఎవడు మనసును వాక్కును క్రియను నాపైన అర్పితం చేసి ఎవడు నన్ను ఆరాధిస్తాడు వాడికి నేను సాక్షాత్కరిస్తాను.
0: Whoever fixes his mind, his word and his deed on me, I appear before him.
1: అదే త్రికరణ శుద్ధి. మనో వాక్ కర్మల యొక్క ఏకత్వమే నాకు ప్రధానమైన లక్ష్యం అన్నాడు.
0: దట్ ఈస్ ది ప్యూరిటీ ఆఫ్ త్రికరణాస్, యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఇన్ని చేయడానికి వానికి శక్తి లేకపోయినప్పుడు,
0: ఇఫ్ హి డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ టు డూ దిస్,
1: నా ఆజ్ఞని శిరసా వహించు.
0: లెట్ హిమ్ ఫాలో మై కమాండ్,
1: ఇది చేయి అన్నప్పుడు చేయి.
0: వెన్ ఐ ఆస్క్ యు టు డూ ఇట్, డూ ఇట్.
1: ఇది ఎట్లా చేసేది అనేటువంటి సందేహానికి అవకాశం ఇవ్వద్దు.
0: యూ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ డౌట్, హౌ కెన్ ఐ డూ దిస్.
1: గొంతు కోసుకో, తప్పక కోసుకో.
0: కట్ యువర్ హెడ్ మీన్స్ కట్ యువర్ హెడ్ ఇమీడియట్లీ, షుడ్ డూ ఇట్.
1: తప్పక ఆ ఆజ్ఞనే నీకు సంరక్షిస్తుంది.
0: దట్ వెరీ ఒబీడియన్స్ ఆఫ్ ది కమాండ్ ఇట్సెల్ఫ్ విల్ సేవ్ యూ.
2: యూ జస్ట్ హర్డ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద ఒకేషన్ ఆఫ్ కృష్ణ జన్మాష్టమి అట్ ప్రశాంతి నిలయం ఆన్ ద 2nd ఆఫ్ సెప్టెంబర్ 1991. Bhagwan explained that human life is beset with ups and downs, joys and sorrows. But people pray to Swami to get rid of all difficulties and losses. This is a totally wrong kind of prayer. Difficulties must be welcomed and must be overcome. Life would be stale if there were no trials and tribulations. Challenges draw out the human values from within and enable us to overcome difficulties and experience divinity. Thank you and Sai Ram.

0: ఎందరో మహనీయులు తపస్సు చేసి దాన ధర్మములు చేసి శరీరమును త్యాగం చేసి ఎన్నియో విధములుగా దైవాన్ని ప్రార్థించారు. కాని మరికొందరు గొప్ప శాస్త్రములను బోధించుతూ ప్రచారం సరుపుతూ జగత్తులో నలుమూలన తిరిగి తమ జీవితమును అంతిమ గావించుకున్నారు. కాని దైవం యొక్క కృప ప్రేమ లభ్యము కాలేదు. కారణం సజ్జనం సేవనం వినా సత్పురుషుల యొక్క మహనీయుల యొక్క సేవలు సరిపినప్పుడే ఈ తపశ్శక్తి ఫలిస్తుంది. కానీ సేవలు లేక ఎన్ని విధముల ధ్యానం చేసినప్పటికీ ఈ తపస్సు సిద్ధించలేదు.
1: There are many noble souls who did penance, acts of charity, sacrifice, and prayed to God for liberation. Well, there are many who have gone through sacred texts, propagated the divine message, and sacrificed their lives. But they could not receive God's grace and love. The reason is, one has to serve the noble souls, the saints and seers, which is much more than the power of the penance or any austerity.
0: ఈనాడు మన విద్యార్థుల యొక్క పుణ్యము చాలా గొప్పది.
1: This day is the result of several of the vast meritorious deeds of our students.
0: అనేక మంది మహనీయులను స్మరించి స్పర్శించి సంభాషణలు సలిపి వారి అనుగ్రహమును పొందుతూ వచ్చారు.
1: They have had number of opportunities to listen to and to touch and to associate themselves with the noble people.
0: దర్శన స్పర్శన సంభాషణల చేతనే భారతీయులు ఎంతో మంది కృతార్థులైనారు.
1: There are many Bharatiyas who could redeem their lives by the touch, the glimpse and conversation with the divine.
0: నేటి కలియుగ ప్రభావం చేత భక్తి శ్రద్ధలు నశించి నాస్తికత్వం పెరిగి అనేక విధములుగా దారి తప్పిపోతున్నటువంటి విద్యార్థులకు ఇలాంటి బోధనలు చాలా అవసరం.
1: As a result of the effects of Kali age, devotion and sincerity are fast disappearing and people are turning atheistic in their tendencies and are totally perverted. Under these conditions, teachings are absolutely needed.
0: Vidyarthulara.
1: Students.
0: Kevalamu oka vyakti darshinchanta matramuna mana manovishtam neraveradu. మరొక వ్యక్తిని స్పర్శించడం వలన మన అభిష్టం నెరవేరదు. వారితో సంభాషణ జరిపినప్పటికీ మన యొక్క శాంతి ఫలం కాదు. కానీ దర్శన స్పర్శన సంభాషణ చేతనే మానవుని యొక్క హృదయము ఫలించి శాంతి చెందును.
1: బై మీర్ ఎంజాయింగ్ ద గ్లింప్స్ ఆర్ కన్వర్సేషన్ వుడ్ నాట్ ఫ్రక్టిఫై అవర్ లాంగ్ ఫెల్ట్ నీడ్. All these three together, the glimpses, the vision of such people, conversation and their touch, certainly would pacify our heart, giving all comers.
0: మానవుడు తరించుటకు నవవిధ మార్గములు అత్యవసరము.
1: There are 9 paths of devotion prescribed for human liberation.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: చంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనము,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: శ్రవణ మనన తిత్యాసన చేత మానవుని యొక్క జన్మం సార్థకం గావించుకోగలడు.
1: మ్యాన్ కెన్ వర్క్ ఫర్ హిజ్ లిబరేషన్ బై శ్రద్ధ, సిన్సియరిటీ, ద శ్రవణ, లిసనింగ్ అండ్ కాన్స్టెంట్ ప్రాక్టీస్.
0: పిల్లలు, ఈనాటి పిల్లలు మహా తెలివితేటలు కలిగినటువంటి వారు.
1: ద మోడర్న్ జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ ఆ తెలివితేటలన్నీ కూడాను సద్వినియోగపరుచుకున్న వారెంతో జన్మ సార్థకం చేసుకున్నవారు.
1: దే హ్యావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ అండ్ గెట్ రిడీమ్ దేర్ లైవ్స్.
0: కానీ ఇప్పుడు ఈ జన్మకు తగినటువంటి మార్గము ఆధ్యాత్మికమే.
1: ఫర్ దిస్ హ్యూమన్ లైఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ద స్పిరిచువల్ పాత్ విచ్ ఇస్ మోస్ట్ అప్రోప్రియేట్.
0: కానీ ఈనాటి విద్యార్థులు తెలివితేటలన్నీ కూడాను పెడమార్గం పట్టించి వాదోపవాదముల చేత కాలంని వ్యర్థం గావించుకుంటున్నారు.
1: ద మోడర్న్ జనరేషన్ స్టూడెంట్స్ బికాస్ ఆఫ్ దేర్ వెరీ హై ఇంటెలిజెన్స్ దే ఇండల్జ్ ఇన్ ఆర్గ్యుమెంటేషన్ అండ్ వేస్ట్ దేర్ టైం.
0: ముఖ్యంగా దైవం యొక్క అనుగ్రహము ఒక ప్రేమకు మాత్రమే లభ్యమవును.
1: మోస్ట్ ఇంపార్టెంట్లీ వన్ కెన్ బి ది రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ త్రూ లవ్ ఓన్లీ.
0: ఈ ప్రేమ దైవానుగ్రహం చేయాలి తప్ప మరొక మార్గంలో మనకు లభ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది లవ్ దట్ యు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ గాడ్స్ ఇన్ఫినిట్ మర్సీ.
0: ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే భగవంతుని అనుగ్రహించినటువంటి చక్కని రాజమార్గము.
1: దిస్ లవ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ విచ్ ఇస్ ద రాయల్ పాత్.
0: ఆ రాజమార్గమును మనం అనుసరించడం చేత మనము కూడాను ధన్యులమవుతామనేటువంటి విశ్వాసం విద్యార్థుల్లో అభివృద్ధి కావాలి.
1: ద స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ దే షుడ్ ట్రేడ్ అలాంగ్ ద రాయల్ పాత్ ఆఫ్ లవ్ అండ్ గెట్ లిబరేటెడ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్య అనగా కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: స్టూడెంట్ షుడ్ నాట్ లిమిట్ హిమ్సెల్ఫ్ విత్ గెటింగ్ హిమ్సెల్ఫ్ ఫెమిరలైజ్డ్ విత్ టెక్స్చువల్.
0: గ్రంథ పరిచయం చేత కేవలం మనకు లభ్యమయ్యేటువంటిది విషయం మాత్రమే లభ్యమవుతుంది.
1: ద టెక్స్చువల్ నాలెడ్జ్ విల్ గివ్ యూ ఓన్లీ ఇన్ఫర్మేషన్.
0: దైవానుగ్రహం కలగాలంటే ఆ యొక్క గ్రంథ పరిచయం చేత దాన్ని ప్రాక్టికల్ గా ఉంచి తద్వారా దైవానుగ్రహమునకై ప్రార్థించాలి.
1: ఇన్ అడిషన్ టు దిస్ టెక్స్చువల్ నాలెడ్జ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ వాట్ ఈస్ కంటెయిన్ దేర్ ఇన్ అండ్ హ్యావ్ టు ఫెర్వెంట్లీ ప్రే ఫర్ గాడ్స్ గ్రేస్.
0: ప్రేమ ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మానవుడు ప్రేమ చేతనే ఎన్నో విధములైనటువంటి శక్తులను సాధిస్తూ వచ్చాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ అచీవింగ్ వేరియస్ ఫ్యాకల్టీస్ త్రూ లవ్.
0: మనస్సు యొక్క స్వాధీనము, సాధన యొక్క స్వాధీనము, ప్రకృతి యొక్క స్వాధీనము ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
1: హీ కుడ్ విన్ ఓవర్ హిజ్ మైండ్, he could fulfill his spiritual practice and also win over the ways of nature only by love.
0: Durgunamulu duralochanalu dustakamula cheta manasu swadhinam eppatiki kaadu.
1: The mind can never be controlled by joining the bad company, resorting to bad practices and entertaining wicked ways.
0: Bhavyamaina prema chetane manavuniki kontha varaku saarthakata kalugutundi.
1: It is only the divine, ever fresh, unpolluted love that will liberate us ultimately.
0: ప్రతి మానవుని యందు కూడాను తరగనే శక్తి ఒక ప్రేమ.
1: It is only the infinite love which is inherent in man.
0: ఎన్ని విధములు సాధన సరిపినప్పటికీ ప్రేమ తరిగేటువంటిది కాదు, పెరుగుతూనే వస్తుంది.
1: In spite of continued spiritual practice whatsoever, the love goes on increasing, it never diminishes.
0: Prakrutamainatvanti prema kaadu, parakrutamainatvanti prema.
1: It's not worldly love, it is spiritual love.
0: Daivanni manam nirantaram kudan talli dandrula vare premistu raavali.
1: You should love God as much as you love your father and mother.
0: Aa prema ku michinatvanti maroka prema ee jagatlo kaalaraadu.
1: There's nothing parallel to the divine love.
0: దీనిని డివైన్ లవ్ డివైన్ లవ్ అని చెప్తారే కానీ అది డివైన్ కాదు.
1: Though we declare it as divine love, it is not so.
0: దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రేమ.
1: It is bhavya, the ever new, and is divine spiritual.
0: కనుక ప్రతి యువకుడును తెల్లవారు లేచిన మొదలుకొని సాయంకాలం పరుడునంత వరకు కూడాను ఈ ప్రేమ చేతనే తాను ధన్యుడు కావాలి.
1: Therefore, one can have fulfillment in life by practicing developing love from dawn to dusk.
0: Toti manavulanu snehituluga bhavinchukoni varnandanni preminchali.
1: We have to consider everyone as our friends and love.
0: Toti manavulu varini kudanu preminchali.
1: We have to love the fellow men.
0: Ee prema chetane jagatanta ikudanu okkadiga marchavachu.
1: The whole world becomes one only by love.
0: ప్రపంచమంతా ఒకటిగా మారవాలన్నా ఒక ప్రేమ మాత్రం తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
1: ద వరల్డ్ క్యాన్ బి యునైటెడ్ ఓన్లీ బై లవ్ అండ్ బై నో అదర్ వే.
0: కాన విద్యార్థులారా, మీరు విద్య నిమిత్తమై అనేక రకమైనటువంటి పాటు పడుతున్నారు.
1: స్టూడెంట్స్, యు ఆర్ స్ట్రైవింగ్ హార్డ్ టు అక్వైర్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్.
0: ఈ విద్య చేత కొన్ని గ్రంథములను మీరు పాస్ చేయవచ్చు.
1: You may successfully go through certain texts.
0: కాని అవన్నీ కూడాను నెగటివ్ పదం.
1: They are all negative, totally.
0: కాని పాజిటివిటీ కావాలి మనకు.
1: But what we need is positivity.
0: దివ్యమైనటువంటి ప్రేమ, శాంతము, దయ, సహనము, సానుభూతి ఇత్యాది గుణములు మనలో ఎన్నో ఉన్నాయి.
1: There are qualities like love, peace, compassion, forbearance, sympathy, immanent in us.
0: ఇట్టి తరగనటువంటి యొక్క గుణములు మానవుని యందు ఎన్నో ఉన్నవి. వాటిని మనము సరైనటువంటి అభ్యాసం చేత స్వాధీనం చేసుకోవాలి.
1: By constant practice, we can foster them, we can grow these noble qualities.
0: ఎందరో పెద్దలందరూ కూడా భారతదేశం నందు ఇలాంటి మార్గం చేతనే తరిస్తూ వచ్చారు.
1: Many elders in the past were liberated in this sacred land of Bharat by this way.
0: Manavuni manasunu marchavalante prema chetane marchali.
1: It is only the love that alone can transform the mind.
0: Ee prema lekunda denikini adi maradu.
1: Mind can never be changed without love.
0: Manasu manasu manasu ee manasu anetuvantidi elantido meeku telusunu.
1: You know what mind is.
0: Manasu chala katinamainatundi.
1: Mind is so strong.
0: Chala shakti galinatundi.
1: It is powerful.
0: Manasu anetundi deniki labhyam kadu.
1: It cannot be controlled by any other way.
0: Oka prema chetha maatrame manasu manaku labhyam avutundi.
1: It can be brought under control, mind, only by love.
0: Kanuka vidyarthulara,
1: students,
0: మీ ప్రేమలన్నింటి కూడాను కేవలం దైవం నిమిత్తమై దీనికి దారమయ్యండి.
1: ద లవ్ హ్యాస్ టు బి సరెండర్డ్, హ్యాస్ టు బి సెంటర్డ్ ఫర్ ద డివైన్.
0: ఈ ప్రేమను చదువుల నిమిత్తమై ఎంత దారబోసినటువంటి వారు లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ వారందరూ ఆ దైవాన్ని పొందగలిగినారా?
1: దర్ ఆర్ మెనీ పీపుల్ దట్ లవ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. డూ దే లవ్ గాడ్? నో.
0: కాదు కాదు కాదు.
1: సర్టన్లీ నాట్.
0: ఏకాంత వాసం చేసి ఆ ఏకాగ్రతమైనటువంటి యొక్క మనసు లోపల ఈ పవిత్రమైనటువంటి దైవచింతన చేసినప్పుడే అది మనకు ప్రాప్తిస్తుంది అనేటువంటి సత్యాన్ని వాడు గుర్తించి వర్తించాలి.
1: ఇట్ ఈస్ అబ్సల్యూట్ నెసెసిటీ టు నో ద బేసిక్ ఫ్యాక్ట్ అండ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ దిస్ వే, దట్ వీ హ్యావ్ టు బి ఇన్ సాలిట్యూడ్, టర్న్ అవర్ మైండ్ ఇన్ వర్డ్ అండ్ థింక్ ఆఫ్ గాడ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఎన్ని చదివినప్పటికీ,
1: in spite of your learning,
0: inni shastramani meeru bodhinchinappatikini,
1: in spite of all sacred
0: prema shastram cheta tappa anya shastramuniki idi labhyam kadu.
1: It is only through the text, the shastra of love, you can acquire, achieve, but by no other way.
0: Premaku vasamainatvanti yokka daivamu mari denikini vasam kadu.
1: God submits to love alone, but no other thing.
0: Premaku bhagavantudu chaala sulabhanga vasam avutadu.
1: It's quite easy to have God only by the path of love.
0: Kanuka prema chetane meeru daivanni pondandi.
1: Therefore achieve divinity by love.
0: దైవముఖం ఇచ్చినటువంటి ఒక శక్తి ఈ లేఖంలో మరొకటి కనిపించదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో గ్రేటర్ హైయర్ పవర్ దాన్ లవ్.
0: కనుక ప్రపంచంలో అన్నీను చింతనే.
1: వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ద ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్స్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: ద మిస్టరీ.
0: సర్వచింతల బాబడి సర్వేశ్వ ప్రేమ. ఒక్కదానిని మీరు సాధించాలంటే సర్వచింతలు కూడాను దానికి వశమైపోతాయి.
1: ఆల్ దీస్ వరీస్ క్యాన్ బి సాల్వ్డ్ బై థింకింగ్ ఆఫ్ గాడ్ ఓన్లీ, హూ ఇస్ ఓన్లీ అవర్ రిఫ్యూజ్.
0: ఇట్టి పవిత్రమైన ప్రేమను మీరు ఈనాడు వ్యర్థం చేసుకుంటున్నారు.
1: వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సీక్రెట్ లవ్ విద్ ఇన్ అస్.
0: భౌతికమైన విద్యను నేర్చండి, తప్పులేదు.
1: ఎక్వైర్ సెక్యులర్ నాలెడ్జ్, నథింగ్ రాంగ్ అబౌట్.
0: కానీ శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను పొందుటకై దీన్ని దారబోయాలి.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ లైజ్ ఇన్ ఎక్వైరింగ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, దట్ విచ్ ఇస్ ఇమ్మోర్టల్ డివినిటీ.
0: ఎందరో మంది పెద్దలు,
1: మెనీ ఎల్డర్స్,
0: ఇలాంటి ఘనులు,
1: సచ్ మైటీ గ్రేట్ పీపుల్,
0: ప్రపంచమంతా సంచరించి,
1: హావ్ గాన్ రౌండ్ ద వరల్డ్,
0: వారి ప్రబోధన చేత,
1: త్రూ దేర్ టీచింగ్స్,
0: జగత్తును ఎంతైనా ఉద్ధరిస్తూ వచ్చారు.
1: దే కుడ్ వర్క్ ఫర్ అడ్వాన్స్మెంట్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ప్రాచీన విద్యులంతా లేకపోతే మన భారతదేశం ఇంకే గతి పట్టి ఉండేది.
1: వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు భారత్ హ్యాడ్ దేర్ నాట్ బీన్ పీపుల్ ఆఫ్ దిస్ సార్ట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను పెద్దలను అనుసరించాలి.
1: ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో ఎల్డర్స్.
0: వారు ఏమి చెప్పినా కూడాను అది ఒక శాస్త్రమంత ప్రమాణంగా తీసుకుని దాన్ని సాధించాలి.
1: వాట్ ఎవర్ దే సే యు హావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ స్టాండర్డ్ టెక్స్చువల్ టెక్స్ట్ శాస్త్ర అండ్ ఫాలో.
0: కనుక మీరు ఇంగ్లీష్ పదాలు గొప్పగా ఉపయోగించి దానివల్ల ఏదో అన్ని తెలిసినని మీరు గర్విస్తూ ఉండవచ్చును, కానీ ఆ గర్వము దీనికి ఏమాత్రము పనికిరాదు.
1: యూ మే ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ప్రైడ్ ఈజ్ యూస్లెస్ ఇన్ ఎనీ వే.
0: ఈ గర్వం అనేటువంటిది మానవుణ్ణి కేవలము ఒక అధుణ్ణి చేస్తున్నది.
1: ప్రైడ్ రూయిన్స్ మ్యాన్.
0: ఈ గర్వం చేతనే మానవుడు అతపతనమైపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ టోటల్లీ స్పాయిల్డ్, పుట్ టు టోటల్ రూయిన్ బై ప్రైడ్.
0: ప్రేమ చేతనే మానవుడు ఎంతగానో అధికుడవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ లవ్ హీ కెన్ గ్రో టు హైట్స్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రేమను అభివృద్ధి పరచుకొని,
1: డెవలప్ లవ్
0: వినయ భయ విశ్వాసముల చేత,
1: విత్ ఆల్ ది ఒబీడియన్స్,
0: దైవాన్ని స్వాధీనం చేసుకుని,
1: అచీవ్ గాడ్
0: తద్వారా మీరు తరించడానికి ప్రయత్నించండి.
1: And make every effort to liberate yourselves.
0: మానవుడు తరించటకు ప్రేమ ఒక్కటి తప్ప అన్య మార్గం ఏది గతి లేదు.
1: బట్ ఫర్ లవ్ దేర్ ఇస్ నో అదర్ పాత్ లీడింగ్ టు లిబరేషన్.
0: ఈ ప్రేమ ఎంత ధన్యుణ్ణో చేస్తుంది.
1: లవ్ విల్ సర్టన్లీ రిడీమ్ యూ.
0: పెద్దలందరూ ఈ ప్రేమ ద్వారానే గమ్యం చేరారు.
1: ఆల్ ఎల్డర్స్ రీచ్ గోల్ త్రూ లవ్.
0: కనుక మీరందరూ కూడాను ప్రేమను మాత్రం పోగొట్టుకొనక ప్రేమను మాత్రమే ప్రధానమైన లక్ష్యంగా తీసుకుని తద్వారా మీరు తరించండి.
1: నెవర్ లూజ్ లవ్. కీప్ లవ్ యాజ్ ద మెయిన్ గోల్ అండ్ గెట్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్.
0: ప్రేమ సులభంగా మీకు కనిపిస్తుండొచ్చును, కానీ దానికి మించినటువంటిది మరొక శక్తి ఈ జగత్తులో కానరాదు.
1: లవ్ మే లుక్ అపియర్ సో సింపుల్, బట్ దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ దాట్.
0: ప్రేమకు మించినటువంటి శక్తి మరొకటి కానరాదు.
1: There is no other greater power than love.
0: Devame prema, premane devam.
1: God is love, love is God.
0: Live in love.
1: Live in love.
0: Idiye mir nechukovalsinatundi.
1: God is love, love is God. Live in love is the message of Bhagavan.
0: Prema mudita manase kalpo Rama Rama.

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: one who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: ప్రేమస్వరూపులార, మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమస్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss, the second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి
0: మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్,
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.

0: వన్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ హిస్ సారో.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: It so happens that happiness and bliss are the very true form of man. So he wants to have his natural form.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడాను లేకపోలేదు.
0: It is not as if there is not a truth with a scientific basis for this.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: The nature of sugar is to be sweet.
1: విచ్చిన గులాబి పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగాని మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: In the same manner, man desiring to have happiness which is his nature is his normal duty.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము.
0: In the daily world, we experience and see this truth every day and we follow this truth in our behavior.
1: ఎక్కడెక్కడా ఈ సహజం ఉన్నదో అక్కడక్కడా ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృశిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుతున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతని దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: If an individual is suffering from sorrow, every other individual who meets him on the way will try and ask him the question, what is the reason for your sorrow?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: Truly, what is the reason for asking for the reason for this sorrow?
1: Anaga dukkhamu manavuniki asahajam kanuka ee asahajamainatundi dukkhamunu manavudu vichitramuga prashninchadaniki prayatnistadu.
0: This means that since sorrow is unnatural to man, man asks a question, why is this unnatural sorrow come to you?
1: Maraku tegeyandu ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: In another instance, man will be very happy with bliss.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించటం లేదని ఎవరు కూడా ప్రశ్నించరు.
0: In that context, another individual who sees such a happy man will not ask the question, why are you not in sorrow? Why are you happy?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉంటుంది.
0: Such a question, if asked, will be contrary to what is normal.
1: Kanuka itti sahajamainatundi yokka manavattvanni vyaktutvanga mana bhavinchi divyatvanni vismarinchi manamu aneka vidhamainatundi dukkhamulaku guri avutunnamu.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: Tana satyamainatundi aanandamunu taanu koratamu tana asatyamainatundi dukkhamunu dveshinchadamu prati manavuniki kartavyam.
0: That which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it, is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణమే.
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: ద రీజన్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఈజ్ రిలేటెడ్ టు అవర్ బాడీ, టు అవర్ సెన్సరీ ఆర్గన్స్, టు అవర్ మైండ్ అండ్ టు అవర్ ఇంటెలెక్ట్.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: What are the impurities and faults relating to the body, relating to the sensory organs, the mind and the intellect?
1: వీటి మాలిన్యమును మనం దూరము చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ పుష్ అవే ది ఇంప్యూరిటీస్ ఇన్ దీస్ రిగార్డ్స్ అవే ఫ్రమ్ అస్ విల్ వీ డిజర్వ్ టు ఎంజాయ్ హ్యాపీనెస్.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణదోషములు ఏమిటి?
0: వాట్ ఎగ్జాక్ట్లీ

0: the faults that are contained here.
1: Raga, Dvesha, Padavi, Pratishthale. Deeniki moola kaaranam.
0: The main reasons for this are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: Kevalamu manavattvamlo aneka vidhamainatvanti yokka samasthari yendu nityamu manamu anubhavistunnamu.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: Oka chinna udaharanam.
0: There's one small example.
1: Manavudu శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నారు.
0: In order to have happiness and enjoyment, some people, by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బులకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club, in many ways drinking, gambling and many other such bad paths we are living in them.
1: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బులకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కానీ ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తలయందున్నది కానీ వేరొక ప్రదేశమందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయ్యి సమాజమును కూడా నువ్వు భ్రష్ట్ గావించుతున్నావు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యాపీనెస్ మ్యాన్ టేక్స్ టు దీస్ రాంగ్ పాత్స్ అండ్ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్. నాట్ ఓన్లీ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్, హీ లూజెస్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ ఇన్ హిస్ లైఫ్.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: హ్యాపీనెస్ ఈజ్ హిస్ ఫామ్.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as
1: tananaga? Nenoka purushunnu, nenoka vyaktini, nenoka baludunu, nenoka streeni aneetunti yokka deha bhrantito cheppinatunti jawabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of Atma which is intended to find out his own true nature.
1: Anandamu Atmam swaroopam kanuka itti aanandaanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam palakinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of Atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది ప్లేస్ వేర్ దిస్ బ్లిస్ రిసైడ్స్ ఇస్ వన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ ప్లేస్.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడు ఉన్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: On one day this son was stung by a scorpion.
1: కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: The father looked at the son who is suffering.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు పుట్టింది చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a
1: కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: Ore nayana telu ekkada kuttindi ani prashninchadu.
0: The father asked, where has the scorpion stung you?
1: Nana aa moola kuttindi ani cheppadu.
0: The son says, the scorpion has stung me in this corner.
1: Kaani ee buddhimantudainaatvanti tandri aa techinaatvanti mandunu moola petti tikkadu.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: కానీ ఉన్న బాధ దేహం పైన, పెట్టిన మందు మూల పక్క.
0: ది పెయిన్ ఇస్ ఇన్ ది బాడీ, ది మెడిసిన్ హ్యాస్ బిన్ ప్లేస్ ఇన్ ది కార్నర్ వేర్.
1: అదే విధముగానే మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము, దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది రెస్ట్లెస్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ టు అస్ ఈస్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ది రెమెడీ వీ ట్రై టు ఫైండ్ ఈస్ ఇన్ అనదర్ ప్లేస్.
1: ఈ విధముగానే మన దుఃఖములకు, మన అశాంతికి, మన కష్టములకు కారణమేమిటి అనేటువంటి విచారణ మనం చేయటం లేదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ అవర్ సారో, ఫర్ అవర్ రెస్ట్లెస్నెస్ అండ్ ఫర్ అవర్ ట్రబుల్స్, వాట్ ఈస్ ది రీజన్ వీఆర్ నాట్ ట్రైంగ్ టు ఆస్క్.
1: దీనికి కారణము మనం తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలం.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వీ లెర్న్ వాట్ ది రీజన్ ఈస్ దెన్ వీ కెన్ ఫైండ్ ది రెమెడీ.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసనలు యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని అర్థం చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our sense.
1: ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్రములు కాని, పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగతంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశముగా ఆవించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింప చేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనం జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందం లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకిక సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యం.
0: In all materials of this world, there is no natural happiness but only
1: artificial. ఒక ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళల ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతా కూడాను క్షణ క్షణమునకును మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా అందించగలరు.
0: Such changing world, such changing individuals and such changing matter, how can they give true happiness to anyone?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: What keeps on changing will give you pleasure which will also keep on changing.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: Kanuka inka aanandam anetundidi marpu kaanetundi aanandam etla avutundi.
0: How can we get out of this situation a bliss which is permanent and not changing?
1: Kanukani దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. Neevu dehamu kaadu.
0: You are not your body.
1: Idi naa deham antunnavu. Naa deham anukunnappudu deham neevu kaadu anetundi yokka satyamu gurtinchukovachu.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: Idi naa kachipu anukunnappudu ee kachip nenu kaadu anetundi satyam spashtamavutunnadi kada.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: Kanuka deham neevu kaadu.
0: So you are not the body.
1: Nee dehamu.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన యందు కూడాను పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పరిశీలించుకొని ఏ తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పేది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is mithya.
1: Jeevaiva Brahmavana para. Anaga jeevude devudu anetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka yekavata jeevudu evaru jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane deha bhranti cheta neevu manavuduga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branch cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatma ga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: deeni anek paryayam cheppanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yetavata jeevo devayuna para jeevatvame daivatvanga untunnani ee tattvamu prabodhistunnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: Kanuka jeevudu oka vidhamainatu yatraga prarambhamainadu.
0: So jeeva commences existence as a pilgrim.
1: Deenine jeeva yatra annaru.
0: This has also been called the pilgrimage.
1: Ee yatraku oka gamyam unnadi.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: Ee yatraku oka margam unnadi.
0: For this pilgrimage there is a path.
1: Kaani మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడాను ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతులకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: The pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము ఏది అసత్యము?
0: What is truth, what is untruth?
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: It is
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డూ నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీ వన్ ఎల్స్. వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియస్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వము.
0: దిస్ కాన్షియస్ ఇట్సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
1: కనుకనే నేను అనేక పర్యాయములు నాలుగు ఎఫ్ల గురించి నేను చెప్తుంటాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది ఫోర్ ఎఫ్స్.
1: మొదటి ఎఫ్ ఫాలో ది మాస్టర్, ఇది నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ ఎఫ్ ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ ఎఫ్ ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది finish the game.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణువడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్వం అసి ఒక్కటి.
0: These have been said as the first one.
1: Tat రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma, is Prajna.
1: మూడవది అయమాత్మ బ్రహ్మ.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగవది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్లేషిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths, which have been our traditions and culture, we have to believe them today.
1: ఈనాడు vidya vidya vidyani kevalamu bahula grantha parichayamune vidyaga manam bhavistunnamu.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ఈనాటి vidya antai kudanu kevalamu pottakooti vidyalu maatrame.
0: All education of today is simply intended to eke out your livelihood.
1: Manavatvanni vikasimpa cheseetuvanti vidya vidya.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta suddhi gavinchetvanti vidya vidya.
0: That education which purifies your mind is education.
1: Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించినటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్ టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి పదార్థము కూడాను ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది.
0: All material in this world has to go back to where from it has come.
1: మనం ఈ జీవ యాత్ర ఎక్కడికి చేస్తున్నాం?
0: Our pilgrimage of the jiva.
1: మనం ఎక్కడ నుంచి వచ్చాం?
0: Where from have we come?
1: మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: Where from have we come? The from address is not known to us.
1: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
0: Where are we going to end? This two address is also not known to us.
1: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ని ఎక్కడ పడేస్తారు?
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: ఈ నాడు మనము మానవుడై పుట్టినందుకు ఫ్రమ్ అడ్రస్ లేక టు అడ్రస్ ఇందులో ఏదో ఒక దాన్ని మనం గుర్తించాలి.
0: Today, having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: ఎక్కడ నుంచి వచ్చామో మనకు తెలియదు.
0: We do not know where from we have
1: come. కానీ ఎక్కడికి పోతామో అనేటువంటిది మనకు తెలుసు బాగా.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్ట తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును, సత్య మార్గమును, ధర్మ మార్గమును, పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
0: By following a good path, by following a dharmic path, and by following truth, we will reach the final end, which is the good one.
1: Karuka mana nitya jeevithamulo manam anusarinchavalasinatundi margamulanu manam gurtinchadaniki prayatninchali.
0: In that context, we should try and recognize the paths which we should follow in our daily life.
1: Kanukane manam echchata nundi vachino achchatike cheratam anetundi bhagavatam yokka pramanam.
0: It is the authority of the Bhagavata which says, from where you have come, to that place we have to reach.
1: అదే విధముగానే భగవద్గీతలందు కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః.
0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
1: కనుక ఎక్కడి నుంచి వచ్చింది అచ్చటికి పోయి చేరడానికి ప్రయత్నించాలి.
0: So we should make an attempt to reach that place.
1: ఏతావాత మనము భగవంతుని నుంచి వచ్చాము.
0: Be that as it may, we have come from God.
1: ప్రతి మానవుడు కూడాను messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము ఇది మానవత్వానికి విరుద్ధము.
0: మ్యాన్ హూ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ గాడ్ టు అండర్టేక్ డెమోనియక్ క్వాలిటీస్ ఈస్ కాంట్రరీ టు హ్యూమన్ నేచర్.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: Oka chinna udaharanam.
0: There is one small example.
1: Manam graham nunchi karyartamai gramantaram vellinaamu.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: Gramantaram vellina tarvata aa gramamulo mana karyanni poorthi chestuntamu.
0: After going to the village, we finish our work, which is
1: karyam poorthi aina tarvata aa gramamulo ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రం ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
0: ఆఫ్టర్ ది టాస్క్ ఇస్ డన్, ఆల్దో దేర్ మే బి సెవెరల్ అట్రాక్షన్స్ ఇన్ దట్ విలేజ్, వి ఆర్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ దట్ విలేజ్ పర్మనెంట్లీ.
1: తిరిగి మన స్వస్థానమైనటువంటి మన గృహం వచ్చి చేరేంత వరకు శాంతి కానీ విశ్రాంతి కానీ శూన్యం.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
1: అదే విధముగానే మనం ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఫుల్ఫిలింగ్ ఎ సేక్రెడ్ టాస్క్ ఎ రైచువస్ టాస్క్ ఫర్ ఫుల్ఫిలింగ్ గుడ్ అండ్ కీపింగ్ గుడ్ కంపెనీ వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్.
1: మన మానవత్వాన్ని సార్థకం గావించుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాము.
0: వీ హావ్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఫర్ ది టాస్క్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ది
1: మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాం.
0: We have come here to recognize the divinity in us.
1: కేవలము జీవితం అంతా కూడా నువ్వు లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థం గావించుకునే కోసం రాలేదు.
0: We have not come here to waste our life all the time loading and unloading.
1: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: Have we come for food and drink? No.
1: జంతూనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
1: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Truly, human nature is a very sacred thing.
1: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చుంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
1: కనుకొ తిండి తీర్థాదుల నిమిత్తమే కాదు మనం వచ్చిందేది, పవిత్రమైనటువంటి ఆత్మార్థమై వచ్చాము.
0: We have not come for food and drink. We have come in order to know the nature of sacred art.
1: దీని యొక్క ఆదర్శాన్ని చిన్న చిన్న ఉదాహరణంగా నదులు కూడా మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: The ideals that are contained in this situation are being taught to us in a nice manner by rivers.
1: ఇంకా నదులు ఉన్నవి.
0: We will take the case of the river.
1: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
1: సముద్రం యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
1: ఈ యొక్క నదులు మొట్టమొదట సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
1: కాని ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: అదీనాం సాగరో గతిహి.
0: All the rivers go into the ocean.
1: ఎక్కడ నుంచి వచ్చెనో అక్కడికే పోయి చేరునాయి.
0: The place from which they have come, they go back to that place.
1: మనము ఒక కుండ చట్టి అనేటువంటిది మట్టి నుంచి చేచాము.
0: We look at a pot. This pot or a pan has been made from mud.
1: Kumarivadu matti nunchi aneka vidhamaitundi kundalu chestu vachadu.
0: The potter uses mud and makes different types of
1: kani ivi bhadramuga undinanta varaku manavudu uniyogichukuntunnadu.
0: So long as these pots are secure and safe, man uses them.
1: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
1: అది ఏమైనా కింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: బట్ ఇఫ్ ది పాట్ ఫాల్స్ డౌన్ అండ్ బ్రేక్స్ ది పాట్ బికమ్స్ యూస్లెస్.
1: కానీ అది కింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: When the pot falls and breaks, people tread on that and become smaller and smaller pieces.
1: కట్టగడపడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: In the end, it changes into mud.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: These pots coming from mud go back to mud.
1: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: Mana dehamulu kevalamu oka paathrala vantivi.
0: Our bodies are like the pots.
1: Idi matti paathralu.
0: These are made up of mud.
1: Deeni pere mrunmayam.
0: దిస్ ఇస్ కాల్డ్
1: చిన్మయం కాదు.
0: దిస్ ఇస్ నాట్ మేడ్ అప్ ఆఫ్ డివినిటీ.
1: చిన్మయం అనేటువంటి యొక్క స్థానములకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సలుపుతూ ఉండాలి.
0: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మడ్ పాట్ దిస్ ఇస్ మేకింగ్ ది జర్నీ టు రీచ్ ది ఇమ్మార్టల్ ప్లేస్.
1: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనం చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
0: వాట్ ఈస్ ది పాత్ విచ్ వి హావ్ టు అడాప్ట్
1: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ
0: వాట్ ఈస్ ది వే టు అటైన్ ఇమ్మార్టాలిటీ
1: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీస్ ఈస్ ది ఓన్లీ వే టు ఇమ్మార్టాలిటీ
0: రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈస్ ది ఓన్లీ వే టు
1: ఇమ్మార్టాలిటీ యొక్క ఈ దుర్గుణములు దురాలోచనలు దుష్ప్రవర్తనలు ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈ నాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: All the elemental substances, five elements.
1: కానీ పంచభూతములు కూడాను అస్తమందుంచుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: But man who has got control of these five basic elemental substances, he is forgetting his natural
1: order. ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: Today science has reached the skies.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కాని సైన్స్ చంద్రమండలం చేరింది కాని సెన్స్ లో ఉన్నారు.
0: But science has reached the moon, but the sense is at a very low level.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షల మైలు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 inches హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate 0.5 inch into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్ ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries, for who are they?
1: అంటే మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైనటువంటి రీతిగా తాను పెంపొందింపు చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడెన్ హిస్ హార్ట్
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ది ఆమ్నిప్రెసెంట్ డివినిటీ ఇట్ షుడ్
1: వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వం గొప్పతనం కాదు.
0: Human nature, which is highly individualistic, is not great.
1: సమస్త స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనము కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner human nature should not divide into small individuals.
1: మానవత్వమునకు మానవత్వమునకు మధ్యన ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కనవాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half of pain.
1: కానీ ఈనాడు మానవుడు స్వార్థపరుడై తన స్థానము తన అధికారము తన యొక్క ఆనందమును మాత్రమే తాను కోరుకుంటూ జగత్తు యొక్క విశాలమైనటువంటి యొక్క భావాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Unfortunately today, man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
1: కనుక ఈనాడు విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి.
0: We should in that context promote broad
1: ee prema vallane manaku labhinchetuvanti yokka shashvata anandanni manam anubhavinchochu.
0: It's only through this prema that we can enjoy permanent happiness.
1: Nijamuga padarthamulu yokka tattvamu kevalamu oka vidhamainatuvanti yokka samyoga viyogamulato koodinatuvantidi.
0: Truly the nature of matter is such that it is intimately connected with coming together and separating.
1: Padarthamulu kuda samyoga viyogamulu untunnavi.
0: All matter consists of coming together and separating from each other.
1: కానీ ఈనాటి మానవుడు కేవలము వన్ వే ట్రాఫిక్ లో బయలుదేరుతున్నాడు.
0: మ్యాన్ ఆఫ్ టుడే అక్సెప్ట్స్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్.
1: అతనికి సంయోగం మాత్రమే కావాలి కానీ వియోగాన్ని ఆశించటం లేదు.
0: హి ఓన్లీ వాంట్స్ యూనియన్, హి డస్ నాట్ వాంట్ టు ఫేస్ సెపరేషన్.
1: పుట్టిన వ్యక్తి గిట్టక తప్పదు.
0: వన్ హూ ఇస్ బోర్న్ హ్యాస్ టు డై.
1: తీసుకున్న గాలి విడువక తప్పదు.
0: The air you breathe in has to be given out.
1: Ninna annamu visarjinchaka tappadu.
0: The food you take has to be kept.
1: Ivanni kudano samyoga viyogamulato kurtamalele mana jeevitamu kshemanga abhijjothunnadi.
0: It's only when all these things contain coming together and giving up separating our life can
1: be. Kevalam samyogamu maatrame manam aashinchatamu chaala dukkhamulaku hetumu.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: One small example.
1: గాలిని తీసుకున్నాం. ఇది సంయోగం.
0: We breathe air. This is coming together.
1: తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
1: చూడు, వియోగం కూడా నువ్వు వెంటనే అవసరం.
0: సో ఇమీడియట్లీ as soon as
1: మనం ఆహారాన్ని భుజిస్తున్నాం,
0: we take food.
1: ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయం దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
0: If that food is not excreted, our stomach will get bad.
1: మన చేతిలో ఒక ప్రదేశం నుండి రక్తం ప్రసరిస్తూ ఉండాలి.
0: In our hand, in a place, blood is flowing.
1: ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం చన చనము కూడా దేహంలో ప్రసరించడం వల్లనే దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
1: ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
1: సంయోగ వియోగములే మానవునికి సంతోషమునకు మూల కారణం.
0: So for man coming together and separating, they are the origin of man's
1: suffering. కనుకనే మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైనటువంటి సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి, ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
1: ee vidhamainatundi yokka manalo unnatundi manchini satya sai samasthalaku sambandhinatundi yokka pavitra bhavaranu yavat prapanchamuna kudunu manamu prasarinchadaniki prayatnam cheyali.
0: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those
1: organizations.
0: We should not live all the time like a frog in the well.
1: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనం జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad, wide ocean.
1: ఏ విధంగా?
0: How do we do this?
1: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
0: Today, some amount of selfishness is necessary.
1: అది ఎంతవరకును? కొంతవరకు మాత్రమే.
0: But how far? Only to a limited extent.
1: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: For man, there is one face and that is righteousness.
1: రెండవది న్యాయము.
0: The second one is justice.
1: మూడవది ప్రేమ.
0: The third one is prema.
1: నాలుగవది కరుణ.
0: The fourth one is compassion.
1: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
1: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
1: ఐదు కూడా మానవునికి ఐదు ముఖముల వంటివి.
0: These five can be regarded as five different
1: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
1: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today man has lost that face which we have called
1: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
1: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: There is an amount of prema in his selfishness.
1: కరుణ అనేటువంటిది కుటుంబముతో చేరింది.
0: There is a compassion to his own family.
1: సంయమము అనేటువంటిది అసలే లేదు.
0: The control of senses doesn't exist.
1: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
0: Today therefore we can describe man as living death.
1: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని, యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని, లోక సమస్త సుఖినోభవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: It is not possible to help unless you help yourself.
1: కట్టకడపటికి ఏది సెల్ఫ్ అనేటువంటిది విచారం చేసి సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
1: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
0: How does it happen?
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
0: Children blow a balloon.
1: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
0: They blow the balloon to a big size and they
1: కానీ
2: సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
2: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
0: In that condition, there is no way in which this confined air can join and merge the broad
2: margamu ledu ani manam niruchahaniki guri kaakoddu.
0: But we should not be disappointed that there is no way.
2: Daniki kattinatvanti daram vippi
0: if we remove the thread with which we have tied up the balloon,
2: aa lopala cherinatvanti galiki manam marinta galini adhikanga cherchadam cheta adi peddadai peddadai peddadai peddadai okka thori but ani pagilipothundi.
0: If we can add more air to the confined air in the balloon, it will become bigger and it will burst.
2: Katta kadapatiki vishalamaina gaalilo ee gaali kuda ekamaipothundi.
0: In the end, the confined air will also merge and mix with the broad outside.
2: Inaadu swartamu aneetvantidi balloon lopala manamu abhimanamu aneetvantidi gaalini oopi daariki mamakaram aneetvanti taadunu katti pettam.
0: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
2: Yenadu ee abhimanamu aneetundi thaadunu vippi ee mamakaram aneetundi gaali topala adhikanga ee yokka balloon nu oodinappudu swartham aneetundi adi okka thori pagili vishalamaina paraarthamulo ekamaipothundi.
0: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
2: Kanukane manavattamu kevalamu nenu aneetundi pradesham nunchi nenu ane danike prayanam ayyetundi pedda rajabata kaadu.
0: Therefore human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
2: Kaadu ఐ అనేటువంటి స్థానం నుంచి ఉయ్ అనేటువంటి దాని ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
0: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వి.
2: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు ఉయ్ అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యు, ఐ అండ్ యు బికమ్ వి.
2: ఉయ్ ప్లస్ హీ అయిపోతుంది.
0: We plus he will become we.
2: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
0: All of us together again should travel to God who belongs to us.
2: కనుక ప్రతి మానవుడు కూడాను దైవము సన్నిధికి దైవమనే పెన్నిధికి సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
0: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
2: కనుక ప్రతి మానవుని యొక్క తత్వమును కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
2: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణా అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
0: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position with the help of compassion he becomes I am the son of God.
2: Son of God anetapudiki relationship yerpadipoyindi.
0: The moment you say son of God, there is a relationship with God that has been established.
2: Messenger anetunte vaadu kevalamu gruhamlo oka service chesetunte vaade.
0: Messenger denotes one who does service in a house.
2: Kaani I am the son of God anetapudiki rakta sambandhamu అనుబంధము బాంధవ్యము నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
0: ద మోమెంట్ యు సే సన్ ఆఫ్ గాడ్ దెన్ దేర్ ఇస్ ఎ బ్లడ్ రిలేషన్షిప్ అండ్ దేర్ ఇస్ ఎన్ అటాచ్మెంట్ అండ్ దేర్ ఇస్ ఎ టుగెదర్నెస్ దట్ హస్ కమ్.
2: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: దేర్ ఆఫ్టర్ హి సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
2: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్ messenger of God గా తయారు కావాలి.
0: In the same manner today every human being should transform himself into being
2: a God messenger. ఏ మెసేజ్ తీసుకొని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకొని పోవాలి.
0: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
2: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
0: This message is not intended to be misused.
2: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను దైవం యొక్క కరుణను దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
0: దిస్ మెసేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీవన్ గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ బ్రెడ్త్ ఆఫ్ లవ్.
2: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
3: truly what we should know, do and show is one thing, and that is love. This prema is God.
2: Love is God. Live in love.
3: God is love. Love is God. Live in love.
2: ఏ నాడు మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
3: That day when we can promote this kind of love, our selfishness will disappear.
2: అన్ని విధములు అనేటువంటి యొక్క సహన భావాన్ని కూడా పెంచుతుంది.
3: It will also promote certain amount of patience and forbearance.
2: సమర సత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
3: It will develop an equal attitude.
2: Love lives by giving and forgiving.
3: Love lives by giving and forgiving.
2: కాని అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కావచ్చుకోవడం లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్ గెట్టింగ్ అని ప్రేమ స్వరూపులారా, ఏనాడు మనం ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు.
3: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
2: Love is selflessness.
3: Love is selflessness.
2: Self is lovelessness.
3: Self is lovelessness.
2: కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దాన్ని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
3: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
2: మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాం.
3: We have come from the place of God.
2: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
3: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and
2: journey. Bhagavad Gita yandu mottamadati shlokamu dharma kshetre kuru kshetre samaveta yujchavaha mamaka pandavacheva kimakurvat sanjaya. Dharma kshetra, dharma anetunte yokka padamu mottamadatine akkada onkara roopamai nilchindi.
3: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
2: Bhagavad Gita lo 700 shlokamulu.
3: In Bhagavad Gita there are 700 verses.
2: Indulo mottamadi shlokamu Dharma Kshetram ane shlokam.
3: The first verse begins with the word Dharma Kshetra.
2: Ee modati shlokamulo modati padamu dharma.
3: In this first verse, the first word is dharma.
2: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogischara krishna yatra paktho anudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
3: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
2: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
3: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హాస్ టాట్ us these two together.
2: ఏది నీ ధర్మము?
3: What is your dharma?
2: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవనే సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
3: Your dharma, mama dharma, is sacred service to humanity.
2: సమాజమే లేకపోతే క్షణమైనా మనం జీవించలేము.
3: If there is no society of human beings, we cannot live for one moment.
2: మనం సొసైటీ వలనే ఈ సమాజం వలనే మన జీవితాన్ని పంపొందింప చేసుకుంటున్నాం.
3: It is only with the help of the society that
2: సర్వ సుఖమును సర్వానందమును కూడా సమాజం నుంచి అందుకుంటున్నాం.
3: All happiness and all experience comes to us from the society.
2: అట్టి కృతజ్ఞతను మనం అందించుకునే నిమిత్తమే సమాజమునకు సేవ చేయాలి.
3: In order to pay back this debt of gratitude, we should serve the humanity.
2: అదే నీ ధర్మం.
3: This is your dharma.
2: కనుకని కృష్ణుడు కూడాను అర్జునికి ఏం చెప్పాడు? నాయన సర్వదా సర్వకాలముల యందు కూడాను నన్నే స్మరిస్తూ ఉండమని చెప్పాడు.
3: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances to think of him.
2: యుద్ధము చేసే సమయంలో భగవంతుని ఏ రీతిగా స్మరించడానికి వీలవుతుంది?
3: But during a battle, how can one think of God?
2: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
3: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాజ్ బీయింగ్ డన్
2: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
3: That human nature which regards all work as work done for God and the benefit of God.
2: మానవులందరికన్న ఒక దైవం యొక్క బిడ్డలే.
3: All human beings are children of God.
2: అలాంటి దైవం బిడ్డలైనట్టు మానవులు అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
3: Such children of God should regard themselves like brothers, like sisters and promote each other's good and well-being.
2: కానీ ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు.
3: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
2: ఈ పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
3: The meaning of these words is becoming extinct on the stage itself.
2: అది కాదు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
3: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
2: Prema swaroopulara, ee naadu prapancham yokka paristhiti meeku teliyindi kaadu.
3: Prema swaroopas, it's not as if you are ignorant of the situation in the world.
2: Aneka vidhamaina alajalachocha manavattam chaala alijipothunnadi.
3: As a result of several types of agitation in this world,
2: naitika bhautika dharmika aadhyatmika rajakeeya bhautika anninti endukodunu manavattam chaala alasi solasi nischaramai nilchipothundadi.
3: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
2: Aadhyatmika margamulandu kodunu ayomaya sthitilo untundadi.
3: Even in the spiritual path, this become a confused state.
2: Manavuni yokka manasu chaala tabbibbai pothuntundadi doubts cheta.
3: Man's mind is being confused with many doubts.
2: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
3: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
2: అనగా చెప్పటం ఒకటి చేయటం మరొకటి, అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాం.
3: The reason for this is we state one thing, we do a different thing.
2: కానీ మానవత్వం అట్టిది కాదు.
3: But mankind, man's nature is not like that.
2: The proper study of mankind is man.
3: The proper study of mankind is man.
2: ఏది ది ప్రాపర్ స్టడీ?
3: What is this proper study?
2: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ, మూడు ఏకమైపోవాలి.
3: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
2: కానీ ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
3: But we are unable to reach such a sacred situation.
2: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
3: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
2: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
3: The word which we utter is one and the deed which we do is a different
2: thing. కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకము, వచస్సు ఏకం, కర్మణ ఏకం, మహాత్మనం.
3: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
2: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ అన్యత్, దురాత్మనం అనింది.
3: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
2: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
3: We should promote that kind of human nature which can harmonize our thought with word and
2: deed. జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
3: ప్రేమ స్వరూప
2: దీర్ఘ ప్రయాణం.
3: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
2: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసు లేక ఒక బాక్సో లేక ఒక బ్యాగో తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
3: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వి టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
2: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
3: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైర్డ్.
2: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
3: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్.
2: మనము ప్రయాణమైపోతున్నాం.
3: We are undertaking the journey of life.
2: Ticket teeskunnamo.
3: We have purchased a ticket.
2: Dehamane rail lo ekkinamo.
3: We have entered the train of our body.
2: Manam mittapo maataadu inke vidhamaina paatalu paadu balinu cheyi intilo bhojanam cheyi em chestunne gaani ee bandemo kadilipothuntundadi.
3: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
2: Ee yokka compartment velipothundadi station varaku nilchukunda.
3: This compartment is going on moving, it's not stopping in any station.
2: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
3: Where there is a station, it will stop.
2: కనుక మన జీవితమునకు స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
3: What is the station for our life? It is the burial ground which is the station for our life.
2: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
3: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
2: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
3: the luggage which is in the form of our desires should be diminished by.
2: Inaadu manavuni yokka desires abbo aakashaniki koodipothunnayi.
3: Today man's desires are many, they are reaching the sky.
2: Ane uha gaanamulu padutunnadu manavudu.
3: Man is thinking of many thoughts.
2: Okka book rasinatvanti kavi 10 bookulu raayalani aashapadutunnadu.
3: A poet who has produced one book wants to produce 10 books.
2: Okka illu kattinatvanti vyakti inka 4 illu kattalani aashapadutunnadu.
3: An individual who has built a house wants to build 4 more houses.
2: Okka laksha unnatvanti manavudu naaku 1 crore rupayalu kavalani aashapadutunnadu.
3: A man who has a lakh of rupees wants to have a crore of rupees.
2: Janada potta nimittamai మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం, కట్టగడపటికి ఏ క్షణము ఏ సెకండ్ నందో ఏ నిమిషం నందో ఏ ప్రదేశం నందో మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి.
3: ఫర్ ఎ స్మాల్ స్టమక్ వీ ఆర్ మేకింగ్ సో మెనీ అటెంప్ట్స్ బట్ టువర్డ్స్ ది ఎండ్ అట్ సమ్ మోమెంట్ అట్ సమ్ సెకండ్ దిస్ లైఫ్ ఇస్ గోయింగ్ టు డిసపియర్ లైక్ ఎ ట్వింకిల్.
2: మనం వేసినటువంటి ఊహాకారములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం.
3: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్.
2: కలను చూచిన మేడలు మిద్యలు కన్నులు విప్పిన లేవు కదా. మనం స్వప్న దృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము.
3: ది మ్యాన్షన్స్ విచ్ వి సీ ఇన్ అవర్ డ్రీమ్ డు నాట్ ఎగ్జిస్ట్ వెన్ వి వేక్ అప్.
2: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు.
3: All that we see in this dream of the world, they are not the truth.
2: కనుక మన జగత్తంతా కూడాను దృశ్యకల్పితమైన జగత్తంతా కూడాను ఇది డే డ్రీమ్.
3: The created world is like a day dream.
2: మన ఊహలంతా కూడాను నైట్ డ్రీమ్.
3: All our thoughts are like the night dream.
2: కానీ రెండు రెండు డ్రీమ్ లనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
3: But the truth that both of them are dreams is to be recognized.
2: రెండింటి యందు నీ ఉన్నావు అనేటువంటి omnipresent యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
3: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
2: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
3: We should not waste our life with unnecessary words.
2: పవిత్రమైన మాటల చేత పవిత్రమైన పలుకుల చేత మనం పరమును ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
3: With sacred words and sacred talk we should give happiness to others.
2: You cannot always oblige, but you can speak always obligingly.
3: You cannot always oblige, but you can always speak obligingly.
2: మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
3: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
2: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
3: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
2: Prema swarupulara kannulu matram manakichadu bhagavantudu.
3: Prema swarupas, God has given us the eyes.
2: Kani kannulaku okka shakti matrame undadi.
3: But the eyes have got only one type of power.
2: Chudagaladu matram.
3: They can only see.
2: Chevulunu ichadu rendu.
3: They have given 2 ears.
2: అవి కేవలం వినగలవు మాత్రమే కాని రెండవ శక్తి దానికి లేదు.
3: They can only listen. They have no other function.
2: ముక్కును ఇచ్చాడు.
3: He has given us the nose.
2: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి.
3: The nose can only breathe in and breathe out the air.
2: అని నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
3: But the tongue has got a double promotion in
2: taste. Taste chudagaladu matalu cheppagalu.
3: It can taste and it can speak.
2: Kanuka ee chaala shaktivantamainatundi kanuka mottamotta manam tongue ni control cheskovali.
3: Since this tongue is a very powerful organ, we should control the tongue.
2: Idi naalugu rakamulainatundi paapamulu chestundali.
3: This tongue can commit 4 types of sin.
2: Asatyamaanatam okati.
3: To speak untruth is one.
2: Chaadeyalu cheppatam rendovadi.
3: To speak ill of others is another.
2: Inka పరులను దూషించేది మూడవది.
3: టు ఫైండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్ అదర్స్ ఇస్ ది థర్డ్ వన్.
2: అతిభాష మాట్లాడేది నాలుగవది.
3: టు టాక్ టూ మచ్ ఇస్ ది ఫోర్త్.
2: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుండాలి.
3: బై దీస్ 4 మెథడ్స్ ది టంగ్ ఈస్ అక్యుములేటింగ్ సిన్స్.
2: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
3: Therefore, we must first recognize this fact and control
2: it. Only when we
3: can control this palate or the tongue, will we be able to control our vision.
2: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్ ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
3: ఇన్ ఆల్ ది 5 sensory ఆర్గన్స్ ది టంగ్ ఇస్ మోస్ట్
2: మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
3: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
2: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
3: By talking too much one's own strength and memory
2: mana yokka atma shakti karigipothundadi.
3: Our strength of the atma melts away.
2: Naralu balahinamaipothundadi.
3: Our nerves become weak.
2: Samajamulo oka chedda peru ostundadi.
3: In the society we get a bad name.
2: Kanuka manamu quietly ga kontha varaku nishabdamga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
3: సో క్వయట్లీ అండ్ విదౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ స్ట్రెంగ్త్ అవర్ మైండ్.
2: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబీజు చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
3: To train oneself in this manner in his daily life.
2: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు, నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
3: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that
2: manner. మానవుడు మూడు రకములైనటువంటి సాధనతో నిత్యము జీవిస్తున్నాడు.
3: Man lives every day with three types of sadhana.
2: వ్యక్తిగత సాధన, సమూహ సాధన, సమాజ సాధన,
3: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
2: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
3: బికాస్ దర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్, హీఈస్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
2: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
3: జప అండ్ ధ్యాన ఈస్ ప్యూర్లీ అన్ ఇండివిజువల్.
2: ఇంటిలో ఉండినటువంటి వారిని అందరికీ